రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 1988 జనవరి 14వ తేదీన శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో వార్షిక సాంస్కృతిక క్రీడోత్సవాన్ని పురస్కరించుకుని భగవాన్ బాబా వారు విద్యార్థులకు వారి ప్రేమ సందేశాన్ని అందించారు. విద్యార్థులకు ఆటపాటలు ఎంత ముఖ్యమో, అవి ఏ విధంగా ఉండాలో వివరిస్తూ, ప్రతి వ్యక్తి అన్నింటికన్నా అతి ముఖ్యమైన భగవత్ ప్రేమను సాధించాలని, అది ఉంటే ఏదైనా సాధించవచ్చునని బోధించారు. ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో ఆ దివ్యోపన్యాసాన్ని విని ఆనందించండి.

0: నేను కావగ వచ్చెడు నావా కాంచవే. విద్యార్థులారా, మానవ జీవితములో సాధించవలసినటువంటి ప్రధాన కార్యములలో అతి ముఖ్యమైనటువంటిది భగవత్ ప్రేమ. జగత్తునందు గల సమస్త సంపత్తులలో ప్రధానమైనటువంటిది భగవత్ ప్రేమ. సమస్త పదవులు, సమస్త సంపత్తులు ఈ ప్రేమ నుండియే ఆవిర్భవించినటువంటి బిందువులు. భగవంతుడు అనేటువంటి శబ్దమునకు అర్థం గుర్తించినప్పుడే ఈ భగవత్ ప్రేమ యొక్క విలువను మనము అర్థం చేసుకోగలుగుతాం. బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానే ఇతి శబ్దేతి, అనగా భగవంతుడు, బ్రహ్మ, పరబ్రహ్మ ఇత్యాది పదములు యందు అతి సారవంతమైనటువంటిది భగవాన్ అనేటువంటి పదము యొక్క పాలలోని చివరి నిష్కర్ష నెయ్యి అయినట్టుగా పాలను పెరుగుగా మార్చవచ్చు. పెరుగును చిలికి వెన్న తీయవచ్చు, వెన్నను కరిగించి నెయ్యి చేయవచ్చు. నెయ్యిని మనం ఏమి చేయటానికి వీలు కాదు, దాన్ని భుజించవలసింది. అదే విధముగా బ్రహ్మ అని, పరబ్రహ్మ అని, పరమాత్మ అని, ఆత్మ అని ఇవన్నీ కూడాను అనేక విధములుగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ చివరి నిష్కర్ష అయినటువంటి భగవాన్ అనేటువంటి దానిని వేరు మార్చడానికి వీలు లేదు. దేహాత్మ, జీవాత్మ, పరమాత్మ, ప్రత్యేగాత్మ అనేక ఆత్మలుగా మనం మార్చుకోవడానికి అవకాశం ఉన్నది. భగవాన్ అనేటువంటి దానికి ఆ భగవాన్, ఈ భగవాన్ అని మార్చడానికి వీలు. భగవాన్ ఒక్కటే, అది అంత్యమైనటువంటి యొక్క శబ్దము. భగ అనగా భగ అన్న శబ్దమునకు సకలైశ్వర్యయుక్తుడు, సకల అర్హత కలిగినటువంటి వాడు. గా అనగా సకల సిద్ధి సంపన్నుడు, సృష్టిస్థిత లయకారుడు అని దీనికి అర్థం. కేవలం ఒకే అక్షరమైనటువంటి భా అనేటువంటి అక్షరమునకు సంభర్త, భర్త అని రెండు అర్థములున్నవి. సంభర్త అనగా ప్రకృతిని సాధనంగా తీసుకుని సృష్టి చేయనటువంటి యొక్క శక్తి కలిగినటువంటి వాడు, సృష్టించినటువంటి ఈ జగత్తును పాలించేటువంటి అధికారం కలిగినటువంటి వాడు కనుకనే అతనికి భర్త అని రెండవ అర్థం. మరొక విధము లోపల భా అనగా కాంతి, ప్రకాశము, ద్వీపము, వైజు, జోడి ఇత్యాది అర్థంతో కూడినటువంటిది బకారము. గా అనగా వ్యాప్తి, వంతుడు అనగా సమర్థుడు అని. భగవంతుడు అనగా దివ్యమైనటువంటి జ్యోతిని, ప్రజ్ఞాన జ్యోతిని, అద్వైత జ్యోతిని, అఖండ జ్యోతిని, ఆత్మజ్యోతిని వెలిగించేటువంటి యొక్క అధికారం కలవాడు అని. ఇట్టి సర్వసమర్థుడైనటువంటి భగవంతుని యొక్క తత్వమును, భగవంతుని యొక్క ప్రేమను మనం పొందినప్పుడు దానికంటే మించినటువంటిది మనం పొందగలిగినటువంటి ఈ జగత్తులో లేవు. కానీ పరమనందు కానీ కైవల్యం నందు కానీ దీనికి మించినటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తి మరొకటి లేదు. కనుకనే భగవత్ ప్రేమను పొందుటకై తగినటువంటి యొక్క సాధన తలపటమే మానవత్వానికి సరి అయినటువంటి అంతరార్థం. దీనిని ఆధారంగా తీసుకుని జంతువునాం నరజన్మ దుర్లభం, పుట్టిన జీవరాశులలో, జన్మించిన జీవరాశుల్లో ఈ మానవత్వం అనేటువంటిది అతి ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. అతి జన్మించిన మానవుడు ఆనంద జీవితాన్ని గడపవలనన్నా మానసిక విశ్రాంతి అత్యవసరం. మనసు మహావేగం కలిగినటువంటిది, వేగంతో పరిగెత్తేటువంటి యొక్క రథములను ఆపుటకై అనేక విధములుగా కూడాను కొన్ని బ్రేక్ అనేటువంటి పేరుతో దాన్ని వినియోగిస్తున్నారు. ఈ వాహనములకు తమ యొక్క వేగమును అరికట్టే నిమిత్తము ఏ విధంగా బ్రేక్స్ అనేటువంటిది పెట్టినారో, ఈ మనస్సు అనేటువంటిది అతి వేగముగా పరిగెత్తున్నది కనుక దీనికి కూడాను ధ్యానము అనే ఒక బ్రేక్ పెట్టారు. ఈ ఏకాగ్రతకు మానసిక విశ్రాంతి అత్యవసరము. ఈనాడు లోకములో మితిమీరినటువంటి రోగములు అభివృద్ధి కావడానికి మూల కారణము మనస్సుకు విశ్రాంతి లేకపోవటమే. కనుకనే ఈనాడు రోగముల నుండి మనం దూరం కావాలన్నా, ప్రశాంతమైనటువంటి ఒక జీవితాన్ని జరపవలనన్నా, ఆరోగ్యాన్ని అందుకోవాలన్నా మానసిక విశ్రాంతి అత్యవసరం. ఈనాటి విద్యార్థులకు మనస్సు యొక్క విశ్రాంతి అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. నిద్రించేంత వరకు కూడాను ఈ మనస్సుతో అనేక విధమైనటువంటి తలంపులతో తాను మునిగి ఉంటాడు. ఇంకా తాను లేచినది ప్రారంభమైనప్పటి నుంచి ఈ తలంపులు ప్రారంభమవుతాయి. తాను లేచినది మొదలు నిద్రించినంత వరకు కూడాను ఈ తలంపులతోనే తన జీవితాన్ని అనేక విధములుగా కూడా హింసలకు గురి చేస్తున్నాడు. కనుకనే విద్యార్థుల యొక్క ఆరోగ్యం అనుకున్నంత ఈతిగా మనం అనుభవించడానికి వీలు లేకుండా ఉన్నది. మానసిక రోగం తప్పితే శారీరకం, శారీరక రోగం తప్పితే మానసిక రోగం, ఈ విధంగా ఒకదానిని తప్పి ఒకటి నిత్యము అనుభవిస్తూనే ఉన్నాడు విద్యార్థి. కనుక యూనివర్సిటీ లోపల పోయిన 3 సంవత్సరం ముందు విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని గురించి అక్కడ విచారణ తెలిపినప్పుడు 85% విద్యార్థులకు రోగిస్తులు మాత్రమే ఉంటున్నారు. మెడ్రాస్ యూనివర్సిటీలో దీనిని పరీక్ష చేసి చూసినప్పుడు 90% రోగిస్తులుగానే ఉంటున్నారు విద్యార్థులు. ముంబై లోపల చూస్తే వాళ్ళు 82% వ్యాధులుగా ఉండేటువంటి వారే ఉన్నారు. ఈ విధంగా చూస్తూ ఉంటే ప్రతి యూనివర్సిటీ లోపల కూడాను యువకులైనటువంటి వారు, మంచి బలవంతులు, సూర్యులు, వీరులు, గంభీరులైనటువంటి ఈ విద్యార్థులు ఎందు ఈ విధమైనటువంటి రోగములతో కుంగిపోతున్నారు, కుళ్లిపోతున్నారంటే నిజంగా వీరి భవిష్యత్తు ఎంతవరకు. అనారోగ్యములకు మూల కారణము ఆహార విహారమనే. ఈ ఆహారం అనేటువంటిది ఏది తినవలసినది, ఏది తినదగనది అనేటువంటి విచారణాశక్తి వీళ్ళలో శూన్యమైనది. దాన్ని తీర్చుకునే కోసమై ఏది చిక్కినా కూడా దాన్ని తినడానికి ప్రయత్నిస్తున్నారు ఈ విద్యార్థులు. ఆకలినైనా కూడా మనం అరికట్టడానికి ప్రయత్నించవచ్చును, కానీ అనారోగ్యమునకు గురి చేసేటువంటి ఆహారమును మనం ఊటరాదు. ఇంకా వారి విహారమును చూస్తామంటే చెప్పతరము కాదు. దీని వల్లనే మానసికంగా శారీరకంగా అనారోగ్యం అనుభవిస్తూ ఈ యొక్క ఏకాగ్రత అనేటువంటిది కానీ, ఒక జ్ఞాపశక్తిని కానీ, నర్వస్ యొక్క బలమును కానీ వారు కోల్పోతున్నారు. కనుకనే విద్యార్థులు ఈనాడు అతి పుష్టిగా సంతృష్టిగా జీవించవలనన్నా వ్యాయామం అత్యవసరం. ఇక్కడ మానవులకు, మనస్సునకు 3 విధములైనటువంటి శక్తి ఉంటున్నది. 1 అనేకాగ్రత, 2 శూన్యత్వము, 3 ఏకాగ్రత. ఇక్కడ శూన్యత్వం అంటే ఏమిటి? ఏదైనా మంచి విషయములు వినవలనన్నను, మంచి కథలు వినవలనన్నను, ఏదో మంచి ఉపన్యాసంలో ప్రవేశించవలనన్నను అక్కడికి పోయేటప్పటికీ ఈ నిద్రాదేవి ఎక్కడి నుంచినో ఉట్టి పడుతుంది వారికి. ప్రారంభమై కుంభకర్ణుని వరకు ప్రయాణం చేస్తుంది. వినాలనేటువంటి యొక్క వారి శ్రద్ధనే అందులో శూన్యమైపోతుంది. మంచి కార్యంలో ప్రవేశించినప్పుడు ఇలాంటి యొక్క భావాలంతా అతనిలో ప్రవేశిస్తుంది. పండుకుందామా అని చెప్పని రూమ్ లో వెళ్లి బెడ్ వేసుకుని, దిండి వేసుకుని పండుకుంటే ఎక్కడ లేని తలంపులంతా వచ్చి అతన్ని బజారుకు ఈడుస్తాయి. పండుకుంటే నిద్ర రాదు, వినాలంటే పోతే తూగొస్తుంది. ఈ 2 విధాల కూడా మానవుడు భ్రష్ట్ అయిపోతున్నాడు. 1 సమోగుణము, అదే అంధత్వము, అదే శూన్యత్వము. 1 అనేకత్వము. ఈ అనేకత్వము, శూన్యత్వమే మానవుణ్ణి అధోగతి పాలు చేస్తున్నాయి. ఇంకా ఏకాగ్రత, అదే ఈనాడు మానవునికి అత్యవసరం. ఈ ఏకాగ్రతను మనం సాధించవలనన్నా ఆటలు, పాటలు అత్యవసరం. ఈ ఆటలలోతో మనకు ఆరోగ్యము అభివృద్ధిగా ఉంచుతుంది. దేహము మంచి పుష్టిగా ఉంటుంటుంది. దేహము ఆరోగ్యంగా ఉండినప్పుడు అందులో ప్రవేశించిన మనసు కూడాను ఆరోగ్యంగానే ఉంటుంది. అయితే మనము ఈ ఆటలు పాటలు ఏ లక్ష్యంతో దీనిని మనం సాధించాలి? ఇది కేవలము ఆరోగ్య ఆనందాల నిమిత్తమే ఆటలు పాటలు. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఆటలు పాటలు కూడాను వ్యాపారంగా ప్రారంభించినాయి. ఆడడానికి ఒక్కొక్క దానికి ఇంత అని ఒక నిర్ణయం అయిపోయింది వ్యాపారం. ఒకవేళ ఈ పాటలను అభివృద్ధిగాంచడము, కచేరీలు చేయడానికి ఈ కచేరీకి ఇంత అని అక్కడ కూడా ఒక వ్యాపార రంగంలోనే ఉంటుంది. ఈ పాటలు, ఆటలు ఆరోగ్యం అనేటువంటి దాని లక్ష్యం వదలి, ఆనందము అనేటువంటి లక్ష్యాన్ని వదలి ఈ ధన నిమిత్తమే ప్రాకులాడటానికి ప్రయత్నించరు, అప్పుడే ఇతని ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది. కానీ ఈనాడు ఆటలు పాటలు ఆర్ట్స్ గా బయలుదేరిపోయినాయి. ఆర్ట్స్ ఈజ్ అవుట్సైడ్, హార్ట్ ఈజ్ ఇన్సైడ్. మనం ఆరోగ్యము, ఆనంద నిమిత్తం అనేటువంటి దీని కింద ఆటలు పాటలు పాడినప్పుడు అది హార్ట్ కు చేరుతాయి. కానీ ఈ ఆర్ట్స్ అంతా వచ్చింది హార్ట్ నుంచి వచ్చింది అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు. వేదాంతంలో నాయమాత్మ బలహీనేన లభ్య, నీవు ఆత్మబలహీనుడు అనగా మనోబలహీనుడు కావటం చేతనే నీవు అన్ని విధాలు కూడా దురవస్థలకు గురి అవుతున్నావు. ఆత్మబలమును నీవు సంపాదించుతివా, మనోబలమును నీవు సాధించుతివా, సర్వబలమును కూడా నీవు సాధించినటువంటి వాడవుతావు. అయితే ఈ విద్యలన్నీ, ఈ యొక్క కళలన్నీ ఏ లక్ష్యం కోసం? మనం ఏ దేశంలో పుట్టినామో, ఏ మాతృగర్భంలో మనం జన్మించినామో, ఆ మాతృదేశములకు, ఆ మాతృమూర్తికి తగినటువంటి కీర్తిని సాధించాలి అనేటువంటిదే మన లక్ష్యం. దురదృష్టవశాత్తు ఈనాడు ఆర్థిక సంపత్తులపైనే మన లక్ష్యం ఉంచుకోవటం చేతనే మనం అధోగతి పాలైపోతున్నాం. మీకు తెలుసు,
1: మనీ కమ్స్ అండ్ గోస్. ఈ యొక్క ధనం అనేటువంటి దీని నిమిత్తమైపోతే మన గుణాన్ని మనము కోల్పోతున్నాం. యువకులైనటువంటి విద్యార్థులకు కావలసినటువంటిది త్యాగము, దేశభక్తి, దైవభక్తి, ఈ మూడే అత్యవసరమైనటువంటివి. ఈనాడు స్వార్థము, స్వప్రయోజనము, ఈ విధమైనటువంటి యొక్క అహంకారములతో కూడటం చేతనే మానవత్వానికి మనం ఏమాత్రం కూడా దూరంగా ఉంటున్నాం. ఈనాడు దేశమునందు దైవభక్తి, దేశభక్తి, త్యాగము, ఈ మూడింటిని మనం వికసింపచేయాలి, ప్రకటింపచేయాలి. వీటిని సాధించే నిమిత్తమై నాది నాది అనుకున్నటువంటి యొక్క తమ దేహమును, తమ భావమును, తమ సుఖమును త్యాగం చేయాలి. త్యాగభావం కలిగినటువంటి యువకులు, సంకల్పం కలిగిన ఈ యువకులు ఈనాడు విరివిగా అభివృద్ధి కావాలి. అప్పుడే దేశమును ఆవరించినటువంటి ఈ అశాంతులను మనం దూరం గావించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. డబ్బును తీసుకుని బజార్లో కూసేటువంటి ఒక వాలంటీర్లుగా మనం తయారు కాకూడదు. స్వార్థం కోసం కూసేటువంటి ఒక స్వార్థపరులైనటువంటి ఒక అహంకారంగా మనం తయారు కాకూడదు. ఈనాడు తమ ఆత్మను అమ్ముకొని ఒక విధమైనటువంటి ఒక అవమార్గములో తాను ప్రయాణం చేస్తున్నాడు ఈనాటి యువకుడు. అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములను ఎదుర్కొనేటువంటి ఒక పురుషత్వం అనేటువంటి ఒక టానికును తాగేటువంటిదే మన భారతీయ సంస్కృతి అని గుర్తించాలి. అనేటువంటి యజ్ఞం నుండి ఉద్భవించినటువంటి ఒక శక్తియే మన భారతీయ భక్తి అని విశ్వసించాలి. ఇంటింటా ఒక దీపం పెడితే బజారంతా లైట్ ఉన్నట్టుగా ఇంటింటిలోన ఒక్కొక్క యువకుడు ఈ విధమైన పవిత్ర భావంతో కలిగినటువంటి యువకుడు జన్మించాలి. ఈ విధమైన నాడు అభివృద్ధి పరచడానికి ప్రయత్నించాలి. మనం చదువంతా కూడా ఉద్యోగాల నిమిత్తం కాదు. ఈనాడు అధికార దాసత్వము, మానసిక దాసత్వానికే మనం లొంగిపోతున్నాము. కనుక మనము ఈ యొక్క దాసత్వం అనేటువంటి దాన్ని దూరం గావించుకోవాలి. ధైర్య సాహసాన్ని మనం పెంచుకోవాలి. ఒక్క దైవత్వానికి తప్ప అన్యానికి మనం తల వంచేటువంటి యొక్క మార్గాన్ని మనం అవలంబించరాదు. అందరినీ గౌరవించాల్సింది, అందరినీ ప్రేమించవలసింది, పెద్దలకు తగినటువంటి కృతజ్ఞతను అందించాలి. జీవితాన్ని అర్పితం గావించవలసినటువంటిది దేశానికి, దైవానికి మనం త్యాగం చేయాలి. ధర్మబలము, దైవబలము ఈనాడు క్షీణించిపోవటం చేతనే దానవ బలం అభివృద్ధి అయిపోయి తాండవమాడుతున్నది. కాళ్లపైన తాను నిలుచుకోవాలి. తన మనస్తత్వాన్ని భగవతత్వంగా మార్చుకోవాలి. ఏకత్వం నుంచి సమిష్టిత్వంలో మనం ప్రవేశించాలి. త్రూటే కాని ఏకత్వం నుంచి అనేకత్వానికి పోవడానికి ఏమాత్రం మనం వెనుకంజ వేయరాదు. మనం ముందంజ వేసుకుంటూ పోవాలి. కనిపించేటువంటి అనేకత్వంలో ఏకత్వాన్ని మనం దర్శించడానికి పూనుకోవాలి. డైవర్సిటీ అని దీని అన్నిటికీ కూడా ఒకటి ఆధారం ఉన్నది. జగత్తులో కలిగినటువంటి సమస్త ప్రాణములకు కూడా ఒకటి ఆధారం ఉన్నది. విషయములు వేరు కావచ్చు, సిద్ధాంతములు వేరు కావచ్చును, వ్యక్తులు వేరు కావచ్చును, క్రియలు వేరు కావచ్చును, ఆధారమైనటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే. దానిని అనేక పర్యాలను చెప్పాను. స్టార్స్ ఆర్ మెనీ బట్ స్కై ఈజ్ వన్. జ్యూల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్. నేషన్స్ ఆర్ మెనీ, ఎర్త్ ఈజ్ వన్. బీయింగ్స్ ఆర్ మెనీ బట్ బ్రెత్ ఈజ్ వన్. ఈ విధమైనటువంటి యొక్క యూనిటీ ఇన్ డైవర్సిటీ, అనేకత్వంలో ఉండేటువంటి దాన్ని ఏకత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి. అదే ఈనాటి యువకులు చేయవలసినటువంటి ప్రధానమైన కృషి. మతము గాని, కులము గాని, ఇంకే విధమైనటువంటి భేదములకు కాని మనం ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వరాదు. ఏ మతం వారు కాని, ఏ ప్రచారకులు కాని, ఏ ప్రవక్తలు కాని, ఏ యొక్క మతకర్త కాని, సత్యములు కాని, ధర్మములు కాని, త్యాగములు కాని, సహన సౌశల్యములు కాని కాదని చెప్పేటువంటి మూర్ఖులు ఉండరు. ఈనాడు సహన సౌశల్యం చేత త్యాగము ఔదార్యంగా మనం ఒక విధమైనటువంటి ప్రేమ తత్వాన్ని ప్రచురించాలి. వీటిని మనం సాధించాలన్న భగవత్ ప్రేమ అత్యవసరం. పోయిన జన్మోత్సవంలో చెప్పాను, లవ్ ఆఫ్ గాడ్, ఫియర్ ఆఫ్ సిన్, మొరాలిటీ ఇన్ సొసైటీ, అనగా దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి, ఈ మూడింటితోనే మన జీవితం ముడిపడి ఉండాలి. పురస్కరించుకుని భారతీయ సంస్కృతి అందు ముక్కోటి దేవతలు అనేటువంటి యొక్క ముమ్మూర్తులుగా భావించి దేశ వ్యాప్తి గావించినటువంటిది. ఇంతమంది దేవతలంటే ప్రత్యేకమైనటువంటి దేవతలు కాదు, ఒక్కొక్క వ్యక్తి కూడా ఒక్కొక్క దేవతా స్వరూపమే. ఆనాటి ఉపనిషత్తు కాలంలో 33 కోట్లు మాత్రమే ఉంటున్నారు దేవతలు ఉన్నారు, కానీ ఈనాడు 80 కోట్ల దేవతలు ఉన్నారు భారతదేశంలో. ఒక అంతరార్థం, ప్రతి ఒక్క వ్యక్తి కూడా భగవత్ స్వరూపమే. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమనే దేవాలయంలో ఒక్కొక్క జీవి కూడా దేవుడు అనేటువంటి రీతిగా ప్రతిష్ట అయి ఉంటున్నాడు. ఇందు కూడా విశాలత్వాన్ని మనం పెంచుకోవాలి. ఇదే ఈనాడు మనం సాధించవలసినటువంటిది. ఇంటి పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని మనం సాధించడానికి కొంత శారీరక యొక్క దృఢత్వం కూడా అత్యవసరము. దానికి తగినట్టుగా మనోశక్తి కూడా అవసరము. సాధించలేనటువంటి కార్యం జగత్తులో ఒక్కటి కూడా ఉండదు. కనుకనే బ్రహ్మతత్వం, బ్రహ్మతత్వం అనగా ఏదో ప్రత్యేకమైనటువంటి స్వరూపం కాదు. ఈ కనిపించేటువంటి దృశ్యకల్పితమైన జగత్ అంతా కూడాను ఒక్క ఏకాత్మ పైన ఆధారపడి ఉన్నది. అదే నిజమైనటువంటి బ్రహ్మతత్వం, అదే అద్వైత సిద్ధాంతం. రూపనామములు విరివిడిగా ఉండవచ్చును, కాని పదార్థం ఒక్కటే, పరార్థం ఒక్కటే. ఇలాంటి సత్యాన్ని మనము ఉపనిషత్ మార్గంతో మనము దీన్ని అందుకునేట ప్రయత్నించాలి. ఉపనిషత్తు అనగా ఏమిటి? ఎక్కడో ఉండినటువంటి మన భావములతో దూరంగా అనుభవించేటువంటి భావాన్ని సమీపానికి తెచ్చుకోవాలి. ఉప సమీపేన చేతి ఉపనిషత్తు అన్నారు. అనగా ఉప అనగా సమీపము, నీ క్రింద కూర్చో. దేనికి దగ్గర? దైవత్వానికి దగ్గరగా నీవు కూర్చో, దైవత్వానికి దగ్గరగా నీవు జీవించు, దైవత్వానికి దగ్గరగా నీవు నివసించు.
2: లివ్ విత్ డివినిటీ.
1: దైవత్వానికి దూరం కావటమే దైవం దగ్గరకు పోతున్నాడు వీడు. కనుకనే మనం దైవత్వానికి సమీపంగా ఉండాలి, సమీపంగా ఉండాలి. ఆ దివ్యత్వాన్ని ప్రత్యేకమైనటువంటి మరో దేశంలో వెతకనక్కర్లేదు, ఆ దివ్యత్వం తన ఎందే ఉంటున్నది. ఇలాంటి పవిత్రమైనటువంటి మానసిక శాంతి మనకు లభించాలంటే క్రమక్రమేణా కూడాను మన వాంఛలను అదుపులో పెట్టుకుంటూ రావాలి. కోరికలు ఉండినంత వరకు కూడాను శాంతి మనకు లభ్యం కాదు. తొల్లే వేదంలో దూరా దూరే అంతకేశ అన్నారు. మనకు భగవంతుడు ఎంత దూరంలో ఉంటున్నాడు అంటే నీకు నీవు ఎంత దూరమో భగవంతుడు అంతే దూరంగా ఉన్నాడు. దూరం అనుకుంటే దూరంగా ఉన్నాడు, సమీపం అనుకుంటే తనలోనే ఉన్నాడు. ఈ రెండింటికి నీ మనోభావమే నీకు మూల కారణం కాని దైవత్వం కాదు. ఈ మానసిక భావానికి తగినటువంటి ఒక శక్తి సామర్థ్యాన్ని మనం అందించాలి. శక్తియే ప్రేమ శక్తి, దివ్య శక్తి. రసస్వరూపమే మానవుని సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి. రసో వయసహా అన్నాడు. ఆ రసస్వరూపం నుంచి సర్వము రసమే వస్తుంది, కానీ నీరసం ఏమాత్రము రభించటకు వీలు కాదు. ఉండేటువంటి సమస్తము అంతా కూడా రసస్వరూపమే. మన దేహమంతా కూడా సెల్స్ బ్లడ్ సెల్స్ బ్లడ్ సెల్స్ బ్లడ్ సెల్స్. శాంతి శాంతి అనుకుంటాం, అది భగవంతుని యొక్క గిఫ్ట్ కాదు. అది ఎక్కడి నుంచి వస్తుంది? నీవు చేసే పనుల నుంచి, నీ యాక్షన్ నుంచి, నీ తలంపుల నుంచినే ఆ శాంతి మనకు లభిస్తాం. మన తలంపులు మంచివైతే మనకు శాంతి సుఖంగా లభిస్తుంది. మన నడతలు మంచివైతే మనకు శాంతి సులభంగా లభిస్తుంది. కానీ మన నడతలు మన తలంపులు విరుద్ధంగా ఉండినప్పుడు శాంతికి విరుద్ధమైనటువంటి అశాంతినే మనం అనుభవిస్తాం. శాంతికి అశాంతికి కారణం ఏమిటి? మన తలంపులు మన యొక్క పనులే. చేసేది కోరేది మంచి ఏ రీతిగా వస్తుంది? నిమ్మమును నాట సూత ఫలంబు గనున, సూతమును నాట నిమ్మ ఫలంబు గనున. ఒక నిమ్మ ఇత్తనం నాటేసేసి మంచి మామిడి పండు కావాలంటే లభిస్తుందా? మామిడి ఇత్తనం నాటి మంచి నాకు చిత్రాన్నం చేస్తున్నా, ఈ నాటి నిమ్మకాయలు కావాలి, నిమ్మ ఫలములు కావాలంటే వస్తుందా? ఈజ్ నాట్ కల్పవృక్షం. ఇది సరైనటువంటిది కాదు. మనం ఏ విత్తనం నాటుతామో అదే మనకు ఫలితం లభిస్తుంది. అది చేతు ఇంకెన్నియో చేతును అనుచు.

0: ఫలములు లభించుటెదు ఎట్టు సాధ్యమగును? ఎన్ని కర్మలు చేసిన ఏమి ఫలము? మొసటి రాత తప్పించ ఎవరి తరము? సర్వ కర్మలు సమకూర్చి సాధించి ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి మంచి అయినను చెడుగైనా తుంచకుండా తమ్మ నీకిచ్చి పంపెను బరువు మాల. కర్మలన్నీ చేర్చిన కంఠమాల. ఈ కంఠమాల మనకు లభించుకుని ఎవరికి చూడటానికి వీలు కాదు. ఆ కంఠమాలను ధరించి మనం జన్మిస్తున్నాము. నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు. ముద్యపు సరు మేలునకును లేవు. ఏమి బంగారు దండ మెడకు లేదు. త్రాళహారములు రంజిల్లగా లేదు. పచ్చల పేళ్లను పొతకలేదు. కలదొక్క మాల మీ కంఠమందు. బ్రహ్మ మీకిచ్చి పంపిన బరువు మాల. మలయు చేర్చిన కంఠమాల. మాలను ధరించే మనం వస్తున్నాము. ఆ మాలతోనే మన జీవితాన్ని గడుపుతున్నాం. ఏ ఫలితం ఈ కంఠమాల తాకట్టు పెట్టడం, దాని నుంచి అనుభవించడం. ఈ కంఠమాల మనకు ఎక్కడి నుంచి వచ్చింది? మన క్రియలు చేతనే వచ్చింది, మన తలంపుల చేతనే వచ్చింది. కనుకనే యువకులైనటువంటి ఈనాటి విద్యార్థులు మన యొక్క తలంపులను మన యొక్క క్రియలను పవిత్రమైనవిగా చూసుకోవడానికి ప్రయత్నించాలి. అనేక మంది విద్యార్థులు ఈ స్పోర్ట్స్ లో పాల్గొనడానికి వెనుకంజ వేస్తూ వచ్చారు. కానీ వారికి నిజంగా ఈ మనోతత్వమును కొంచెం అర్థం చేసుకోలేకపోవటం చేతనే ఈ స్పోర్ట్స్ లో వాళ్ళు వెనుకంజ వేస్తూ వచ్చారు. ఈ కోర్సు ఫోర్స్ గా మనం చేయటం కూడదు. మన హృదయం నుంచి ఆవేదంతో ఆవేశంతో వచ్చి ఈ ఆటలు ఆడాలి. తద్వారా నీకు మానసికమైనటువంటి యొక్క సంకల్పాలు కొంతవరకు అరికట్టుకోవడానికి వీలవుతుంది. ఈ స్పోర్ట్స్ అనగా ఆటలు ఆడే సమయంలో ఆటలపైన లక్ష్యం ఉండాలి. విజయంపై మన లక్ష్యం పెట్టుకోకూడదు. విజయం పైన లక్ష్యం పెట్టుకుంటే గేమ్స్ యొక్క ఆటల యొక్క లక్ష్యము తప్పిపోతుంది. దాని నియమానికి ఉల్లంఘిస్తాం మనం. ఆటలు కూడా ఒక్కొక్క నియమం ఉంటుండాలి. ఆ నియమము తప్పితే ఆటల్లో విజయం అనేటువంటిది కాదు. ఇక్కడ ఆ నియమాన్ని సక్రమంగా మనం పాటిస్తే అది అపజయమైన జయమే. అందుకోసం వేదాంతంలో నశ్రేయో నియమం వినా, నియమం అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి పనులు ఎందుకు కూడా ఉంటుండాలి. ఒక నియమం మరొక నియమం ఉంటుండాలి. ఆ నియమాన్ని మనం పాటించటం లేదు. దీన్నే రూల్స్ అన్నారు, దీన్ని అనుసరించమే రెగ్యులేషన్స్ అన్నారు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు సరి అయినటువంటి దృష్టితో మనం చూసుకోవాలి. కానీ దీనికి తగినటువంటి పద్ధతిని కూడా మనం కొంతవరకు సరైన మార్గంలో పెట్టుకుంటూ రావాలి. ప్రాక్టీస్ ఉండినప్పుడే దీని పద్ధతి సక్రమంగా నడుస్తుంది. పిల్లలు చాలా మంచివారే, చక్కగానే ఆడుతారు, చక్కగానే పాడుతారు, చక్కగానే ఉంటారు. కానీ అన్నిటికీ ఇదే కారణం, ఇది చక్కగా లేదు. పిచ్చి కోతి, ఈ కోతికి కూడా కొంచెం ట్రైనింగ్ ఇస్తూ రావాలి. ఆడించుకునేటువంటి వాడు ఏం చేస్తాడు? పట్టుకుని పోతే వాడి జోబీ పెరుగుతుంది, వాడి జోలి పెరుగుతుంది, తెచ్చుకున్న బిచ్చం అంతా తింటుంది, ఏమేమో చేస్తుంది. అది ఈ పని లేకుండా పోవటం వల్లే ఆ పని చేస్తాను ఈ కోతి. కర్ర పెట్టుతాడు వాడు, ఎక్కరా తిమ్మన్నా, దిగరా తిమ్మన్నా, ఎక్కరా తిమ్మన్నా, అది ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతుంటే ఈ పని మర్చిపోతుంది అది. అందువల్ల యువకులైనటువంటి ఈ పిచ్చి కోతులుగా ఉండేటువంటి మనసును కట్టుకున్నారు కనుక వీరు కూడా దానికి ఒక పని పెట్టాలి. సోహం సోహం సోహం, ఎక్కువ దిగు, ఎక్కువ దిగు, ఎక్కువ దిగు. ఇది సోహం. దీని ఈ శబ్దంలో కూడా ఒక అర్థం ఉంటుంది. సో దట్ అది, హం నేను, అదే నేను, అదే నేను, అదే నేను అనేటువంటి ఆ భావన పెట్టుకుంటూ అదే తత్వమసి మార్గాన్ని అనుభవించినటువంటి వాళ్ళం అవుతాం, అనుసరించేటువంటి వాళ్ళం అవుతాం, ఆనందించినటువంటి వారం అవుతాం. కానీ ఈ ఆటల్లో కూడాను ఈ ఫిజికల్ ఇన్స్ట్రక్టర్స్ వీరందరూ కూడా తగిన ఉత్సాహ ప్రోత్సాహాన్ని అందించాలి. పిల్లల కోసం కాదు, వీళ్ళకి తెలియనటువంటి ఉత్సాహ ప్రోత్సాహం కూడా ఈ అధికారులు కూడా కొంత ప్రోత్సహించాలి. వీళ్ళు కూడా ఈ ఆటల పాటలపైన అంత శ్రద్ధను చూపటం లేదు. చిన్న ఉదాహరణ, నిన్న దినం పిల్లలందరూ వచ్చి చాలా ప్రార్థించారు, స్వామి మాది ఏదో ఫుట్బాల్ వాలీబాల్ సుగ్రీవ్ బాల్ ఏదో ఒకటి ఉండాలి ఆడతాం, స్వామి వచ్చి చూడాలని, వారిని తృప్తిపరచాలని నేను వెళ్ళినాను. వాలీబాల్ లో కానీ ఫుట్బాల్ లో కానీ వారి బ్యాచెస్ వేరువేరుగా ఉంటుంటారు. ఏదైనా బాలు కాలికి చిక్కిందంటే, చేతికి చిక్కిందంటే తన పార్టీ వాడికి, తన గ్రూప్ వాడికి అందించేటువంటి మార్గం చూడాలి. అట్లనే బాలు వచ్చిందంటే అందరూ కందరీగల మాది అక్కడే చేరిపోతారు. అది చాలా తప్పు. అది బాలు దగ్గర ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు ఇద్దరు మాత్రమే ఉంటుండాలి, మిగతా అంత దూరంగా ఉంటుండాలి. ఈ దూరంగా ఉండేటువంటి వాడు వీడు దగ్గర ఉన్నటువంటి గోలుకు దగ్గర ఉన్నటువంటి వాడికి అందించాలి.
1: ఇట్ట ఒకరినొకరు వారి వారికి సంబంధించిన వాళ్ళ గ్రూప్ కు మాత్రమే అందించడానికి ప్రయత్నించాలి.
0: అది
1: బాలు వీడు కొట్టడం వాడు కొట్టడం ఎక్కడ పోతుంది ఈ బాలు ఎప్పుడు గోల్ అవుతుంది ఏమి వాళ్ళకి లక్ష్యమే లేదు. కొట్టడమే కొట్టడమే కొట్టడమే ఇది గేమ్ లక్ష్యమే కాదు పద్ధతే కాదు. వారిని ఖండించాలి.
0: బహుశా వాళ్ళకి కూడా తెలియదేమో అనుకుంటాను ఈ విషయం.
1: ఎక్కడెక్కడ పెట్టాలి అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి ఒక శిక్షణ ఇవ్వాలి. సెంటర్లో బాలు నాలుగు వైపుల వారు అక్కడ చేరిపోతున్నారు. కుక్కలన్నీ వచ్చి చేరిపోతాయి ఆ విధంగా ప్రయత్నిస్తారు. అది చాలా తప్పు. ఈ ఆటలకు సరైనటువంటి పద్ధతి కాదు. ఎవరూ గోలు కొట్టలేరు. గంటల కొద్దీ ఆడినప్పటికి అవుట్ అవుతుంది లేకపోతే ఫెయిల్ అయిపోతుంది. గేమ్స్ అనేటువంటిది ఆడేటువంటి వారికి ఉత్సాహంగా ఉండాలి, చూచేటువంటి వారికి ఉత్సాహంగా ఉండాలి.
0: అదే
1: తాను ఆనందించి పది మందికి పంచినటువంటి వాడు అవుతాడు. తన ఆనందాన్ని తాను పెంచుకోవాలి, దానికి పది మందికి పంచాలి. ఇదే ఆటల యొక్క ఔన్నత్యం. కనుక ఇంకా ముందు ఆడబోయేటువంటి ఆటల లోపలంతా కూడాను దీని పద్ధతిని చక్కగా గుర్తించాలి. ఆట ఆడడానికి పూర్వమే ఎవరెవరు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉండి ఈ బాల్ని ఏ విధంగా తమ గోలుకు సమీపానికి తీసుకుని పోవాలి అనేటువంటిగా చూడాలి. వ్యక్తిత్వాన్ని మర్చిపోవాలి, దివ్యత్వాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి. కాన్సన్ట్రేషన్ లేకపోవటం వల్లే ఈ విధమైనటువంటి యొక్క అపజయాలకు గురి అవుతున్నారు. బ్యాట్ చేతిలో ఉందని వచ్చిందంతా కొట్టకూడదు. మనం కొన్ని కొట్టవలసినవి ఉంటాయి, కొన్ని వదలవలసినవి ఉంటాయి. చాలా మంది క్రికెట్ అని ఆడారు. అందరిలో ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ క్రికెట్ క్రికెట్ ఏం కట్టో అది ఏమి అర్థమే కాదు. అది వీడు కొట్టడం వాడు కొట్టడం వీడు పరిగెత్తడం వారు ఈ సరైనటువంటి పద్ధతే కాదు. కనుక ఈ పద్ధతులు మొట్టమొదట మనం దాన్ని చక్కగా గుర్తించాలి, అర్థం చేసుకోవాలి. దాన్ని ఆచరించినప్పుడు తనకు ఆనందము కువికి వస్తూ ఉంటాయి. విజయమైనప్పుడు తాను జయాన్ని ఆనందించినటువంటి ఆనందిస్తాడు. అర్థం చేసుకోకుండా పోతే వాడు జయించినటువంటిప్పుడు కూడా వాడి కాన్షియన్స్ వాడికి తృప్తినివ్వదు. వారు పాడుతుంటారు అనుకోండి, కానీ ఆ పాటను బట్టి కొంచెం తెలియనటువంటి వాళ్ళు అనేక మంది ఉంటుంటూ వాళ్ళందరూ క్లాప్స్ వేయొచ్చు అనుకో, కానీ అది అవసరంలో పోతే పాడినటువంటి వాడికి తృప్తి ఉండదు. ఎంతమంది క్లాప్స్ వేసినా తృప్తి ఉండదు. కనుకనే చాలా అవసరం. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనగా తన తృప్తి ఆత్మతృప్తి ఉండేటువంటి సమయంలో అందరికీ తృప్తి వస్తుంది. తనకు ఆత్మతృప్తి లేనటువంటి వాడు ఎంతమంది తృప్తి పడినా ఆ తృప్తి పడినటువంటి వాడు ఎవరో మూర్ఖులనే చెప్పవచ్చు. కనుక మీకు మీరు తృప్తికరంగా ఆడండి. నీ పద్ధతి నువ్వు చక్కగా అనుసరించు. ఆ ఆటకు సంబంధించినటువంటి నియమాలు నువ్వు ఉల్లంఘించకుండా చూసుకో. గోల్ వస్తే చాలని చెప్పి గీత దాటినా కూడా బాలను కొట్టకూడదు. కనుక ఈ పద్ధతినంతా మన ఆట పద్ధతిని కూడా మన పిల్లలకు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వాలి. అందులో విద్యార్థులకు ఈ ఆటలు చాలా అవసరం. తిన్నటువంటిది జీర్ణం కావాలి, పండించుకున్నటువంటిది మంచి బలంలో చేరిపోవాలి. ఊరికి మనం భుజించినంత మాత్రమే ప్రయోజనం లేదు, కానీ దాన్ని జీర్ణించుకోవడానికి ఈ విధమైనటువంటి ఆటలు ఉండాలి. ఈ యొక్క బాల్యము లోపల మంచి దేహ శరీరము ఒక ఉక్కు కుండు మాదిరి తయారు కావాలి. బలమైనటువంటి యొక్క దేహంతో బలమైనటువంటి మనసు చేరి ఉంటుంటారు. ఆ రెండు బలముగా ఉంటున్నా మనం సాధించలేనిది లోకంలో ఒక్కటి ఉండదు. అప్పుడే దైవానుగ్రహాన్ని కూడా సాధించవచ్చు. కనుక మానవుడు ఈ జగత్తులో సాధించవలసినటువంటి యొక్క సమస్త కార్యములలోనూ అతి ప్రధానమైనటువంటిది దైవ ప్రేమ. దైవ ప్రేమ దానిని సాధించండి. ప్రేమను సాధించినటువంటి వాడు ఏమైనప్పుడు సాధించవచ్చు. ప్రేమ ముదిత మనసికో.

ఇంతవరకు మీరు 1988 జనవరి 14వ తేదీన శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో వార్షిక సాంస్కృతిక క్రీడోత్సవాన్ని పురస్కరించుకుని

తపస్సనగా ఏమిటి? అడవులకు పోయి కందమూలాదులను భుజిస్తూ భగవంతుణ్ణి స్మరించటమా? అది నిజంగా తమస్సనే చెప్పవచ్చు. త్రికరణ శుద్ధియే తపస్సు. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం అన్నారు. మనస్సును నిరంతరం దైవమునందు ఉంచాలి. సత్వరజస్తమో గుణముల చేత మనోవాక్కాయములలో కలిగే ఉద్రేకములను అరికట్టాలి. సంతోషాన్ని, దుఃఖాన్ని, ఉత్సాహాన్ని, కోపాన్ని అరికట్టుకోవాలి. సుఖదుఖములను సమదృష్టితో స్వీకరించాలి. అది ఏ నిజమైన తపస్సు. ఏ సేవ చేసినా వాంఛారహితంగా చేయాలి. వాంఛారహితమైన భావమే తపస్సు.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. ఐఏఎస్ అధికారి అయిన ఒక శ్రీ వైష్ణవుని సతీమణికి దుర్గా సప్తశతి పారాయణ యందు ఆసక్తి అధికంగా ఉండేది. ఆవిడ పారాయణం చేసేవారు, చుట్టుపక్కల వారు కొంచెం ఆపేక్షించారు. ఆ వైష్ణవ సంప్రదాయానికి చెందిన వారికి దుర్గా ఉపాసన కూడదు అన్నారు. అదీ కాకుండా మంత్రశాస్త్రమైన దుర్గా సప్తశతి క్రమపద్ధతిని ఉపదేశం పొందితే కాని పారాయణం చేయకూడదని, వానికి ఎన్నో నియమాలను కూడా పాటించాలని వ్యాఖ్యానించారు. ఆ భక్తురాలు సాయి భక్తురాలు. ఆ సాయి మాతనే నమ్ముకున్న ఆవిడ కావడంతో తన పారాయణ విషయంలో స్వామి ఆదేశానుసారం ఆచరించటమే తన కర్తవ్యమని నిర్ధారణ చేసుకున్నారు. ఆవిడ స్వామి వద్దకొచ్చారు. ఆహా, ఇదేమి వింత! స్వామి నాసికనంటి బుల్లాకు మెరుస్తున్నదేమిటి? అరే, ఇది స్వామి ముఖమేనా? మెరుస్తున్న నీలవర్ణపు చెక్కిళ్లతో ఒక్క రోమం కూడా లేకుండా మృదువుగా కోమలంగా ఉన్న దివ్య స్త్రీరూపం కదా నా కళ్లకు కనిపిస్తోంది. అప్పా, ఆ దివ్య పాలముపై ఎర్రని కాంతితో మెరిసే కుంకుమ, ఆ పైన ధగధగలాడే కిరీటం, ఎంతటి భాగ్యం! సాక్షాత్తు ఆ దుర్గా పరమేశ్వరే కదా ఎదుట నిలబడింది. ఇదిగో చేతికందే దూరంలోనే ఉన్నారు అని ఆవిడ అనుకుంటున్నారు. అంతే, మరుక్షణం ఆ దుర్గాదేవి రూపం మరుగై స్వామి రూపంతో నిలబడి ఉన్నారు. ఆవిడ సందేహాన్ని నివృత్తి చేయటానికే అన్నట్టు ఆవిడ వైపు చూశారు స్వామి. దుర్గా సప్తశతి పారాయణం చేయవచ్చును అన్న ప్రశ్న వేయాల్సిన అవసరమే లేదని గ్రహించుకున్నారు ఆ భక్తురాలు. ఒకంత పారాయణాసక్తి కలిగినందుకే ఆ సాయిదుర్గ సాక్షాత్కారం లభించిందేమో ఆ భాగ్యశాలికి. కాళి ఉగ్రరూపిణి, దుర్గా ఉగ్రము, సౌమ్యంతో కూడిన స్వరూపిణి శ్రీ లలితాంబిక, పరమ సౌమ్య రూపం. ఆ శ్రీ లలితాదేవినే కామాక్షి అని, రాజరాజేశ్వరి అని, త్రిపుర సుందరి అని భక్తులు కొలుస్తారు. నవరాత్రి శుభదినాలలో మన స్వామికే లలిత సహస్రనామాలతో కుంకుమార్చన చేసి అట్టి భాగ్యం లభించిన భక్తులు అనేకులు వారిని శ్రీ లలితాదేవిగానే అరుణాంబరియై ఇక్షుకోదండ పుష్పబాణములు ధరించి లావణ్య మహాసముద్రమైన ఆ దేవిని ప్రత్యక్షంగా దర్శించగలిగారు. స్వామిని అనేక దైవస్వరూపాలలో దర్శించగలిగిన వారు ఎంతైనా వారు కామాక్షిగా దర్శనమిచ్చే సౌరభ్యం మరి ఇతర స్వరూపములలోనూ కానరాదు అనుకుంటారు. పుల్లూరి శ్రీ రాజేశం శాస్త్రి గారు మహామహులైన ఒక శ్రీ విద్యోపాసకుల వద్ద ఉపదేశం పొంది చాలా కాలంగా శ్రీ రాజరాజేశ్వరీ దేవిని, శ్రీచక్రాన్ని పూజిస్తూ వచ్చారు. పుట్టపర్తిలో కోరికల గదిలో వీరు స్వామితో సంభాషించే అనుగ్రహం పొందినప్పుడు వారికి ఒక ఆశ పుట్టింది. తన వద్ద యంత్రరూపంలో ఉన్న శ్రీచక్ర రాజరాజేశ్వరిని చక్కని సౌందర్యముతో విరాజిల్లుతుండే విగ్రహ రూపంతో స్వామిని చూడాలన్నదే వీరి ఆశ. ఆ కోరికను స్వామి దగ్గర వెల్లడి చేసుకున్నారు. స్వామి వెంటనే ఇస్తాను అని పలకగానే ఇక శాస్త్రిగారికి బ్రహ్మానందమే. అయితే ఈ విధంగా చెప్పిన స్వామి కొద్దిసేపట్లో వీరిని మెడపట్టి గెంటినంతగా బయటకు పంపేసి మిగతా భక్తులకు కోరికల గదిలోకి ప్రవేశించటానికి అవకాశమిచ్చారు. శాస్త్రిగారు మరొక 2 రోజులు పుట్టపర్తిలోనే ఉండి స్వామి తను కోరిన విగ్రహాన్ని అనుగ్రహిస్తారేమో అని కాచు కూర్చున్నారు. అయితే వీరిని స్వామి తర్వాత కన్నెత్తైనా చూడలేదు. ఏ విధంగానైనా స్వామి దృష్టి తనపై పడాలని శాస్త్రిగారు పడ్డ పాటలన్నీ విఫలమయ్యాయి. సరే, మన ప్రాప్తి ఇంతే కాబోలు. ఇస్తాను అని చెప్పిన స్వామి తనకు విగ్రహాన్ని ఇవ్వలేదు. మరొక మారు పర్తికి వచ్చినప్పుడైనా ఆ వరప్రసాదం లభ్యమవుతుందేమో చూద్దాం అని ఊహించుకుని శాస్త్రిగారు తన నివాస స్థలానికి బయలుదేరి వెళ్లారు. తాను ఊరు తిరిగి వచ్చిన సాయంకాలమే స్నానం చేసి పూజకు ఉపక్రమించారు. శ్రీచక్రముంచిన వెండి భరిణి తీశారు. ఇదేమిటి, ఈ భరిణి ఇంత బరువుగా ఉంది అని ఆశ్చర్యంతో భరిణిని తెరిచారు శాస్త్రిగారు. అందులో కళ్ళు జిగేలు అనేటట్టు ఏటో మెరుస్తోంది. అది ఏమై ఉండొచ్చు? సాక్షాత్తు ఆ రాజరాజేశ్వరియే. సువర్ణ విగ్రహం, సౌందర్య రాశి అయి ఆ భరిణిలో ప్రతిష్ఠితమై ఉంది. శాస్త్రి తమలో పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. అది దుఃఖం కాదు,
ఆనంద భాష్పాలతో కూడిన అమృతధార అమితానందంతో నృత్యం చేసేశారు శాస్త్రి గారు. ఆ విగ్రహాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఆ పాదమస్తకం దానిని తిలకించారు. సౌందర్యలహరి అయిన ఆ విగ్రహం అడుగు భాగాన శ్రీ సాయి అమ్మ అని పొదగబడి రాసి ఉంది. ఇంతవరకు పొందిన ఆనందావేశము ఒక లెక్క కాదు అని పారవస్యంతో లీనమై ఉన్నారు ఆ పొదిగిన అక్షరాలను చూసి మన శాస్త్రి. ఇంతకు పూర్వం ఒక న్యూయార్క్లో వారి స్వగృహంలో స్వామి చిత్రపటాన్నుండి విభూతి కుప్పలుగా అనుగ్రహించి కిందనున్న పళ్లెంలో రాలక ఇల్లంతా ఎగిరెగిరి విజృంభించిందని విన్నాం. ఈ దంపతులలో భార్య అయినటువంటి ఆ ఇల్లాలు మొదట్లో పరమ నాస్తికురాలుగా ఉండేవారు. ఏ విధంగానో స్వామియందు ఆకర్షితురాలై న్యూయార్క్ ధ్యాన కేంద్రంలో చేరారు. ప్రసిద్ధమైన గణేశపురి యోగ సాధకులైన స్వామి నిత్యానంద ఈవిడకు కుండలిని సాధన ప్రబోధించారు. ఆ కుండలిని శక్తి పైకెగసి చివరకు కపాలం చేరింది. ఆ వ్యవస్థలో ఆవిడ సాక్షాత్తు ఆ సాయినాథుడే కుండలిని అని, ఆయన ఆ పరాశక్తి అని ఆధ్యాత్మికానుభవాన్ని పొంది సాయిబాబా నిన్నే శరణంటిని అంటూ తనకు తెలియకుండానే ఒక నినాదం చేసుకున్నారు. అంతే, ఆవిడిలోని సహస్రార కమలం వేయి దళాలతో ఒక్క మారుగా విచ్చుకుంది. ఒక ప్రజ్వలమైన జ్యోతి ప్రకాశం ఆవిడలో ఉద్భవించినట్టయింది. ఆ దివ్యజ్యోతియే స్వామి స్వరూపమని ఆ ఉత్తమరాలు గ్రహించగలిగారు. స్వామిని యోగాంబికగా దర్శించగలిగారు ఆ భాగ్యశాలి. ఒక వరలక్ష్మీవ్రతనాడు పర్తిలో భజన మందిరంలో చేరి భక్తులంతా స్వామిని చక్కటి కిరీటంతో చీరతో సర్వాలంకార పూతయ్యై ఒక దివ్య సుందరిగా దర్శించి పులకాంకితులయ్యారు. ఈ విధంగానే స్వామి ఒక సందర్భంలో దశావతార దృశ్యాలను అనుగ్రహించిన విషయం కూడా ఇంతకు ముందర విన్నాం. ఎంతో మంది భక్తులు స్వామిని వ్యక్తిగతంగా దేవిగాను, ఈశ్వరునిగాను, కృష్ణునిగాను, కుమారస్వామిగాను, రాముడిగాను, శ్రీ వెంకట రమణునిగాను, నరసింహమూర్తిగాను దర్శించగల భాగ్యాన్ని పొందారు. వారి వారి ఇష్టదేవతా స్వరూపములో స్వామి దర్శనమిచ్చి వారు ఆరాధిస్తూ వచ్చిన ఇష్టదైవము తానేనని భక్తులకి నిరూపణ చేసి అనుగ్రహించారు. మహారాష్ట్ర దేశంలో దత్తాత్రేయుని ఆరాధన అధికంగా ఉండడం వల్ల షిరిడీబాబా తమ భక్తులకు అనేక మందికి దత్తాత్రేయ రూపంలో దర్శనమిచ్చారు. అందువల్లే కాబోలు మన సత్యసాయినాథుడు దత్తాత్రేయోపాసకులకు ఆ త్రిమూర్త్యాత్మక స్వరూపమైన దత్తాత్రేయుని రూపంలోనే దర్శనమిచ్చారు.

స్వామి ఒకసారి గోవా వేంచేసిన సమయంలో ఒక భక్త సంరక్షణార్థమై అపెండిసైటిస్ అనే ప్రేగుల వ్యాధిని స్వీకరించి తదుపరి తమకు తామే అతి అద్భుతంగా రోగ నివారణ చేసుకున్నారు. అప్పుడు కొన్ని పత్రికల సంపాదక వర్గం స్వామిని తమ నిజతత్వం ఏమిటి అని ప్రశ్నిస్తే స్వామి కుండవద్దలు కొట్టినట్టు నేనే దత్తాత్రేయుడను అని సమాధానమిచ్చారు. బ్రహ్మనాడి కూడా దత్తాత్రేయ స్వరూపము వలె నరస్వరూపమై అవతరించి అని చెప్పిన ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇదీగాక స్వామి యొక్క విదేశ భక్తులు కూడా స్వామిని సాక్షాత్తు యేసుప్రభువుగా దర్శించిన వారు అనేకమందున్నారు. ఇప్పుడు ఒక ఇలాంటి ఉదాహరణ విందాం. అవెస్థాలజీ నిలయానికి చెందిన డాక్టర్ రేస్, వీరు వీరి సతీమణి ఇంద్రాదేవి యొక్క టికెట్ ఆశ్రమంలో స్వామిని గుర్చిన ఒక చలన చిత్రాన్ని చూస్తూ ఉన్నారు. అందులో ఒక ఘట్టంలో ఒకే సమయంలో ఆ రేస్ దంపతులకు ఆ చిత్రంలో స్వామికి బదులు యేసుప్రభువే సాక్షాత్కరిస్తూ ఉన్నారు. ఆ చిత్రం ముగిసిన తర్వాత వాళ్ళిద్దరూ ముచ్చటించుకుంటున్నప్పుడు వారికి ఈ రీతిన ఒకే సమయంలో అద్భుత దర్శనం కలిగిందని తెలుసుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. క్రైస్తవ మత గ్రంథమైన బైబిల్కు మూలాధారమే యేసుప్రభువు అని విశ్వసించబడే ఆ గ్రంథంలో ఈ విషయం చెప్పబడింది. క్రీస్తు ప్రభువు తన దేహం చాలించటానికి మునుపు ఎవరైతే నన్ను మీ వద్దకు పంపారో వారే తిరిగి రానున్నారు అని పలికి ఒక మేకపిల్లను చూపించారు. అతను సత్యమను పేరు ధరించగలడు, రక్తవర్ణపు దుస్తులు ధరించగలడు, పొట్టి ఆకారం కలవాడయుండును, కేశభారములు కలవాడయుండును అని ఉంటుంది అందులో. ఈ ప్రవచనము తమకు వర్తించినదే అని స్వామి స్పష్టంగా బహిరంగంగా చెప్పారు. మేకపిల్లను చూపిస్తూ చెప్పిన కారణం అది బా బా అని అరిచేటటువంటిది కనుక తామిప్పుడు ధరించిన నామం కూడా బాబా అనే పేరుని అన్వయించబడింది అని స్వామి వివరించారు కూడా. కేశభారము అన్నది తమ ప్రస్తుతపు బుట్టతలను సూచిస్తున్నదని స్వామే చెప్పారు. సాధారణంగా ప్రజలు ఆరాధించే దేవతామూర్తుల ఆకృతిలోనే స్వామి దర్శనమిస్తారు అని చెప్పటానికి వీలు కాదు. ప్రశాంతి నిలయవాసి అయిన ఒక స్త్రీ ఎందువల్లనో ఆనాడు వామనావతారం గురించి చింతిస్తున్నారు. ఆమె భజన మందిరానికి వెళ్తున్న సమయంలో ఎదురు చూడని విధంగా స్వామి ఎదురయ్యారు. వారిని చూచిన ఆ భక్తురాలు ఆనందంతో పరవశించిపోయారు. ఆమె ఆనందం పరవళ్లు తొక్కింది. స్వామి ఒక చిన్న వామనమూర్తిగా నిలబడి ఉన్నారు. బుట్టతల ఆకారంలో ఉన్న స్వామి శిరోజాలు ఇప్పుడు చిత్రంగా ఒక ఛత్రమై అలంకరించాయి. బాబాగా వచ్చినప్పుడు వారి చేతనున్న కాగితాలు ఇప్పుడు ఛత్రధారి అయిన ఆ బ్రహ్మచారి కరంలో కమండలముగా అమిరాయి. అవును, సందేహమే లేదు, తన చిట్టి పాదాలతో నిలబడి ఉన్న ఆ మహాబలి యొక్క అహంకారాన్ని తన విశ్వవ్యాపకంతో అణచివేసిన సాక్షాత్తు ఆ వామనమూర్తి దర్శనమే అనుకున్నారావిడ. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ అద్భుత దర్శనాలకి అంతే ఉండదు. అందువల్ల ఇది భ్రమ కాదు, హెలూసినేషన్ కాదు. మన మనస్సులను మోదేటట్టుగా కొన్ని అద్భుతాలను స్వామి మనకి అనుగ్రహించారు. రిటైర్డ్ ఎల్ఐసి డివిజనల్ మేనేజర్ శ్రీ కెఆర్కే భట్ గారి సతీమణి అనుభవాన్ని విందాం. ఆవిడకు 1943 సంవత్సరంలో గర్భసంచిలో రాచపుండు బయలుదేరింది. ఆ కుటుంబం వారి కులదైవము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. భట్టుగారి తల్లికి ఆ కుమారస్వామి అందు అచంచల భక్తి విశ్వాసం ఉంది. మొదట్లో ఆవిడ భర్తకు రాచపుండు సంభవించినప్పుడు ఆ వల్లీ వల్లభుని వ్రతం ఆచరించి ఆ రోగ నివారణం కావించుకున్న ప్రత్యక్ష సాక్ష్యమే ఆవిడకు అంతటి విశ్వాసం కలగడానికి కారణం. ఇప్పుడు కూడా ఆ అచంచల విశ్వాసం ఆధారంగా చేసుకుని కోడలి పట్ల కూడా శస్త్రచికిత్స కూడదని, ఇంట్లోనే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకమైన పూజలు హోమాలు ప్రారంభించారు. కోడలు బలహీనురాలు కావున ఆ పూజలను తానే ఆచరించటానికి నిశ్చయించుకున్నారు అత్తగారు. వ్రత నియమాలన్నింటినీ క్రమబద్ధంగా ఆచరించారావిడ. ఇక శ్రీమతి భట్టు దినాలు గడుస్తున్నా కొద్దీ చిక్కి శల్యమైపోవడం ప్రారంభించారు. చివరికి మంచాన్నంటుకుపోయి తీవ్రవ్యాధికి గురయ్యారు. 6 దీర్ఘమాసాలు గడిచాయి. భట్టుగారి భార్య ఆరోగ్యం క్షీణించిపోతోంది. అటు నిద్రాకాక ఇటు మెలుకువాకాని పరిస్థితి ఏర్పడి ఆవిడకు ఒక మైకం కమ్మిన స్థితిలో ఉన్నారు. అకస్మాత్తుగా ఆవిడ పడకను ఒక సర్పం వచ్చి చుట్టుకుని ఉన్నట్టు ఆవిడికి భావన కలిగింది. మెల్లిగా కళ్ళు విప్పి చూశారు.
నీలి నీడల వెలుగులో ఆవిడకు ఆ సర్పం చుట్టుకుని ఉన్నట్టు కనపడింది. అతిడిపడి అత్తగారిని లేపారు. లైట్ ఆన్ చేశారు. ఆ మహాసర్పం మాయమైంది. దీపం ఆర్పేసి పడుకున్నాక మళ్లీ తిరిగి ఆ నాగుపాము కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఈమె పడకను ఆ పాము ఒక చుట్టు చుట్టుకుని ఉంది. ఆహా, ఇదిగో ఆ సర్పం అంతర్ధానమై ఆ స్థానంలో దివ్యమంగళ రూపి అయి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిలబడి ఉన్నట్టు ఆవిడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు గాలిలో తేలుతూ ఆమె తలదాపుగా వస్తున్నట్టు కనిపించింది. అంతటితో ఆగింద ఆ కార్తికేయుని లీల. తన శక్త్యాయుధాన్ని ఆమె శరీరంలోనికి గుచ్చి ఆమెను తన వద్దకు లాక్కున్నట్టనిపించింది. మరుక్షణం ఏదో ఒక పర్వత శిఖరాన తాను ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎదుట నిలబడి ఉన్నట్టు తెలుసుకుంది ఆ ఇల్లాలు. స్వామి పాదాల చింత మూలి తన శిరాన్ని ఆ దివ్య చరణాలపై ఆంచింది. నాతోనే ఉంటావా లేక తిరిగి వెళతావా అని ఆ కార్తికేయుడు ప్రశ్నించాడు. మోక్షప్రసాదమా లేక భవసాగరమా తేల్చుకోమని తనను ఆదేశిస్తున్నట్టు గ్రహించారు ఆ శ్రీమతి భట్టు. ఆమె ఇంకా వైరాగ్య శిఖరాలను అందుకోలేదు. తన భర్త, పిల్లలు తన కళ్ళెదుట కనపడుతున్నారు. బంధము, పాశము ఆమెను వెనక్కు లాగుతున్నాయి. తిరిగి వెళ్తాను స్వామి అన్నారు. సరే, నీ వ్యాధి నివారణమైపోయింది. త్వరలో బలం చేకూరుతుంది. నీవు జీవించి ఉన్నంత వరకు నిన్ను నేను రక్షిస్తాను. నన్ను తలుచుకున్న క్షణం నీ పక్కనే నిలబడతాను. ఇక నీవు వెళ్ళు అని అన్నారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ పర్వత శిఖరాన్నుండి మైసూరులో ఉన్న తన ఇంటికి దారి తెలియలేదావిడికి. ఏ విధంగా పోవటం స్వామి అని ఆ షణ్ముఖుణ్ణి వేడుకున్నారు. ఇదిగో ఇలాగే అని తన పాదాన్ని జరిపారు ఆ కారుణ్యమూర్తి కార్తికేయుడు. భూమి చీలినట్టయింది. అక్కడ వరుసగా మెట్లు కిందకు ఉన్నాయి. ఆ మెట్లు పూర్తిగానే కాలు మోపే సమయంలో తటాలున ఆవిడికి మెలకు వచ్చింది. తాను తన ఇంట్లో పక్క మీద పడుకునే ఉన్నట్టు గ్రహించారు. ఈ పరమాద్భుతానుభవం ఆమె హృదయంలో అతి గుప్తంగా పదిలపరుచుకున్నారు భట్టుగారి భార్య. ఆమె అత్తగారికి, ఊరి నుంచి తిరిగి వచ్చిన ఆమె భర్తకు మాత్రమే ఈ విషయాన్ని తెలియచేశారు. ఆ అనుభవం కలిగినప్పటి నుంచి ఆవిడ శరీరంలో ఒక కొత్త ఉత్తేజం కలగనారంభించింది. నొప్పి మాయమైంది, వ్యాధి గుణమైంది. నిజమే, రాచపుండుని కరిగించి వేశాడు దయానిధి ఆ దండపాణి. అత్తగారి నోము ఫలించింది. పూర్తిగా ఆరోగ్యవంతురాలైన శ్రీమతి భట్టు తన కుటుంబ సేవతో పాటు తనకు తెలియకుండానే సామాజిక సేవలో కూడా నిమగ్నులయ్యారు. పరమాత్మునిపై భక్తి పరోపకారమున పరిణమించవలసిందే కదా. దైవానుభూతి కలిగిన పిమ్మట దీర్ఘకాలం గడిచిపోయింది. దరిదాపు 20 సంవత్సరాలు కాలగర్భంలో గడిచిన తర్వాత, అంటే 1963 సంవత్సరంలో పుట్టపర్తిని గురించి తెలుసుకున్నారు భట్టు దంపతులు. ప్రశాంతి నిలయానికి వెళ్లారు. శ్రీమతి భట్టుని చల్లని చూపులతో వీక్షించి, నీతో సంభాషించి చాలా కాలమైంది. అవును, దరిదాపు 20 సంవత్సరాలు అన్నారు స్వామి. లేదే, మిమ్మల్ని గురించి మేము ఇటీవలే తెలుసుకున్నాము. మేము ప్రశాంతి నిలయం రావటం ఇదే మొదటిసారి అన్నారు ఆ దంపతులు. నీవు ఇక్కడికి రావడం ఇదే ప్రథమం. అయితే నేను ఇదివరకే నీ వద్దకు వచ్చాను సుమా అని చిరునవ్వు చిందించారు స్వామి. 20 సంవత్సరాలకు పూర్వం వీరున్న విలాసం, నివసించిన గృహం వివరించి పూసగుచ్చినట్టు వర్ణించారు స్వామి. తదుపరి ఆ దంపతులను మేడపైనున్న తమ గదిలోకి తీసుకువెళ్లారు. ఆఖరి మెట్టు ఎక్కిన వెంటనే ఆమెతో, కిందకు తిరిగి చూడు అన్నారు స్వామి. ఆహా, ఆ చల్లని స్వామి ముఖారవిందాన పొంగి పొరిలే కారుణ్యాప్తి, ప్రేమాతిశయం, ముచ్చటగా తొణికిసలాడే కొంటెతనం ఏమని వర్ణించసక్యం. కిందకు చూసిన ఆ శ్రీమతి భట్టు హృదయం ఒక్క మాట స్తంభించిపోయింది. శరీరం రోమాంచితమైంది. ఆహా, ఆనాడు పర్వత శిఖరాన కార్తికేయుడు తన పాదాన్ని జరుపగాని కింద కనపడిన మెట్ల వరుస సాక్షాత్తు అవే మెట్లు, వంపులు తిరిగిన మెట్లు. సాయి సుబ్రహ్మణ్యుడు చిరునవ్వులు చిందిస్తూ, ఇది అని తమ హస్తాన్ని ఒక తిప్పు తిప్పి చూపించారు. శ్రీమతి భట్టి చేతుల్లో ఠక్కుమని పడింది స్వామి సృష్టించిన చిత్రం. ఆ చిత్రంలో షణ్ముఖుడు రథారోహణుడై ఉన్నాడు. వారి ముఖం సాక్షాత్తు స్వామి వదనమే. ఆనాడు ఆ ఇల్లాలి పడక చుట్టూ తిరిగిన సర్పం ఆ చిత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చుట్టుకుని ఉంది. భట్టి దంపతులు చేసిన పూజలు, హోమాలు, నోములు సకలం
ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉద్దేశించినది. స్వామి రూపం మీద కాదు, స్వామి నలుప ఎరుప అన్నది కూడా తెలియని కాలం ఆనాడు. ఆ స్కందునికి చేసిన ఉపాసనలన్నీ స్వామి అందుకుని ఇప్పుడు వాటి ఫలం అందించారంటే, స్వామి రూపం, సాయినామం ఇవేవీ తెలియని వారికి కూడా స్వామి మరొక ఇష్టదేవతను ఆరాధించేవారైనప్పటికీ స్వామి వారిపై అనుగ్రహం చూపిస్తున్నారు.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 1972 సంవత్సరంలో ఒకసారి బృందావనంలో వీరికి అనుగ్రహించిన ఇంటర్వ్యూలో స్వామి చెప్పిన ఆధ్యాత్మిక విషయాలను ఇప్పుడు ఇందిరమ్మ గారు మనతో పంచుకుంటారు. వినండి స్వామితో శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక 13వ భాగం.

ఇది 14-73లో ఇంటర్వ్యూ అనమాట, వైట్ ఫీల్డ్ ఇది, త్రయ బృందావనం బెంగళూరు. స్వామి కృష్ణుడు బృందావనంలో నడుస్తున్నాడంట, అదంతా చూస్తుంటే కృష్ణుడి హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆ ఆనందం ఆ కృష్ణుడిలో నుంచి ఒక వెలుతురు బయట వస్తుందన్నమాట. ఆ ఆనందంతో నిండిపోయిందంట, ఆ ఆనందం తనలో నుంచి ఒక ప్రకాశంగా బయటపడి పోతూ ఉందంట కృష్ణుడితో నుంచి. స్వామి చెప్పడం అట్లా, కృష్ణుడికి ఇట్లా జరిగింది అని చెప్తున్నారు ఆయన. ఆనందం తనలో నుంచి ఒక ప్రకాశంగా బయటపడి పోతూ ఉంది. అంతలో కృష్ణుడు నా ఆనందం అంతా పోతున్నదే అని వెతుక్కుంటూ పోతుంటే ఆ ప్రకాశం అలాగ వెళ్లి అక్కడ రాధ కూర్చుని ఉంటే రాధలో కలిసి, అంటే భక్తిని గురించి చెప్తూ దీన్ని, ఆనందం ప్రవేశించిందంట రాధలో. ఒకసారి రాధ యమున గట్టును కూర్చుని ఉంటే కృష్ణుడు రాజు వేషంలో రాధ దగ్గరికి వెళ్లాడంట. అప్పుడు రాధ కృష్ణుని, నా బాలకృష్ణుడు కాదు, నువ్వెవరో ఒక రాజువి, ఇతని పరాయివాడు, నా నీ ముఖం ఎలా చూసేది అని ముఖం పక్కకు తిప్పుకుందంట. పరాయివాడు ముఖం ఎట్లా చూసేది అనేసి అది చూసి కృష్ణుడే తన వేషం మార్చుకుని వచ్చాడంట. అంటే భగవంతుడే భక్తి కోసం, భక్తుడి కోసం తను మార్చుకుంటాడనేసి దానికోసం ఎగ్జాంపుల్ చెప్పినట్టున్నారు. భగవంతుడు స్వతంత్రుడు కాదు, భక్త పరాధీనుడు. ప్రార్థించాల్సింది భగవంతుని మాత్రమే కాదు, భగవంతునితో బంధించిన భక్తులను కూడా గౌరవించాలి. కృష్ణుడు మధురకు పోయి తిరిగి రాలేదు. రాధ కృంగి కృశించిపోయింది. తన చెల్లెళ్ళు చంద్ర భర్త రాధని ఇంటిలో నుండి తరిమి వేశాడు. దా ఊర్లో ఎవరూ రానివ్వలేదు. అన్నాహారాలు లేకుండా ఇసుక తిని మీద పడి ఉంది. ఇక ప్రాణం పోయే స్థితిలోకి వచ్చింది. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమైనాడు. రాధ ఏం కావాలి అన్నాడు. కృష్ణుడు, రాధ నాకేమీ వద్దు, ఏం పడలేదు అట్లా ఆ వర్డ్ కొలికే, ఇంతవరకు నీ ప్రేమను ఈ ఆనందాన్ని హృదయంలో దాచుకున్నాను. ఈ శరీరం పోతూ ఉంది, ఇక రాలిపోతుంది, దానికి కూడా నాకు చింత లేదు. శరీరం తడి ఆరిపోతుంది, హృదయంలో దాచుకోవడానికి ఎండిపోయింది, ఏది కూడా మనసులో పెట్టుకోలేని అంతా డ్రై అయిపోయింది. నాకు కంటిదారులు పెట్టుకుందామంటే అవి కూడా ఇంకిపోయినాయి. నీది నీవే తీసుకో, ఇంక నేనేం చేయలేననే స్థితిలో అనమాట. ఒక్కసారి నీ మధురగానం వినిపించి ఆ మురళిగానం వింటూ ప్రాణం వదలాలని ఉంది. కృష్ణ, అయ్యో నేను మురళి తేలేదే అన్నాడు. రాధ, ఎక్కడ కావాలంటే అక్కడ నీకు మురళి రాను వస్తుంది కదా. అప్పుడే ఆ పక్కన ఏదో వెదురుగడ ఉంటే తీసుకుని దాన్ని విరిచి మురళి బూదాడు. ఆ మురళి గానం వింటూ ప్రాణం వదిలేసింది. అంతే, మరల కృష్ణుడు మురళి పట్టలేదు. రాధే మురళి, మురళే రాధ. మా ఆంటీ ఒక ఆమె కృష్ణుడు మురళి పట్టాడు కదా అనేసి ఆమె వెండితో అనుకుంటా ఒక చిన్న మురళి తీసుకుని వచ్చి స్వామికి ఇచ్చి, స్వామి ఒకసారి మీరు వాయిస్తే చూడాలని ఉంది అని. దానికి ఎగ్జాంపుల్ ఆ రోజు చెప్తున్నా అనమాట. రాధ దాంట్లోనే నేను వదిలేశాను, మళ్లీ మురళి పట్టుకోలేదు అనేసి అట్లా తీసి అక్కడ పెట్టారు. మరి ఏం చేశారో తెలియదు, ఆమెకి ఇవ్వలేదు. మురళికి 9 రంధ్రాలు ఉంటాయి, లోపల ఏమీ ఉండదు. రాధ హృదయం కూడా ఖాళీగా నిర్మలంగా ఉంటుంది. మన మనసు ఖాళీగా ఉన్నప్పుడైతే ఏదైనా మనం దాంట్లో భగవంతుడి భక్తిని కానీ ఏదైనా మంచిని కానీ తీసుకోగలం. మనసు అంతా నిండిపోయి ఉంటే ఏం చేయలేము అనే దానికే చెప్తూ వచ్చినారు దీన్ని. ధర రాధ ఆధార, రాధ గురించి చెప్తా. స్వామి వైపు చూస్తున్నట్టు ఏమిటి అన్నారు. మేము రేపు పత్తికి పోతున్నాం స్వామి, పత్తిలో ఉన్నంత వరకు ఉంటాం, అక్కడే బంగారంగా ఉండండి. నేను ఎల్లుండి వచ్చేస్తున్నాను, అక్కడి నుంచి మళ్ళీ వచ్చేస్తున్నాను. మేము ఎల్లుండి పోతాము, రేపు పొమ్మంటారా ఎల్లుండి పొమ్మంటారా? మా కజిన్స్ సృష్టించిన ఇట్టటి మీద అడిగేది. స్వామి ఎల్లుండి అంటే పని అట్లా వెళ్ళొచ్చు కదా, అట్లా అంటే చెప్పుకుంటే రేపు పోతున్నాం అన్నాం కదా, మళ్ళీ ఎల్లుండి మార్చుకుంటే ఏమంటారో అట్లా అనిపించేది అప్పుడు. మేము ఎల్లుండే పోతాము, రేపు పొమ్మంటారా ఎల్లుండి పొమ్మంటారా? స్వామి ఎల్లుండి పండి, 10 గంటలకు భోజనం చేసి పండి, అప్పుడైతే బస్సు ఉంటుంది, మీరు చేరేటప్పటికి నేను చేరుతాను. నీవు అన్నావు కదా కనుక్కు, అంటే ఇక్కడి నుంచి పుట్టిపత్తి నుంచి రమ్మన్నారు అక్కడికి. స్వామి బెంగళూరు వెళ్తున్నా, ఇక్కడుండి ఏం చేస్తారు రండి అన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఒక్కోసారి 2 నెలలు 3 నెలలు అట్లా ఒకేసారి ఉండి వెళ్ళిపోయాళ్ళం, నెల తక్కువ లేకున్నప్పుడు. నేను మధ్యలో శ్రేజ్కి వెళ్తా నేను వెళ్ళిపోయేదాన్ని, వాళ్ళు కొంతమంది ఉండిపోయేవాళ్ళు. అందుకని రమ్మన్నారని వీళ్ళు వెళ్ళారు. వీళ్ళకి భయం అనమాట, పెద్ద బొట్టు ఉంటారు అక్కడ ఉండొచ్చిన అంత ముందు సార్ చెప్పారు కదా, వెళ్ళారు వెళ్ళడానికేమో. దానికి చెబుతున్నారు, మీరు రమ్మన్నారు కదా అని వచ్చాను, కనుక్కుంటారో కనుక్కోరో మిమ్మల్ని నన్ను అన్నావు కదా, అలా చేస్తానా, మిమ్మల్ని బయటకు పంపుతానా, అలా ఎప్పటికీ జరగదు. మాటంటే మాటే స్వామి, కష్టంగా ఉంది కదూ, రూములు ఖాళీ లేవు అని వరండాలు వెనక పక్క ఆమె ఉండేది, ఆమె దగ్గర పెట్టారనమాట. భోజనం అంతా అక్కడ లోపల పెట్టేది. అప్పుడు వెనక తట్టు రూమ్స్ లో
స్టేషన్ రైల్వే దగ్గర బృందావనంలో వెనక తట్టు రూమ్స్ కట్టినారు, లేకుండా అక్కడ ఒక షెడ్ లాగేసి అక్కడ క్లాస్ సమ్మర్ క్లాసెస్ తీసుకున్నారనమాట. ఆ సమ్మర్ క్లాస్ కి టోకన్స్ ఇచ్చారు 2 వేలకి, పాసెస్ లాగా పోయేదానికి అనమాట. మీరు పర్తిలో బయట ఉండొద్దు, అంతకుముందు అక్కడ బయట రూమ్ తీసుకుని అనమాట. లోపల రూమ్ ఇస్తాను, మీకు మంచి ఆనందం ఇచ్చాను కదా ఇప్పుడు ఇక్కడ. మళ్ళీ రాధభక్తిని వివరించారు. కృష్ణ, నీ పాద పద్మములు నా కన్నీటితో దారలతో జలంతో పెట్టుకుని పూజించాను. ఇంతకాలానికి ఇవి ఇంకిపోయినవి, తదుపరి హృదయంలో పెట్టుకుని పూజించుకుని అక్కడ ఇంకిపోయినవి. ఇక నీ వేణుగానమే మాధుర్యం అనే ధారలో ధారణ చేయదు, కాన నీ మధురగానమే వినిపించు చుండుము. ఆ కోరిక అదొకటే కోరిందన్నమాట. మళ్ళీ 6/11/73 జయదేవుని గురించి చెప్పారు. ఆ రోజు భక్త జయదేవుడు, నాలుగుండేది హరినామాన్ని జపించడానికే కాని దుర్భాషలాడడానికి కాదు. నాలుగు చాలా సాత్వికమైంది, మంచి పెడితే తింటుంది, చెడు పెట్టినా తింటుంది, తాను చాలా భద్రంగా చూసుకోవాలి. లోకంలో సీతాదేవి అంతమంది, లంకలో సీతాదేవి అంతమంది రాక్షసుల మధ్య ఉన్నా నాలుగుతో సదా రామనామ స్మరణతో ఏ కీడు లేకుండా భద్రంగా ఉండింది. అదే మన నాలుగు చుట్టూ పళ్ళున్నాయి కదా, ఆ పళ్ళంటే ఊరికి రాక్షసుల్లాగా అని చెప్తా. ఇన్ని పళ్ల మధ్య నాలుగు భద్రంగా ఉన్నదంటే ఆ నాలుగు ఎంతో సాత్వికమైంది, దాన్ని మనం మంచిగా ఉపయోగించాలి. మంచిగా ఉండు, మంచిగా మాట్లాడు, మంచి చెయ్యి, అదే భగవంతుని దగ్గరికి మార్గం. దేవుడు ఎక్కడున్నాడంటే ఎక్కడున్నాడంటే అక్కడ కనపడతాడు. అంతేకాదు కనబడేది మనం లేడనుకుంటే డాగ్ కనపడుతుందంట, భగవంతుడు అంటే గాడ్ కనిపిస్తాడు. తిప్పించి వర్డ్స్ భలే ఇది చేస్తారు, ట్విస్ట్ చేస్తారు. భాగస్వామి పాలగిన్నెలు చేతిలో పట్టుకుని వెన్న వెన్న అంటే వస్తుందా, తోడు చెయ్యాలి, పెరుగు చిలకాలి, చిలికిన వెంతే అప్పుడు వెన్న వస్తుంది. అలాగే భగవంతుని తెలుసుకోవాలంటే ట్రై ట్రై ట్రై, మళ్ళీ అనేసి ట్రై ట్రై ట్రై అంటే జరగకూడదు, అది కూడా ఎండిపోతుంది అంటారు. ఒకసారి జరిగిపోయింది ఇక రాదు, రాబోయేది స్థిరం లేదు, ఉన్నదే నిజమైంది, కాబట్టి సాధన చేయండి. జంతునాం నరజన్మ దుర్లభం, మానవుని కోపం తాపం ఆశ ఇవి ఉంటే మళ్లీ జన్మ వస్తుంది, జన్మ ఎత్తుతూనే ఉండాలి. కోతు చూడండి, ఈ చెట్టు నుండి మనకు కొంత దూరం ఉంటుంది, ఆ చెట్టు మీద కొంతసేపు ఉంటుంది, నిలకడ లేదు. మానవుని మనస్సు అంతకన్నా చపలమైంది, కోతి కంటే చపలమైంది, ఒక్క నిమిషంలో వేల మైళ్ళ దూరం వైపు వెళుతుంది. ఎక్కడికెక్కడికో పోయి ఆలోచిస్తుంది, అంత వేగంగా వెళ్ళిపోతుంది. ఆశీర్వాదం అంటే ఏమిటి స్వామి? మీరు చేసే కర్మలలో ఏ లోటు లేకుండా మీ విధిని మీరు నెరవేర్చి దేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటే మీరు అడగకుండానే మీకు ఆశీర్వాదం లభిస్తుంది. వంటవాడు సక్రమంగా వంట చేస్తే యజమాని ఎంతో సంతోషిస్తాడు, అట్లే భగవంతుడు కూడా మనం కార్యాలు సక్రమంగా చేస్తే సంతోషిస్తాడు. ప్రతి వారికి బాధపడుతుంటారు ఎందుకు, పెద్దానికి బాధపడుతుంటారు ఎందుకు? పుష్పం చూడండి, వికసించేటప్పుడు ఎంత పరిమళాన్ని వెదజల్లుతుందో అదే విధంగా అది ముడుచుకునేటప్పుడు కూడా పరిమళంతో ముడుచుకుంటుంది. మీరా ఎప్పుడు ముడుచుకుని పోతూనే ఉంటారు, మేం బలహీనలు అని అనుకోవద్దు. మనిషి చేయలేనిదేమన్నది, కొంతమందికి ఊరికే కోపం వస్తుంది, బలహీనలు కోపం జాస్తి అంటారు. శరీర బలం కాదు ప్రధానం, మనోబలం. మనోబలం ఉంటే వారు శారీరకంగా బలవంతులు అనిపిస్తారు. మనం బలం లేని వారము, కోపం జాస్తి అని అనుకోవద్దు. దేనికి బాధపడకండి, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, మీ ధర్మాలను విధిగా తప్పకుండా నెరవేర్చుకుంటూ పండి. ఇక బాధ ఎందుకు? నేను 3 సార్లు దర్శనమిస్తూనే ఉన్నాను కదా, దూరం నుండి కనిపిస్తున్నాను, నేను మీ కొరకే కదా వచ్చింది, అంటే అందరికి భక్తుల కోసం ప్రజల కోసం. కామ క్రోధ మోహములకు వసులు కావద్దు, వీటిని మీ వశం చేసుకోండి. వాటికి మన వశం కాకుండా వాటిని మన కంట్రోల్లో పెట్టుకోవాలనేసి మానవుల కొరకు ఏడవద్దు, మాధవుని అంటే భగవంతుడి కొరకు ఏడవండి. ఒక మనిషిని దొంగ అంటే ఊరుకోడు, తిరిగి 4 తంతాడు, అదే భగవంతుడైతే సంతోషంతో ఊగుతాడు. బడా చిత్త చోర అని అంటాం కదా. మళ్ళీ ఒకసారి దేవుడి అక్కడ ఎలుకలు ఎక్కడు ఉన్నాయని చెప్పి, ఇది 9/11/77, ఎలుకలు వాటిని మందు పెట్టి చంపుతా ఉంటారు స్వామి, ఇంట్లో ఎక్కువ ఎలుకలు తిరుగుతుంటాయి అనేసి అని దాని స్వామి చెప్తున్నారు. భగవంతుని వాటికి అంతవరకే ఆయుష్ ఇచ్చాడు, మీరు మందు పెడితే మాత్రం ఆ చచ్చి ఉంటాయా, తప్పించి కూడా పారిపోతుంటాయి ఒక్కసారి, కానీ మళ్లీ చెప్తారట చేయకూడదు అనేసి. మళ్ళీ అది భగవంతుడు సృష్టించిన జీవరాశులు, దానికే ప్రాణం ఉంది కదా, ఎంత బాధపడి ఉంటది, కానీ అవి రాకుండా చూసుకోండి.
ఒకసారి దాన్ని కూడా చెప్తున్నాను, నాకు ఇన్ని రూములు ఉన్నాయి కదా, అక్కడ ఎన్ని బట్టలు పెట్టున్నాను, ఒక్క బరిని పురుగు కూడా లేదు అక్కడ అనేవాళ్ళు. స్వామి స్టోర్స్ ఉన్నాయి కదా అక్కడ దసరాకు బట్టలు, అప్పుడు చాలా వరకు ఆయనే ఎక్కువ ఇచ్చేస్తుండేవాళ్ళు. ఆ చూడు ఎన్ని ఉన్నాయో దాంట్లో, దాంట్లో ఎంత శుభ్రంగా ఉంటుంది, అవి రాకుండా మనం చూసుకోవాలి. ఒకనాడు రామతీర్థం నడిచిపోతుంటాడు, పాము కరిచింది. శిష్యులు అయ్యో పాపం పాము కరిచిందే అని బాధపడ్డారు. దానికి రామతీర్థం ఇలా అన్నాడు, పాముని ఎందుకు అనాలి, ఆ రూపంలో భగవంతుడే వచ్చాడు, భగవదాజ్ఞ లేనిదే ఏమీ జరగదు, గడ్డిపోతేనే కదలదంటాను కదా అని కొంచెం. కానీ అన్ని తెలుసుకుని గమ్ముగా అది వదిలేశారు. మళ్ళీ మాట్లాడకుండా కూర్చుంటే దాన్ని చెప్తున్నా, అన్ని తెలిసిన గమ్ముగుంటే సంభాషణ సాగేది ఎట్లా, నీవు ఊరి నుంచి వచ్చావు, నేను ఎప్పుడు వచ్చావు అని అడిగితే నీకెంత సంతోషం, నాకు తెలిసి నేను గమ్ముకుంటే ఇంకా సంభాషణ ఏం జరుగుతుంది, సంభాషణ జరగాలంటే కన్వర్సేషన్ కావాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి కదా అనేసి, లేదా నాకు తెలుసు కదా మీరు ఎప్పుడు వచ్చారని, కానీ దానికోసమే అడుగుతుంటాను. ఒకరోజు ఆ సైడ్ రూమ్ ఉంది, ఇప్పుడు ఈ సైడ్ జెంట్ సైడ్ ఒక కృష్ణుడు ఉన్నాడు చూడండి, అక్కడ అక్కడ ఒక ఎంట్రెన్స్ ఉంది, అక్కడి నుంచి పోతే ఆ రూమ్లోంచి ఆ ఫ్రంట్ రూమ్ ముందటి రూమ్లోకి పాద పూజ అన్ని చేసుకు. మామూలుగా స్వామి అక్కడ దిగి వచ్చాడు, ఊరి నుంచి వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు, ఎందుకో స్వామి దిగి వచ్చాడు అనుకుంటే ఏం అనేవాళ్ళు కదా, ఆ రూమ్లో నిండుగా ఉండేవాళ్ళు. ఒకసారి మాట్లాడించేసి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. మా కజిన్ అడుగు వచ్చామంటే, చూడు మీ ఇందిర వస్తా ఉంది ఇప్పుడు అన్నా, నేను ట్రైన్లో ఎక్కడ ఉన్నాను అప్పటికి, బయలుదేరాను అంతేగాని కదా, అక్కడ ఉండగానే వచ్చేటప్పుడు స్వామి అక్కడ ఉన్నారంటే గబగబా లోపలికి వెళ్ళిపోయాము. ఏమి అంటే ఎవరు సేవదలంతా ఏం లేదు. పండగల్లో మటుకు నేను చెప్పాను కదా, చౌదరి అమ్మగారు కుప్పం వాళ్ళని నేను ఇంకెవరో కొంతమంది మటుకే సెలెక్ట్ చేసుకునేది, అప్పుడు వెళ్ళేవాళ్ళం అనమాట మొదట్లో. తర్వాత కొంచెం ఇదైంది, అదిగో వచ్చి వెనక వస్తున్నాను అంత అదిగోదిగా వచ్చేసింది. ఆమె కంట్రోల్ అంటుంది, ఇప్పుడే అంటా ఉన్నారు స్వామి అంత లోపల వచ్చేసారు. అట్లా మనం ఎక్కడ ఉంటే నాకంత తెలుసు అనే సర్వజ్ఞతను మనకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. స్వామికి ఏం తెలుస్తుందిలే మనం ఏం చేసినా అని అనుకుంటాం కదా, అది మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తున్నట్టుంది ఆయనది. మనస్సు నిలవడం సాధ్యం కావడం లేదు స్వామి, మనసు ఎక్కడుంది, కోరికలు చేరికే మనస్సు, జరిగేదేదో జరిగిపోతుంది, దాన్ని పట్టుకుని ఎందుకుంటారు, విడుదల ఎప్పుడు స్వామి, మా పెద్దమ్మ అడుగుతుందన్నమాట. దేనికి విడుదల, మనసుకు విడుదల కావాలా, మోక్షం అంటే ఏమిటి, మోహక్షయమే మోక్షం. సర్వులలో దివ్యత్వాన్ని చూడడం చాలా సులభం, చంచలంహి మన కృష్ణ అని అర్జునుడే చెప్పినాడు. ఆత్మభావం కావాలి. ధ్యానం అంటే ఏంటి, జపాలు యోగాలు ధ్యానం చేయమని నేను చెప్పను, అవి కాలాన్ని కొంచెం పవిత్రం చేయడానికి పెట్టినాడు, అది ఆత్మ సంబంధం కాదు బంగారు. నగర సంకీర్తన అంటే చేస్తారు, కానీ ఊరికి తిరగమంటే తిరుగుతారా, ఏదో ఒక మంచి కార్యం కోసం అయితే అందరూ పోతారు దానికనేసి. ధ్యానం కంటే స్వామి చెప్పిన మాటలు తలంపు చేసుకుంటూ ఉండండి. స్వామి అది చాలు, ఏది ఈయన చెప్తున్నమాట, మాకు ధ్యానం చేత కాదు, మా కజిన్స్ అడుగుతున్నాను మేము, అందుకే స్వామి మాటలు జ్ఞాపకం చేసుకుంటామంటే అది చాలు, ఏదైనా ఒకటే, ఏది చేసినా ధ్యేయాన్ని చేరడానికే కదా అన్ని. తర్వాత మళ్ళీ జన్మ జన్మాలకు వచ్చిన అజ్ఞానం ఎంత చేసినా పోవటం లేదు స్వామి. స్వామి చీకటి రూమ్లో ఒక దీపం పెడితే గదంతా వెలుతురు వస్తుంది, అంటే జ్ఞానం అనే జ్యోతి అజ్ఞానాన్ని పోగొడుతుంది, ప్రయత్నం చేయాలి అని చేతి రుమాలు ఆయన చేతి గుడ్డ తీసుకుని ఒక్కొక్క పోగిట్లు లాగేస్తే ఎంత అవుతుంది, పోతుంది అన్ని పోతాయి కోరికలు. తర్వాత వదిలిపెట్టడం, మనం పట్టుకుంటాం అవి పట్టుకోవడం, ఇట్లా చేతితో పట్టుకుని ఇటు వదిలేశారనమాట. ధ్యానం కంటే స్వామి చెప్పిన మాటలు తలంపు చేసుకుంటూ ఉండండి. స్వామి అది చాలు, ఈయన చెప్తున్నమాట, మాకు ధ్యానం చేత కాదు, మా కజిన్స్ అడుగుతున్నాను మేము, అందుకే స్వామి మాటలు జ్ఞాపకం చేసుకుంటాం.

జన్మ లేదు, కానీ శివరాత్రి రోజు అప్పుడు ఈ లింగాన్ని చూసిన వాళ్ళకి ఇంకా జన్మ లేదు అన్నారు. ఒక శివరాత్రి అప్పుడు మామూలుగా అంటారు ఆ శివరాత్రి మరీ అట్లా అన్నారన్నమాట. అవును చెప్పాను. ఎప్పుడు దానికి చెప్తున్నారు, ఊరికే మనం చూసేసాం కదా మనకి జన్మ లేదనేసి మన పాటికి మనం అన్ని చేసేస్తే లాభం లేదని నేను చెప్పాను. ఎప్పుడు అన్ని కర్మలు భగవద్ప్రీతి చేద్దాం అని అనుకుంటే ఎంత శాంతి. అడిగిపోయి తపస్సు చేయమని చెప్పలేదు, గృహంలోనే ఉండి మన నిత్య కర్మలు ఆచరిస్తూ ధ్యేయం భగవంతుని మీద పెట్టుకుంటే చాలు. అట్లా భగవంతుని మీద పెట్టుకున్న వాళ్ళకి జన్మ రహస్యం. అది రామావతారం కృష్ణావతారంలో ఇలాంటి అవకాశం లేదు, ఏదో కొద్ది మందికి మాత్రమే దొరికింది. కొద్దిమంది కొంతమంది భయంతో దగ్గరికి రాలేదు. గోపికలు మాత్రం ఎంతకాలం, అక్రూరుడు వచ్చి కృష్ణుని తీసుకుని మధురకు పోయిన తర్వాత మళ్లీ రాలేదు, మళ్లీ వెళ్లలేదు అక్కడికి. వాళ్ల ప్రాప్తి అంతవరకే గోపికలు కూడా. నేను చూడు ఎన్ని పనులు చేస్తాను, ఎన్ని బాధ్యతలు, అన్ని చేసి ఎప్పట్లాగా వచ్చి కూర్చుంటాను. మీలో ఒక్కొక్కరు సంవత్సరాల్లో ఎంతెంత మార్పు వచ్చింది మీరే ఆలోచించండి తెలుస్తుందని. నేను 96 ఏళ్ళు ఇట్లానే ఉంటాను అన్నాను కదా, నిన్న చెప్పినారు అట్లానేసి. నేను 96 ఏళ్ళు ఇట్లే ఉంటాను. అమ్మా సిస్టర్ ఏమో మమ్మీ మీతోనే తీసుకోపండి స్వామి, అప్పటి వరకు మీరు ఎక్కడుంటారు, కర్ర పట్టుకొని ఇట్లా నడుస్తుంటారు, కర్ర చూపిస్తూ ఇట్లా వంగి వంగి నడుస్తారంటే యాక్షన్ చేసి చూపిస్తున్నారు అనమాట. ఉణుకుతా ఉంటారు, కర్ర పట్టుకొని ఉణుకుతా ఉంటారు. మళ్ళీ స్వామితో కూడా పుట్టించండి, ఇది ఛాన్స్ లేదంటే ఇంకా తనకు కూడా అడుగుతా ఉన్నాను. మళ్ళీ పుట్టడం ఎందుకు, అసలు జన్మ ఎందుకు, జన్మ రాకూడదని కోరుకోండి. స్వామిలోనే ఎప్పుడు కలిసిపోవాలి. ఎన్నో పాపాలు చేశాం కదా స్వామి, ఎట్లా చేరగలం మేము అంత లోపల, అట్లా అనుకోకూడదు, చేరుతాము అనుకోవాలి. స్వామి ఇక్కడ శివరాత్రి చేయలేదన్నమాట. శివరాత్రి లేదా స్వామి అంటే, స్వామి అప్పుడంతా మందిరంలో లింగాలు తీసేవాళ్ళు, తల అడ్డం ఊపారన్నమాట, అంటే లేదు అన్నట్టుగా. నేను ఇది ఇచ్చేటప్పటికీ స్వామి ఒకసారి 2 లింగాలు తీసినప్పుడు, ఒకసారి 9 లింగాలు తీశారు, చిన్న చిన్న చిన్న చిన్నవి తీసినప్పుడు అది ఇక్కడంతా బ్లడ్ వచ్చేసేది అన్ని ఒక్కసారి బయట రావడానికి. ఒకసారి పెద్ద లింగం అట్లా 3-4 సార్లు ఆ శివరాత్రులకి వరుసగా చూశానన్నమాట. అంటే ఎంట్రన్స్ దగ్గర ఆమె వాలంటీర్ వర్క్ ఇచ్చేవాళ్ళు కదా, ఆ ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గరే కాబట్టి స్వామి అక్కడ కూర్చొని చాలా దగ్గరగా కనిపించేది. లేదన్నట్టు తలుపారన్నమాట శివరాత్రి లేదని. మరి దర్శనం స్వామి నేనే దాక్కుంటాను అనుకున్నారా, కొంతకాలం రాలేక బందీ అయిపోయాను, నేనేం దాక్కుంటాను అనుకున్నా. వచ్చి నేను కొంచెం దగ్గరలో చాలా ఆలస్యంగా వచ్చిందనమాట ఆ సిస్టర్ ఒకసారి, కొంతకాలం రాలేక బందీ అయిపోయాను స్వామి. స్వామి అవును అట్లానే ఉండాలి, ఒకేసారి పైపోతే వెంటనే తగ్గిపోతుంది. ఇప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు, మీ ఇంట్లో వాళ్ళు కూడా తెలుసుకున్నారు మీరు ప్రవర్తన మంచిదని, ఇంట్లో కూడా అన్ని ఆయనే చూసుకుంటున్నాడు, ఇప్పుడు కొంచెం శరీరాన్ని కూడా చూసుకోవాలి. తర్వాత మళ్ళీ షెడ్డి బాబా ఒక ఆయన కడుపు నొప్పి వస్తే బాగు చేశాడంట అని అడిగాను. ఎవరు చెప్పారు, ఒక్కోరు ఒక్కో రకంగా చెప్తారు. మహల్సాపతి అనే భక్తుని ఎవరో కొడితే ఆ దెబ్బలు బాబాకు తగిలినాయి. నేనెవరిని నిరుత్సాహపరచను, మొన్ననే పలకరిస్తే మళ్ళీ సరి చూడలేదంటే దాన్ని చెప్తున్నారు, మొన్నే కదా పలకరించాను, రేపటి నుండి పండుగలు, అందువలన ఈ రోజు మిమ్మల్ని పిలిచాను, రేపు 120 పెన్నిళ్ళు అక్కడ చేస్తున్నారు, మీకు ఈ రోజే దీపావళి అంటే వెళ్తున్నిచ్చానని, అజ్ఞానాన్ని పాదోలి వెళ్తున్నిస్తానంటారు మామూలుగా దీపావళికి. అమ్మాయికి ఏం చెప్పమంటారు స్వామి, ఆశీర్వాదాలు తెలుపు పాపకు. చాలా భక్తి స్వామి, ఆమెకి ఏంటంటే క్రిస్టియన్స్ ఆ స్కూల్లో చదువుతా ఉందన్నమాట, కజిన్ సిస్టర్ పాప చదువుతా ఉందన్నమాట. ఆమెకి ఏం చెప్పమంటారంటే ఆశీర్వాదాలు చెప్పని చెప్పి స్వామిని గుర్చి వాళ్ళకందరికీ చెప్తా ఉంటది. వాళ్ళందరూ స్వామి ప్రసాదం కావాలని అడుగుతా ఉంటారు క్లాస్మేట్స్ అందరని చెప్పి. పెద్దవాళ్ళకు భక్తి ఉంటేనే పిల్లలకి ఉంటుంది. అన్ని కులాల వాళ్ళు చూడండి ఇక్కడికి వస్తున్నారు, కుల భేదం ఏమి లేదు. వాళ్ళమ్మ ఆ అమ్మాయి అమ్మ అనమాట, అమృతవల్లికి సేవ చేస్తున్నది, షోలింగర్ అని తమిళనాడులో ఉంది. ఎక్కువగా తను అక్కడికి వెళ్లేదన్నమాట. అక్కడ కూడా ఆంజనేయుల గుడి ప్రదక్షిణాలని, నరసింహస్వామి అమృతవల్లి అని ఒక పెద్ద కొండ ఉంది, చిన్న కొండ ఒకటి పెద్ద కొండ, అక్కడ పద్ధతిగా చేస్తారు. ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్తారు కదా అయ్యప్ప కొండకి వెళ్తారే శబరిమల, అదే మరి అక్కడ కింద పడుకోవాలా, బెడ్ ఇదంతా వేసుకోకూడదు, బట్టలు వాళ్లే ఉతికెత్తుకోవాలి, అంటే ఇది అయిన తర్వాత అక్కడ ప్రసన్నుడైనాడని చెప్తారు. ఒక చోట ఒక్క కథలాగా చెప్తారు వాళ్ళు. చిన్న కొండ ఏమో ఆంజనేయులు ఉంటారు, పెద్ద కొండ దగ్గరేమో ఆయన ఉంటారు. నేను అదే చెప్పాను కదా స్పిరిట్స్ అంటే నమ్మం, కానీ ఆ గుడిలో చూశాను నేను కూడా.

సరిగ్గా బెల్ కొట్టేటప్పుడు ఇట్లా బార్స్ వేసుకుంటే లైన్ లో కూర్చుంటారు, వాళ్లే పర్పస్ కెళ్ళి కూర్చుంటారు, తలంతా ఇక్కడ మెడ ఒక పివట్ లాగా పెట్టుకుని గిరిగిరిగిరిగిరిని తిరిగేస్తారు. ఏదోదో తిడతా ఉంటారు. అక్కడ వాళ్లే అంత వాళ్లే, మీతో వాళ్ళకేముండదు, మనం అంతా చూస్తూనే ఉంటాము. కానీ అటువంటి వాళ్ళకే వస్తుంది, ఎవరికో పోయిందని గబగబా పరిగెత్తా ఉంటారు లేచి. వాళ్ళు చుట్టాలు వెళ్తారు, ఇక్కడ ఎక్కడో ఒకటి కట్ చేసి ఒక చీలేసి చుట్టు కుట్టేస్తారు, మళ్ళీ ఇంకో ఊగురు మళ్ళీ వచ్చి కూర్చుంటారు. కానీ ఇంకా రాదు వాళ్ళకి. ఏమో అంటే మనం లేవనుకుంటాము, ఏమో ఉన్నా ఏమో మనకి ఎందుకు వచ్చిందిలే అనిపించింది. ఇవన్నీ చూస్తే ఆ రెండు కొండలు అట్లే జరిగేది అన్నమాట. అక్కడ ఫ్రైడే, ఇక్కడ రోజు. సరిగ్గా హారతి ఇచ్చి గంట కొట్టేటప్పుడే మళ్ళీ మీ తప్పుడు లేదు అక్కడికి వెళ్లేదన్నమాట. ఎక్కువ ఏదో మొక్కుబడిగా పెట్టుకుని పోతా ఉండేది. అక్కడ కల్లో కనిపించి ఒక పండి ఇచ్చి నీకు ఆడబిడ్డ పుడుతుంది అని చెప్పారు. మానస అని పేరు కూడా పెట్టుకోమన్నారు స్వామి అని. స్వామి అండి, సుమన అని చెప్పిందా మానస అని చెప్పిందా? స్వామి ఏమో ఆ పాపకి వాళ్ళ అమ్మమ్మకేమో పేరు పెట్టించాలి స్వామి చేత. వాళ్ళ పాప అమ్మకేమో అమృతవల్లి చెప్పింది కదా, ఆ పేరు పెట్టాలి. ఎట్లా స్వామి చెప్పింది కాదనేది ఎట్లా ఇది ఎట్లా అడగకుండా ఉందన్నమాట. అందుకనేసి తనేమో మనసులో అది పెట్టుకుని మళ్ళీ స్వామి దాన్ని చెప్తాడు. మానస అన్నా ఒకటే, సుమన అన్నా ఒకటే, రెండు మంచి మనసనే అర్థము అని చెప్పేసి పాప భజన పుస్తకంలో అదే పుస్తకం వస్తే స్వామి సిగ్నేచర్ చేసి ఇచ్చారనమాట అమ్మాయికి. మళ్ళీ ఇంకో 79లో ఇది. స్వామి మగవారిని దగ్గరగా ప్రేమగా చూసుకుంటారు, ఆడవారిని దూరంగా పెడతారు. నాకందరూ ఒకటే, ప్రపంచం ఉందిగా దానికోసము. దాంట్లో చెప్తారు, మేము మీ ఈసారి మగవాళ్ళగా పుడితే బాగుంటుంది స్వామి అంటే. నేను ఆడదానిగా పుడితే వెంటనే ఒక సెకండ్ కూడా ఇది లేదన్నమాట. అదే అడిగేటప్పుడు కూడా చెప్తారు, అందుకని చాలా జాగ్రత్తగా అడగాలంటారు. మనకు అప్పుడే తెలియకుండా ఏదో ఒకటి అడతాం, మళ్ళీ మళ్ళీ మార్చుకుంటుంటాం. ఒకసారి ఎవరు చెప్తున్నారు, ఒక స్టూడెంట్, స్వామి నేను ఇంజనీర్ చేయాలని ఉందన్నా అంట. ఇంకో 2-3 రోజుల తర్వాత నేను డాక్టర్ చేయాలని, ఇంకోసారి MBA చేయాలి. ఇట్లా ఏంది స్వామి నేను అది చేస్తానంటే సరే అంటారు, ఇది చేస్తాంటారు, మరి ఏం ఫలాని చేయని చెప్పలేదంటే మనం వివేగా అడుగుతున్నావు. నేను ఈరోజు ఇంజనీర్ చేయాలి, రేపు పొద్దున డాక్టర్ అంటున్నావు, ఇంకోసారి MBA అంటున్నావు, మీరేం చెప్తే చేస్తాను అనలేదా? ఆ మాట చూడండి, అక్కడ ఏదైనా మనసులో మనం కోరిక పెట్టుకుని నేను చేస్తానని అంటున్నా, కానీ స్వామి మీరేం చెప్తే చేస్తానంటే అది 100% స్వామికి భరోసా ఇచ్చితే మనం చేసేయాలన్నమాట. ఒకసారి కూడా ఇక్కడ మాకు వరుసగా అప్పుడు ఈ ఫీవర్స్ వచ్చాయి, మలేరియా వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ మెడిసిన్స్ ఏమైనా బయట తెప్పించినా కూడా చాలా అంత ఎక్కువ ఎప్పుడింతలాగా వచ్చేసింది. ఆల్రోజు సరే ఇల్లు అడిగా వాళ్ళన్నిటికీ, హాస్పిటల్ ఏది కావాలంటే పాపం డాక్టర్స్ అందరి స్టాఫ్ అందరినీ SM 1/3 gram వేసుకోమన్నారు. SM 2 drops అను 1/4 gram అను డోస్ చెప్పించారు. ఏం క్వశ్చన్ వేయలేము మేము, అసలు అందరం వేసేసుకున్నాం అనమాట. ఒకే ఒక డాక్టర్ తను అసలు మామూలుగా మందులే వాడదు, అప్పటికి తను వేసుకోలేదు. తనకు ఒక్కదానికే వచ్చింది ఫీవర్, మలేరియా వచ్చింది తనకి. అంటే రావాలని రావడం కదా, తను అసలు మందులు వాడేది కాదు. తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అసలు బాగాలేకుండా పాపం అన్ని మందులు తినాల్సి వచ్చింది. కానీ అట్లా ఏదని చెప్తే మనం కళ్ళు మూసుకొని చేసామంటే తప్పకుండా 100% జరిగిపోద్ది. ఎక్కడో సందేహంగా గోడ మీద పిల్లివాడంగానే చేశామంటే లాభంలే ఇంకా. తర్వాత ఎవరో చెప్పారు, ఎక్కడో సర్చ్ చేస్తే వన్ ఆఫ్ ఓల్డెన్ డేస్ లో ఎప్పుడో మలేరియా కూడా ఇచ్చేవాళ్ళని అని చెప్పారు. ఐ డెంట్ గో త్రూ. ఎందుకు స్వామి చెప్పారో మనకు తెలియదు, చెప్పారు చేసుకుందాం అంతే. అందరికి చేసింది, ఒక నర్స్ ఉండేది అంతకుముందు లోడ్ చేసిన అందరూ లైన్ గా భయం చేసుకొని వచ్చేసేసామన్నమాట. ఇంకోసారి ఆయన చెప్తే కారుణ్య ఆనంద గారని స్వామి దగ్గర ఉండేవాళ్ళు అప్పుడు. ఆయన 8 పేరు స్వామిలారు దగ్గర శిష్యుడిగా ఉండి తర్వాత నార్త్కి వెళ్ళాడు అనమాట, శివానంద స్వామి దగ్గరికి వెళ్ళాడు. అందుకే పెద్దమ్మ వీళ్ళందరూ అక్కడ ఉండేవాళ్లే కదా, ఎయిర్పేట్కి వెళ్ళేవాళ్ళు కాబట్టి ఆయనకు. ఆయన ఒకరోజు రూమ్కి వచ్చి వీళ్ళ దగ్గరికి పోయాడు. మా సిస్టర్ సేవడు ఏంటంటే, స్వామి కళలు మీరు స్వామి దగ్గరికి పోతుంటారు కదా, కళ్ళు వస్తుంటాయి కదా, కరెక్టే నన్ను అడగకూడదా ఇప్పుడు ఆయన, మాకు ఏదో కళ్ళు వస్తాయి అంటే సరేలేమో అడుగుతానన్నాడు. వీళ్ళ పేర్లు మర్చిపోయాడు. మా పెద్దమ్మ పేరు గుర్తుంది కానీ పిల్లల వాళ్ళిద్దరు కూతుర్ల పేర్లు మర్చిపోయాడు అనమాట. స్వామి పోగానే, నువ్వు లక్ష్మీదేవం రూమ్లోంచి వస్తున్నావా అని అడిగారంట. అవును స్వామి అనంట. ఏం చెప్పారు యశోదమ్మ విజయమ్మ ఇద్దరు డాటర్స్? మేము కళ్ళో వస్తుంటాయి మాకు, స్వామి స్వయంగా వస్తారా లేదా మా ఊహ మాకట్లా అనిపిస్తుందా అని అడిగారు. అనేవాళ్ళు అడిగారంటే అది రాత్రి 9 గంటలు ఆ టైంలో అనమాట. అక్కడ అయిపోయాక వచ్చి వీళ్ళు తలుపు తట్టారనమాట.
కారణం నేను పోతపోతా అంటే ఏంటో స్వామి అడిగారు కదా, వెళ్తే వెళ్ళయా కాదని ఆయనకి కనుక్కోవడానికి వచ్చారన్నమాట. మళ్ళీ ఎవరైనా వీళ్ళు తలపిస్తే కారణం ఏంటో, అమ్మ మీ పేర్లు ఏంటమ్మా అని అడిగారంట. ముందు మేము యశోదమ్మ విజయమ్మ అని చెప్పి, స్వామి చూచారా నేను మీ గదండి స్వామి దగ్గరికి వచ్చిన వెళ్ళాను, ఎక్కడి నుండి వస్తున్నా అంటే మీ అమ్మ పేరు చెప్పి మీ పేర్లు నాకు గుర్తు రాలేదు, అసలు తెలియ గురించి గుర్తు లేదు, స్వామి పేర్లు చెప్పి నువ్వు అక్కడికి పోయొచ్చావు కదా, వాళ్ళు అడిగారు కదా కళలు వస్తాయని కరెక్టా కాదని. చూడమ్మా ఆయనకు అన్ని తెలుసు, మనం ఏం చెప్పలేము. అయితే ఏం చెప్పారు స్వామి అంటే, కళ్ళ విషయం అడిగాను, మీరు నాకు చెప్పిన విషయం అడిగితే నా సంకల్పంతోనే వస్తాయి, కొన్ని మనకి జ్ఞాపకం కూడా ఉండవు, ఆ జ్ఞాపకం ఉండేటి మటుకే ఇది కరెక్ట్గా దాంట్లో ఆయన ఇది అనేసి. ఇది 79లో 16/7/79 గురు పౌర్ణమి. అప్పుడు ఆత్మతత్వాన్ని గురించి చెప్తున్నారు. ఆత్మ హృదయంలో ఉండదు, సర్వత్రా వ్యాపించుంటుంది. ఒక బెలూన్లో గాలి పంపుతాం, అది పగిలిందంటే ఆ గాలి అంతటా వ్యాపిస్తుంది, అంతటితో కలిసిపోతుంది అన్నమాట. అదే మాదిరి ఆత్మ సర్వత్రా వ్యాపిస్తుంది. విశాల భావం సమకూర్చుకుంటే ఒక్కొక్క మెట్టు పైకెళ్లి ధ్యానంలో ఆ సహజత్వాన్ని పొందగలరు. ఆకాశం నుండి పడే అదే నీరు, మట్టిలో పడ్డా అదే నీరు. ఒక్కొక్క భాషను బట్టి నీళ్ళని హిందీ వాళ్ళు పానీ అంటారు, అరం వాళ్ళు తన్ని అంటారు, తెలుగు వాళ్ళు నీళ్ళు అంటే ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తాం. కానీ ఉన్నది ఒకే పదార్థం, ఏకోహం బహుశ్య అన్న. భృగు తపస్సులో కూర్చుని వచ్చి తండ్రితో అన్నం పరబ్రహ్మ అని చెప్పాడు, తండ్రి కాదన్నాడు. మళ్లీ పోయి ధ్యానం చేయంటాడు, మళ్లీ ధ్యానంలో కూర్చున్నాడు. ఈసారి ప్రాణం పరబ్రహ్మ అంటాడు, తిరిగి వచ్చేస తండ్రి దగ్గరికి. మళ్లీ తండ్రి కాదంటాడు, మళ్లీ వెళ్ళిపోయి తపస్సు చేయంటాడు, మళ్లీ వెళ్లి తపస్సు చేసి మళ్లీ తిరిగి అంతా వస్తాడు. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు ఈసారి, అదీ కాదన్నాడు తండ్రి, మళ్లీ వెళ్లి తపస్సు చేయమంటాడు, మరలా పోయి ధ్యానానికి కూర్చుంటాడు. ఆనందం బ్రహ్మ అని ఆనందంలో మునిగిపోయాడు, తిరిగి రాలా అప్పుడు అడగడానికంటే అదే హైయెస్ట్ దీంట్లోకి. ఆత్మహత్య చేసుకున్నాడు, వెంటనే ఏదైనా జన్మ వస్తుందా క్వశ్చన్ వేయడం అనమాట మా కజిన్ వాళ్ళు. ఆయుష్ పూర్తి కాకపోతే ఆత్మహత్య హత్యతో చనిపోతుంది, చనిపోయినట్టే లెక్క అవుతుంది. వాళ్ళు ప్రేతాలు అవుతారు, అదంతా ఆయుష్ పూర్తి అయినంత వరకు పైన ఎక్కడో ఉండి తిరుగుతూ ఉంటారు వాళ్ళు. మళ్ళీ దాని గురించి ఇంకా చెప్ప అంటే బహుశా అదంతా అయిపోయాక కానీ జన్మ రాదనుకుంటా, మంచిది కాదనేసి. ఆత్మహత్య మంచిది కాదు అనే దానికోసం చెప్తూ దాన్ని అది రామాయణంలో చెప్పారు. కామం వచ్చి భూతం, క్రోధం వచ్చి ప్రేతం, అహంకారం వచ్చి పిశాచం అని ఎక్కడొచ్చిందో తెలియలేదు రామాయణంలో. అబ్బాయి భగవంతుడు ఆనంద స్వరూపుడు, ఆయనకు ఉండేది ఒకే ఒక మనస్సు, అందువల్ల ఆనంద స్వరూపంతో ఎక్కడ పట్టిన ఉంటాయి. మీకు రెండు ఉంటాయి, అందువల్ల ఒకప్పుడు ఇట్లు ఒకప్పుడు అటు ఉంటారు. పూర్తిగా ప్రాపంచికం ఎక్కువ ఉంటుంది కదా మనకి, దానికి ఏక్ నిరంజన్ దో గడబిడ గజి బిజి అడగొదిలేసి. ఒకసారి పాండవులంతా కూర్చుని ఉన్నారు, కృష్ణుడు ఉన్నాడు, దుర్యోధనుడు వచ్చి ఖజా నాతో యుద్ధానికి రమ్మన్నాడు. ఖజా అంటే ఎవరికి అర్థం కాల, ఎవరు ఎవరనేది ఒకరినొకరు చూసుకుంటున్నారు అర్థం కాక. కృష్ణుడు భీముని చూసి సై చేస్తాడు. ఖజా అంటే వాయువు, జ అంటే జన్మించాడు, కా వాయువుకు జన్మించిన వాడు కాబట్టి భీముడు, అందుకని నువ్వు పోయి యుద్ధం ఆయనతో అన్నాడు. ఆనాటి వాళ్ళు ఒకరిని అడిగితే ఇంకొకరు సమాధానం చెప్పేవాళ్ళు కాదు, ఇప్పుడు ఒకరు అడిగితే 10 మంది జవాబు చెప్తారు. అదృష్టం అంటే భగవంతుని సంబంధమైంది, లోక సంబంధమైంది కాదు అదృష్టం. భగవంతుని అనుగ్రహం ఉంటే ఏదైనా లభిస్తుంది. దేహానికి చావు ఉంది కానీ జీవికి ఆత్మకి చావు లేదు. ఈ వాసనలు అనేవి గాల్లో తిరుగుతూ ఉంటాయి, మనం చనిపోయిన తర్వాత కూడా మన వాసనలన్నీ తిరిగి మన జన్మకు కారణం అవుతాయనే దానికి. వాసనలు బట్టే జన్మ తెలియ చేసిన పొరపాట్లు లేకుండా తెలిసి చేసిన వాటికి కూడా పశ్చాత్తాపం ఉంటే పాప పరిహారం ఉంటుంది. చేసిన కర్మలను బట్టి జన్మ వస్తుంది, దీంట్లో సంచిత కర్మలు అంటారు. తర్వాత గోపికలు భక్తి చెప్పారు, అది చిన్నగా అట్లా చెప్పేశారు. నారదుడు గోపిలకి వచ్చి యోగీశ్వరుడు ఆ మహానుభావుడు మిమ్మల్ని చూసి రమ్మన్నాడు, అంటే కృష్ణుడు చూసి రమ్మన్నాడు అని. మాకు రెండు మనస్సులు లేవు, ఉండేది ఒకే ఒక మనస్సు, అది మధురలో ఉంది. ఆ యోగీశ్వరుడు ఎవరో మాకు తెలియదు, మాకు చిత్తచూరుడే కావాలి, మీరు ఆ వాయిని చెప్పి వర్ణాలు చెప్పి మాకు లాభం లేదనేసి వాళ్ళు. ఉద్ధవుడు తర్వాత భక్తిని గురించి చెప్తాను. మళ్ళీ ఉద్ధవుడు కృష్ణుడు పంపిన జాబు తీసుకొచ్చి చదవమంటే కూడా గోపికలు అన్నారు, మా శరీరాలు విరహాగ్నితో తపించిపోతున్నాయి, ఒళ్ళంతా వేడెక్కిపోయింది, మా చేతులతో జాబు తాకితే ఆ వేడి కాలిపోతుంది, ఆ అపచారం మాకొద్దు, నీవే చదువు అన్నారు. చూచారా గోపికల భక్తి. కృష్ణుడు మధురకు వెళ్ళవలసి వెళ్ళిపోయినాడు,
భగవంతుడికి ప్రేమ ఉంటుంది, ఆయనకు భేదం ఉండదు. ఎన్ని కష్టాలు వచ్చినా పరమాత్మ మన మంచికే ఇస్తున్నారు అని అనుకుంటే అట్లా అనుభవించాలి. అది లేకుంటే సర్వం భగవంతుడి ప్రీత్యర్థమని కర్మలు ఆచరించాలి. అది లేదు ఇది లేదు. పెళ్లిళ్లలో తలంబ్రాలు పోసుకోవడం వేడుక, అందరు చూసి సంతోషిస్తారు. దానికి అర్థం చెప్తున్నారు, విష్ణుమూర్తి బియ్యం, లక్ష్మి పసుపు, రెండు కలిపితే పసుపు బియ్యం అక్షతలు అవుతాయి. కలిసి తలంబ్రాలు పోసుకోవడంలో అంతరార్థం అది. అంటే విష్ణుమూర్తి లక్ష్మి ఇద్దరు ఆశీర్వదిస్తున్నారు అనేసి. జనక మహారాజు ముత్యాలు పోయించాడు, కలర్ మారుతుందని చెప్తాడు ప్రకృతి దానికోసం చెప్పాను. సీతమ్మ చేతితో సీతమ్మ మీద రాముల వారు పోయడంతో అవి కెంపులు వలె కనిపించినవి. సీత రాముని మీద పోసినప్పుడు అవి నలుపు శరీరం మీద పడి నల్లగా కనిపించింది. క్రింద పడ్డంతో మరలా మామూలు తెల్లగా కనిపించాయి. అంటే ఈ సత్వ రజ తమో గుణాలు ఆ వర్ణ కలర్ ఇది వచ్చిందని మళ్లీ చూస్తే, అంతకుముందు ఊరికే లైన్లు ఏదో అనుకుంటా, 10వ తేదీ నవంబర్ నెలలోనే అనమాట. ఇల్లే కైలాసం, ఇనపెట్టే వైకుంఠం, ఇంట్లోంచి కదిలితే కదా ఇంకా. ఇంకోసారి 13వ తేదీ అదే దాంట్లోనే అనమాట. చూసారా వాళ్ళు వీళ్ళు వచ్చిన్నారు, క్రిస్టియన్స్ అంతా వచ్చి క్రిస్మస్ కోసం ముందే వస్తారు కదా, వాళ్ళకి ఎంత భక్తో క్రీస్తు పుడుతున్నాడని ప్రార్థన చేస్తున్నారు, ఎంత భక్తితో చేస్తున్నారో చూడండి. అది ఇచ్చి దానికి ఆ ఫంక్షన్కి వెళ్ళమన్నారు.

0: 사이 개인을 감독하실 사이니실에 직접 대본을 하라니까 나이리처럼 안타로 로펀드지 스테이션을 가르쳐라.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్.

0: నాలుకపై భగవన్నామము, చేతులతో దీనజన సేవ చేయండి అన్న గొప్ప సాధనను స్వామి చిన్నపిల్లల వయసులోనే బాలవికాసులో పద్యసూక్తుల రూపంలో పిల్లలందరికీ బోధించారు. నామస్మరణ మనస్సుని శుద్ధి చేస్తుంది, సేవ శరీరాన్ని పవిత్రంగావిస్తుంది. పవిత్రమైన భక్తుని హృదయమే భగవంతుని నివాసస్థానం. స్వామి చెప్పిన ఈ మార్గంలో పయనించి స్వామి ప్రేమకు పాత్రులైన భక్తురాలు శ్రీమతి కాంతమ్మ గారు. స్వామిచే ఎన్నుకోబడి క్యాంటీన్ కాంతమ్మగా అందరికీ సుపరిచితులైన వీరు సౌత్ ఇండియన్ క్యాంటీన్లో గత కొన్ని దశాబ్దాలుగా వారి సేవలను అందిస్తున్నారు. చిన్ననాడే పాండురంగని భక్తి సామ్రాజ్యంలో తరించిన కాంతమ్మ గారు స్వామిలో సాక్షాత్తు ఆ పండరీనాథుణ్ణి దర్శించిన గొప్ప అదృష్టవంతులు. నిత్యం సాయి సేవలో మునిగిన వీరి జీవితంలో స్వామితో గడిపిన మరియు స్వామివారిచే అనుగ్రహింపబడిన మధురాతి మధుర స్మృతులు ఎన్నో ఎన్నెన్నో. ఈనాటి మన తెలుగు ప్రత్యక్ష కార్యక్రమంలో సాక్షాత్తు భగవంతునితో భద్రాచల యాత్ర చేసిన వారి అనుభవాలను వినబోతున్నాం. మనందరం కూడా ఆ దివ్యలీలలను, స్వామివారు చూపిన అద్భుత ఘట్టాలను వింటూ ఆ పరమ పవిత్ర యాత్రలో పాల్గొందాం.
1: ఆ రోజుని సత్యం గారింటి నుంచి అచ్యుతరామయ్య గారింటికి స్వామి వస్తున్నారు. వారింట్లో కూడా పాదం మోపి వారి కుటుంబీకులను అందరినీ ఆశీర్వదించడానికి వస్తున్నారు. అప్పుడు అచ్యుతరామయ్య గారు నాకు చెప్పారు, అమ్మా రేపు స్వామివారు ఇట్లా భద్రాచలం వెళ్లడానికి ఇక్కడ ఉన్న భక్తులు సత్యం గారు అంతా ఏర్పాటు చేశారు భద్రాద్రి ప్రయాణం, అందుకు అందరినీ తీసుకుని వెడుతున్నారు. కొద్దిమంది, ఒక 50 మందిని సెలెక్ట్ చేసి స్త్రీలు పురుషుల్ని, డివోటీస్ ని తీసుకుని వెళ్లడానికి ఏర్పాట్లు చేశారు. అందుచేతను మీరు కూడా స్వామివారిని కోరినట్లయితే తీసుకుని రావచ్చు, మీరు కూడా ఆనందాన్ని అనుభవించవచ్చు అని చెప్పి వారికి మాకు పూర్వం నుంచి ఉన్నటువంటి పరిచయం తోటి వారు నాకు చెప్పారు. నేను ఎట్లాగంటే, మా ఇంటికి వస్తారమ్మా మధ్యాహ్నం స్వామి, అప్పుడు మీరు తప్పకుండా స్వామివారిని అడగండి అని చెప్పి చెప్పారు. అప్పుడు స్వామివారు మధ్యాహ్నం వచ్చారు, అందరూ కూర్చున్నారు, వారి ఫ్యామిలీ ఇంకా భక్తులు, నేను కూడా కూర్చున్నాను. స్వామివారు అంతా వారితోటి అంతా ముచ్చటించిన తర్వాత వారు అక్కడ ప్రసాదం వారు ఇచ్చారు, ఏవో పళ్ళన్నీ పెట్టారు. ఆ పళ్ళు తీసి స్వామివారు అందరికీ ఇచ్చారు, నాకు తీసుకొచ్చి ఇచ్చారు పండ్లు. అప్పుడు నేను, అందరూ నమస్కారాలు చేసుకుంటున్నారు, నన్ను కూడా చేసుకోమన్నారు స్వామివారు. వారు ఆదేశంతో నాకు కొంత ధైర్యం వచ్చి నేను కూడా నమస్కారం చేసుకుని, స్వామి నాకు భద్రాచలం చూడాలని ఉంది అన్నాను. అంటే అప్పుడు చెప్పారు, స్వామివారు వెడుతున్నారని విన్నాను, అందుకు నాకు కూడా చూడాలని ఉంది స్వామి అని చెప్పి చెప్పాను. చెప్తే అప్పుడు వారు తప్పక రావచ్చు అన్నారు. అంటే అప్పుడు నేను చెప్పాను, స్వామి తమరు తీసుకుని వెడితేనే నేను వస్తాను అని చెప్పి చెప్పాను. అంటే అయితే తప్పకుండాని అని చెప్పి అప్పుడు వెంటనే అచ్యుతరామయ్య గారికి, చూడు మీరు బయలుదేరి వచ్చేటప్పుడు అమ్మాయిని కూడా మీతో తీసుకురండి అని చెప్పి చెప్పాను. అప్పుడు సాయంకాలం తెల్లవారుజామునే 5 గంటలకే లాంచీలన్నీ బయలుదేరుతుంది. స్వామివారు అక్కడ ధవళేశ్వరంలోని మనకి గోదావరి నదికి అంతా కంట్రోలింగ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉన్నారు, కృష్ణయ్య గారు అని చెప్పి. వారు భక్తులు, మహాభక్తులు స్వామివారికి. వారి మదరు చాలా భక్తురాలు ఇక్కడే నిలయంలోనే ఆమె పూర్తి జీవితం ఇక్కడే స్వామివారి దగ్గర గడిపి, స్వామివారి దగ్గర ఆ రోజుల్లో భజనకి ఆమె ముఖ్యంగా భజన పాడేవారు, భజన చేసేవారు. భజన కృష్ణమ్మ గారని ఆమె పేరు, ఆమె కుమారుడే ఆయన. అంచేతను స్వామి ఎక్కడైనా సరే వారి వారి భక్తుల్నే వారు అక్కడ ఏర్పాటు చేసుకుంటారు. అది అందుచేత తెల్లవారుజామున వారు ఏర్పాటు చేసినటువంటి బోటు, అంటే గవర్నమెంట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కి నది మీద వాళ్లు చెక్కింగ్ వెళ్లేటటువంటి ఏర్పాట్లుంటాయి, ఆ బోటుని స్వామివారికి వారు ఏర్పాటు చేసి స్వామి రాత్రి వారింటి దగ్గరే ఉన్నారు. అప్పుడు సత్యం గారితో అచ్యుతరామయ్య గారు చెప్పారు, అమ్మాయిని నాతో తీసుకురమ్మన్నారు అని చెప్పి వారితో చెప్పారు. చెప్తే సత్యం గారు, నాకు స్వామి 50 పేర్లే ఇచ్చారు, అందుకు తెప్పి ఇంకెవరినీ లేదన్నారు. స్వామి మీకు చెప్పారంటున్నారు, నాకు చెప్పలేదు కదా, నేను ఎట్లా తీసుకుని వచ్చేది అని చెప్పి వారు అనుమతించలేదు. అప్పుడు అచ్యుతరామయ్య గారు, నాకు చెప్పారు, నీకు చెప్పలేదంటున్నావు, ఇప్పుడు నేను స్వామి చెప్పింది నేను చెయ్యాలి కదా అని చేతను ఈ డౌట్ క్లియర్ చేసుకోవడానికి మనం స్వామివారి దగ్గరికే వెడదామని చెప్పి అప్పుడు రాజమండ్రి నుంచి అది ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది ఆ బంగ్లా. అక్కడికి బంగ్లా దగ్గరికి వెళ్లారు ఇద్దరు. వెళ్లి లోపలికి వెళ్లేటప్పటికి వారు అప్పుడు రాత్రి 10 గంటలు అయ్యిందంట టైం. అప్పుడు స్వామివారు వాళ్ళు ఆఫ్ చేసి, మీరు స్వామివారు నిద్రపోతున్నారు, మీరు ఉచ్చారు ఇప్పుడు పైకి వెళ్ళడానికి వీల్లేదు అన్నారట వారు. ఆ సూపరింటెండెంట్ ఇంజనీర్ వారు అంటే, లేదు ముఖ్యమైన పని మీద వచ్చాం మేము వెళ్లాలి అని చెప్పి చెప్తే, సరే మీరు వెళ్ళండి అని. ఈ లోపల స్వామి ఆ తలుపు దగ్గరికి వీరు వెళ్లేటప్పటికి శబ్దం చేశారట. అంటే అంత క్లోజ్ డివోటీస్ అనమాట, అంత హార్ట్లీ డివోటీస్ వాళ్ళు. అందుచేతను స్వామి దగ్గర అది వాళ్ళకి ఆ ధైర్యం వస్తుంది, లేకపోతే వారి దగ్గర మనం నిలబడి మాట్లాడడానికే రాదు. అందుచేత అప్పుడు శబ్దం చేస్తే వారు వెంటనే స్వామివారు, అచ్యుతరామయ్య రా లోపలికి అన్నారట. లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లినప్పుడు స్వామి, తమరు చెప్పారు కదా ఆమెని తీసుకుని రమ్మని, ఆమె పేరిది, ఇతనేమో మరి స్వామి చెప్పలేదు అంటున్నారు అని అంటే, ఏది ఆ లిస్ట్ ఇయ్యని చెప్పి తీసుకుని చూసి, ఇందులో ఎవరిని తగ్గించడానికి లేదే అని చెప్పి స్వామివారు, అయితే ఇప్పుడు 51వ పేరు కింద వేసుకుని మీతో తీసుకుని రండి అని చెప్పి చెప్పారు. ఆ ప్రకారంగా స్వామివారు నాకు వారి అనుగ్రహం, మనం దానికి పాత్రులమో అవునో కాదో మనకి తెలియదు, కాని వారి ఆ యొక్క ప్రేమ ప్రవాహం ఆ విధంగా ప్రవహిస్తుంది భక్తులందరిపైన, అది భక్తులందరికీ అనుభూతి అది. తర్వాత తెల్లవారుజామున బయలుదేరి స్వామివారు అక్కడి నుంచి మనకి గోదావరి ఆనకట్ట, అది అక్కడే ఈ సూపరింటెండెంట్ ఇంజనీర్ బంగ్లా. అది పూర్వం మనకి బ్రిటిష్ వారి టైంలో గోదావరికి నదికి ఎక్కడ ఆనకట్టలు లేవు. బ్రిటిష్ వారి టైంలో ఒక పెద్ద ఇంజనీరు ఇక్కడ ఉండేవారు ఆయన, అంటే బ్రిటిష్ నుంచి వచ్చి వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం వారు పంపించిన ఆయన. ఆయన ఈ నదిని చూసి, ఇది సస్యశ్యామలం చేయడానికి ఎంతో అవకాశం ఉంది ఇక్కడని ఆయన అప్పుడు దానికి ఒక ఆనకట్ట కట్టడానికి ప్రపోజ్ చేసి ఆ గవర్నమెంట్ కి ప్లాన్ ఇచ్చి ఇక్కడ కట్టడానికి ఆయన చాలా శ్రమించి ఆయన ఆనకట్ట కట్టారు. ఆయన పేరే కాటన్ దొరాని. అంచేతన అక్కడే సూపరింటెండెంట్ ఇంజనీర్ బిల్డింగ్ ఉంటుంది, అంత కంట్రోలింగ్ అంతా అక్కడే ఉంటుంది. అంచేతన ఆనకట్ట దగ్గర నుంచి బయలుదేరి, అది అంటే రాజమండ్రిలో ఒక పార్ట్ ధవళేశ్వరం
2: అంటేశ్వరం,
1: అక్కడి నుంచి స్వామివారు బయలుదేరారు. మేమంతా రాజమండ్రిలోనే, అక్కడ పుష్కరాలు రేవని చెప్పని ఉంటుంది, ప్రతి 12 ఏండ్లకి కూడా మనకి గోదావరి పుష్కరాలు వస్తాయి గంగకు వచ్చినట్లుగానే. అక్కడ దానికి ప్రశస్తమైనటువంటిది, అక్కడ కొన్ని దేవాలయాలు అన్ని కూడా అక్కడ బండి మీదే ఉంటాయి. అక్కడి నుంచి మేమంతా బయలుదేరాము. బయలుదేరి అంతా స్వామివారి బోటు కూడా అక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఉన్నారా లేదా అని కూడా వారు వచ్చి స్వయంగా అందరినీ చూసి అప్పుడు ప్రయాణం బయలుదేరారు. ఆడవాళ్ళు అంతా ఒక బోటు, స్త్రీలంతా పురుషులకంతా ఒక బోటు, మొత్తం 2 చేరి 50 మంది. ఇందులో ఒక 2 పండితులను కూడా తీసుకొచ్చారు పిఠాపురా నుంచి స్వామివారు. వారు ఎప్పుడు మన ఇక్కడికి యజ్ఞాలకు వస్తూ ఉండేవారు, ఆ పండితులను కూడా తీసుకొచ్చారు. తర్వాత అంతా చేరి 51 మంది నాతోటి. అది స్వామివారికి బోటు ఒకటి, స్వామివారు కార్లు అన్ని కొన్ని కొన్ని సామాన్లకి ఒక పంటు, అంటే అది సూపరింటెండెంట్ ఇంజనీర్ వాళ్ళకే డిపార్ట్మెంట్ కే ఉంటుంది, ఒక పెద్దది పంటు మాదిరి ఉంటుంది అనమాట, దాన్ని బల్లకట్టు అంటారు. అది పెద్ద పంటు, గోదావరిలోని వాళ్ళు ఏదైనా అవసరాలు అయినప్పుడు తీసుకెళ్లడానికి అది గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. దానిపైన స్వామి కారు, తర్వాత ఇంకా ఒకరిద్దరు స్వామితో వచ్చేటటువంటి వారు ఉన్నారు కదా ఇంకా అక్కడ, రాజారెడ్డి గారు ఇట్లాగ స్వామితో ఎప్పుడు వచ్చేటటువంటి వారు, వారి కార్లు మొత్తం 3. స్వామివారికి బోటు, ఆ బోటులోని అన్ని వసతులు కూడా స్వామివారికి ఉన్నాయి, బెడ్రూము అన్ని కూడా అన్ని వసతులు స్వామివారికి అందులోనే ఉన్నాయి. ఇది మిగిలిన 2 బోట్లు మాకు లేడీస్ కి జెంట్స్ కి. ఒక బోటు ప్రత్యేకంగా వంటలకి, ఎందుకంటే ఇది ప్రవాహానికి ఎదురుగా వెళ్లాలి, భద్రాచలం వెళ్ళడానికి ప్రవాహం దిగువకు ఉంటుంది, ఇది ఎగువకు వెళ్లేటప్పుడు చాలా కొంచెం ప్రవాహం వడిలో చాలా టైం తీసుకుంటుంది దానికి. అంచేతన మేము ఒక రోజంతా ప్రయాణం అక్కడి నుంచి చేసేటప్పటికి వంటలు భోజనాలు అన్ని కూడా ఆ బోట్లోనే, దానికి తగినటువంటి సామాన్ అంతా కూడా ఏర్పాటు చేసుకునే వెళ్లారు. అది కొంచెం ఇంచుమించుగా పోలవరం ఉంది, ఇప్పుడు ఏదో బ్యారేజీ కట్టాలనుకుంటున్నారు వాళ్ళు, ఆ సమీపానికి వెళ్ళింది. వెళ్లడానికి ముందుగానే అందరూ భోజనాలు అయిన తర్వాత 4 గంటలకి స్వామివారు మళ్ళీ లేడీస్ బోట్లోకి వచ్చారు. వారు అన్ని బోట్లు అలాగా సంచరిస్తూనే ఉండేవారు. అందరినీ ఆనందం అందిస్తూ, అందరికీ ఉత్తేజపరుస్తూ, ఆ గోదావరికి రెండు ప్రక్కలు ఉన్నటువంటి ఆ సీనరీ అంతా చూపిస్తూ మాట్లాడుతూ వారు వచ్చారు. అక్కడ కూర్చుని భజన చేయమన్నారు. అప్పుడు భజన చేస్తున్నాం. ఆ గ్రూప్ లో మాకు ఇప్పుడు ఇంతవరకు మనకి అనంతపురంలో మహిళా కాలేజీకి వార్డెన్ గా ఉన్నటువంటి జయమ్మ గారు కూడా వచ్చారు. ఎందుకంటే ఆమె భర్త అప్పుడు రాజమండ్రిలో జాబు రీత్యా అక్కడ ఉద్యోగం రీత్యా ఉన్నారు. అందుకు ఆమెను కూడా మాతో తీసుకొచ్చారు. ఆమె చిన్నప్పటి నుంచి వారి తండ్రి గారు విఠలరావు గారని చెప్పి ఉండేవారు, కర్ణాటక వారు. ఆయన స్వామి వారికి ఎప్పుడూ పక్కనే ఉండేవారు. ఎంతో ఆయన కూడా బాగా జోక్స్ ఎక్కువ వేసేవారు. స్వామి వారిద్దరు జోక్స్ వేసుకునేవారు. ఆ రకంగా వారు ఇందుచేతన ఆమెను కూడా తీసుకొచ్చారు. ఆమె కర్ణాటక సంగీతంలో చాలా విద్వాంసురాలు. ఆమెని పురంధర్దాస్ కీర్తనలన్నీ కూడా స్వామి వారు ఒక్కొక్కటి చెప్పి వాటిని పాడమని చెప్పి పాడిస్తూ, అక్కడే ఒక టెంకాయ చెక్క కొట్టినటువంటి టెంకాయ కొట్టిన చెక్క ఒకటి ఉంటే అది తీసుకుని ఆ బోట్ లో ఒక చెక్క ఉంటే ఆ చెక్కను పెట్టి ఒక్కొక్కటి సైడ్ నుంచి కొట్టేవారు. కొడుతూ ఉంటే ఒక్కొక్క ముక్క ఊడి పెచ్చు నుంచి ఊడి అక్కడ కూర్చున్నటువంటి భక్తులు లేడీస్ కి అందరికి ఒక్కొక్కటి వచ్చి వారి ఒళ్ళో పడేది. ఆ రకంగా ప్రసాదం ఆ తాళం వేస్తున్నట్టే కొట్టేవారు. ఓసారి కొట్టేటప్పటికి ఒక ముక్క వచ్చి ఒకరి చేతిలో పడేది. అట్లాగా అందరికి మొత్తం ఆ చెక్క అంతా కూడా అందరికీ ప్రసాదం ఇచ్చారు. అంటే వారి దివ్య లీలల్లో అదొక లీల. అంటే అది వారు ఆట, లీలా నాటకం అది. ఆ రకంగా ఎంతో ఆనందాన్ని అందించారు. ఆ నైట్ అక్కడ హాల్ట్ చేసి అక్కడ పక్కనే ఉన్నటువంటి ఇసుక తిప్పలు ఉంటాయి గోదావరిలో, ఇసుక తోటి కూడుకున్నటువంటి మధ్య మధ్యలో ఐలాండ్ గా ఉంటాయి. అక్కడ ఒక నైట్ కు అక్కడ ఆపు చేసి అందరినీ దిగమని అక్కడ పండితులను కూర్చోబెట్టి అంతా పండితులను కూడా మాట్లాడమని అందరినీ పలకరిస్తూ వారు కూడా అక్కడ ఒక చైర్ ఏర్పాటు చేశారు. ఒక చిన్న టేబుల్ ఉన్న అక్కడ కూర్చుని అంతా మాట్లాడిన తర్వాత ఆ రాత్రి అక్కడే భోజనాలు అందరూ చేసి తర్వాత బోట్లో విశ్రమించిన తర్వాత తెల్లవారు మళ్ళా బయలుదేరి అక్కడి నుంచి. అంటే నైట్ ట్రావెల్ చేయరు. అప్పుడు అది తెల్లవారి మార్నింగ్ నుంచి కూడాని అందరికీ కూడా అన్ని చిన్న చిన్న పాపకి అంత తల్లి చెప్పినట్లుగా అందరికీ మాకు అందరికీ కూడా మరి అందరికీ కాలకృత్యాలు తీర్చుకోవాలి, స్నానాలు చెయ్యాలి. అక్కడ మరి ఆ గోదావరి మధ్యలో ఏమీ ఉండవు. వారు చీకటినే 3 గంటలకి అందరినీ లేపి తమరు లేచి వచ్చి అందరికీ చెప్పి ఆడవారంతా వెనక పక్కకి మగవారంతా ముందు పక్కకి వెళ్లి మీరంతా కాలకృత్యాలు తీర్చుకుని ఆ ఒడ్డుని మీరు స్నానాలు చేసుకుని మీరంతా వచ్చి మళ్ళా బోటులకు రండి అని చెప్పి చెప్పారు. ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చెప్పి వారే చేయించారు. నేను ఆ రకంగా అయిన తర్వాత ప్రయాణం ప్రారంభమైంది. అక్కడ పాపి కొండలని చెప్పి ఉన్నాయి. 2 పక్కల కొండలు హైట్ గా ఉంటుంది. మధ్యలో ఇది చాలా చిన్నదిగా ప్రవాహం ఉంటుంది. అక్కడ ఎవరైనా మాట్లాడితే రీసౌండ్ వస్తుంది అక్కడ. అందుచేత అక్కడ ఎవరిని మాట్లాడనివ్వరు పూర్వం నుంచి కూడాని. అది మాట్లాడితే కష్టం కలుగుతుంది అక్కడ, ప్రమాదం అవుతుంది అని చెప్పిన అప్పుడు స్వామివారు కూడా ముందే హెచ్చరించారు అందరికీ ఎవరు మాట్లాడకుండా. అక్కడ పాపికొండల దగ్గర టిఫిన్ చేసినప్పుడు మార్నింగ్ వస్తూనే తమరు రూమ్ లో చూస్తూనే వైట్ డ్రెస్ చేసుకుని వచ్చారు. ఆ రోజు ఆ వైట్ డ్రెస్ లో చూస్తూ ఉంటే చాలా ఆనందంగా వారు అది ఆ బాలకృష్ణ రూపంగా వారు చూపించారు. అంతకు పూర్వం నేను వైట్ డ్రెస్ లో చూడలేదు, అక్కడే చూడటం నేను వారిని వైట్ డ్రెస్. అది దాటుకుని ఇవతలకు వచ్చిన తర్వాత 8 గంటలు అయ్యింది. అప్పుడు ఆ ఒడ్డునే కొంత పొడి ప్రదేశం ఉంది. అప్పుడు అక్కడ అందరూ దిగి ఇక్కడ మనం అంతా టిఫిన్ చేద్దామని చెప్పి అందరినీ దింపి అక్కడ ఉండమన్నారు. సరే అంతా ఏర్పాట్లన్నీ అయిపోయినాయి. స్వామివారితో అప్పుడు స్వామివారి పెద్ద సిస్టర్ వెంకమ్మ గారు, స్వామివారి తల్లి ఈశ్వరమ్మ గారిని కూడా తీసుకొచ్చారు వారితో. వారు అంతా కూర్చున్న తర్వాత అక్కడ అందరికీ టిఫిన్లు, స్వామివారికి టిఫిన్ ఏర్పాటు చేశారు. అందరూ చుట్టూ కూర్చున్నాం, అందరికీ పెట్టారు. పెట్టిన తర్వాత స్వామివారు ఆ ఈశ్వరమ్మ గారిని తను ఉప్మా తీసుకున్నారు ముందు చేతితోటి తీసుకుని, అమ్మాయి నీకు ఇదిగో పెడతాను అని చెప్పని అన్నారు. పాపం ఆమె మహాతల్లి ఆ చెయ్యి చాపారు పెట్టమని. పెట్టేటప్పటికి అక్కడికి వచ్చేటప్పటికి స్వామివారు కొంటి కృష్ణుడే అయిపోయారు. ఆ ముద్ద తీసి వారికి చూపించి చేతిలో పెట్టినట్టుగా అట్లా పెట్టి అమ్మా అని చెప్పి తమరు నోట్లో పెట్టుకున్నారు. ఆమె పాపం అయ్యో స్వామి ఇట్లానే చేస్తావు నువ్వు అని చెప్పి పాపం ఆమె కూడా చాలా ఆనందంగా చేశారు. భక్తులందరూ కూడా ఆనందాన్ని అనుభవించాము. అప్పుడు ఆ పండితుణ్ణి అడిగారు, ఏమి శాస్త్రి ఎట్లా ఉంది నీకు ఇప్పుడు నీ అనుభవం చెప్పు అని చెప్పంటే, స్వామి ఏమి చెప్పను, ఆనాడు కృష్ణుడు ఆ వ్రేపల్లెలో ఆ బృందావనంలో గోవుల్ని కాచేటప్పుడు అందరూ చల్దులు మూటలు ఇప్పుకొని తిన్నారట, కాని అది మేము చూడలేదు, కాని ఇప్పుడు నేను చూస్తున్నాము స్వామి, అందుచేతను ఆ గోపాలుడే ఇక్కడ ఈరోజున ఇది బృందావనంలో మా అందరికీ నువ్వు మా చల్దులు పెడుతున్నావు, నువ్వు మాతోటి క్రీడిస్తున్నావు స్వామి అని చెప్పి ఆయన చాలా ఆనందంతో చెప్పాడప్పటికి. అవునవును అని చెప్పి స్వామివారు కూడా అని వారు తర్వాత వారు భుంచేసి, మీరందరూ కూడా భుంచేయండి అన్నారు. అందరూ కూడా టిఫిన్ చేశారు. అయిన తర్వాత మళ్ళా ప్రయాణం ప్రారంభమైంది. ప్రారంభం అయిన తర్వాత నైట్ వరకు కూడా ప్రయాణం జరిగింది. సాయంకాలం 7 గంటలైంది. అప్పుడు మధ్యలో శబరి నది వస్తుంది. మన రామాయణంలో శబరి ఆశ్రమానికి రాముడు వెళ్లాడు కదా, అది అక్కడ ఆమె నది రూపంలో ఉంది అక్కడ ఆ అరణ్యంలో. అది మనకి ఛత్తీస్గఢ్ కి మన ఆంధ్రాకి మధ్యలో ఉంటుంది. అది అక్కడంతా ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ లో ఆమె శబరి నది రూపంగా అయ్యిందని చెప్తారు. అప్పుడు రాముడు కూడా సంచరించింది, భద్రాద్రికి వెనకనున్నటువంటి ఆ అడవిలోనే సంచరించాడు. అప్పుడు అదంతా ఇప్పటికీ కూడా పర్ణశాలని అన్ని కూడా ఉన్నాయి ఇప్పుడు, రాముడు అరణ్యవాసం చేసినప్పుడని. అది పూర్వం అంతా హిస్టరీ ఉంది. స్వామివారు కూడా స్వయంగా అవన్నీ కూడా చెప్పారు. చెప్పినప్పుడు ఆ శబరి నది దాటిన తర్వాత అది చాలా ప్రవాహం ఉంటుంది. ఎక్కువ గోదావరిలోకి వాటర్ వచ్చేది శబరి నది నుంచే ఎక్కువ వస్తుంది. అది మనకి మధ్యప్రదేశ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, అక్కడి నుంచి ఆ అడవుల నుంచే వాటర్ ఎక్కువ వస్తుంది. అక్కడి నుంచే అఖండ గోదావరి అయింది. అందుచేతన అది దాటిన తర్వాత కోనవరం ఉంటుంది. అక్కడ కోనవరం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రవాహం తగ్గిపోతుంది. అక్కడ స్వామివారు ఈ వాళ్ళు బోట్లు అన్ని కూడా నడుపుతున్నారు, కానీ బోట్లు అడుగుని పట్టేసింది ప్రవాహం తక్కువ వల్లన. వాళ్ళకి ఆ మార్గం పాపం ఏ పక్కన వెళ్లాలో తెలుసు వాళ్ళకి, నిత్యం వెళ్లే వాళ్ళకి, కానీ ఎందుకో పట్టేసింది. అప్పుడు పాపం చాలా దిగి లోపలికి దిగి వాళ్ళు నెట్టుతున్నారు ఒక్కొక్క బోటు నేను బోటుతో నెక్కుతా ఉంటే, అప్పుడు స్వామివారు గబగబా వారు బోట్లోంచి వచ్చి అప్పుడు వాళ్ళకి నిలబడి వారికి ఈ పక్క కాదు ఈ పక్క పోని ఈ పక్క పోని అని దిశానిర్దేశం అంతా వారే చేశారు. అప్పుడు చకచక అన్ని లాంచీలు కూడా అదే మార్గంలో వచ్చేసినాయి. వచ్చి ఒక ఇసుక తిప్పకి చేరుకున్నాం. అక్కడ రాత్రి 7 గంటలు అయిపోయింది. అప్పుడంతా అక్కడ భోజనాలు చేయాలి. ఆ టైంకి అక్కడ దిగిన తర్వాత ఆ రోజు పౌర్ణమి రోజు కూడా, అప్పుడు అందరు కూర్చున్నారు, సమావేశమయ్యారు. స్వామివారు మధ్యలో కూర్చున్నారు. వారికి ఒక చైర్ వేస్తామంటే, నాకు చైర్ వద్దు కూర్చుంటాన్నారు. ఒక పట్ట ఓ జుమకాణా వేస్తున్నారు, నాకు అది కూడా వద్దన్నారు. మీరు వేసుకోండి అని అందరినీ దాని మీద కూర్చోమని వారి మధ్యలో ఒట్టి ఇసుక పైన కూర్చున్నారు. కూర్చుని అంతా స్వామివారు ఏంటో చెప్పబోతున్నారు. అందరం కూర్చుని నిశ్శబ్దంగా వింటున్నాము. ఆ టైంలో స్వామివారి ఇసుకనంతాని అట్లాగా మన చిన్నపిల్లలు ఇసుకలోకి వెడితే కుప్ప చేసుకుంటారు, తడి ఇసుకలోకి వెడితే అది ఒక గూళ్ళు కింద పిచ్చి గూళ్ళు అని చెప్పి పెడతారు చిన్నపిల్లలు. ఆ ప్రకారంగా వారు ఇసుకని అంతటినీ కూడా పోగు చేసుకున్నారు పైకి. అప్పుడు నేను వారి సంకల్పమో వారి అనుగ్రహమో నాకు తెలియదు, నేను ఇంతమందిలోనే కూడా నేను కొంచెం యాక్టివ్ గా వెళ్లి వారి పక్కనే కూర్చున్నాను. నాకు ఆ అవకాశం వారి ఇచ్చింది, లేకపోతే మనం వెళ్లలేము అట్లాగా ఆ జనంలో అందరిలోనే. ఇప్పుడు వెళ్లి కూర్చున్న తర్వాత నేను అంతా స్వయంగా చూశాను. అక్కడ ఇసుకని అంతటినీ పోగు చేసేలాగా మన పిరమిడ్ ఆకారంగా పైనుంచి కిందకి ఇట్లా చేశారు, గోపురం లాగా చేశారు పైకి. ఒక్కొక్క ఇసుక చేతులతో అలా పైన పోసుకుంటూ అట్లా చేశారు. చేసిన తర్వాత అప్పుడు అందరూ ఇంకా చూసి చాలా నవ్వి అప్పుడు ఒక డ్రాయింగ్ వేశారు. దానిపైన ఒక ఏలుతోటి వారి చూపుడు వేలుతోటి, కుడి చేతి చూపుడు వేలుతోటి డ్రాయింగ్ గా అట్లా అట్లా అట్లా వేశారు. వేసి అందరినీ చూసి అయిపోయింది అన్నారు అని అడుగుని చేతులు పెట్టి, ఇసుక అడుగు చేతులు పెట్టి పైకి తీసేటప్పటికి ఒక పెద్ద కళాఖండ పటిక బిల్లం అంటాం దాన్ని, ఒక పెద్ద అచ్చు వచ్చింది మొత్తం ఒకటే మన బిల్లపు అచ్చు వచ్చినట్టు. అప్పుడు చూశాను దాన్ని. చూసేటప్పటికి ఎక్కడ ఒక్క ఇసుక రేణువు కూడా దాన్ని అంటుకోలేదు. వారు తీసింది ఆ ఇసుకలోంచి. అప్పుడు వెంటనే వారు మరలా క్రియేట్ చేసి ఒక ఇంత బండిల్ ఫొటోస్, వారి ఫొటోస్ ఉన్నది, ఒక ఫొటోలు ఒక బండిల్ క్రియేట్ చేశారు. అప్పుడు స్వామి గారు ఈ లాంచీలన్నీ తీసుకొచ్చిన ఆ వాళ్ళు కళాసులు అంటారు వాళ్ళని, ఆ కళాసులను అందరినీ రమ్మన్నారు. వాళ్ళు సుమారు ఒక 15 మంది ఉన్నారు, మరి అన్నిట్లకి ఉండాలి కదా అందరూని, అంచేతన అందరూ ఉన్నారు. వారందరినీ పిలిచి కూర్చోబెట్టి అక్కడ పక్కనే వారికి చకచక వారి ఏళ్ళతోటి ఈ బొటని వేలుతోటి పట్టి ఒక్కొక్క ముక్క చేశారు. అన్ని సమానంగా వాళ్ళు ఎంతమంది ఉన్నారో అన్ని ముక్కలు అయ్యాయి. ఆ ముక్క తీసుకుని ఒక్కో ఫోటో అది వాళ్ళని పిలిచి వాళ్ళ చేతిలో పెట్టి నమస్కారం చేసుకోమన్నారు వాళ్ళని. వాళ్ళు ధన్యులు వాళ్ళు ఆ రకంగానే వాళ్ళందరినీ సంతోష పెట్టారు వాళ్ళందరినీ. ఇంకా తర్వాత స్వామి భక్తుల్ని ఎక్కడ చూసినా వారికి ఎక్కడెక్కడ మార్గ మధ్యంలో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకి ఎన్నో పర్యాయములు ఎంతో వాళ్ళకి ఆనందం ఇస్తూ ఉంటారు దారి పొడుగుని వెళ్లే వాళ్ళకి, ఆ రకంగానే వాళ్ళందరికీ కూడా ఇచ్చి తర్వాత వారు మరలా ఇసుకనంతటినీ కూడా గొప్ప చేసుకున్నారు. గొప్ప చేసుకుని అప్పుడు మరలా ఒక డిజైన్ చేశారు పైన. డిజైన్ చేసేటప్పటికి తీసి చేయి పెట్టారు. చేయి పెట్టేటప్పటికి వచ్చింది ఒక స్ఫటికమాల జపమాల వచ్చింది. అదే డిజైన్ చేశారు ఆ పూసల డిజైన్. వారి డిజైన్ వేస్తూ ఉంటేనే మనకి ఏమా అనేటటువంటిది కొంచెం కొంత అర్థమవుతుంది. మనం అంత భగవంతుడిని లీలలు గాని మనం అర్థం చేసుకోలేము వారి, కానీ కొంచెం అవుతుంది అనమాట ఆ డిజైన్ బట్టి. అప్పుడు వారు దాన్ని తీసి ఈ ఏర్పాటు చేసినటువంటి నిడమర్తి సత్యం గారి తల్లి ఉన్నారు, ఆమె పేరు అన్నపూర్ణమ్మ. ఆమెకి అప్పటికే ఇంచుమించు 80 ఏళ్ల వయస్సు. ఆమెని పిలిచి ఈ జపమాల ఆమెకిచ్చి అన్నపూర్ణమ్మ నువ్వు జపం చేసుకో ఇది అని చెప్పి ఇచ్చారు. అలాగే వారి కుమార్తె ఉన్నారు, ఆమె భర్త అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి చీఫ్ సెక్రటరీగా ఉండేవారైన రావు గారని, ఆమెని కూడా పిలిచి ఆమెకి కూడా రామ పాదుకులు చిన్న చిన్న పాదుకులు క్రియేట్ చేసి అలాగే మళ్ళా ఆ ఇసుకలో నుంచి అదే సేమ్ మెటీరియల్ చేసి ఆమెకి ఇచ్చారు. ఆమెకి ఇచ్చి ఇది నువ్వు పూజ చేసుకో ఎప్పుడు అని చెప్పి ఇచ్చారు. తరువాత అక్కడ ఉన్నటువంటి ఇద్దరు పండితుల్లో ఒక పండితుణ్ణి అడిగారు, అప్పుడు నీకు ఏ దేవతామూర్తి ఇష్టం అని అడిగారు. ఆయన చెప్పారు నాకు రాజరాజేశ్వరి అని చెప్పారు. అప్పుడు మరలా అట్లానే చేసి ఒక రాజరాజేశ్వరి విగ్రహం, వెండి విగ్రహం, అది సుమారు 3 అంగుళాల పొడుగు ఉంటుంది, దాన్ని క్రియేట్ చేసి ఆయన్ని పిలిచి ఆయనకి ఇచ్చారు. తర్వాత రెండో పండితుణ్ణి నీకు నీ ఇష్టదైవం చెప్పు నువ్వు అని చెప్పనన్నారు. స్వామి అంతా మీకే తెలుసు అన్నారు ఆయన. అన్నప్పుడు వారికి అప్పుడు ఆ భద్రాద్రి రామ లక్ష్మణ సీతతో ఉన్నటువంటిది రౌండ్ షేప్ లో ఉన్నటువంటిది ఒక పెద్ద లాకెట్ లా క్రియేట్ చేశారు. అది లోపల ఒక ప్లాటుగా ఉండి దానిపైన విగ్రహాలు కాదు, మధ్యలో అంతా విడివిడిగా ఉంది అంతాని, మనం విగ్రహాలు పెట్టినట్టుగా దానికి చుట్టూ రౌండ్ ఒక జవ వచ్చింది, అది గోల్డ్, అది క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి అది అప్పుడు ఇదిగో నువ్వు పూజ చేసుకో నువ్వు ఇది అని చెప్పి వారితో చెప్పి దాన్ని హస్తంలో పెట్టుకుని మా అందరికీ కూడా చూపించడానికి చెప్తూ సీతామ్మవారి వెనక తిప్పితే సీతామ్మవారి జడ, ఈ జడ చూడండి ఎంత బాగా ఉందో జడ, అమ్మవారి జడ అని చెప్పే ముక్కు మొహము అంతా కూడా తీరి అంతా కూడాని వారు చెప్పి చూపించి ఎంత బాగుందో చూడండి అని చెప్పి అందరికీ చూపించి చేతిలో పెట్టుకుని అందరూ చూడండి అని చెప్పి నమస్కారం చేసుకున్నారు అందరు. మేమందరం కూడా అలాగా వారి చేతిలో ఉండగానే మేమంతా నమస్కారం చేసుకుంటే అప్పుడు స్వామివారు ఆఖరణ అన్నారు, మీరు ఛాన్స్ కొట్టారు, 2 నమస్కారాలు, రాముడికి 1 నమస్కారం, నా హస్తానికి 1 నమస్కారం, 2 కొట్టారు మీరు అని చెప్పి అందరినీ కూడా ఆనందపరిచారు. ఆనందపరిచిన తర్వాత అప్పుడు ఇంకా టైం అవుతోంది, బస్సులన్నీ అక్కడ తోటి లాంచి ప్రయాణం ముగిసిపోతుంది. ఒడ్డుకు వచ్చేసి అక్కడ ఒడ్డు నుంచి బస్సులు కార్లు అన్ని ఏర్పాటు చేశారు అక్కడికి భద్రాద్రికి. అక్కడికి కొంచెం ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. దానికి అప్పుడు భోజనానికి అందరినీ కూర్చోమని అందరూ భోజనాలు పూర్తి చేశారు. అప్పుడు ఇంకా అక్కడి నుంచి అందరూ భోజనాలు అక్కడే స్వామివారి మధ్యలో కూర్చున్నారు, చుట్టూ అందరం కూర్చుని అందరికీ కూడా భోజనాలు చేసి అప్పుడు నేను చాలా ఆనందం ఇచ్చారు స్వామి అని చెప్పి నేను అన్నాను. ఇంకా నాకు ఆనందం పట్టలేక స్వామి చాలా ఆనందం, ఇంత ఆనందం ఇచ్చారు స్వామి అని చెప్పానంటే ఇక్కడేముంది భద్రాద్రి వెళ్లిన తర్వాత ఇంకా ఇస్తాను ఆనందం అని చెప్పి చెప్పారు. సరే అయిన తర్వాత అంతా బయలుదేరి భద్రాద్రికి ఒడ్డుకొచ్చి భద్రాద్రికి ఎవరెవరి వాహనాల్లో వారంతా స్వామివారి కారు పంటుమెంచి దింపి స్వామివారి కారులో స్వామివారు అంతా బయలుదేరి భద్రాద్రికి చేరుకున్నాం. రాత్రి అక్కడికి వెళ్లేటప్పటికి 10 గంటలయ్యింది. స్వామివారికి అక్కడ గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఉంది, ఆ గెస్ట్ హౌస్ లో వారికి ఏర్పాటు చేశారు. మాకందరికీ కూడా తగినటువంటి మా అందరికీ అనుకూలాలను ఏర్పాటు చేసి బస్సులు ఏర్పాటు చేశారు. అందరూ ఉన్నాం. 2 పగలు 2 రాత్రులు ప్రయాణం అది. ఈ 2 రోజులు స్వామివారు ఈ 50 మందిమే ఆనందాన్ని, వారు ప్రతి అడుగులోని ప్రతి మాటలోని కూడా వారు ఆనందం ఇచ్చేటటువంటి వారు. ఒక పూట మాత్రం నేను చూశాను, ఒక సాయంకాలము దిగి ఒడ్డుకి వచ్చిన అన్ని లాంచీలు పెట్టారు. వారు ముందు దిగి అక్కడ నీరు తాకుతోంది, ఇసుక ఉంది అంతా, ఆ తాకి బాగా చెమ్మ కూడా ఉంది అక్కడ. వెళ్లి గబగబగా అక్కడ మఠం వేసి కూర్చున్నారు. వారిని కూర్చుని చల్లగా అటు చూస్తున్నారు, గోదావరి అంతా కొండలు చూస్తున్నారు. అది చూస్తే నాకు మీరు చూసే ఉంటారు, ద్వారక వెళ్లినప్పుడు స్వామి ఒక ఫోటో ఉంటుంది మనకి, కృష్ణుణ్ణి క్రియేట్ చేసి ఒళ్ళో పెట్టుకుని ఒక ఫోటో ఉంటుంది, సేమ్ అట్లనే కూర్చున్నారు. చాలా హ్యాపీగా మంచి గాలి వస్తుంది ఆ గోదావరి మధ్యలో. అప్పుడు వారంతట వారే వెళ్లి అక్కడ కూర్చున్నారు. అక్కడ మరి ఏముందో ఆ పవిత్రత వారు అక్కడ పవిత్రం చేశారు. అది చూడటానికి అందరికీ ఆనందమే మొత్తం. ఇంక ఏమీ వేరే ప్రపంచం ఏమీ తెలియదు. అప్పుడు వెళ్లిన తర్వాత మర్నాడు రామాలయంలోకి ఆలయం వారు అక్కడ భక్తులు అందరూ వచ్చి స్వామివారిని ఆహ్వానం చేశారు. లోపలికి వెళ్లి స్వామివారు రాముల వారిని అంతా దర్శనం చేసుకున్నారు. తర్వాత అది గుడి చిన్నది కాబట్టి వారితో ఇంక మేమెవరం వెళ్ళడానికి అవకాశం చిక్కలేదు. తర్వాత మేమంతా గుడిలోకి వెళ్లి వచ్చిన తర్వాత స్వామివారు రాములు వారికి రామదాసు చేయించినటువంటి ఎన్నో ఆభరణాలు ఉన్నాయి. అక్కడది సాధారణంగా ఒక మ్యూజియం లాగే పెట్టి ఉందది, ఒక రూమ్ 2 రూములు. అది ఎవరికి ఎక్కువ చూపించరట వారది, కానీ స్వామివారిని తీసుకెళ్లి వారు స్వామివారికి అన్ని చూపించారు. అప్పుడు వెనకాల మమ్మల్ని కూడా స్వామివారు రమ్మన్నారు, మేము వెళ్లాము. అక్కడ సీతమ్మ వారికి చేయించిన చింతాకు పథకం అని చెప్పి స్వామివారికి చెప్పేటప్పుడు స్వామివారి చేతిలోకి తీసుకున్నారు దాన్ని. ఆ ఆభరణాన్ని తీసుకుని స్వామివారి చేతిలో మా అందరికి దగ్గరికి తీసుకొచ్చి చూపించారు. అది ఆ అవకాశం మాకు కూడా ఇచ్చారు. అది అయిన తర్వాత ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ రోజు మరలా స్వామివారు అక్కడి నుంచి ఒక రాత్రి నిద్రపోయారు. 2 రాత్రులు అయిన తర్వాత వెళ్లిన రోజు రాత్రి నిద్రపోయారు, మర్నాడు కూడా ఉన్నారు. ఉండి 3వ రోజుని పొద్దుట ఉదయమే బయలుదేరి అక్కడ భోజనం చేసుకుని అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లేటటువంటి టూర్ ఉంది వారికి. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అక్కడ రాజా ఉమాపతిరావు గారు, మిస్సెస్ వాళ్ళంతా కార్లు వేసుకుని అక్కడికి వచ్చి ఉన్నారు. వారంతా కూడా స్వామివారిని ఇక్కడి నుంచి తోడుకుని వెళ్లడానికి వారంతా వారి పరివారం అంతా వచ్చి ఉన్నారు హైదరాబాద్ వారంతా. అప్పుడు స్వామి ముందు ఉదయమే అక్కడ రూమ్ లో వచ్చిన వారిని అందరినీ కూర్చోమన్నారు. గెస్ట్ హౌస్ రూమ్ లో ఒక పెద్ద హాల్లో కూర్చోమన్నారు. అందరికీ ఇంటర్వ్యూ ఇస్తానన్నారు. అప్పుడు అందరినీ పిలిచి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీని పిలిచి అందరికీ ఇంటర్వ్యూ ఇచ్చారు. తర్వాత అక్కడ బోట్ లో వచ్చినటువంటి వంట వాళ్లు, అక్కడ పాత్రలు తోయేవాళ్లు మొత్తం అందరినీ కూడా పిలిచి అందరికీ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. టూర్ లో వారితోటి తీసుకొచ్చిన వారు అందరికీ కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఇచ్చారు అందరికీ. అయిన తర్వాత కొంతమంది ఈ బోట్లో రావడానికి స్వామివారి పర్మిషన్ లేక వాళ్ళు కార్లు వేసుకుని ఖమ్మం నుంచి భద్రాద్రికి వచ్చారు. ఒక 2-3 ఫ్యామిలీలు వచ్చారు. వాళ్ళు ఎంతో కాలం నుంచి డివోటీస్ అంతా వాళ్ళ ఫ్యామిలీలే వచ్చారు అక్కడికి. వాళ్లను కూడా పిలిచి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇంకొక ఫ్యామిలీ ఆఖరిని ఉంది, ఆ ఫ్యామిలీ కానీ నన్ను పిలవలేదు, అందరినీ పిలిచారు. అప్పుడు చూస్తున్నాను, ఏమో స్వామివారు ఎప్పుడు పిలుస్తారో అని చెప్పి ఎదురు చూస్తున్నాను. ఆ టైంలో ఆ లాస్ట్ ఫ్యామిలీని కూడా స్వామివారు పిలిచారు. పిలిచేటప్పటికి స్వామివారి రూమ్ లోకి పిలిచారు అందరినీ. అప్పుడు వారు వెడుతూ ఉంటే ఇంకా నన్ను పిలవలేదు, నాకు చాలా బాధగా ఉంది, తర్వాత నాకు చాలా ఆవేదనగా ఉంది, ఇంకా స్వామివారు పిలవలేదని ఇంక నేను ఒక్కదానే మిగిలిపోయినా ఆ ఫ్యామిలీ అంతా పిలిచారు. ఇంకా నేను కూడా లేచి ఆ ఫ్యామిలీతోటే నేను వెనకాల వెళ్లాను. వెళ్లేటప్పటికి డోర్ దగ్గరికి వెళ్లేటప్పటికి వారందరూ లోపలికి వెళ్లిన తర్వాత డోర్ మూసేసుకున్నారు, నేను బయట ఉండిపోయాను. ఇంకా నన్ను చూశారు, చూసే భగవంతుడు చూడందే ఉంటుంది, వారు కావాలనే చేశారేమో అది నాకు తెలియదు, డోర్ మూసేశారు. అది నాకు అప్పుడు చాలా బాధ కలిగింది. ఏమిటి స్వామి, నాకొకదానికే దొరకలేదా ఇది, కాని నేనేమి ఆ అదృష్టానికి ఎంత ఆనందం ఇచ్చారు ఇంతవరకుని అని చెప్పి చాలా బాధపడి చాలా దుఃఖంతో నేను కళ్ళు మూసుకుని అక్కడే పొదిగడపలోనే నిలబడి ఉన్నాను ఆ డోర్కి. అప్పుడు లోపల వారందరికీ మాట్లాడిన తర్వాత వారందరికీ విభూతి ప్రసాదం పొట్లాలు ఇచ్చి అన్నీ చేసి 10 నిమిషాల్లోనే ఇంటర్వ్యూ అంతా పూర్తి చేశారు. బయటికి ముందు డోర్ తెరుచుకుని ముందు స్వామివారే బయటకు వచ్చారు. అప్పుడు నేను అక్కడే నిలబడి ఉన్నాను, కానీ నేను ఏమి చూసేటటువంటి స్థితిగా లేదు మానసికంగా నాకు. అట్లా కళ్ళు మూసుకునే ఉన్నాను నేను. అప్పుడు స్వామివారు చటుక్కని వచ్చి నా దగ్గరికి, ఏమి అట్లా ఉన్నావు అని చెప్పని అడిగారు. నేనేమి జవాబు చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు, కానీ కళ్ళు తెరిచి చూశాను. స్వామివారి దగ్గరే నిలబడి అట్లానే చూస్తూ అడుగుతున్నారు. నేనేమి మాట్లాడలేకపోయాను. అప్పుడు స్వామివారు నవ్వుకుని, అయ్యో నేను చూడలేదే, పిలవలేదనా నీకు, నిన్ను పిలవలేదనా, బాధపడుతున్నావు అని చెప్పి, నేను చూడలేదే అని చెప్పని అన్నారు. అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది, అయ్యో స్వామి, ఇంత రూములో ఇంత మందిని అందరినీ పిలిచిన తర్వాత నన్ను చూడలేదని చెప్తున్నారు, నేను ఒక చిన్న ఏది సూదిని కాదు కదా స్వామి, మీరు ఇట్లాగా మీరు నేను సూదైతే కనిపించలేదనుకోవచ్చు, ఇంత పెద్ద ఆకారాన్ని ఈ రూములో ఉంటే స్వామి చూడలేదంటున్నారు అని చెప్పి నాకు భావం వచ్చింది. అప్పుడు వెంటనే వారందరూ బయటకు వచ్చారు రూమ్లోంచి. అప్పుడు నన్ను, రా లోపలికి పిలుస్తాను, నిన్ను మాట్లాడతాను రా అని చెప్పి లోపలికి పిలిచారు. లోపలికి వెళ్లాను. అప్పుడు వారంతా చెప్పారు, వారు అది ఆ సమ్మర్లో ఏప్రిల్లోని బృందావనంలో, అప్పుడు పాత బృందావనం ఉండేది, పైన ఏమీ రూమ్స్ లేవు, స్వామివారు కిందే ఉండేవారు, వచ్చిన భక్తులు కూడా కిందే ఇంటర్వ్యూ పిలవటం అంతా కూడా జరిగేది. అప్పుడు అందుచేతను స్వామివారు పైన 3 రూములు వేయడానికి ఏర్పాటు చేసి వేశారట్టది. దాన్ని ఏప్రిల్లో దాన్ని ప్రారంభోత్సవం పెట్టుకున్నారంట. అప్పుడు స్వామివారు చెప్పారు, అక్కడ పైన రూములు గృహప్రవేశం ఉంది, దానికి నువ్వు తప్పక రా, నువ్వు అక్కడికి, అది అంతా మనదే, అందరం ఉండవచ్చు, అందరూ కలిసి ఉండొచ్చు అక్కడ, అంచేతను నువ్వు రా అక్కడికి బృందావనం అని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత వారు ఇంకా ముందే, దానికి ముందే నన్ను లోపలికి పిలిచేదానికి ముందే ఈ ప్రయాణం ఏర్పాటు చేసినటువంటి నిడమర్తి సత్యం గారు, అచ్యుతరామయ్య గారిని నాకు క్యారియర్ భోజనం తీసుకురండి, నేను భోంచేసి వెళ్లాలి, హైదరాబాద్ కు బయలుదేరాలని చెప్పారు. వారు వెళ్లారు. వెంటనే ఈ లోపల వారు క్యారియర్ తీసుకుని వస్తున్నారు. స్వామివారు నేను అక్కడ ఉండగానే, అప్పుడు లోపల స్వామివారు చేతులు కడుక్కుని అక్కడ, అప్పుడు ఆ ఏర్పాట్లు కూడా లేవు, ఒక బేసిన్ పెట్టారు, వాటర్ పెట్టారు, స్వామివారు చేతులు కడుక్కుని అప్పుడు కోమ్ చేసుకుంటున్నారు స్వామి. అప్పుడు నేను అంటే స్వామివారి చేతులు కడుక్కునేటప్పుడే ఇంకా భోజనం చేస్తారని చెప్పి నేను డోర్ దగ్గరికి వచ్చాను. బయటకు వచ్చేయడానికి వచ్చేటప్పటికి డోర్ తీసాను. అట్లాగా తీస్తుండగా వెనకాల నుంచి అప్పుడు చేతులు కడుక్కుంటూ స్వామివారు చెప్పారు, ఆగు ఆగు అన్నారు నన్ను. అప్పుడు నేను ఆగిపోయాను. ఆగిపోయిన తర్వాత రా అని పిలిచారు. వారు కోమ్ చేసుకుంటూనే ఆ కోమ్ని నాకు చూపించారు. ఇదిగో చూడు, ఇది ఐరన్ కోమ్, ఇది నా ఫారెస్ట్ కి ఇదే ఉండాలి, అది మీ తలలో పెట్టుకుంటే మీకు రక్తం వస్తుంది మీకు అని చెప్పి, ఇది చూడు ఎంత సాఫ్ట్ గా ఉందో చూడు అని చెప్పని అన్నారు. నేను అట్లనే కంటితో చూస్తున్నాను. చూస్తుండగా స్వామివారు, అలా కాదు, చెయ్యి వేసి చూడు, ఎంత అది సూదులు మాదిరి ఉంటుంది అది అని చెప్పి చెప్పారు. లేదు, నేను ఎట్లాగ నేను చెయ్యి వేసేది దాని మీద. అప్పుడు స్వామివారు, లేదు చెయ్యి వేసి చూడు అన్నారు. అప్పుడు చెయ్యి వేశాను. అది చాలా, అది సూదుల కన్నా ఎక్కువ సాఫ్ట్ గా ఉంది అది అంతానే. అప్పుడు చెప్పారు, నా ఫారెస్ట్ కి ఇదే ఉండాలి అని చెప్పి చూపించి, అది ఒక నాకు వారు లీలని ఒక అనుభూతిగా నాకు ఇచ్చారు. తర్వాత ఇంతలోనే వారు క్యారియర్ తీసుకొచ్చారు, స్వామివారు రెడీ అయ్యారు. అప్పుడు వారు సత్యం గారు, అచ్యుతరామయ్య గారు ఇద్దరు, వారితో వారి అబ్బాయి, సత్యం గారి అబ్బాయి కూడా ఉన్నాడు. అతను అంతా 15 సంవత్సరాల వయసు ఉంటుంది ఆ బాబు. ఆ బాబు వచ్చారు. అప్పుడు స్వామివారు నాకు భోజనం రెడీ పెట్టండి అని చెప్పని అన్నారు. వీరు క్యారేజ్ అంతా ఇప్పారు పెట్టారు. అప్పుడు స్వామివారి, అప్పుడు వారికి ఒక ప్లేటు పెట్టారు అక్కడ. అప్పుడు స్వామివారు ఆ పదార్థాలని ఒంతో తీసుకుని అందులో పళ్ళెంలో పెట్టి అందులో స్వీటు చక్కెర పొంగలి చేసుకొచ్చారు వారు. అది అప్పుడు అన్ని వడ్డన చేసుకుని వారు దాన్ని ఒక స్వీట్ ని ఒక ముద్ద చేసి అప్పుడు పట్టమని చెప్పి అచ్యుతరామయ్య గారికి ఒక ముద్ద పెట్టారు, సత్యం గారికి ఒక ముద్ద పెట్టారు, ఆ బాబుకి కూడా ఒకటి పెట్టి, అప్పుడు నా చేతిలో కూడా ఒకటి పెట్టి స్వామికి ఆ తన ప్లేట్లోనే తనే తీసి ఉండ చేసి తను దాన్ని పెట్టి పెడుతూ అప్పుడు చెప్పారు, చూడు నువ్వు చాలా బాగా ఏడ్చావు అని చెప్పి, భగవంతుడి కోసం ఎంత ఎక్కువ ఏడిస్తే అంత ఆనందం దొరుకుతుంది అని చెప్పారు. ఆ పదార్థాలని ఒంటోటి తీసుకుని అందులో పళ్ళెంలో పెట్టి అందులో స్వీటు చక్కెర పొంగలి చేసుకొచ్చారు వారు. అది అప్పుడు అన్ని వడ్డన చేసుకుని వారు దాన్ని ఒక

0: అనేటువంటి అనుభూతి. అందుకే ఎన్నో పర్యాయంలో మనకి ఉపన్యాసాల్లో కూడా చెప్పారు, అడుగకువే ఓ మనసా, అడిగిన అడుగున బడుదువు అని చెప్పి చెప్పారు ఎన్నోసార్లు మనకి. అంచేతను బిడ్డకి, చిన్న బిడ్డకి, మాటలు రాని బిడ్డకి ఏం కావాలో, ఏ టైంలో ఏం కావాలంతా ఆ తల్లే పెడుతుంది. అడిగితే అడిగింది ఒకటే ఇస్తుంది, అడగనటువంటి పరిస్థితులు అన్ని ఇస్తుంది ఆ తల్లి. ఆ రకంగానే స్వామివారు నాకంతా చేసి అప్పుడు ఇంకా టైం అయిపోయింది. వారు తొందర తొందరగా కొద్దిగా భోజనం చేశారు. భోజనం చేస్తాడు స్వామి చూడండి అన్నారు. అక్కడే ఉండి అందరం కూడా చూసి భోజనం చేసి అప్పుడు ఇంకా ప్రయాణానికి బయట భక్తులు ఓ ఆర్తనాదాలు చేస్తున్నారు, స్వామి దర్శనం దర్శనం అని చెప్పి ఆ గెస్ట్ హౌస్ ముందు. అప్పుడు స్వామివారు చూడండి వాళ్ళంతా ఆత్రుతతో పిలుస్తున్నారు, ఇంకా నేను బయలుదేరి వెళ్లాలి, హారతి ఇచ్చేయండి నాకు అని చెప్పి మాల వేసి హారతి ఇమ్మన్నారు. మాల వేసి హారతి అచ్యుతరామయ్య గారు, సత్యం గారు హారతి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అచ్యుతరామయ్య గారు నమస్కారాలు చేసుకోమన్నారు. ముగ్గురం కూడా నలుగురం కూడా నమస్కారాలు చేసుకున్నాము. అందరికీ కూడా బాధ, చాలా బాధాతప్తమైపోయి దుఃఖం వచ్చేస్తుంటేనే అప్పుడు స్వామి మీరు మాకు దూరంగా వెళ్లిపోతున్నారు స్వామి అని చెప్పి అచ్యుతరామయ్య గారు ఒక్కసారి బోర్ని ఏడ్చేసేశారు. ఏడిస్తే అప్పుడు స్వామి వారు చెప్పారు, ఎందుకు నేను ఎక్కడికి వెళుతున్నాను, నేను ఎక్కడికి వెళ్లటం లేదు, మీ హృదయాల్లోనే ఉన్నాను నేను. మీకు నాకు ఎంత దూరం అని మీరు భావన చేస్తే నాకు మీకు అంతే దూరం. నేను మీ హృదయంలోనే ఉన్నానని భావన చేసుకున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్లడం లేదు అని చెప్పి చెప్పారు. అది ఒక మాకు ఒక పాఠం. అది అంటే భగవంతుడు ఎప్పుడు హృదయస్థుడే అని చెప్పి, అంటే ఈ రూపం మనకి ఎదురుగుండా ఉండొచ్చు, తర్వాత ఇంకొక ప్రదేశానికి వెళ్లొచ్చు, కానీ అదే రూపం హృదయంలో ఎప్పుడు ఉంటుంది, ఆయన ఎప్పుడు ఉంటారు అనేది చూపించి.
1: ఆనాటి విషయాలు ఎంతో చక్కగా కన్నులకు కట్టినట్లు వివరించిన కాంతమ్మ గారికి ధన్యవాదాలు. ఈరోజు ఎంతో విలువైన అనుభవాలు తెలుసుకున్న మనందరం ధన్యులమనే చెప్పాలి. శ్రోతలందరూ దీనిని కేవలం కాంతమ్మ గారి వ్యక్తిగత అనుభవంగానే కాకుండా వారి వారి జీవితాలలో కూడా అన్వయించుకోవచ్చు. అది ఎలా అంటే, ఈ భూమిపైకి వచ్చిన ప్రతి మానవ జన్మ తనలో ఉన్న దైవత్వాన్ని దర్శించడానికి వచ్చిన యాత్ర వంటిదే. అయితే స్వామిని తెలుసుకుని వారిని దర్శించి వారి యొక్క స్పర్శన సంభాషణలను పొందిన మనందరి జీవితం కూడా సాక్షాత్తు స్వామివారి ప్రేమతో ఎన్నుకోబడిన ఈ భద్రాచల యాత్ర వంటిదే. వారితో మనం అనుభవించిన మధుర స్మృతులు జన్మజన్మలకి తిరిగిరాని వరప్రసాదాలు. స్వామివారు స్వయంగా కాంతమ్మ గారికి చెప్పినట్లు, భగవంతుని కోసం ఎవరైతే ఎంత ఎక్కువగా దుఃఖిస్తారో తపిస్తారో వారికి స్వామి అంత ఆనందాన్ని అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. ఇది చాలామంది అనుభవించిన జీవిత సత్యమే. అది విన్నప్పుడు నాకు జరిగిన ఒక సంఘటన గుర్తుకు వస్తుంది. నేను స్వామి కళాశాలలో చేరకముందు ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఒక రకమైన విరక్తి భావంతో, స్వామి నాకు ఈ ప్రపంచం, చదువు, డబ్బు, ఉద్యోగాలు ఇవేవీ వద్దు, మీరే కావాలి, త్వరగా మీ చింతకి చేర్చుకోండి అని రోజు స్వామి పూజగదిలో కూర్చొని స్వామి పాదుకలపై పడి నాకు తెలియకుండానే ఏడ్చేవాణ్ణి. అలా ఉండగా ఒకరోజు స్వామి వారి పరమభక్తులైన మా నాన్నమ్మ గారి కలలో కనిపించి, వాడు పాపం నాకోసం చాలా తప్పిస్తున్నాడు, వాడిని అసలు బాధపడవద్దని చెప్పు, అన్నీ నేను చూసుకుంటాను, త్వరలో వాణ్ణి ఇక్కడికి చేర్చుకుంటాను, వాడు నా దగ్గరే ఉంటాడు అని చెప్పారు. అప్పుడు నాకు అర్థం కాలేదు, కాని ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను స్వామి కళాశాలలో అప్లై చేయడం, స్వామి కరుణతో సీట్ ఇవ్వడం, ఆ తర్వాత వారి ప్రేమతో వారికి అతి దగ్గరగా చేసే అవకాశాలు రావటం, ఇలా అన్నీ జరిగాయి. ఇంకా శ్రోతలందరూ ముఖ్యంగా గమనించాలి, ఈ భద్రాచల యాత్ర ముగిసే ముందు స్వామి మమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నారా అని అచ్యుతరామయ్య గారు ఏడ్చినప్పుడు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేనెక్కడికి వెళ్లటం లేదు, మీ హృదయంలోనే ఉన్నాను, మీకు నాకు ఎంత దూరమని మీరు భావిస్తే అంతే దూరంలో ఉంటాను, నేను మీ హృదయంలోనే ఉన్నానని భావించినప్పుడు నేను అక్కడే ఉన్నాను అని స్వామి చెప్పిన మాటలు వింటే, ఇప్పుడు స్వామి భౌతికంగా మన మధ్య లేరని బాధపడుతున్న వారందరి కోసం ఆనాడే చెప్పిన అమృతవాక్కుల్లా ఉన్నాయి.

ఈ జీవితం అనే భవసాగరాన్ని దాటడం కొరకు నాలుకపై భగవన్నామము చేతులతో దీనజన సేవ చేస్తూ ఆ పరతీశుడు చూపిన బాటలో మనందరం పయనించాలని సాయిరాముణ్ణి ప్రార్థిస్తూ శ్రోతల నుండి సాయిప్రసాద్ సెలవు తీసుకుంటున్నాడు. రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయ్యుండండి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఈనాటి మన మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు పునః స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే భజన వనమాలి వాసుదేవ జగన్మోహన రాధారమణ. మన ప్రియాతి ప్రియమైన స్వామిని ఈ భజనలో శ్రీకృష్ణునిగా భజిస్తున్నాం. ఈనాటి మన కార్యక్రమంలో ముందుగా కేవలం 2 పంక్తుల సాహిత్యం గల ఈ భజనలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో మనం నేర్చుకుందాం.
1: వనమాలి వాసుదేవ జగన్ మోహన రాధా రమణ. జగన్ మోహన రాధా రమణ శశివదన సరసిజ నయన. జగన్ మోహన రాధా రమణ.
0: శ్రోతలారా, మీలో కొందరికి ఈ భజన ఏ రాగంలో ఉన్నదో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండవచ్చు. ఇది కర్ణాటక సంగీతంలోని బృందావన సారంగ రాగంలోని స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలోని స్వరస్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, శుద్ధ మధ్యమం, పంచమం, కాకలి నిషాదం, కైశికి నిషాదం, సాధారణ గాంధారం. ఇక ఇప్పుడు ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా శ్రోతలు మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని 2వ గాయకునితో కలిసి అనుసరించండి.

ఇక మన కార్యక్రమంలోని మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత గమనిద్దాం.

0: వనమాలి అనగా వనంలో లభించే అడవి పుష్పాలతో అల్లిన మాలను ధరించిన వాడని అర్థం. వనమాల అనగా తులసిమాల అని కూడా అర్థం. వాసుదేవ అంటే వసుదేవుని కుమారుడు కనుక వాసుదేవుడని కృష్ణునికి మరో పేరు. జగన్మోహన అనగా జగత్తును మోహింపజేసేవాడు. దీని గురించి కాస్త వివరంగా గ్రహిద్దాం. శ్రీకృష్ణుడు మురళీగానం చేస్తున్నప్పుడు గోపాలురు, గోపికలు, గోవులు, గోవులు, గోవత్సములు, యమునా నది, గోవర్ధన పర్వతము, సమస్త ప్రకృతి ఆ గోపాలుని గానలహరులలో తేలియాడేవి. మన స్వామి ఈ భూమిపై అవతరించక మునుపే పెద్ద వెంకమరాజుగారి గృహములోని సంగీత వాద్యాలన్నీ తమంత తామే మ్రోగుతూ ఉండేవట. ఈ విధంగా ఆ సామగానలోలునికి సంగీత వాయిద్యాలు స్వాగతం పలికాయి. బాలకృష్ణుడు మన్ను తిన్నాడని యశోద మందలించినప్పుడు తన చిట్టినోరు తెరచి విశ్వమంతటినీ దర్శింపజేశాడు. అదేవిధంగా పసివయస్సులో బాలసాయి ఈశ్వరాంబ ఒడిలో పవలించి ఉన్నప్పుడు ఆ బాలుని శిరస్సు చుట్టూ దివ్య ప్రకాశాన్ని ఆ తల్లి దర్శించింది. హృదయానికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే ఆ ప్రకాశాన్ని చూచిన ఈశ్వరాంబ ఈ విషయాన్ని అత్తగారికి చెప్పింది. ఆమె ఇలాంటి విషయాలెవ్వరికీ చెప్పవద్దు, నలుగురు నాలుగు రకాలుగా వ్యాఖ్యానాలు చేస్తారు అన్నదట. అంతేకాదు, స్వామి తన తోడి బాలులతోనూ భక్తులతోనూ చిత్రావతి నదికి వెళ్లినప్పుడు ఎన్నో లీలలు చూపేవారని మనం గ్రంథాలలో చదువుకున్నాము. ఉన్నట్లుండి భక్తుల మధ్య నుండి అదృశ్యమై కొండమీద దర్శనమిచ్చేవారట. ఇటు చూడండి అని వారిని పిలిచి ఒకసారి పెద్ద అగ్నిజ్వాలలాగా, మరోసారి తన పాలభాగం వైపు చూడమని త్రినేత్రాన్ని దర్శింపచేశారట. ఈ వివరాలు శ్రీమతి విజయమ్మగారు రచించిన అన్యథాశరణం నాస్తి పుస్తకంలోనూ, శ్రీ సత్యసాయి ఆనందదాయి వంటి గ్రంథాలలోనూ ఉన్నాయి. స్వామి లింగోద్భవం చేసే సందర్భంలో నోటిలో నుండి పెద్ద పెద్ద లింగాలు బయటకి వచ్చేటప్పుడు స్వామి పెదవుల చివర చిట్లిపోవటం కూడా జరిగేది. ఇలా ఎన్నో లీలలు మన స్వామి ప్రదర్శించి ఆనాటి శ్రీకృష్ణుడి వలె ఈనాడు మన సాయికృష్ణుడు భక్తుల హృదయాలను పరవశింపచేసి జగన్మోహన నామాన్ని సార్థకం చేశారు. ప్రతి ఒక్కరూ స్వామి నా స్వంతం, నా సాయి అనుకునేటంతగా భక్తుల హృదయ నవనీతాన్ని దోచుకున్న నవనీత చోరుడు మన సాయికృష్ణుడు. ఇంటర్వ్యూ రూంలో ఉన్నప్పుడు స్వామి చూపే ప్రేమ, ఆదరణ అనుభవించిన వారందరికీ స్వామి దివి నుండి భువికి కేవలం నాకోసమే దిగి వచ్చారనే భావన కలుగుతుంది. నేల నాలుగు చెరగుల నుండి పుట్టపర్తికి వచ్చినవారు ఏ దేశీయులైనా, ఏ మతానికి చెందినవారైనా సాయి ప్రేమవాహినిలో ఓలలాడి స్వామి తప్ప నన్ను ప్రేమించేవారెవరూ ఈ లోకంలో లేరని భావిస్తారు. అదే సత్యసాయి విశ్వవిరాట్ స్వరూపం, జగన్మోహనాకారం. తరువాతి పదం రాధ. గోకులానికి సమీపంలోని వృషభానుపురంలో నివసించేది రాధ. గొప్ప శ్రీకృష్ణ భక్తురాలు. తాను ప్రకృతిననీ పరమాత్మ స్వరూపులైన శ్రీకృష్ణునిలో తాను లీనం కావాలని నిరంతరం కృష్ణనామస్మరణలో నిమగ్నమై ఉండేది. రాధాకృష్ణులు అనగా ప్రకృతి పరమాత్మలే తప్ప వేరు కాదు. ధారగా ఆరాధన సలిపేదే రాధ. ఆ విధంగా ఎడతెగని ఆరాధన సలిపేవారందరూ రాధలే అని కూడా స్వామి అన్నారు. రాధాకృష్ణులు బింబ ప్రతిబింబాలు. శ్రీకృష్ణుడు బింబమైతే రాధ ప్రతిబింబం. రాధ కృష్ణుని కంటే వయస్సులో పెద్దది, నందునికి సోదరి వరుస. ఆసక్తి ప్రేమ, విరక్తి ప్రేమ అని రెండు రకాలుగా ప్రేమను స్వామి అభివర్ణించారు. భౌతిక స్వరూపంతో అనుబంధాన్ని పెంచుకోవడం ప్రాథమిక దశ. ఇందుకు గోపికలు చక్కని ఉదాహరణ. వారు శ్రీకృష్ణుని బాహ్యరూపాన్ని ప్రేమించారు. ఆ రూపంతో అనుబంధాన్ని, అవినాభావ సంబంధాన్ని పెంచుకున్నారు. కృష్ణుడు దూరమైనప్పుడు అమితంగా దుఃఖించారు. బృందారణ్యంలోని చెట్టును, పుట్టను, ఆకులను, పుష్పాలను ప్రశ్నించారు. బాహ్య స్వరూపంతో అనుబంధాన్ని కల్పించుకోకుండా నిరంతరము నామస్మరణతో శ్రీకృష్ణుని తన హృదయంలో నిలుపుకున్నది రాధ. ఆమెది విరక్తి ప్రేమ. సర్వత్రా కృష్ణుని దర్శించిన రాధ దేవతా స్వరూపాన్ని పొందింది. అందరి ఆరాధనలు అందుకుంటోంది. నిజానికి మనోవాక్కాయ కర్మలతో దైవచింతన చేసేవారంతా రాధలే.
1: జగన్మోహన రాధారమణ.
0: రమణ అనగా ప్రియమైనవాడని అర్థం. రాధారమణ అనగా రాధకు ప్రియుడైన కృష్ణుడు. రాధ అనగా ప్రకృతి స్వరూపమని తెలుసుకున్నాము. ప్రకృతి ఆరాధన ద్వారా పరమాత్మను పొందవచ్చునని స్వామి ఒక సందర్భంలో పేర్కొన్నారు. 1962 శివరాత్రి ఉపన్యాసంలో స్వామి ఒక కథ చెప్పారు. చైతన్య మహాప్రభువుకు సమకాలీకుడైన ఉద్దాలకుడు ప్రకృతిని పరమాత్మ స్వరూపునిగా ఆరాధించేవాడు. రాధ అనగా ధర కనుక ఉద్దాలకుడు రాధను పూజించేవాడు. ఒకనాడు ఒక గాజులమ్మే వ్యక్తి ఉద్దాలకుని గ్రామ సమీపంలో సరస్వతీ నదీతీరంలో నడుస్తూ పోతున్నాడు. ఒక యువతి ఆ నదిలో బట్టలు ఉతుకుతూ ఉంటే గాజులబ్బాయిని పిలిచి రకరకాల గాజులను తీసుకుని చేతులకు ధరించింది. అతడు డబ్బు చెల్లించమని అడిగితే గ్రామంలో ఉద్దాలకుని ఇంటికి వెళ్లి, "నీ కూతురు గాజులు తొడిగించుకుంది, డబ్బు నిన్ను అడుగమంది అని చెప్పు" అన్నది. అంతేకాదు, రోజూ ఆయన పూజించే రాధాదేవి చిత్రపటం వెనుక గూటిలో డబ్బు ఉందని చెప్పు అన్నది. అలాగే గాజులబ్బాయి ఉద్దాలకుని ఇంటిని వెతుక్కుంటూ పోయి జరిగిన విషయం చెప్పి డబ్బు ఇమ్మన్నాడు. ఉద్దాలకుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆయన బాల్యం నుండి ఆధ్యాత్మిక మార్గంలో ఉండి రాధ ఆరాధనలో కాలం గడుపుతూ ఆ రాధాదేవి దర్శనం కోసం పరితపిస్తూ ఉండేవాడు. ఆయనకు వివాహమే కాలేదు. ఇక కుమార్తె ఎక్కడి నుండి వచ్చింది? అయినా ఆమె చెప్పిన ప్రకారమే రాధాదేవి చిత్రం వెనుక చూశాడు. ఆ గుడ్డ ముక్కలో గాజులబ్బాయికి ఇవ్వవలసినంత చిల్లర డబ్బులు మూటగట్టి కనిపించాయి. ఆ డబ్బు గాజులతనికిచ్చాడు. అతని పాదాలపై పడ్డాడు. "రాధాదేవిని దర్శించిన నీవెంతో అదృష్టశాలివి" అంటూ ఉద్దాలకుడు నదీతీరానికి పరుగెత్తిపోయాడు. ఆ యువతి రాధ తప్ప మరెవ్వరూ కాదని గ్రహించాడు. రాధా రాధా అంటూ ఒక్కసారి తనకు దివ్య దర్శనాన్ని ప్రసాదించమని ప్రార్థించాడు. ఆ నదీ జలాలలో నుండి అందమైన గాజులు తొడిగిన ఒక హస్తం పైకి లేచింది. ఆ హస్తాన్ని చూచి తన్మయుడై ఉద్దాలకుడు రాధాదేవి తనను ఆశీర్వదించి రమ్మని పిలుస్తున్నట్లుగా భావించి వెంటనే తన దేహాన్ని విడిచి రాధాదేవిలో లీనమయ్యాడు. ప్రకృతి ఆరాధనతో పరమాత్మను పొందవచ్చును అనడానికి ఈ ఉద్దాలకుని చరిత్రయే చక్కని ఉదాహరణ. ఆయన సృష్టి అయిన ప్రకృతిని ఆరాధించడం ద్వారా జగన్మోహనాకారుడైన ఆ భగవంతుని మనం చేరగలం.

0: ಶಶಿ ವದನಾಂ ಸರಸಿ ಜನಯನಾಂ ಜಗನ್ಮೋಹನ ರಾಧಾರಮಣ.
1: శశివదన అంటే చంద్రుని వంటి కాంతివంతమైన తెల్లని చల్లని స్వచ్ఛమైన అకళంకమైన ముఖం కలవాడని అర్థం. సరసిజనయన అనగా సరస్సు లేక సరోవరం నుండి పుట్టిన పద్మము వంటి కన్నులు కలవాడని అర్థం. పద్మము నీటి నుండి పుట్టినప్పటికీ నీటిని తనలో చేర్చుకోదు. తామరాకు పద్మదళంపై నీటి బొట్టు పడినా అది జారిపోతుంది కాని లోపలికి చేరిపోదు. నిరాకారుడైన దైవం నరాకారం ధరించి భూమిపై అవతరించినా ఏ లౌకికమైనవేవి ఆయనను అంటవు. కనుకనే భగవంతుని కన్నులు పాదాలు హస్తాలు కూడా పద్మాలతో పోల్చబడుతుంటాయి. జగత్తు లేక సంసారంలో జీవుడు ఉన్నా సంసారాన్ని తనలో చేర్చుకోకూడదనే సందేశం సరసిజనయన అన్న పదంలో కనిపిస్తుంది. మన మనస్సు ఎల్లప్పుడూ దైవం మీదనే నిమగ్నమై ఉండాలనే సూచన ఈ పదంలో ఉంది.

0: ರಾಧಾರಮಣ ರಾಧಾರಮಣ.
1: రాధ అనే పదానికి అర్థం ఆనాటి రాధయే అని కాదు, పరిపూర్ణ శరణాగతుడైన ప్రతి వ్యక్తి రాధయే అని స్వామి చెప్తారని తెలుసుకున్నాం కదా. ఇందుకు ఉదాహరణగా ఒక చక్కని అనుభవం విందాం. ఎస్ కుమార్ అనే స్వామి కళాశాల విద్యార్థిని స్వామివారు రాధాకృష్ణ నాటకంలో రాధ పాత్ర ధరించమని ఆదేశించారు. 60వ జన్మదినోత్సవ సందర్భంగా స్వామి రాధాకృష్ణ నాటకాన్ని స్వయంగా రచించి దర్శకత్వం వహించి తమ విద్యార్థులతో ప్రదర్శింపచేశారు. ఆ సమయంలో స్వామి ఒకరోజు, కుమార్, నాటకంలో స్త్రీ పాత్ర ధరించడానికి నీవు సిద్ధమేనా? హాస్టల్లో పిల్లలంతా నిన్ను స్త్రీ పాత్ర ధరించినందుకు ఎగతాళి చేస్తారు, అయితే నీకు ఇంకా ఎన్నో అవకాశాలిస్తాను అన్నారు. అప్పుడు కుమార్, ఏ పాత్ర అయినా నేను సంసిద్ధమే స్వామి అన్నాడు. ఆ తరువాత ఆ నాటకంలో రాధ పాత్ర ధరించిన కుమార్ కు ఎలా నటించాలో ప్రతి కదలికను స్వామి స్వయంగా అతనికి నేర్పించారు. దాదాపుగా 3 నెలలు పిల్లలు రిహార్సల్స్ చేశారు. 1985 నవంబర్ 23వ తేదీ స్వామివారి 60వ జన్మదినోత్సవ సందర్భంగా ప్రదర్శింపబడిన ఆ నాటకంలో ప్రతి చిన్న విషయాన్ని, అది సంభాషణ కావచ్చు, నటించే విధానం కావచ్చు, పాట కావచ్చు, అన్నీ స్వయంగా అత్యంత శ్రద్ధతో ప్రతి విద్యార్థికి నేర్పించారు. కుమార్ ఒకనాడు ఒక పాటను తన సహజ ధోరణిలో పాడాడు. అప్పుడు స్వామి అతనిని మందలిస్తూ, పిచ్చివాడా, నీవు కుమార్వి కాదని, రాధవని, స్త్రీవని అనుక్షణం గుర్తుపెట్టుకుని ఆ భావంతో పాటపాడు అన్నారు. పురుష స్వరంతో కాకుండా మృదువుగా మధురంగా పాడాలని చెప్పారు. కుమార్ అలాగే ఆడిటోరియంనకు పోయి రాత్రి సమయంలో ఒంటరిగా కూర్చుని భక్తి భావాన్ని మనస్సులో పెంచుకుని మృదువుగా మధుర స్వరంతో పాడటం అభ్యాసం చేశాడు. రాధకు కృష్ణుని పట్ల ఎంతటి భక్తిభావం ఉందో, ఎంతటి తన్మయత్వంతో కృష్ణనామ గానాన్ని ఆలపించేదో, అదేవిధంగా కుమార్ కూడా తాను రాధగా మారి మధుర భక్తిభావాన్ని పెంపొందించుకొని ఆ పాత్రలో లీనమైపోయాడు. నాటక ప్రదర్శన ముగిసిన తరువాత స్వామి చాలా ఆనందించారు. పరమాత్ముడే స్వయంగా రాధవలే కృష్ణ ప్రేమను పెంపొందించుకుని ఆ పరమ ప్రేమ భావనలో లీనం కావాలని ఒక విద్యార్థికి మార్గనిర్దేశం చేయటం అద్భుతాలలోకెల్లా అద్భుతం. అంతకు మించిన అదృష్టం వేరొకటి ఉండదు కదా. కనుక పాడే భావానికి అంత ప్రత్యేకత ఉంది. ఈ భావనతో మనం కూడా భగవత్ ప్రేమను అభివృద్ధిపరచుకోవాలి. ప్రతి పలుకు, ప్రతి భావము, ప్రతి కదలిక భగవత్పరంగా, భగవదర్పితంగా సాగినప్పుడు మన జీవితాలు సార్థకమవుతాయి. ఇంత మధురమైన భావాన్ని తెలుసుకున్న తరువాత మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి వాయిద్యాల సహకారంతో విద్యార్థులు ప్రశాంతి నిలయంలో పాడిన ఈ పూర్తి భజనను మనం ఇప్పుడు విని ఆనందిద్దాం.

జగన్మోహన రాధా రమణ, జగన్మోహన రాధా రమణ, శశివదన సరసి జనయన జగన్మోహన రాధా రమణ, శశివదన సరసి జనయన జగన్మోహన రాధా రమణ, శశివదన సరసి జనయన జగన్మోహన రాధా రమణ, రాధారమణ రాధారమణ, రాధారమణ రాధారమణ, రాధారమణ రాధారమణ, రాధారమణ రాధారమణ, రాధారమణ రాధారమణ, రాధారమణ రాధారమణ, రాధారమణ రాధారమణ, రాధారమణ రాధారమణ, హరి హరి హరి రాధారమణ రాధారమణ.

శ్రోతలందరూ చక్కగా ఈ సాయికృష్ణుని భజనలోని భావరాగ తాళాలను గ్రహించి నేర్చుకున్నారని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. జై సాయిరాం.

సర్వేశ్వరుడు, పాప సంహారుడు, శాశ్వత ఐశ్వర్యుడు, ఆత్మ సంసారీయగు సత్య సాయీశునకు ఆదిలాబాదు జిల్లా ప్రణమిల్లుతున్నది. ప్రభు, ఆదిలాబాదు అన్న నా నామాన్ని మీ సమక్షాన ఉచ్చరిస్తే చాలు, అక్కడి నాలోని ప్రతి అణువు పవిత్రమగుచున్నది.

0: ಸಾಯೇಶ್ವರಾಯ ವಿದ್ಮಹೆ ಸತ್ಯದೇವಾಯ ಧೀಮಹಿ ತನ್ನ ಸರ್ವ ಪ್ರಚೋದಯಾತ್. ಪ್ರಪಂಚವ್ಯಾಪ್ತಂಗಾ ರೇಡಿಯೋ ಸಾಯಿ ತೆಲುಗು శ్రోతలందరికీ సాయిరామ్. ఈనాడు మొట్టమొదటిసారిగా శ్రీ సత్యసాయి భగవానుని దివ్య అనుగ్రహ ఆశీర్వాదములతో రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా పర్త్యాత్ర సందర్భంగా ప్రశాంతలయం విచ్చేసిన ఆదిలాబాద్ జిల్లా నుండి శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తల భక్తుల అనుభవాలను రేడియో సాయి ప్రశాంతలయం స్టూడియోస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం. గత 2 రోజులుగా స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులను అందుకోవటానికి తమ పదకొండవ పర్త్యాత్రకై 2,300 మందికి పైగా భక్తులు ఆదిలాబాద్ జిల్లా నలుబూలల నుండి ప్రశాంతలయానికి విచ్చేశారు. ఈనాడు వారితో ముచ్చటిస్తూ పర్త్యాత్ర విశేషాలను, జిల్లాలో జరిగే సేవా కార్యక్రమాలు, భక్తుల అనుభవాలను గురించి తెలుసుకుందాం. ముందుగా ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీ వెంకట్రావు గారు
1: పర్త్యాత్ర విశేషాలను, సేవా కార్యక్రమాల వివరాలను శ్రోతలతో పంచుకుంటారు. ఈ పర్త్యాత్ర కార్యక్రమాల నిర్వహణలో వీరికి తోడ్పడ్డ ఆదిలాబాద్కు చెందిన స్వామి పూర్వ విద్యార్థి శ్రీ రంగనాథరాజు కూడా ఈ ప్రత్యక్ష ప్రసారాలలో పాలు పంచుకుంటున్నారు.
2: సాయిరాం, ఆదిలాబాద్ జిల్లా నుంచి 2,300 మంది భక్తులతో విచ్చేసినటువంటి ఆదిలాబాద్ భక్త బృందం రేడియో సాయిలో ఈనాడు ప్రత్యక్ష ప్రసారం చేయించేటువంటి అపూర్వమైనటువంటి ఆశీర్వాదాన్ని స్వామి అందించినందుకు స్వామివారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆదిలాబాద్ జిల్లాను 11 సంవత్సరాలుగా ముందుండి నడిపిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు వెంకట్రావు గారు తన అనుభవాలను శ్రోతలతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంకల్, మీరు 11 సంవత్సరాలుగా ఆదిలాబాద్ పర్త్యాత్ర చేస్తూ వచ్చారు. ఎన్నో అపూర్వమైనటువంటి సంఘటనలు, మధురమైనటువంటి జ్ఞాపకాలు స్వామికి ప్రసాదించారు. అవేంటో కొంచెం మీరు చెప్తారా?
3: తప్పకుండా. శ్రోతలందరికీ సాయిరామ్. ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మొట్టమొదటిగా లైవ్ ప్రోగ్రామ్ ని ఆదిలాబాద్ జిల్లాతో ప్రారంభించుకోవటం నిజంగా మా అదృష్టం. స్వామివారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీ పుట్టపర్తి నిలయుడు, కాపాడు నిన్నెప్పుడు కరుణాకరుడై, చేపట్టి నిన్ను బ్రోచును, ఏ పట్టున విడవకుండా ఏలు నిన్ను. స్వామి చెప్పిన ఈ పద్యం సంపూర్ణంగా ఆదిలాబాద్ జిల్లాకే చెప్పారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. గత 11 సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లా స్వామి యొక్క కనుసన్నల్లో నడపబడుతుందని చెప్పి నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా పూర్తిగా నమ్మగలను. ఎందుకంటే మొట్టమొదటిసారి 2007 సంవత్సరంలో స్వామి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి అన్న ఒక మాట ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను. రేపటి నుంచి పుట్టపర్తిలో పర్త్యాత్ర ప్రారంభమవుతుందంటే ఈరోజు సాయంకాలం స్వామివారు దర్శన సమయంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి వస్తున్నారు స్వామి, తమ దివ్య దర్శన భాగ్యానికి అనుమతించండి స్వామి అంటే ఎంతమంది వస్తున్నారని అడిగారు. నేను ఆ సమయంలో ఆ గాబరాలో తొందరపాటులో నేను సరిగ్గా సంఖ్య చెప్పలేకపోయాను. స్వామి చెప్పారు 3,300 మంది వస్తున్నారు, చక్కటి ఏర్పాట్లు చేయండి అని చెప్పి స్వామి తన ప్రక్కనున్న ఆశ్రమ అధికారులతో అధికారులకు ఆదేశించడం ఇప్పటికీ నేను మర్చిపోలేని సంఘటన అది. ఆ మరుక్షణం నుంచి స్వామి చేసిన ఏర్పాట్లు చక్కగా స్వామి ఆదరించి ఆదిలాబాద్ను అక్కును చేర్చుకుని అద్భుతమైన రీతిలో అనుగ్రహం అందరికీ అందించి అప్పుడన్న డైలాగ్ స్వామి ఎంతమంది వస్తున్నారు అన్నది ఇప్పటికీ ఆ ప్రవాహం కొనసాగుతూనే ఉంది. స్వామి ప్రతి పర్త్యాత్రలో ముఖ్యంగా మేము చేసుకున్న ప్రయాణపు ఏర్పాట్లలో స్వామే స్వయంగా ఉండి చూస్తున్నారేమని చెప్పి కొన్ని కొన్ని అనుభవాలు మాకు జరిగినాయి. ఆ రకంగా స్వామి ఆదిలాబాద్ జిల్లాతో ఉన్న అవినాభావ సంబంధం, మొదటి పత్యాత్ర 2007 నుంచి ప్రారంభమైంది.
2: అంటే మీరు అవినాభావ సంబంధం అంటే నాకు గుర్తుకొస్తుంది అంకుల్, ఆ రోజు సాయంత్రం ఆ సాంస్కృతిక కార్యక్రమం డ్రామా జరిగిన తర్వాత స్వామి మైక్ తెప్పించుకుని మరి ఆదిలాబాద్ నాది అవినాభావ సంబంధము, ఇది అన్యోన్య అనురాగం అన్నారు కదా.
3: అవును రంగనాథ్.
2: ఆ అన్యోన్య అనురాగాన్ని, ఆ అవినాభావ సంబంధాన్ని మీరు పలు విధాలుగా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. దాన్ని చాలా విధాలుగా మీరు అనుభవించే ఉంటారు, మీతో పాటు వందల మంది భక్తులు అనుభవించి ఉంటారు. దాంట్లో ఒక అలాంటి ఒక రెండు సంఘటనలు మీరు.
3: అదే నిన్ననే నాకు ఇచ్చిన అవకాశంలో కుల్వంత్ సభా మండపంలో ఒక ఇన్సిడెంట్ చెప్పడం జరిగింది. అది కాకుండా ఒక ఇన్సిడెంట్ ఇంకోటి చెప్తాను. మేము పత్యాత్రకు ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేసుకునేవాడానికి మేము ఐఆర్సిటీసీకి వెళ్లి కన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చేసినప్పుడు, వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, తప్పకుండా మేము ఏర్పాటు చేస్తాం కానీ మీకు 17 బోగీలు ఉన్న ట్రైనే, 17 కంపార్ట్మెంట్స్ ఉన్న ట్రైన్ మీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి అన్నారు. ఓకేనండి అని చెప్పి మేము ఇంటికి వచ్చేసాం. వచ్చిన తర్వాత మా ఏర్పాట్లు ఇవన్నీ చూసిన తర్వాత మేము అనుకున్న సంఖ్య దాటిపోయింది. మేము సుమారు 2000 మంది పత్యాత్రికులు వస్తారనుకుంటే అది 3000 క్రాస్ అయిపోయింది అప్పటికే. ఇంకా మిగతా 1000 మందిని ఎలా తీసుకెళ్లాలని మేము చాలా ఆలోచనలు చేస్తున్నాం కానీ ఆలోచన మాకు మా పరిధిలో లేదు, అది సాధ్యం కాదు ఈ 1000 మందిని. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా నుంచి పుట్టపర్తికి రావాలంటే డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ లేదు, మేము హైదరాబాద్ రావాలి, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ట్రైన్ పట్టుకుని రావాలి. సో ఈ క్రమంలో మాకు స్వామి తప్పించి ఇంకా మాకు వేరే ఇంకా అండలేదు. మాకు ఇంకా మొదటి నుంచి స్వామి నేర్పింది అదే కాబట్టి స్వామిని ప్రే చేస్తూనే ఉన్నాం. ఈ లోపల మళ్లీ ఎందుకైనా మంచిది ఐఆర్సిటీసీ వాళ్ళని ఒకసారి వెళ్లి కనుక్కుందామని అంటే, ఫోన్లో ముందు కాంటాక్ట్ చేసినప్పుడు, లేదండి సాధ్యం కాదు, అది మేము ఆ రకంగా మీకు ఇవ్వలేము, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా బోగీలను పెంచలేమని చెప్పన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్లీ ఇంకొకసారి వెళ్లి లాస్ట్ ప్రయత్నంగా స్వామికి ప్రేయర్ చేసి, స్వామి ఇంకా మీరే లేకుంటే ఈ 1000 మంది యాత్రికులు మీ దర్శన భాగ్యం పొందలేరేమో స్వామి అని చెప్పి అనుకుని వెళ్లిన తర్వాత, స్వామి మరి ఏం చేశారో, ఏ మహిమ చేశారో, ఏ మాయ చేశారో తెలియదు గాని అదే ఐఆర్సిటీసీ అధికారులు ఇంకా ఎక్స్ట్రా 5 బోగీలు వేసి మాకు వీళ్ళందరికీ ప్రయాణం ఏర్పాట్లు చేయించడం అనేది ఇప్పటికీ అది మర్చిపోలేన ఒక అద్భుతమైన సంఘటనగా నేను గుర్తుపెట్టుకుంటాను.
2: అంటే అది 23-24 బోగీల ట్రైన్,
3: 23-24 బోగీల ట్రైన్ డబుల్ ఇంజిన్ పెట్టి, వాళ్ళు మాకు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకోకుండా డబుల్ ఇంజిన్ పెట్టి పుట్టపర్తి వరకు రాను పోను వేయడం జరిగిందండి. అది మొదటగా మేము అనుభూతి చెందిన ఒక పెద్ద మహిమ, స్వామి చూపిన పెద్ద మహిమ.
2: స్వామి చెప్పినట్టు అడవిలో ఉన్న ఆకాశం,
3: తప్పకుండా అడవిలోనున్న ఆకాశం, గుట్టలోనున్న నట్టేటనున్న మదిని సాయి నిన్ను మరువుడెప్పుడు.
2: మరి ఈ పత్యాత్ర చేస్తున్నప్పుడు మీకు ఏ విధమైనటువంటి టీమ్ బిల్డింగ్ జరుగుతుంది? ఇప్పుడు ప్రవాహం లాగా భక్తులు పొద్దున మనం చూస్తున్నాం, ప్రవాహం లాగా వస్తున్నారు. ప్రవాహం ఇది 2300 మంది భక్తులు. ఏ విధంగా ఇంతమంది భక్తుల్ని ఒకరి తర్వాత ఒకరిని ఏ విధంగా తీసుకురాగలరు?
3: ఇది ఒక చక్కటి ప్రశ్న అండి. మేము 2006 స్వామిని అడిగాము, స్వామి ఆదిలాబాద్ జిల్లా సత్యసాయి సేవా సంస్థల యొక్క కార్యక్రమాలు ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా ఘనంగా జరగాల్సి ఉన్నాయి అనే ఒక చిన్న కోరిక నా మనసులో ఒక కోరిక ఉండే. నేను ఇతర జిల్లాల్లో చూస్తున్నప్పుడు ఇంత చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ఒక తీవ్రమైన కోరిక స్వామి ముందర పెట్టినప్పుడు స్వామి దాన్ని ఆశీర్వదించి పత్యాత్రకు, అంటే 2006 నేను డిసెంబర్ 5 నాడు స్వామి నా దగ్గర నుంచి ఉత్తరం స్వీకరించి, స్వామి 450 గ్రామాల్లో గ్రామ సేవలు చేసి మీ దగ్గరికి గ్రామానికి ఒక ఇద్దరు చెప్పున్న స్వామి వైభవాన్ని చూడడానికి, స్వామి యొక్క దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు పొందాలనే ఒక సత్సంకల్పంతో స్వామి దగ్గర తీసుకురావాలని చెప్పి 900 మంది, ముఖ్యంగా 900 మంది, ప్రతి గ్రామం నుంచి ఇద్దరు చెప్పున్న 900 మంది, సత్యసాయి సేవా సంస్థలు అప్పటి వరకు ఉన్న కార్యకర్తలు 100 మంది చెప్పున్న 1000 మందిని మేము ప్లాన్ చేసుకున్నాం. అట్లాంటిది 3300 మంది స్వామి తెచ్చుకున్నారు ఆయన ఏర్పాట్లతో. ఆ రకంగా వచ్చిన తర్వాత మేము పత్యాత్రకి, మీరు ఇప్పుడు అడిగిన ఇది మేము ఒక యజ్ఞంలాగా మేము తీసుకున్న సంకల్పము తీవ్రంగా ప్రతి కార్యకర్త కూడా 100% రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయి గ్రామాల్లోకి, ఎంత దూరం ఉన్నా కూడా గ్రామాల్లోకి వెళ్లి స్వామి యొక్క చిత్రపటం, మాకు స్వామి యొక్క చిత్రపటమే మాకు బలం, స్వామి ఆ ఫోటో జేబులో పెట్టుకుని స్వామి నామంతోనే మేము గ్రామంలోకి వెళ్లి స్వామి యొక్క రూపాన్ని చూద్దాం, స్వామి యొక్క దర్శనం పొందుదాం, స్వామి యొక్క అనుగ్రహం తీసుకుందాం మన జిల్లాకని మేము ఆ రోజు మొదలుపెట్టిన పత్తియాత్ర ఈ రోజు మా ప్రయత్నం ఏమి లేకుండా కూడా 2400 పైచిలకు ఈ రోజు భక్తులు ఇక్కడికి వచ్చారు. 2400 మందికి మేము చేసిన ప్రయత్నం అనేది ఈ రోజు చాలా తక్కువ. ఆ రోజుతో పోలిస్తే ఈ రోజు చాలా తక్కువ. స్వామి ఆ ఫ్లో స్వామి రప్పించుకుంటున్నారు. ఇది యాక్చువల్ గా ఆ రోజు మేము చేసిన ప్రయత్నం ఏమో గాని మా ద్వారా స్వామి ఆ రోజు పిలిపించుకుండొచ్చు, కానీ ఈ రోజు మాత్రం మా ప్రయత్నం అయితే చాలా తక్కువ. మేము ఊరికే ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నాం జిల్లాలో, కానీ భక్తులు మాత్రం ముఖ్యంగా గ్రామీణులు చాలా ఆనందంతో ఈ పత్యాత్రలో పాల్గొంటున్నారండి.
2: జనరల్ గా పత్యాత్రకి ఎన్ని రోజుల ముందు ప్రిపరేషన్ జరుగుద్ది?
3: మేము జనరల్ గా మా స్టేట్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులైన చలం గారికి మేము ముందుగా ఒక అంటే స్వామివారి బర్త్డే అయిన తర్వాత ఒక వారం రోజుల్లో చెప్తాము. వారు ఇమ్మీడియట్ గా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారితో మాట్లాడి దీనికి అవసరమైన ఏర్పాట్లు ఒక అంగీకారం లెటర్ అంటాం దాన్ని, ఒక అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ మాకు ఎక్కువగా December 1st లో వస్తుంది. అప్పటి నుంచి ఇంకా ఏర్పాట్లు మొదలవుతాయి.
2: అప్పటి నుంచి ఏర్పాట్లు, యజ్ఞాలు, యజ్ఞంలాగా సాయి,
3: అప్పటి నుంచి మేము పూర్తిగా బాధ్యత వహించి గ్రామాల్లోకి వెళ్లి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మేము పాస్ ఆన్ చేయడం, వాళ్లతో మమేకమై చిన్న చిన్న కార్యక్రమాలు, సత్సంగాలు, భజనలు, చిన్న చిన్న సేవా కార్యక్రమాలతో మేమందరం ఒక కుటుంబంలా మేము ఒక ఐక్యతతో ఏర్పాట్లు చేసుకుని మనం ఇట్లా వెళ్లాలి అట్లా వెళ్లాలి అని ఆ రకంగా. దాని తర్వాత మేము ఒక 40 రోజులు గాని 20 రోజులు గాని 21 రోజులు గాని ఇట్లా ఒక దీక్షల మాదిరిగా, అంటే ఆ 21 రోజులు నిత్యము కూడా స్వామిని చింతన చేసుకుని, స్వామిని ధ్యానం చేసుకుని, చక్కగా స్వామి మార్గంలో ఉండటానికి మేము ప్రయత్నం చేస్తూ పత్తి రావడం జరుగుతుంది.
2: ఈ పత్తియాత్రల వల్ల పుట్టపర్తిలోకి భక్తుడు ప్రవేశించిన తర్వాత ఆదిలాబాద్ భక్తుల యొక్క హృదయాలలో, మనసుల్లో కొన్ని మార్పులు వస్తాయి.
3: అవునండి.
2: అదే విధంగా ఈ పత్తియాత్రల వల్ల జిల్లాలో కూడా ఎన్నో మార్పులు తప్పకుండా వచ్చే ఉంటాయి.
3: వచ్చాయి కూడా.
2: అవేంటంకులు, అవి వివరిస్తారు.
3: పత్తియాత్ర వల్ల ముఖ్యంగా గ్రామాల్లో స్వామిని ఇక్కడ దర్శించుకున్న తర్వాత, ముఖ్యంగా గ్రామాల్లో తిరిగి వెళ్లిన తర్వాత వాళ్లక ఇప్పటికీ మాకు ఆదిలాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ లాంటి ప్రాంతాల్లో ఇక్కడ తీసుకెళ్లే ప్రసాదాన్ని వాళ్లు చక్కగా నలుగురికి పంచుకోవాలనే ఒక సదుద్దేశంతో గ్రామం అంతా ఒక దగ్గరికి చేరి నారాయణ సేవ చేసుకుని చుట్టుపక్కల ఒక 3-4 గ్రామాలను పిలుచుకుని ఒక పండుగలాగా చేసుకుంటారు. ఇప్పుడు ఈ రోజు కూడా వాళ్ళ మా వాళ్లు చెప్పుకుంటున్నారు వెళ్లిన తర్వాత ఏర్పాట్లు ఎట్లా చేయాలన్నది. తద్వారా వాళ్ళు అక్కడి నుంచి ఏంటంటే నామ సంకీర్తన, భజన కార్యక్రమాలు కొత్త కొత్త గ్రామాల్లో పెట్టుకుంటూ ఇప్పటి వరకు సుమారుగా ఈ 10 ఏళ్ల కాలంలో మాకు అప్పుడున్న ఒక 10 సంస్థలు 15 సంస్థలు ఈ రోజు 70-80 సంస్థలు 90-100 కూడా భజన యూనిట్స్ ఆ ప్రాంతంలో వచ్చినాయి. ఇదంతా పూర్తిగా స్వామి యొక్క అనుగ్రహం తప్పించి ఇంకేం లేదు. ఎందుకంటే స్వామి యొక్క అనుగ్రహం ఈ మాదిరిగా మాకు జిల్లాలో కనిపిస్తుంది.
2: ఇంకా పంటలు,
3: ఇదివరకు మాకు పత్తియాత్రలో పాల్గొనే నాకు ఇప్పటికీ బాగా గుర్తు. నేను ఆ ప్రాంతం సందర్శించినప్పుడు పత్తియాత్ర, మొదటి పత్తియాత్ర, రెండో పత్తియాత్ర, మూడో పత్తియాత్రలకు వెళ్లినప్పుడు అక్కడ ప్రాంత ప్రజలు, భక్తులు ఎంతో స్వామి దగ్గర రావడానికి ఎంతో ఉబలాట పడేవారు. అప్పుడు వాళ్ల పరిస్థితి వాళ్ల మాటల్లోనే నేను చెప్తాను. అప్పుడు అన్న మాటలు, సార్ మాకు ఇక్కడ పంటలు పండవు సార్, ఈ ప్రాంతము ఇక్కడ ఈ ప్రాంతం పంటలు పండదు, మేము వేసుకున్న పంట విత్తనాలు కూడా సరైన ఆ పంట క్రాప్ వస్తుందో లేదో కూడా మాకు నమ్మకం లేదు. అట్లాంటిది స్వామినామంతో మేము స్వామినామం ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎంతో ఈరోజు ఆనందపడుతున్నాం. అందులో నేను ఒక ప్రత్యేకమైన సంఘటన మీకు చెప్పాలి, పేరుతో సహా నాకు గుర్తుంది. వీరెల్లి గ్రామము, అది కౌటాల సిరిపూర్ మండలం వీరెల్లి గ్రామము. రామదాస్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, ఆయన ఆర్ఎంపీ డాక్టర్, ఆయన స్వామి భక్తుడు, అంటే ఇప్పుడు భక్తుడు. ఆయన 2007 ప్రాంతంలో ఆయన మామూలు వ్యక్తి. ఈరోజు మొన్న అంటే గత ఏడాది ఆయనతో నేను ముచ్చటించినప్పుడు, సార్ ఆ రోజు నాకు 4 వేళ్లు నా నోట్లకు వెళ్లలేని దుస్థితి సార్ నాది, అట్లాంటి స్థితిలో ఉన్న వాళ్ళం ఈరోజు స్వామి వారి యొక్క పూర్తి సంపూర్ణమైన అనుగ్రహంతో ఈరోజు చక్కగా నేను ఇస్త్రీ బట్టలు వేసుకుంటూ చక్కటి స్థితిలో నేనున్నాను. మా పంటలు, పంట భూములన్నీ సమృద్దిగా పంటలు పండుతున్నాయి. స్వామి నామంతోనే మేము ఈరోజు ఇంత చక్కగా ఉండడానికి మాకు స్వామే పూర్తి, మాకు రక్షణ, స్వామే మాకు పూర్తిగా అండగా నిలుస్తున్నారని చెప్తారాయన.
2: ఇంటింటిలో గడప గడపలో స్వామి నామం ఈ విధంగా ప్రతిధ్వనిస్తుంటే స్వామి యొక్క సంస్థ కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది.
3: తప్పకుండా అండి చేస్తుంది.
2: ఆ కార్యక్రమాలు అవి ఒకసారి మీరు వివరిస్తే.
3: తప్పకుండా వివరిస్తాను. ఈ రోజు సత్యసాయి సేవా సంస్థలు 2007లో ప్రత్యాత్రకు రాకముందు 2006లో మా దగ్గర కొన్ని సంస్థలు కొన్ని సమితులు ఉండేవి. అంటే సుమారుగా ఒక 8-9 సమితులు ఉండేవి, ఒక 10-15 భజన మండలి ఉండేవి. తర్వాత కాలంలో స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో కానివ్వండి, స్వామివారు ఇచ్చిన మార్గదర్శనం కానివ్వండి, స్వామిని చూసిన తర్వాత ప్రతి ఆదిలాబాద్ భక్తుడు, ప్రతి ఆదిలాబాద్ కుటుంబీకుడు మా ఇంట్లో భజన పెట్టుకోవాలి, మా ఇంట్లో స్వామి చిత్రపటం ఉండాలి, మా ఊర్లో ఒక చిన్న సేవా కార్యక్రమం చేయాలి, నేను కూడా నలుగురికి ఉపయోగపడాలి అన్న ఒక చక్కటి విశాలమైన హృదయంతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్నాడు. అది నేను ముఖ్యంగా గమనించాను. తద్వారా ప్రతి గ్రామంలో కానివ్వండి, ప్రతి పట్టణంలో కానివ్వండి, ఏదో ఒక రూపంలో స్వామివారి యొక్క కార్యక్రమం ఈరోజు మాకు కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో మేము వాళ్లకి మేము చేదోడు బాదోడుగా ఉంటూ ఈ కార్యక్రమం మనం ఇక్కడ ప్లాన్ చేస్తే బాగుంటుందేమో అన్న చెప్పడం వరకే తప్పించి, మా దగ్గర నుంచి స్వామి మమ్మల్ని ఏదో శారీరకంగా గాని ఆర్థికంగా గాని మేము ఎక్కడా మాకు స్వామి ఎక్కడా ఎప్పుడూ ఎన్నడూ కూడా కష్టపెట్టలేదు. సంస్థలు ఈరోజు దినదిన ప్రవర్ధమానమే. ఒక రకంగా ఆదిలాబాద్ జిల్లాలో గ్రామాన ఈరోజు మాకు చెన్నూరు ఏరియాలో సుమారు ఒక 54-55 గ్రామాలు ఉన్నాయి. ఆ 55 గ్రామాల్లో స్వామినామం ఒక్కసారి కాదు 2 సార్లు వినిపించబడింది. ప్రతి ఇంటికి కూడా స్వామినామం వెళ్లిపోయింది. అట్లాగే కాగజనగర్ జోన్ లో సుమారు ఒక 100 గ్రామాలు ఉంటాయి, 100-120 గ్రామాలు. ఇప్పటి వరకు సుమారు 90-100 గ్రామాల వరకు స్వామినామం వెళ్లిపోయింది. ఈ రోజు ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం వాళ్ళు వచ్చున్నారు. ఆ భక్తులు కూడా వాళ్ళు స్వామిని చూడని వాళ్ళు కూడా ఈరోజు మేము అక్కడికి వెళ్లి మందిరం కట్టుకుంటామండి. కొంతమంది ముగ్గు పోసి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు మందిరానికి. అట్లా సంస్థని మా ప్రమేయం లేకుండానే స్వామి జిల్లాలో సంస్థను అభివృద్ధి చేస్తున్నారు. దానికి ఇక్కడ సోదరుడు మన కాగజ్ నగర్ జోన్ ఇన్ఛార్జ్ ప్రస్తుతానికి వారు ఇప్పుడు డీపీగా కూడా ప్రమోట్ అయ్యారు అసిఫాబాద్ జిల్లాకి. ఆయన మాటల్లోనే విందాం సంస్థ ఏ రకంగా కాగజనగర్ ప్రాంతంలో, అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఒక ప్రక్క ప్రాంతం ఇది, అక్కడ చక్కగా డివోటీస్ ఎక్కువ వచ్చారు. ఆ ప్రాంతంలో సత్యసాయి సేవా సంస్థ ద్వారా ఏ కార్యక్రమాలు అవుతున్నాయి, అక్కడ భక్తులు ఇళ్లలో స్వామిని ఏ రకంగా కొలుచుకుంటారు, స్వామి ద్వారా వారు ఎలాంటి లబ్ది పొందుతున్నారు, ఎట్లాంటి ఆనందమైన స్థితికి వెళుతున్నారనేది సోదరుడు జనార్దన్ ఇక్కడ ఉన్నాడు, ఆయన మాటల్లో కూడా మనం విందామండి.
2: తప్పకుండా జనార్దన్ అన్న గారు, మీరు అంకుల్ చెప్పినట్టు మరి కాగజ్ నగర్ లో జరిగేటువంటి సేవా విశేషాలు వివరిస్తారా?
4: సైరామ్ జిల్లా అధ్యక్షుల వారు చెప్పినట్టు కాగజ్ నగర్ ప్రాంతం అనేది ఆదిలాబాద్ జిల్లాలో ఒక కార్నర్. అంటే ఆదిలాబాద్ జిల్లా అంటే సుమారు 250 కిలోమీటర్ల వైశాల్యం. అది ఇది ఒక కార్నర్.
2: భారతదేశంలో 11వ పెద్ద జిల్లాగా పరిగణింపబడుతుంది.
4: అయితే ఈ కాగజ్నగర్ ప్రాంతం ఒక డిఫరెంట్ గా ఉంటుంది. అటు మహారాష్ట్ర బార్డర్, తర్వాత ఇటు మన ఆంధ్ర బార్డర్ కలుపుకొని ఉంటుంది. అక్కడ స్వామి యొక్క నామాన్ని తీసుకెళ్లే ముందు జిల్లాధ్యక్షుడు చెప్పినట్టు ప్రతియాత్రల సందర్భంగా గ్రామ సేవలు చేయడానికి సంకల్పించుకున్నప్పుడు, అప్పటికే కాగజ్నగర్ సమితి ఒక 20 సంవత్సరాల నుండి ఉంది కాగజ్నగర్లో. కానీ గ్రామ సేవల ద్వారా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక గ్రామానికి వెళ్ళాం మేము. అక్కడ మొగడు దగ్గర అనే గ్రామం వెళ్ళిన తర్వాత అక్కడ నామస్మరణ జరిగింది, కార్యక్రమం స్వామి పల్లకి సేవ అని జరిగిన తర్వాత అక్కడ వాళ్ళని భజన నామస్మరణ విశిష్టత అవన్నీ చెప్పి స్వామి యొక్క చిత్రపటం వాళ్ళకి ఇస్తాం ఆ కార్యక్రమంలో. అక్కడ ఒక పెద్ద మనిషి ఆయన ముందుకొచ్చారు. ముందుకొచ్చినప్పుడు ఆయన చేతిలో స్వామి ఫోటో పెట్టినప్పుడు ఆయన ఏమన్నారంటే, సార్ ఈ ఫోటో కోసం ఎన్ని ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను సార్. నేను ఆయన పేరు మణిరామ్. ఆయన ఆశ్చర్యపోయాను, అరే ఇంతవరకు అసలు ఆయన పరిచయం లేదు మనకి, ఈ ఫోటో కోసం ఎదురు చూస్తున్నాను. అప్పటికి స్వామి కూడా ఆయనకు పరిచయం లేదు. ఓహో అప్పుడు అనుకున్నాం, ఓ స్వామి మనకంటే ముందే వచ్చి ఇక్కడ ఉన్నారేమో, మన కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి మనం వచ్చాం ఇక్కడికి, ఈ కార్యక్రమం కూడా స్వామి కదా మన ద్వారా చేయించేది అని అక్కడ స్పృహ వచ్చింది. తర్వాత ఈ కార్యక్రమం తర్వాత మేము ఒక 1 వీక్ తర్వాత ఫాలో అప్ వెళ్తాం అక్కడికి. వెళ్ళినప్పుడు అదే గ్రామానికి వెళ్లి మణిరామ్ అనే వాళ్ళ ఇంట్లో ఆయన మంచం అక్కడ కూర్చొని ఉన్నప్పుడు అడగారు, మణిరామ్ గారు ఒక భజన పాడతారా అన్న. అంతకుముందు వెళ్ళినప్పుడు చిన్న పుస్తకం, స్వామి భజన వాళ్ళ చిన్న పుస్తకం ఇచ్చాం ఆయనకి. అంటే పాడతాను సార్ అని, సరే పాడండి అంటే ఆయన పుస్తకం ఓపెన్ చేసి అని ఎంత అసలు ఆయన సీడీ వినలేదు, ఆ పాట ఎప్పుడు వినలేదు. ఆ పుస్తకంలో స్వామిది మానస భజరే గురుచరం అనే పాట సేమ్ స్వామి పాడిన ట్యూన్ గా పాడి వినిపించాడు మాకు. అప్పుడు అర్థమైంది మాకు, ఓహో స్వామి మనకంట ముందే ప్రవేశించి మన ద్వారా కార్యక్రమాలను చేయిస్తున్నారని. ఇది ఫస్ట్ 2006 ప్రాంతంలో ఇది ఇన్సిడెంట్. తర్వాత అట్లా గ్రామ సేవల ద్వారా, ఈ పరిత్యాత్రల ద్వారా గ్రామ సేవలు చేస్తూ అడగారు, మణిరామ్ గారు ఒక భజన పాడతారా అన్న. అంతకుముందు వెళ్ళినప్పుడు చిన్న పుస్తకం, స్వామి భజన వాళ్ళ చిన్న పుస్తకం ఇచ్చాం ఆయనకి. అంటే పాడతాను సార్ అని, సరే పాడండి అంటే ఆయన పుస్తకం ఓపెన్ చేసి అని ఎంత

0: ద్వారా గ్రామ సేవలు చేస్తూ ఈరోజు అక్కడ ఒక భజన యూనిట్ లేని ప్రాంతంలో స్వామివారి దివ్యానుగ్రహం వల్ల ఈరోజు సుమారు 60 నుండి 70 యూనిట్స్ ఈ 11 సంవత్సరాల్లో స్వామి చేయించుకున్నారు అక్కడ. అది కూడా భజనలు, చిన్న చిన్న సేవా కార్యక్రమాలు అవన్నీ కాకుండా ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగతమైన అనుభవాలు అక్కడ స్వామి ద్వారా. ఒకసారి ఒక శివలింగము మనం జైపూర్ నుండి తీసుకొచ్చి స్వామివారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని శివలింగ యాత్ర అనేది ఒకటి మనం జిల్లాలో చేసుకున్నాం. అప్పుడు ఆ సందర్భంగా మా కాగజనగర్ సమితికి కొన్ని రోజులు కేటాయించారు జిల్లా వాళ్ళు. సో ఇంతమంది సార్ చెప్పినట్టు వీరెల్లి గ్రామం అనే దాంట్లో ఈ శివలింగాన్ని తీసుకెళ్లాడు. ఆ రోజు ఊరేగింపు, శివలింగ అభిషేకానికి ముందు ఒక ఊరేగింపు జరుగుద్ది, తర్వాత ఊరేగింపు అయిపోయింది, శివలింగం పూజ అభిషేకాలన్నీ అయిపోయినాయి. ఆ గ్రామంలో అభిషేకం చేసిన తర్వాత మిగిలిన పంచామృతాలు అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ప్రసాదంగా ఇచ్చాడు. ఒక గ్లాస్తో ఇస్తా ఉంటే ఆ సగమూరి ఇచ్చేసరికి ఆ పంచామృతం అయిపోయింది, ఆ కంటైనర్ ఏ దాంట్లో మొత్తం ఏం లేకుండా అయిపోయింది. అప్పుడు ఇంకా సగం గ్రామస్తులు వాళ్ళు చాలా నిరుత్సాహంతో, సాయిరాం కొంచెం ఇస్తే బాగుండు కదా, ఊరంతా వస్తుండే, మీరు అట్లా చేశారు ఎందుకంటే పాప అక్కడ ఇన్ఛార్జ్ కూడా కొంచెం బాధతో ఏమనలేక ఆ కంటైనర్ ఎంటీ కంటైనర్ మళ్ళీ చిన్న హనుమాన్ మందిర్ ఉంటుంది అక్కడ దాంట్లో పెట్టి లాక్ చేసి పడుకున్నాడు. అది బర్త్డే టైం, స్వామి జన్మదినానికి ముందు ఉదయం మనకు మామూలుగా నగర సంకీర్తనకు వచ్చే అప్పుడు ఓంకారస్పురం నగర సంకీర్తనకు వచ్చినప్పుడు ఆ గుడి లాక్ ఓపెన్ చూస్తే తీసేసరికి ఆ కంటైనర్లో మళ్ళీ ఫుల్గా పంచామృతాలు వచ్చినాయి. అక్కడ మళ్ళీ ఆ పంచామృతం తీసుకుని ఆ తక్కిన గ్రామానికి అంతా ఇచ్చారు అక్కడ. ఇట్లా స్వామి వాళ్ళలోకి వెళ్లి వాళ్లను ప్రేరేపించుకుని ఇటువంటి సంఘటనలే ప్రతి గ్రామంలో ఒక సంఘటన. ఈరోజు ఇన్ని వందల మంది, ఇన్ని వేల మంది పర్తయాత్రకు వస్తున్నారంటే స్వామికి వాళ్లకు ఉన్నటువంటి జన్మజన్మ అనుబంధం కావచ్చు, అందుకే వాళ్ళు పర్తయాత్రకు రాగలుగుతున్నారు. అదేవిధంగా ఇంకొక చిన్న సంఘటన గుర్తొస్తుంది నాకు. అక్కడ దహేగామ అని ఒక మండలం, ఆ దహేగామ మండలం అంటే నాకు తెలిసి టోటల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కార్నర్, ఒక కార్నర్ అది. ఆ మండలం నుంచి ఒక 34 కిలోమీటర్లు పోయడానికి దారి కూడా ఉండదు అసలు. వర్షకాలం వస్తే 3 నెలలు ప్రయాణం బంద్, అక్కడిక్కడ వెళ్ళలేమన్నాడు. అక్కడ కర్జీ అనే ఒక గ్రామం, వాళ్ళు పర్తయాత్ర ద్వారా ఆకర్షితులై స్వామి నామస్మరణ చేసుకుంటారు అక్కడ. అక్కడ చిన్నగా బాల వికాస్ కూడా కాదు, ప్రతి పిల్లలందరూ కూడా అందరూ వచ్చి అక్కడ భజన నిర్వహించుకోవడం వాళ్ళ ఇంటికి. ఒకరోజు పెద్ద వర్షం, ఆ వర్షము గురువారం, ఆ రోజు భజన అయిపోయింది. వాళ్ళ చిన్న ఒక పాప, 7 ఇయర్స్ పాప ఈ మన భజనకు అటెండ్ అవుతూ ఉంటుంది. కూర్చుని ఇంటికి వచ్చి భజన అయిపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చారు. కూర్చున్న తర్వాత వాళ్ళ ఇంటి పైన ఒక పిడుగు పడ్డది. అప్పుడు పిడుగు పడినప్పుడు తెలంగాణ భాషలో మరి వాసం అంటారు, ఇంటికి మధ్యలో మెయిన్ సపోర్ట్ ఉంటుంది, అది రెండుగా ఇట్లా చీలిపోయి ఆ పిడుగు కింద పడితే భూమి ఒక 3-4 ఫీట్ లోపలికి ఒక గుంటలాగా ఏర్పడ్డది. కానీ వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు, అసలు పిడుగు అంటే మనందరికి తెలుసు ఎటువంటిది అనేది, వాళ్ళు ఎవరికి ఏం కాలేదు. తర్వాత నెక్స్ట్ డే ఇట్లా పిడుగు పడ్డది పలానా ఊర్లో అని చెప్పినప్పుడు వేరే గవర్నమెంట్ వాళ్ళు కానీ ఇంకా పెద్దలన్నీ సంస్థలు వాళ్ళు అడిగారు అన్నట్టు, మరి పిడుగు పడ్డదే మీకు ఏం కాలేదు అసలు ఏంటి అసలు అంటే, ఆ ఇంటి ఓనర్ నాకు చెప్పిన విషయం ఏంటంటే, మా 7 ఏళ్ల పాప సత్యసాయి భజనకు వెళ్తుంది, ఈరోజు భజనకి వెళ్ళొచ్చింది, ఆ పిడుగు పడ్డే సమయంలో మా ఇంట్లో నామస్మరణ జరుగుతుంది, అప్పుడు ఆ సత్యసాయి భగవంతుడే మమ్మల్ని కాపాడాడు అని చెప్పాడు.
1: చాలా బాగా చెప్పారండి, భగవంతుడి నామస్మరణ పిడుగుపాటు నుంచి కూడా మనల్ని రక్షిస్తూ వచ్చింది. అంటే మానస భజ గురుచరణ అనే స్వామి అవతార ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు, అదే విధంగా కాగజ్ ఆదిలాబాద్ లో ఈ పాట ద్వారానే సాయి అవతార ఉద్యమం మొదలైంది. అక్షయంగా ఆలయాల్లో పాలు పుట్టుకొచ్చినాయి స్వామి యొక్క ప్రేమలాగా. సాయి నామస్మరణ ప్రతి ఇంటింట్లో మార్మోగుతుంది. మరి ఇంకా ఈ వచ్చినటువంటి 2400 మంది భక్తుల్లో దాదాపు 1500 మంది ఈ కాగజ్నగర్ ప్రాంతం నుంచి రావటం విశేషమైనటువంటి ఆశీర్వాదం అది. అది కాగజ్ నగర్ పక్క ప్రాంతం.

0: బెల్లంపల్లి ప్రాంతంలో కూడా ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి కదా. ఈ సర్వీస్ యాక్టివిటీస్ లో భాగంగా అక్కడి భక్తులు 1987లో సాయి మందిరాన్ని స్థాపించి పలు కార్యక్రమాలను చేస్తూ తరిస్తూ వచ్చారు. సామూహిక వివాహాలు, ప్రతి సంవత్సరం పాలిటెక్నిక్ కోర్సు యొక్క ట్రైనింగ్, తర్వాత అమృత కలశాలు పంచడం, ఆ తర్వాత ప్రతి శ్రీరామనవమికి శ్రీరామచంద్రుడు భరతునికి పాదుకలిస్తే దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి శ్రీరామనవమికి శ్రీరామచంద్రుని యొక్క ఆ ఆలయం ముందు పాదరక్షల సేవలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ బెల్లంపల్లి సమితికి అటాచ్డ్ సమితిగా, అటాచ్డ్ ఒక భజన మండలిగా ఉన్నటువంటి నెన్నెల్లో జరిగేటువంటి సేవా కార్యక్రమాలని మరి నెన్నెల శ్రీనివాస్ గారు మీరు తెలియజేస్తారు.
1: తప్పకుండా అండి. ఓం శ్రీ సాయిరాం. బెల్లంపల్లి సమితిలో నెన్నెల అనేది ఒక భజన మండలి, ఒక యూనిట్. ఆ కార్యక్రమంలో నెన్నెల అనేటువంటిది ఒక అత్యంత మారుమూల మండలము. ఈ మండల కేంద్రంలో సత్యసాయి నామస్మరణ జరుగుతున్నటువంటి ఒక చక్కటి యూనిట్. మా గ్రామంలో ఒక ప్రధానమైనటువంటి సమస్య ఉండేది, గ్రామంలో తాగడానికి మంచినీరు అనేటువంటిది లభించేటువంటిది కాదు. ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతుండేటువంటి వారు. గ్రామంలో ఫ్లోరైడ్ వాటర్ అంతా సాల్ట్తో కూడినటువంటి ఉప్పు నీరు ఉంటుండేది. ఈ నీరు తాగడం కోసము మహిళలంతా కూడా ఒక 2 నుంచి 3 కిలోమీటర్ల దూరము సమీపంలోని వాగుకు వెళ్లి నెత్తిపైన తీసుకొని వచ్చి వాడుకునేటువంటి వారు ఈ మంచినీరును. ఈ సమస్యను ఎట్లయినా అధిగమించాలనేటువంటి స్వామి యొక్క చక్కటి ఆలోచన గ్రామంలో ఒక మంచినీటిని అందించేటువంటి కార్యక్రమాన్ని ప్రసాదించని స్వామి ముందు సంకల్పం చేసుకోవడం జరిగింది. ఆ గ్రామంలో తాగునీరంటే ఎంత ఇబ్బంది ఉండేదంటే, వాటర్ తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వారికి తప్ప పక్క వాళ్లకు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 3 కిలోమీటర్లు వెళ్లి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. ప్రతి ఆదివారం ఒక సంత జరుగుతూ ఉండేది. మంచినీటి కోసము వచ్చినటువంటి జనమంతా కూడా చాలా ఇబ్బంది పడుతుండేటువంటి వారు. ఎవరింటికి వెళ్లి అడిగినా కూడా గ్లాస్ మంచినీరు కూడా ఇచ్చేటువంటి వారు కాదు. వారి కోసం మన సత్యసాయి సంస్థ ద్వారా ప్రతి ఆదివారము మొదటగా ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాగు నుంచి మంచినీరు తీసుకొచ్చి ఏర్పాటు చేయడం. ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలనేటువంటి ఒక సంకల్పంతో స్వామిని ప్రార్థన చేయడం జరిగింది. మొదటి నుంచి గ్రామంలో ఈ సమస్య ఎలాగైనా పరిష్కరించాలనే ఒక తపన ఉండేది. ఆ తపనే స్వామి సత్యసాయి సేవా సంస్థల ప్రతిరూపంగా నిన్నెలకు వచ్చి గ్రామంలో ఒక సత్యసాయి మంచినీటి మందిరం అనేటువంటి పేరుతో చక్కటి ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ వాటర్ ప్లాంట్ ద్వారా గ్రామంలో ఉండేటువంటి అన్ని కుటుంబాలకు తాగునీటి సమస్య అనేటువంటిది లేకుండా 365 రోజులు 24 గంటలు ప్రతి నిత్యము అందరికీ తాగునీరు అందిస్తున్నటువంటి సత్యసాయి మంచినీటి మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మంచినీటి మందిరం ఏర్పాటు కోసము గ్రామ పంచాయతీ వారు ముందుకొచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి భవనము, దానికి సంబంధించినటువంటి రా వాటర్ను కూడా ఉచితంగా ఇస్తూ ఆ కేంద్రము గ్రామానికి పవిత్రమైనటువంటి సత్యసాయి ఒక తీర్థంలాగా ప్రతి ఒక్కరు ఈరోజు అందరూ కూడా మంచినీరు సేవిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. వర్షాకాలం వస్తే అంటూ వ్యాధులు వచ్చేది, చుట్టుపక్కల గ్రామాలు వస్తే నిన్నెల్లో మాత్రం ఈ వాటర్ తాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని ప్రత్యక్షంగా డాక్టర్లు చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ యొక్క ప్యూరిఫైడ్ వాటర్ తాగడం వల్లనే ఎలాంటి వ్యాధులు లేవని చెప్తున్నారు.
0: మరి ఈ వాటర్ ప్లాంట్ గంటకు ఎన్ని నీళ్ళని ప్రాసెస్ చేస్తుందన్న?
1: గంటకు అంటే ఒక 1 అవర్కు 1000 లీటర్స్ ప్రొడక్ట్ అవుతాయి, ఒక గంటకు 1000 లీటర్లు ఉత్పత్తి అవుతుంది. ఆ మొత్తం గ్రామంలో ఉన్నటువంటి సరిపడేటువంటి వాటర్ అంతా కూడా ఆ రోజు అక్కడే ఉత్పత్తి జరుగుతాయి. ఎలాంటి కొరత లేకుండా 1 అవర్కు 1000 లీటర్స్ వస్తుంటాయి. తర్వాత ఇదే స్ఫూర్తితోటి స్వామి ఎన్నో కార్యక్రమాలను చేస్తూ 2015 స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా, 90వ జన్మదినోత్సవం సందర్భంగా మా నిన్నెల గ్రామంలోనే సత్యసాయి గ్రామీణ సామాజిక సేవా కేంద్రాన్ని కూడా ప్రారంభించుకున్నాము. ఈ యొక్క సేవా కేంద్రంలో విద్య, వైద్య సేవలు ఒక మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అత్యంతమైనటువంటి అవసరం ఉన్నటువంటి నిరుపేదలకు అందించాలన్నటువంటి ఒక సంకల్పంతో మా జిల్లా అధ్యక్షులు గారిచే, స్థానిక ప్రజాప్రతినిధుల గారిచే ప్రారంభించుకోవడం జరిగింది. సంవత్సర కాలం పాటుగా ఎన్నో ఉచితమైనటువంటి వైద్య సేవలు, విద్యా సేవలు కూడా అందిస్తున్నాము. ఈ యొక్క కృతజ్ఞత చెప్పుకోవాలంటే మొన్న జరిగినటువంటి రీసెంట్లీ 91వ జన్మదినోత్సవం రోజు స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా గ్రామస్తులంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఒక అత్యంత అద్భుతంగా కూడా స్వామి యొక్క జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది.
2: శ్రోతలందరూ చక్కగా వింటున్నారు కదూ. ఇప్పుడు స్వామివారు సేవపై అందించిన ఒక చిన్న ఉపన్యాసాన్ని మనం విందాం.
3: ప్రేమ స్వరూపుల మానవుడు తరించే నిమిత్తమై అనేక విధములైన మార్గములందు సాధనలు సలుపుతున్నాడు. నతపాంసి నతీర్థానాం, తపస్సు చేయటం ఎవరి కోసం? తపస్సు వల్ల కలిగేటువంటి ఫలితము తన కోసమే కాని పరులకు కాదు, పరమాత్మకు కాదు. న శాస్త్రాన జపానహి, జపం చేయటము తన ఆనంద నిమిత్తమే తాను చేస్తున్నాడు కాని పరుల నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. న శాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే, మనము నిత్య జీవితం నుంచి తరించవలనన్నా ఏం చేయాలి? జపం కాదు, తపం కాదు, యోగము కాదు, యజ్ఞము కాదు, యాగము కాదు, తోటి మానవుల యొక్క సేవను చేయాలి. సేవనే ప్రధానమైనటువంటి పూజ, సేవనే ప్రధానమైన తపస్సు, సేవనే ప్రధానమైనటువంటి జపము.
4: వ్రతములకు పూజాదుల యొక్క కర్తవ్యం కంటే సేవ అనేటువంటిది మహాశ్రేష్టమైనటువంటిదిగా రూపొందింపచేస్తుంది. ఇది మానవుని ఎందున్నటువంటి యొక్క అహంకారం నిర్మూలం గావిస్తుంది. ఈ సేవ ప్రేమ యొక్క ముఖ వైఖరి. మానవ కోటిని ప్రేమించేటువంటి యొక్క వ్యక్తిని, మానవ కోటిని ఆశించేటువంటి యొక్క వ్యక్తిని భగవంతుని యొక్క ముద్దు బిడ్డడు. మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క ధనము, మానవుని యొక్క బలము, మానవుని యొక్క ప్రవర్తన, మానవుని యొక్క ప్రచరణ సర్వము కూడాను మానవోద్ధరణకై అంకితం చేసినటువంటి వ్యక్తియే మహత్తరమైనటువంటి వ్యక్తి. ఇట్టి మానవుడే పుడముపై పుట్టినటువంటి యొక్క కారణ జన్ముడు. ఇట్టి పవిత్రమైనటువంటి కారణ జన్మలు అయినటువంటి మీరు సాత్వికమైనటువంటి కర్మల యందు ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మలు ఆచరించి జీవితమును ధన్యము గావించుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి.
2: శ్రోతలందరూ ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
0: ఇప్పటి వరకు మనము ఆదిలాబాద్ జిల్లాలో జరిగేటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా కాగజ్ నగర్ ప్రాంతంలో జరిగేటువంటి సేవలను, బెల్లంపల్లి నెల్ల ప్రాంతంలో జరిగేటువంటి సేవలను ముచ్చటించుకున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్య పట్టణంగా పరిగణింపబడేటువంటి ఆదిలాబాద్ పట్టణంలో సత్యసాయి సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో అక్కడ ఏం సేవలు జరుగుతున్నాయో మనకు వివరించడానికి విలాస్ గారు మనతో వచ్చున్నారు.
5: ఆదిలాబాద్ సత్యసాయి సేవా సంస్థ కన్వీనర్ గా నిర్వహిస్తున్నాను. మేము స్వామివారి పుట్టినరోజు, ప్రతి పుట్టినరోజుకి అక్కడ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ ఉంది. దాంట్లో ప్రతి సంవత్సరము ఆ రోజు జన్మించిన పిల్లలందరికీ నూతన వస్త్రాలు మరియు పండ్ల పంపిణీ చేస్తుంటాము. పోయిన బర్త్డేకి ఏంటంటే 2011 బర్త్డేకి మేము గమనించింది ఏంటంటే అక్కడ అక్కడ ఉండే పేషెంట్స్ కు మాత్రం గవర్నమెంట్ ఫుడ్ ఇస్తుంది. మిగతా పేషెంట్ అటెండర్స్ కి మాత్రం అక్కడ ఫుడ్ తినడానికి హోటల్స్ దగ్గర లేవు, మరియు వారి కొనుక్కొని తినే కెపాసిటీ కూడా వాళ్ళది లేదు. మాదిరిగా వచ్చే పేషెంట్స్ అంతా ట్రైబల్ పేషెంట్స్ ఉంటారు. మేము చూసింది ఏంటంటే అక్కడ ఒక 10 రోజుల క్రితం వచ్చిన పేషెంట్స్ ఆ 10 రోజుల నుంచి ఆ ఎండిపోయిన రొట్టెలు పచ్చిమిరపకాయలు తింటుండగా మేము చూసి మనం వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేశాము. అప్పుడే మా డీపీ గారితో చర్చించి ఏం చేద్దామనే ఆలోచన చేసి నిత్య అన్నదానం ప్రారంభిస్తే బాగుంటుందని డీపీ గారు చెప్పడము మేము వెంటనే ప్లాన్ చేయడం జరిగింది. ఆ ప్లాన్ చేసిన వెంటనే అప్పటి నుంచి 2012 21 ఆగస్టుకు మన స్వామి భక్తులైనటువంటి డాక్టర్ గీతారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం పొద్దున్నే మన వాలంటీర్స్ వెళ్లి, సేవాదళ వాలంటీర్స్ వెళ్లి పేషెంట్ దగ్గరికి వెళ్లి పేషెంట్ అటెండర్స్ కి టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 9 గంటలకి మహిళా సేవాదలు వచ్చి కూరగాయలు తరగడము, జెంట్స్ వచ్చి వంటల్లో సాయం చేయడం జరుగుతుంది. 12 గంటలకల్లా భోజనం రెడీ అయిపోతుంది. 12 గంటలకి స్వామివారికి మంగళారతి ఇచ్చి భోజనాలను ప్రారంభించడం జరుగుతుంది. భోజనాలు సాయం
0: రోజుకి ఎంతమంది వస్తుంటారు?
5: రోజుకి 400 నుంచి 450 మంది భోంచేస్తుంటారు. ఇప్పటి వరకు సుమారు 4.5 సంవత్సరాల్లో కనీసం 7 లక్షల మంది భోజనం చేసి ఉంటారు. ఇది స్వామి దయతో బ్రహ్మాండంగా జరుగుతుంది. స్వామి కృపతో మేము దీన్ని ఇంకా రాత్రి కూడా ప్రారంభించామని స్వామివారు కోరుతున్నాం. దీనికి ఆదిలాబాద్ భక్తులందరూ సహసహకారాలు అందిస్తున్నారు.
0: చాలా చక్కగా చెప్పారన్న. స్వామి చెప్పినట్టు బీద సాధులకైనా పెనుబాధ తొలగించి లేమిని బాపుటే దీక్ష నాకన్నట్టు ఆ దీక్షను మీ ఈ సేవ కార్యక్రమం ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో 2వ ముఖ్య పట్టణంగా పరిగణింపబడేటువంటి మంచిర్యాల పట్టణంలో జరిగేటువంటి విస్తృతమైనటువంటి సేవా కార్యక్రమాలని మనకు తెలియజేయడానికి శ్రీ సుభాషిందర్ రెడ్డి గారు వచ్చి ఉన్నారు.
6: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు సుభాష్ చంద్ర రెడ్డి. నేను మంచిర్యాల సత్యసాయి సేవా సమితి కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను. స్వామివారి అనుగ్రహంతో మంచిర్యాల అనేది ఒక ముఖ్యమైన పట్టణం ఆదిలాబాద్ జిల్లాలో. అక్కడ స్వామివారి పెద్ద మందిరం ఉంది. చక్కగా రోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 5 గంటలకు ఓంకారం సుప్రభాత నరసంకీర్తన మరియు సాయంత్రం భజన కార్యక్రమాలు, ఇది నిత్యకృత్యంగా జరుగుతూ ఉండేటువంటి అంశాలు ఇవన్నీ. వీటికి తోడుగా సేవా కార్యక్రమంలో భాగంగా మనం నిత్యనారాయణ సేవ అనే కాన్సెప్ట్ లో తీసుకున్నటువంటి అమృత కలశాల వితరణ కార్యక్రమం ఒకటి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఎంపిక చేసుకున్నటువంటి అర్హులైనటువంటి బీదవారికి, ఎవరైతే ఇంట్లో వండుకొని తినలేని అశక్తులైతే ఎవరైతే ఉంటారో బీదవారు, వారికి ఎవరు అన్నం పెట్టలేని వారు పెట్టకుండా ఉపవాసం ఉండే పరిస్థితిలో ఉన్నటువంటి వారిని సెలక్షన్ చేసుకుని వారికి ఒక 30 మందికి మనం నెలవారీగా సరుకులను పంపించడం జరుగుతూ ఉంటుంది. నెలకు సరిపడా నిత్యావసర వస్తువుల సరుకులను పంపించడం జరుగుతుంది. ప్రతి నెల 1వ తారీఖు వాళ్లకు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చి స్వామినామం చెప్పి స్వామి ఫోటో ఇచ్చి దండం పెట్టి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది 2009 నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. వారి కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు మనం కూడా మన కళ్ళల్లో కూడా ఆనంద భాష్ప రాలుతుంటాయి ఈ సేవ ద్వారా తృప్తి పొందడం చేత. అదేవిధంగా ఇంతకుముందు విలాస్ గారు చెప్పినట్టు ఆదిలాబాద్లో ఉన్నటువంటి రిమ్స్లో చక్కటి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మంచిర్యాలలో కూడా ఏరియా హాస్పిటల్ ఉంది. అందులో కూడా మేము అప్పుడప్పుడు మనం చిన్న చిన్న సేవలు చేస్తూ ఉంటాం. ఈ సందర్భంగా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేషెంట్ అటెండెంట్స్ అందరినీ ఎంక్వైరీ చేసినప్పుడు వారు చెప్పింది ఏమిటంటే, మంచిర్యాల సరౌండింగ్ ఏరియాలో ఒక 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. వారంతా కూడా బీదవారు కావడం చేత తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. పేషెంట్స్ కి మాత్రం గవర్నమెంట్ ఫుడ్ ఇస్తుంది, కానీ పేషెంట్ అటెండెంట్స్ అంతా కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో వారిని మీరు ఎక్కడ తింటున్నారు, ఎలా ఉంటున్నారు, జీవన స్థితిగతులు ఏమిటి అని అడిగినప్పుడు వారు చెప్పడం జరిగింది, అయ్యా మేము మొన్న వచ్చాము, ఇంటి నుంచి ఏదో అటుకులు అవి తెచ్చుకున్నాము తిన్నాము, మరి ఇవాళ నుంచి మా దగ్గర ఏమీ లేదు, డబ్బులు కూడా అయిపోయాయి, ఉపవాసం ఉండే పరిస్థితి అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో జిల్లా అధ్యక్షుల వారిని ఈ వివరణ అంతా చెప్పినప్పుడు వారు సపోర్ట్గా ఉండి చక్కగా ఆదిలాబాద్ రిమ్స్ లో మనం చేస్తున్నాం, అదేవిధంగా మంచిర్యాలలో కూడా మీరు మొదలు పెట్టండి, అందరం కూడా సపోర్ట్గా ఉండి నడిపిద్దామని అనడం చేత ధైర్యం చేసి ఆగస్టు ఈ నెల 2016 ఆగస్టు 14వ తారీఖున మనం అక్కడ నిత్యాన్నదాన సేవా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. దీనికిగాను గవర్నమెంట్ నుంచి మనం 1 క్వార్టర్ అడగడం చేత వారు వాడకుండా పక్కకున్నటువంటి క్వార్టర్ మనకి ఇచ్చారు. దాన్ని మనం స్వామిమానం చెప్పుకొని స్వామినామం చెప్పుకొని చక్కగా దాన్ని మనకు అనువుగా రిపేర్ చేసుకుని దాని కిచెన్, స్టోరు, హాల్ అంతా కూడా చక్కగా చేసుకుని అదొక సత్యసాయి మందిరంలాగా తయారు చేసుకుని దాంట్లో ఇప్పుడు మనం స్వయంగా మన సేవాదళ సభ్యుల చేతనే రోజు కూరగాయలు కటింగ్ చేయడం కానివ్వండి, అదేవిధంగా వంట చేయడం కానివ్వండి చక్కగా మన సభ్యుల చేత నిర్వహించబడుతూ ఉన్నది. అది మన కుటుంబ సభ్యుల చేతనే నిర్వహించబడుతుంది. అందులో ఎవరు కూడా ఎంప్లాయీస్ ఎవరు ఉండరు. సత్యసాయి సేవా సంస్థలో ఉన్నటువంటి సాయి కుటుంబ సభ్యుల చేతనే చక్కగా నిర్వహించబడుతున్నట్టు కార్యక్రమం ఇది. అదేవిధంగా ఈ హాస్పిటల్లో రోజుకు దాదాపుగా 150 మందికి మనం ఈ భోజనం అందించిన ఈ సంస్థ ద్వారా, సత్యసాయి సేవా సంస్థల ద్వారా ఈ భోజన కార్యక్రమం అందించడం జరుగుతుంది. ఇది స్వామివారి అనుగ్రహంతో చక్కగా ఎక్కడా ఒడిదొడుకులు లేకుండా సాగుతుంది. ఈ కార్యక్రమాన్ని ముందు ముందు ఇదే విధంగా ఎల్లవేళలా సాగాలని స్వామివారిని ప్రార్థిస్తూ సంకల్పం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యాజ్యోతి కార్యక్రమంలో భాగంగా మనకు ఆరునేషన్ తరఫున ఇచ్చినటువంటి కార్యక్రమంలో విద్యాజ్యోతి అనేది ఒక ముఖ్యమైన భాగం ఇది విద్యా విభాగంలో. ఇది ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ ఉన్నాయో వాటిని మనం దత్తత తీసుకొని ఆ స్కూల్ను ఉన్నత స్థితికి తీసుకురావడం అనేది దీని యొక్క కాన్సెప్ట్. దీంట్లో భాగంగా మంచిర్యాల సత్యసాయి సేవా సమితి తరఫున మనం పెద్దంపేట దగ్గరలో ఉన్నటువంటి కొలాంగూడ గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ను మనం దత్తత తీసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్టూడెంట్స్, ప్రైమరీ స్కూల్లో చదివే స్టూడెంట్స్ అంతా కూడా ట్రైబల్ పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రుల వృత్తి ఏమిటి అంటే ఈ బుట్టలు అల్లుకొని ఈ వాటిని అమ్ముకుని వచ్చిన డబ్బులతో బ్రతుకుతూ ఉంటారు. వారి వృత్తిలో భాగంగా వాళ్ళ ఆహార వేటలో పాములను పట్టుకొని తింటూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో జీవన స్థితిలో ఉన్నటువంటి వారిని మంచి స్థితిలోకి తీసుకురావడానికి మనకు కొంచెం ఆవిడ సేవ అవసరమనే ఉద్దేశంతో ఆ స్కూల్ను తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మనం వారికి స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, స్లేట్స్ కానివ్వండి ఇవన్నీ ఇచ్చి చక్కగా ఆ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా దుప్పట్లు అవి పంపిణీ చేయడం జరిగింది. ఆ తర్వాత మనందరికి తెలిసిందే 2015 జూలై 14 నుంచి 25 వరకు మనం పుష్కర సేవలు చేసుకున్నాం. అందులో భాగంగా మనం గోదావరి ఒడ్డునే మంచిర్యాల ప్రాంతం కాబట్టి చక్కగా సేవ చేసుకునే అవకాశం వచ్చింది మనకు. రోజు 200 మంది సేవాదళ సభ్యులతో ఈ 12 రోజుల పాటు సేవలు చేసుకోవడం జరిగింది. చక్కగా పిల్లలకు పాల ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే గోదావరి ఒడ్డు నుంచి 1 కిలోమీటర్ దూరం వరకు ఆ ఇసుకలో నీళ్లను మన యువత సభ్యులంతా కూడా వీపుకు క్యాన్లలో నీళ్లు తీసుకెళ్లి సర్వ్ చేయడం అనేది ఎండాకాలంలో బాగా అవసరమైనటువంటి సేవ అది అందించడం జరిగింది.
0: మంచిర్యాలలో గోదావరి 1 కిలోమీటర్ వెడల్పు ప్రవహిస్తుందండి.
6: ప్రవహిస్తుంటుంది. ఈ ఈతల ఒడ్డంతా కూడా ఇసుకతో కూడుకుంటుంది. అవతల ఒడ్డుకు నీళ్లున్నాయి పుష్కరాలు. అప్పుడు ఎక్కువ దాహంతో కూడినటువంటి ప్రజల సౌకర్యార్థం మనం ఆ యువత సభ్యులందరికీ కూడా క్యాన్లలో నీళ్లిచ్చి మన సభ్యుల చేతి అక్కడి వరకు తీసుకోవడం జరిగింది. ఈ ఇటువంటి సేవలన్నీ చూసి కూడా గవర్నమెంట్ వారు బాగా ఇంప్రెస్ అయ్యారు. మాతో పాటుగా మీరు ఉండి చక్కగా సేవలు చేయడం చేతనే మనం పుష్కరాల సేవలు మనం విజయవంతంగా చేసుకోగలిగాము. మీ సహాయ సహకారాలు, మీ సేవలు చక్కగా వినియోగించబడి పడ్డాయని వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కూడా అందరూ మనల్ని ప్రశంసించడం జరిగింది ఈ సందర్భంగా. అదేవిధంగా మనం త్రిబుల్ ఎస్ వీఐపీ అంటే సత్యసాయి విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది కార్యక్రమం. దీంట్లో భాగంగా మనం తీసుకున్నటువంటి పెద్దబూద విలేజ్ గ్రామంలో మనం ఒక సర్వే చేసుకున్నప్పుడు ఒక బీద మహిళకు ఇల్లు లేకుండా ఊరికే చెద్దరి ఇట్లా గోడ పక్కన కప్పుకొని ఆ నీడలో బ్రతుకుతున్నటువంటి ఆ పరిస్థితులను చూసి మనం ఒక ఇల్లు కట్టించాము టెంపరీగా. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్కూల్ చుట్టూ శానిటేషన్ వర్క్ అంతా చేసుకున్నాం. సమితి ద్వారా ఎంత కార్యక్రమం అక్కడ అవసరమో మనం ఎంత చేయగలుగుతామో అంత ఆ ఊరును కొంచెం డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇక అంటే రేర్ గా వచ్చే సేవలు కొన్ని ఉంటాయి మనం ఆపద సమయంలో ఎప్పుడైతే స్పందించవలసిందో అప్పుడప్పుడు. అలాంటి సేవల్లో భాగంగా మంచిర్యాల సత్యసాయి సేవా సమితికి పక్కనే ఉన్నటువంటి బొక్కలగుట్ట గ్రామంలో ఒక అనాథ మహిళ చనిపోవడం జరిగింది. అంటే మనం ఎప్పుడు ఆమెకు మంత్లీ ఈ అమృత కలశం అనే దినుసులతో కూడినటువంటి సరుకులన్నీ ఇస్తూ ఉంటాం మనం. ఆమె భర్త గుడ్డివాడు, వాళ్ళు ఇద్దరే ఉంటారు, వారికి ఎవరీ లేరు. ఆమె ముసలావే, ఆమె విడ వయసుతో పాటు వ్యాధితో పాటు చనిపోయింది. ఆమె మనకు గ్రామస్తులు ఫోన్ చేసి, అయ్యా మీరు ఇట్లా చేస్తున్నారు, ఆమె చనిపోయింది, మరి మీరేమైనా చేయగలుగుతారా, వారికి ఎవరు లేరు అని. ఆ గంటలోనే
0: బంధువులు సత్యసాయి సమితి అన్నట్టు
6: వారి బంధువులు మనమే, ఎందుకంటే తిండి మనమే పెడుతున్నాం కాబట్టి వాళ్ళ ఊరు వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆప్తుల్లో మనమే ఆప్తులు అనే ఉద్దేశంతో వారు మనకు ఫోన్ చేయడం జరిగింది. ఆ గంటలోపే 8 సభ్యులం కలిసి వెంటనే వెళ్లి ఆ అంతిమ సంస్కారాలు నిర్వహించడం జరిగింది. చక్కటి కార్యక్రమానికి ఊరంతా కూడా స్పందించి వారు కూడా మనం ఇవ్వడం జరిగింది. ఏ సందర్భం ఊరికి ఏమి సందర్భం లేకుండా ఏం సంబంధం లేని వారిని బయట వాళ్ళు చేస్తున్నారు కదా సత్యసాయి సేవా సమితి వారు, ఊరు వాళ్ళు మనమే ఉండి చేయకుంటే ఎట్లా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మనతో చేవేసి కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ముసలి అతను ఎవరైతే గుడ్డు అతను ఉన్నాడో అతని కంటిన్యూగా అమృత కలిసిన కంటిన్యూ చేస్తున్నాం మనం. ఆ ఊరు వాళ్ళు అన్నారు, అతను గుడ్డివాడు కదా వండుకోలేడు, మీరు ఇంత చేయితో ఇస్తున్నప్పుడు అతనికి మేము వండి పెట్టలేమా, మీరు అమృత కలిసి ఇవ్వండి, మేము మనం వండి పెడతామని చెప్పేసి ఆ పక్కవారు ముందుకొచ్చి ఇప్పుడు ఆ విధంగా అతను సర్వైవ్ అవుతున్నాడు. ఈ విధంగా స్వామివారి దయతో చక్కగా కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం.
0: ఎంతో చక్కగా చెప్పారండి, మాటలతో కాకుండా చేతులతో స్ఫూర్తిని అక్కడి గ్రామస్తుల హృదయాల్లో మీరు నింపారు, చాలా చక్కగా వివరించారన్న. ఇప్పుడు మంచిర్యాల తర్వాత మరొక ముఖ్య పట్టణంగా పరిగణింపబడేటువంటి నిర్మల్ పట్టణం, ప్రపంచ వ్యాప్తంగా నిర్మల్ బొమ్మలు ఎంతో ప్రసిద్దిగాంచినవి. అలాంటి పట్టణం నుంచి వచ్చినటువంటి భీమసేన్ గారు అక్కడ జరిగేటువంటి సత్యసాయి సేవా సంస్థల యొక్క సేవా కార్యక్రమాలు మనకు వివరిస్తారు.
7: మొట్టమొదటిగా రేడియో సాయి శ్రోతందరికి సాయిరాం. నా పేరు భీమసేన్. నేను నిర్మల్ పట్టణ సమితి కన్వీనర్గా ఉన్నానండి. మా నిర్మల్ సమితిలో మూడు విభాగాల్లో మేము సాయి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఒకటి ఇంటింటికి సాయినామము, మరియు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం. ఈ మూడు విభాగాల్లో మేము సాయి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము. ఇంటింటికి సాయినామం సందర్భంగా మనము 91వ బర్త్డే జరుపుకున్నప్పుడు ప్రతి ఇంటికి స్వామి నామము, స్వామి భజన కార్యక్రమం జరిగిపోయింది. ఇందులో ఒక చిన్న మిరేకల్ జరిగిందండి. మేము ఒక ఇంట్లో బంద్ చేస్తున్నప్పుడు ఒక సింగిల్ విడో, ఒక పాప ఒకటే రూమ్ లో ఉంటుంది, కుటుంబిషన్ చేసుకుని ఆమె జీవిస్తుంది, ఆమె భజనకు వచ్చింది. ఆ భజన వల్ల ఇన్స్పైర్ అయ్యి అక్కడనే వాళ్ళు అడిగారు, సాయిరాం మీరు మా ఇంట్లో భజన కార్యక్రమం నిర్వహించండి అని. మా ఇల్లు సరిపోతుందో లేదని చాలా ప్రేమగా అడిగిందంట. అప్పుడు మేము వెళ్లి చూసాం, లేదమ్మా ఏం పర్వాలేదు, ఒక రూమ్ ఉన్నా గానీ స్వామి భజన చేసుకోవచ్చు. సో ఆ రోజు ఆమె దిగ్విజయంగా చాలా స్వామితో ఇంప్రెస్ అయిపోయి ఆ రోజు భజన కార్యక్రమం చేసి ఇప్పుడు క్రమం తప్పకుండా మన సేవా సంస్థలో పాలు పంచుకుంటుంది. అదేవిధంగా సేవా విభాగంలో భాగంగా నిర్మల్ పట్నంలో ఈ వింటర్లో చలి తీవ్రత ఎక్కువ ఉంటుందండి. అప్పుడు ఈ మేమేం చేశామంటే ఈ సందర్భంగా స్వామినామంతో సేవా కార్యం తలుచుకుని ఒక 50 మందికి దుప్పట్లు పంచాలని నిర్ణయించుకుని అక్కడ ఉన్నప్పుడు గిరిజన పిల్లలు, మళ్ళీ మెంటర్ రిటైర్డ్ పీపుల్ ని సెలెక్ట్ చేసి స్వామి బర్త్డే సందర్భంగా, స్వామి అవతారాధన ప్రకటన రోజు సందర్భంగా అక్కడ వాళ్లకు పంపిణీ చేయడం జరిగిందండి. అదేవిధంగా మన గోదావరి పుష్కరాలప్పుడు మరి ఇంకా విచిత్రమేందంటే స్వయంగా మన జిల్లా అధ్యక్షులు వారు వచ్చి మన ఆర్డీఓ గారిని సంప్రదించడం జరిగింది. ఏమండి మాకు సేవకు అవకాశం ఏంటంటే, అప్పుడు ఆర్డీఓ గారు కొంచెం సంశయిస్తూ అయినా గానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత గోదావరి పుష్కరాలు ముగిన తర్వాత వాళ్ళ అఫీషియల్ మీటింగ్ లో మన సేవల్ని చాలా విస్తృతంగా వాళ్ళు చాలా సంతోషపడ్డారు. వాళ్ళు ఏం చెప్పారంటే, అసలు ఈ సాయి సంస్థల సేవలు లేకుంటే ఈ పుష్కరాలు ఇంత విజయవంతం కాలేవని వాళ్ళు ఉన్నటువంటి ఆఫీస్ మీటింగ్ లో గర్వంగా వాళ్ళు చెప్పారు. అదే కాకుండా ఇంకెప్పుడైనా ప్రోగ్రాం జరిగితే తప్పక సాయి సంస్థలకి సేవా కార్యక్రమం అప్పగిస్తానని వాళ్ళు చాలా ఆనందం ఇస్తుందండి. ఈ విధంగా వాళ్ళు చెప్పారు. ఇంకోటి మా సమితిలో సీనియర్ డివోటీకి చాలా ఒక బ్రహ్మాండమైన స్వామి మిరేకల్ జరిగిందండి. ఆమె పేరు సుశీలాదేవి. ఆమె రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఆమె ఒకసారి హైదరాబాద్ ఉన్నప్పుడు సడన్ గా కొలాబ్స్ పడిపోయిందండి. పడిపోతే వెంటనే ఆమెను కిమ్స్ చేశారు, కృష్ణా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్తుంటే స్ట్రెచర్ పై తీసుకెళ్తుంటే అక్కడ ఒక డాక్టర్ సడన్ గా వచ్చి, ఈమె నా పేషెంట్ అండి, నేను చూస్తాను. ఆయన చూసిన తర్వాత వాళ్ళు మొత్తం ఒక 10 డేస్ ఐసీయూలో పెట్టిన తర్వాత షీ రికవర్డ్ అయితే వాళ్ళు క్వశ్చన్ చేయడు, అదేంటండి అసలు ఈమె పరిచయం లేదు, మీరు మా పేషెంట్ ఎట్లా అన్నారని చెప్పారు. అప్పుడు డాక్టర్ ఏమన్నాంటే, లేదండి మీరు స్ట్రెచర్ తీసినప్పుడు ఆమె పైన నాకు సనాతన సారథి కనపడింది. సనాతన సారథి కాబట్టి ఆమె నాశ ఏంటంటే, సనాతన సారథి మీకు ఎట్లా అంటే, లేదండి నేను పుట్టపల్లి సత్యసాయి సూపర్ స్పెషాలిటీలో పనిచేశాను, అక్కడి నుంచి రిలీవ్ అయ్యే సందర్భంలో స్వామి చెప్పాడట, నేను వెళ్ళిపోతున్న బంగారు హైదరాబాద్ ఉన్న పర్లేదు, నా పేషెంట్స్ వస్తుంది, ఆమెను ట్రీట్మెంట్ చేయని. అసలు నాకు 1 ఇయర్ వరకు అర్థం కాలేదండి. సడన్ గా ఆమె స్టేషన్ పై తీసుకుని వస్తుంటే సనాతన సారథి కనబడగానే, సో ఇట్ ఈస్ ఎ స్వామి ఇన్స్ట్రక్షన్ కాబట్టి ఆమె నా పేషెంట్ అని స్వామి ఇచ్చిన చేసినండి. ఆమె ఇప్పటికీ లైవ్ ఉందండి, మన కార్యక్రమంలో చాలా బాగా పరిచిపోతుందండి. ఇలాంటి ఇంకెన్నో కార్యక్రమాలు
0: చాలా చక్కగా చెప్పారు రవీందర్ గారు. స్వామి హృదయంలో హృదయం పై నిలిచి భక్తుని దగ్గరకు కదులుతూ వచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్తుంటే బాసరలో జరిగినటువంటి పుష్కర సేవల గురించి చెప్తున్నప్పుడు ఒకటి గుర్తుకొస్తుంది. ఇది బాసర ప్రపంచ వ్యాప్తంగా సరస్వతీదేవి కొలువున్నటువంటి పట్టణం. భారతదేశంలో కేవలం 2 పట్టణాల్లో ఒకటి బాసర. సరస్వతి మాత కొలువున్నటువంటి పుణ్యమైనటువంటి జిల్లా ఈ ఆదిలాబాద్ జిల్లా. ఈ జిల్లాలో లెక్కలేనటువంటి కళాంశాలు, లెక్కలేనటువంటి కళాకృతులు, లెక్కలేనటువంటి కళాకారులు ఈ జిల్లా నుంచి పుట్టుకొచ్చారు. వివిధ రకాలుగా, వివిధ భాషల్లో, వివిధ తీరులుగా భగవంతుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీటికి ఒక ప్రతినిధిగా నిలుస్తూ వచ్చినటువంటి ఒక సెక్ట్ అని చెప్పొచ్చు మనం, ఒక సెక్ట్ మిత్రులయ్యగారులు అని మనం చెబుతూ ఉంటాం. వారు ఈ పర్తియాత్రలో భాగంగా స్వామి దర్శనానికై మనతో పుట్టపర్తికి వచ్చారు. ఆ మిత్రులయ్య గారు ఇప్పుడు రాములు గారు, శ్రీ రాములు గారు మనకు ఆ భగవంతుని నామ స్తుతి వారి విధానంలో చేసి మనకు వినిపిస్తారు.

0: శ్రోతలందరూ వింటూ ఆనందిస్తున్నారు కదూ. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
1: ఇప్పటి వరకు మనము ఆదిలాబాద్ జిల్లాలో జరిగేటువంటి సేవా కార్యక్రమాల గురించి, వివిధ పట్టణాల్లో జరిగేటువంటి ఆ కార్యక్రమాల వివరాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఆదిలాబాద్ సత్యసాయి సేవా సంస్థల్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి మహిళా విభాగాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి పద్మప్రియ గారు తమ అనుభవాలను మనతో ఇప్పుడు పంచుకుంటారు.
2: అందరికీ సాయిరాం అండి. పద్మప్రియ గారు నడిపించడం లేదు, స్వామి నా వెంబడి నాకు శక్తియుక్తులు ఇచ్చి నన్ను నడిపిస్తున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే నేను ఒక మామూలు మనిషిని అనుకోవచ్చు, భక్తురాలిని కాకముందు. ఆ తర్వాత ఫస్ట్ ప్రతియాత్రలో నన్ను ఒక భక్తుడు ప్రతియాత్రకు తీసుకురావడం జరిగింది. ప్రతియాత్రకు వచ్చిన వెంటనే మళ్లీ గ్రామానికి వెళ్లిన తర్వాత నేను టెంపుల్ కూడా వెళ్లలేదు. అసలు సత్యసాయి బాబా అంటే ఎవరో కూడా నాకు తెలియనటువంటి అజ్ఞానం. ఆ సమయంలో ఒక మహిళ వచ్చి, అమ్మ మీరు ప్రతియాత్రకు వచ్చారు కదా, మీరు భజనకు ఎందుకు రాకూడదు అని చెప్పాడు. సరే అని చెప్పేసి నాకు కూడా వెళ్లాలని అనిపించి ఆ రోజు నేను గురువారం అయింది భజనకు వెళ్లాను. ఆ రోజు ముందుగా కూర్చుంటే వెనక ఉన్నటువంటి డివోటీస్ ఎవరైతే ఉన్నారో, భజన సింగర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అమ్మ ఏంటి మీరు ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు, మీరు ఇంత ముందుగా ఎందుకు కూర్చున్నారు అని చెప్పేసి అవాయిడ్ చేసి లాస్ట్ సీట్లో కూర్చోబెట్టడం జరిగింది. నేను బాధపడలేదు, ఎందుకంటే అందులో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో నాకు తెలియనటువంటి పరిస్థితిలో నేను భజనకు వెళ్లడం జరిగింది కాబట్టి నేను ఫీల్ అవ్వలేదు. ఆ సమయంలో మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ భజనలకి దానికి వెళ్లడం జరిగింది. అలా అలా నేను ఒక మామూలు భక్తురాలిగా తయారయ్యాను. అప్పటి నుంచి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సేవలు నా చేత స్వామి చేయిస్తూ, నాకు శక్తియుక్తులను ప్రసాదిస్తూ, అన్ని సేవలను జిల్లాలో ఉన్నటువంటి మహిళల చేత చేయించాలని చెప్పి స్వామి నాకు ఈ జిల్లా మహిళా ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది బాధ్యత. ఆ బాధ్యతతో స్వామి ఒకసారి వసుమతమ్మ గారితో అన్నటువంటి మాట, నాకు ఈ బాధ్యత ఎందుకు ఇచ్చారని నేను అనుకున్నాను. తదుపరి హైదరాబాద్ శివంలో ఒకసారి మీటింగ్ జరిగినప్పుడు నేను వెళ్లడం జరిగింది. వసుమతమ్మ గారు మీటింగ్ లో స్పీచ్ ఇస్తూ తను అన్నారు కదా, నేను నాకు చదువు రాదు, నాకు అక్షరాలు కూడా అట్లాంటి వచ్చే అవకాశం కూడా లేదు, నేను చాలా అజ్ఞానిని, స్వామి నాకు ఈ స్టేట్ కోఆర్డినేటర్ గా ఎందుకు ఇచ్చారని చెప్పేసి వసుమతమ్మ గారు స్వామిని అడగడం జరిగింది. ఆ విషయంలో స్వామి అన్నారు, నీకు అక్షరాలు వస్తాయని నేను పదవి ఇవ్వలేదు, నీకు చదువు వస్తుందని చెప్పి నేను పదవి ఇవ్వలేదు, నీకు బాధ్యత నువ్వు ఎలాగైతే ఒక సేవాదళగా ఇక్కడికి ప్రవేశించావో నీలాగా ఒక సేవాదళని తయారు చేయాలని చెప్పేసి పదవి ఇచ్చాను నీకు, కాబట్టి ఆ సేవలో నిమగ్నమయ్యి మీరు కంటిన్యూ కండని చెప్పేసి వసుమతమ్మ గారితో చెప్పినటువంటి మాట చాలా స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా ఒక సేవాదళ కావాలి, నేను కూడా ఇంకొక సేవాదళని తయారు చేయాలి అనేటువంటి స్ఫూర్తితో స్వామి చెప్పినటువంటి మాటలు వింటూ బాటలో నడుస్తూ నేను ఈ సేవా కార్యక్రమాలను జిల్లాలో చాలా అన్ని సమితిలో గాని అన్ని భజన మండలిలో కూడా నేను పర్యటిస్తూ ఎవరు రమ్మంటే అక్కడికి వెళ్లి ఆ మహిళలతో మమేకమై చాలా చాలా కార్యక్రమాలను స్టేట్ వాళ్ళు ఇచ్చినటువంటి గాని, బాధ్యతగా నేను చేస్తున్నటువంటి సర్క్యులర్స్ వల్ల గాని అందరితో కూడా చేయిస్తున్నాను. అలాగే మా జిల్లాలో రిమ్స్ హాస్పిటల్ నిత్యాన్నదాన పథకం అని చెప్పేసి మీకు తెలిసిన విషయమే, అలాగే మంచిర్యాలలో కూడా నడుస్తుంది. దానికి సంబంధించి అక్కడ కూరగాయలతో సహా నిత్యాన్నదానం జరుగుతుంది, పచ్చడి కూడా పెడితే బాగుంటుందన్నటువంటి ఉద్దేశంతో సర్క్యులర్ ప్రకారం నేను అన్ని సమితిలకు మహిళల చేత ప్రతి నెలలో 20 కేజీల పచ్చళ్లు, సీజనబుల్ పచ్చళ్లను నేను పంపించడం జరుగుతుంది మా మహిళల ద్వారా. అలాగే రక్తహీనత ఉన్నటువంటి మహిళలకు గాని, చిన్న పిల్లలకు గాని, సాయి ప్రోటీన్ పౌడర్ ని కూడా తయారు చేయించి అందివ్వడం జరుగుతుంది. ఆ విధంగానే గర్భిణీ స్త్రీలను కూడా ఎస్ఎస్విఏపి గ్రామంలో సత్సాయి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళల్ని, మనం దత్తత గ్రామం కాబట్టి ఆ గర్భిణీ స్త్రీలను తీసుకుని వాళ్ళకి ఫస్ట్ మంత్ నుంచి పురుడు పోసుకునే వరకు కూడా సేవలను మా మహిళల ద్వారా అందించడం జరుగుతుందండి జిల్లాలో. అలాగే వాళ్ళకి ఎటువంటి మెడికల్ పరంగా కానీ అన్ని విధాల ఆర్థికంగా కానీ దేని గురించి కూడా వాళ్లకు సేవలను అందించడం జరుగుతుంది. ఆ విధంగా కూడా వాళ్ళకి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ ఆనందాన్ని పొందలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్లకు, ఆర్థికంగా వెనుకబడ్డ ఉన్నటువంటి వాళ్లకి మేము శ్రీమంతాలని చెప్పేసి నూతన వస్త్రధారణ చేయడం జరుగుతుంది. సాయి ప్రోటీన్ పౌడర్ ని అందించడం జరుగుతుంది. ఆ విధంగా పాపలు ప్రసవించిన తర్వాత కూడా వాళ్లకి సాయి కిట్ అని చెప్పేసి చిల్డ్రన్స్ కిట్ ని కూడా అందివ్వడం జరుగుతుంది పిల్లలకి. తర్వాత అన్ని కార్యక్రమాలు స్వామి నవంబర్ 19 మహిళా దినోత్సవాన్ని చేయడం జరిగింది. ఆ విధంగా మేము కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి సమితిలో మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోకూడదని చెప్పేసి స్వామి చెప్పిన దాన్నే మేము 19వ తారీఖు ఒక సేవా కార్యక్రమం, ఒక పూజా కార్యక్రమాన్ని కూడా చేపట్టి అన్ని విధాలా కూడా మహిళలందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో భాగంగా విఏపీ విలేజీలో ఒక పేద మహిళకి, పేద అమ్మాయికి మేము వివాహం కూడా ఈ మధ్యలో జరిపించడం జరిగింది. అన్ని విధాలా కూడా అందుకొని చెప్పే సత్యసాయి సేవ సంస్థల ద్వారా మహిళలందరం కూడా చేయడం జరిగిందండి. అలాగే మేము కుట్టు శిక్షణ శిబిరం, వెనుకబడ్డటువంటి పిల్లలు ఎవరైతే చదువు ఆఫ్ చేసి వాళ్లకు ఆర్థిక స్తోమత లేనటువంటి పిల్లలు ఒక 20 మందిని తీసుకుని కుట్టు శిక్షణని ఏర్పాటు చేశాము. దానిలో శిక్షణ పొందినటువంటి పిల్లలు, పూర్తి స్థాయిలో శిక్షణ పొందినటువంటి పిల్లలకి 15 మందికి మేము జిల్లాలో ఉన్నటువంటి ఒక 10 మందికి, ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి 6 గురికి మేము ఉపాధి అవకాశంగా కుట్టు మిషన్లను కూడా మేము అందించడం జరిగిందండి. ఈ విధంగా అన్ని విధాలా స్వామి మా మాటలు వింటూ, స్వామి ఒకటే చెప్పారు, స్వామి సేవయే ముఖ్యము ప్రతి ఒక్కరికి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ స్వామి చెప్పినటువంటి మాటలే స్ఫూర్తిగా తీసుకుని మేము ఎప్పటికీ కూడా స్వామికి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామికి మాకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే రేడియో సాయి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
1: చాలా చక్కగా చెప్పారంటే మీరు, అంటే మీరు చెబుతుంటే సేవ మహిళా విభాగం చేస్తున్న సేవలు అంటున్న ఒక విషయం గుర్తుకొస్తుంది. ఈ డ్రామా ప్రాక్టీసులు జరిగేటప్పుడు అంత మంచి ఫుడ్, అసలు ఆ తిండి ఎంత, 40, 50, 60, 70, ఆ ప్రతి ప్రాక్టీస్ చేసేటువంటి ప్రతి పిల్లవానికి, పిల్లవాని దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీస్ బేస్ అందరికి చాలా చక్కని ఫుడ్, రోజుల తరబడి ఎన్ని ప్రాక్టీసులు జరిగితే అన్నిసార్లు పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో స్నాక్స్, టీలు, టిఫిన్లు, ఇది ఓపికగా ప్రతిదీ టైంకి హాస్టల్లో. ఈ ఈ సేవలన్నీ చూస్తుంటే అసలు స్వామి స్త్రీమూర్తి గురించి ఎన్నోసార్లు చెబుతున్నటువంటి మాటలు గుర్తుకొస్తుంటాయి. ఒకసారి స్వామి చెబుతూ ఒకసారి అన్నారు, స్త్రీమూర్తిగా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యం అని చెప్పి నవ్వుతూ అన్నారు, సీత వల్లనే కదా మొత్తం రామాయణం పుట్టుకొచ్చింది, ద్రౌపది వల్లనే కదా మొత్తం మహాభారతం పుట్టుకొచ్చింది. స్త్రీమూర్తి భక్తిలో, శక్తిలో, యుక్తిలో, రక్తిలో, అనురక్తిలో ముందుంటుంది, అందుకే వారికి ముక్తి ముందుగా సంభవిస్తుంది అని. అలాంటి చాలా చక్కని మాటలు మీరు పంచుకున్నారు సేవా యాక్టివిటీస్ ద్వారా. డ్రామా విశేషాల గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఈ కళను, ఈ కళాంశాలను వివిధ రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తూ వస్తున్నటువంటి పిల్లలు ఒకనాటి బాల వికాస్ విద్యార్థులు. ఈరోజు ఆదిలాబాద్ సేవా సంస్థలు ఒక స్థాయికి ఎదిగాయంటే ఈ బాల వికాస్ మూమెంటే దానికి కారణం అని చెప్పొచ్చు. ఆ బాల వికాస్ మూమెంట్ ని ముందుండి నడిపిస్తున్నటువంటి మన నాగమణి గారు తన అనుభవాలను మనతో ఇప్పుడు పంచుకుంటారు.
3: ఓం శ్రీ సాయిరామ్. హృదయ నివాసి అయిన భగవాన్ బాబా వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, సాయిరామ్, ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే స్వామి ఫోల్డ్లోకి రాకముందు నాకు ఒక అంకుల్ చెప్పారనమాట, ఇవాళ సత్యసాయి భజన ఉంటుంది మా ఇంటికి మీరు రావాలి అనేసి నన్ను ఇన్వైట్ చేశారు. అక్కడికి నేను వెళ్ళొద్దు అనుకున్నా. సత్యసాయి అంటేనే నాకు ఒక మానవుడే కదా అని ఒక నా దృష్టిలో ఉండేదన్నమాట. అయితే వాళ్ళు తప్పకుండా రావాలనేసి వాళ్ళు చాలా బతిలాడడం జరిగింది. అయితే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది సాయంత్రం భజనకి. వెళ్తే వాళ్ళందరూ భజన చాలా తన్మయంగా చేస్తున్నారు, కానీ నేను మాత్రం అసలు భజన చేయట్లేదు. తల వంచుకొని కూర్చున్నాను, ఈయన ముందు భజన చేయడం ఏంటి అనేసి. తర్వాత ఆ రోజు భజన ప్రసాదం అన్ని అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత నైట్ పడుకున్నాను. పడుకున్న రోజు తర్వాత స్వామి అదే రోజు నాకు 4 గంటలకు తెల్లవారుజామున కల్లోకి వచ్చారనమాట. షిరిడి బాబా అవతారంలో కనిపించి పిలిచారు నన్ను. అందరూ వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు, నేను మాత్రం అక్కడికి వెళ్లి దర్శనం చేసుకోవట్లేదు. అయితే షిరిడి బాబా ఆ స్వామి గట్టిగా పిలుస్తున్నారు నన్ను, ఏంటి నువ్వు గోడచాటున ఉంటూ చూస్తున్నావు, ఇక్కడికి రా అని గట్టిగా పిలిచారు. అంటే అంతకుముందు నేను షిరిడి బాబా భక్తురాలన్నమాట. అయితే ఇంకా పిలుస్తున్నారు నన్ను. నేను స్వామి నేను గోడచాటున ఉన్నాను కదా, నన్ను మీరు ఎలా చూశారు అనేసి నేను స్వామితో చెప్పడం జరిగింది. అప్పుడు పిలిచారు నన్ను. పిలిస్తే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఇంకా నన్ను ఇంత దూరంలో ఉన్న నన్ను గుర్తుపట్టి నన్ను పిలిచారు స్వామి మీరు అనేసి ఆయన పాద దగ్గరికి వెళ్ళి ఇంకా నేను చాలా ఏడుస్తున్నాను అనమాట. ఎంత ఆనందమో అది, ఆనందంతో నా కళ్ళల్లో నీరు ఎలా వస్తున్నాయంటే ఇంకా వర్షపాతం, ఆయన పాదాలు కడిగేస్తున్నాను ఇంకా నా కంటిధారతో. అయితే స్వామి చెప్పారు, ఏంటి పిచ్చిదానిలా ఏడుస్తున్నావు, నిన్న నువ్వు భజనకి వెళ్ళావు కదా, అది నువ్వు అక్కడ భజన చేయకుండా కూర్చున్నావేంటి అని నన్ను అడగడం జరిగింది. అయితే నేను అనుకున్నాను అప్పుడే, స్వామి మీరు అది షిరిడి బాబా కదా, మీరు అది పర్తి బాబా, ఆయన బ్రతికే ఉన్నారు కదా, ఆయనకి భజన చేయడం అంటే ఈ అవతారంలో నేను పర్తి బాబాని అనేసి స్వామి అలా చెప్పడం జరిగిందనమాట. స్వామి అప్పుడు గట్టిగా చెప్పారు, నీకు చాలా ఏడుస్తున్నాను, ఏడుస్తుంటే నాకు ఆ పిల్లో మొత్తం తడిచిపోయింది అనమాట. అంటే తెల్లవారుజామున 4 గంటలకు ఇది స్టార్ట్ అయింది నాకు కళ. అయితే స్వామి చెప్పారు, నీకు పాప పుడుతుంది అనేసి గట్టిగా అరిచారు. గట్టిగా అంటే ఇంకా నేను ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాను అనమాట. అయ్యో స్వామి ఇదేంటి ఇలా చెప్తున్నారు మీరు అనేసి ఇంకా నేను ఏడుస్తూ తెల్లవారు అది అంటే గంటన్నర వరకు నడుస్తుంది కళ. తర్వాత
1: అప్పటి
3: వరకు నాకు సంతానం లేదు. అయితే స్వామి చెప్పారనమాట, నీకు ఇలాగా పాప పుడుతుందనేసరికి నేను చాలా ఆనందంతో ఇంకా ఏడుస్తూనే ఉన్నాను. తర్వాత మా వారు వచ్చి లేపారనమాట, ఏంటి అంతగా ఏడుస్తున్నావు అనేసి. నిద్రలో నిజానికి కూడా ఏడుస్తున్నాను, నేను ఏడుస్తుంటే ఎక్కెక్కి ఏడుస్తున్నాను. ఏడు చాలాసేపు ఆగలేదు నాకు, అంటే సాక్షాత్ భగవంతుడు నా కలలోకి వచ్చాడనేసి ఆనందంతో ఏడుస్తున్నాను. ఏడుస్తుంటే ఆయన లేపిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు వాటర్ తాగి చేశారు, పిల్లో మొత్తం తడిచిపోయి ఉంది. చెప్పాను నాకు, స్వామి ఇలా కల్లోకి వచ్చారు, షిరిడి బాబానే పర్తి బాబా అట అనేసి ఆయనకి చెప్పాను. చెప్పడంతో అప్పుడు ఆహా అనేసి ఇంకా, అంటే నేను ముందు ఎందుకు చెప్పానంటే ఒక పాప పుడుతుంది అని చెప్పడానికి నేను ముందు ఎందుకు చెప్పొద్దు అనుకున్నాను. ఎందుకంటే పుడుతుందో లేదో అట్లా చెప్పడం కరెక్ట్ కాదు కదా, మరి భగవంతుడిని వీళ్ళు ఏదో అంటారు అనేసి నేను చెప్పొద్దు అనుకున్నా. కానీ భర్త కదా చెప్పాల్సి వచ్చింది, ఇలా పాప పుడుతుందని చెప్పారు స్వామి అనేసి. అంటే ఇంకా అప్పటి నుంచి ఆయన భగవంతుడు మార్గంలో వచ్చాడు, అంతవరకు ఆయనకు భక్తి అంటే ఏంటి తెలీదు. అప్పటి నుంచి ఆయనకి స్వామి అంటే ఇంకా ఆయనకి ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాస స్వామి, ఇంకా ఎప్పుడు స్వామి నామంలోనే ఉంటారనమాట. అలాగే నాకు 1 మంత్ తర్వాత కన్సీవ్ అయింది. అప్పుడు ఇంకా నేను పక్క వాళ్ళు కూడా ఒకళ్ళకి ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు ఇలాగ స్వామి కల్లోకి వచ్చి చెప్పారు, ఇలాగ నీకు పాప పుడుతుందని ముందు చెప్పాను. ఎందుకంటే అయిన తర్వాత చెప్తే అబద్దం అనుకుంటారనేసి నేను ముందు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఎగతాళి చేశారు, ఎగతాళి చేసినా వాళ్ళ ముందు నిదర్శనం కనిపించింది. అదే విధంగా స్వామి నాకు చక్కటి పాపనిచ్చారు, పాప పేరు వైష్ణవి. ఆ పాప ఇప్పుడు ఎలా అంటే స్వామి కరుణతో పుట్టింది కాబట్టి ప్రతి దాంట్లో ఫస్ట్ ఉంటుంది అన్నిట్లో. ఇప్పుడు పాపకి జేఎన్టీయూలో, ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్, జేఎన్టీయూలో సీటు కూడా వచ్చింది. అసలు సింగింగ్ లో కానీ అన్నిట్లో చెప్పడానికి లేదు, అన్నిట్లో ఫస్ట్ ఉంటుంది. అంటే అది స్వామి కానుక కాబట్టి అన్నిట్లో ఫస్ట్ ఉంటుంది. అదే విధంగా నేను భజన్స్ కి వెళ్లేదాన్ని. భజన్స్ కి వెళ్లేటప్పుడు అంటే అప్పుడు క్రీస్తు శేషులైన అంకుల్ వెంకట్రావు అంకులు, ఆయన బాల వికాస్ గురువు అనమాట, ఆయన నాకు చెప్పారమ్మా మణి, నువ్వు తప్పకుండా బాల వికాస్ చెప్పాలరా, నీ దగ్గర చాలా కళలున్నాయి, నువ్వు ఇవి నీ వరకే పరిమితం కావద్దు, నువ్వు చెప్పాలమ్మా అనేసి నాకు చెప్పడం జరిగింది. అయితే నేను బాల వికాస్ చెప్పలేను అంకుల్ నేను ఎంతగా, ఎందుకంటే నేను మొత్తం కాన్సన్ట్రేట్ పాప మీదే పెడతాను, నేను ఇవన్నీ నేను చెప్పలేను అంటే, లేదమ్మా నువ్వు ఇంటి వరకే కాదు నువ్వు బాల వికాస్ చెప్పాలి, స్వామి చెప్తారు కదా ఇంటి వరకే కాదు, సేవ మార్గం అంటే ఒకటి బాల వికాస్, పిల్లల్ని నువ్వు ఇంకా మీ పాప కాకుండా అంటే ఇంకా తన పిల్లలే కాకుండా ఇతర పిల్లలు కూడా తన పిల్లలు అనుకున్నప్పుడే నువ్వు ఒక మంచి మానవత్వం అని చెప్తే సరే అంకుల్ అనేసి ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత నేను బాల వికాస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి పిల్లలు బాల వికాస్ కి రావడం వల్ల ఇంకా వాళ్ళు ఎంత అంటే గురూజీ గురూజీ అనేసి నేను వాళ్ళలో అంటే నాకు మందిరంలో నేను ఒక వెనక అంటే చాలా వెనక ఉండేదాన్ని, అంటే భజనలో పార్టిసిపేట్ చేసేదాన్ని వెళ్ళిపోయేదాన్ని. అలాంటిది బాల వికాస్ తోని మా మందిర్లో 15 ఏళ్ల నుంచి మాకు స్వామితో సంబంధము, 20 ఏళ్లతో మాకు స్వామితో సంబంధము అని చెప్తూ ఉండేవాళ్ళు. అబ్బా వీళ్ళు ఎంత అదృష్టవంతులు, భగవంతుడితో ఇంత ఐక్యమై ఉన్నారు అనేసి నేను చాలా ఆనందపడేదాన్ని. కానీ నేను స్వామితో ఇంత తొందరగా దగ్గర అవుతాను అనుకోలేదు. అంటే బాల వికాస్ వల్ల నేనేమయ్యానంటే స్వామికి అతి త్వరలోనే నేను స్వామి దగ్గరలో కూర్చొని ఆయన భజ ఆయన మాటలు వింటూ అంత దగ్గర అంటే నేను బాల వికాస్ వల్ల పొందిన లాభాలు అదనమాట. స్వామితో చక్కగా మాటలు విన్నాను, స్వామి ప్రసాదం ఇచ్చి తినమని కూడా నాకు చెప్పారనమాట. అది నాకు ఈ నాకు అనిపించింది, ఈ జన్మకి ఇది చాలు స్వామి అంటే ఇది బాల వికాస్ వల్ల నేను ఇది.
1: బాల వికాస్ ఈ కార్యక్రమం నిర్వహించేటప్పుడు వేరే గ్రామాలకు ప్రయాణం చేసేవారు?
3: ఇదే విధంగా ఇంకా నేను ఇక్కడికే ఆగిపోకుండా నేనేం చేశానంటే సింగరేణి స్కూల్స్ ఉన్నాయి మా దగ్గర, అక్కడ స్కూళ్లు కూడా నేను వెళ్లి బాల వికాస్ చెప్తూ ఉంటాను. అక్కడ పిల్లలు కూడా చూశారంటే గురూజీ ఇంకా పిల్లలు అంత వేల మంది పిల్లలు వాళ్ళ టీచర్స్ కూడా అంత పిల్లలు అంత గౌరవించారట. నేను కనపడితే మాత్రం సాయిరాం గురూజీ సాయిరాం గురూజీ అంటారు. అదంటే స్వామి యొక్క అనుగ్రహం అనుకుంటా నాకు. ప్రతి ఒక్కరు సాయిరాం గురూజీ సాయిరాం గురూజీ అని ఒక ఆ మాట వింటేనే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. అలాగే మాకు ఇప్పుడు సీసీసీ నుంచి ఒక 50 కిలోమీటర్లోని 15 కిలోమీటర్లు బెజ్జాల గంగిపెల్లి ఇంకా జైపూర్ ఇలాంటి గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో కూడా నేను వెళ్ళి బాల వికాస్ చెప్తాను. అంటే చాలా కష్టం, రోడ్స్ కూడా ఉండవు, అయినా కూడా నేను నిర్ణయించుకున్నాను నేను బాల వికాస్ చెప్పాలి. ఎందుకంటే స్వామి నా శ్వాసలు స్వామి నిండి ఉండాలనేసి ఒక దీంతో నేను ప్రతిసారి ఇంకా మా వారు ఆఫీస్ నుంచి రాగానే నన్ను తీసుకుని వెళ్తారు. ఆ రాత్రి ఎంతైనా 10 కానీ 11 కానీ వాళ్ళకి బాల వికాస్ చెప్పి రావడం జరుగుతూ ఉంటుంది.
1: బాల వికాస్ ఒక 15-20 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తుంటే మరి ఆ బాల వికాస్ యొక్క అనుభూతిని పొంది ఇప్పుడు ఎదిగినటువంటి పిల్లలు మీతో ఏం పంచుకుంటారు, వాళ్ళు మీతో ఏం చెప్తుంటారు?
3: ఇది ఒకటి చెప్పాలి ఏంటంటే దుబ్బపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో మేము దత్తత తీసుకున్నాం అనమాట. దత్తత సీసీసీ సమితి దత్తత తీసుకుంది. ఆ పిల్లలు ఎలా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు పేరెంట్స్ పొలాలకి వెళ్లిపోయేవాళ్ళు. చక్కగా వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని అంటే టైంకి ఫుడ్ కూడా పెట్టే స్థితిలో లేరనమాట. అయితే మేమేం చేసాము, ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నాం. దత్తత తీసుకుంటే మా డిస్టిక్ ఇన్ఛార్జ్ విజయలక్ష్మి బాల వికాస్ గురువు తను ఉండేవారు అప్పుడు. ఇప్పుడు తను నన్ను ఏ కార్యక్రమాలను మళ్ళీ మన ఇద్దరం వెళ్ళిపోదాం, ఇలాంటి గ్రామాలకు ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనేసి మేము ఆటోలు బస్సులు అలా ఎంత కష్టమైనా సరే వెళ్లి మేము ఆ గ్రామాలకి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అప్పుడు ఆ గ్రామాల్లో ఎలా ఉండేవాళ్ళంటే ఆ పిల్లలకి అసలు ఏమీ తెలియని పరిస్థితి. వాళ్ళకి చక్కగా వాళ్ళకి స్నానాలు చేపించడము, బ్రష్ చేపించడము అన్ని మేమే నేర్పించి దగ్గరుండి వాళ్ళకి అన్ని కిట్ ఇలా బ్రష్ చేసుకోండి, డాక్టర్స్ తో సహా ఇలా తీసుకెళ్ళినామంటే డెంటిస్ట్ అన్నిందరు తీసుకుని వెళ్ళి వాళ్ళకి చెప్పి ఇలా ఉండాలమ్మా మీరు అది ఎందుకు చెప్పాము. ఇప్పుడు ఆ పిల్లలు చక్కటి మార్గంలో ఉన్నారు, చక్కని జాబ్లు కూడా చేసుకుంటున్నారు. వాళ్ళు ఇంకా మేము మర్చిపోయాం 3 ఇయర్స్ మనకి అది దత్తత అనమాట. అది ఇక మర్చిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మా నెంబర్ తీసుకుని మొన్న ఒక 1 ఇయర్ క్రితం కాల్ చేశారు. మాకు చేసి చెప్పారు, గురుజీ మీరు చేయబట్టి మేము ఒక మంచి మార్గంలో ఉన్నాము, ఇప్పుడు నా పెళ్లి మీరేం చేస్తారో తెలియదు, ఎక్కడున్నా పర్వాలేదు, మీరు నా పెళ్లికి తప్పకుండా రావాలి అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్తే మేము ఆ అమ్మాయికి అమ్మాయికి మేము ఏం చేశామంటే మేము చాలా ఆనందపడిపోయాం. సిసిసి సమితిలో నుంచి ఒక దుబ్బపల్లి పిల్లలు ఇంత మంచి మార్గంలో వచ్చి మనల్ని ఫోన్ చేస్తున్నారని మన సమితికి చెప్పడం జరిగింది. సమితి అందరం కలిసి ఆ అమ్మాయికి చక్కగా పెళ్లికి సంబంధించిన సామాన్లన్నీ ఇంట్లో వంట సామాన్లన్నీ కొనిచ్చి చక్కగా వాళ్ళ పెళ్లికి కూడా తీసుకుని వెళ్ళాం. ఇలాంటి కార్యక్రమాలు చాలా మంది ఒకటే కాదు చాలా కార్యక్రమాలు పిల్లలందరూ ఎదురయ్యి మేము ఇలాంటి మంచి మార్గంలో ఉన్నాము బాల వికాస్ వల్ల అని చెప్తూ ఉంటారు. అవి
1: మీరు చెప్తుంటే చాలా ఆనందంగా ఉందండి వినడం కూడా. ఇప్పటి వరకు మనము బాల వికాస్ గురువు గారి అనుభవాలను విన్నాము. ఇప్పుడు అదే బాల వికాస్ విద్యార్థిని విద్యార్థుల యొక్క హావభావాలు నిన్న మనం కార్యక్రమంలో చూసాము. వారి యొక్క భావాలేంటి, వారి యొక్క అనుభవాలేంటి, అదొకసారి విందాం.
4: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఆదిలాబాద్ నుండి పర్తియాత్రకు వచ్చిన బాల వికాస్ పిల్లలతో ఇప్పుడు మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకుందాం. మనతో ఇప్పుడు మాట్లాడడానికి అజయ్ వచ్చాడు. అజయ్తో మాట్లాడి తన అనుభవాలను తెలుసుకుందాం. సాయిరామ్ అజయ్.
5: సాయిరామ్ అక్క.
4: మరి నీ గురించి మా శ్రోతలకు చెప్తావా?
5: చెప్తా అక్క, తప్పకుండా.
4: ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఊరు నుంచి వచ్చావు?
5: నేను మంచిర్యాలలో, మంచిర్యాల ఇప్పుడు కొత్త డిస్టిక్ అయింది కదా, అక్కడ నుంచి వచ్చాను.
4: మరి మీ తల్లిదండ్రులు ఎవరు, వారి గురించి చెప్తావా?
5: మా తల్లి పేరు నర్మద, తండ్రి పేరు గోపి. మా నాన్నగారు లైబ్రరీలో వర్క్ చేస్తారు, మా అమ్మగారు హౌస్.
4: మరి నువ్వు స్వామి గురించి నీకు ఎలాగా ఎప్పుడు తెలిసిందో చెప్తావా?
5: అంటే అక్క, ముందు నాకు 4-5 ఇయర్స్ బ్యాక్ నాకు అసలు బాల వికాస్ అంటేనే తెలియదు, స్వామి అంటేనే కూడా తెలియదు. కానీ తర్వాత మా ఇంటి పక్కన ఒక అక్కే ఉండేది, ఆ అక్కే నన్ను ఒకసారి రాజయ్, నీకు ఇట్లా డ్రామా క్యారెక్టర్ ఉంది, నువ్వు ఆ సూట్ అవుతావు అనుకుంటా, అందుకే ఒకసారి రా అనుంది. సరే, నాకు చిన్నప్పుడు చిన్నదనం కదా, ఇక డ్రామాకి అట్రాక్ట్ అయిపోయి టెంప్ట్ అయిపోయి వెళ్ళిపోయా. అమ్మ కూడా సరే అంది, చేస్తావారా అంది, ధైర్యం ఉందారా అంది. సరే అమ్మ చేస్తా అన్న, వెళ్ళా చేసా, అయిపోయింది. అప్పటి నుంచి నేను ఇక బాల వికాస్ స్వామి అని అనేటి తెలవడం వచ్చింది. అప్పుడే మెల్లమెల్ల తెలుగుగడానికి వచ్చా. ఫస్ట్ ఆ వీక్ అయిపోయింది, డ్రామా చేసా అయిపోయింది. తర్వాత ఒక వీక్ ఎగ్జైటింగ్ తోటి ఎలా సెకండ్ వీక్ తగ్గిపోయింది, థర్డ్ వీక్ తగ్గిపోయింది, తర్వాత మొత్తానికే తగ్గిపోయింది. అసలు వెళ్ళాలనిపించేదే కాదు.
4: అంటే ముందు డ్రామా అని చాలా ఎంతోజాగా
5: వెళ్ళాను, తర్వాత వెళ్ళాలనిపించేది కాదు. తర్వాత అసలు అప్పుడప్పుడు నమ్మకం వచ్చేది కూడా కాదు, ఏంటి ఏంటిది ఇది అని అనిపించేది. తర్వాత స్వామి లీలలు, స్వామి బోధనల ద్వారా నాకు
4: మళ్ళా ఇంట్రెస్టింగ్ గా ఏమనిపించింది, మళ్ళా ఎంకరేజింగ్ గా నేను ఏది తీసుకొచ్చింది బాల వికాస్ కి?
5: అంటే మా గురువులు చెప్పిన విషయాలు నాకు అసలు నన్నే ముందటికి తట్టాయి. ముందరి చెప్పాలంటే
4: నీకు మరి బాల వికాస్ చెప్పి ఏ విషయాలు చాలా ఇష్టం?
5: స్వామి చెప్పిన బోధనలు అంటే నాకు చాలా అట్రాక్టివ్ అనిపోయింది, చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఎక్కడైనా ఏదైనా స్పీచ్ అవుతుందంటే నాకు వెళ్ళాలనిపించేది, అప్పుడప్పుడు వింటా ఉంటాను. స్పీచ్ చాలా తక్కువ, కానీ భజనలకు చాలా వెళ్ళేవాడిని, భజనలకు తప్పకుండా వెళ్తాను. భజనలకు వెళ్ళటం, అలాగే స్వామి ఎక్కడైనా భజన పాటలు అంటే చాలా ఇష్టం, వెళ్ళేవాడిని. లవాల్ సల్వాల్ అనేది చాలా ఇంప్రెస్ చేసింది ఆ స్లోగన్.
4: అవునా, అంటే ఎందుకు నీకు ఇష్టం?
5: లవాల్ సర్వాల్ అంటే స్వామి అసలు అందరినీ ఈక్వల్ గా చూస్తాడు. ఆ పదంలో చాలా మా గురువుగారు చెప్పాక నాకు చాలా ఆనందం వేసింది. ఆ చిన్న 2 ముక్కల్లో అన్ని స్లోగన్స్ వచ్చేసాయి. లవ్ ఆల్, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఇంకా వేరే స్లోగన్స్ లో చూసినా గానీ తిరిగి వచ్చేది ఇక్కడికే కదా, అలా నాకు చాలా ఆనందం వేసింది.
4: చాలా బాగున్నది. మరి నువ్వు బాల వికాస్ కి రాకముందు ఎలా ఉండేవాడివి? బాల వికాస్ కి వచ్చి ఇవన్నీ వింటున్నావు, నచ్చుతున్నాయి, కానీ నీలో మార్పు వచ్చిందా?
5: వచ్చింది. ఫస్ట్ అసలు అల్లరి చేసేవాడిని, చాలా అల్లరి చేసేవాడిని, వినేవాడిని కాదు, మంచి మాటలు కూడా వచ్చేటి కాదు, అన్ని తప్పుడు మాటలు వచ్చేటి. తర్వాత నేను బాల వికాస్ కు వెళ్ళటం మొదలు పెట్టాను. మా గురువు గారు చాలా మంచి విషయాలు చెప్పారు, నేను అవన్నీ విన్నాను, పాటించాను. నేను 4th క్లాస్ నుంచి వెళ్ళాను, ఇప్పుడు నేను 9th. అప్పటికిప్పటి చూసుకుంటే చాలా తేడాలు ఉన్నాయి.
4: మరి నీలో వచ్చిన తేడాలు 1-2 మా శ్రోతలతో పంచుకుంటావా?
5: తప్పకుండా. ముందు నేను చాలా అల్లరి చేసేవాడిని, ఇప్పుడు కొంచెం తగ్గింది. అలాగే అబద్ధాలు చెప్పేవాడిని, అందరి పెద్దవాళ్ళు చెప్పే విషయాన్ని వినేవాడిని కాదు. ఏంది అని అనిపించేది. అసలు ఎవరు చెప్పినా మాటలు వినేవాడిని కాదు. నా థింకింగ్ నాయే, ఎవరు చెప్పినా వినేవాడిని కాదు. తర్వాత ఇక్కడికి వెళ్ళటం వల్ల ఇక్కడ వినేది అక్కడ వినటం వల్ల, అంటే ఇక్కడ గురువు గారు చెప్తారు ఎలా చెప్తారో వింటాను పాటిస్తాను, అట్లాగే మా ఇంట్లో పెద్దలు చెప్పేటి వింటాను పాటిస్తాను, అలా కొంచెం మంచి దారిలోకి వెళ్తున్నాను.
4: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఆదిలాబాద్ నుండి పర్తియాత్ర కోసం వచ్చిన వారిలో బాల వికాస్ పిల్లలతో ఇప్పుడు మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకుందాం. ఇప్పుడు మనతో తన అనుభవాన్ని పంచుకోవడానికి వైష్ణవి వచ్చింది. సాయిరాం వైష్ణవి, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు? ఆదిలాబాద్ జిల్లాలో
6: మంచిర్యాల.
4: మరి మీ తల్లిదండ్రుల గురించి చెప్తావా?
6: మా మదర్ పేరు సునీత, తను హౌస్ వైఫ్. మా ఫాదర్ పేరు కామేశ్వరరావు, హెచ్ఎం.
4: నువ్వు బాల వికాస్ స్టూడెంట్ గా ఇప్పుడు పర్తి యాత్రలోని పార్టిసిపేట్ చేసావు కదా?
6: డాన్స్ లో పార్టిసిపేట్ చేశాను.
4: ఓకే, పర్తి యాత్ర డ్రామాలో డాన్స్ లో పార్టిసిపేట్ చేశావు. మరి నీకు అక్కడ స్వామి ముందు కుల్వంత్ హాల్లో డాన్స్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది?
6: డాన్స్ చేసేటప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
4: నువ్వు ఇదే మొదటిసారా పుట్టపర్తి రావడం?
6: ఫస్ట్ టైం.
4: మరి నీకు ఎలా అనిపించింది?
6: పుట్టపర్తి వచ్చే ముందు ఏముంటది అని అనుకున్నాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఫస్ట్ అది వద్దు అనుకున్నాను. ఆంటీ ఫోన్ చేసి, బాలవికాస్ ఆంటీ ఫోన్ చేసి వైష్ణవిని పంపించండి అని అడిగింది. ఏంటో సడన్ గా నేను వస్తాను అని చెప్పేశాను.
4: నువ్వు బాల వికాస్ స్టూడెంట్ గా ఇప్పుడు పర్తి యాత్రలోని పార్టిసిపేట్ చేసావు కదా?
6: డాన్స్ లో పార్టిసిపేట్ చేశాను.
4: ఓకే, పర్తి యాత్ర డ్రామాలో డాన్స్ లో పార్టిసిపేట్ చేశాను.

0: వస్తాను అని అని చెప్పేశాను. చెప్పేసరికి పేరెంట్స్ కూడా ఓకే అని పంపించారు. ఏముంటుందిలే అని అనుకుని ఏదో ఒకటి అని అనుకుని వచ్చాను. వచ్చినాక పీస్ఫుల్ ప్లెజెంట్ ఫీల్ అయ్యాను.
1: నీకు చాలా నచ్చిందా పుట్టపర్తి ప్రశాంత నిలయం? ఇంకా మరి నువ్వు రిహార్సల్స్ చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది?
0: రిహార్సల్ చేస్తున్నప్పుడు స్వామివారి సన్నిధి క్లోజ్ అయి ఉంది. పైన స్వామివారి ఫోటో ఉంటే చూశాను. చూస్తుంటే నాకు రిహార్సల్ ముందు నైట్ రోజు అది గోస్ట్ సంథింగ్ డ్రీమ్ అది ఇది వస్తుంది అని నాకు అట్లా డ్రీమ్ వచ్చింది. అది పడుకున్నాక సైరామ్ సైరామ్ అనుకుంటే పడుకున్నాను. ఆ నెక్స్ట్ డే నైట్ రిహార్సల్కి వచ్చినప్పుడు పర్దా క్లోజ్ ఉంది కాబట్టి పైన ఉన్న స్వామి ఫోటో చూసి స్వామి కాపాడు అని అలా ప్రే చేసుకున్నాను. హృదయంలోనే ప్రే చేసుకుంటుంటే స్వామి వచ్చి నాతో నవ్వుతున్నట్టు నా పక్కనే కూర్చున్నట్టు ఆ ఫీల్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చాక సాయిరాం సాయిరాం అనుకుంటూ పడుకున్నాను. ఏదైనా హెడ్ ఏక్ అన్నా ఏదైనా పెయిన్ ఏదైనా వచ్చినా కానీ సాయిరాం అనుకుంటూ ఉంటే తగ్గిపోతుంది.
1: అవునా, చాలా బాగుంది. మరి నువ్వు బాల వికాస్ స్టూడెంట్ కదా, మరి ఎలాగ నువ్వు బాల వికాస్కి వచ్చావు? నీకు స్వామి గురించి ఎలాగ మొట్టమొదటి తెలుసో చెప్తావా?
0: యాక్చువల్లీ మా పక్కింటి వాళ్ళు సైడ్ ఓటీస్ అయితే మాకు ఈ బాల వికాస్ అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ మా పక్కింటి వాళ్ళు సైడ్ ఓటీస్ కాబట్టి పక్కింటి అంటే చెప్పింది బాల వికాస్ కి పంపేయండి వైష్ణవిని అని చెప్పింది. సో మా మదర్ పంపించింది. ఏంటిది ఇది సండే కూడా ఇది ఏంటి అని కొంచెం ఫీల్ అయ్యాను. ఏముంటది అని అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది వేదము అన్ని నీతి కథలు నేర్పిస్తున్నారు.
1: మరి నీకు నచ్చిందా బాల వికాస్? మరి నీకు బాల వికాస్ క్లాస్ లో బాగా నచ్చింది ఏంటి?
0: బాల వికాస్ క్లాస్ లో స్వామి బర్త్డే కి డాన్స్ చేస్తుంటే నేర్చుకోవడం, ఇంకా నీతి కథలు చెప్తుంటే వినడం, విని ఇంటికి వచ్చినాక మా పక్కింటి పిల్లలకన్నా మదర్ కన్నా చెప్తా.
1: అవునా, ఇంకా నువ్వు మరి బాల వికాస్ కి వచ్చాక నువ్వేం నేర్చుకున్నావు, నీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి?
0: బాల వికాస్ కి వెళ్లే ముందు మమ్మీ ఎక్కువ తిట్టేది, అల్లరి ఎందుకు చేస్తున్నావు అని తిట్టేది. అక్కడికి వెళ్ళాక కొంచెం మార్పు వచ్చి తిట్టుడు తగ్గింది, నా అల్లరి కూడా కొంచెం తగ్గింది. హ్యాపీ ఫీల్ అయ్యాను. మా ఫ్రెండ్స్ కూడా తీసుకురావాలి అని అనుకుంటున్నా.
1: చాలా సంతోషం వైష్ణవి, ఇలా వచ్చి నీ అనుభవాలు మా అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు. సాయిరామ్.
0: సాయిరామ్.
2: మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
3: ఇప్పటి వరకు మనం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ముఖ్య పట్టణాల్లో జరిగేటువంటి సేవా కార్యక్రమాలు వింటూ వచ్చాం. అదే వరుస క్రమంలో ఇప్పుడు ఎదుగుతున్నటువంటి మరొక ముఖ్య పట్టణం లక్షర్పేట. ఈ లక్షర్పేట పట్టణంలో జరిగేటువంటి కొన్ని వినూత్నమైనటువంటి సేవా కార్యక్రమాలను వివరించడానికి మనతో ఇప్పుడు రవీందర్ గారు ఉన్నారు.
4: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు రవీందర్. నేను 2005 సంస్థకు పరిచయమై 2009 నుండి కన్వీనర్గా కొనసాగుతున్నాను. కన్వీనర్గా అందరి సహకారంతో చిన్న చిన్న సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మేము, మా కుటుంబ సభ్యులము, సంస్థలో పాల్గొనేటటువంటి అందరి కుటుంబాలలో ఎన్నో స్వామి మిరాకిల్స్ ద్వారా చక్కటి అనుభూతులు, ఆనందాన్ని పొందుతూ మరి చిన్న చిన్న సేవలతో పాటు కొన్ని పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైన సేవలపైన దృష్టి కేంద్రీకరించడం జరిగింది. మరి ఆ ప్రధానమైన సేవల విషయానికి వచ్చేస్తే మరి లక్షట్పేట మేజర్ గ్రామ పంచాయతీ, మరి ఎన్నో కుటుంబాలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ లోపల శ్మశాన వాటిక అనేది సుమారు 3 కిలోమీటర్ల దూరంలో, పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉండేది. మరి ఎవరైనా చనిపోయినప్పుడు పాపం తక్కువ మంది బంధువులు ఉన్నటువంటి వారు కానివ్వండి, ఎండాకాలంలో కానివ్వండి, వర్షాకాలంలో కానివ్వండి, ఆ మృతదేహాన్ని మోయడానికి కూడా అవసరమైనటువంటి సభ్యులు లేక మంది లేక ఎన్నో బాధలు పడుచుండేవారు. మరి ఒక కొన్ని కొన్ని సమయాలలో ప్రైవేటు వాహనాలను ఎక్కువ అద్దెకు చెల్లించేసి నిరుపేద కుటుంబాలు కూడా ఎంతో బాధలకు లోనయ్యేవి. మరి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరి సభ్యులమందరం కూడా కోఆర్డినేటర్ సహకారంతో అందరంతో చర్చించుకుని మన సమితి ఆధ్వర్యంలో ఒక మహాప్రస్థానము అనే పేరుతో ఒక వాహనాన్ని ఏర్పాటు చేసినట్టయితే అందరికీ అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో మరి గత ఉగాది నాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకో, ఈ కార్యక్రమంలో భాగంగా ఒక 4 లక్షల రూపాయలతో వాహనాన్ని కొనుగోలు చేసేసి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి ఆ గ్రామ పంచాయతీ లక్షట్పేట, దండేపల్లి 2 మండలాల పరిధిలో ఈ వాహనాన్ని ఎంతో మంది సుమారుగా ఇప్పటి

0: పదకొండు నెలల కాలంలో 50 మంది మతాలకు అతీతంగా క్రిస్టియన్స్ గాని ఎవరైనా కూడా ఈ వాహనాన్ని ఆ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకుపోవడానికి ఉపయోగించుకుంటున్నారు. మరి ప్రధానమైనటువంటి వ్యక్తులందరూ కూడా సత్యసాయి సేవా సమితి నిర్వహించేటటువంటి ఈ ప్రధాన సేవను దృష్టిలో ఉంచుకుని ఎంతో మంది అభినందనలు, మంచి కార్యక్రమం అని చెప్పేసి వాళ్ళు తెలియచేయడం జరిగింది. అదేవిధంగా మరి లక్షట్పేటలో కానివ్వండి, ఈ చుట్టూ పరిసర ప్రాంతాలలో ఎవరైనా వృద్ధులు చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు దూర ప్రాంతాలలో ఉండి రావడానికి ఎక్కువ సమయం పట్టేది. ఒకరోజు రెండు రోజులు ఆ మృతదేహాన్ని మరి చెడిపోకుండా ఉంచడానికి అవసరమయ్యేటటువంటి ఫ్రీజర్ స్థానికంగా అందుబాటులో ఉండేది కాదు. దీన్ని దూర ప్రాంతంలో ఉన్నటువంటి మంచిర్యాల తదితర ప్రాంతాల నుండి తీసుకురావడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉండి, మరి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ మరియు ఇతరుల ప్రజాప్రతినిధులను చర్చించేసి వాళ్లతో కలిసి మాట్లాడి సంస్థ ఆధ్వర్యంలో ఒక ఫ్రీజర్ ఏర్పాటు చేస్తాం, మీరు సహకరించాలనగానే వారు సంతోషంగా వారు ఆహ్వానం తెలిపేసి ఈ కార్యక్రమం నిర్వహించండి, మీకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైన మేము అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి 2 నెలల క్రితము ఈ ఫ్రీజర్ ని కూడా లక్షట్పేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దీన్ని కూడా వినియోగించుకుంటున్నారు. ఇక అదేవిధంగా లక్షట్పేటలో సబ్ జైలు మాకు అందుబాటులో ఉండడం అనేది స్వామి ఇచ్చినటువంటి ఒక వరంలాగా భావించాం. సుమారుగా 10 సంవత్సరాల నుండి ప్రతి ఆదివారం కూడా 1 గంట భజన మరియు సత్సంగ కార్యక్రమాలని ఆ సబ్ జైల్లో నిర్వహించుకుంటున్నాం. ఈ గంట కాలంలో వాళ్ళందరినీ చక్కగా కూర్చోబెట్టుకుని 15-20 నిమిషాలు నామస్మరణ చేసేసి మరి వారికి సత్సంగం ద్వారా ఎన్నో మంచి విషయాలు ఆ జైలర్ గారు అందించినటువంటి సూచన మేరకు కొన్ని అంశాల మేరకు ప్రతి వారం ఒక్కొక్క అంశం పైన చక్కటి ఆధ్యాత్మిక సత్సంగం నిర్వహించేయడము, మరి వాళ్ళెంతో భక్తి శ్రద్దలతో కూర్చొని మేము చెప్పే మాటలు వినడము, విన్న తర్వాత వాళ్ళు ఒక రకమైనటువంటి ఆనందము, ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసము, వారి యొక్క ఆలోచన దూరలో మార్పు అనేది మేము గమనించడం జరిగింది. మరి ఈ జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడ కొన్ని ప్రధాన గ్రామాల లోపల మా కలిసి, సార్ మీరు ప్రతి వారం కూడా మా భజనకు మా జైలుకు వచ్చేవారు, భజన చేసేవారు, సత్సంగం ద్వారా మంచి విషయాలు చెప్పేవారు, సార్ మీరు విన్నటువంటి మాటల ద్వారా మా కుటుంబాలలో మేము మార్పు తెచ్చుకున్నాం, మా ఆలోచనలో మార్పు తెచ్చుకున్నాం, మేము ఈ జీవనోపాధిగా ఈ ఫలానా వృత్తిని కొబ్బరి బొండాలు అమ్మడం, పూల మాలలు అమ్మడము, ఇలాంటి వృత్తుల్లో మేము మా జీవనాన్ని కొనసాగిస్తూ ఆనందంగా ఉన్నాం సార్ అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆనందాన్ని మా ద్వారా మా దగ్గర వ్యక్తం చేయడం జరిగింది. ఇక అదేవిధంగా మరి స్వామి చెప్తూ ఉంటారు, మానవ సేవయే, మానవ సేవ, లవ్ ఆల్, సర్వ్ ఆల్ అనే ప్రధానమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రేమతో ఎవరికైతే ఎక్కడ ఏ సేవ అవసరమో ఆ సేవ చేయాలని చెప్పేసి ఇది అదిని కాకుండా అన్నింటినీ నిర్వహించుకోవడానికి లక్షట్పేట సమితి ఆధ్వర్యంలో చక్కటి ప్రణాళిక తయారు చేసుకుని మనం నిర్వహిస్తున్నాం. ఒకరోజు మరి లక్షట్పేట పట్టణానికి దూరంగా ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి తలమల, మన్యగూడెం అనే గిరిజన గ్రామాలలో గ్రామసేవ నిర్వహించుకున్నాం. గ్రామసేవ నిర్వహించుకున్నప్పుడు వాళ్ళ యొక్క కుటుంబాలు, వాళ్ళ ఇండ్లు చూసినట్టయితే మాకు ఆశ్చర్యం వేసేసింది. వాళ్ళు ఏ రోజుకు ఆ రోజే ఆలోచించుకునే వాళ్ళు, కానీ భవిష్యత్తు గురించి ఆలోచించుకునే వాళ్ళు కాదు. వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి కూడా అసలే ఆలోచించుకోలేదు. పిల్లలందరూ కూడా బట్టలు లేకుండా బయట తిరగడము, మురికిగా పట్టుకపోవడము, గోళ్లు పెంచుకోవడము, మరి జుట్టు పెంచుకోవడము, అవన్నీ చూడడం జరిగింది. మరి ఎలాగైనా సమితి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామాలను దత్తతగా తీసుకుని అక్కడ ఉన్నటువంటి 30 మంది పిల్లలు మార్పులు తీసుకురావాలని ఒక సత్సంకల్పము. ఎందుకంటే మేము ప్రతి నగర సంకీర్తన గురువారం నాడు ఉదయమే ఏమేం చేయాలని చెప్పేసి అందరం కలిసి చర్చించుకుంటాం. ఒకరోజు ఒక గురువారం నాడు చర్చించుకుని మరి ఎట్లయినా పర్వాలేదు, స్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి ఆ 30 మంది పిల్లలను దత్తత తీసుకుని 3 సంవత్సరాల నుండి ప్రతి ఆదివారం కూడా మరి సమితి తరపున కార్యకర్తలు అక్కడికి వెళ్లి వాళ్లకు పండ్లు, ఫలాలు, ప్రోటీన్ ఫీడ్, పల్లీలు, నువ్వుల ఉండలు, మరి మహిళా సేవదలు చేసిన ప్రోటీన్ ఫుడ్ స్వయంగా తయారు చేసుకుని వారి వద్దకు వెళ్లి వారికి అందరికీ అందించేసి 1 గంటన్నర సేపు వారితో గడిపే వాళ్ళము. వారికి తెలుగు స్పష్టంగా మాట్లాడము, రాయగలిగేటట్టుగా వారికి శిక్షణ ఇవ్వడము, అదేవిధంగా మరి ఎక్కడ అవసరమైతే విద్యాభిషేక సంబంధమైనటువంటి విషయాలలో ఏ వస్తువులు అవసరమైతే ఆ వస్తువులు వారికి అందజేసేసి అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి వరకు పూర్తి చేసి తర్వాత కూడా చదువును ఆపేయకుండా ఉండడానికి మరి ITD ఆధ్వర్యంలో ఉన్నటువంటి హాస్టల్లో వాళ్ళని చేర్పించే వాళ్ళము. ఇది నిరంతరంగా కొనసాగుతుంది, స్వామి యొక్క ఆశీస్సులు చెప్పేసి నేను చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరము జూన్ మాసంలో లక్షట్పేటలో ఉన్నటువంటి అటువంటి 14 హై స్కూల్స్ నుండి మరి దీననారాయణ విద్యార్థులు తల్లిదండ్రులైనటువంటి పిల్లలను ఎంపిక చేసుకుని మరి లక్షట్పేట ప్రధాన పట్టణంలో ఒక సమావేశ మన ఎంపీడీఓ సమావేశపు హాల్లో 100 మంది విద్యార్థులకు అక్షర కళాశాల పేరుతో మరి పుస్తకాలు, పెన్సిళ్లు, స్కెచ్ పెన్నులు అన్ని కూడా ప్రతి సంవత్సరం సుమారుగా 10 సంవత్సరాల నుండి ఈ అక్షర కళాశాలని మేము సమితి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా సమితి
1: చెప్పారండి రవీందర్ గారు, మీరంటే మీ ఆ వినూత్నమైనటువంటి సేవా విధానము, ఆ సేవా కార్యక్రమాలు వింటుంటే చాలా స్ఫూర్తిగా ఉంది. ఈ సేవా కార్యక్రమం నిర్వహించడానికి ఒక టీం కావాలి. అలాంటి టీమ్ లో యూత్ మెంబర్షిప్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆ సేవలు సఫలీకృతమవుతాయి. అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఈ యూత్ టీమ్ ని లీడ్ చేస్తున్నటువంటి యూత్ కోఆర్డినేటర్ గారు దేవేందర్ రెడ్డి గారు, యూత్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతున్నాయి, దాంట్లో తన అనుభవాలేంటి అని మనతో పంచుకోవడానికి ఇక్కడ ఉన్నారు.
2: ఓం శ్రీ సాయిరాం. ఆదిలాబాద్ జిల్లా యువత ఆధ్వర్యంలో వివిధ సమితులలో సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారిచే నిర్ణయించబడిన వివిధ సేవా కార్యక్రమాలు ఆయా సమితుల సామర్థ్యం అనుసరించి విరివిగా జరుగుతున్నవి. అందులో కొన్ని మనము ఆల్రెడీ మంచిర్యాల లక్షట్పేట కన్వీనర్స్ నుండి కొన్ని తెలుసుకున్నాము. ఇక కొన్ని ఇంపార్టెంట్ 3-4 సేవలు ఇప్పుడు చెప్పుకున్నాము. అందులో మొదటిది గ్రామీణ యువ వికాస్. ఇందులో గ్రామీణులకు గ్రామాభ్యుదయం పేరిట విద్య, వైద్యం మరియు ఉపాధి సేవలు శ్రీ సత్యసాయి రూరల్ కమ్యూనిటీ సెంటర్ అనే పేరుతో కంప్యూటర్ మరియు వివిధ రకాల వొకేషనల్ కోర్సులు నేర్పిస్తున్నాము. ఈ సేవా కార్యక్రమము నిన్నెల మండల కేంద్రంగా వివిధ గ్రామాల ఈ సేవను ఉపయోగించుకుంటున్నారు. ఇందులో 30 మంది కంప్యూటర్ శిక్షణ తీసుకుని 20 మంది వివిధ ఆఫీసులలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. మిగిలిన వారు శిక్షణలో కొంత లబ్ధి పొంది వారి వారి జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. వీరు ఈ శిక్షణలో వివిధ విలువలు కూడా నేర్చుకుని జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కొంత నేర్చుకుని మిగిలిన యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ మధ్యలో కొంతమంది పుట్టపర్తి యాత్రల్లో కూడా పాల్గొన్నారు. ఇక రెండవది రూరల్ మరియు అర్బన్ స్టూడెంట్స్ మోటివేషన్ ప్రోగ్రామ్స్. ఇందులో పాలిటెక్నిక్ మరియు టీటీసీ ఫ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం సుమారు 800 మందికి శిక్షణ ఇస్తే అందులో 500 మందికి పైగా వివిధ కోర్సుల్లో అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. 5 సంవత్సరాల క్రితం ఫ్రీ కోచింగ్ లో పాల్గొని మా కాలేజీలో నా స్టూడెంట్ గా ఉండి ఈరోజు సింగరేణి క్యాలరీస్ కంపెనీలో ఓర్మెన్ గా చేస్తున్న అబ్బాయిని చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. మూడవది 10th ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్ కి అన్లాకింగ్ సక్సెస్ అనే కార్యక్రమంతో ప్రతి సంవత్సరము సుమారు 8,000 మందికి సక్సెస్, కెరీర్ గైడెన్స్, హ్యూమన్ వాల్యూస్ లో మోటివేషన్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము. ఈ పిల్లలు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ వారు కూడా సత్యసాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని వస్తుంటారు. అందులో రీసెంట్ గా ఒక కాలేజీలో ఒక మోటివేషన్ ప్రోగ్రాం పెట్టిన తర్వాత 250 మంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. చివరిగా ప్రాథమిక పాఠశాల పిల్లలకి విద్యాజ్యోతి అనే సేవా కార్యక్రమం పేరిట కొన్ని స్కూల్స్ ను ఎంపిక చేసి వారికి వివిధ సేవా కార్యక్రమాలు, స్కూల్ బుక్స్, డ్రెస్సెస్ తో పాటు గంగిపల్లి అనే గ్రామంలో ప్రతిరోజు ఆర్గనైజేషన్ ద్వారా అల్పాహారం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వారి పేరెంట్స్ కూలీ పనులకు పొద్దున్నే వెళ్తుంటారు, ఉదయం పిల్లలకి భోజన సౌకర్యం ఉండదు, కాబట్టి ఈ ప్రోగ్రాము తలపెట్టడం జరిగింది. చివరిగా ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అని ఆలోచిస్తే ఒక మిరాకిల్లా అనిపిస్తుంది. ఎందుకంటే కార్యక్రమ నిర్వహణకు మొదలు పెట్టేటప్పుడు ఎలాంటి ఫండింగ్ గాని రిసోర్స్ గాని ఉండదు, కానీ స్వామి మీద భారంతో నిస్వార్థంగా విశ్వాసంతో చేస్తున్నప్పుడు ఏ కార్యక్రమం అయినా కూడా ఎలాంటి అవరోధాలు లేకుండా జరిగిపోతూ ఉంటాయి. ఇందులో మేము నేర్చుకున్నవేంటంటే ముఖ్యంగా 1 కంపాషన్ అంటే అన్కండిషనల్ లవ్, 2 సర్వీస్, సర్వీస్ విత్ కంపాషన్ విల్ డెఫినెట్లీ రీచ్ టు ఎనీ గోల్ ఆఫ్ ది ప్లాన్డ్ యాక్టివిటీ. జై సాయిరామ్.
1: సాయిరామ్ అన్న, ఒకసారి మా సీనియర్ చెప్పినటువంటి నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. తెలంగాణ ప్రాంతాల నుంచి తెలంగాణ మాట్లాడేటువంటి ఒక భక్తుడు సాయికుల్లో హల్లో వచ్చి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు స్వామి కూడా దర్శనానికి వచ్చారు. దర్శనానికి వస్తే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతు, ఆ తెలంగాణ భాష ఆయనది, రైతును కాదు కానీ గ్రామీణుడు. స్వామి దర్శనానికి వస్తూ స్వామి నడుస్తూ నడుస్తూ ఆ జెంట్స్ వైపు నుంచి మూల తిరుగుతున్నప్పుడు సేవదల్ వాళ్ళు ఎంత చెబుతున్నా కూడా వినకుండా ఈ తెలంగాణ గ్రామీణుడు లేచి స్వామిని గట్టిగా అరుస్తూ, అన్నా బాగున్నావా అని ఆయన గట్టిగా అరిచారు. స్వామి అందరూ అయ్యో ఇట్లా అన్నాడేంటి అనే ఆ కొద్ది సెకండ్లలో స్వామి ఏమంటారు, స్వామి ఏ విధంగా తీసుకుంటారు అనేటువంటి ఆ కొద్ది సెకండ్లలో స్వామి వెనక్కు తిరిగి, స్వామి రాయలసీమ భాష మనందరికీ తెలిసిందే, స్వామి తెలుగు మనందరం వినే ఉంటాం, కానీ స్వామి ఆ ఒక్క సెకండ్ అతన్ని చూసి నవ్వి బాగున్ననే అన్నా కూచో అని స్వామి అన్నారు. అదే యాస, అదే భాషలో మీరు చెబుతుంటే ఆ హృదయవాసి ఈ సేవ స్ఫూర్తి ప్రతి యువకుల్లో ఆ విధంగా స్పందిస్తూనే వస్తుంది. ఆ యొక్క స్వామి ఆ విధంగా ఆ తెలంగాణ భాషను మెచ్చుకున్నట్టు ఆ యొక్క లిబర్టీ తీసుకుని ఇప్పుడు మన రాములు తాతగారిని ఒక రిక్వెస్ట్ చేద్దాం. తాతగారు, మీరు ఇంతకు ముందు చాలా సూపర్ గా పాడారు, ఇంకొక పాట మీరు వాడండి.

0: స్వామి చెబుతూ ఉంటారు, చకోరము చంద్రకాంతిని కోరుతుంది, శరీరం ఆహారాన్ని కోరుతుంది, కానీ స్వామి మాత్రం సాయి భక్తుల ప్రేమను కోరుతుంటాడు. ఎందుకంటే ఆ ప్రేమ ద్వారానే స్వామి తన శక్తిని, తన యొక్క ప్రభావాన్ని చాటుతూ ఉంటారు. స్వామి చెప్పినట్టు లవ్ ఇస్ హిస్ ఫామ్, ప్రేమనే ఆయన స్వరూపం. ఆ ప్రేమను భక్తిలో నుంచి కొని ఆ ప్రేమను వారికి తిరిగి వివిధ విధాలుగా స్వామి వారికి ఇచ్చినటువంటి ఎన్నో సంఘటనలు ఆదిలాబాద్ లో జరిగాయి. ఆ భక్తుల యొక్క కొన్ని అనుభవాలను మనం ఇప్పుడు విందాం. ఇప్పుడు మనతో అలాంటి కొన్ని అనుభవాలను పంచుకోవడానికి శంకరయ్య గారు పారిపల్లి గ్రామం ఆదిలాబాద్ నుంచి వచ్చి ఉన్నారు.
1: ఓం శ్రీ సాయిరాం, అందరికీ సాయిరాం. స్వామి నన్ను ఒక మూర్ఖుణ్ణి ఒక మునిగా మార్చినట్టుగా తీసుకున్నాడు. 1995 సంవత్సరం స్వామి ప్రథమ దర్శనానికి పుట్టపర్తి వచ్చిన అప్పుడు నేను ఏప్రిల్ నెల సేవలో ఉన్నా. ఆ సేవలో ఉన్నప్పుడు స్వామి నాకు ఎంతో ఆదరించి ఆశీర్వదించి ఇచ్చిన ఒక మంచి అవకాశం. నేను ఒక స్వామి పాట కావాలని కోరుకున్నా. స్వామి ఆ పాటనిచ్చి దాంతో నాటుగా నాతో ఎన్నో సేవలు కూడా చేయించుకుంటాడు. ఆ పాట కొంచెం

0: సాయిరామ్ ఇప్పుడు మీరిన్నారు మా సోదరుడు వారిన పాట. అది ఆ మా ఆధ్యాత్మిక ధోరణి. ఆ ధోరణి లోపల ఉన్నటువంటి నన్ను స్వామి నన్ను ఉద్ధరించి నాతో ఇంకో 10 మంది సేవలు చేయించుకోవాలనే ఉద్దేశంతో ఆయన సంకల్పంతో నాకు స్వామి కొన్ని అనుభవాలు ఇచ్చిండు. దీని తర్వాత స్వామి దయతోని ఒక బృందం తయారు చేసుకున్నాం. అది హరికథ కాలక్షేపం అంటారు దాన్ని. హరిదాసు తబలిస్టు ఉంటారు, ముగ్గురం ఉంటాం. ఇట్లా ముగ్గురం కలిసి కొన్ని గ్రామాలు సంచరించను. ఒకే 2 సార్లు 3 సార్లు పోయిన ప్రతి గ్రామం కూడా ఈరోజు భజన మండలి అయి ఉన్నది. ఆ భజన మండలి నుంచి సేవలకు వస్తాను, స్వామిని బాగా నమ్ముకుంటాను, స్వామి అనుగ్రహాలు కూడా బాగా ఉన్నాయి. అటువంటి దాంట్లో స్వామి నన్ను ఒక బాధ వచ్చినప్పుడు, నా భార్య ఆరోగ్యం బాగలేనప్పుడు స్వామి 2002లో నా భార్యకు ఎంతో తొందరగా ఇక్కడనే ఏప్రిల్ మాసం లోపల ఇద్దరు వచ్చినాం. మా ఇద్దరికి ఇక్కడ సేవలు ఇచ్చుకుంటూ స్వామి 3 రోజులకు ఆమె బాధంతా తీసేసిండు.
1: భార్యకు బాగలేదంటే అది జబ్బు
0: క్యాన్సర్ బీమా అని డాక్టర్ నిర్ణయించిండు. ఆశలు వదులుకున్నాం, కానీ స్వామి సేవలనే ఉందాం పని వచ్చినాం. ఆ క్యాన్సర్ బీమారిని ఏ విధంగా దాన్ని తొలగించానో తొలగించింది స్వామి.
1: స్వామి క్యాన్సిల్ చేశాను, క్యాన్సిల్
0: చేసిండు. ఈనాటికి కూడా అంటే 2002 నుంచి ఈనాడు 2017 వరకు ఆ బీమార్ లేదు ఆమెకు. అదేవిధంగా మా భార్య ఒకసారి ఒక పామును తొక్కింది. ఆ పాము ఏం చేస్తుందో అని మేము చాలా భయపడ్డాం. అది రాత్రి వచ్చింది స్వామి మా మనసం కాడికి ఆ పాము వచ్చింది. కానీ స్వామి ఏ విధంగా కాపాడిండో మమ్మల్ని ఆ విధంగా కాపాడిండు. అది మా ఇంట్లో జరిగిన పెద్ద మిరాకిల్. దాన్ని చూసి మా ఊరు ఎంతో చెలించిపోయిండు. మీ స్వామే మిమ్మల్ని రక్షించిండు, మీకు స్వామి తప్ప నామం తప్ప సేవ తప్ప ఏది అవసరం లేదు అని మా కుటుంబం గాని మా గ్రామ ప్రజలు గాని చాలా సంతోషపడి అప్పటి నుంచి ఇప్పటి వరకు రెట్టింపు భజనలు జరుగుతాయి. మా గ్రామం లోపల చిన్న ఊరు, 1600 మంది ఉంటారు. అటువంటి ఊర్లో 4 భజన మండలి నడుస్తాయి. గురువారం 2 నడుస్తాయి, డైలీ భజనలు 2 జాగాలు నడుస్తాయి. మందిరం కూడా కట్టుకునేంత శక్తి లేకుండా ఇళ్లలోనే నడుపుతారు. ఎప్పుడు స్వామి ఏది మనం సంకల్పించి కోరి కోరక ముందే స్వామి మాకు అన్ని తీర్చుకుంటావు. మంచి పంటలు ఇచ్చిండు, ఈ సంవత్సరం మంచి వర్షాలు ఇచ్చిండు. ఎంతో మందికి మనకు దగ్గర పల్లెలు 10 పల్లెల గ్రామస్తులు మన దగ్గరికి వస్తారు, మేము వాళ్ళ దగ్గరికి పోతాం. ప్రతి ఏదో చిన్న కార్యక్రమాలు పెట్టుకొని అక్కడ వాళ్ళ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇచ్చి ఆనంద పెట్టి స్వామి దాంట్లో ఇంకో ఎక్కువ తీసుకుంటాడు, స్వామి సేవలు చేయించుకుంటాడు. జనవరిలో కానీ ఏప్రిల్లో కానీ మా బ్యాచ్ ఎప్పుడు 20 మందికి తక్కువ రారు. సంతోషంగా స్వామి సేవలు చేసుకుంటూ మాకు స్వామి బాగా కాపాడుతాండి, ఎంతో ఆనందపడతాను. అటువంటి స్వామి సేవలు, ఆ స్వామి దయ ఈ విధంగా మా దత్తని చేయించుకుంటాను గనక మాది ఒక జన్మ పుణ్యం కాదు, ఎన్ని జన్మల పుణ్యమని మేము భావించుకొని స్వామికి ఎప్పుడు కృతజ్ఞతలమయ్యే ఉంటాం. ఇటువంటి దాంట్లో మాకు ఆర్థిక సహాయాలు కూడా అందించే మంచి మంచి పెద్దలు, ఇది చెయ్యి, ఈ విధంగా చెయ్యి, దీనికి తక్కువ ఖచ్చితంగా నేను ఉన్నా చెప్పేటోళ్ళు కూడా పెద్దలు మనకు ఎప్పుడు సహకారంగానే ఉంటాను. ఆ విధంగా ప్రతి సంవత్సరం ఒక పెళ్లి చేస్తాను పేదలకు. తల్లి లేకున్నా తండ్రి లేకున్నా ఒక జంటకు ప్రతి సంవత్సరం ఒకరికి పెళ్లి. ప్రతిరోజు ఒక అనాథకు భోజనం పెడతాను.
1: ఈ 90వ సంవత్సరం స్వామి జన్మదిన వేడుకల్లో ఒక గొప్ప మిరాకిల్ జరిగింది, అందరు అంటూ ఉంటారు.
0: స్వామి దయతోటి 80వ సంవత్సరం 80 గంటల భజన చేసినాం. అది మంచిగా జరిగింది. 85 బర్త్డే సందర్భంగా 85 గంటల భజన, 90 గంటల భజనకు 90వ బర్త్డేకు. ఫస్ట్ 80 గంటల భజనకు మేము గిన్ని పాలు అవసరం, ఇంతమంది మనకు రోజు డైలీ భజనకు ఉంటారు రాత్రి అని లెక్కేసుకున్నాం. ఆ లెక్కేసుకున్న పాలు మేము కొనలేదు, తక్కువల కొని కొంటే ఆ పాలకుండలు ఒడుసులు లేదు. అవి ఎప్పుడు చూసినా నిండుగానే కనిపించడు, అక్షయం. అయితే అది పాలకుండ కాదరా, పరమాత్ముని కుండలని మేము సంతోషపడ్డాం. వచ్చిన పిల్లలు గాని తెచ్చిన గొల్లోలు గాని అందరు కూడా ఏందా పాలు ఒడతలేవని అన్నారు, బాగా సంతోషించినాం. తర్వాత 90వ దానికైతే ఇంకా పెద్ద మిరాకిల్. 90వ భజన 2015లో నడిచింది కదా, అందుకొరకు 14లో మనకు ఒక కళ వచ్చింది. స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చున్నట్టు, ఆ పక్కనే మా జిల్లా అధ్యక్షుడు ఉన్నట్టు, ఆ సేవాదాలతో స్వామి చెప్తాడు శంకరయ్య లోపలికి రమ్మను అని. నేను ఆ ఇంటర్వ్యూ రూమ్ లోకి ఇట్లా దండం పెట్టుకుంటూ పోతా అంటే చెప్తాడు స్వామి, ఏమి ఎట్లున్నది పరిస్థితి అని. అంటే స్వామి మీరు లేరని అంత డల్ అయిపోయింది, మీరున్నట్టుగా మాకు ఒకసారి వస్తేనే ఏమైనా డెవలప్ అని నేను అడిగిన. ఇంతే 2 మాటలు. అటు తర్వాత స్వామి కుర్చీ మీద చేతులేసి ఇప్పుడు రావన్నా అని ఇట్లా అన్నాడు. కాదు స్వామి, 2015 మరో 90 గంటల భజన కదా అని నేను దండం పెట్టిన. మంచిది అన్నాడు. 2014 నవంబరు మనకు గ్లోబల్ భజన ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, దానికి స్వామి మా ఇంటికి వచ్చిండు. మారు రూపం అంటే షిరిడీ సాయి రూపంలో వచ్చిండు. ఒక కట్టె పట్టుకున్నాడు, తలకు రుమాల్ పాగ జుట్టుకున్నాడు, తర్వాత మంచి తెల్లటి డ్రెస్సు కోటు వేసుకొని ఉన్నాడు, వచ్చిండు, బయట గద్దె మీద కూర్చున్నాడు. మూడే పాటలు జరిగినాయి. మూడో పాటకు లోపల భజన చేస్తాండు.
1: అప్పుడు మీరు ఉన్నారా?
0: నేను ఇక్కడ ఉన్నా, పుట్టపర్తి
1: పుట్టపర్తి సేవలు ఉన్నారా?
0: నా భార్య, మా కన్వీనర్ పోషం, తర్వాత భక్తులు కూడా చూసిండు, మాట్లాడిండు స్వామితో. స్వామి మీరు ఎట్ట వచ్చిండు అంటే, నేను ఆంధ్రశాయ అన్నాడట. ఆంధ్రశాయ అంటే మరి తెలుగుతో మాట్లాడతలేవు, హిందీలో మాట్లాడతానో అన్నారట. అంటే ఏదో స్వామిలందరినీ పిచ్చోళ్ళని చేసిండు అనుకున్నట్టే. తర్వాత స్వామి కొంచెం ఆకలి అవుతుంది అన్నట్టుగా సైగ చేసిండట. ఆ సైగకు ఆ రోజు శనివారం కనుక మా వాళ్ళు నేను లేను కనుక వంట వండలేదు. ఏదో చిన్న పలారం మన ఇంట్లో ఉండేది, నాలుగు ఒకటిసారి తెచ్చి ఇట్లా
1: పట్టుకున్నాను.
0: నాలుగు సకినాలు ఒక మడుగు కూడా, అయితే ఇట్లా పట్టిందట ఈ చేత. ఈ చేతిలో పెట్టి స్వామి ఒకటిసారి నోట్ల పెట్టిండట. మనిషి ఒకసారి నోట్ల పెట్టాడు కదా అని వీళ్ళు ఆశ్చర్యపోయిందట. అయితే వీళ్ళకి ఆ భజన పిచ్చి ఉన్నది కనుక వాళ్ళు లోపలికి పోయిండు. ఆ పోషాలు ఈ గ్లాస్ తో నీళ్ళు ఇచ్చిండు. నీళ్ళు ఇస్తే ఈ గ్లాస్ స్వామి ఇట్లా పట్టలేదట, ఇట్లా పట్టిండట,
1: అరచేతిలో పెట్టుకుని
0: ఇదే విధంగా తాగి మరో లేవ్ అని ఇచ్చిండట. ఆ పోషాలు ఇక్కడ గ్లాస్ పెట్టి, ఇక స్వామి నేను ఇక్కడనే పంట అన్నాడట. అంటే ఇక్కడ పండద్దు, భజన అల్లరి ఉంటది, పిల్లలు అది ఇది, నువ్వు అక్కడ స్కూల్ కాడ పోయి పండుకో అని అన్నాడట. హైట్ అని కోప్పడి లేచి స్వామి వెళ్ళిపోయింది. తర్వాత తెల్లారి మా పిల్లలందరూ ఊరంతా తిరిగి ఏ ఊర్లో పక్క ఊర్లలో అడిగినా గానీ అటువంటి మనిషి రాలేదు రాత్రి అని చెప్పిండట. స్వామి ఇప్పుడు ఈ రోజులలో కొంతమంది లేడు అది ఇది అనుకుంటారు, కానీ మా ఇంట్లో మా కుటుంబం మా ఊర్లో మాత్రం ఆ మాటకు ఒక్క పైస మందం కూడా అవకాశం లేదు. స్వామి ఉన్నాడు, మన దగ్గరనే ఉన్నాడు, మనకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోయంటాడు అనే భావంతోనే ఈ సంవత్సరం ఒక బస్సు తీసుకురావాలని మా జిల్లా మీటింగ్ లో కూడా నేను 50 మంది అని ఒకటే లెక్క చెప్పిన, కానీ ఇవాళ వచ్చింది 100 మంది. 50 మంది బస్కే వచ్చిండు.
1: చాలా సంతోషం.
0: పెద్దలు చిన్న పిల్లలతో కుటుంబాలు రావాలంటే మేము బస్సు పెట్టాలి.
1: మార్బుల పారిపల్లి గ్రామంలో ఇంత స్వామి యొక్క వైభవం. మరి అదే విధంగా ఆదిలాబాద్ లో అతిపెద్ద పట్టణంగా భావింపబడే ఆదిలాబాద్ పట్టణంలో కూడా స్వామి మహిమ, స్వామి యొక్క ఆ ప్రేమ ఏ విధంగా ప్రస్ఫుటమైందో, ఒకరి ఇంట్లో ఏ విధంగా ప్రస్ఫుటమైందో వీణా గారు ఇప్పుడు మనకు చెబుతారు.
2: ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. 6 మంత్స్ బ్యాక్ ఆగస్ట్ 5 నాన్న బాత్రూంకి లేచి అలా బయటకు వెళ్లి కింద పడిపోయారు. పడిపోయేసరికి 3 AM అవుతుంది. అప్పుడు మేమిద్దరం పడుకొని ఉన్నాం. అక్క మ్యారేజే వెళ్లిపోయింది.
1: మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు?
2: 3 ఉంటాం మేము. అక్క మ్యారేజ్ చెప్పి వెళ్ళిపోయింది. మేము ప్రస్తుతం 3 ఉన్నాం.
1: అమ్మా, నాన్న,
2: నేను.
1: మీరు?
2: నాన్న బాత్రూంకి లేచి 3 o'clock పడిపోయారు. సరే అని పడిపోతే లేవర్ అవ్వట్లేదు, మేము పడుకొని ఉన్నాం. మళ్ళీ లోపలికి వచ్చి అలాగా ఏదోలాగా లోపలికి వచ్చేసారు. వచ్చి మమ్మల్ని లేపారు. నాకు లేవర్ రావట్లేదు, నడవ రావట్లేదు అస్సలు. అంటే మాకేం అర్థం అవ్వలేదు, ఏమైంది మరి నాన్నకి బాగుండే కదా అని. సరే అని 3 AM కదా, ఎవరు ఉండరు ఇప్పుడు, ఎవరికి ఫోన్ చేసినా ఎవరు రారు కాబట్టి మార్నింగ్ 8 వరకు వెయిట్ చేసి ఆదిలాబాద్ డిస్టిక్ కన్వీనర్ విలాస్ గారిని ఫోన్ చేశాం. కొంచెం దగ్గర ఫ్యామిలీకి కాబట్టి, ఆయన రిమ్స్ లో జాబ్ చేస్తారు ఆదిలాబాద్ హాస్పిటల్లో. ఫోన్ చేసరికి వాళ్ళు వెంటనే వచ్చారు. రాగానే చూశారు, లేవమంటే నాన్న నిల్చోవట్లేదు. ఏమైంది మరి అంటే, సరే ఏదైందో హాస్పిటల్ అయితే తెలుస్తుందని అక్కడ ఉన్న రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్లేసరికి అక్కడ డాక్టర్స్ అన్ని చెక్ చేశారు, స్కాన్ తీశారు, అన్ని నార్మల్ వచ్చాయి. కానీ ఇక్కడ కాళ్ళలో ఏమైందనేది ఎవరు చెప్పలేకపోయారు. సరే 3 డేస్ అయ్యాక హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పారు. హైదరాబాద్ తీసుకెళ్తే అక్కడ ఒక డాక్టర్ అన్నారు, ఒక టెస్ట్ చేస్తారు కండక్ట్ సిస్టమ్, అది చూస్తే తెలుస్తుంది అని చెప్పారు. సరే అని అది చెక్ చేసేసరికి GBS అని ఒక డిసీజ్ ఉంటుంది, లాక్స్ లో ఒకరికి వస్తుంది అది. అది ఎవరికైనా రావచ్చు. సడన్ గా న్యూరో ప్రాబ్లం అటాక్ అయ్యి కింది నుంచి నరాలలో ఒక టైప్ ఆఫ్ పారాలిసిస్ అటాక్. అది అటాక్ అయిందమ్మా, ఇక పెరుగుతుంది కాబట్టి, పెరుగుతుంది కానీ ఇది తగ్గదు, ఇక బెడ్ కి అర్పితం మీ నాన్న అని చెప్పారు మా కన్వీనర్ తో. మా కన్వీనర్ ఇక అమ్మాయి ఒక్కతే కదా, పెద్ద అమ్మాయి లేదని వాళ్ళని చెప్పలేదు, ఏం అవ్వలేదు నాన్నకి అని చెప్పి ఆదిలాబాద్ తీసుకొచ్చారు. టెస్ట్ అయ్యాక తీసుకొచ్చాక మళ్ళీ నెక్స్ట్ డే చెప్పారు డాక్టర్, ఇలా చెప్పారు నాన్నకి ఇక బెడ్ రీడే, అది పెరుగుతుంది కానీ తగ్గదు అనేసరికి ఒకేసారి స్వామిని ప్రార్థించాం. ఏంటి స్వామి, మీకైతే అంతా తెలుసు, మరి ఇదైతే తగ్గని GBS అని డాక్టర్ చెప్పారు, మరి దీనికి మీరే మాకని రోజు భజన్ పాడుతూ హైదరాబాద్ నుంచి రాగానే 91 భజన్ స్టార్ట్ అయ్యాయి. అవగానే రోజు ఈవినింగ్ భజన్కి వెళ్ళటం, విభూతి తేవటం, నాన్నకి వాటర్లు ఇచ్చి కాళ్ళకి రాయటం, భజన్ పాడుతూ సేవ చేయటం, నేను అమ్మ. అలా చేసేసరికి 3 మంత్స్ బెడ్ పైన ఉన్నారు. ఒక 10 డేస్ అయ్యాక ఒకరు చెప్పారు, డాక్టర్ నాగ్పూర్లో ఒక డాక్టర్ మంచి డాక్టర్ ఉన్నారు, వెళ్ళండి అమ్మ న్యూరో అంటే. అక్కడికి వెళ్తే ఆయన MRI తీయమన్నారు. ఫస్ట్ తీయగానే ఇది GBS లాంటిది ఫామ్ అవుతుంది, మీకేంటంటే జస్ట్ అది మొత్తం వెళ్ళిపోతుంది మీ నాన్నకి నీస్ వరకు ఆగింది, ఒక 5 డేస్ చూద్దామని ఉంచారు అక్కడ.
1: అది ఎవరు ఆపినట్టు నీ దగ్గర ఆగిపోయిందండి,
2: నీ దగ్గర ఆగిపోయింది. అయితే నాన్న ఏం చేస్తారు, ఫోటో జేబులో పెట్టుకుంటారు స్వామిది. అయితే డాక్టర్ గారు చూశారు, చూసి 2 డేస్ లో కొంచెం కదిలిక వచ్చింది పాదంది. అయితే ఆయన హిందీలో అన్నారు, తుమారా సత్యసాయి కామ్ కర్రా పాండేజీ అని, అంటే మీ స్వామి పనిచేస్తున్నారు, అసలు ఈ జీబీఎస్ అనేది అటాక్ అయితే అది తగ్గనే తగ్గదు, అటువంటిది పనిచేస్తుంది బాగా అని చెప్పారు. చెప్పేసరికి ఒక 5 డేస్ చూసి పంపిస్తాను అని అనేసరికి 5 డేస్ లో రికవర్ అయ్యారు కొంచెం. మళ్ళీ ఇంటికి వచ్చాక అక్టోబర్ లో నవరాత్రులు ఉంటాయి కదా ఇక్కడ, మా ఊరు నుండి ఒకరు సేవకి వెళ్లారు. సేవకి వెళ్తే ఒక లెటర్ రాద్దాం స్వామికి అని లెటర్ రాశాను. స్వామి మరి మీరే మాకు, మరి డాక్టర్ అయితే ఇలా అన్నారు అని లెటర్ రాసి, ఇక ఇంకేం చెప్పలే మీకు అంతా తెలుసు కాబట్టి ఒక పాట రాశాను, దయకు ప్రేమకు అని.
1: ఇది ఒకసారి పాడతారండి.

0: అని రాసి పంపించాం. నెక్స్ట్ డేనే ప్రశాంత్ టీమ్ లో స్టూడెంట్స్ ఎవరు ఫస్ట్ ఓంకారం అవగానే గణపతి అవగానే ఇదే పాట పాడారు. లెటర్ ఇలా అంది అందగానే అప్పుడు అర్థమైంది, స్వామి మీరు మారి మా లెటర్ ని రిసీవ్ చేసుకుని ఇది పాట వినిపించారని. అది అయ్యేసరికి ఇక కొంచెం రీకవర్ అవుతూ వచ్చారు. మళ్ళీ జనవరిలో స్పోర్ట్స్ కి మళ్ళీ ఒక లెటర్ పంపించే మళ్ళీ కూర్చోవడం స్టార్ట్ అయింది. కూర్చునే వారు కాదు నాన్న, నేనే తినిపించేది అన్న అన్నకి. అట్లా తను లేచి కూర్చున్నారు. ఇప్పుడు వాకర్ పట్టుకుని మెల్లిమెల్లిగా నడుస్తున్నారు.
1: మీరు ఈ విషయం చెప్తుంటే నాకు గుర్తుకొస్తుంది అప్పుడు ఈ జీబీఎస్ గులియన్ బారే సిండ్రోమ్ వచ్చిందని విలాసన్న గారు ఆ రిపోర్ట్స్ పంపిస్తే వెంకట అంకుల్ కూడా ఫోన్ చేసి చెప్పారు, ఇది మన హాస్పిటల్ ఏమైనా చూపిద్దామంటే. చూపించిన తర్వాత డాక్టర్ గారు ఇక్కడ సూపర్ లో జరిగేటువంటి ట్రీట్మెంట్ దీనికి ప్రస్తుతం చేయట్లేదని చెప్పారు. ఆ సాయంత్రం చాలా బాధతో మా సీనియర్ అక్కడ ఉన్నారు సుబ్రహ్మణ్యం బ్రదర్, ఆయనతో మాట్లాడుతూ అయ్యో బ్రదర్ అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేయలేకపోతున్నావు అంటే ఆయన కూడా బాధపడి ఏంగా స్వామి చూసుకుంటారులే బ్రదర్ అని ఇద్దరు మాట్లాడుకున్నాం. ఆ రోజు రాత్రి స్వామి కల్లో మా కల్లో వచ్చి అక్కడ ఒక రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్ మేము పక్కన కూర్చున్నాం. కూర్చుంటే స్వామి వచ్చి ఏ అని చెప్పి ఆ రిపోర్ట్ ని తీసుకుని చూసుకుంటూ వెళ్ళిపోయారు. నేను మరుసటి రోజు సుబ్రహ్మణ్యం బ్రదర్కి ఇట్లా బ్రదర్ ఇట్లా అనిపించింది, ఇట్లా కలొచ్చింది బ్రదర్ ఇది అంటే అని చెప్పారు. నౌ యూ డోంట్ వరీ, ఇప్పుడు ఏం వరీ కావాల్సిన అవసరం లేదు, రిపోర్ట్ స్వామి చేతుల్లో ఉంది, స్వామి చూసుకుంటారు, జస్ట్ చెప్పే ఇప్పుడు స్వామి చూసుకుంటారు, డోంట్ వరీ అని చెప్పి చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు మీరు చెబుతుంటే నాకు అనిపిస్తుంది మీరు చెప్పినట్టు దట్ రిపోర్ట్ ఇస్ ఇట్ స్వామి. తప్పకుండా అంకుల్ గారికి ఆయురారోగ్యాలు స్వామి ప్రసాదిస్తారు, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మీరు 2008 ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు మీరు చక్కగా పాడినందుకు స్వామి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆశీర్వదించారు. మరి శ్రోతల కోసం మీరు మరొక భజన వినిపిస్తే చాలా బాగుంటుంది.
0: దయా కరుణానిధాన్ సాయి.

స్వామిని దర్శించవలెనన్నా పుట్టపర్తికే ఏగనక్కరలేదు. మనము అడవియందున్నా, ఆకాశముననున్నా, గుట్టమీదనున్నా, నట్టేటనున్నా, పట్టణముననున్నా, పల్లెనున్నా సాయీ అని హృదయాన ఒక్కసారి పలికితే ఓయీ అని అంటూ పరుగులుడు కరుణామూర్తి సాయి. రండు ప్రార్థించదము, మనలను ఆ ప్రభువు తప్పక అనుగ్రహించు.

0: శ్రోతలందరూ చక్కగా వింటూ ఆనందిస్తున్నారు కదూ. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
1: 2007 పుట్టపర్తిలో ఆదిలాబాద్ పర్తియాత్ర సందర్భంగా చేసినటువంటి నాటకాన్ని చూసి స్వామి ప్రత్యేకంగా మైక్ తెప్పించుకుని, ఇలాంటి కార్యక్రమం పుట్టపర్తిలో ఇప్పటి వరకు నేను చూడలేదు అని అందరికీ చెప్పారు. ఆ స్ఫూర్తితో అదే ప్రేమను, అదే దయను సంవత్సరాల పాటు వివిధ రకాలైనటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో స్వామి ముందు ప్రదర్శిస్తూ వస్తున్నారు మన ఆదిలాబాద్ భక్తులు. అయితే నిన్న ప్రదర్శించినటువంటి ఆ నాటికలో పాలు పంచుకున్నటువంటి సాయి యువకులు వారి అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు. మొదట నిన్న నారదుని వేషం వేసినటువంటి సాయినాథ్ బ్రదర్, నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి?
2: సైరామ్ బ్రదర్, రేడియో సాయి లైవ్ స్ట్రీమింగ్ లో పాల్గొన్నందుకు స్వామి కృతజ్ఞత తెలుపుకుంటూ, నిన్న డ్రామా వేసింది ఇప్పుడు అనిపిస్తుంది, డ్రామా వేసింది మేము కాదు, వేయించింది మొత్తం స్వామి. అయితే దీనికన్నా ఈ డ్రామాకి ఈ డ్రామా గురించి చెప్తున్నప్పుడు రెండు విషయాలు ఇక్కడ నాకు ఐ వాంట్ టు షేర్. ఒకటి ఏంటంటే, డ్రామాకి ముందు రోజు మేము ఫుల్ డే ప్రాక్టీస్ చేశాం. ప్రాక్టీస్ చేసినా కూడా నైట్ ఫైనల్ ప్రాక్టీస్ కుల్వంత్ హాల్ అయినప్పుడు నాకు చూస్తే అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ 11 ఇయర్స్ నుంచి డ్రామాస్ చేస్తున్నప్పుడు ప్రతిసారి చూసినప్పుడు తెలిసిపోతుంది డ్రామా బెస్ట్ బెస్ట్ బెస్ట్ వస్తుందా రాట్లని. సేమ్ ఫీలింగ్ ఉన్నది, డ్రామా బెస్ట్ రావట్లేదు, సంథింగ్ ల్యాకింగ్ అని. అయితే చాలా భయమైంది. రాత్రి కులంత హాల్లో ప్రాక్టీస్ చేసాము, ద బెస్ట్ రాలేదు. ఆ నైట్ రూమ్కి వెళ్ళి నేను స్వామికి ప్రేయర్ చేసుకుంటూ పడుకున్నాను. పడుకున్నప్పుడు ఆ నైట్ స్వామి డ్రీమ్ లో వచ్చి స్వామి నా ముందుకు వచ్చి నిల్చున్నారు. నిల్చుకొచ్చి ఇట్లా చూసి, ఏమి సమాచారం అన్నారు. అంటే నేను స్వామి ఆదిలాబాద్ డ్రామా, స్వామి ఆదిలాబాద్ పర్తియాత్ర అన్న. అంటే అప్పుడు స్వామి రెండు చేతులు లేపి, స్వామి అంతా బాగా జరుగుతుంది అని స్వామి రోబ్ లేపి పాద నమస్కారం తీసుకో అని అన్నారు. అంటే నా రెండు చేతులు స్వామి పాదాల మీద పెట్టి పాద నమస్కారం తీసుకుంటే స్వామి నా నెత్తి మీద తల మీద చేయిబెట్టి అంతా బాగా జరుగుతుంది అన్నారు. అది నేను లేచి తర్వాత డ్రీమ్ స్లోగా ఫేడ్ అవుట్ అయింది. లేచి మేము మళ్ళీ నార్మల్ లైఫ్ లో పోతూ నడుస్తూ నాకు గుర్తొచ్చింది, అరే స్వామి డ్రీమ్ లో చెప్పారు కదా, స్వామి డ్రామా బాగా జరుగుతుంది, ప్రత్యేకత బాగా జరుగుతుంది చెప్పారు కానీ, నేను వచ్చి అందరితో చెప్పాను. కానీ నిన్న డ్రామా అయిన తర్వాత ఆ స్వామి సన్నిధిలో మేము నిల్చున్నప్పుడు ఆ స్వామి దగ్గర మేము ఫీల్ అయిన హ్యాపీనెస్, అప్పుడు ఇట్ గివ్ మీ స్ట్రెంగ్త్, ఇది చేసింది మేము కాదు, ఇది చేసింది స్వామి, కేవలం స్వామి, కేవలం స్వామి, ఇంకేమీ లేదు అని.
1: చాలా చాలా బాగా చెప్పారు బ్రదర్.
2: ఇంకోటి, ఆదిలాబాద్ పర్తియాత్రలో 11 సంవత్సరాలు నిర్విరామంగా పర్తియాత్ర చేస్తున్నట్టే 11 సంవత్సరాలు నిర్విరామంగా ప్రతి సంవత్సరం ఒక డ్రామా జరుగుతూ వచ్చింది. అయితే ఈ డ్రామా జరుగుతున్నప్పుడు దీంట్లో కొన్ని విషయాలు, ఈ 11 సంవత్సరాల డ్రామా ప్రతి డ్రామాలో నేను యాక్ట్ చేశాను, సో దీంట్లో కొన్ని విషయాలు నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ స్వామి ఆమ్ని ప్రజెన్స్ రియలైజ్ అయ్యాం మేము. ఎందుకు అంటే మేము అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 2010 డ్రామాలో ప్రాక్టీస్ చేశాము మంచిర్యాల్లో. పర్తీకి వచ్చి స్వామి ముందు బ్లెస్సింగ్స్ వెళ్ళినప్పుడు స్వామి చూసి ఇట్లా చూసి ఫస్ట్ అన్నమాట, బాగా ప్రాక్టీస్ చేశారు, అన్నీ చూశాను, బాగా జరుగుతుంది ఫిజికల్ గా 2010 స్వామి చెప్పిన మాట ఇది. మళ్ళీ 2009 స్వామి ముందుకు డ్రామా అయిన తర్వాత స్వామి ముందుకు వెళ్ళిన స్వామి దగ్గరకు వచ్చినప్పుడు స్వామి మా అందరిని చూసి, ఇట్లా అందరినీ డ్రామా యాక్టర్స్ ని చూసి స్వామి చూసి, ఇది డ్రామా కాదు, ఇది ఒక యజ్ఞం, ఒక యాగం. ఈ రెండు వర్డ్స్ ని స్వామి డ్రామా రాసిన బ్రదర్ రంగనాథ్ రాజుని అండ్ ఒక వైపు బ్రదర్ ని, ఇంకొక వైపు నన్ను నా కో యాక్టర్ ని, ఇద్దరిని మా ముగ్గురు చేతులు ఇట్లా పట్టుకున్నారు స్వామి. 3 times చెప్పారు ఇది డ్రామా కాదు, ఇది ఒక యజ్ఞము, ఒక యాగము అని. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, డ్రామా చేస్తుంది మేం కాదు, అది అనుభవపూర్వకంగా మేము తెలుసుకున్నాం. డ్రామాకి అవైలబిలిటీ మాత్రమే మా డ్యూటీ, మిగతా అదంతా ట్రైన్ కి ఇంజన్స్ కి కోచెస్ తగిలించినట్టు మేము వెళ్ళి ఆ ఇంజన్ కి అటాచ్ అయ్యాం స్వామికి. ఆ ట్రైన్ ఇంకా స్వామి ఇంజన్ స్వామి లాగా ఇంజన్
1: తీసుకెళ్ళింది, స్వామి ప్రసాదిస్తారు, ఓన్లీ అవైలబిలిటీ మాత్రమే మన చేతిలో ఉంటుంది.
2: అది ఇది డ్రామాతోని ఇది ఒకటి తెలుసుకున్నాం. ఇంకొక 2007 ఫస్ట్ టైం ఆదిలాబాద్ జిల్లా స్వాముందు డ్రామా చేసాను. చేసినప్పుడు ఆ డ్రామా ఎలా చేయాలో మాకు తెలియదు. ఏదో సమ్తిలో చిన్న చిన్న డ్రామాలు చేసిన ఎక్స్పీరియన్స్ తోని మేము ఒక 8 మంది యూత్ కలిసి డ్రామా చేస్తున్నప్పుడు మాకు మేము పెట్టుకున్నది ఒకటే, మనకు యాక్షన్ స్కిల్స్ రావు, మనకు వాయిసెస్ అంత గొప్పవి కాదు, మన డ్రామా స్కిల్స్ లేవు, కానీ మనకు ఉన్నది ఒకటి ఒక్క ప్లస్ పాయింట్ ఈ స్వామి. స్వామిని ప్లీజ్ చేద్దాం మనమని మేము డ్రామా ప్రాక్టీస్ చేసిన అన్ని రోజులు సమితి చుట్టూ 108 మా ఎవర్ రెస్పెక్టివ్ సమితిలో దాని చుట్టూ సమితి చుట్టూ 108 ప్రయక్షణాలు చేశాం. ఎవ్రీ డే 108 ప్రయక్షణాలు చేశాం. అయితే ఆ డ్రామా చిన్న డ్రామా, మేబీ ఇప్పటి స్టాండర్డ్స్ తో కంపేర్ చేస్తే కొంచెం చిన్న డ్రామా అది. అట్లా ప్రాక్టీస్ చేసి పర్తీకి వచ్చిన తర్వాత మా డ్రామా స్కెడ్యూల్ ఎక్కడ మాకు క్లియర్ గా లేదు. మేమేమో ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నాము, ప్రాక్టీస్ చేస్తాము, ఇంకా మాకు భయం వేసింది. స్వామి ఏం మాట్లాడట్లేదు, మా పెద్దవాళ్ళు ఏం మాకు మీ డ్రామా పలానా టైం అని చెప్పట్లేదు ఏంటి అనుకుని ప్రాక్టీస్ చేస్తే మేము ఇది కాదు మళ్ళీ స్వామినే పడదామని గణేష్ పర్తిలో ఉన్న గణేష్ చెట్టు 108 ప్రయక్షణాలు చేసి దర్శన్ ముందట 108 ప్రయక్షణాలు చేసి దర్శన్కి వచ్చి దర్శన్లో కూర్చున్నాము. ఆ కూర్చుంటే స్వామి దర్శన్ కార్లో వచ్చారు. ఆ మినిట్ స్వామి మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పిలిచి ఫస్ట్ అడిగిన మాట అంకుల్ని, డ్రామా ఉందా?
3: చాలా సంతోషం బ్రదర్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అందులో స్వామి ఏ విధంగా వెనుకొండి ఈ డ్రామా నడిపిస్తున్నాను అన్నది సామాన్నట్టు. ఇది డ్రామా ఒక యజ్ఞం, ఒక యాగం. మరి ఇది డ్రామా, ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ డ్రామా, ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్. మనం డ్రామా అనుకుంటాం కానీ ఆ స్టేజ్ మీదకి ఎక్కడము అది చివరి అంశం అది. కానీ డ్రామా ప్రిపరేషన్ మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఈ యూత్ టీమ్ లోనే ఎంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి హనుమంతరెడ్డి అన్న నిన్న యముని వేషం వేశారు. ఆయన కూడా ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి బాస్ నుంచి, తర్వాత ఆయనకు ఉండే ఉద్యోగ డిమాండ్స్ ఏ విధంగా తట్టుకుంటూ వచ్చారు.
4: ఓం శ్రీ సాయిరామ్. ఈ మధ్యలోనే మా జిల్లాని 4 జిల్లాలుగా డివైడ్ చేశారు గవర్నమెంట్ ద్వారా. డివైడింగ్ తర్వాత ఏమైంది అంటే ఆటోమేటిక్ గా వర్క్ పెరిగింది. మాకు కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, డైలీ కలెక్టర్ తోటి మా బాస్ కి ఆ పనుల బిజీలో మేము కూడా బిజీ అయిపోయినాం. బిజీ అయిపోయి ఎవ్రీ వీక్ ప్రాక్టీస్ లోకి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉండేది. అయితే నేను రోజు స్వామిని ప్రే చేసేవాను, నాకు ఏదైనా కూడా స్వామి నాకు సంతికి స్వామికి ఖచ్చితంగానే దగ్గరగానే ఉండాలి, మిగతా అన్నీ నాకు తర్వాత ఉండేట్టు చూడండి స్వామి, ఎట్లనే చేసి మీరు అదే చేయండి అని నేను డైలీ ప్రేయర్ చేస్తూ ఉంటే అది జరిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి నాకు కొంచెం మా సారు కొంచెం అవుట్డోర్ వర్క్స్ లో బిజీ అయిపోయి నాకు ఈ ఫ్రీ టైం దొరకడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా రేపు ప్రయాణం అనగా నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది. అయ్యో స్వామి ఇట్లా అయిపోయింది, నేను ఎట్లా రావాలి ప్రాక్టీస్ కి పర్తికెళ్ళాలి అని చెప్పి ట్రైన్ ఎక్కే వరకు కూడా నేను బెడ్ మీద పడుకునే ఉన్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచి డైరెక్ట్ బ్యాగ్ జరుపుకొని వచ్చేసి ట్రైన్ లో పడుకున్నాను. తెల్లవారు ఇక్కడ దిగేటప్పటికి నాకు మొత్తం అన్ని పోయాయి. పర్తికి వచ్చిన తర్వాత అసలు ఆ ప్రాక్టీస్ లో నాకు ఫీవర్ వచ్చింది అనేది నాది నేనే నమ్మలేకపోయినా అంత హ్యాపీగా.
3: నాకు గుర్తుకొస్తుంది మీరు మా యాక్చువల్లీ మా అమ్మ కొలీగ్, అది మీకు ఈ యాక్టివిటీస్ డ్రామాలు ఎంత ఆ ప్రాక్టీస్ ఎంత ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ అటువైపు అదే విధంగా స్వామి ఆశీర్వాదం కురిపిస్తున్నారు మిమ్మల్ని. ఈ సంవత్సరం 2016 లో మేము బెస్ట్ ఎంప్లాయీగా గవర్నమెంట్ మిమ్మల్ని గుర్తించింది, కంగ్రాచులేషన్స్. అది స్వామి ఆశీర్వాదమే.
4: సరే బ్రదర్.
3: అదే అయితే అదే విధంగా ఇప్పుడు మీరు ఉద్యోగం అంటే గుర్తుకొస్తుంది మన బ్రదర్ రమేష్ ఉద్యోగం. తన ఉద్యోగంలో ఒక మనం ఊహించినట్టు నిర్ణయం తీసుకున్నాడు ఈ పర్తియాత్ర సందర్భంలో. బ్రదర్ ఒకసారి షేర్ చేసుకుంటావు నీ ఎక్స్పీరియన్స్.
5: హృదయ నివాసి అయిన భగవాన్ సత్సాయి వారికి నన్ను అర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతందరికీ ఓం శ్రీ సాయిరామ్. అంటే పర్తియాత్ర స్టార్ట్ అయిన తర్వాత నేను 2008 మొట్టమొదటిసారిగా డ్రామా చేశాను. అప్పుడు ఆ డ్రామాలో నాకు ఇంతవరకు స్టేజ్ చాలా ఫీవర్ గా ఉన్న వాళ్ళకి స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ, అసలు 10 మందిలో ఉన్నప్పుడు నిలిచకపోయినామని. అలాంటి వాడిని ఒక ఇంటర్నేషనల్ స్టేడియంస్ పైన డ్రామా చేయాలంటే చాలా భయం వేసేది. సో మనకి బ్రదర్ రంగనందరాజు గారు చెప్పినట్టుగా డైలీ పెద్ద ప్రదర్శన చేసి కొంచెము ఎనర్జెటిక్ చేశాము. సో అప్పంచులు కొంచెము మాలో పరివర్తన స్టార్ట్ అయింది. ఎలా అంటే ఏదైనా ఓవర్కమ్ చేయొచ్చు, కాన్ఫిడెన్స్ రావాలని చెప్పేసి. సో ఆ విధంగా చేస్తున్నప్పుడు నాకు ఈ సంవత్సరం అంటే ఇప్పుడు డ్రామా 2017లో డ్రామా స్టార్ట్ కావడానికి ముందు నాకు జాబ్ వచ్చింది. సో ఆ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత
3: ఒక వారం రోజుల ముందు జాబ్ వచ్చింది.
5: సో జాబ్ సింగరేణిలో జాబ్ వచ్చిందండి. సో అలా జాబ్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్కి వచ్చాను. ఎలా అంటే సాటర్డే సండే టూ టైమ్స్, అంటే టూ డేస్ ప్రాక్టీస్ ఉంటే కనుక ఆ రోజు అసలు నాకు లీవ్, సండేలో హాలిడే ఉండాలి. బట్ ప్రాక్టీస్ రోజు కంపల్సరీ డ్యూటీ రమ్మని చెప్పి చెప్పారు. సో నైట్ డ్యూటీ చేయడము, డే ప్రాక్టీస్, నైట్ డ్యూటీ చేయడం, డే ప్రాక్టీస్, ఆ విధంగా చేస్తూ వచ్చాను. వచ్చిన తర్వాత సార్ నాకు ముందే చెప్పాను నాకు ఇట్లా భర్తీ యాత్ర ఉంటుంది, మాకు ఒక 3-4 డేస్ లీవ్ కావాలంటే కనుక సార్ ఇస్తా అని చెప్పారు. టైంకి వచ్చేసరికి ఇప్పుడు లీవ్ కుదరదు, మేము ఇవ్వము, నువ్వు వెళ్ళాలంటే కనుక కంపల్సరీ జాబ్ రిజిగ్నేషన్ ఇచ్చి రావాలి, లేకుంటే పంపించమని చెప్పారు. సో వేరే ఆప్షన్స్ లేక స్వామి పైన కాన్ఫిడెన్స్, జాబ్ ఇచ్చింది స్వామియే, సో నెక్స్ట్ జాబ్ కూడా వద్దని కూడా స్వామి అనుకుని, స్వామి డిసిషన్ అనుకుని జాబ్కి రిజిగ్నేషన్ చేసి భర్తీ యాత్రకు వచ్చేసాను.
3: చాలా చక్క బ్రదర్, వెరీ ఇన్స్పైరింగ్ బ్రదర్. అసలు జాబ్ స్వామి కోసం ఆ జాబ్ ను వదిలేసి వస్తే తప్పకుండా బ్రదర్ స్వామి మిమ్మల్ని అన్ని విధాలుగా స్వామి చూసుకుంటారు. ఆయన ఆశీర్వాదం మీపై తప్పకుండా ప్రవహిస్తుంది. మనం ఒక్కటి స్వామికి ఇస్తే ఆయన మనకు 10 తిరిగి ఇస్తారు, 100 ఇస్తారు తిరిగి. ఇదే విధంగా మన నిన్న మనల్ని తన యాక్షన్ తో తన డైలాగ్ తో అలరించినటువంటి రైతు బ్రదర్ అన్న ఒక డైలాగ్ చెప్పాను. ఒక
6: అందరికి సైరేవన్నా అన్న నమస్తే, బాగున్నారా? 2008 భర్తీ యాత్ర అప్పుడు సెలక్షన్ జరిగాయండి. తెలంగాణ విభాగంలో సెలెక్ట్ అయ్యాను. అయిన తర్వాత అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్, మాకు ఫైనల్ ఎగ్జామ్స్ ముందు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే ఎగ్జామ్ ఉంటుంది. దానికి 30 మార్క్స్, 70 మార్క్స్ ఏమో ఫైనల్ ఎగ్జామ్, ఈ రెండు కలిపి 100 మార్క్స్. చిన్న మిరాకిల్ ఏంటంటే ఆ రోజు ఎగ్జామ్ రాయాలి, రాయకపోతే ఫెయిల్. సో యాక్చువల్లీ ఏమైందంటే ఆ రోజు రాయి ఎగ్జామ్ రాయాలి, నెక్స్ట్ డే ట్రైన్ ఎక్కాలి, నెక్స్ట్ డే భర్తీకి రావాలి ప్రాక్టీస్ కి. సో అయితే మా లెక్చరర్ అడిగారు, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ హెడ్ అయితే అడిగాను, సార్ నాకు ఇట్లా పర్మిషన్ కావాలి సార్, నాకు అక్కడ అవకాశం వచ్చింది సార్ ప్రాక్టీస్ పుట్టపర్తిలో అవకాశం వచ్చింది సార్, ఇంటర్నేషనల్ స్టేజ్ లో యాక్టింగ్ చేయడానికి వచ్చింది సార్, తెలంగాణ స్క్రిప్ట్ లో వచ్చింది సార్, వాయిస్ కూడా నాది వచ్చింది సార్, అయితే ఏందా 70 మందిని పక్కా పెట్టి నేను ఒక్కనిగా పెట్టాను నాయన ఎగ్జామ్ అని ఇట్లా అనడం జరిగింది. అయితే నువ్వు ఇట్లా అడిగితే నీకు ఎగ్జామ్ ఇప్పుడు పెడతా, నువ్వు రాస్తావా అనను. అయితే లంచ్ టైంలో ఇక నేను బయటకు వచ్చేసాను, ఇట్లా ఇట్లా ఇట్లా అనుకుంటే ఒకసారి కళ్ళు మూసుకున్నాను. 3 టైమ్స్ హ్యాగ్ యాత్ర చేశాను. మాకు సంతలో ఏదైనా మీకు జరగాలనుకుంటే 3 టైమ్స్ కళ్ళు మూసుకుని హ్యాగ్ యాత్ర చేయండి మనసులో తలుచుకుంటూ, అది మిమ్మల్ని ముందు జరుగుతుంది, మీకు కావాల్సిన పని నెరవేరుతుంది ఖచ్చితంగానే. అప్పుడు ఆ టైంలో ఆ డోర్ పక్కకు వచ్చేసి 3 టైమ్స్ హ్యాగ్ యాత్ర చేసుకున్నా, లంచ్ కొని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసరికి ఫోన్ కాల్, నా ఫోన్ నంబర్ ఆయనకి ఎట్లా తెలిసిందో లేదు. అడ్మిషన్, నా అడ్మిషన్ ఫామ్ తీసుకొని ఆ నంబర్లకి వినోద్ టేక్ యువర్ పెన్ అండ్ కమ్ టు లైబ్రరీ అనేది. ఇప్పుడే తుక్కుతుకు తిట్టిండు, అప్పుడే ఏంది కథ అని కథ. అక్కడ నేను తిండి లంచ్ కోసం హోటల్కి వెళ్తున్నాను, టక్కటక్ ఉరికొచ్చేసాను. ఉరికొచ్చేసి సార్ ఏమైంది సార్ అంటే, దాయిట్రా లైబ్రరీకి వచ్చేసాను, పెన్ను తీసుకుని బ్యాగ్లకి వెళ్ళి పెన్ను తీసుకోవడం కూడా మర్చిపోయాను. పెన్ తీసి నా చేతిలో పెట్టేసాను, అక్కడ కూర్చొని తొందర కంప్లీట్ చేసి ఇచ్చాను. ఈ 20 మినిట్స్ గ్యాప్ కూడా లేదండి ఇలా వచ్చేది. రియలీ గ్రేస్, స్వామి గ్రేస్. ఆ రోజు రాశాను, ఎగ్రోగుండ్గా ట్రైన్ ఎక్కి పుట్టపర్తిలో పడ్డామండి. ఇక దంచిపడేసాం డ్రామాలో. నిన్న కూడా చాలా స్వామి నాకు అవకాశం ఇచ్చారు, నిన్న కూడా చాలా చాలా కామెడీ పంపించాను.
3: మీరు ఎగ్జామ్ అంటే బ్రదర్ నాకు ఇంకోటి మన విద్యాసాగర్ బ్రదర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఆ ప్రాక్టికల్ రాసిచ్చింది, అది బ్రదర్ ఒకసారి షేర్ చేస్తారు అందరితో.
7: సాయిరాం బ్రదర్, 2011లో నేను డ్రామాలో సెలెక్ట్ అయ్యాను. నేను డ్రామా చేయడానికి భర్తీకి వచ్చాను, అయితే అప్పుడు ప్రాక్టికల్ డేట్ ఇవ్వలేదు, డ్రామా సెలెక్షన్ తర్వాత డేట్ ఇచ్చారు. ఇలా అని నాకు బాధ వేసింది. తర్వాత నేను భర్తీకి వచ్చాను, డ్రామా సెలెక్షన్ జరిగింది, భర్తీకి వచ్చాను, డ్రామా చేశాను. అయితే మనం నేను వెళ్లే రోజే ఎగ్జామ్ ఉంది, నేను రికార్డు రాయలేదు, ఏం రాయలేదు, ఎలా అని చాలా భయపడ్డా, చాలా ఏడ్చిన, స్వామిని ప్రే చేసిన. తర్వాత ఎగ్జామ్ వెళ్ళాను, సరే సార్ అడిగితే ఎగ్జామ్ అంటే రికార్డు ఉంటేనే ఎగ్జామ్ రాయాలి, లేకుంటే రాయడం లేదని చెప్పారు. ఇలా చేయాలని అక్కడ కూర్చొని ప్రే చేసిన, జేబులో స్వామి బొమ్మ ఉంటే తీసుకొని ప్రే చేసిన. తర్వాత కాసేపటికి అక్కడ కొన్ని రికార్డ్స్ ఉన్నాయి, చూసేసరికి ఏ రికార్డు చూసినా కానీ నేమ్స్ రాసున్నాయి, స్టాంప్ వేసున్నాయి. ఎలా అని మళ్ళీ ఏడ్చాను. కొద్ది దూరం అక్కడ సరి ఇంకో రికార్డు ఉంది, అది ఇట్లా గాలి ఇట్లా లేస్తుంది, కింద పడుతుంది, లేస్తుంది, కింద పడుతుంది. చూసేసరికి నేమ్ లేదు, ఏం లేదు, బాగా రైటింగ్, మంచి రైటింగ్తో బాగా రాసింది. అంటే స్వామి రైటింగ్ అనుకుని నేను ఆ రికార్డుని తీసుకొని సార్ గిఫ్ట్ చేశారు
3: అక్కడక్కడ, అప్పటికప్పుడు రికార్డ్ అక్కడ ప్రత్యక్షమైంది. ఎవరు
7: పెట్టినట్టు అప్పటికి ఆ రూమ్ లో చాలా చూశాను లేకుండే, కానీ కాసేపటికి తర్వాత అక్కడ రికార్డ్ ఉంది.
3: బ్యూటిఫుల్ బ్యూటిఫుల్
7: తీసుకుని నాది ఏం రాసిచ్చాను, రైటింగ్ బాగుంది అయ్యా అని సార్ అన్నాడు. అది మళ్ళీ ఓకే, మా చెల్లి సెవెన్ ఇయర్స్ అప్పుడు ఏమంటే మా చెల్లికి ముక్కు పుడుగు వేసుకోవడం చాలా కోరిక ఉండేది. అయితే కొనిస్తామంటే అప్పుడు డబ్బు లేకుండే కొనిస్తామంటే రోజు ఏడ్చేది కొని అని. అయితే ఏం చేసినామంటే మేము ఇప్పుడు కొనివ్వలేము, స్వామి అడుగు ఇచ్చేస్తా అని చెప్పి తర్వాత స్నానం చేసిన తర్వాత విభూతి పెట్టుకునేటప్పటికి విభూతి తీసుకునేటప్పటికి ఇక్కడ విభూతిలో ముక్కు పుడుకుంది.
3: ఓ అదృష్టవంతుడు బ్రదర్. అదే విధంగా ఇప్పుడు మనం చెప్తున్న ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అంటే ఈ డ్రామాలో మనం యజ్ఞ యాగం చేసినప్పుడు స్వామి ఆ యొక్క ఆశీర్వాదం కూడా అదే విధంగా ఉంటుంది. బ్రదర్ నితీష్, నీ జీవితంలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ ఒకసారి అందరితో పంచుకుంటావు.
8: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి సోదరి సోదరి మనులకు సాయిరాం. డ్రామా అంటే ఏదో తెలియదు మాకు, అంటే మా పల్లెటూరు డ్రామా ఏంటో తెలియదు. కానీ డ్రామాకు ఏమొచ్చిందంటే నాకు పునర్జన్మ వచ్చిందండి. ఎలా వచ్చిందంటే తెలియదు. లాస్ట్ 2015లో నేను డ్రామాలో సెలెక్ట్ అయ్యాను, భక్తి నీరాజనం. అప్పటి నా భక్తి నీరాజనం డ్రామాలో సెలెక్ట్ అయ్యాను. ఆ స్వామి
3: ఆ భక్తి నిరాజన డ్రామాలో మీరు బ్రదర్ నితీష్ సెలెక్ట్ అయిన తర్వాత సాయి ఏమైంది అసలు?
2: అప్పుడు భక్తి నిరాజనంలో ఏమైందంటే తను రెగ్యులర్ గా ప్రాక్టీస్కి వచ్చాడు, కానీ కొంచెం వీక్ ఉండేవాడు ఫిజికల్ గా. సో మాకు చూసి అనిపించేది బ్రదర్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అని అనుకున్నాం. అంతే ఏం అనుకోలేదు, అంతే తెలుసు ఏదో ప్రాబ్లం ఉంది అనుకున్నాం. డ్రామా వచ్చినాం, డ్రామా చేసినాం. ఆ తర్వాత డ్రామా స్వామి ముందు సక్సెస్ఫుల్ గా ఎగ్జిబిట్ అయింది. స్వామి చూశారు, బ్లెస్ చేశారు అప్పుడు 2015. తర్వాత సడన్ గా నాకు 1 వీక్ తర్వాత కాల్ వచ్చింది బ్రదర్ నుండి. కాల్ వచ్చి బ్రదర్ నేను హైదరాబాద్ కి వచ్చాను బ్రదర్, హాస్పిటల్లో ఉన్నాను అన్నాడు.
3: ఎందుకు నితీష్ హాస్పిటల్లో ఎందుకు వెళ్ళాలి?
2: అది నితీష్ మాటలోనే విందాం
8: బ్రదర్. నాకేమైందంటే 2012లో నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చిందని తెలుసు. తర్వాత 2015లో డ్రామా అయిన 5 మంత్ తర్వాత నేను నాకు కాలు నొప్పి వచ్చేది, కొంచెం ఇక్కడ నొప్పి వచ్చేది. వచ్చిన తర్వాత నేను మహారాష్ట్ర హాస్పిటల్లో వెళ్ళాను. ఇలా ఎందుకు వస్తుందని వెళ్తే ఆ డాక్టర్లు అన్నారు, బాబు నీకు వాల్స్ రిప్లేస్మెంట్ చేయాలి కంపల్సరీ, నువ్వు మంచి డాక్టర్ని పట్టుకో, నేను చెప్పేది నేను చెప్పాను అన్నారు. నాకు ఏం తెలీదు, హార్ట్ అంటే తెలీదు, ఏం తెలీదు. తర్వాత ఇంకా డాక్టర్ అన్నారు నీకు మినిమం ఈ వాల్స్ రిప్లేస్మెంట్ చేయాలంటే మినిమం 6 లక్షలు కావాలన్నారు. నాకు ఏం చెయ్యలేదు తెలియదు, ఇంట్లో కూడా చెప్పలే. తర్వాత కన్వీనర్ సార్కి ఫోన్ చేశాను. కన్వీనర్ సార్ అన్నారు రిపోర్ట్స్ ఉన్నాయి కదా, అవి నాకు ఫార్వర్డ్ చేయండి అన్నారు. తర్వాత ఆ రిపోర్ట్స్ మన డీపీ గారు వెంకట్రావు సార్కి ఫార్వర్డ్ చేశారు. నా రిపోర్ట్స్ చూసుకున్న తర్వాత డీపీ గారు మన హెల్త్ హెడ్ మెడికల్ కోఆర్డినేటర్ భాస్కర్ రావు గారికి మెయిల్ చేశారు. తర్వాత ఆ మెయిల్ని మన పూర్వ విద్యార్థి అనిల్ కుమార్ మురుపుల్ గారికి మెయిల్ చేశారు. ఆ మెయిల్ చేసిన ఒక డే తర్వాత రామన్న తర్వాత వచ్చేయమన్నారు.
2: సో అట్లా నితీష్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సక్సెస్ఫుల్ గా హార్ట్ వాల్స్ రిప్లేస్మెంట్ అయ్యి ఇప్పుడు నో హీ స్టార్టెడ్ ఎ న్యూ లైఫ్ అండ్ అగైన్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ డ్రామా.
3: బ్యూటిఫుల్. స్వామి అసలు పునర్జన్మ ప్రసాదించారు. అట్లానే శివ బ్రదర్ కూడా ఒక యాక్సిడెంట్ జరగాల్సింది ఆయనకు. ఆయన మోటార్ సైకిల్ మీద కూర్చుని ఉంటే ఆ మోటార్ సైకిల్ కి వెనుక నుంచి లారీ వచ్చి గట్టిగా తగిలింది. ఆ తగిలిన మరుక్షణం ఎవరో నెట్టేసినట్టు ఆయన ఎగిరిపడ్డాడు. వెనక్కి తిరిగి చూస్తే ఆ లారీ ఆ మోటార్ సైకిల్ మీద ఉంది.
1: ఎవరు నెట్టేశారో ఎవరు ఆయనకే తెలుసు, అది స్వామికే తెలుసు. ఈ విధంగా మనం చెప్తుంటే ఈ డ్రామా డ్రామా ఒక యజ్ఞం, ఒక యాగం. అదే విధంగా మన బ్రదర్ భక్తియోగి అని నిన్న యాక్ట్ చేశాడు. ఆయన యొక్క తపన ఏంటంటే చిన్నప్పటి నుంచి భజన చేస్తూ వచ్చాడు. ఆయనకి డ్రామా సెలక్షన్ జరుగుతున్నప్పుడు ఆయన ఒకటే ఒక కోరిక, నాకు భక్తి యోగి వస్తే బాగుంటుంది అన్నది. ఎవరు చెప్పారో తెలియదు, ఆ స్ఫురణ ఏ విధంగా నా మనసుకు వచ్చిందో తెలియదు. బ్రదర్ నువ్వు భక్తి యోగి యాక్ట్ చేయంటే ఆయన అదే విధంగా ఆ రోజు డ్రామా లేకపోయినా ఏదో ఒక ఒక విచిత్రమైనటువంటి సంఘటనల ద్వారా ఆయన భక్తి యోగిగా మిగిలిపోయాడు. ఇది డ్రామాల విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇక్కడ మనము డ్రామా అనేది ఒక ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ యునో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, అదొక ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాసెస్. ఇప్పుడు నిర్మింపబడేది ఇన్ని జీవితాలు ఒక విధంగా ఒక గొప్ప జీవితాలుగా నిర్మింపబడుతున్నాయి. డ్రామా జరగడానికి ఈ రచన ఎంత ముఖ్యమో, డ్రామా జరగడానికి ఈ యాక్షన్ ఎంత ముఖ్యమో, మన సత్య ఆర్గనైజేషన్ డ్రామా జరగడానికి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ కూడా అంత ముఖ్యం. ఆదిలాబాద్ జిల్లాకి అంటే ఇది చెప్పాల్సినటువంటి విషయం, ఉన్నటువంటి గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే గ్రేట్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్. డిస్టిక్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు డ్రామాకి ఇచ్చినటువంటి సపోర్ట్ వల్ల ఈ డ్రామా స్వామిని ఈ విధంగా ఆనందపరుస్తూ వస్తుంది.
9: విన్నారు కదా ఆదిలాబాద్ జిల్లా పత్తియాత్ర విశేషాలు, వారి జిల్లాలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల అనుభవాలు, భక్తుల అనుభవాలు. మొట్టమొదటిసారిగా పత్తియాత్రకు విచ్చేసినటువంటి జిల్లా ప్రజల అనుభవాలను రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా మొట్టమొదటిసారి ప్రత్యక్ష ప్రసారం చేయించినందుకు స్వామివారికి మా కృతజ్ఞతలు, మా పాదాభివందనం చెప్పుకుంటున్నాము. మరి ఇంతటితో ఈనాటి కార్యక్రమం ఇప్పటితో ముగిస్తూ మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వన్ సభామండపం నుండి వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతులందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల 4వ భాగం యొక్క పునఃప్రసారాన్ని వింటారు.
1: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నారు. మానవుడి మనస్సే బంధానికి బంధ విముక్తికి మూల కారణం. స్వామి చెప్పిన బాటలో నడవాలి అని మనం దృఢ నిశ్చయం చేసుకుంటే తప్పకుండా మనం అలా చేయగలం. ఆ శక్తిని ఆ భక్తిని స్వామి మనకు ప్రసాదిస్తారు. స్వామి మాకు ఇది చేయలేదు, స్వామి మాకు అది చేయలేదు అని మనం అనవచ్చు. కాని మనం స్వామి అది ఇది చేయడానికి వారికి సమయాన్ని ఇస్తున్నామా? ఆ సహనం మన దగ్గర ఉందా? స్వామి అందించే సందేశాన్ని మనం ఆచరించడానికి సిద్ధంగా ఉన్నామా అనేది ఆలోచించాలి. మనం సిద్ధమైతే ఆ అనుభవాన్ని ఆ ఆనందాన్ని ప్రసాదించడానికి స్వామి కూడా సిద్ధమే. మీరు ప్రస్తుతం రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రశాంతి నిలయం రేడియో సాయి డిజిటల్ స్టూడియో నుండి తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఇంతవరకు స్వామి వేద పురుష సప్తాహ యజ్ఞంలో భాగంగా అందించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ ఎంఎల్ఎన్ స్వామిగారు సమర్పిస్తున్న అంతరంగం కార్యక్రమాన్ని మీరు వింటారు. ఇందులో వారు స్వామి కళాశాల పూర్వ విద్యార్థి అయిన శ్రీ ఎంఆర్కే ప్రసాద్ గారితో సంభాషిస్తూ స్వామితో వారికి ఉన్న అనుబంధాన్ని, స్వామి వారికి ప్రసాదించిన అపూర్వమైన అనుభవాలను మీకు ప్రస్తుతిస్తారు. ఓవర్ టు ఎంఎల్ఎన్ స్వామి సార్. సాయిరాం.

0: స్వామి పాదపద్మములకు నమస్సుమాంజలి అర్పిస్తూ, ఎల్లలు లేని ఆనందోత్సాహాల జలులో రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ హరివిలిలో విహరిస్తూ, నిరంతర తెలుగు ప్రసారాలను ప్రత్యక్షంగా వింటున్న శ్రోతలందరికీ సాయిరాం. ప్రశాంతి నిలయానికి పాలమూరు జిల్లా పత్రియాత్రకి వచ్చిన భక్తుల గురించి విశేషాలు చెప్పుకుందామని, వారు నిన్న సత్యసాయి ఎడ్యుకేషన్ సర్వీస్ SES ఉద్ఘాటన చేసుకుని సాయంత్రం సాయి కుల్వంత్ సభామంటపంలో స్వామి విద్యార్థులు ప్రదర్శించిన సంభవామి యుగే యుగే అనే బుర్రకథను విని, ఆ తర్వాత సాయంత్రం శ్రీ సత్యసాయి శ్రీనివాసులకి పల్లకీ సేవ చేసుకున్నారు. నేటి ఉదయం స్వామి దర్శనం చేసుకుని సాయంత్రం స్వామికి సాయి కుల్వంత్ సభామంటపంలో తాము సమర్పించుకునే సాయి సంగీత విభావని మరియు భజన ప్రాక్టీసులలో మునిగి ఉన్నారు. ఈలోగా మనం పూర్వజన్మ కృతం పుణ్యం సత్యసాయి క్షాత్ర రూపేణ లబ్ధితం, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం సాయి విద్యార్థిగా స్వామి కళాశాలలో చదువుకునే భాగ్యాన్ని పొందడం. 18/6/1979 సంవత్సరంలో పుట్టపర్తిలో ప్రారంభమైన శ్రీ సత్యసాయి కళాశాల మొదటి బ్యాచ్ విద్యార్థిగా, హైదరాబాద్లోని శ్రీ సత్యసాయి సేవా సమితి ఖైరతాబాద్ కన్వీనర్గా, మరియు శ్రీ సత్యసాయి విద్యావాహినికి ఆంధ్రప్రదేశ్ రాష్ట సమన్వయకర్తగా సేవ చేసుకుంటూ, ఇక్ఫై యూనివర్సిటీలో మార్కెటింగ్ హెడ్గా తన ఉద్యోగ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్న శ్రీ ఎంఆర్కే ప్రసాద్ కు స్వామి అనుగ్రహించిన అంతరంగ మధురానుభూతులను ఇప్పుడు వారినే అడిగి తెలుసుకుందాం. సాయిరాం ఎంఆర్కే ప్రసాద్.
1: సాయిరాం అండి.
0: మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి సన్నిధికి ఎప్పుడు వచ్చారు?
1: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ, స్వామి మాట సాయి విద్యార్థుల పాట కావాలని, స్వామి ఆశీస్సులు భక్తజన కోటి మీద ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించుకుంటున్నాను. స్వామిగారు, మీరు అడిగినట్లు స్వామి దగ్గరికి మేము

0: ఎప్పుడొచ్చాము, ఎలా వచ్చాము అనే ప్రశ్నకి చాలా పెద్ద వృత్తాంతమే ఉంది.
1: చెప్పండి.
0: స్వామి దయ వలన 5 తరాలు స్వామి పాదపద్మం దగ్గర ఉండే భాగ్యం పొందగలిగాం. మా తాతగారు తండ్రి గారు కూడా స్వామి ఎడల భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నారు. మా తాతగారు దావులూరి సుబ్బారావు గారు, లక్ష్మీకాంతమ్మ మా అమ్మమ్మ, మా అమ్మ నాన్నలు ఎంవీఎం ప్రసాద్ మా నాన్నగారి పేరు, మా అమ్మ అనంతలక్ష్మి, మేము మీ నలుగురు బ్రదర్స్. నా పేరు ఎంఆర్కే ప్రసాద్, రామకృష్ణ ప్రసాద్ అంటారు. మా తర్వాత సునీల్, అనిల్, ప్రవీణ్ మీ నలుగురం కూడా స్వామి ఆడల భక్తి ప్రపత్తులతోనే స్వామి విద్యార్థులుగా మేము అదృష్టం పొందగలిగాము. ఇప్పుడు మా పిల్లలు కూడా స్వామి విద్యా సంస్థల్లో, అనంతపుర్ కాలేజీలో మా పాప బీబీఎం చదువుతా ఉంది. 5 తరాలు ఈ విధంగా స్వామి దగ్గర ఉండగలిగే భాగ్యం పొందగలిగామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది.
1: ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఇటువంటి భాగ్యాన్ని పొందడం అనేది దుర్లభం అండి. ప్రసాద్ గారు, ఆ సమయంలో ఏమైనా అనుభూతులు, మీ కుటుంబ సభ్యులతో స్వామి అనుగ్రహించిన అనుభూతులని మా రేడియో సాయి శ్రోతలతో పంచుకుంటారా?
0: తప్పకుండా స్వామి గారు. 1950 అంటే 1950 సంవత్సరంలో మా తాతగారు అమ్మమ్మ వారు స్వామి దగ్గర రావడం జరిగింది. అది ఎలా జరిగింది అంటే చాలా పెద్ద కథే. మా అమ్మకు తన 8వ ఏట అంటే 1948లో గోర్లు, చేతికున్న గోర్లు పుచ్చిపోవడం జరిగింది. ఇలాగా ఎందుకు జరుగుతుంది అని చాలా మంది డాక్టర్లను కలిసినప్పుడు కూడా ఎవరు దాన్ని ఏం చేయలేకపోయినారు. అయితే ఎవరో చెప్తే మెడ్రాస్లో మంచి డాక్టర్స్ ఉన్నారు, అక్కడ తీసుకెళ్లమని చెప్తే మెడ్రాస్ తీసుకొచ్చి మా మదర్ వాళ్ళ కజిన్స్ ఇంట్లో ఉంటే అక్కడ లక్ష్మీదేవమ్మ గారని స్వామి డివోటి, అప్పటికే స్వామి డివోటి, వారింటికి వెళ్ళినప్పుడు వారు ఏమన్నారంటే, మేము ఒక సాయిబాబా గారిని ఒక ఆయన చూసి వచ్చాము, చాలా చాలా వింతగా జరిగింది మా అక్కడ ప్రదర్శన.
1: అంటే వారి అనుభూతులు మీ అమ్మగారితో?
0: మా అమ్మగారు చెప్తున్నారు. వాళ్ళు ఏమన్నారంటే మెడ్రాస్ బీచ్ లో వారికి పర్సు పోయిందంట.
1: ఓకే.
0: అయితే ఆ పర్సుని పుట్టపర్తిలో సాయిబాబా అని ఒక ఆయన దాన్ని తీసిచ్చారట. ఎక్కడి నుంచి పోయింది, ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది అనేది అర్థం కాలేదు. అలాంటిది, అలాంటి పర్సు, డబ్బులున్న పర్సు అక్కడ స్వామి తీసిచ్చారు. ఇలాంటి చాలా మహత్తరమైన వ్యక్తి, మనం వెళ్లి ఆయన దర్శనం చేసుకుంటే ఈ అమ్మాయి గోర్లు ఎలా పుచ్చిపోతున్నాయో, ఆయన ఏమన్నా మనకు మంది ఇవ్వగలరేమో చూద్దాము అని 1948లో బయలుదేరారు. అయితే వాళ్ళు పుట్టపర్తి, అక్కడి నుంచి మెడ్రాస్ నుంచి పుట్టపర్తి రావడం జరిగింది. స్వామి ఆ టైంకి పుట్టపర్తులు లేరు.
1: 1948 అంటే ఒక కుగ్రామంలా ఉండేది పుట్టపర్తి.
0: అవునండి.
1: అమ్మగారు ఏమన్నా మీకు ఆ విషయాలు ఎలా వచ్చారు అనేది చెప్పారా?
0: వాళ్ళు అక్కడి నుంచి పెనుగొండ రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ దిగి అక్కడి నుంచి బండి కట్టించుకుని ఒక చాలా కుగ్రామైన పుట్టపర్తికి రావడం చాలా కష్టతరమైన పని. రాళ్లు రప్పలు ఉన్న రోడ్డు మీద ఒక బండి కట్టించుకుని ఆ బండి కింద మీద పడిపోతున్న టైంలో అట్లాంటి కష్టమైన బాటలో ఒక ఎద్దు బండిని తీసుకుని అక్కడి నుంచి వాళ్ళు సామాన్యంతో పైన బండి పైన పెట్టుకుని వీళ్లు పక్కన నడిసి వచ్చే పరిస్థితి. అటువంటి పరిస్థితిలో పుట్టపర్తి గ్రామం చేరుకోవడానికి కొన్ని గంటలు పట్టేది పెనుగొండ నుంచి. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే స్వామి లేరని తెలిసింది. అయితే సరే, ఎలాగైనా దూరం వచ్చాం కదా, రేపో ఎల్లుండో వచ్చేస్తారంటున్నారు, వెయిట్ చేస్తామని చెప్పి అనుకుంటే స్వామి మరో రోజే వచ్చేశారు. వచ్చి నా భక్తులు వచ్చారు వెస్ట్ గోదావరి జిల్లా నుంచి అని వాళ్ళకి అక్కడ ఎక్కడైతే బయలుదేరారో వాళ్ళకి చెప్పి గబగబా ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన వెంటనే స్వామి మా అమ్మను చూసి, ఈ అమ్మాయికి ఇలాంటి వ్యాధి రావడం నేను కల్పించిందే, వీళ్లు ఇప్పటి వాళ్లు కాదు ఎప్పటి వాళ్ళో అని చెప్పి వెంటనే విభూతి తీసి మొత్తం అంతా పూసిన తర్వాత 2వ రోజో 3వ రోజో గోరు, కొత్త గోరు చిగురించి మరి నార్మల్ గా వచ్చేయడం జరిగింది. ఇది వాళ్ళ ఫస్ట్ చూసిన వింత.
1: స్వామి కూడా చాలాసార్లు తన భక్తులందరికీ కూడా అటు 7 తరాలు ఇటు 7 తరాలు కాపాడతానని తమ దివ్యోపన్యాసాల్లో సెలవిచ్చారు. తర్వాత చాలా మంది భక్తులతో పంచుకున్నారు. ఆ విధంగానేమో అమ్మగారిని అలా రప్పించుకున్నారని అనిపిస్తోంది.
0: మా అమ్మగారిని రప్పించుకోవడం, వారి తల్లిదండ్రులను రప్పించుకోవడం, వారి తల్లిదండ్రులను రప్పించుకోవడం, ఆ కింద మళ్లీ ఇంకో మూడు తరాలు నడిపించుకోవడం ఒక స్వామికే చెందింది. ఈ విధంగా కొన్ని ఊర్లు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో మా భక్త కోటి మా బంధుజనం మొత్తం స్వామి భక్తులైపోయినారు. అయితే ప్రతి సంవత్సరం అప్పటి నుంచి పుట్టపర్తి రావడం జరుగుతుండేది. ప్రశాంతి నిలయం బిల్డింగ్ కట్టిన తర్వాత, మందిరం కట్టిన తర్వాత స్వామి శుభలేఖ పంపించారు చేబ్రోల్కి, పంపించి మీరు తప్పక రావాలి,
1: ప్రశాంతి నిలయ మందిర ఆహ్వాన పత్రిక
0: శుభలేఖ పంపించి మీరు తప్పక రావాలని చెప్పి స్వామి స్వయంగా రాసి ఉత్తరం రాసి పంపిస్తే వీడు అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి ఆ మహత్తరమైన ప్రశాంతి నిలయం, ఈరోజు చూసే ప్రశాంతి నిలయం, అప్పట్లో చిన్న బిల్డింగ్ మాత్రమే ఉండేది, ఇదే నమూనా. కానీ తర్వాత దానికి హంగులు ఏర్పాట్లు జరిగినాయి. ఆ అప్పట్లో పాత మందిరం నుంచి కొత్త మందిరానికి ఊరేగింపుగా వచ్చి స్వామిని దర్శించుకుని స్వామి పైన నుంచి జెండా వందనం చేసిన తర్వాత అక్కడ అందరు భక్తులందరూ పాటలు పాడి భజనలు పాడుకుంటూ ఆ రోజు ఉంటే స్వామి పై నుంచి పూలు వేస్తే కిందకి లాకెట్లలాగా అందరి మీద పడేయ అన్నమాట. అట్లాంటి వింతలు, మహత్తరమైన వింతలు చూశారు వీడందరూ కూడా. అప్పట్లో స్వామి పాత మందిరం నుంచి ఊరేగింపుగా కొత్త మందిరానికి వచ్చిన, లేదంటే దసరా పండుగల్లో ఏమైనా ఊరేగింపు వెళ్ళినా స్వామి మొహం మీద విభూతి రేఖలు కనిపించాయి. స్వామి మొహం మీద నుంచి విభూతి ఇలా జల జల జల రాలిపోతూ ఉండేది. స్వామి అట్లాంటి వింతలు అద్భుతాలు చాలా చేసేవారు అప్పట్లో. అయితే స్వామిని పల్లకి మీద ఎక్కించుకుని తీసుకెళ్తుంటే ముందుండే జనం అంతా వెనక్కి నడుస్తూ స్వామిని ఒక దేవుడిగా చూసుకుంటూ భజనలు చేసుకుంటూ వెనక్కి నడుస్తూ వస్తుంటే ఆ చూడడమే మహద్భాగ్యం. అటువంటి భాగ్యం మా తల్లిదండ్రులకి కలిగిందని చెప్పుకోవడానికి కూడా చాలా అదృష్టమే అనిపిస్తుంది. ఇంకొకసారి మా తాతగారు దావులూరు సుబ్బారావు గారు అంటారు, ఆయనకి ఆస్మా ఉండేది. అయితే ఆయన చాలా అవస్థపడేవారు ఆస్మాతోటి. స్వామి దగ్గర ఉన్నప్పుడు ఒకసారి ఈశ్వరమ్మ గారు అడిగారట, మీ భక్తుడు కదా స్వామి, అంత అవస్థపడుతున్నాడు, నయం చేయొచ్చు కదా స్వామి అని ఈశ్వరమ్మ గారు అడిగితే స్వామి అన్నారట, చిటికలో తీసేస్తాను కానీ వచ్చే జన్మకైనా అనుభవించాలి కదా అని అన్నారట. అప్పుడు మా తాతగారు ఉన్నట్టుండి, లేదు స్వామి, మీ సమక్షంలో అనుభవించడే నాకు తొందరగా నయం అయిపోతుంది, ఇంకా వచ్చే జన్మ వద్దు నాకు అని చెప్పి ఆ జన్మలోనే నేను ఈ జన్మలోనే అనుభవించేస్తాను అని స్వామి దగ్గర ఉంటే అనుభవించడం కూడా చాలా తేలిగ్గా అవుతుంది స్వామి అనే జ్ఞానం ఉన్న మా తాతగారు అక్కడే ఉండి స్వామి మందు అంటే మాత్రలు తీసిచ్చి అది చిన్నగా నయం చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పుకునేవారు.
1: భవరోగ వైద్యుడు కదా, అపర ధన్వంతరి మన స్వామి, ఆ విధంగా తాతగారికి వచ్చినటువంటి ఆస్తమాన్ని నయం చేశారు. ఇంకా ఏమైనా అనుభూతులు చెప్తారా?
0: ఇలాగే ఒకసారి మా అమ్మగారు ఇక్కడ ఉన్నప్పుడు వీరు ప్రతి సంవత్సరం వచ్చేవారు. ఇంక వాళ్ళకి సెలవులు వచ్చినాయంటే ఇక్కడే ఇక్కడ ఉండమే, పుట్టపర్తి రావడమే. ఒకసారి మా అమ్మగారు కుంకుమ పూజలు చేస్తున్నప్పుడు వాలంటీర్ గా చేసేవారు. అక్కడ కుంకుమ డబ్బాలో ఫుల్ కుంకుమ ఉందా లేదో చూసుకోకుండా అక్కడ జనం స్వామి కుంకుమ పూజ మొదలెట్టేటప్పుడు చూస్తే డబ్బాలో కుంకుమ నిండుకుంది. అయితే స్వామి దగ్గర మెట్ల దగ్గర కూర్చుని ఏమైంది అని అడిగితే స్వామి కుంకుమ స్వామి అంటే ముందు చూసుకోవద్దా అని డబ్బాను తీసుకురామని చెప్పి పైనుంచి ఒక టప్పను కొట్టితే మొత్తం నిండిపోయింది కుంకుమ అంతా. ఇది వీళ్ళ అప్పట్లో రోజుల్లో వీళ్ళు చూసే వింతల్లో ఇది ఒకటి. అయితే ఆ విధంగా కుంకుమ నిండిపోవడం, భరిణంతా నిండిపోవడం, ఆ దాంతో మళ్ళీ వాళ్ళు కుంకుమ పూజ చేయడం జరిగేది. సాయంత్రం టైంలో భజనలు అయిపోయిన తర్వాత స్వామి పక్కన చైర్ పైన స్వామి కుర్చీ పైన ఒక పూలమాల, మళ్ళీ పూలమాల దండి పూలచెండు అక్కడ పెట్టుంటే దాన్ని తీసుకుని స్వామి ఈ చిత్రం ఆ చేతులకు ఆ చిత్రం చేతులకు మార్చుకుంటూ భజన వింటున్న తర్వాత భజన అయిపోయిన తర్వాత ఆ పూల చెండు ఒక లడ్డూలాగా మారిపోయింది. ఒక మూడు లడ్డూలైంది. అయితే ఒక ప్లేట్లో ఒక స్పూన్ తీసుకుని ఆ లడ్డూల్ని, ఆ మూడు లడ్డూల్ని 50 మందికి పంచేవారు. ఒక లడ్డు తీసిస్తే ఇంకో లడ్డు ఉండేది అక్కడ లోపల, మళ్ళీ ఇంకో లడ్డు తీసిస్తే ఇంకో లడ్డు ఉండేది, అలా అక్షయం. ఆ విధంగా అక్కడున్న 56 మంది డివోటీస్ కి ఈ లడ్డు పంచే కార్యక్రమం జరుగుతుండేది. ఇలాంటివి చాలా చాలా వింతలు మా తల్లిదండ్రులు చూడగలిగారు. ఇంకొకటి ఏంటంటే చిత్రావతి నదికి తీసుకెళ్లేవారు వీళ్ళని. తీసుకెళ్లి అక్కడ స్వామి అమృతం తీసిచ్చేవారు. తీసి అక్కడ అదే టైంలో అమృతం తీసిన టైంలోనే స్వామి ఒక ఇసుకలో నుంచి ఒక రామ లక్ష్మణ సీత విగ్రహాలను తీసి రాముడు బ్లూ కలర్ లో ఉన్నాడు, నీలం రంగులో, లక్ష్మణుడు సీత దగ్గర మెరిసిపోయే ఎల్లో స్ఫటికంలా కనిపిస్తున్నారు, వాళ్ళకి గోల్డ్ కిరీటాలున్నాయి. అట్లాంటి విగ్రహాలు కింద మన ఇసుకలో తీసి చూపించడం జరిగింది. అప్పుడు తీసిన అమృతం మళ్ళీ ప్రశాంతర్యం తీసుకొచ్చిన తర్వాత అందరు భక్తులకి నోట్లో ఒక్కొక్క డ్రాప్ వేస్తే అది ఆ రోజు రాత్రి నెక్స్ట్ రోజు కూడా అంత తీయదనం ఎప్పుడు ఎక్కడ చూసి ఉండరు.
1: ఆ రుచి
0: రుచి అట్లాంటి రుచి చూశారట వారందరూ.
1: ఆ రుచిని మరువలేని రుచి
0: రుచి చూశారని చెప్పుకునేవారు.
1: ఇది ఏదైనా పండగ సందర్భంగా జరిగిందండి?
0: స్వామి వీళ్ళని చిత్రావతి నదికి అప్పుడప్పుడు తీసుకెళ్లేవాళ్ళు. ఆ టైం అటువంటి టైంలో ఇటువంటి రకరకాలుగా స్వామి వారికి అనుగ్రహించేవారు. ఇటువంటి
1: ఐదు తరాలుగా స్వామి అనుగ్రహ ఆశీస్సులు పొందుతున్న మీరు మొదటి బ్యాచ్ విద్యార్థిగా సాయి కళాశాలలో స్వామి కళాశాలలో చదువుకున్నారు, దాని గురించి మీ అనుభూతులు. స్వామి కళాశాలలో అడ్మిషన్ ఏ విధంగా లభించిందో మా శ్రోతలతో పంచుకోండి.
0: ఇది నాకు చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు అండి. ఇది నా అదృష్టం కూడా కాదు, మా తల్లిదండ్రులు చేసుకున్న తప ఫలమమ్మో అనిపిస్తుంది. మా అమ్మగారు దీంట్లో చాలా చాలా కష్టపడ్డారు. మా అమ్మ పేరు అనంతలక్ష్మి. ఆవిడ తెల్లారుజాము 2 గంటలకు లేచి స్వామికి విన్నవించుకోవాలి, పిల్లలకి సీటు కావాలని 2 గంటలు లేచి లైన్లో నిల్చుకుని కూర్చుని తెల్లారి 4 గంటలకు లైన్లో వదిలిపెడితే ఆ రోజుల్లో ఉన్న భక్తులు చాలా ఎక్కువగానే ఉండేవారు. అప్పుడు కూడా ఇది 1979 అది ప్రశాంత నిలయం కాలేజ్ ఫస్ట్ ఇయర్ అప్పుడే ఓపెన్ చేస్తున్నారు. ఆ టైంలో స్వామి కళాశాలలో చదువుకోవాలని కోరిక చాలా బలంగా ఉండేది. ఎందుకంటే స్వామి 1979 ఫిబ్రవరి ఆ టైంలో మా ఫాదర్ వచ్చి ఇక్కడ స్వామి దర్శనం కోసం వస్తే శివరాత్రి టైంలో స్వామి మా ఫాదర్ని చూసి మీ పిల్లలందరినీ తీసుకొచ్చేసాయి, స్వామి కాలేజీ కట్టిస్తున్నారు మీకోసమే, మీ పిల్లల కోసమే తీసుకురండి, 4 పిల్లల్ని తీసుకొచ్చేసాయి ఇక్కడికే, తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయించేసాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు నెల్లూరులో ఉండేవాళ్ళం మేము. నెల్లూరులో ప్రతి వీధికి ఒక సందుకి ఒక మాంసం కొట్టు, ఒక సారాయ దుకాణం, అట్లాంటి కలుషిత వాతావరణంలో మీ పిల్లల్ని పెంచొద్దు, తీసుకురా ఇక్కడ తీసుకొచ్చే అని చెప్పి చెప్పడం వల్ల మేమందరం మొత్తం 4 స్వామి దగ్గరికి వచ్చేసాం. 1979 వచ్చే ముందు ఒక చిన్న ఒక విషయం చెప్పాలి.
1: చెప్పండి.
0: 1978 నా 10th క్లాస్ అయిపోయింది. అయిపోవడం అంటే ఎగ్జామ్ రాసొచ్చాను. రాసొస్తే అప్పుడు మేము బృందావనం కాలేజీ చేర్పించాలి అని చెప్పిన ఉత్సాహంగా ఉండేది మా తల్లిదండ్రులకి. తీసుకొచ్చి బృందావనంకి వెళ్ళాం. ఆ రోజు మహా చలీన ప్రదేశం అప్పట్లో బెంగళూరు. వచ్చి సాయంత్రం దర్శనం కూర్చుంటే స్వామి 7:30 మళ్లీ ఒకసారి వచ్చారు. సాయంత్రం వచ్చి చూసి మమ్మల్ని అందరం చూసి ఎప్పుడొచ్చారు అని అడిగితే స్వామి ఎప్పుడు వచ్చాం స్వామి చెప్పండి అంటే అబ్బాయిని తీసుకొచ్చాము, 10th అయిపోయింది, కాలేజీలో సీట్ కోసం వచ్చాం స్వామి అంటే నన్ను చూసి స్వామి అన్నారు రిజల్ట్ వచ్చిందా అని అడిగారు. అప్పుడు అనే వెళ్ళిపోయినారు స్వామి. అంతే, ఆ రోజు రాత్రి అంతా నిద్రపట్టలేదు. ఎందుకంటే రిజల్ట్ వచ్చిందా అంటే ఏదో అయి ఉంటుంది అని నెక్స్ట్ రోజే రిజల్ట్స్. ఆ రోజు పొద్దున్నే ఇంటికి ఫోన్ చేస్తే మా బ్రదర్స్ వాళ్ళు చెప్పారు అన్నయ్య మార్కులు, అన్నయ్యకి నెంబర్ లేదు పేపర్లో అని. ఇంకంతే కుప్పకూలిపోయినాం అందరం. మళ్లీ 6 నెలలు చదివి మళ్ళీ పాస్ అయ్యి ఎగ్జామ్ పాస్ అయ్యి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే ఇది కంపార్ట్మెంటల్ పాస్ అని తెలిసింది. అంటే మళ్లీ ఫుల్ గా ఒకేసారి చదివి పాస్ అయింది కాదు, కంపార్ట్మెంటల్ పాస్ అని తెలిసింది. ఆ కంపార్ట్మెంటల్ పాస్ అయిన వాళ్ళని ఎవరిని తీసుకోరు అని తెలిసింది. అయితే ఇంకా స్వామి ఒక్కరే దిక్కు, స్వామి చెప్తే ఇది నడుస్తుంది,
1: అన్యథా శరణం నాస్తి.
0: అంతే, ఇంకా స్వామి దగ్గర స్వామి రోజు స్వామి ప్రే చేసుకోవడమే. అయితే స్వామి ఒక రోజు పొద్దున్నే వచ్చి మా ఫాదర్ని చూసి ఏమైంది అబ్బాయిని చేర్పించినావా అని అడిగారు. అంటే రే స్వామి, స్వామి చెప్పాలట అని. నేను చెప్తానులే అనేవారు. అక్కడ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి స్వామి చెప్పారట, స్వామి చెప్పారా మీకు మేము అబ్బాయిని చేర్పించాలంటే స్వామి మాకు చెప్పలేదే అని.
1: అప్పుడు అనుకోండి, నేను అనుకోవడం అమరేంద్ర గారు
0: నిత్యానంద్ మీన వార్డెన్
1: గారు.
0: అయితే ఇక్కడికి వెళ్ళి స్వామేమో వెళ్ళి చేర్పించమంటారు, అక్కడికి వెళ్తే మాకు చెప్పలేదంటారు. ఈ విధంగా నడుస్తూ ఉండేది. ఇంకా విసిగిపోయినారు. అయితే ఇంకా స్వామి అని ఆర్తి పెరిగిపోయింది. ఇంకా అందరికి 5 లిస్టులు పెట్టారు. ఫస్ట్ లిస్ట్ రాలేదు, సెకండ్ లిస్ట్ రాలేదు, థర్డ్ లిస్ట్ రాలేదు, ఫోర్త్ లిస్ట్, ఫిఫ్త్ లిస్ట్ కూడా లేదు పేరు. ఇంకా స్వామి తప్పించి ఇంక వేరే గత్యంతరం లేదని నేను ఒక్కడనే కంపార్ట్మెంటల్ పాస్ లో స్వామి చెప్తే నాకు సీట్ వచ్చింది. అప్పుడు స్వామి అమరేంద్రని పిలిచి, అమరేంద్ర గారిని, అమరేంద్ర ఈ అబ్బాయికి సీట్ ఇవ్వు అని చెప్పి చెప్తే నన్ను చూపించి, అప్పుడు నేను స్వామికి నమస్కారం చేసుకుంటే ఆ విధంగా సీట్ దొరకడం జరిగింది.
1: విద్యలకు నాథుడు, విద్యానాథుడే మీకు అనుగ్రహించాడు సీటు స్వామి కళాశాలలో. ఆ రోజుల్లో నేను కూడా స్వామి కళాశాలలో బృందావనంలో చదువుకున్నాను. నాకు తెలుసు ఇక్కడ కాలేజీ ఓపెనింగ్ అవన్నీ విషయాలు అవన్నీ కూడా తెలుసు. హాస్టల్ మనకి స్వామి మందిరంకి దగ్గరే ఉండేది. ఆ హాస్టల్లో స్వామితో మీకు కలిగినటువంటి అనుభవాలు అవన్నీ కూడా మా శ్రోతలందరితో కలిసి పంచుకోవలసిందిగా కోరుతున్నాను.
0: చాలా ఉన్నాయండి, చాలా రకాలుగా. ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఇక్కడ పుట్టపర్తి కాలేజీలో ఫస్ట్ ఇయర్ అయినప్పుడు స్వామి ఎంత బాగా దగ్గర తీశారు. అందరూ పిల్లలందరూ కూడా ఇక్కడ చేరిన తర్వాత హోమ్ సిక్ అయిపోయారు. అప్పుడు స్వామి వారిని తల్లి తండ్రిగా చూసుకుంటూ వాళ్ళకి ఎక్కడ ఇంటి ధ్యాస లేకుండా ఎంతో బాగా తల్లిదండ్రులకన్నా ఎక్కువగా
1: వాళ్ళని
0: మరిపించి దగ్గర తీసి ప్రతి ఒక్కరితో మాట్లాడి ఎంతో బాగా చూసుకునేవారు. అయితే ఆ టైంలో ఎంత బాగా చూసుకున్నా కొంతమంది విద్యార్థులకి ఈ వెలితి కనిపిస్తుంది. నేను స్వామి నన్ను చూస్తున్నారా, నేను చూస్తున్నాను సరే కానీ స్వామి నన్ను చూస్తున్నారా అని ఒక వెలితి ఎప్పుడు ఉండేది. అలాగే నాకు అనిపించింది. ఒకరోజు స్వామి హాస్టల్కి వచ్చారు. ఇలాగ జరుగుతుంది ఎప్పటించో, కానీ నాకు ఆ బెంగ ఎక్కువైపోయింది. స్వామి నన్ను చూసుకోవట్లేదేమో, నన్ను చూడలేదేమో, స్వామి నాకు సీట్ ఇచ్చారు కానీ నన్ను చూసుకుంటున్నారు లేదా నాకు తెలియదు. అటువంటిప్పుడు ఒకసారి స్వామి హాస్టల్కి వచ్చారు. వచ్చేటప్పుడు స్వామి కూడా కారులో నెల్లూరు నుంచి దీపాల పిచ్చి శాస్త్రి గారిని, ఒక కవి, చాలా పెద్ద కవి అప్పటి రోజుల్లో, ఆయన పేరు తిరిగినవాళ్ళు లేరు నెల్లూరులో, ఆయన నన్ను స్వామి వెంట పెట్టుకొచ్చారు. అయితే స్వామి వచ్చి హాస్టల్లో కూర్చున్నప్పుడు నేను స్వామి ముందే కూర్చున్నాను దగ్గరలో. స్వామి నన్ను చూశారు, అందరం చూశారు. అప్పుడు కూడా నాకు మైండ్ లో అనిపించేది, అసలు మనం గుర్తుపడతారా స్వామి, మనం ఎవరో, ఇంతమంది విద్యార్థులు 400 మంది ఎంతమంది ఉంటారు, వీళ్ళందరి ముందు మనం ఎంత అనుకునేవాళ్ళు. అయితే స్వామి అట్లా చూస్తే దీపా పిచ్చి శాస్త్రి గారి వైపు చూసి, పిచ్చి శాస్త్రి నీకు నెల్లూరు బాబునాయుడు తెలుసా అని అడిగారు. అప్పుడు స్వామి ఏంటి మా తాతగారి పేరు చెప్తున్నారే అని కొంచెం ఉత్సాహంగా ఎక్కువ విన్నాను. ఆయన నాకేం తెలియదు స్వామి, బాబునాయుడు బాగా తెలుసు స్వామి నాకు అని చెప్పారు. అదుగో మనం అని నా ముందు నన్ను చూపిస్తూ, ఇడుగో బాబునాయుడు మనవడు, రాంబాబునే రాంబాబు కొడుకు అని చెప్పడం జరిగింది. అప్పటికి నాకు మొత్తం అంత డౌట్స్ అని క్లియర్ అయిపోయింది. స్వామికి అందరూ తెలుసు, మనం తెలుసు, మనం స్వామి తెలుసు అనుకుంటాం కానీ స్వామికి మనం అంతకన్నా ముందే తెలుసు.
1: సర్వజ్ఞుడు, విశ్వవ్యాపి, అన్ని విషయాలు తెలిసినటువంటి మన స్వామి
0: అని అప్పుడు రూఢి అయిపోయింది. ఆ విధంగా స్వామి కళ్ళల్లో, స్వామి మదిలో మనం ఉన్నామని క్లియర్ గా అర్థమైన తర్వాత చాలా ఎక్కువగా నేను భక్తి ప్రపత్తులతో ఉండేవాడిని. అయితే హాస్టల్లో ఉన్నప్పుడు ఇక్కడ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సమయస్ఫూర్తిగా ఏ పని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు మిగతా కార్యక్రమాలు చేయాలి, ఇది ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్. అంటే అన్ని రకాలుగా ఓవరాల్ పర్సనల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంటుంది
1: అన్ని డిపార్ట్మెంట్స్ లో.
0: అన్ని డిపార్ట్మెంట్స్ మన చదువు ఒకటే కాదు, అకాడమిక్స్ ఒకటే కాదు, అన్ని రకాలుగా అంటే మన వ్యక్తిగా సమిష్టిగా మనం ఎన్ని రకాలు చేయొచ్చో అన్ని రకాలుగా ఇక్కడ వృద్ధి పొందుతుంటాం మనం. ఆ టైంలో నేను ఈ పీఏ సిస్టమ్ అంటే మైక్స్ స్వామికి అమర్చడం, అన్ని కార్యక్రమాలకి నేను ముందుండి చూసుకోవడం, అటువంటి జ్ఞానం ఎక్కువ ఉండేది నాకు, అది చేసేవాడిని.
1: మన విద్యార్థులందరూ కూడా ఇలాంటి ఒక్కొక్క విషయంలో అందరూ తర్ఫీదు పొందుతుండేవారు.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఇలాంటి వాటిల్లో ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళ దాంట్లో వాళ్ళు చేస్తుండేవారు. నాకు ఎలక్ట్రిసిటీ తర్వాత ఇటువంటి ఆడియో విజువల్ ఎక్విప్మెంట్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. అయితే దానికి నాకు అవకాశం ఉండింది కాబట్టి రేడియో షాక్ అనే ఒక డిపార్ట్మెంట్, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ లో నేను ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ నా చదువు అభ్యాసం కూడా చేస్తుండేవాడిని. అయితే ఈ మైక్స్ చేస్తున్నప్పుడు, మైక్ సిస్టమ్ చేస్తున్నప్పుడు ఒకసారి మాకు తెలియకుండానే ఈ మైక్లు, యాంప్లిఫైర్లు అన్ని షాక్ కొట్టడం మొదలెట్ని
1: మొత్తం.
0: ఆ రోజు స్వామి రావాలి. స్వామి వచ్చి మన కాలేజ్ ఆడిటోరియంలో స్పీచ్ చెప్పాలి.
1: ఆడిటోరియంలో
0: అటువంటిప్పుడు కాలేజ్ ఆడిటోరియంలో ఉన్న మైక్లన్నీ, స్పీకర్లన్నీ అన్ని అర్థింగ్ ప్రాబ్లం వల్ల షాక్ కొట్టడం మొదలెట్ని. నేను హ్యాండ్ కచీఫ్ పెట్టుకుని నాప్స్ తిప్పడం మొదలెట్టాను. అంత షాక్ కొట్టుతోంది. అప్పుడు స్వామి వచ్చేసారు. ఇంకా మేము ఎలాగా దాన్ని సరి చేయాలనుకునే లోపలే స్వామి వచ్చి గబగబ స్టేజ్ మీద వచ్చేసి మాట్లాడడానికి రెడీ అవుతున్నారు. స్వామికి అప్పట్లో మైక్ దగ్గరకు, పెదాల దగ్గరకు వచ్చి మాట్లాడే అవకాశం అప్పుడు అటు తీసుకునేవారు. స్వామి బాగా దగ్గరకు వచ్చి మాట్లాడేవారు. స్వామికి ఎక్కడ షాక్ కొడుతుందో అని చాలా భయపడిపోయాను. అయితే స్వామి నన్ను చూశారు. అప్పుడు ఎప్పుడైతే అనుకుంటున్నానో అప్పుడే నేను స్వామి చూసి, అన్నప్పుడు స్వామి షాక్ అని అనిపిస్తుంది మనసులో అనుకుంటున్నాను. అది స్వామికి అర్థమైపోయింది. స్వామి ఆ మైక్ స్టాండ్ ని గట్టిగా పట్టుకున్నారు. అదే ఇంకొకరైతే షాక్ ఎగిరి దూరం పడి ఉండాలి అటువంటి. ఆ వెంటనే నాకు కూడా షాక్ తగలడం మానేసింది. మొత్తం అర్థంగా అంతా స్వామిలోకి వెళ్ళిపోయింది. ఆ విధంగా నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ స్వామి దగ్గర చూశాను. కంప్లీట్ గా ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటిది ఆ పవర్ హౌస్ స్వామి అయినప్పుడు ఈ చిన్న ఎలక్ట్రిసిటీ షాక్ అటువంటిది ఏముంది స్వామికి? కంప్లీట్ గా క్లియర్ అయిపోయింది,
1: పూర్తిగా ఆయనలోనే విద్యుశక్తి ఉంది
0: ఉంది
1: అది.
0: సో ఆ విధంగా నాకు ఫస్ట్ అనుభవం ఈ విధంగా అయిందనమాట. ఇదే కాకుండా నేను
1: ఇంకా విద్యార్థిగా ఉన్నప్పుడు
0: ఈ మందిరంకి మన కులం అప్పట్లో కులవంతాలు లేదు స్వామి మందిరం, ఈ మందిరానికి బల్బులు ఎలక్ట్రిసిటీ బల్బులు పెట్టి చాలా రమణీయంగా చేసేవాళ్ళం. అయితే ప్రతి చిన్న చిన్న సిరీస్ బల్బ్స్ అన్ని వరుసగా చేసుకుంటూ వచ్చి స్వామికి చూపించేవాళ్ళం. స్వామి చాలా ఆనందపడేవారు. ఆయన చూసి తర్వాత మళ్లీ మాకు డబ్బులు ఇచ్చి పంపించేవారు. మేము వద్దు స్వామి, నాకు డబ్బులు వద్దు అని చెప్పడానికి కూడా ముందుకు రాకపోతే జేబులో పెట్టేసి మరీ పంపించేవారు. అలాగ మమ్మల్ని అందరినీ ఆనందపరిచేవారు. ఒకసారి షర్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, చొక్కాలు చేస్తున్నప్పుడు అందరికి రకరకాల షర్ట్స్ వచ్చినాయి. ఒక అతనికి లావు ఉండే అతనికి చిన్న షర్ట్ వచ్చింది, అంటే చిన్న సైజ్ షర్ట్ వచ్చింది. ఆ స్వామి నాకు పట్టదు స్వామి అంటే పైకి కిందకి ఒక లాగు లాగితే ఆ అబ్బాయికి పట్టేంత షర్ట్ అయిపోయింది అది. అట్లాంటి వింతలు చూసేవాళ్ళం. ఒకసారి స్వామి స్పీచ్ చెప్తున్నప్పుడు ఇట్లాగే ఎవరో అడిగారు స్వామి వచ్చి అడిగారు ఏం కావాలి నీకు అంటే, స్వామి లాకెట్ కావాలి స్వామి అని. ఎందుకంటే అప్పట్లో స్వామి లాకెట్లు తీసిచ్చేవారు. ఈ లాకెట్ కావాలంటే స్వామి అన్నారు సరే తీసుకోని ఒక చిన్న పువ్వు రెక్కని ఒక ఊది ఊతే అది లాకెట్ అయిపోయింది. ఆ లాకెట్ ఇంకో పక్కన ఇంకో అతను చూసి ఏ నీకేం కావాలా అంటే వాళ్ళు కూడా లాకెట్ కావాలని అడిగారు. అది ఇంకో లాకెట్ తీసిచ్చారు. కానీ ఈ రెండు లాకెట్లకి బయట దర్శనం అయిపోయింది, బయట వచ్చి చూస్తే ఒక లాకెట్ కేమో వెనకాల ఓంలో చుక్క ఉంది, ఇంకో లాకెట్ ఓంలో చుక్క లేదు. ఈ చుక్క లేని వాడు చాలా దిగులు పడిపోయాడు. ఏంటి స్వామి నాకు లాకెట్ ఇచ్చారు, నాకు చుక్కలేదే అని. నెక్స్ట్ రోజు మళ్ళీ స్వామి దర్శనంకి వెళ్ళినప్పుడు స్వామి ముందు కూర్చుని స్వామి దీని చుక్కలేదు స్వామి అని చెప్పాడు. అంటే ఏంటి చుక్క మాట్లాడుతున్నాడు అని, ఏంటి అంటే స్వామి చుక్కలేదు స్వామి దీనికి ఓంకి పైన అంటే అప్పుడు స్వామి ఒకసారి ఊదిస్తే మళ్ళీ చుక్క పెట్టినట్టు కనిపించింది. ఈ విధంగా ఎన్నో వింతలు చూసేవాళ్ళం. అప్పట్లో మా మొత్తం కజిన్ బ్రదర్ స్వామి అందరినీ తీసుకున్నారు. మా చుట్టుపక్కల మా బంధువర్గంలో ఉన్న అందరి పిల్లలందరినీ తీసుకున్నారు. 26 మంది చదువుకునేవాళ్ళం మా ఫ్యామిలీ సర్కిల్లోనే.
1: అంటే స్వామి మీ తల్లిదండ్రులకు చెప్పినటువంటిది, అది ప్రామిస్ చేసినటువంటిది, మీ తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని పూర్తి చేశారన్నమాట.
0: అవునండి,
1: 26 మంది.
0: అవునండి, 26 మంది ఒకేసారి చదువుకునేవాళ్ళం.
1: చాలా
0: అప్పట్లో డిగ్రీ అయిపోయి బయట చేస్తున్నప్పుడు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు చెప్పారు స్వామిని అడిగితే ఇంకా చాలా మంది జనాలు పెరిగిపోతారు అంటే, స్వామి మేము వెనక్కి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండాలంటే ఎట్లా స్వామి అంటే, అప్పుడు ఏం చేశారంటే మా అందరికి విజిటింగ్ కార్డు ఇచ్చారు. సృష్టించి ఇచ్చిన విజిటింగ్ కార్డు, అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఆ విజిటింగ్ కార్డులో స్వామి అడ్రస్, స్వామి ఫోటో ఉంటుంది. ఈ విజిటింగ్ కార్డు చూపించండి, ఎప్పుడైనా సరే మీ ప్రశాంతం అనుమతి లభిస్తుంది అని చెప్పి మా అందరికి ఇచ్చారు.
1: చిరకాలం స్వామి సన్నిధిలో మీకు ఎప్పటికీ ప్రవేశానికి స్వామి చేతులతోటే స్వామి అనుగ్రహంతో ఇచ్చినటువంటి విజిటింగ్ కార్డు మీ చేతిలో ఉండగా స్వామి మీ ఆ అనుభూతులన్నీ కూడా, ఎన్నో అనుభూతులు ఇంకా చాలా ఉన్నాయి, కానీ సమయాభావం వల్ల ఎన్నో అనుభూతులు ఉన్నా కూడా మాతో పంచుకున్నందుకు రేడియో సాయి బృందం తరపున మీకు సాయిరాం తెలుపుకుంటూ, ఇంతవరకు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలలో అంతరంగం అనే కార్యక్రమంలో శ్రీ ఎంఆర్కే ప్రసాద్ గారి అనుభవాలను విన్నాం. ఇప్పుడు రేడియో సాయిలో ఈనాటి ప్రత్యక్ష ప్రసారాలలో శ్రీ సాయి మధుర వాహిని విశాఖపట్నం బృందం వారిచే సంగీత విభావరి వింటారు. సాయిరాం.

స్వామి, మీ దివ్య శ్రీ చెన్నారవిందములకు అనంత కోటి ప్రణామములు అర్పిస్తూ రేడియో సాయి ప్రథమ వార్షికోత్సవంలో ఇంతవరకు తమ అంతరంగాన్ని మృదుమధురంగా ఆవిష్కరించిన శ్రీ ఎంఎల్ఎన్ స్వామిగారికి, శ్రీ ఎంఆర్కే ప్రసాద్ గారికి ధన్యవాదములు. స్వామి అనుగ్రహంతో ఆవిష్కరింపబడిన శ్రీ సాయి మధుర వాహిని రేడియో సాయి శ్రోతలందరికీ మరియు రేడియో సాయి టీం అందరికీ కూడా ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్వామి పాదాల చెంత సవినయంగా శ్రీమతి వేదవతి గణేష్, శ్రీ పి దుర్గారావు, శ్రీ ఎం రవిప్రకాష్, శ్రీ లక్ష్మీనారాయణ రెడ్డి, శ్రీ భూషణం భక్తితో సమర్పిస్తున్న సుస్వరామృత వర్షిని శ్రీ సాయి మధుర వాహిని.

ఇంతవరకు శ్రీ సాయి మధుర వాహిని సంగీత విభాగాన్ని ఆలకించిన రేడియో సాయి శ్రోతలందరికీ రేడియో సాయి తెలుగు ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుస్తూ రేడియో సాయి టీం అందరికీ కూడా సాయి మధుర వాహిని తరపున శుభాకాంక్షలు తెలియపరుస్తూ తర్వాత కార్యక్రమం శ్రీమతి సాయి ప్రసన్న గారిని నవవిధ భక్తి మార్గాలు కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. సాయిరాం.

0: భక్త పరాధీనుడు, భక్త సులభుడు, భక్త బాంధవుడు, భక్త హృదయాలయ నిలయుడు, భక్త హృదయాంతర్వర్తి అయిన సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి పద సరోజాలకు అనంతకోటి ప్రణామాలు. తెలుగు మాధ్యమంలో రేడియో సాయి ప్రసారాలు విజయవంతంగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న ఈ శుభ తరుణంలో అరుణోదయ కాంతుల సోయగంతో మరిన్ని ప్రతిష్టాత్మకమైన ప్రభాసమానమైన కార్యక్రమాలు అందించేందుకు నవ్యోత్సాహం నింపాలని భగవాన్ బాబావారిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. కలడందురూ దీనులయ్యడ, కలడందురూ పరమయోగి గణముల పాలన్, కలడందురన్ని దిశలను కలడు కలండనడివాడు కలడో లేడో అని నిత్యం సందేహించే నిత్య శంకితులకు, విచల మనస్కులకు, అవిశ్వాసపరులకు, సందేహాస్పదులకు సమాధానం చెప్పి ఒప్పించి దుర్మార్గబద్ధులై కృంగి దీనతనున్నవారిని నయమార్గానికి తిప్పి నడపడానికి, సాధుజన సంరక్షణ చేయడానికి, నిష్కల్మషం చేసి చూపడానికి, క్షమాభరము బాపి భూదేవిని రక్షించడానికి, భాష్యార్థ గోప్యాలు తెలపడానికి అచ్యుతుడు సత్యరూపుడై పర్తిలో అవతరించాడు. దీనులకు యాలింపను, దీనుల రక్షింప మేలు దీవెన పొందన్, దీనావన నీకొప్పును, దీన పరాధీన దేవదేవ మహేష, దీనుల పాలిటి దీనానాథుడు, భక్తులకు పరాధీనుడు, భక్త సులభుడు, కలియుగావతారి సర్వదేవతాతీత స్వరూపుడు కనుకనే భగవంతుణ్ణి చేరేందుకు భక్తుడు అవలంబించాల్సిన నవవిధ భక్తి మార్గాలను నవవిధ సాయి మార్గాలుగా మలుచుకుని మనల్ని తమచెంతకు పిలుచుకున్నారు. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఇతి పుంసార్పితా విష్ణౌ భక్తిశ్చేన్నవ లక్షణ అని వ్యాసభాగవతంలో భగవానుని అనుగ్రహ ప్రాప్తి కోసం ఎన్నుకోవలసిన 9 మార్గాలు తెలియపరిచారు. దానినే పోతనగారు ఈ విధంగా పేర్కొన్నారు. తను హృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు ఆత్మలో ఎరుకయున్, సంకీర్తనల్, చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్, హరిన్ నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచు తలతున్, సత్యంబు దైత్యోత్తమ. ఇవి ఆంధ్ర మహాభాగవతం 7 స్కంధంలో చెప్పినవి. అయితే అవి ఆయా యుగాల్లో చెల్లాయి. కృత త్రేతా ద్వాపర యుగాల్లో ధర్మం పాలు ఎక్కువ కాబట్టి, పాలముంచినా నీటముంచినా నీదే భారం అనే భక్తులే ఎక్కువ కాబట్టి, ఆ భక్తులే నవవిధ భక్తి మార్గాలు అనుసరించారు. కాని యుగ ధర్మ పద్ధతుల్ విగళితమయ్యున్న కలియుగం ఇది. ఈ యుగంలో ధర్మం కన్నా అధర్మం, ఆచారం కన్నా దురాచారం, ఆస్తికత్వం కన్నా నాస్తికత్వం, మిత్రుత్వం కన్నా శత్రుత్వం, ఇలా అంతటా ధర్మ వ్యతిరేకతే, అన్నిటా ధర్మగ్లాని. అందుకే ఈ యుగానికి తగిన వేషభాషలతో, లౌక్యంతో, చతురతతో విలక్షణమైన, విభిన్నమైన, వైవిధ్యభరితమైన అవతారం వచ్చింది. భగవల్లీలా కేళీ వినోదం ఒక్కొక్కసారి విస్మయాన్ని, ఒక్కొక్కసారి సంశయాన్ని కలిగిస్తాయి. కనుకనే ఈ యుగ ధర్మాన్ని అనుసరించి సాక్షాత్తు భగవానుడే ఈ నవవిధ మార్గాలను తాను ప్రయోగించి భక్తి పెంపొందించి చివరకు సామాన్యుణ్ణి శోధకుడిగా, శోధకుణ్ణి సాధకుడిగా, సాధకుణ్ణి ముముక్షువుగా మార్చారు, మారుస్తున్నారు. కనుకనే ఇవి నవవిధ సాయి మార్గాలు. నవ అంటే 9 మాత్రమే కాదు, కొత్త అని కూడా అర్థం. వినూత్న రీతిలో సాయి భగవానుడు, భక్త బాంధవుడు అనుసరించిన 9 సరికొత్త దారులు. వాటిని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. స్వామి ఒక్కొక్క మార్గం గురించి ఏం ప్రవచించారో విని ఆ తరువాతే స్వామి అనుసరణని తెలుసుకుందాం. ముందుగా శ్రవణం.
1: పరీక్షిత్ మహారాజు క్షణమైనా కూడా కాలమును వ్యర్థం చేయక దైవ చింతను శ్రవణము చేసి గానమును ఆనందంగా అనుభవించి హృదయగృహమునందు చేర్చుకున్నాడు. కనుక శ్రవణము చేతనే దివ్యత్వాన్ని అనుభవించినటువంటివాడు ఈ చక్రవర్తి పరీక్షిత్ మహారాజు.
0: భక్తుని మాటలు భగవంతుడు వింటాడా? తన పిలుపు అందుకుంటాడా? త్వరితగతిన సమాధానం ఇస్తాడా అనే ప్రశ్నలు మనల్ని మనం వేసుకునే ముందు నిత్యం ప్రార్థనతో మొదలయ్యే మన దినచర్యను గుర్తు చేసుకోవాలి. వినేవాడు ఒకడున్నాడు అనే ధైర్యమే లేకపోతే, అటువంటి ప్రజ్ఞే లేకపోతే ఏ ధైర్యంతో ప్రార్థన చేస్తున్నాం? మతాతీతంగా అందరూ అనుసరించే ప్రక్రియే ప్రార్థన. వినునట జీవుల మాటలు, చనునట చనరాని చోట్ల శరణార్థులకు ఓయనునట పిలిచిన సర్వము కనుదట సందేహమయ్యే కరుణావార్థి అని గజేంద్రుడు ఆనాడు గ్రహించాడు. కాబట్టే మకరి బారిన పడ్డా కరి, ఓ కమలాక్ష, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ, యో శరణాగతామరానోకః, ఓ మునీశ్వర మనోరః, ఓ విపుల ప్రభావ రావే, కరుణింపవే, తలంపవే శరణార్థిని, నన్ను కావవే అని శరణాగత తత్పరుడై ప్రార్థించాడు. వెంటనే అలా వైకుంఠపురంలో ఉన్న శ్రీహరి సిరికి చెప్పక, అభ్రకపతిని అధిష్ఠింపక, పరుగు పరుగున గజ ప్రాణావనోత్సాహి అయి వెళ్లాడు. ఈశ్వరాంబగారి దేహత్యాగ సమయంలో కూడా సరిగ్గా ఇలాగే వేసవి శిక్షణా తరగతులు జరుగుతున్న వైట్ఫీల్డ్ బృందావన ఆశ్రమంలో అప్పుడే కాఫీ తాగి విశ్రాంతి తీసుకుంటున్న ఈశ్వరాంబగారు స్వామి స్వామి అని పిలవడం, ఎక్కడో మేడమీద గదిలో స్నానానికి సిద్దమవుతున్న స్వామి వస్తున్నా వస్తున్నా అనడం ఏకకాలంలో జరిగాయి. భక్తురాలు పిలవడం, భగవంతుడు శ్రవణం చెయ్యడం, ముక్తి ప్రదానం చేయడం ఒకేసారి జరిగాయి. భక్తునిలో విశ్వాస బీజాలు శ్రవణ మార్గాన శక్తివంతం చేయడానికి స్వామి ఎన్నో నిదర్శనాలు చూపించారు. తాను నామసంకీర్తన చేసే స్థలంలో అదృశ్య రూపంలో ఉండి వింటున్నాను అని తెలియజేస్తూ ఎన్నో సూచనలు అందించారు. ఫలానా వారు అందరితో కాకుండా వేరే శృతిలో అరుస్తున్నట్లు పాడుతున్నారని, ఆ మధ్య భజనలో నీవు పాడిన కృష్ణ భజన చాలా బావుందని, నువ్వు చెప్పిన స్వామి విశేషాలు బాగున్నాయని, ఇలా ఎన్నో దృష్టాంతాలు భగవాన్ శ్రవణం చేస్తున్నారు అనడానికి నిదర్శనాలు. అయితే మనం చెప్పేది స్వామి వినాలి అంటే మనం చెప్పేదానిలో ఉండాల్సినవి వినసొంపైన పదాలు, తీయని కంఠం, చక్కని ఉచ్చారణ, స్వరయుక్తమైన అనుసరణ ఎంత మాత్రం కావు. భగవంతుడు భావప్రియుడు, భాషాప్రియుడూ కాడు, బాహ్యప్రియుడూ కాడు. మన ప్రార్థనలు భగవాన్ని కదిలించే ఆర్ద్రత, నిస్వార్థత, నిబద్ధత, నిష్కాపట్యం ఉంటే తృటిలో భగవాన్ మన వింత వింత విన్నపాలు వింటారు.
1: కీర్తనం చేత భగవంతుని నిరంతరము కీర్తించుచు, భజించుచు, స్మరించుచు, తరించడానికి తగినటువంటి మార్గంలో ప్రజలకు బోధిస్తూ వచ్చాడు సుఖమహర్షి. ఈ విధమైనటువంటి రీతిగా తాను కీర్తన కల్పచు జీవితంలో సార్థకం గావించుకున్నటువంటి వాడే ఈ సుఖమహర్షి.
0: కీర్తికి ఆలవాలమైన భగవాను కీర్తించడం కంటే భక్తునికి ఆనందం ఆహ్లాదం ఏముంటాయి? ఆ మార్గంలో తాను తరిస్తూ మిగిలిన వారిని తరింపజేయడం కన్నా మహద్భాగ్యం ఏముంటుంది? నాడు సుఖమహర్షి, నేడు మీరాబాయ్, త్యాగయ్య, రామదాసు, అన్నమయ్య, చైతన్య మహాప్రభువు, జయదేవుడు, ఇలా ఎందరో మహానుభావులు. వారంతా అదృష్టవంతులు. భగవాను కీర్తించి తాము కూడా కీర్తిని ఆర్జించి తరించిన భక్త శిఖామణులు. కాని మనం ఎంతో భాగ్యవంతులం. సాక్షాత్తు భగవంతుడే దిగివచ్చి కీర్తించి అక్కున చేర్చుకుని మార్గదర్శి అయి నడిపిస్తున్న భాగ్యానికి నోచుకున్న సౌభాగ్యవంతులం. ఒకసారి స్వామి ఒక కుటుంబాన్ని వ్యక్తిగత ఇంటర్వ్యూకి పిలిచారు. తల్లి, తండ్రి, వారి సుపుత్రుడు. స్వామి వారితో మాట్లాడుతూ ఆ అబ్బాయిని ఉద్దేశించి ఎన్నో ప్రశంసలు గుప్పించారు. చాలా వినయం కలవాడని, క్రమశిక్షణ కలవాడని, చురుకైన వాడని, పెద్దలంటే గౌరవమని, ఇలా చాలా చాలా. మొత్తానికి ఇంటర్వ్యూ పూర్తయి వారు గది విడిచి వెళ్లే సమయం వచ్చింది. తల్లిదండ్రులు వెళ్లిపోయాక ఆ అబ్బాయి స్వామితో మెల్లగా ఇలా అన్నాడు, స్వామి, మీరు చెప్పిన సుగుణాలేవీ నాలో లేవు, నేను వాటికి తగను. మరి మీరెందుకలా చెప్పారు అని. అందుకు స్వామి తన సమ్మోహిత మందహాసంతో, ఆ గుణాలన్నీ నీలో ఉన్నాయని కాదు బంగారు, అవి నా నోటి నుండి వినడం ద్వారా అయినా నువ్వు అలవరుచుకుంటావని అలా చెప్పాను అన్నారట. ఆ అబ్బాయిలో వచ్చిన అద్భుతమైన పరివర్తన గురించి శ్రోతలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. కనీసం మట్టి విలువ కూడా చేయని మనల్ని పట్టుకుని ఎంతో ప్రేమను రంగరించి బంగారు అని సంబోధిస్తారు. అది మనల్ని కీర్తించడమే కదా. కేవలం ఆకార మానవులమైన మనల్ని చూస్తూ మనలోని లోపాల్ని తెలిసి కూడా దివ్యాత్మస్వరూపులారా అని కీర్తిస్తారు స్వామి. ప్రేమ అన్న పదానికి స్వార్థం అనే సరికొత్త అర్థాన్ని సృష్టించుకుని వర్తిస్తున్న మనల్ని ప్రేమాత్మస్వరూపులారా అని కీర్తిస్తూ తమ దివ్యోపన్యాసాన్ని ప్రారంభిస్తారు బాబా. తమ ప్రత్యక్ష సన్నిధిలో ఎన్నో కార్యక్రమాలకు అవకాశమిచ్చి అనేక రీతులు మన కీర్తిని పెంచిన స్వామి ఎన్నో బహుమతులతో సత్కరించి వేనోళ్ల మెచ్చుకోళ్ల శాలువాలు కప్పిన స్వామి భక్తులను కీర్తించడం ద్వారా వారిని తనకు దగ్గర చేసుకోవడానికి ఎన్నుకున్న విశేషమైన మార్గం.
1: విష్ణుస్మరణం నిరంతరము కూడాను హరినామ కీర్తన యందు తన హృదయమును హరింప చేసుకున్నాడు. కష్టముల యందు, దుఃఖముల యందు, బాధల యందు కూడాను నమో నారాయణ నిరంతరము కూడాను హరినామంని చింతిస్తూ వచ్చాడు ఈ ప్రహ్లాదుడు. రాక్షసులు ఎన్ని విధములకు బాధించినప్పటికీ ఏమాత్రం కూడాను దుఃఖమునకు కాని విచారమునకు కాని తన హృదయమును చోటివ్వక నిరంతరము కూడా ఆనందముతోనే తన హృదయాన్ని నింపుకున్నాడు. తన్ను నిశాచరుల్ పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నక సాయి, ఓ ధనుజ భంజన, ఓ మహాపసన్న శరణ్య అంచు నుంచి కాని తా కన్నుల నీరు తేరు, భయకంప సమేతుడు కాడు. కనుక ఈ శరీరం పైన ప్రజ్ఞ ఏమాత్రం కూడా లేక నిరంతరం కూడాను హరిచింతనే గావిస్తూ జన్మను సార్థకం గావించుకున్న చక్రవర్తి ఈ ప్రహ్లాదు.
0: నిత్య స్మరణకు ప్రతీక అయిన ప్రహ్లాదుణ్ణి రక్షించడం కోసం శ్రీహరి నరహరి అయి అవతరించాడు. ప్రహ్లాదుడు శ్రీహరిని ఎంతగా స్మరించాడంటే, పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు సేయుచున్, తిరుగుచున్, లక్షింపుచున్, సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగని చింతామృత స్వాద సంధానుండై మరిచెన్ సురారి సుతుడై విశ్వమున్ భూవర, సర్వదా సర్వకాలీషు సర్వత్రా హరిచింతనం. అలా స్మరించడం భాగవతులకే సాధ్యం. కాని కలి ప్రభావం చేత ఆహార పానీయాల సమయంలో సైతం స్మరణ అటుంచి భగవంతుని ప్రత్యక్ష సన్నిధిలో కూడా మనం ఆహార పానీయాల గురించే స్మరిస్తున్నాం, స్వామిని విస్మరిస్తున్నాం. కాని స్వామి మనల్ని నిత్యం స్మరిస్తూనే ఉంటారు. నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడువను బంగారు అంటారు. మీ అనుగ్రహం కోసం ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను స్వామి అని ఒక భక్తుడంటే, నువ్వు నా దగ్గరకు ఎప్పుడు వస్తావా అని నేను ఎన్నో జన్మల నుండి వెయిట్ చేస్తున్నాను బంగారు అన్నారు స్వామి. ఇది స్మరణ కాక మరేమిటి? ఒక భక్తుడు కారులో ప్రయాణం చేస్తూ పెను ప్రమాదం నుండి చాలా అద్భుత రీతిలో బయటపడ్డాడు. మర్నాడు ఎంతో ఆదుర్దాగా దర్శనానికి కూర్చుంటే స్వామి అతని దగ్గరకు వచ్చి, నిన్న రాత్రి అంత ప్రమాదంలో కూడా నన్ను తలుచుకోవడం మర్చిపోయావు బంగారు అని, భక్తుడు తనను విస్మరించినా తాను భక్తుణ్ణి స్మరిస్తూనే ఉంటానని అన్యాపదేశంగా చెప్పారు స్వామి.
1: ఇది అందరికీ లభ్యమయ్యేటువంటిది కాదు. లభ్యమైనప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి దృష్టితో పాదసేవలు చేస్తూ రావచ్చును. కానీ ఈ సేవ యందు తన యొక్క మనస్సును అంకితము గావించి సమస్త సృష్టికి కూడాను ఈ పాదములే ప్రమాణము ప్రధానమనేటువంటి రీతిగా భావించి, ఇది కేవలము బ్రహ్మ కడిగిన పాదముగా భావించి, సమస్త జగత్తును కూడాను ఆక్రమించినటువంటి పాదముగా విశ్వసించి, సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క చరణములే ఈ యొక్క చరణములని విశ్వసించి, అంటే సేవయే నా సాధనమని భావించినటువంటిది లక్ష్మి. పాద సేవయందు లక్ష్మి తన యొక్క జన్మమును సార్థకంగా గావించుకున్నది.
0: శ్రీహరి పదకమలాల్ని సేవించి తరించింది లక్ష్మి. శ్రీరామ పాదుకల్ని భక్తి శ్రద్ధలతో సేవించి తరించినవాడు భరతుడు. శ్రీకృష్ణుడి పాదముద్రలు తన తలదాల్చి తాండవ లీలా కేళి వినోదానికి తెరతీసి అనుగ్రహింపబడ్డవాడు కాళీయుడు. భగవాన్ అడుగులకి సర్వాన్ని అర్పించినవాడు బలిచక్రవర్తి. ఇలా ఎంతోమంది ఆ బ్రహ్మ కడిగిన పాదాన్ని, పరమ యోగులకు పరిపరి విధాల వరమొసగిన శ్రీపాదాన్ని కొలిచి తరించినవారు. ద్వాపర కలి సంధియుగంలో జరిగిన కృష్ణావతారంలో సైతం భగవంతుడు రాజసూయయాగ సమయంలో విచ్చేసిన మహర్షుల పండిత శ్రేష్ఠుల పాదాలు కడిగి వారి జన్మలు చరితార్థం గావించాడు. మరి సాయికృష్ణుడు తన భక్తుల చరిత్రకు ఎలా అర్థం కల్పించారో చూద్దామా. మధురమైన భాషలు మంజుల గళములు భక్త కోటి హృదిని భర్తీ చేయు, సూటి మాట పలికి సూక్ష్మధర్మంబులే చెప్పుచుండు సాయి ఒప్పుమీరా. ఎంత మధురమైన పద్యం, ఎంత నిగూఢత కలిగిన పద్యం, ఎంతటి సూక్ష్మాన్ని ఎంత గంభీరంగా వెలువరించిన పద్యం. అవును, ఇది సాయి పద్యం. వృత్తం ఏదైనా మనల్ని జనన మరణ వృత్తం నుండి తప్పించేందుకు చెప్పే పద్యం. ఛందస్సు ఏమైనా మనలో వేళ్లూనుకున్న ఛాందస భావాలను పెకిలించేసే పద్యం సత్యసాయి పద్యం. యతి ప్రాసలు ఏవైనా మతిలేని మనల్ని యతులుగా మార్చగలిగే పద్యం స్వామి పద్యం. అటువంటి ఎన్నో ఆడిముచ్చాల్లాంటి పద్య పాదాలతో మనల్ని సేవించి ఆదర్శాన్ని అందించడమే సాయి చేసిన నవీన పాదసేవనం.
1: అర్చనము, ఈ అర్చనమనగా పృథు చక్రవర్తి సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను అరి అర్చన తప్ప అన్ని అర్చన తనకేమాత్రం కూడాను తెలియదు. విశ్వం విష్ణుస్వరూపం, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్, అనేక శిరస్సులతో అనేక నేత్రములచే అనేక పాదములచే ఉండినటువంటి వాడు అతనే. ప్రపంచములోని ప్రాణులన్నీ కూడాను పరమాత్మని అంశములే. ఇట్టి భావం చేత తాను నిరంతరం కూడాను ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలిచినా దైవ పూజముగానే భావించాడు. ఈ విధమైనటువంటి అర్చన చేత జన్మను సార్థకంగా గావించుకున్నటువంటి వాడు పృథు చక్రవర్తి.
0: పుష్ప జాతులు వేరు పూజ ఒక్కటే అని ప్రబోధించి పువ్వులెన్ని తెచ్చి పూజలు చేసినా మెచ్చబోడు తాను పుచ్చుకొనడు, హృదయ కమలమివ్వ సదయుడై గ్రహించు అని దిశానిర్దేశం చేసిన స్వామి తన భక్తుల్ని సంతుష్టుల్ని చేయడానికి షోడశ ఉపచారాలతో పూజావిధిని నిర్వహించారు. అందులో మచ్చుకు కొన్ని. మనందరినీ తన మాటలనే మంత్రాలతో ఆవాహన చేసుకుని ప్రేమ సింహాసనం అధిష్ఠింపజేసి శ్రీ సత్యసాయి సుజల శ్రవంతితో అర్ఘ్యపాద్యాలు సమర్పించారు. ఎంతో మందికి విలువలతో కూడిన విద్యా వలువలు కట్టబెడుతున్నారు. అనేక గ్రామీణ ప్రాంతాలలో సేవా కార్యక్రమాలని నానావిధ పరిమళ పుష్పాలను సమర్పించారు. శ్రీ సత్యసాయి దీనజనోద్ధరణ కార్యక్రమం అనే ఘంటానాదంతో మనలో మానవతా విలువల్ని మేల్కొల్పారు. శ్రీ సత్యసాయి నిత్య నారాయణ సేవా మహానైవేద్యాన్ని సమర్పించారు. సత్యసాయి జనని తన వేయి తల్లుల ప్రేమ బంధాన్ని యజ్ఞోపవీతంగా మలిచి అర్పించారు. ఔషధీకృత వైద్యాలయాన్ని నెలకొల్పి మనలోని సర్వ రుగ్మతలని రూపుమాపుతూ నీరాజనాలు అందిస్తున్నారు. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస అనే పంచామృతాన్ని అందించారు. ఈ అర్చననంతటికీ భగవాన్ చెప్పే సంకల్పం, దైవ సంకల్పం, వజ్ర సంకల్పం ఏమిటి అంటే మీ జీవితమే నా సందేశం.
1: ఒక్క వందనము చేతనే తన జన్మను సార్థకం గావించుకున్నటువంటి వాడు అక్రూరుడు. కేవలం వందనమనగా రెండు హస్తములు చేర్చటం మాత్రమే కాదు, ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు రెండింటి యొక్క చేరిక అయినటువంటి దశేంద్రియములు పరమాత్మనికి అర్పితం గావించటమే. దీనినే శరణాగతి అని కూడాను విశ్వసించాడు. కనుక ఈ అక్రూరుడు సర్వత్రా కృష్ణ స్వరూపాన్ని దర్శించగలిగాడు.
0: వందనం అంటే కేవలం రెండు చేతులు జోడించి నమస్కరించడం కాదని, సర్వ ఇంద్రియాలతో తనను తాను అర్పించుకోవడమేనని స్వామి విశదీకరించారు. ఇంద్రియాతీతులైన స్వామి ఉపాధిరీత్యా అమరిన తన సర్వేంద్రియాలను నిత్యం భక్తుల్ని సన్మార్గబద్ధుల్ని చేయడం కోసం, ఆచార మానవులుగా తీర్చిదిద్దడం కోసం నిత్యం అనేక చింతలతో సతమతమయ్యే మనల్ని చింతనాబద్ధులుగా మార్చడం కోసం, సిరిదాసుల్ని హరిదాసులుగా పరివర్తనం చెందించడం కోసం ఒక శిల్పిగా, ఒక తోటమాలిగా, ఒక శిక్షకుడిగా, ఒక బోధకుడిగా శ్రమిస్తూనే ఉన్నారు. ప్రభాపూరితమైన తమ పద్మనేత్రాలకి ఎంత శిక్షణనిచ్చారు స్వామి! అవి ప్రేమపూరిత కరుణా కటాక్ష వీక్షణాలు కొందరికి, చూపులతోనే హెచ్చరికలు మరికొందరికి, ఆగ్రహ వీక్షణాలు కొద్దిమందికి, అభయదృక్కులు ఇంకొందరికి ప్రసాదిస్తూ తమ పని తాము చేసుకుపోతాయి. ఇక తమ కర్ణాలతో నిందాస్తుతులను సమానంగా స్వీకరించి ఇద్దరికీ సమాన ప్రాప్తిని కలిగించడంలో దిట్ట. ఇక నాసిక మన విషయ వాసనలను, జన్మ జన్మాంతర వాసనలను పసిగట్టి వాటిని వదలగొట్టి మనల్ని సువాసనాభరితుల్ని చేయడంలో, అపవిత్రులను పవిత్రుల్ని చేయడంలో నాసిక్ పాత్ర పోషిస్తాయి. ఇక జిహ్వ మృదు మధుర సరళ లలిత పదాలను ఉచ్చరించి భక్తుల్ని అలరించడంలో తన పాత్ర సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది. సామాన్య రుచులు తెలుపగలిగే ఈ నాలుకకు స్వామి భక్తుల అభిరుచులను అనుసరించి మాట్లాడగల నేర్పు ఓర్పు నేర్పారు. అందుకే సాయితో సంభాషణకి భక్తులు తపస్సు చేస్తారు. ఇక స్పర్శేంద్రియం తమ చల్లని స్పర్శతో మనల్ని పులకాంకితుల్ని చేసే మహత్తు మాటలకందని భావన. ఒకసారి సభలో హరిదాసు హరికథ చెప్తున్నాడు. కృష్ణుని కరస్పర్శకి మోడు సైతం మొలకెత్తుతుంది, అంతటి మహత్తు ఆ స్పర్శలో దాగుంది అని చెప్పాడు. వెంటనే ఒక వ్యక్తి ప్రశ్నించాడు, మరి కృష్ణుని చేతిలో మొరళి ఉంది కదా, అది వెదురే కదా, అదెందుకు మొలకెత్తలేదు అని. కృష్ణుడిచ్చిన స్ఫురణతో హరిదాసు ఇలా అన్నాడు, దానికి ఏనాడో మోక్షం వచ్చేసింది, ఇక మళ్లీ మొలకెత్తడం ఏమిటి అని. సాయి మాట సకల సౌభాగ్యాల మూట, సాయి దృష్టి పారిజాత వృష్టి, సాయి చేయి తల్లి ప్రేమలోని హాయి. ఇలా తమ సర్వేంద్రియాలను భక్తుల్ని కార్యోన్ముఖుల్ని చేయడానికి వినియోగించిన భగవాందే అసలైన వందన సమర్పణ.
1: ఇది హనుమంతుడు. ఇతను నిరంతరము కూడాను వినయ విధేయతల చేత రామచింతనతో కాలమును గడుపుతూ వచ్చేటువంటి వాడు. కనుకనే ఇతనికి గొప్ప టైటిల్ గా ఇస్తూ వచ్చాడు రాముడు, శాంతుడు, గుణవంతుడు, హనుమంతుడు, బలవంతుడు అన్నాడు. దుఃఖ దుఃఖ సమయంలో రెండింటి ఎందుకు సమత్వాన్ని వహించినటువంటి మహాబలవంతుడు ఈ హనుమంతుడు. అహంకార మమకారమును త్యజించినటువంటి మహనీయుడు. లంకలో స్వేచ్ఛా విహారం సల్పుతున్న సమయంలో రాక్షసును ప్రశ్నించగా, ఎవరయ్యా నీవని, దాసోహం కుశలేంద్రస్య, అట్టి ఆపత్ సమయంలో కూడాను నేను రామచంద్రుని దాసుడను అని వర్ణించినటువంటి వాడు. ఎట్టి పరిస్థితులు ఎందు కూడాను ద్వేషుల యొక్క ముందు కూడాను నేను రామదాసుడని గట్టిగా నిర్వచించేటువంటి యొక్క శక్తి, ఈ విధమైనటువంటి యొక్క ధీరత్వంతో కూడినటువంటి వాడు హనుమంతుడు. కనుకనే తాను సేవలను ఆచరిస్తూ తన జన్మను సార్థకం గావించుకుని చిరంజీవిగా నిలిచిపోయాడు.
0: ఎప్పుడో కురుక్షేత్ర సంగ్రామ సమయంలో భీష్ముని ఆశీర్వాదం కోసం వెళ్లిన ద్రౌపది పాదరక్షలు తన ఉత్తరీయంలో మూసి తన భక్తులకు తాను దాసుండని నిరూపించాడు కృష్ణుడు. సత్యసాయి సేవాదళ్లో ప్రప్రథమ సేవకుణ్ణి నేనే అన్నారు స్వామి. ఈనాడు సత్యసాయి సేవా విభాగం ప్రపంచవ్యాప్తంగా ఇంత ఉత్సాహంగా, జనరంజకంగా, సమయాసమయ విచక్షణతో, క్రమశిక్షణతో, బాధ్యతతో తమ కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది అంటే ఆ ఖ్యాతి అంతా తమ ముందుండి నడిపించే నాయకుడిదే. ఆ నాయకుడే సత్యసాయి భగవానుడు. ఒకసారి ఒక విదేశీ మహిళ స్వామిని, స్వామి అసలు మీ తత్వం ఏమిటి, నాకు అంతు చిక్కడం లేదు అని అడిగింది. అందుకు సమాధానంగా, ఏ ఉన్నదమ్మా? నేను అందరికీ సేవకుణ్ణి, అందరూ నాకే పనులు చెప్తారు, నేను చేసి పెడతాను అన్నారు. తనను అర్థించే భక్తులకి, తనను నమ్ముకున్న వారికి, తానంటే లక్ష్య పెట్టని వారికి, తననే లక్ష్యంగా చేసుకున్నవారికి అందరికీ సాయి సేవలు అందాయి, అందుతూనే ఉన్నాయి.
1: మైత్రి ఇతనే అర్జునుడు. ఎలాంటి పరిస్థితిని ఎందుకూడను కృష్ణుని ఎడబాయక తాను నిరంతరముకుడు వెంట జంటగా ఉండేటువంటి ఒక ఈడల వలె జీవిస్తూ వచ్చారు. ఎన్నియో బాధలను అనుభవించారు, ఎన్నియో నిందలను నిష్ఠురములు కూడా అనుభవించారు. కడకు తాము ఒక విధమైనటువంటి యొక్క అపకీర్తుల పాలు కూడాను అయ్యారు. ఎట్టి సమయం నందు కూడాను కృష్ణ కృష్ణ నీవు తప్ప అన్యము నాకు లేరు అని కేవలము ప్రార్థనతో కృష్ణుణ్ణి అన్ని విధములుగా అండచేరేటువంటి వాడు. నీవే తప్ప తప్పరంబెరు, నీవు తప్ప మాకు అన్యం లేరని ప్రార్థించేటువంటి వాడు. ఇలాంటి నీడగా మిత్రునిగా భావించి బంధువుగా విశ్వసించి అన్నింటి ఎందుకును అర్జునుడు కృష్ణుని ఉపయోగపెట్టుకునేటువంటి వాడు. కనుకనే అతనికి రథసారథిగా కూడా నిలిచి అనేక విధములైన విజయాలను అందిస్తూ వచ్చాడు. భగవంతుణ్ణి జీవిత రథసారథిగా నిర్మించుకున్నాడు.
0: కృష్ణార్జున మైత్రి ఆదర్శవంతమైనది. అది నరనారాయణుల స్నేహబంధం, భగవంతునికి భక్తునికి ఉన్న సహజ సంబంధం. కాని మన సాయికృష్ణుని విషయంలో స్నేహహస్తాన్ని అందించి తనతో మైత్రీ బంధానికి ఆహ్వానించే ప్రతి వారి విషయంలోనూ స్వామి ముందుండి స్నేహహస్తాన్ని అందిస్తారు. గమనించుకోండి, అది ఏ రూపంలోనైనా కావచ్చు. మనల్ని ఆపద నుండి గట్టెక్కించడం ద్వారానూ, నామ సంకీర్తనకి మనం హాజరు కావడం ద్వారానూ, ఒక పుస్తక రూపంలోనూ, చిత్రపటం ద్వారానూ, మన అంతర్వాణి ద్వారానూ, ఇలా ఏదో ఒక రూపంలో స్వామి తన స్నేహ సందేశాన్ని పంపిస్తూనే ఉంటారు. మనం లక్ష్య పెట్టినా పెట్టకపోయినా, తాను మాత్రం మనం ఎంత దూరంలో ఉన్నా మన నెయ్యం కోసం అహర్నిశలు తప్పిస్తూనే ఉంటారు. మీ ఇంట వెంట జంట కంట ఉంటాననడంలో అంతరార్థం ఇదే. కేవలం స్నేహితులు మాత్రమే మన స్థితిగతులకు అతీతంగా నిరంతరం మనతో కలిసి ఉంటారు. ఒకసారి స్వామి ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థిని అడిగారు, నీకెంతమంది బ్రదర్స్ బంగారు అని. ఓన్లీ వన్ బ్రదర్ స్వామి అన్నాడు. కాదు కాదు, అందరూ నీ బ్రదర్సే అని. నవ్వుతూ మరో పిల్లాడిని అడిగారు, నీకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని. స్వామి అందరూ నా స్నేహితులే అన్నాడు. దానికి స్వామి లాలనగా చెంపమీద తట్టి, కాదు కాదు, భగవంతుడు మాత్రమే నీకు స్నేహితుడు అని సరిదిద్దారు. ఎంతో మందికి హితుడై సన్నిహితుడై స్నేహితుడై మెలుగుతున్న స్వామితో సఖ్యం జన్మ జన్మాంతర సుకృతం.
1: ఇంకా కడపటి 9వ వాడు ఆత్మార్పణం. ఈ విధంగా ఆత్మార్పణ గావించి అడిగినటువంటి దానిని అందించి తాను జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడు ఇతనే బలి చక్రవర్తి. ఇతను ప్రహ్లాదుని యొక్క మనుమడు. ఇతను కూడాను భగవంతుని యొక్క భక్తి ప్రపత్తులతో లీనమైనటువంటి వాడు. తన శిరస్సునే తనకు అర్పితం గావించి పాతాళ లోకమునకు ప్రవేశించినటువంటి వాడు. ఏ విధముగానైనప్పటికీ తన యొక్క అనుగ్రహమే నాకు ప్రధానమని విశ్వసించినటువంటి వాడు. తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు దానములకు అడ్డు తగిలినప్పటికీ, లేదు లేదు, నా దేహము నా కాయము నా కర్మము నా కర్తవ్యము సర్వం కూడా భగవత్ అర్పితమే భావించాడు. ప్రాచీన కాలం నుండి కూడా నవ్వు విధమైనటువంటి భక్తులను అనుభవిస్తూ నవ్వు విధమైనటువంటి మార్గములను ఆదర్శంగా నిరూపించినటువంటి చక్రవర్తులు మహాభక్తులు.
0: స్వామి తనని తాను తనవారి కోసం ఎలా అర్పించుకున్నారో మీకు వివరించడం ప్రారంభిస్తే, పరీక్షత్కి శ్రవణం గురించి, ప్రహ్లాదుడికి స్మరణం గురించి, హనుమకు దాస్యం గురించి, అర్జునుడికి సఖ్యం గురించి చెప్పినట్లుంటుంది. తన సర్వస్వాన్ని స్వామి తన భక్తుల కోసమే వినియోగించారు. మీరు కోరినవన్నీ నేనెందుకిస్తానో తెలుసా బంగారు? నేను ఇవ్వబోయేది మీరు కోరుకునే స్థాయికి మిమ్మల్ని తీసుకురావడం కోసమే అన్నారు స్వామి. అల్పమైన ప్రాపంచికమైన వస్తువుల్ని నా నుండి కోరుకోకండి, అందుకు బదులుగా నన్నే కోరుకోండి అంటారు స్వామి. కాని అందుకు భిన్నంగా మనం అశాశ్వతమైన అనిచ్చనమైన కోరికలతో చెలుస్తూ ఉంటాం. తనను తాను అర్పించుకుని మన హృదయాలయాలలో కొలువై ఉంటాను అంటారు స్వామి. ఒకసారి భక్తుడు అడిగాడు, స్వామి, మిమ్మల్ని నేనెందుకు మరిచిపోలేకపోతున్నాను అని. దానికి సమాధానంగా, ఎందుకంటే నేను నీలోనే ఉన్నాను కాబట్టి అని బదులిచ్చారు. ఇన్ని మార్గాల ద్వారా సాయి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నా మనలో స్పందన కలగడం లేదు అంటే స్వామి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబు కాక సాయి భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. జై సాయిరాం.
2: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని 4వ భాగం యొక్క పురప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: युवता
1: युवता
0: सनातन भावम
1: सनूतन रूपम
0: युवता
1: युवता, युवता।

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. యువత సనాతన భావం సనూతన రూపం కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఐకమత్యం అన్న అంశంపై శ్రీ కోట శివకుమార్ గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో రెండవ భాగాన్ని మీరు వింటారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ గణేష్, శ్రీ సాయి ప్రసాద్.

0: అందుకని నవసూత్రాలులో స్వామి ఇందులాల్ సాగర్ చెప్పిన వాటిలో గనక మనం చూస్తే, అందులో అంటే ఇది డైరెక్ట్ గానే స్వామి నుంచి వినలేదు గానీ అందులో స్వామి చెప్పిన మాట ఒకటి ఏంటంటే, 4 గంటలు వారానికి మీరు సేవకు ఇవ్వండి అని చెప్పారట స్వామి. అని చెప్పారట స్వామి 4 గంటలు అంటే 4 గంటలే ఇవ్వాలని కాదు, సేవాభావం ఎప్పుడు ఉండవలసిందే, కానీ బయటకు వెళ్లి చేసేది సేవ అని అనుకుంటే అది 4 గంటలకు రిస్ట్రిక్ట్ చేయండి అన్నట్టు. ఎందుకంటే నీకు ఎన్నో ఉన్నాయి పనులు, నువ్వు ప్రపంచంగా వెళ్ళినప్పుడు నీకు ఆఫీస్కి వెళ్తున్నావు, నువ్వు ఇది చూసుకోవాలి అది చూసుకోవాలి, 4 గంటలు చేయి చాలు అని ఒక రిస్ట్రిక్షన్ పెట్టడం ఏంటంటే దానికి దాది కూడా ఒక రోల్ అని చెప్పడం అనమాట. అలా ఇన్ని పాత్రలు మనం చేస్తున్నాను కానీ పాత్ర నేను కాదు, పాత్ర దారుణ్ణి నేను అని గుర్తుపెట్టుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. స్పిరిచువల్ స్వామి చెప్తున్నారు, ఇది నాకు అనిపించేది.
1: మరి ఈ రోల్స్ మనం ప్లే చేసినప్పుడు మనం ఆ పాత్రకి తగినట్టుగా మనం బిహేవ్ చేసి వి హ్యావ్ టు లివ్ అప్ టు ద రోల్.
0: అవును అవును.
1: అది చేసినప్పుడు మనం వి షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూజ్ దట్ అదే మనం అనుకోకూడదు
0: అనుకోకూడదు.
1: మీరు చెప్పింది అదే కదా,
0: అనుకోకూడదు.
1: నేను ఆ పాత్రతో మనం ఐడెంటిఫై చేసుకుని వి షుడ్ ప్లే ద బెస్ట్ రోల్.
0: బెస్ట్ రోల్ అంటే ఐడెంటిఫికేషన్ కూడా. కానీ స్వామి ఒక మాట అన్నారు, నాగయ్య త్యాగయ్య పాత్ర ధరించిన తాను నాగయ్యనని ఎక్కడో గుర్తుంటుంది అన్నారు. ఈ మాట అన్నారు స్వామి, ఇది నిజమే కదా. ఆయన త్యాగయ్యలాగా వేస్తూ 4 రోజుల నుంచి భోజనం చేయనట్టు, చాలా శుష్కించిపోయి ఉన్నట్టు, ఆ బాధపడుతున్నా కూడా రామారామ అనుకుంటూ ఉన్నట్టు ఈ విధంగా ఒక నాటకం చేస్తూ ఉంటాడు ఆయన అక్కడ. దానికి ఆయన నాగయ్య గారు జీవం పోస్తూ ఉంటారు, కంప్లీట్ గా జీవం పోస్తూ ఉంటారు అక్కడ. కానీ ఆయనకి మాత్రం లోపల ఎక్కడ కూడా అంత ఇక్కడ బాధపడినట్టు ఉంటుంది కానీ అంత బాధ, ఎందుకంటే నేను ఇక్కడ సెటిల్ నుంచి బయట రాని తింటానని నాకు తెలుసు అంటే ప్రపంచికంగా మాట్లాడుకుంటే అక్కడ. అంటే ఆయనకి ఎందుకు నిజంగా ఆ బాధ రావట్లేదు అంటే, త్యాగయ్య నేను కాదు నాగయ్య నేను ఎక్కడో ఒక 10% 5% ఉంది. ఎంత అంటే కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు ఉండకూడదు. 100% ఇన్వాల్వ్మెంట్ ఉండేసరికి ఏమవుతుందంటే ఇంకా దానికి వచ్చే లాభ నష్టాల వల్ల పైకి కిందకి వెళ్తూ ఉంటాం. ఇది
2: అంటే నాకు కాస్త ఇక్కడ అర్థం కాలేదు, లాభ నష్టాలు
0: అంటే. ఇప్పుడు పాత్రకి యువర్ రేడియో స్థాయిలో యువర్ కోఆర్డినేటర్, ఒక ఇంపార్టెంట్ పని చేయాలి, ఇంపార్టెంట్ పని చేసినప్పుడు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయవలసింది, రేపు సాయంత్రం లోపల చేయాలి. ఎవరో చెప్పారు, అవును మేము వస్తాము, మేము ఈ కార్యక్రమం మీకు చేసి పెడతాము అని అష్యూరెన్స్ ఇచ్చారు. వాళ్ళ అష్యూరెన్స్ పైన ఇంకేమీ పెట్టుకోలేదు కానీ వాళ్ళ టైంకి రారు, ట్రై చేస్తారు కానీ అయ్యో మేమంతా మర్చిపోయి ఇప్పుడు వద్దులేండి అయినా ఇప్పుడు కుదరదు అంటారు. మనల్ని ఏదో ఒక విధమైన డిసప్పాయింట్మెంట్ కోపం ఒకటి వస్తుంది. ఎందుకు ఎక్కడో అక్కడ వాళ్ళు మాట ఇచ్చినప్పుడు మాట నిలబెట్టుకోవాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ లో ఉంది, ఉండేసరికి డిసప్పాయింట్మెంట్. వేర్ ఎక్స్పెక్టేషన్ ఇస్ ద డిసప్పాయింట్మెంట్ ఇస్ దేర్ అని స్వామి చెప్పారు. డిసప్పాయింట్మెంట్ వస్తుంది, వచ్చినప్పుడు ఇందులో ఒక ఉద్వేగం వస్తుంది మీలో, ఆ ఉద్వేగం అనేది వస్తుంది. ఆ ఉద్వేగం వచ్చినప్పుడు ఎందువల్ల వస్తుంది? బికాస్ యూ కంప్లీట్లీ ఐడెంటిఫైడ్ విత్ ద రేడియో సాయి రికార్డిస్ట్.
2: ఓకే,
0: రేడియో సాయి, తెలుగు రేడియో సాయి ఆ పాత్రలో కంప్లీట్ గా ఉన్నారు. అంటే నిజంగా అవుతుందని కాదు సాయి ప్రసాద్, నేను చెప్తున్నది ఏంటంటే ఎవరు ఎంతగా దాంతో 100% దాంతో ఐడెంటిఫై కావడం ఏంటంటే ఇంకా దాంట్లోనే దాని తర్వాత ఇంకొక 10 రోజులు వీళ్ళతో వాళ్ళతో అట్లా వచ్చారండి, ఇవన్నీ దానివల్లే వస్తాయన్నమాట. వాళ్ళు అట్లా వచ్చారు ఇట్లా చేశారు అని ఛాన్స్ వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడుతూ ఉండడం. స్వామి చేసే ఈ నాటకంలో గుగ్లీలు కూడా ఎలా ఉంటాయంటే అటువంటి ఛాన్సెస్ ఇస్తారు, ఎవరినో వచ్చి అవును వాళ్ళు వచ్చారట ఏమైంది అని అడుగుతారు మీరు చెప్పబోయినా. అంటే అట్లా స్వామి పిక్ చేస్తారు, దిస్ ఇస్ ద గేమ్, లైఫ్ ఇస్ ఎ గేమ్ ప్లేట్. సో స్వామి అది చేసినప్పుడు కూడా ఒకవేళ ఐడెంటిఫికేషన్ లేకపోతే ఎట్లా ఉంటాం మనము? కొంచెం తామరాకు పైన నీటి బిందువులాగా ఉంటాం. అంటే పర్లేదు స్వామి అనుగ్రహం, వాళ్ళు రాలేరు, వాళ్ళు రాలేకపోయారండి అని అది. సో ఈ విధంగా ఒక మనకి ఎక్కువ కాలము ఆ విధంగా ఉండగలిగితే ఏదొచ్చినా కూడా లైట్ గా పైన పైన, కానీ 100% ఇన్వాల్వ్మెంట్ చేసే పని 100% తో చేస్తాం కానీ దాని రిజల్ట్స్ పైన అంతగా మనకి పట్టించుకో ఒక విధంగా జరుగుతుంది, అప్పుడప్పుడు జరగదు. ఒకప్పుడు అనుకున్న దానికన్నా సాధకగా జరుగుతుంది. ఇప్పుడు స్వామి దగ్గర చేసే పనులు కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి అని అనుకున్నప్పుడు పెద్దగా మోసపోతాం, ఎందుకంటే కొన్నిసార్లు అవుతాయి అనుగ్రహం, కొన్నిసార్లు కాకపోవచ్చు, అది అనుగ్రహమే. ఎందుకు నేను చూడట్లేదు దాని అనుగ్రహం లాగా అనేది ప్రాబ్లం. మీరు వెళ్తారు ఇక్కడ గుళ్ళోకి వెళ్తారు, ప్రసాదం, ప్రసాదం టేస్ట్ అడుగుతారా? ప్రసాదం ఎప్పుడైనా మీరు చెప్తారా కొంచెం ఇంట్లో ఉప్పు తక్కువైందని కొంచెం ఉప్పు వేసుకుని ఎప్పుడు అడగారు మీరు? అంతే కదా. ఎందుకు? ప్రసాదం భగవంతుడి అనుగ్రహం అవునా? ప్రసాదం దగ్గర నెగోషియేట్ చేయం, కానీ మిగతాదంతా ఎందుకు నెగోషియేట్ చేస్తాం? వచ్చేవి ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది అని ఎందుకు బాధపడుతున్నాను, ఇందులో ఇంకొంచెం సాల్ట్ ఉంటే బాగుండేది అన్నట్టే అనమాట. ఇది ఇందులో ఇది చేస్తుంటే బాగుండేది, ఎందుకు బాధపడుతున్నానంటే నేను దాన్ని ప్రసాదంగా స్వీకరించట్లేదు, నా స్వయంకృతం లాగా స్వీకరిస్తున్నాను నేను, అది ప్రాబ్లం.
2: చాలా మంచి ఎగ్జాంపుల్,
0: నిజంగా అది ప్రసాద. దాని భగవద్గీత కూడా ప్రసాద బుద్ధి అంటుంది.
1: సో ప్రతిదీ మనం చేసే ప్రతి పని భగవత్ ప్రత్యర్థం చేస్తే అది ఆటోమేటిక్ గా అది ప్రసాదం అయిపోతుంది,
0: ప్రసాదం అయిపోతుంది. అందుకే దాని తర్వాత నాకు దాని మీద ఏ విధంగా వస్తుంది పూచి నాకు లేదు. స్వామి భజన పాడమన్నారు, నేను పాడతాను, అది లతా మంగేష్కర్ లాగా వచ్చిందా సుబ్బలక్ష్మి లాగా వచ్చిందా అని నాదే పూచి. గొంతు ఇచ్చిన వాడు అయినా నేను ఎంతవరకు చేయగలను, ఒకటికి 4 సార్లు చక్కగా ప్రాక్టీస్ చేసుకోవాలి. స్వామి నాకు ఛాన్స్ ఇచ్చారు, నా శక్తి వంచన లేకుండా ప్రాక్టీస్ చేస్తాను, వెళ్తాను. పాడుతున్నప్పుడు భక్తి భావం స్వామి మీద పెట్టుకుని పాడతాను, నాకందరూ చప్పట్లు కొట్టాలని పెట్టు. అంతవరకే నాది పూచి.
2: అలా చేయగలిగినప్పుడు ఆ స్థిత ప్రజ్ఞత కూడా
0: వస్తుంది.
2: అండ్ ఇంకోటి ఏంటంటే, మనం చెప్పుకున్నట్లుగా ఆ అవేర్నెస్ ఎప్పుడు ఉండాలి. అంటే చేస్తున్న రోల్లో మునిగిపోకుండా, ఇది జస్ట్ రోల్ చేస్తున్నారు, ఎప్పుడు అది అలా మనసులో ఉంటూ దీనికంటూ బెటర్గా ఆలోచించగలగాలి. అంటే ఎదుటి వాడు ఈ పని చేయలేదు అన్న దాన్ని తప్పించి దాంట్లో రోల్లో మునిగిపోతే మీరు అన్నట్టుగా కోపం వచ్చేస్తుంది, అయ్యో వాడు ఎందుకు చేయలేదు అని. అలా కాకుండా, యా మనం ట్రై చేసాం అవ్వలేదు, స్వామి నిర్ణయం అది అనుకుంటే చాలా సాఫ్ట్‌గా బయటపడచ్చు.
0: అంతే కాదు, ఒక్కడొకటి మనలో లేజినెస్ వచ్చేసి అసలు ప్రయత్నమే లేకుండా ఉండే పరిస్థితి తెచ్చుకోకుండా దీని ఆ స్వామి నిర్ణయం నాకు ప్రయత్నం కూడా ఎందుకులే అన్నట్టు ఇది ప్రాబ్లం అవుతుంది అనమాట. అంటే నిష్కామ కర్మకి అకర్మకి తేడా ఉంటుంది అని చెప్పి, అకర్మలోకి ఎప్పుడు వెళ్ళకూడదు, అకర్మకి వెళ్ళకు ఎప్పుడు వెళ్ళకూడదు. అంటే చేయకుండా ఉండడం అనేది క్వశ్చనే లేదు, చేయాల్సి వస్తుంది, బెస్ట్ ఎఫర్ట్ ఇవ్వాలి, కాకపోతే లైట్ గా. దీని ఏ విధంగా బయటకు వస్తుంది అనేది నా చేతిలో లేదు. దానికి అంత స్ట్రాంగ్ గా పట్టుకుని దాన్ని బాధపడిపోయి కృంగిపోయి కృషించిపోయి ఇదంతా చేయకూడదు. దిస్ ఈజ్ నాట్ స్పిరిచువాలిటీ, దిస్ నాట్ వాట్ స్వామి ఈజ్ టీచింగ్ అస్.
1: మరి ఇందాక మీరు చెప్పినట్టు లైఫ్ ఈజ్ అ గేమ్ ప్లే అంటున్నారు, బట్ ఎవ్రీ గేమ్ హ్యాస్ రూల్స్.
0: అబ్సల్యూట్లీ.
1: ఈ రూల్స్ తో పాటు మనం ఆ రూల్స్ ని కూడా తెలుసుకుంటే అవర్ లైఫ్ విల్ గో వెరీ స్మూత్లీ.
0: చాలా
1: దాని గురించి కొంచెం చెప్తారా?
0: ప్రతి ఆటకి నియమాలున్నాయి, మనం కొన్ని చెప్పుకుందాము అండర్స్టాండ్ చేసుకోవడానికి. క్రికెట్ అందరికి నచ్చే ఆట ఎక్కువ. క్రికెట్ కి నియమాలు ఉన్నాయా? ఉన్నాయి. అక్కడికి ఆ బౌండరీ లైన్ ఉంటుంది, అది దాటితే 6, లేకపోతే కింద నుంచి వెళ్తే 4, ఇట్లా కాళ్ళకి తగిలితే LBW. ఎవరో చెప్పారు అవుట్ అవడానికి 10 విధానాలు ఉన్నాయట, 10 విధానాల్లో మనిషి అవుట్ అవ్వచ్చు. ఇట్లా ప్రతి దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. బైస్ అని లెగ్ బైస్ అని తెలిసిన వాళ్ళు, క్రికెట్ ఆ పరిభాష తెలిసిన వాళ్ళు చాలా చక్కగా చెప్పగలరు. సరే ఫుట్బాల్ తీసుకుందాం, రూల్స్ ఉన్నాయి. ఏ గేమ్ తీసుకున్నా రూల్స్ ఉన్నాయి. మనం కూర్చుని నలుగురం చతుర్ముఖ పారాయణం పేకలాడుకునే వాళ్ళు కూడా రూల్స్ ఉన్నాయి. అందరికీ రూల్స్ ఉన్నాయి కదా, ప్రతి ఆటకి రూల్స్ ఉంటాయి. సపోజ్ క్రికెట్ తీసుకుంటే సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, ఆయన చాలా ప్రపంచంలోకి అది గొప్ప బ్యాట్స్మెన్. అయినా ఆయన అంత గొప్ప బ్యాట్స్మెన్, చివరికి 100 రావడానికి కష్టంగా ఉంది, 100 కాబట్టి చాలా రోజులు అయిపోతుంది, మరీ దూరంగా ఉంది బౌండరీ. అయినా నేను గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ని, 10 అడుగులు ముందరికి జరపండి అయినా నేను 6 కొడతాను, 100 కంప్లీట్ చేస్తానంటే ఎవరన్నా వింటారా? ఇన్ ఎగ్జాంపుల్ అంటే ఏమిటంటే, రూల్స్ ఆర్ నాట్ బెంట్ ఫర్ ఎనీబడీ బికాస్ నో బడీ ఈజ్ బిగ్గర్ దెన్ ద గేమ్. గేమ్ ఎవ్రీబడి యు బికమ్ గ్రేట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద గేమ్, అండ్ గేమ్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద రూల్స్. సో హౌ కెన్ యూ బెండ్ రూల్స్? ఇది చాలా ఇంపార్టెంట్. ఒకటి మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నియమాలు ఉల్లంఘించడం మంచిది కాదు. కొంత రీసెంట్ టైమ్స్ లో ఒకప్పుడు భారతీయ సంస్కృతిలో నియమం అంటే దాని నియమం నియమంగా ఉండేది. ఇప్పుడు మనకేమవుతుందంటే, మనకి కాస్త మోడర్న్ ట్రెండ్స్ వచ్చేటప్పుడు లైట్ నేచర్డ్నెస్ అంటే ఏ విధంగా తయారవుతుంది, నియమం అనేది పాటించకుండా ఉండడం ఫ్యాషన్ అని అనుకుంటాం. చాలా తప్పు, చాలా తప్పు. నేను హైదరాబాద్ లో ఉంటాను, హైదరాబాద్ లో చూస్తూ ఉంటాను ట్రాఫిక్ లైట్ ఇప్పుడు ఇంకా కాస్త బెటర్. కానీ ఒకప్పుడైతే ఏంటంటే, ట్రాఫిక్ లైట్ రెడ్ వేసినప్పుడు వెళ్లాలని అనుకునేవాళ్ళు జనాలు, ఆ విధంగా అనుకునే తత్వం ఉండేవాడు. అంటే రెడ్ అంటే గో అని అనుకునే తత్వం ఉంటే గనక ఎందుకు అంటే, ఇంకోటి గమనించాను నేను, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం నేను గమనించింది. రెడ్ లైట్ పడినప్పుడు ఒక 4-5 ఉంటారు ఎప్పుడు, ప్రతి ట్రాఫిక్ ఒక 100 కనుక అక్కడ ఉంటే 4-5 ఉంటారు. ఈ 4-5 వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, అడ్వెంచరస్ అనుకుని వాళ్ళు దీన్ని దాటి ఎప్పుడు ముందరికి వెళ్ళిపోదామని చూస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోతారు రెడ్ లైట్ పడి, ఎందుకంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ చూడు అక్కడ రెడ్ లైట్ పడింది కానీ అటువైపు నుంచి ట్రాఫిక్ ఏం రావట్లేదు ఇప్పుడు, అయినా ఎందుకు ఉండాలి? అరే రూల్ అంటే రూల్ అయినా కామన్ సెన్స్ యూజ్ చేయాలి అని ఏదో లాజిక్ చెప్తుంది మైండ్ అప్పుడు, చెప్పి ముందరికి వెళ్ళిపోతారు. కానీ సరే వీళ్ళు వెళ్ళారు 4-5 ప్రతిసారి ఉంటారు 100 అనుకోవచ్చు, ఇది చూసిన బాగా చదువుకున్న వాళ్లే 10 బయలుదేరుతారు వీళ్ళ వెనకాల. అది పెద్ద ప్రాబ్లం,
1: షీప్ మెంటాలిటీ,
0: షీప్ మెంటాలిటీ, హర్డ్ మెంటాలిటీ అనమాట. సో ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం. మనకేమవుతుందంటే, అందుకనే అబ్దుల్ కలాం గారు చెప్పారు, వీ షుడ్ ప్లేస్ ప్రాపర్ రోల్ మోడల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద యూత్. వెరీ షార్ట్లీ విల్ బి 700 మిలియన్ యూత్ ఇన్ ద కంట్రీ, విల్ బి దట్ హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ యూత్. బట్ వాట్ ఇస్ ద యూజ్ అని చెప్పారు ఆయన. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ రోల్ మోడల్స్ యూఆర్ ప్లేసింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఎందుకంటే వీళ్ళు 700 మిస్గైడెడ్ యూత్ కావచ్చు, 700 యూత్ కావచ్చు. We should not get confused that 700 youth is power, 700 million youth is power. 700
1: properly
0: million misguided youth can be the worst power.
1: Worst power.
2: అదే మహాభారతంలో చూసుకున్నట్లయితే
0: అదే ఒక దుర్యోధనుడు డిఫరెన్స్ చేశాడు
2: మొత్తానికి
0: డిఫరెన్స్ చేశాడు వాడు.
2: ద్రుపద్ మహారాజుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు కౌరవులందరూ బందీ అయిపోయినప్పటికీ కూడా ధర్మరాజు అంటాడు, మన మధ్య ఏ గొడవ వచ్చినప్పటికీ మీరు 100 మంది మేము 5 అవ్వచ్చు, కానీ ఎదుటివాడు మనపైకి వచ్చినప్పుడు మనం 105 అంటాడు.
0: కరెక్ట్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అదే నాకు అనిపిస్తుంది, ఆవిడ కుంతి, ఆవిడ చిన్నప్పుడే వీళ్ళని తీసుకొచ్చి 5 కృష్ణుడి పాదాల మీద పడేసి ఈయన మీకు జీవితంలో ఈయన ఏం చెప్తే అది చెయ్యండి అందుట, అది తల్లి మాట. ఆ చెప్పింది వాళ్ళు ఫాలో అయ్యారు. వాళ్ళకి వాళ్ళల్లో కూడా వీక్నెస్ లో ఉన్నా కూడా వాళ్ళు ఏంటి, దే జస్ట్ సరెండర్ టు దట్, దట్స్ దేర్ గ్రేట్నెస్ పాండవాస్. అందువల్ల ఏం డిఫరెన్స్ మనం చూసాం. కాబట్టి నియమాలు ఉల్లంఘించడం మంచిది కాదు అనేది మనం ప్రశాంత నిలయం వచ్చినప్పుడు ఇక్కడ నియమాలు అని పాటిస్తూ ఉంటాం. కానీ నాకు అదే లాస్ట్ టైం కూడా ఏదో డిస్కషన్ లో నేను చెప్పాను, ఇక్కడ కూడా మనం పెట్టాల్సి వస్తుంది, ఇది భగవంతుడు నడిచిన ప్రదేశం కాబట్టి దీన్ని నీట్గా ఉంచుదాము అని. ఎంత ఆశ్చర్యం చూడండి, ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం ప్రశాంత నిలయంలో కింద ఏదైనా వేయడానికి ఎవరైనా భయపడేవాళ్ళు పేపర్లో అని, వాళ్ళు మనసు భయపడడం అంటే మనసు ఒప్పేది కాదు, ఇది స్వామి అంతా నిండి ఉన్నారు, స్వామి చూస్తున్నారు అని
2: చిన్న శబ్దం చేయడానికి
0: ఇచ్చేసి. ఇప్పుడు ఫోన్లలో మొబైల్ ఫోన్స్ వచ్చి గట్టిగా మాట్లాడడము, లేకపోతే ఇవి మనం తెలుసుకోకపోతే ఎట్లా? ఇది మన ప్రశాంతి నిలయం, ఎవరో రూల్స్ పెట్టకూడదు, ఎవరో ట్రస్ట్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు పెట్టారు అందుకని చాలా కష్టం, వాళ్ళు డిసిప్లిన్ గా ఉంటారు అంటే కాదు. ఇప్పుడు షాపింగ్ సెంటర్స్ లాగా తయారైపోతుంది, మనకి షాపింగ్ కోసం వస్తున్నారు జనం నిజం చెప్పాలి అంటే. కానీ అందుకని అన్ని చోట్ల ప్లాస్టిక్ పడేసి ఉంచడము, అన్ని చోట్ల ఇది ఉంచడము, ఇది ఎందుకు ఈ విధంగా ఉండాలి? ఎందుకంటే రూల్స్ లేకుండా, రూల్ అంటే ఆ ఎవడి కోసం నేను మాత్రం రూల్ అతీతుడుగా ఉన్నాను అని ప్రతి ఒక్కటి అనుకోవడం వల్ల ఈ అహంకారం, అహంకారం విమూఢాత్మ, వాడు తప్పకుండా కూడా నశిస్తాడు అని చెప్తుంది. వాడికి ఏంటంటే వాడు ఏమనుకుంటాడు, కర్తృత్వం అదే గొప్పది అనుకుంటాడు వాడు. ఎవడంటే అహంకారం ఉన్నాడు వాడు విమూఢాత్మ అని చెప్తుంది భగవద్గీత. వాడు నేను కర్తృత్వం ఇతి మన్యతి, నేనే చేస్తున్నాను అంత అనుకుంటాడు. చాలా కొంతవరకు ఏదో చాలా సాధించి ఏ నోబెల్ ప్రైజ్ వచ్చేంత పనిచేసి దానికి వచ్చే అహంకారం వచ్చిందంటే కొంత ఏదో మీనింగ్ ఉందని కూడా అనుకోవచ్చు ప్రపంచంలో. ఏమీ లేని తనంలో కూడా అహంకారం తెచ్చుకోవడం యువతలో చాలా చాలా చాలా తప్పు. ఈ అహంకారం అనేది మనకి బిగ్గెస్ట్ ప్రాబ్లం తెచ్చిపెడుతుంది. కాబట్టి రూల్స్ కి వదిలి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ ఎంత గొప్పవాడైతే ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి స్వామి దగ్గర చూస్తే ఎలా ఉంటారు, ఆవిడ ఎంత అణిగిమణిగి ఉంటారు. ఒక ఎంతంత సాధించిన వాళ్ళు వచ్చారు స్వామి దగ్గర మనం చూసాం, వాళ్ళు ఎట్లా ఉంటారు, ఆశ్చర్యం వేస్తుంది. మనం ఏమీ లేని వాళ్ళు ఎందుకు ఇట్లా కొట్టుకుంటున్నాం, ఎందుకు ఇంత రూల్స్ ఫాలో కాకుండా ఉంటున్నాము. అందుకే నియమాలు ఉండాలి. ప్రతి ఆర్గనైజేషన్ లోనూ ప్రతి సేవా కార్యక్రమాలు వాటిలోనూ కూడా ఒక కన్వీనర్, ఒక సేవాదళ ఇన్ఛార్జి ఎవరో ఉంటారు. వాళ్ళు కొన్నిసార్లు మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఇది స్వామితత్వంగా భావించి అక్కడ మీరు సేవ చేయాలంటే ప్రతిదానికి వాళ్ల మాట ఉల్లంఘించక్కర్లే, వెళ్ళి పనిచేయండి. అంటే అన్ని అదే విధంగా ఏదైనా ఏం చెప్పినా చేయాలని కాదు, కానీ మీకు ఎంత మీకు ఇష్టంగా ఉందో అంత వెళ్ళి చేసేయండి, లేకపోతే పర్వాలేదు దాని నుంచి బయటకు రండి. కానీ ఆ విధంగా ఉండాలి. కానీ అక్కడికి ఉండి ఉల్లంఘించడం అనేది కాదు, లేకపోతే వాళ్ళ గురించి వేరే వాళ్ళకి చెడుగా చెప్పడం కానీ ఇటువంటివి మానుకోవాలి మనం. సో నియమాలకి వాటి ప్లేస్ వాటికి ఉంది, రూల్స్.
1: కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొంతమంది బాగా రూల్స్ ఫాలో చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ చుట్టూ చాలా మంది వాళ్ళ ఎన్విరాన్మెంట్ లో రూల్స్ ఫాలో చేయని వాళ్ళు ఉంటారు.
0: అవును,
1: మరి వీళ్ళకి అప్పుడప్పుడు వీళ్ళెందుకు ఫాలో చేయట్లేదు, మేము కూడా కొంచెం చేస్తే బాగున్ను అన్న ఒక ఆ డిప్రెషన్ లోకి వెళ్తూ ఉంటారు అన్నమాట. దానికి కావలసిన ఆ విశ్వాసం అనేది వాళ్ళకి ఏ విధంగా అది డెవలప్ చేసుకోవచ్చు, వాళ్ళు చేస్తున్నది రైట్?
0: నేను ఒకటే ప్రశ్న వేస్తాను. మనందరం కలిసి టీమ్ గేమ్ ఆడుతున్నాము, క్రికెట్ ఆడుతున్నాము. ఇప్పుడు నేను నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్నాను బ్యాట్స్మెన్, నా టీం మెంబర్ ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒకటి ఏ విధంగా చెయ్యాలో ఆ విధంగా చేయలేదు వాడు, అంటే రూల్ బట్టి ఆడలేదు ఆట. ఏ విధంగా చూసుకోవచ్చు అంటే వాడి పర్ఫార్మెన్స్ వైజే కాకుండా రూల్ బట్టి ఆడలేదు ఆట, వాడు ఏం చేయాలో అది చెయ్యలేదు. లేకపోతే బ్యాట్కి తగిలింది, క్యాచ్ వెళ్ళింది, కానీ నా బ్యాట్కి తగలేదని అబద్దాలు చెప్పాడు. వాడు చెప్పాడు కదా అని మనం కూడా చెప్తామా? అవసరం లేదు. వేరే వాళ్ళని చూసి నేర్చుకోవడం అనే తత్వం ఏంటంటే నాకు ఏది డైరెక్షన్, లేకపోతే ఇందాకే అనుకున్నా మనకి ఇన్నర్ డైరెక్టర్ ఉన్నారు, కాన్షియన్స్ ఉంది, అది చెప్తోంది తప్పు అని, అది విందాం. స్వామి ఎంత హెల్ప్ చేస్తారంటే ఇదే డిఫరెన్స్. ఎవరైతే అవతారం టైంలో పుట్టారో డిఫరెన్స్ ఏమిటి అంటే ఇంతమంది స్పిరిచువాలిటీ ఎన్నాళ్ళ నుంచి మాట్లాడుతూ అంతమంది చేస్తున్నా కూడా, అందరు సాధన చేస్తున్నా కూడా, ఎంతో గొప్ప సాధన చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఉన్నా కూడా మనకు వచ్చిన ఒక చిన్న మహాభాగ్యం ఏమిటి అంటే, చిన్నదనాలు పెద్దదనాలు నాకు తెలియదు, ఏంటంటే ఒక తప్పు మన ద్వారా జరుగుతున్నప్పుడు నాయన జరుగుతోంది అని దాన్ని తప్పించేసి అప్పటికప్పుడు మనకి చెప్పే తత్వం ఎక్కడ ఉన్నా సరే ఓమ్నిప్రెజెంట్ గాడ్, ఇది ఎక్కడ దొరుకుతారండి? అంటే ఈ దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ గాడ్లీ హెల్ప్. అంటే మనం చేసుకునేది ఏమీ లేదు అక్కడ. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అట్లాంటివి కదా మన దగ్గర తెలుసు అటువంటి విషయాలు. ఎంత తప్పులు చేస్తున్నా, నిన్ననే ఇక్కడ మన బ్రదర్ దీపక్ చెప్తుంటే విన్నాను నేను, ఒక పిల్లవాడు అతని స్టూడెంట్ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చారట పుట్టపర్తికి. అప్పట్లో మొదట్లో సిగరెట్ తాగుడు బాగా అలవాటు ఉందిట అతనికి. ఆయన సిగరెట్ మానుకోలేడు. స్వామి సరే బయటకు వెళ్ళిపోయాడు కదా అని చిత్రావతి వైపు వెళ్ళి సిగరెట్ తాగడం మొదలు పెట్టాడు. కానీ లోపల మళ్ళీ స్వామి గారు వెనకాలకు వచ్చేస్తుంది అని చెప్పారు. సో వచ్చి అక్కడ నుంచున్నట్ట, కానీ సిగరెట్ వెనకాల పెట్టుకున్నట్ట, ఆయన వెళ్ళిపోతాడు కదా తర్వాత తాగచ్చు అని అనేసరికి అక్కడికి వచ్చి స్వామి కొంచెం కారు స్లో చేసి విండో కిందకి దించేసి ఒక్కసారి తీక్షణంగా అతని వైపు చూశాట. చూసేసరికి స్వామి చూసేసరికి ఆ చేతిలో ఉన్న సిగరెట్ వెనకాల కింద పడిపోయింట. నేను చెప్పేది అది లాస్ట్ సిగరెట్ అట అతని జీవితంలో, మళ్ళీ పట్టుకోలేదు. చూ అంటే ఎంత కరుణ, ఎంత ఎటువంటి అవతారం ప్రజలో మనం ఉన్నాము అంటే మనం అడగకుండానే మనకి చేసింది ఏమీ లేదు కానీ మన వీక్నెసెస్ ఆయన తీసేస్తారు. అందుకని ఈ ఆపర్చునిటీ పోతే చాలా కష్టం. ఆ కాన్షియన్స్ చెప్తోంది, వినే శక్తి లేకపోతే బయటపడుతూ పువ్వు పడ్డమో ఏదో పడడమో ఏదో విధంగా చెప్తున్నారు స్వామి. అందుకని మనం ఇక్కడ దురభ్యాసాలకి ఈ చెడు జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ మనం అక్కడ వెనకంజి వేయాలి, అక్కడ వెనకాల తీసేసుకోవాలి కాలు తప్పు చేయబోతుంటే. ఆ వెనకాల తీసేసుకుని వెళ్ళేట్టయితే గనక మనకి తప్పకుండా డైరెక్షన్స్ వేరే వాళ్ళు చేసినట్టు మనం చేయక్కర్లేదు, అందులో ప్రసక్తి లేదు.
1: సరే, ఇప్పుడు మనం ఈ యూనిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి ముందుగా గుర్తించేది ఒక టీం. ఇప్పుడు ఒక లీడర్ అనేది వాళ్ళు ఉంటాడు, దాంట్లో టీం మెంబర్స్ ఉంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆ టీంలో డెవలప్ చేసుకోవాల్సిన ఆ విశ్వాసం ఎటువంటిది, అవి చాలా ముఖ్యమైన అంశాలు కదా, వాటి గురించి కొంచెం చెప్తారా?
0: విశ్వాసము మనం ట్రస్ట్ అంటాము, అంటే ఫెయిత్ వేరు ట్రస్ట్ వేరు. ఇది నేను చెప్పాలనుకున్నాను, ఎందుకంటే ఫెయిత్ భగవతత్వంలో వస్తుంది. ఫెయిత్ కి, ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ బ్లైండ్. ఎందుకంటే మనకి తెలియదు కాబట్టి, మనకి తెలియని విషయాల గురించి మనము నోన్ ఫెయిత్ పెట్టుకోలేము. ఇది చాలా ఒక మిస్కన్సెప్షన్ ఉంది వరల్డ్ లో. బ్లైండ్ ఫెయిత్ ఈజ్ నాట్ గుడ్ ఇలా అని ఏదో అంటూ ఉంటారు. నో, ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ బ్లైండ్. ఎందుకంటే సీ ద చైల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లవాడికి, ఆ పిల్లవాడికి పిల్లకి ఈ తల్లి నన్ను చక్కగా ఎత్తుకుని సాకుతుంది అని ఏం తెలియదు. అంటే ఈ తల్లి అని తెలియదు. ఆ తల్లి ఎత్తుకుంటూ ఉండడం వల్ల ఫెయిత్ అనేది, ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంది. మొట్టమొదట యూ షుడ్ గివ్ అప్ టు ద మదర్. స్వామి చెప్తారు, మీరు బలేవాళ్ళు, మీరు మంగళవాడి దగ్గరికి వెళ్ళి క్షౌరవాడు చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని చక్కగా వాడికి కత్తికి మీ తల ఇస్తారు, కానీ భగవంతుల్లో మీరు నమ్మకం పెట్టుకోరు. ఫెయిత్ దగ్గర క్వశ్చన్స్ ఉండకూడదు. అది బ్లైండ్ ఫెయిత్ అంటే ఏంటంటే, మనకి తెలియదు, తెలియని విషయం గురించి నమ్మి ట్రై చేయొచ్చు సైంటిఫిక్ గా, రిజల్ట్ వస్తుంది అని, దీన్ని ఫెయిత్ అంటారు. ట్రస్ట్ అంటే ఏమిటంటే, వేరే వాళ్ళు మనతో ఏ విధంగా వాళ్ళు వ్యవహరించారు, ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ నాకు వాళ్ళతో అయ్యాయి అన్న దాన్ని బట్టి వచ్చేది, మనలో వచ్చే ఒక బ్యాలెన్స్, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది, దాన్ని ట్రస్ట్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సాయి ప్రసాద్ ఇక్కడ ఉన్నాడు, గణేష్ నువ్వు ఉన్నావు. సో గణేష్ కి సాయి ప్రసాద్ కి మధ్యలో రెండు బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. సో గణేష్ నీకేమో సాయి ప్రసాద్ అన్న బ్యాంకు లో గణేష్ అకౌంట్ అనేది ఉంటుంది. సాయి ప్రసాద్ నీకేమో గణేష్ తో, గణేష్ అన్న బ్యాంకు లో సాయి ప్రసాద్ అకౌంట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక ఒక చక్కని హెల్ప్ లాంటిది గణేష్ కి చేసినప్పుడు, లేకపోతే అతన్ని మెచ్చుకోవడం గానీ అతనితో చాలా కైండ్ గా ఉండడం గానీ ఏమన్నా చేసినప్పుడు సాయి ప్రసాద్ అకౌంట్ ఇంక్రీజ్ అవుతుంది గణేష్ లో. అదే ఉల్టా కూడా అవుతుంది, అంటే ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు అట్లా అవుతుంది. ఈ విధంగా ఇద్దరు అకౌంట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా అంతా మంచిగా జరుగుతూ ఉంటుందా? లేదు, అప్పుడప్పుడు సరిగ్గా మనం అనుకుని కొన్ని జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు సాయి ప్రసాద్ గణేష్ తో సరిగ్గా వ్యవహరించాడు, అప్పుడు ఏమవుతుంది, ఆ అకౌంట్ బ్యాలెన్స్ తగ్గుతుంది, సాయి ప్రసాద్ అకౌంట్ తగ్గుతుంది. గణేష్ ఒకప్పుడు సరిగ్గా ఉండడు నీతో, నీ గణేష్ అకౌంట్ తగ్గుతుంది. కొంత ఎంతో కొంత హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి, కానీ అది కంప్లీట్ గా జీరోకి మాత్రం వస్తే ప్రాబ్లం, వచ్చేస్తే ప్రాబ్లం అకౌంట్. ఒక బ్యాంకులో మీకు బ్యాలెన్స్ ఉంది, బ్యాంకు అకౌంట్ ఉంది, అందులో మీకు 1000 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. ఉదాహరణకి వెళ్లారు రోజు 4 రోజులు 250 రూపాయలు 250 రూపాయలు 4 సార్లు విత్డ్రా చేశారు. ఇప్పుడు ఎంత అయింది అకౌంట్? 4 రోజులు చేస్తే 250 జీరో అయిపోయింది, 1000 నుంచి జీరో అయిపోయింది కదా అకౌంట్, విత్డ్రా చేశారు. తర్వాత 5వ రోజు కూడా వెళ్ళారు, మీకు మీకు తెలియదు, 250 రూపాయలు వేసారు, మళ్ళీ చెక్ ఇచ్చారు, సాయి ప్రసాద్ అకౌంట్ తగ్గుతుంది. గణేష్ ఒకప్పుడు సరిగ్గా ఉండడు నీతో, నీ గణేష్ అకౌంట్ తగ్గుతుంది. కొంత ఎంతో కొంత హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి, కానీ అది కంప్లీట్ గా జీరోకి మాత్రం వస్తే ప్రాబ్లం,

0: సాయి ప్రసాద్ చాలా మంచివాడు, గణేష్ చాలా మంచివాడు కాబట్టి సరే నేను ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తాను అంటే అలౌ చేస్తాను, అకౌంట్ లేకపోయినా నువ్వు తర్వాత వేసేది దూగన్లే మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాము అని ఓవర్ డ్రాఫ్ట్ ప్రాబబ్లీ ఒక మంత్ ఇవ్వచ్చు. కానీ అది కూడా మీరు తీర్చరు, మళ్ళీ వెళ్ళి ఇంకొక 250 రూపాయలకి మళ్ళీ చెక్ ఇస్తారు. ఇప్పుడు ఏమంటాడు ఎక్కువ మేనేజర్, ఏమంటాడు అయ్యా నీకు నీతో బిజినెస్ వద్దు నాకు, అవునా? దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ ఇన్ రిలేషన్షిప్స్ ట్రస్ట్ లో అనమాట. ఒక మనిషికి మనము పాజిటివ్ స్ట్రోకింగ్ నెగిటివ్ స్ట్రోకింగ్ అని రెండు ఉంటాయి. అంటే వేరే వాళ్ళని మెచ్చుకోవడము, వేరే వాళ్ళని వాళ్ళకి ఆనందం కలిగించే విధంగా ఏమన్నా చేసినప్పుడు అది పాజిటివ్ స్ట్రోకింగ్ అవుతుంది, ఏదన్నా వాళ్ళని కష్టపెట్టేటుంటే అది నెగిటివ్ స్ట్రోకింగ్ అవుతుంది. ఈ రెండు లైఫ్ లో జరుగుతూ ఉంటే రిలేషన్షిప్ అంటే. కానీ ఎక్కువ పాజిటివ్ స్ట్రోకింగ్ తక్కువ నెగిటివ్ స్ట్రోకింగ్, అంటే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ లో మనీ వేయడం డిపాజిట్ బట్ లెస్ విత్డ్రాయల్ ఉన్నప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ పాజిటివ్ గా ఉంటుంది, హెవీగా ఉంటుంది అది. కానీ బ్యాలెన్స్ వేయడం డిపాజిట్ తక్కువ విత్డ్రాయల్ ఎక్కువగా ఉంటే వేరే పర్సన్ బ్యాంక్ మేనేజర్ చెప్పినట్టు ఏమంటాడంటే ఓకే ఐ డోంట్ వాంట్ టు డీల్ విత్ యూ అని వదిలేసి వెళ్ళిపోతాయి. అంటే దిస్ ఇస్ ద రిలేషన్షిప్ ఆఫ్ నో ట్రస్ట్. ఈ విధంగా ఏమవుతున్నాయంటే మనకి సొసైటీలో రిలేషన్షిప్స్ ఈ విషయం సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోలేక పర్టికులర్లీ చాలా దగ్గర వాళ్ళపైన విత్డ్రాయల్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం. గమనించండి,
1: అదే మీరు చెప్తున్నట్టుగా ఇవి నిజ జీవితంలో జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. మీరు అన్నట్టుగా జీరో బ్యాలెన్స్ వచ్చినప్పటికి కూడా అంటే ఎదుటి వాళ్ళ పై ఉన్న మన ప్రేమ అనేది తగ్గిపోయి వాళ్ళు చేసే యాక్షన్స్ వల్ల అది తగ్గిపోయినప్పుడు కూడా స్వామి చెప్తుంటారు లేదు వాళ్ళలో ఉన్న కొన్ని మంచి గుణాలు గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు సో దట్ ఆ ప్రేమ పెంచుకోవచ్చు మళ్ళీ అని. బట్ అలా కాకుండా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోకుండా సే ఫర్ ఎగ్జాంపుల్ కౌరవులు పాండవులు చూసుకున్నట్లయితే కూడా పాండవులు ఎప్పుడు ట్రై చేశారు పాపం, అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయకపోయినా వాళ్ళు మనకు చేసినా మనం అలా ఉండకూడదు, మనం అలా తిరిగి చేయకూడదు అని కామ్గా వచ్చారు. అయినా కూడా అది వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు.
0: అవును.
1: సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఎలా బయటపడగలరు లేదా ఎలా ఎదుర్కోగలరు వాటిని?
0: అంటే ఈ గేమ్ లో ఏంటంటే నాకు అర్థమైనంత వరకు మనం చేయవలసింది మనం చేస్తూ ఉన్నప్పుడు దానికి మనం చేసేదానికి లిమిట్టే లేదు, ఎంతైనా చేయొచ్చు, ఎన్నాళ్ళైనా చేయొచ్చు. కానీ ఎదురుకుండా వాళ్ళ నుంచి వచ్చే ప్రతిస్పందనకి మాత్రం మన చేతిలో లేదు అసలు. ఇది ఫస్ట్ థింగ్. ఇప్పుడు అర్జునుడు, నువ్వు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఉదాహరణలో అర్జునుడు ఆ కురుక్షేత్రము యుద్ధ రంగంలోనే ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి ద్రోణుడు భీష్ముడు అక్కడ ఉండేసరికి వాళ్ళని చూసి అయ్యో వీళ్ళని నేను ఎట్లా హతమారుస్తాను అనుకుని నాకు ఇదంతా అక్కర్లేదు అని మొత్తం వద్దేశాడు అని కూడా రెడీ అయ్యాడు. ఎవడు అంటే పరంతపుడు, అంటే వేరే వాళ్ళని తప్పింపజేస్తాడే గాని తను ఇంతవరకు తన్నెవరూ తప్పింపజేయలేదు, అందుకని అతనికి భయం లేదు. అంతేకాకుండా విజయుడు ఎప్పుడు ఇంతవరకు 100% సక్సెస్ రేట్ ఇన్ ఆల్ వార్స్ విజయుడు. అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మన ఈ రోజుల్లో ఎవరన్నా కూడా అట్లాంటి ఒక క్యారెక్టర్ ఉంటే ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఫస్ట్, ఎక్కడ అన్ని చోట్ల సీట్లు వచ్చేసాయి, ఏం చేసినా కూడా వస్తుంది, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ జాబ్, ఎక్కడా కూడా ఫెయిల్యూర్ అనేది లేదు. అటువంటి మనిషి ఒక సిచ్యువేషన్ కు వచ్చి కనుక అయ్యో నేనేం చేయలేను ఇంకా నా వల్ల ఏం కాదు అన్నాడంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? భయపడి అర్థం చేస్తున్నాడా? భయపడనట్లేదు.
2: ఆ ఎక్స్పీరియన్స్ అతను కదా అలాంటి ఫీలింగ్ ఇచ్చింది.
0: అంటే ఈ పాజిటివ్ క్వాలిటీస్ వాళ్ళు లైఫ్ లో కృష్ణుడి మహిమ వల్ల వాళ్ళు పెంచుకోవడం వల్ల అతనికి అనిపించింది ఇది ఈ మెటీరియల్ రిచెస్ విన్నోడన్ దిస్ ఇస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యాక్చువల్లీ ద భావం, గురుభావం, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద తాత అన్న భావం. కాబట్టి వీటి రిలేషన్షిప్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ దిస్ అని వదిలేయడానికి ట్రై చేశాడు. ఎందువల్ల అయింది ఇది? బికాస్ ఆఫ్ దిస్. సో అంటే ఇంత కష్టపెట్టి ఇటువంటి సిచ్యువేషన్ కి తీసుకొచ్చిన దుర్యోధనాదులతో కూడా అర్జునుడు ఆ విధంగా ఉండగలిగాడు అంటే ఒక సెల్ఫ్ మనందరము మన్ని మనం చేసుకునే పాజిటివ్ లో వేరే వాళ్ళని మనం క్షమాభావంతో చూసేదానికి అంతులేదు, దానికి ఎంతైనా చేయొచ్చు, అది మనం చేసుకోవాల్సింది. కానీ వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం కాదు, అది గేమ్, దట్ ఇస్ ద గేమ్.
1: అయితే మనం యూనిటీగా పని చేయాలన్నా, గ్రూప్ కాకుండా అట్లీస్ట్ ఇద్దరు కలిసి పనిచేయాలన్నా వాళ్ళిద్దరి మధ్య ఎంతో అండర్స్టాండింగ్ ఉండాలి. దాంట్లో ఫస్ట్ థింగ్ కమ్యూనికేషన్, మాట్లాడుకోవడం. ఎదుటివాడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు అన్నది చూసుకున్నప్పుడు అదే విధంగా మనం కూడా ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాము అన్నది కూడా చూసుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనిపిస్తుంటుంది.
0: అవును,
1: దాని గురించి కాస్త చెప్తా.
0: అవును, మన ఈ కమ్యూనికేషన్ కి వెళ్లే ముందర ఒక్క మనం ఇంత విశ్వాసము ట్రస్ట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అక్కడి నుంచి నేను కనెక్ట్ చేస్తాను. ఒక 4 పనులు మనందరం చెయ్యొచ్చు ఎదురుకుండా వాళ్ళకి మన ఎందు విశ్వాసము, మనకు ఎదురుకుండా వాళ్ళ ఎందు విశ్వాసం పెరగడానికి ఒక సింపుల్ 4 థింగ్స్ అందరం చేయొచ్చు. మొట్టమొదట ఏంటంటే, ఇది నేను లాస్ట్ టైం కూడా రేడియో సైట్ టాక్ లో మాట్లాడాను కానీ మనం అందరం మళ్ళీ చరిత్ర చరువునని చెప్తున్నాను. ఏంటంటే మొట్టమొదట ఒక ప్రామిస్ అంటూ ఎవరికైనా మనం చేస్తే అది నిలుపుకోవడానికి ట్రై చేయాలి.

ఒకవేళ నిలుపుకోలేకపోతే చెప్పాలి, కనీసం వాళ్ళు కమ్యూనికేషన్ అన్న ఉండాలి, నేను చేయలేకపోతున్నాను తర్వాత చేస్తాను అని. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అవుతుంది ట్రస్ట్ పెరగడానికి, అంటే వేరే వాళ్ళ ట్రస్ట్ మనలో పెరగడానికి. ట్రస్ట్ అంటే ఎబిలిటీ టు డిపెండ్, ఇంగ్లీష్ లో చెప్పాలంటే వేరే వాళ్ళు నా మీద డిపెండ్ అవ్వడానికి ఎప్పుడు ఛాన్సెస్ ఉంటాయంటే ఈ విధంగా ఉన్నప్పుడు. రెండోది, తప్పు నా వల్ల జరిగినప్పుడు ఇమీడియట్లీ అపాలజైజ్ చేయాలి. అన్నిసార్లు అపాలజైజ్ చేయక్కలే, తప్పు నాదైనప్పుడు మాత్రం అపాలజైజ్ చేయాలి. మూడోది, చిన్నదైనా సరే ఎదుర్కొండా వాళ్ళు నా వల్ల నాకు సహాయం దొరికితే థ్యాంక్స్ అని ఎక్నాలజీ చేయాలి. ఎక్నాలజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ కరచరణ కృతంగా మనము చెప్పుకోవడం కూడా రాత్రి, ఎందుకంటే రోజంతా చేసినట్లే మనం చేసింది ఏమీ లేదు, అంతా ఆయన వల్లే అయినప్పుడు అహంకార విమూఢాత్మ నేను చేస్తున్నాను అనుకుని నేను అనుకో పడుకోవడం అనేది చాలా దౌర్భాగ్యం. అది ఎందుకంటే ఎలా అనుకుంటాను అసలు నేను చేస్తున్నా అని అనుకోవడానికి వీల్లేదు. మనందరం యాక్చువల్లీ కరప్ట్ ఫెలోస్ ఒక విధంగా చూసుకుంటే, అంతే కదా మనం లాస్ట్ టైం అనుకున్నట్టున్నాం ఇదే మాట, కరప్ట్ ఫెలోస్. ఆయనది మందలాగా చూపెట్టుకుంటున్నాం మనం, కాని దానికి మనం అందరం జబ్బలు జరుస్తున్నాం. కాబట్టి కర్ణాటక నేను మనకి చెప్తున్నారు ఇంకా చెయ్యని. కాబట్టి మనము వి షుడ్ ఎక్నాలెడ్జ్ అట్లీస్ట్ అంతవరకు మనం చెయ్యాలి. సరే, ఈ మనం ఉన్న మోహం వల్ల దాని వల్ల కొంత వచ్చినా కూడా ఎప్పుడప్పుడు అక్కడ ఎక్నాలెడ్జ్ చేయాలి. నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వేరే వాళ్ళు ఇక్కడ లేనప్పుడు వారి గురించి చెడుగా ఇంకెవరితోనూ మాట్లాడకూడదు. ఇది 9 కోడ్ ఆఫ్ కండక్ట్ లో కూడా స్వామి చెప్తారు. ఇది టఫెస్ట్ థింగ్ హ్యూమన్ బీయింగ్ కి. ఎందుకంటే నన్ను నేను పైకి చేసుకోవడము, నన్ను నేను ఉన్నతంగా చూపెట్టుకోవడము ఎప్పుడు పాసిబుల్ అంటే వేరే వాళ్ళని కిందకి నీచంగా చూపెట్టడం వల్ల అని మనం అనుకుంటాం. సీసా గేమ్ లాగా కరెక్ట్. అది చాలా తప్పు. కానీ ప్రతిసారి దాని ఏదో విధంగా చిన్నగానే చురక వేస్తూ ఉంటాము, లేకపోతే ఆ విధంగా వాళ్ల వల్ల కాలేదు అన్నట్టు చూపెట్టడం. ఇది గనక మనం వీటిని ఇది చేయగలిగితే, స్వామి ఏమన్నారంటే భగవద్గీతలో దీన్ని వాచిక తపస్సు అంటారు. ఇది నోరుతో చేసే తపస్సు. అది ఇదొకటి ఆగదు, ఈ తినేది ఆగదు, ఈ రెండు కష్టం. ఈ నాలుగుతో టఫెస్ట్ థింగ్ కాబట్టి దీంట్లో వచ్చే ఈ పాపాలు రెండు ఉన్నాయని స్వామి ఎప్పుడు చెప్తారు. కాబట్టి ఈ రెండు నాలుక దగ్గరికి వచ్చాం కాబట్టి ఇప్పుడు సంభాషణ గురించి చెప్పుకుందాం. అంటే కాన్వర్జేషన్స్, కమ్యూనికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటేమన్నారంటే స్వామి, ఒకవేళ మాట్లాడాల్సి వస్తే ఎదురుకుండా వాళ్ళకి టీం వర్క్ లో చేస్తున్నప్పుడు మాట్లాడాల్సి వస్తే శ్రేయస్సు ఉన్నట్టుగా మాట్లాడచ్చు, ప్రేయస్సు గురించి చూడక్కర్లేదు అని అర్థం చేసుకోవాలి. శ్రేయస్సు అంటే ఏంటంటే ఏది చేస్తే టీమ్ కి ఆ రిజల్ట్ కి మంచిది అని శ్రేయస్సు, ఏది చేస్తే నాకు వీళ్ళు నన్ను మంచిగా అనుకుంటారు అని చేసేది ప్రేయస్సు. ఏ విధంగా మాట్లాడితే వీళ్ళు నన్ను చక్కగా అనుకుంటారు, నా ఇమేజ్ నాకు చక్కగా ఉంటుంది అని అనుకుని చేసేదేమో ప్రేయస్సు, ఇది టీం కి మంచిది అనుకుని చేసేది శ్రేయస్సు.

ఇంతవరకు మీరు ఈనాటి మన యువత కార్యక్రమంలో ఐకమత్యం అన్న అంశంపై శ్రీ కోట శివకుమార్ గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో రెండవ భాగాన్ని విన్నారు. వచ్చేవారం మిగిలిన భాగాన్ని వింటారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ గణేష్, శ్రీ సాయి ప్రసాద్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు స్వామి పూర్వ విద్యార్థి శ్రీ సాయి ప్రభాకర్, ప్రముఖ కవి, స్వామి చిరకాల భక్తులు, కరుణశ్రీగా తెలుగు సాహితీ లోకానికి సుపరిచితులైన శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు సాయి భగవానునిపై రచించిన కొన్ని పద్యాల ఆధారంగా రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు.

ఓం శ్రీ సాయిరామ్. శ్రీవారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఈరోజు చిక్కిన గొప్ప సదవకాశాన్ని స్వామి దగ్గర అర్పిస్తూ స్వామి కరుణ కృపా కటాక్ష వీక్షణాలు ఎప్పుడూ మనపైన ఉండాలని భావిస్తూ ఇప్పుడు మనం జరుపుకునే కార్యక్రమం కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన పద్యాలు. స్వామి మీద ఎంతో ప్రేమతో శ్రీ సాయి సుధాలహరి అని పేరుతో ఎంతో గొప్పగా ఎంతో గొప్ప భావుకతతో స్వామిని శ్రీవారిని వర్ణించిన ఆణిముత్యాలు. ఈ సమయంలో కొన్ని పద్యాలను మనం స్వామికి సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. కరుణశ్రీ గారికి స్వామి మీద అత్యంత ప్రేమ. స్వామి కూడా కరుణశ్రీ గారి మీద గొప్ప కరుణావృష్టిని కురిపించారు. ఆ కరుణావృష్టి కరుణశ్రీ గారిలో చేరి స్వామి మీద అద్భుతమైన పద్యాలుగా రూపుదిద్దుకుంది. ఆయన రచించిన ఒక పద్యం పాడతాను ముందుగా. స్వామి మీద పాదపద్మాలకు అర్పిస్తూ

కరుణశ్రీ గారు ప్రేమావతారము అన్న టైటిల్ మీద ఒక అద్భుతమైన మూడు పద్యాలు స్వామి మీద రాశారు. స్వామి ప్రేమ అనే రెండు కాళ్లలో నడిచిన మహామహిమాన్విత మూర్తి. ఆ పద్యాలు మూడు ఇప్పుడు ఒక్కసారి మనందరం విందాం. ఈ పద్యంలో స్వామి యొక్క అవతార తత్వము, ఆ ప్రశాంతి నిలయం, ఆ రెండూ వర్ణిస్తూ రచించిన పద్యం ఇది.

స్వామి యొక్క కరుణారసాన్ని ఈ పద్యంలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఈ విధంగా ఎంతో అద్భుతంగా ఎంతో గొప్ప భావుకతతో ఈ విధంగా వర్ణిస్తున్నారు.

కుల సముద్ధరించు కరుణార నీరసధీ ప్రత్యుష స్ఫురన్నవ నళినే క్షణముల సనాతన సారథి సత్యసాయి మాధవ సువచప

అదేవిధంగా ఆయన స్వామి కిందికి దిగి వచ్చిన కారణం ఏమిటో ఎంతో గొప్పగా ఈ పద్యంలో చాలా చక్కగా వర్ణించారు కరుణశ్రీ గారు. ఈ పద్యంలో అంటారు, ఎట్లా దింపావు స్వామి వైకుంఠాన్ని ఇక్కడ ప్రశాంతి నిలయానికి, మా అందరికీ ఇంత గొప్ప అంతులేని ఆనందాన్ని ఇచ్చావు స్వామి అని ఈ విధంగా ఈ పద్యంలో చెప్తారు కరుణశ్రీ గారు.

అదే విధంగా విద్యాధర దంపతులు అన్న టైటిల్తో కరుణశ్రీ గారు కొన్ని పద్యాలు పుట్టపర్తి ప్రాంగణం మీద అక్కడ స్వామి నెలకొల్పిన పూర్ణచంద్రహాలు కుల్వంతాలు అవన్నీ వర్ణిస్తూ కొన్ని పద్యాలు రచించారు. ఇది ఎంత బాగుంటాయంటే ఒకసారి ఆలోచిస్తే ఎక్కడో పైనుంచి విజయదశమి నాడు ఇద్దరు విద్యాధర దంపతులు వచ్చారు. ఆ పైనుంచి చూస్తున్నారు పుట్టపర్తి నగరాన్ని. చూస్తూ ఆ విద్యాధర దంపతుడు ఒక ఆయన అందులో ఈ విధంగా తన సతీమణికి వర్ణిస్తున్నారు ఆ పుట్టపర్తి వైశిష్ట్యం గురించి. సో ఈ పద్యాలన్నీ ఇప్పుడు సమర్పించుకుంటున్నాం స్వామికి. అవన్నీ విని మనం స్వామిని తలుచుకుంటూ తరిద్దాం. ఈ విధంగా రాశారండి కరుణశ్రీ గారు, నేను చదువుతున్నాను. విజయదశమి నాడు విద్యాధరుడొకండు రమణితో విమానరాజమెక్కి భరతభూమియందు చరియించు సమయాన ఆది వ్యోమయాన అద్భుతముగా అట్లు తన విమానమాగిన కారణమ్మది ప్రశాంతి నిలయమని ఎరింగి గగన వీధి నుండి దిగి కొండమీదికి కాంతతోడ ప్రాణకాంతుడు ఇట్లు అనియే అని ఈ విధంగా అంటున్నారు. అదిగో పుట్టపర్తి.

తురిచట పటుపాన్ పులందు పవళించడి దొరల్ వట్టి నేలమేను వాల్తురిచట పుట్టపర్తిలోన మట్టిమై సోకిన పుట్టరంట మరల భూమి మీద సాయి మాత నొక్కసారి చూచిన వారు సాయి మాత నొక్కసారి చూచిన వారు తిరిగి తల్లి కడుపు జొరని వారు తిరిగి తల్లి కడుపు జొరని వారు అని అంటూ ఈ విధంగా అంటున్నారు. సేవ మీది కాంక్ష శ్రీ మహాలక్ష్ములు చేత చీపురుని చిమ్ముదురిచట పట్టభద్రులైన బకెట్లు చెబూని విస్తరాకులెత్తి వేతురిచట. సకల మత సమైక్య సందేశమును నాలుగు వైపులకును జాటు స్థూపమదియే దేవదూతలట్లు పావురాలు రెక్కలూర్చి ఆడునదే తదగ్రమందు భవ్యచిత్ర శిల్ప పరిపూర్ణయగు పూర్ణచంద్ర అదిగో పూర్ణచంద్రవదన కంటే మనకన్న సుధర్మ కంటే నించుక పెద్ద స్వామి వాక్శ్రవంతి సాగునిచట. పూర్ణచంద్రహాలు స్వర్ణ సోపానాలు

అదే విధంగా ఈ విధంగా చెప్తున్నారు. ఎప్పుడో ఒకప్పుడు ఏ రెండు చుక్కలో అమృతమానుచుందు మచ్చట మనము, ఇచ్చట త్రావినంత ఏనాటి కానాడు సాయి వాక్సుధారసమ్ము కొల్ల, సకల మతములిచ్చట సహపంక్తిలో నుండి విశ్వమునకు చూపు వెలుగుదివ్వే. హరిదశావతారుడయ్యను ఏకాదశావతారధారి అయ్యనిచ్చట కన్నవారి వీడి కైలాసమును వీడి. ఈ పద్యంలో ఎంతో చక్కగా, అంటే పైన గణపతి స్వామి అక్కడ కైలాసమును విడిచిపెట్టి అక్కడ ముందు ప్రశాంతినిల ద్వారంలో అందరి కొబ్బరికాయలు పళ్ళు స్వీకరిస్తున్నాడని ఈ విధంగా ఎంతో గొప్పగా చెప్పారు ఆయన. నేను ఆ పద్యాన్ని పాడతాను.

మరిగి ద్వారసవిధయందు భక్తులిచ్చడి నారికేళ ఫలములారగింపి మరిగి కలికి కొండమీది కల్పవృక్షము చూడు సాక్షి బాల సాయి చరితల కది చింతకాయలెల్ల వింతగా మారి లడ్డుండలయ్యే జామ పండులయ్యే అని అంటూ పైన కల్పవృక్షం గురించి కరుణశ్రీ గారు ఈ విధంగా వర్ణించారు. కలికి కొండమీది కల్పవృక్షము చూడు సాక్షి బాలసాయి చరితల గలది చింతకాయలెల్ల వింతగా మారి లడ్డుండలయ్యే జామ పండులయ్యే. అదేవిధంగా అటువైపు ఈశ్వరమ్మ హై స్కూల్ గురించి ఈ విధంగా అంటున్నారు. అదిగో ఈశ్వరంబ హై స్కూలు లోపల చిన్న చిన్న పాపలున్నవారు గోకులమ్ములోని గోమాతలను చూడు దీటు వచ్చే కామధేనువునకు. ఆ వాడుక అద్భుతమైన వాడుక, అంటే గోకులంలో ఉన్న ఆవులను చూడమ్మా, అవి చూస్తే మన కామధేనుకు దీటు వస్తుందేమో అని. అంటే అంత చక్కగా అవి పెరుగుతున్నాయి అక్కడ స్వామి అండలో అండదండల్లో, ఆ విధంగా గోవులు ఆ గోమాత అక్కడ ఉంది అని ఈ విధంగా చెప్పారు. తెల్లవారు వచ్చి నల్లవారలతోడ చేయి కలిపి భజన సేతురిచట తెలుపు నలుపే గాని దేవుడొక్కడే అంచు చాటి చెప్పు పూర్ణచంద్రహాలు. ఈ పద్యంలోనే ఎంతో మంది చంద్రుడి దగ్గరికి వెళ్ళి చంద్రలోకానికి వెళ్ళి ఎన్నో తెచ్చుకున్నారు, స్వామి దగ్గరికి వెళ్ళిన వారు ఏమేం తెచ్చుకుంటున్నారని ఈ విధంగా ఈ పద్యంలో వర్ణించారు కరుణశ్రీ గారు. చంద్రలోకమునకు చనినట్టి మొనగాండ్రు తిరిగి దుమ్మురాళ్లు తెచ్చుకొనిరి పూర్ణచంద్ర కరుగు పుణ్యుల ఆనందము తృప్తి మూటగొట్టి తెచ్చుకొనిరి. మళ్ళీ చెప్తాను, చంద్రలోకమునకు చనినట్టి మొనగాండ్రు తిరిగి దుమ్మురాళ్లు తెచ్చుకొనిరి పూర్ణచంద్ర కరుగు పుణ్యులు ఆనందము తృప్తి మూటగొట్టి తెచ్చుకొనిరి. మనం పుట్టపర్తికెళ్తే స్వామి అంటారు, మీరు ఖాళీ చేతులతో రండి, నేను మిమ్మల్ని ఆనందం తృప్తితో మూటగట్టి పంపిస్తానని. అదేవిధంగా కరుణశ్రీ గారి పద్యంలో చెప్పడం జరిగింది. ఇక్కడ నాస్తికుల గురించి కరుణశ్రీ గారు ఇదే పద్య పంక్తిలో చెప్పారు. స్వామి మీద వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆయన అంటారు, దేవుడు లేడు లేడనిడి దేబె ముఖంబులు దేవుడు లేడు లేడనడి దేబె ముఖంబులు

ఈ మహాజన మన ప్రమదమ్మున పంచుకొనవలెన్. పావన సత్య సాయి పద పద్మములందలవాల్చి క్షుద్రమౌ భావము మారిపోయి పొరపాటని చెంపలు వైచుకోవలెన్. క్షుద్రమౌ భావము మారిపోయి పొరపాటని పొరపాటని చెంపలు వైచుకోవలెన్ అని శ్రీవారి మీద కరుణశ్రీ గారు ఈ విధంగా నాస్తికుల మీద, దేవుడు లేడని వారి మీద పుట్టపర్తికి వచ్చి చూడండి, స్వామిని దర్శించుకోండి, మీరు తృప్తి పొందనంటూ ఈ విధంగా చెప్పారు. అట్లు ఈ విధంగా ఈ విద్యాధర దంపతులు ఈ విధంగా ముచ్చటించుకుంటూ చివరి పద్యంతో ముగిస్తాను. అట్లు పలుకుకొనుచు అల్లంత దూరాన సాయి చరణయుగలి సాగిలపడి ఆజ్ఞగుని విమాన అధిరోహణ మొనర్చి సాగిపోయే వేల్పు జంట దివికి. ఈ పద్యాలన్నింటినీ ఈ విధంగా ఎండ్ చేశారన్నమాట. ఆయన రాసిన పద్యాలు ఎన్నో ఉన్నాయి. ఇక్షురసము కన్నా ద్రాక్షరసము కన్నా పువ్వు కన్నా పాపనవ్వు కన్నా మధుర మోహనములు మా స్వామి పలుకులు నిత్యశాంతిదాయి సత్యసాయి. మళ్ళీ ఒక్కసారి స్వామి దగ్గరికి రావాలి. ఎటువంటి వాళ్ళు, దేవుడు లేడు అనేవారు స్వామి దగ్గర రావాలంటూ పద్యం రాశారు. అదొకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. దేవుడు లేడు లేడనడి దేవే ముఖంబులు పుట్టపర్తి కిన్ రావలే, ఈ మహాజన మన ప్రమదం.

0: వాడు. దేవుడు లేడు లేడనడి దేవె ముఖంబులు పుటపర్తికిన్ రావలే. కరుణశ్రీ గారు మనస్వామి అన్న పేరు మీద ఇంకొన్ని పద్యాలు రాశారు. అంటే ఈ పద్యాలు అన్ని ఈ బుక్ లో ఉన్నాయన్నమాట. శ్రీ సాయి సుధాలహరి అని వాళ్ళు ప్రచురించారు కరుణశ్రీ గారి పద్యాలన్నీ. ఆయన రచనల్లో ఇది ఒక చాలా ప్రాముఖ్యమైన రచన. ఇతర రచనలు మీ అందరికీ తెలిసే ఉంటాయి, పుష్ప విలాపము, కుంతీ కుమారి, ఇవన్నీ ఆయన రచనలే. సో మనస్వామి అని స్వామిని ఈ విధంగా వర్ణిస్తున్నారు.
1: స్వామినొక్క మాటు సంస్మరించిన చాలు,

అదేవిధంగా చెప్తున్నారు, స్వామి ఒక్క అడుగు సాగివచ్చిన చాలు, ఉదయ భానురథము కదిలినట్లు, అరుణ కిరణ కాంతులు అరబోసినట్లు, నిత్యశాంతిదాయి సత్యసాయి. స్వామి ఒక్క అడుగు సాగివచ్చిన చాలు, దేవళమ్ము తలుపు తెరుచుకొన్నట్లు, ప్రభువు చెయ్యి చాచి అభయమిచ్చినట్లు, నిత్యశాంతిదాయి సత్యసాయి. అదేవిధంగా అంటే స్వామి ఒక్కసారి పలకరిస్తే చాలు, ఒక్కసారి మనం చూస్తే చాలు, ఒక్కసారి మన పక్కన నిలిస్తే చాలు, అదే మాకు 10,000 స్వామి అంటూ ఈ పద్యాలన్నీ అంటే ఆయనలో ఉన్న భక్తి భావాలన్నీ ఈ పద్యాల్లో తీసుకొచ్చారు కరుణశ్రీ గారు. అదేవిధంగా ఇక్కడ అంటారు, స్వామి ముందు ఒక్క క్షణము నిలిచిన చాలు, చందమామ చేతికందినట్లు, వంద నందనములు కందళించినట్లు, నిత్యశాంతిదాయి సత్యసాయి.

ఇంతవరకు మీరు స్వామి పూర్వ విద్యార్థి శ్రీ సాయి ప్రభాకర్, ప్రముఖ కవి, స్వామి చిరకాల భక్తులు, కరుణశ్రీగా తెలుగు సాహితీ లోకానికి సుపరిచితులైన శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు సాయి భగవానునిపై రచించిన పద్యరత్నాల ఆధారంగా రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోఠీ సమితి వారి ప్రత్యేక సమర్పణ. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ.

家的饭店。

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 1988 జనవరి 14వ తేదీన శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో వార్షిక సాంస్కృతిక క్రీడోత్సవాన్ని పురస్కరించుకుని భగవాన్ బాబా వారు విద్యార్థులకు వారి ప్రేమ సందేశాన్ని అందించారు. విద్యార్థులకు ఆటపాటలు ఎంత ముఖ్యమో, అవి ఏ విధంగా ఉండాలో వివరిస్తూ, ప్రతి వ్యక్తి అన్నింటికన్నా అతి ముఖ్యమైన భగవత్ ప్రేమను సాధించాలని, అది ఉంటే ఏదైనా సాధించవచ్చునని బోధించారు. ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో ఆ దివ్యోపన్యాసాన్ని విని ఆనందించండి.

0: నిన్ను కావగా వచ్చాడు నావా కాచవే. విద్యార్థులారా, మానవ జీవితంలో సాధించవలసినటువంటి ప్రధాన కార్యములలో అతి ముఖ్యమైనటువంటిది భగవత్ ప్రేమ. జగత్తునందు గల సమస్త సంపత్తులలో ప్రధానమైనటువంటిది భగవత్ ప్రేమ. సమస్త పదవులు, సమస్త సంపత్తులు ఈ ప్రేమ నుండియే ఆవిర్భవించినటువంటి బిందువులు. భగవంతుడు అనేటువంటి శబ్దమునకు అర్థం గుర్తించినప్పుడే ఈ భగవత్ ప్రేమ యొక్క విలువను మనము అర్థం చేసుకోగలుగుతాం. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్దేతి, అనగా భగవంతుడు, బ్రహ్మ, పరబ్రహ్మ ఇత్యాది పదములు యందు అతి సారవంతమైనటువంటిది భగవాన్ అనేటువంటి పదము యొక్క పాలలోని చివరి నిష్కర్ష నెయ్యి అయినట్టుగా పాలను పెరుగుగా మార్చవచ్చు. పెరుగు నెయ్యికి వెన్న తీయవచ్చు, వెన్నను కరిగించి నెయ్యి చేయవచ్చు. నెయ్యిని మనం ఏమి చేయటానికి వీలు కాదు, దాన్ని భుజించవలసిందే. అదే విధముగా బ్రహ్మ అని, పరబ్రహ్మ అని, పరమాత్మ అని, ఆత్మ అని ఇవన్నీ కూడాను అనేక విధములుగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ చివరి నిష్కర్ష అయినటువంటి భగవాన్ అనేటువంటి దానిని వేరు మార్చడానికి వీలు లేదు. దేహాత్మ, జీవాత్మ, పరమాత్మ, ప్రత్యేగాత్మ అనేక ఆత్మలుగా మనం మార్చుకోవడానికి అవకాశం ఉన్నది. భగవాన్ అనేటువంటి దానికి ఆ భగవాన్, ఈ భగవాన్ అని మార్చడానికి వీలు. భగవాన్ ఒక్కటే, అది అంత్యమైనటువంటి యొక్క శబ్దము. భగ అనగా భగ అన్న శబ్దమునకు సకలైశ్వర్యయుక్తుడు, సకల అర్హత కలిగినటువంటి వాడు. గా అనగా సకల సిద్ధి సంపన్నుడు, సృష్టిస్థితి లయకారుడు అని దీనికి అర్థం. కేవలం ఒకే అక్షరమైనటువంటి భా అనేటువంటి అక్షరమునకు సంభర్త, భర్త అని రెండు అర్థములున్నవి. సంభర్త అనగా ప్రకృతిని సాధనంగా తీసుకుని సృష్టి చేయనటువంటి ఒక శక్తి కలిగినటువంటి వాడు, సృష్టించినటువంటి ఈ జగత్తును పాలించేటువంటి అధికారం కలిగినటువంటి వాడు కనుకనే అతనికి భర్త అని రెండవ అర్థం. మరొక విధము లోపల భా అనగా కాంతి, ప్రకాశము, ద్వీపము, వయసు, జ్యోతి ఇత్యాది అర్థంతో కూడినటువంటిది బకారము. గా అనగా వ్యాప్తి, వంతుడు అనగా సమర్థుడు అని. భగవంతుడు అనగా దివ్యమైనటువంటి జ్యోతిని, ప్రజ్ఞాన జ్యోతిని, అద్వైత జ్యోతిని, అఖండ జ్యోతిని, ఆత్మజ్యోతిని వెలిగించేటువంటి యొక్క అధికారం కలగవాడు అని. ఇట్టి సర్వసమర్థుడైనటువంటి భగవంతుని యొక్క తత్వమును, భగవంతుని యొక్క ప్రేమను మనం పొందినప్పుడు దానికంటే మించినటువంటిది మనం పొందగలిగినటువంటి ఈ జగత్తులో లేవు. పరమనందు కాని, కైవల్యం నందు కాని దీనికి మించినటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తి మరొకటి లేదు. కనుకనే భగవత్ ప్రేమను పొందుటకై తగినటువంటి యొక్క సాధన తలపటమే మానవత్వానికి సరి అయినటువంటి అంతరార్థం. దీనిని ఆధారంగా తీసుకుని జంతువునాం నరజన్మ దుర్లభం, పుట్టిన జీవరాశులలో, జన్మించిన జీవరాశుల్లో ఈ మానవత్వం అనేటువంటిది అతి ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. జన్మించిన మానవుడు ఆనంద జీవితాన్ని గడపవలనన్నా మానసిక విశ్రాంతి అత్యవసరం. మనసు మహావేగం కలిగినటువంటిది, వేగంతో పరిగెత్తేటువంటి యొక్క రథములను ఆపుటకై అనేక విధములుగా కూడాను కొన్ని బ్రేక్ అనేటువంటి పేరుతో దాన్ని వినియోగిస్తున్నారు. ఈ వాహనముకు తమ యొక్క వేగమును అరికట్టే నిమిత్తము ఏ విధంగా బ్రేక్స్ అనేటువంటిది పెట్టినారో, ఈ మనస్సు అనేటువంటిది అతి వేగముగా పరిగెత్తున్నది కనుక దీనికి కూడాను ధ్యానము అనే ఒక బ్రేక్ పెట్టారు. ఈ ఏకాగ్రతకు మానసిక విశ్రాంతి అత్యవసరము. ఈనాడు లోకములో మితిమీరినటువంటి రోగములు అభివృద్ధి కావడానికి మూల కారణము మనస్సుకు విశ్రాంతి లేకపోవటమే. కనుకనే ఈనాడు రోగముల నుండి మనం దూరం కావాలన్నా, ప్రశాంతమైనటువంటి ఒక జీవితాన్ని జరపవలనన్నా, ఆరోగ్యాన్ని అందుకోవాలన్నా మానసిక విశ్రాంతి అత్యవసరం. ఈనాటి విద్యార్థులకు మనస్సు యొక్క విశ్రాంతి అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. నిద్రించేంత వరకు కూడాను ఈ మనస్సుతో అనేక విధమైనటువంటి తలంపులతో తాను మునిగి ఉంటాడు. ఇంకా తాను లేచినది ప్రారంభమైనప్పటి నుంచి ఈ తలంపులు ప్రారంభమవుతాయి. తాను లేచినది మొదలు నిద్రించినంత వరకు కూడాను ఈ తలంపులతోనే తన జీవితాన్ని అనేక విధములుగా కూడా హింసలకు గురి చేస్తున్నాడు. కనుకనే విద్యార్థుల యొక్క ఆరోగ్యం అనుకున్నంత ఈతిగా మనం అనుభవించడానికి వీలు లేకుండా ఉన్నది. మానసిక రోగం తప్పితే శారీరకం, శారీరక రోగం తప్పితే మానసిక రోగం, ఈ విధంగా ఒకదానిని తప్పి ఒకటి నిత్యము అనుభవిస్తూనే ఉన్నాడు విద్యార్థి. కలకత్తా యూనివర్సిటీ లోపల పోయిన 3 సంవత్సరం ముందు విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని గురించి అక్కడ విచారణ తెలిపినప్పుడు 85% విద్యార్థులకు రోగిస్తులు మాత్రమే ఉంటున్నారు. మెడ్రాస్ యూనివర్సిటీలో దీనిని పరీక్ష చేసి చూసినప్పుడు 90% రోగిస్తులుగానే ఉంటున్నారు విద్యార్థులు. ముంబై లోపల చూస్తే వాళ్ళు 82% వ్యాధులుగా ఉండేటువంటి వారే ఉన్నారు. ఈ విధంగా చూస్తూ ఉంటే ప్రతి యూనివర్సిటీ లోపల కూడా యువకులైనటువంటి వారు, మంచి బలవంతులు, సూర్యులు, వీరులు, గంభీరులైనటువంటి ఈ విద్యార్థులు ఎందు ఈ విధమైనటువంటి రోగములతో కుంగిపోతున్నారు, కుళ్లిపోతున్నారంటే నిజంగా వీరి భవిష్యత్తు ఎంతవరకు. అనారోగ్యములకు మూల కారణం ఆహార విహారమనే. ఈ ఆహారం అనేటువంటిది ఏది తినవలసినది, ఏది తగనది అనేటువంటి విచారణాశక్తి వీళ్ళలో శూన్యమైనది. అతన్ని తీర్చుకునే కోసమై ఏది చిక్కినా కూడా దాన్ని తినడానికి ప్రయత్నిస్తున్నారు ఈ విద్యార్థులు. ఆకలినైనా కూడా మనం అరికట్టడానికి ప్రయత్నించవచ్చును, కానీ అనారోగ్యములకు గురి చేసేటువంటి ఆహారం మనం ముట్టరాదు. ఇంకా వారి విహారమును చూస్తామంటే చెప్పతరము కాదు. దీని వల్లనే మానసికంగా, శారీరకంగా అనారోగ్యం అనుభవిస్తూ ఈ యొక్క ఏకాగ్రత అనేటువంటిది కానీ, ఒక జ్ఞాపశక్తిని కానీ, నర్వస్ యొక్క బలమును కానీ వారు కోల్పోతున్నారు. కనుకనే విద్యార్థులు ఈనాడు అతి పుష్టిగా, సంతుష్టిగా జీవించవలనన్నా వ్యాయామం అత్యవసరం. ఇక్కడ మానవులకు, మనస్సులకు 3 విధములైనటువంటి శక్తి ఉంటున్నది. 1 అనేకాగ్రత, 2 శూన్యత్వము, 3 ఏకాగ్రత. ఇక్కడ శూన్యత్వం అంటే ఏమిటి? ఏదైనా మంచి విషయములు వినవలనన్నను, మంచి కథలు వినవలనన్నను, ఏదో మంచి ఉపన్యాసంలో ప్రవేశించవలనన్నను అక్కడికి పోయేటప్పటికీ ఈ నిద్రాదేవి ఎక్కడి నుంచినో ఉట్టి పడుతుంది వారికి. ఆలయంతో ప్రారంభమై కుంభకర్ణుల వరకు ప్రయాణం చేస్తుంది. వినడాలనేటువంటి యొక్క వారి శ్రద్ధనే అందులో శూన్యమైపోతుంది. మంచి కార్యంలో ప్రవేశించినప్పుడే ఇలాంటి యొక్క భావాలంతా అతనిలో ప్రవేశిస్తుంది. పండుకుందామా అని చెప్పని రూమ్ లో వెళ్లి బెడ్ వేసుకుని, దిండి వేసుకుని పండుకుంటే ఎక్కడ లేని తలంపులంతా వచ్చి అతన్ని బజారుకు ఈడుస్తాయి. పండుకుంటే నిద్ర రాదు, వినాలంటే పోతే తూగొస్తుంది. ఈ 2 విధాల కూడా నువ్వు మానవుడు భ్రష్ట్ అయిపోతున్నాడు. 1 సమోగుణము, అదే అంధత్వము, అదే శూన్యత్వము. 1 అనేకత్వము. ఈ అనేకత్వము, శూన్యత్వమే మానవుణ్ణి అధోగతి పాలు చేస్తున్నాయి. ఇంకా ఏకాగ్రత, అదే ఈనాడు మానవునికి అత్యవసరం. ఈ ఏకాగ్రతను మనం సాధించవలనన్నా ఆటలు, పాటలు అత్యవసరం. ఈ ఆటలలోతో మనకు ఆరోగ్యము అభివృద్ధిగా ఉంచుతుంది. దేహము మంచి పుష్టిగా ఉంటుంటుంది. దేహం ఆరోగ్యంగా ఉండినప్పుడు అందులో ప్రవేశించిన మనసు కూడా ఆరోగ్యంగానే ఉంటుంది. అయితే మనము ఈ ఆటలు, పాటలు ఏ లక్ష్యంతో దీనిని మనం సాధించాలి? ఇది కేవలము ఆరోగ్య ఆనందాల నిమిత్తమే ఆటలు, పాటలు. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఆటలు, పాటలు కూడా వ్యాపారంగా ప్రారంభించినాయి. ఆడడానికి ఒక్కొక్క దానికి ఇంత అని ఒక నిర్ణయం అయిపోయింది వ్యాపారం. ఒకవేళ ఈ పాటలను అభివృద్ధిగాంచడము, కచేరీలు చేయడానికి ఈ కచేరీకి ఇంత అని అక్కడ కూడా ఒక వ్యాపార రంగంలోనే ఉంటుంది. ఎప్పుడు ఈ పాటలు, ఆటలు, ఆరోగ్యం అనేటువంటి దాని లక్ష్యం వదలి, ఆనందము అనేటువంటి లక్ష్యాన్ని వదలి ఈ ధన నిమిత్తమే ప్రాకులాడటానికి ప్రయత్నించరో, అప్పుడే ఇతని ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది. కానీ ఈనాడు ఆటలు, పాటలు ఆర్ట్స్ గా బయలుదేరిపోయినాయి. ఆర్ట్స్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్. మనం ఆరోగ్యము, ఆనంద నిమిత్తం అనేటువంటి దీని కింద ఆటలు, పాటలు పాడినప్పుడు అది హార్ట్ కు చేరుతాయి. కానీ ఈ ఆర్ట్స్ అంతా వచ్చింది హార్ట్ నుంచి వచ్చింది అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు. వేదాంతంలో నాయమాత్మ బలహీనేన లభ్య, నీవు ఆత్మ బలహీనుడు అనగా మనోబలహీనుడు కావటం చేతనే నీవన్ని విధాలు కూడా దురవస్థలకు గురి అవుతున్నావు. ఆత్మబలము నీవు సంపాదించుతివా, మనోబలము నీవు సాధించుతివా, సర్వబలమును కూడా నీవు సాధించినటువంటి వాడవుతావు. అయితే ఈ విద్యలన్నీ, ఈ యొక్క కళలన్నీ ఏ లక్ష్యం కోసం? మనం ఏ దేశంలో పుట్టినామో, ఏ మాతృగర్భంలో మనం జన్మించినామో, ఆ మాతృదేశములకు, ఆ మాతృమూర్తికి తగినటువంటి కీర్తిని సాధించాలి అనేటువంటిదే మన లక్ష్యం. దురదృష్టవశాత్తు ఈనాడు ఆర్థిక సంపత్తులపైనే మన లక్ష్యం ఉంచుకోవటం చేతనే మనం అధోగతి పాలైపోతున్నాం. మీకు తెలుసు,
1: మనీ కమ్స్ అండ్ గోస్. ఈ యొక్క ధనం అనేటువంటి దీని నిమిత్తమైపోతే మన గుణాన్ని మనము కోల్పోతున్నాం. యువకులైనటువంటి విద్యార్థులకు కావలసినటువంటిది త్యాగము, దేశభక్తి, దైవభక్తి, ఈ మూడే అత్యవసరమైనటువంటివి. ఈనాడు స్వార్థము, స్వప్రయోజనము, ఈ విధమైనటువంటి యొక్క అహంకారములతో కూడటం చేతనే మానవత్వానికి మనం ఏమాత్రం కూడా దూరంగా ఉంటున్నాం. ఈనాడు దేశమునందు దైవభక్తి, దేశభక్తి, త్యాగము, ఈ మూడింటిని మనం వికసింపచేయాలి, ప్రకటింపచేయాలి. వీటిని సాధించే నిమిత్తమై నాది నాది అనుకున్నటువంటి యొక్క తమ దేహమును, తమ భావమును, తమ సుఖమును త్యాగం చేయాలి. త్యాగభావం కలిగినటువంటి యువకులు, సంకల్పం కలిగిన ఈ యువకులు ఈనాడు విరివిగా అభివృద్ధి కావాలి. అప్పుడే దేశము ఆవరించినటువంటి ఈ అశాంతులను మనం దూరం గావించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. డబ్బును తీసుకుని బజారులో కూసేటువంటి ఒక వాలంటీర్లుగా మనం తయారు కాకూడదు. స్వార్థం కోసం కూసేటువంటి ఒక స్వార్థపరుడైనటువంటి ఒక అహంకారంగా మనం తయారు కాకూడదు. ఈనాడు తమ ఆత్మను అమ్ముకొని ఒక విధమైనటువంటి ఒక అవమార్గములో తాను ప్రయాణం చేస్తున్నాడు ఈనాటి యువకుడు. అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములను ఎదుర్కొనేటువంటి ఒక పురుషత్వం అనేటువంటి ఒక తానికును తాగేటువంటిదే మన భారతీయ సంస్కృతి అని గుర్తించాలి. అనేటువంటి యజ్ఞం నుండి ఉద్భవించినటువంటి యొక్క శక్తియే మన భారతీయ భక్తి అని విశ్వసించాలి. ఇంటింటా ఒక దీపం పెడితే బజారంతా లైట్ ఉన్నట్టుగా ఇంటింటిలోన ఒక్కొక్క యువకుడు ఈ విధమైన పవిత్ర భావంతో కలిగినటువంటి యువకుడు జన్మించాలి. ఈ విధమైన నాడు అభివృద్ధి పరచడానికి ప్రయత్నించాలి. మనం చదువంతా కూడా ఉద్యోగాల నిమిత్తం కాదు. ఈనాడు అధికార దాసత్వము, మానసిక దాసత్వానికే మనం లొంగిపోతున్నాము. కనుక మనము ఈ యొక్క దాసత్వం అనేటువంటి దాన్ని దూరం గావించుకోవాలి. ధైర్య సాహసాల్ని మనం పెంచుకోవాలి. ఒక్క దైవత్వానికి తప్ప అన్యానికి మనం తలవంచేటువంటి యొక్క మార్గాన్ని మనం అవలంబించరాదు. అందరినీ గౌరవించాల్సింది, అందరినీ ప్రేమించవలసింది, పెద్దలకు తగినటువంటి కృతజ్ఞతను అందించాలి. జీవితాన్ని అర్పితం గావించవలసినటువంటిది దేశానికి, దైవానికి మనం త్యాగం చేయాలి. ధర్మ బలము, దైవ బలము ఈనాడు క్షీణించిపోవటం చేతనే దానవ బలం అభివృద్ధి అయిపోయి తాండవమాడుతున్నది. కాళ్లపైన తాను నిల్చుకోవాలి. తన మనస్తత్వాన్ని భగవత్తత్వంగా మార్చుకోవాలి. ఏకత్వం నుంచి స్వనిష్ఠత్వంలో మనం ప్రవేశించాలి. త్రూ ఏ కాని ఏకత్వం నుంచి అనేకత్వానికి పోవడానికి ఏమాత్రం మనం వెనుకంజ వేయరాదు. మనం ముందంజ వేసుకుంటూ పోవాలి. కనిపించేటువంటి అనేకత్వంలో ఏకత్వాన్ని మనం దర్శించడానికి పూనుకోవాలి. డైవర్సిటీ అని దీని అన్నిటికీ కూడా ఒకటి ఆధారం ఉన్నది. జగత్తులో కలిగినటువంటి సమస్త ప్రాణములకు కూడా ఒకటి ఆధారం ఉన్నది. విషయములు వేరు కావచ్చు, సిద్ధాంతములు వేరు కావచ్చును, వ్యక్తులు వేరు కావచ్చును, క్రియలు వేరు కావచ్చును, ఆధారమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటే. దానిని అనేక పర్యాలు చెప్పాను. స్టార్స్ ఆర్ మెనీ బట్ స్కై ఈజ్ వన్. జ్యూల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్. నేషన్స్ ఆర్ మెనీ, ఎర్త్ ఈజ్ వన్. బీయింగ్స్ ఆర్ మెనీ, బట్ బ్రెత్ ఈజ్ వన్. ఈ విధమైనటువంటి యొక్క యూనిటీ ఇన్ డైవర్సిటీ, అనేకత్వంలో ఉండేటువంటి దాన్ని ఏకత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి. అదే ఈనాటి యువకులు చేయవలసినటువంటి ప్రధానమైన కృషి. మతము గాని, కులము గాని, ఇంకే విధమైనటువంటి భేదములకు కానీ మనం ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వరాదు. ఏ మతం వారు కానీ, ఏ ప్రచారకులు కానీ, ఏ ప్రవక్తలు కానీ, ఏ యొక్క మతకర్త కానీ, సత్యములు కాని, ధర్మములు కాని, త్యాగములు కాని, సహన సౌశీల్యములు కాని కాదని చెప్పేటువంటి మూర్ఖులు ఉండరు. సహనశీల చేత త్యాగము ఔదార్యంగా మనం ఒక విధమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రచురించాలి. వీటిని మనం సాధించాలన్న భగవత్ ప్రేమ అత్యవసరం. పోయిన జన్మోత్సవం చెప్పాను, లవ్ ఆఫ్ గాడ్, ఫియర్ ఆఫ్ సిన్, మొరాలిటీ ఇన్ సొసైటీ, అనగా దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి, ఈ మూడింటితోనే మన జీవితం ముడిపడి ఉండాలి. పురస్కరించుకునే భారతీయ సంస్కృతి అందు ముక్కోటి దేవతలు అనేటువంటి యొక్క ముమ్మూర్తులుగా భావించి దేశ వ్యాప్తి గావించినటువంటిది. ఇంతమంది దేవతలంటే ప్రత్యేకమైనటువంటి దేవతలు కాదు, ఒక్కొక్క వ్యక్తి కూడా ఒక్కొక్క దేవతా స్వరూపమే. ఆనాటి కాలంలో 33 కోట్లు మాత్రమే ఉంటున్నారు దేవతలున్నారు, కానీ ఈనాడు 80 కోట్ల దేవతలున్నారు భారతదేశంలో. ఒక అంతరార్థం, ప్రతి ఒక్క వ్యక్తి కూడా భగవత్ స్వరూపమే. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, దేహమనే దేవాలయంలో ఒక్కొక్క జీవి కూడా దేవుడు అనేటువంటి రీతిగా ప్రతిష్ఠ అయి ఉంటున్నాడు. ఇందు కూడా విశాలత్వాన్ని మనం పెంచుకోవాలి. ఇదే ఈనాడు మనం సాధించవలసినటువంటిది. ఇంటి పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని మనం సాధించడానికి కొంత శారీరకం యొక్క దృఢత్వం కూడా అత్యవసరము. దానికి తగినట్టుగా మనోశక్తి కూడా అవసరము. సాధించలేనటువంటి కార్యం జగత్తులో ఒక్కటి కూడా ఉండదు. కనుకనే బ్రహ్మతత్వం, బ్రహ్మతత్వం అనగా ఏదో ప్రత్యేకమైనటువంటి స్వరూపం కాదు. ఈ కనిపించేటువంటి దృశ్యకల్పితమైన జగత్ అంతా కూడా ఒక్క ఏకాత్మ పైన ఆధారపడి ఉన్నది. అదే నిజమైనటువంటి బ్రహ్మతత్వం, అదే అద్వైత సిద్ధాంతం. రూపనామములు విరివిడిగా ఉండవచ్చును, కానీ పదార్థం ఒక్కటే, పరార్థం ఒక్కటే. ఇలాంటి సత్యాన్ని మనము ఉపనిషత్ మార్గంతో మనము దీన్ని అందుకొని ప్రయత్నించాలి. ఉపనిషత్తు అనగా ఏమిటి? ఎక్కడో ఉండినటువంటి మన భావముతో దూరంగా అనుభవించేటువంటి భావాన్ని సమీపానికి తెచ్చుకోవాలి. ఉప సమీపేన చీటెత్తేసుకుని ఉపనిషత్తు అన్నారు. అనగా ఉప అనగా సమీపము, నీ క్రింద కూర్చో. దేనికి దగ్గర? దైవత్వానికి దగ్గరగా నీవు కూర్చో, దైవత్వానికి దగ్గరగా నీవు జీవించు, దైవత్వానికి దగ్గరగా నీవు నివసించు.
2: లివ్ విత్ డివినిటీ.
1: దైవత్వానికి దూరం కావటం నే దైవం దగ్గరకు పోతున్నాడు వీడు. కనుకనే మనం దైవత్వానికి సమీపంగా ఉండాలి, సమీపంగా ఉండాలి. ఆ దివ్యత్వాన్ని ప్రత్యేకమైనటువంటి మరో దేశంలో వెతకనక్కర్లేదు, ఆ దివ్యత్వం తన ఎందే ఉంటున్నది. ఇలాంటి పవిత్రమైనటువంటి మానసిక శాంతి మనకు లభించాలంటే క్రమక్రమేణా కూడాను మన వాంఛలను అదుపులో పెట్టుకుంటూ రావాలి. కోరికలు ఉండినంత వరకు కూడాను శాంతి మనకు లభ్యము కాదు. వల్లే వేదంలో దూరాధూరే అంతకేశ అన్నారు. మనకు భగవంతుడు ఎంత దూరంలో ఉంటున్నాడు అంటే నీకు నీవు ఎంత దూరమో భగవంతుడు అంతే దూరంగా ఉన్నాడు. దూరం అనుకుంటే దూరంగా ఉన్నాడు, సమీపం అనుకుంటే తనలోనే ఉన్నాడు. ఈ రెండింటికి నీ మనోభావమే నీకు మూల కారణం కాని దైవత్వం కాదు. ఈ మానసిక భావానికి తగినటువంటి ఒక శక్తి సామర్థ్యాన్ని మనం అందించాలి. శక్తియే ప్రేమ శక్తి, దివ్య శక్తి. రసస్వరూపమే మానవుని సర్వత్రా వ్యాపించి ఉంటుండది. రసో వయసహ అన్నాడు. ఆ రసస్వరూపం నుంచి సర్వము రసమే వస్తుంది, కాని నీరసం ఏమాత్రము రభించటకు వీలు కాదు. ఉండేటువంటి సమస్తము అంతకును రసస్వరూపమే. మన దేహమంతా కూడా సెల్స్ బ్లడ్ సెల్స్ బ్లడ్ సెల్స్ బ్లడ్ సెల్స్ శాంతి శాంతి అనుకుంటాం. అది భగవంతుని యొక్క గిఫ్ట్ కాదు. అది ఎక్కడి నుంచి వస్తుంది? నీవు చేసే పనుల నుంచి, నీ యాక్షన్ నుంచి, నీ తలంపుల నుంచినే ఆ శాంతి మనకు లభిస్తా ఉంది. మన తలంపులు మంచివైతే మనకు శాంతి సుఖంగా లభిస్తుంది. మన నడతలు మంచివైతే మనకు శాంతి సులభంగా లభిస్తుంది. కానీ మన నడతలు మన తలంపులు విరుద్ధంగా ఉండినప్పుడు శాంతికి విరుద్ధమైనటువంటి అశాంతినే మనం అనుభవిస్తాం. శాంతికి అశాంతికి కారణమేమిటి? మన తలంపులు మన యొక్క పనులే. చేసేది చెడ్డ, కోరేది మంచి. ఏ రీతిగా వస్తుంది? నిమ్మమును నాట సూత ఫలంబుగనున, సూతమును నాట నిమ్మ ఫలంబుగనున. ఒక నిమ్మ ఇత్తనం నాటేసేసి మంచి మామిడి పండు కావాలంటే లభిస్తుందా? మామిడి ఇత్తనం నాటి మంచి నాకు చిత్రాన్నం చేస్తున్నాను, ఈనాడు నిమ్మకాయలు కావాలి, నిమ్మ ఫలములు కావాలంటే వస్తుందా? ఈజ్ నాట్ కల్పవృక్షం. ఇది సరైనటువంటిది కాదు. మనం ఏ విత్తనం నాటుతామో అదే మనకు ఫలితం లభిస్తుంది. అది చేతు ఇంకెన్నియో చేతును అనుచు ఊహలు పల్లి అలసిపోకు. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలముల మీకు అందుచుండు. ఒకటైన వేరైన ఫలములు లభించుటది ఎట్టు సాధ్యమగును? ఎన్ని కర్మలు చేసిన ఏమి ఫలము? మొసటి రాత తప్పించ ఎవరి తరము? సర్వ కర్మలు సమకూర్చి సాధించి ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి మంచి అయినను చెడుగైన తుంచకుండా మీకిచ్చి పంపెను బరువు మాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల. ఈ కంఠమాల మనకు లభించుకుని ఎవరికి చూడటానికి వీలు కాదు. ఆ కంఠమాలను ధరించి మనం జన్మిస్తున్నాం. నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు. ముద్యపు సరు మేలునకును లేవు, ఏమి బంగారు దండ మెడకు లేదు, రంజిల్లగా లేదు, పచ్చల పేళ్లను పుతకలేదు, కలదొక్క మాల మీ కంఠమందు, బ్రహ్మ మీకిచ్చి పంపిన బరువు మాల, మలయు చేర్చిన కంఠమాల. మాలను ధరించే మనం వస్తున్నాము. ఆ మాలతోనే మన జీవితాన్ని గడుపుతున్నాం. ఏ ఫలితం ఆలోచించినా కానీ ఈ కంఠమాల తాకట్టు పెట్టడం, దాని నుంచి అనుభవించడం. కనుక ఈ కంఠమాల మనకు ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఎక్కడి నుంచి వచ్చింది? మన క్రియల చేతనే వచ్చింది, మన తలంపుల చేతనే వచ్చింది. కనుకని యువకులైనటువంటి ఈనాటి విద్యార్థులు మన యొక్క తలంపులను మన యొక్క క్రియలను పవిత్రమైనవిగా చూసుకోవడానికి ప్రయత్నించాలి. అనేక మంది విద్యార్థులు ఈ స్పోర్ట్స్ లో పాల్గొనడానికి వెనుకంజ వేస్తూ వచ్చారు. కానీ వారికి నిజంగా ఈ మనోతత్వమును కొంచెం అర్థం చేసుకోలేకపోవటం చేతనే ఈ స్పోర్ట్స్ లో వాళ్ళు వెనుకంజ వేస్తూ వచ్చారు. ఈ కోర్సు ఫోర్స్ గా మనం చేయటం కూడదు. మన హృదయం నుంచి ఆవేదంతో ఆవేశంతో వచ్చి ఈ ఆటలు ఆడాలి. తద్వారా నీకు మానసికమైనటువంటి యొక్క సంకల్పాలు కొంతవరకు అరికట్టుకోవడానికి వీలవుతుంది. ఈ స్పోర్ట్స్ అనగా ఆటలు ఆడే సమయంలో ఆటల పైన లక్ష్యం ఉండాలి. విజయము విజయం పైన లక్ష్యం పెట్టుకోకూడదు. విజయం పైన లక్ష్యం పెట్టుకుంటే గేమ్స్ యొక్క ఆటల యొక్క లక్ష్యము తప్పిపోతుంది. దాని నియమానికి ఉల్లంఘిస్తాం మనం. ఆటలు కూడా ఒక్కొక్క నియమం ఉంటుండాలి. ఆ నియమము తప్పితే ఆటల్లో విజయం అనేటువంటిది కాదు. ఇక్కడ ఆ నియమాన్ని సక్రమంగా మనం పాటిస్తే అది అపజయమైన జయమే. అందుకోసం వేదాంతంలో నస్త్రేయో నియమం వినా, నియమం అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి పనులు ఎందుకు ఉంటుండాలి. ఒక నియమం మరొక నియమం ఉంటుండాలి. ఆ నియమాన్ని మనం పాటించటం లేదు. దీన్నే రూల్స్ అన్నారు, దీన్ని అనుసరించమే రెగ్యులేషన్స్ అన్నారు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు సరి అయినటువంటి దృష్టితో మనం చూసుకోవాలి. కానీ దీనికి తగినటువంటి పద్ధతిని కూడా మనం కొంతవరకు సరైన మార్గంలో పెట్టుకుంటూ రావాలి. ప్రాక్టీస్ ఉండినప్పుడే దీని పద్ధతి సక్రమంగా నడుస్తుంది. పిల్లలు చాలా మంచివారే, చక్కగానే ఆడుతారు, చక్కగానే పాడుతారు, చక్కగానే ఉంటారు. కానీ అన్నిటికీ ఇదే కారణం, ఇది చక్కగా లేదు. పిచ్చి కోతి, ఈ కోతి కూడా కొంచెం ట్రైనింగ్ ఇస్తూ రావాలి. ఆడించుకునేటువంటి వాడు ఏం చేస్తాడు, పట్టుకుని పోతే వాడి జోబి పెరుగుతుంది, వాడి జోలి పెరుగుతుంది, తెచ్చుకుని బిచ్చం అంతా తింటుంది, ఏమేమో చేస్తుంది. అది ఈ పని లేకుండా పోవటం వల్లే ఆ పని చేస్తాంది ఈ కోతి. కర్ర పెట్టుతాడు వాడు, ఎక్కరా తిమ్మన్నా, దిగరా తిమ్మన్నా, ఎక్కరా తిమ్మన్నా, అది ఎక్కుతూ దిగుతుంటే ఈ పని మర్చిపోతుంది అది. అందువల్ల ఈ పిచ్చి కోతులుగా ఉండేటువంటి మనసును కట్టుకున్నారు కనుక వీరు కూడా దానికి ఒక పని పెట్టాలి. సోహం, ఎక్కువ దిగు, ఇది సోహం. దీని ఈ శబ్దంలో కూడా ఒక అర్థం ఉంటుంది. సో దట్ అది, హం నేను, అదే నేను, అదే నేను, అదే నేను అనేటువంటి ఆ భావన పెట్టుకుని అదే తత్వమసి మార్గాన్ని అనుభవించినటువంటి వాళ్ళం అవుతాం, అనుసరించేటువంటి వాళ్ళం అవుతాం, ఆనందించినటువంటి వారం అవుతాం. కానీ ఈ ఆటల్లో కూడాను ఈ ఫిజికల్ ఇన్స్ట్రక్టర్స్ వీరందరూ కూడా తగిన ఉత్సాహ ప్రోత్సాహాన్ని అందించాలి. పిల్లల కోసం కాదు, వీళ్ళకి తెలియనటువంటి ఉత్సాహ ప్రోత్సాహం కూడా ఈ అధికారులు కూడా కొంత ప్రోత్సహించాలి. వీళ్ళు కూడా ఈ ఆటల పాటల పైన అంత శ్రద్ధను చూపటం లేదు. చిన్న ఉదాహరణ, నిన్న దినం పిల్లలందరూ వచ్చి చాలా ప్రార్థించారు, స్వామి మాది ఏదో ఫుట్బాల్ వాలీబాల్ సుగ్రీవాల్ ఏదో ఒకటి ఉండాలి ఆడతాం, స్వామి వచ్చి చూడాలని వారిని తృప్తిపరచాలని నేను వెళ్ళినాను. వాలీబాల్ లో కానీ ఫుట్బాల్ లో కానీ వారి బ్యాచెస్ వేరువేరుగా ఉంటుంటారు. ఏదైనా బాలు కాలికి చిక్కిందంటే, చేతికి చిక్కిందంటే తన పార్టీ వాడికి, తన గ్రూప్ వాడికి అందించేటువంటి మార్గం చూడాలి. అట్లనే అందరూ కందరీగల మాదిరి అక్కడే చేరిపోతారు. అది చాలా తప్పు. అది ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు ఇద్దరు మాత్రమే ఉంటుండాలి, మిగతా వాళ్ళంతా దూరంగా ఉంటుండాలి. ఈ దూరంగా ఉండేటువంటి వాడు వీడు దగ్గర ఉన్నటువంటి గోలుకు దగ్గర ఉన్నటువంటి వాడికి అందించాలి. ఇట్లా ఒకరినొకరు వారి వారికి సంబంధించిన వాళ్ళ గ్రూప్ కు మాత్రమే అందించడానికి ప్రయత్నించాలి. అది లేదు వీడు కొట్టడం వాడు కొట్టడం, ఎక్కడ పోతుంది ఈ బాలు, ఎప్పుడు గోల్ అవుతుంది, ఏమి వాడికి లక్ష్యమే లేదు. కొట్టడమే. ఇది గేమ్ లక్ష్యమే కాదు, పద్ధతే కాదు. వారిని ఖండించాలి. బహుశా వాళ్ళు కూడా తెలియదేమో అనుకుంటాను ఈ విషయం. ఎక్కడెక్కడ పెట్టాలి అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి ఒక శిక్షణ ఇవ్వాలి. సెంటర్లో బాగుంటే నాలుగు వైపుల వారు అక్కడ చేరిపోతున్నారు, కుక్కలన్నీ వచ్చి చేరిపోతాయి, ఆ విధంగా ప్రయత్నిస్తారు. అది చాలా తప్పు. ఈ ఆటలకు సరైనటువంటి పద్ధతే కాదు. ఎవరు గోలు కొట్టలేరు, గంటల కొద్దీ ఆడినప్పటికీ అవుట్ అవుతుంది లేకపోతే ఫెయిల్ అయిపోతుంది. గేమ్స్ అనేటువంటిది ఆడేటువంటి వారికి ఉత్సాహంగా ఉండాలి, చూసేటువంటి వారికి ఉత్సాహంగా ఉండాలి. అదే తాను ఆనందించి 10 మందికి పంచినటువంటి వాడవుతాడు. తన ఆనందాన్ని తాను పెంచుకోవాలి, దానికి 10 మందికి పంచాలి. ఇదే ఆటల యొక్క ఔన్నత్యం. కనుక ఇంకా ముందు ఆడబోయేటువంటి ఆటల లోపలంతా కూడాను దీని పద్ధతిని చక్కగా గుర్తించాలి. ఆట ఆడడానికి పూర్వమే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండి ఈ బాలును ఏ విధంగా తమ గోలుకు సమీపానికి తీసుకుని పోవాలి అనేటువంటిగా చూడాలి. వ్యక్తిత్వాన్ని మర్చిపోవాలి, దివ్యత్వాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి. కాన్సన్ట్రేట్ లేకపోవటం వల్లే ఈ విధమైనటువంటి యొక్క అపజయాలకు గురి అవుతున్నారు. బ్యాట్ చేతిలో ఉందని వచ్చిందంతా కొట్టకూడదు. మనం కొన్ని కొట్టవలసినవి ఉంటాయి, కొన్ని వదలవలసినవి ఉంటాయి. చాలా మంది క్రికెట్ అని ఆడారు, అందరిలో ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ ఏం కట్టో అది ఏమి అర్థమే కాదు. అది వీడు కొట్టడం, వాడు కొట్టడం, వీడు పరిగెత్తడం, వాడు ఈ సరైనటువంటి పద్ధతే కాదు. కనుక ఈ పద్ధతిని మొట్టమొదట మనం దాన్ని చక్కగా గుర్తించాలి, అర్థం చేసుకోవాలి. దాన్ని ఆచరించినప్పుడు తనకు ఆనందము ఊరికి వస్తూ ఉంటాయి. విజయమైనప్పుడు తాను జయాన్ని ఆనందించినటువంటి ఆనందిస్తాడు. అర్థం చేసుకోకుండా ఆయన పోతే వాడు జయించినటువంటి అప్పుడు కూడాను వాడి కాన్షియన్స్ వాడికి తృప్తినివ్వదు. వారు పాడుతుంటారు అనుకోండి, కానీ ఆ పాటను బట్టి కొంచెం తెలియనటువంటి వాళ్ళు అనేక మంది ఉంటుంటూ వాళ్ళందరూ క్లాప్స్ వేయొచ్చు అనుకో, కానీ అది ఆశ్రమంలో వినిపోతే పాడినటువంటి వాడికి తృప్తి ఉండదు. ఎంతమంది క్లాప్స్ వేసినా తృప్తి ఉండదు. కనుకనే చాలా అవసరం. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని తన తృప్తి ఆత్మతృప్తి ఉండేటువంటి సమయంలో అందరికీ తృప్తి వస్తుంది. తనకు ఆత్మతృప్తి లేనటువంటి వాడు ఎంతమంది తృప్తి పడినా ఆ తృప్తి పడినటువంటి వాడు ఎవరో మూర్ఖులనే చెప్పవచ్చు. కనుక మీకు మీరు తృప్తికరంగా ఆడండి. నీ పద్ధతి నువ్వు చక్కగా అనుసరించు. ఆ ఆటకు సంబంధించినటువంటి నియమాలు నువ్వు ఉల్లంఘించకుండా చూసుకో. గోల్ వస్తే చాలని చెప్పి గీత దాటినా కూడా నువ్వు బాలను కొట్టకూడదు. కనుక ఈ పద్ధతినంతా మన ఆట పద్ధతిని కూడా మన పిల్లలకు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వాలి. అందులో విద్యార్థులకు ఈ ఆటలు చాలా అవసరం. తిన్నటువంటిది జీర్ణం కావాలి. ఎండించుకున్నటువంటిది మంచి బలంలో చేరిపోవాలి. ఊరికి మనం భుజించినంత మాత్రమే ప్రయోజనం లేదు. కానీ దాన్ని జీర్ణించుకోవడానికి ఈ విధమైనటువంటి ఆటలు ఉండాలి. ఈ యొక్క బాల్యం లోపల మంచి దేహ శరీరము ఒక ఉక్కు కుండు మాదిరి తయారు కావాలి. బలమైనటువంటి యొక్క దేహంతో బలమైనటువంటి మనస్సు చేరి ఉంటుంటారు. ఆ రెండూ బలముగా ఉంటే మనం సాధించలేని లోకంలో ఒక్కటి ఉండదు. అప్పుడే దైవానుగ్రహాన్ని కూడా సాధించవచ్చు. కనుక మానవుడు ఈ జగత్తులో సాధించవలసినటువంటి యొక్క సమస్త కార్యములలోనూ అతి ప్రధానమైనటువంటిది దైవ ప్రేమ. దైవ ప్రేమ దానిని సాధించండి. ప్రేమను సాధించినటువంటి వాడు ఏమైనప్పుడు సాధించవచ్చు. ప్రేమ ముదిత మనసే.

ఇంతవరకు మీరు 1988 జనవరి 14వ తేదీన శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో వార్షిక సాంస్కృతిక క్రీడోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు అందించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. సాయిరాము.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧ ನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: తపస్సనక ఏమిటి? అడవులకు పోయి కందమూలాదులను భుజిస్తూ భగవంతుణ్ణి స్మరించటమా? అది నిజంగా తమస్సనే చెప్పవచ్చు. త్రికరణ శుద్ధియే తపస్సు. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం అన్నారు. మనస్సును నిరంతరం దైవమునందు ఉంచాలి. సత్వరజస్తమోగుణములచేత మనోవాక్కాయములలో కలిగే ఉద్రేకములను అరికట్టాలి. సంతోషాన్ని, దుఃఖాన్ని, ఉత్సాహాన్ని, కోపాన్ని అరికట్టుకోవాలి. సుఖదుఖములను సమదృష్టితో స్వీకరించాలి. అదియే నిజమైన తపస్సు. ఏ సేవ చేసినా వాంఛారహితంగా చేయాలి. వాంఛారహితమైన భావమే తపస్సు.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. ఐఏఎస్ అధికారి అయిన ఒక శ్రీ వైష్ణవుని సతీమణికి దుర్గా సప్తశతి పారాయణయందు ఆసక్తి అధికంగా ఉండేది. ఆవిడ పారాయణం చేసేవారు, చుట్టుపక్కల వారు కొంచెం ఆపేక్షించారు. ఆ వైష్ణవ సంప్రదాయానికి చెందినవారికి దుర్గా ఉపాసన కూడదు అన్నారు. అదీ కాకుండా మంత్రశాస్త్రమైన దుర్గా సప్తశతి క్రమపద్ధతిని ఉపదేశం పొందితే కాని పారాయణం చేయకూడదని, వానికి ఎన్నో నియమాలను కూడా పాటించాలని వ్యాఖ్యానించారు. ఆ భక్తురాలు సాయి భక్తురాలు. ఆ సాయిమాతనే నమ్ముకున్న ఆవిడ కావడంతో తన పారాయణ విషయంలో స్వామి ఆదేశానుసారం ఆచరించటమే తన కర్తవ్యమని నిర్ధారణ చేసుకున్నారు. ఆవిడ స్వామి వద్దకొచ్చారు. ఆహా, ఇదేమి వింత! స్వామి నాసికనంటి బుల్లాకు మెరుస్తున్నదేమిటి? అరే, ఇది స్వామి ముఖమేనా? మెరుస్తున్న నీలవర్ణపు చెక్కిళ్లతో ఒక్క రోమం కూడా లేకుండా మృదువుగా కోమలంగా ఉన్న దివ్య స్త్రీ రూపం కదా నా కళ్లకు కనిపిస్తోంది. అప్పా, ఆ దివ్య ఫాలముపై ఎర్రని కాంతితో మెరిసే కుంకుమ, ఆ పైన ధగధగలాడే కిరీటం, ఎంతటి భాగ్యం! సాక్షాత్తు ఆ దుర్గా పరమేశ్వరే కదా ఎదుట నిలబడింది. ఇదిగో చేతికంది దూరంలోనే ఉన్నారు అని ఆవిడ అనుకుంటున్నారు. అంతే, మరుక్షణం ఆ దుర్గాదేవి రూపం మరుగై స్వామి రూపంతో నిలబడి ఉన్నారు. ఆవిడ సందేహాన్ని నివృత్తి చేయటానికే అన్నట్టు ఆవిడ వైపు చూశారు స్వామి. దుర్గా సప్తశతి పారాయణం చేయవచ్చును అన్న ప్రశ్న వేయాల్సిన అవసరమే లేదని గ్రహించుకున్నారు ఆ భక్తురాలు. ఒకంత పారాయణాసక్తి కలిగినందుకే ఆ సాయిదుర్గ సాక్షాత్కారం లభించిందేమో ఆ భాగ్యశాలికి. కాళి ఉగ్రరూపిణి, దుర్గా ఉగ్రము, సౌమ్యంతో కూడిన స్వరూపిణి శ్రీ లలితాంబిక, పరమ సౌమ్య రూపం. ఆ శ్రీ లలితాదేవినే కామాక్షి అని, రాజరాజేశ్వరి అని, త్రిపుర సుందరి అని భక్తులు కొలుస్తారు. నవరాత్రి శుభదినాలలో మన స్వామికే లలిత సహస్రనామాలతో కుంకుమార్చన చేసి అట్టి భాగ్యం లభించిన భక్తులు అనేకులు వారిని శ్రీ లలితాదేవిగానే అరుణాంబరి అయి ఇక్షుకోదండ పుష్పబాణములు ధరించి లావణ్య మహాసముద్రమైన ఆ దేవిని ప్రత్యక్షంగా దర్శించగలిగారు. స్వామిని అనేక దైవస్వరూపాలలో దర్శించగలిగిన వారు ఎంతైనా వారు కామాక్షిగా దర్శనమిచ్చే సౌరభ్యం మరి ఏ ఇతర స్వరూపములలోనూ కానరాదు అనుకుంటారు. పుల్లూరి శ్రీ రాజేశం శాస్త్రి గారు మహామహులైన ఒక శ్రీ విద్యోపాసకుల వద్ద ఉపదేశం పొంది చాలా కాలంగా శ్రీ రాజరాజేశ్వరి దేవిని, శ్రీచక్రాన్ని పూజిస్తూ వచ్చారు. పుట్టపర్తిలో కోరికల గదిలో వీరు స్వామితో సంభాషించే అనుగ్రహం పొందినప్పుడు వారికి ఒక ఆశ పుట్టింది. తన వద్ద యంత్రరూపంలో ఉన్న శ్రీచక్ర రాజరాజేశ్వరిని చక్కని సౌందర్యముతో విరాజిల్లుతుండే విగ్రహ రూపంతో స్వామిని చూడాలన్నదే వీరి ఆశ. ఆ కోరికను స్వామి దగ్గర వెల్లడి చేసుకున్నారు. స్వామి వెంటనే ఇస్తాను అని పలకగానే ఇక శాస్త్రిగారికి బ్రహ్మానందమే. అయితే ఈ విధంగా చెప్పిన స్వామి కొద్దిసేపట్లో వీరిని మెడపట్టి గెంటినంతగా బయటకు పంపేసి మిగతా భక్తులకు కోరికల గదిలోకి ప్రవేశించటానికి అవకాశమిచ్చారు. శాస్త్రిగారు మరొక 2 రోజులు పుట్టపర్తిలోనే ఉండి స్వామి తను కోరిన విగ్రహాన్ని అనుగ్రహిస్తారేమో అని కాచుకూర్చున్నారు. అయితే వీరిని స్వామి తర్వాత కన్నెత్తైనా చూడలేదు. ఏ విధంగానైనా స్వామి దృష్టి తనపై పడాలని శాస్త్రిగారు పడ్డ పాటలన్నీ విఫలమయ్యాయి. సరే, మన ప్రాప్తి ఇంతే కాబోలు. ఇస్తాను అని చెప్పిన స్వామి తనకు విగ్రహాన్ని ఇవ్వలేదు. మరొక మారు పర్తికి వచ్చినప్పుడైనా ఆ వరప్రసాదం లభ్యమవుతుందేమో చూద్దాం అని ఊహించుకుని శాస్త్రిగారు తన నివాస స్థలానికి బయలుదేరి వెళ్లారు. తాను ఊరు తిరిగి వచ్చిన సాయంకాలమే స్నానం చేసి పూజకు ఉపక్రమించారు. శ్రీచక్రముంచిన వెండి భరిణి తీశారు. ఇదేమిటి, ఈ భరిణి ఇంత బరువుగా ఉంది అని ఆశ్చర్యంతో భరిణిని తెరిచారు శాస్త్రిగారు. అందులో కళ్ళు జిగేలు అనేటట్టు ఏటో మెరుస్తోంది. అది ఏమై ఉండొచ్చు? సాక్షాత్తు ఆ రాజరాజేశ్వరియే. సువర్ణ విగ్రహం, సౌందర్య రాశి అయి ఆ భరిణిలో ప్రతిష్ఠితమై ఉంది. శాస్త్రి తమలో పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆనందాన్ని ఆపుకోలేకపోయారు.
అది దుఃఖం కాదు, ఆనంద బాష్పాలతో కూడిన అమృతధార. అమితానందంతో నృత్యం చేసేశారు శాస్త్రిగారు. ఆ విగ్రహాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఆ పాదమస్తకం దానిని తిలకించారు. సౌందర్యలహరి అయిన ఆ విగ్రహం అడుగు భాగాన శ్రీ సాయి అమ్మ అని పొదగబడి రాసి ఉంది. ఇంతవరకు పొందిన ఆనందావేశము ఒక లెక్క కాదు అని పారవస్యంతో లీనమై ఉన్నారు ఆ పొదిగిన అక్షరాలను చూసి మన శాస్త్రి. ఇంతకు పూర్వం ఒక న్యూయార్క్లో వారి స్వగృహంలో స్వామి చిత్రపటాన్నుండి విభూతి కుప్పలుగా అనుగ్రహించి కిందనున్న పళ్లెల్లో రాలక ఇల్లంతా ఎగిరెగిరి విజృంభించిందని విన్నాం. ఈ దంపతులలో భార్య అయినటువంటి ఆ ఇల్లాలు మొదట్లో పరమ నాస్తికురాలుగా ఉండేవారు. ఏ విధంగానో స్వామి అందు ఆకర్షితురాలై న్యూయార్క్ ధ్యాన కేంద్రంలో చేరారు. ప్రసిద్ధమైన గణేశపురి యోగ సాధకులైన స్వామి నిత్యానంద ఈవిడకు కుండలిని సాధన ప్రబోధించారు. ఆ కుండలిని శక్తి పైకెగసి చివరకు కపాలం చేరింది. ఆ వ్యవస్థలో ఆవిడ సాక్షాత్తు ఆ సాయినాథుడే కుండలిని అని, ఆయన ఆ పరాశక్తి అని ఆధ్యాత్మికానుభవాన్ని పొంది సాయిబాబా నిన్నే శరణంటిని అంటూ తనకు తెలియకుండానే ఒక నినాదం చేసుకున్నారు. అంతే, ఆవిడిలోని సహస్రార కమలం వేయి దళాలతో ఒక్క మారిగా విచ్చుకుంది. ఒక ప్రజ్వలమైన జ్యోతి ప్రకాశం ఆవిడలో ఉద్భవించినట్టయింది. ఆ దివ్యజ్యోతియే స్వామి స్వరూపమని ఆ ఉత్తమరాలు గ్రహించగలిగారు. స్వామిని యోగాంబికగా దర్శించగలిగారు ఆ భాగ్యశాలి. ఒక వరలక్ష్మినొత్తన్నాడు పర్తీలో భజన మందిరంలో చేరి భక్తులంతా స్వామిని చక్కటి కిరీటంతో చీరతో సర్వాలంకార భూతయ్యై ఒక దివ్య సుందరిగా దర్శించి పులకాంకితులయ్యారు. ఈ విధంగానే స్వామి ఒక సందర్భంలో దశావతార దృశ్యాలను అనుగ్రహించిన విషయం కూడా ఇంతకు ముందర విన్నాం. ఎంతో మంది భక్తులు స్వామిని వ్యక్తిగతంగా దేవిగాను, ఈశ్వరునిగాను, కృష్ణునిగాను, కుమారస్వామిగాను, రాముడిగాను, శ్రీ వెంకటరమణునిగాను, నరసింహమూర్తిగాను దర్శించగల భాగ్యాన్ని పొందారు. వారి వారి ఇష్టదేవతా స్వరూపములో స్వామి దర్శనమిచ్చి వారు ఆరాధిస్తూ వచ్చిన ఇష్టదైవము తానేనని భక్తులకి నిరూపణ చేసి అనుగ్రహించారు. మహారాష్ట్ర దేశంలో దత్తాత్రేయుని ఆరాధన అధికంగా ఉండడం వల్ల షిరిడీబాబా తమ భక్తులకు అనేక మందికి దత్తాత్రేయ రూపంలో దర్శనమిచ్చారు. అందువల్లే కాబోలు మన సత్యసాయినాథుడు దత్తాత్రేయోపాసకులకు ఆ త్రిమూర్త్యాత్మక స్వరూపమైన దత్తాత్రేయుని రూపంలోనే దర్శనమిచ్చారు.

స్వామి ఒకసారి గోవా వేంచేసిన సమయంలో ఒక భక్త సంరక్షణార్థమై అపెండిసైటిస్ అనే ప్రేగుల వ్యాధిని స్వీకరించి తదుపరి తమకు తామే అతి అద్భుతంగా రోగ నివారణ చేసుకున్నారు. అప్పుడు కొన్ని పత్రికల సంపాదక వర్గం స్వామిని తమ నిజతత్వం ఏమిటి అని ప్రశ్నిస్తే స్వామి కుండబద్దలు కొట్టినట్టు నేనే దత్తాత్రేయుడను అని సమాధానమిచ్చారు. బ్రహ్మనాడి కూడా దత్తాత్రేయ స్వరూపము వలె నరస్వరూపమై అవతరించి అని చెప్పిన ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇదీగాక స్వామి యొక్క విదేశ భక్తులు కూడా స్వామిని సాక్షాత్తు యేసుప్రభువుగా దర్శించిన వారు అనేకమంది ఉన్నారు. ఇప్పుడు ఒక ఇలాంటి ఉదాహరణ విందాం. అవెస్థాలజీ నిలయానికి చెందిన డాక్టర్ రేస్, వీరు వీరి సతీమణి ఇంద్రాదేవి యొక్క టికెట్ ఆశ్రమంలో స్వామిని గుర్చిన ఒక చలన చిత్రాన్ని చూస్తూ ఉన్నారు. అందులో ఒక ఘట్టంలో ఒకే సమయంలో ఆ రేస్ దంపతులకు ఆ చిత్రంలో స్వామికి బదులు యేసుప్రభువే సాక్షాత్కరిస్తూ ఉన్నారు. ఆ చిత్రం ముగిసిన తర్వాత వాళ్ళిద్దరూ ముచ్చటించుకుంటున్నప్పుడు వారికి ఈ రీతిన ఒకే సమయంలో అద్భుత దర్శనం కలిగిందని తెలుసుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. క్రైస్తవ మత గ్రంథమైన బైబిల్కు మూలాధారమే యేసుప్రభువు అని విశ్వసించబడే ఆ గ్రంథంలో ఈ విషయం చెప్పబడింది. క్రీస్తు ప్రభువు తన దేహం చాలించటానికి మునుపు ఎవరైతే నన్ను మీ వద్దకు పంపారో వారే తిరిగి రానున్నారు అని పలికి ఒక మేకపిల్లను చూపించారు. అతను సత్యమను పేరు ధరించగలడు, రక్తవర్ణపు దుస్తులు ధరించగలడు, పొట్టి ఆకారం కలవాడయుండును, కేశభారములు కలవాడయుండును అని ఉంటుంది అందులో. ఈ ప్రవచనము తమకు వర్తించినదే అని స్వామి స్పష్టంగా బహిరంగంగా చెప్పారు. మేకపిల్లను చూపిస్తూ చెప్పిన కారణం అది బా బా అని అరిచేటటువంటిది కనుక తామిప్పుడు ధరించిన నామం కూడా బాబా అనే పేరుని అన్వయించబడింది అని స్వామి వివరించారు కూడా. కేశభారము అన్నది తమ ప్రస్తుతపు బుట్టతలను సూచిస్తున్నదని స్వామే చెప్పారు. సాధారణంగా ప్రజలు ఆరాధించే దేవతామూర్తుల ఆకృతిలోనే స్వామి దర్శనమిస్తారు అని చెప్పటానికి వీలు కాదు. ప్రశాంతి నిలయవాసి అయిన ఒక స్త్రీ ఎందువల్లనో ఆనాడు వామనావతారం గురించి చింతిస్తున్నారు. ఆమె భజన మందిరానికి వెళ్తున్న సమయంలో ఎదురు చూడని విధంగా స్వామి ఎదురయ్యారు. వారిని చూచిన ఆ భక్తురాలు ఆనందంతో పరవశించిపోయారు. ఆమె ఆనందం పరవళ్లు తొక్కింది. స్వామి ఒక చిన్న వామనమూర్తిగా నిలబడి ఉన్నారు. బుట్టతల ఆకారంలో ఉన్న స్వామి శిరోజాలు ఇప్పుడు చిత్రంగా ఒక ఛత్రమై అలంకరించాయి. బాబాగా వచ్చినప్పుడు వారి చేతనున్న కాగితాలు ఇప్పుడు ఛత్రధారి అయిన ఆ బ్రహ్మచారి కరంలో కమండలముగా అమిరాయి. అవును, సందేహమే లేదు, తన చిట్టి పాదాలతో నిలబడి ఉన్న ఆ మహాబలి యొక్క అహంకారాన్ని తన విశ్వవ్యాపకంతో అణచివేసిన సాక్షాత్తు ఆ వామనమూర్తి దర్శనమే అనుకున్నారావిడ. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ అద్భుత దర్శనాలకి అంతే ఉండదు. అందువల్ల ఇది భ్రమ కాదు, హెలూసినేషన్ కాదు. మన మనస్సులను మోదేటట్టుగా కొన్ని అద్భుతాలను స్వామి మనకి అనుగ్రహించారు. రిటైర్డ్ ఎల్ఐసి డివిజనల్ మేనేజర్ శ్రీ కెఆర్కే భట్ గారి సతీమణి అనుభవాన్ని విందాం. ఆవిడకు 1943 సంవత్సరంలో గర్భసంచిలో రాచపుండు బయలుదేరింది. ఆ కుటుంబం

కులదైవము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పట్టుగారి తల్లికి ఆ కుమారస్వామి అందు అచంచల భక్తి విశ్వాసం ఉంది. మొదట్లో ఆవిడ భర్తకు రాచపుండు సంభవించినప్పుడు ఆ వల్లీ వల్లభుని వ్రతం ఆచరించి ఆను ఆ రోగ నివారణం కావించుకున్న ప్రత్యక్ష సాక్ష్యమే ఆవిడకు అంతటి విశ్వాసం కలగడానికి కారణం. ఇప్పుడు కూడా ఆ అచంచల విశ్వాసం ఆధారంగా చేసుకుని కోడలి పట్ల కూడా శస్త్రచికిత్స కూడదని, ఇంట్లోనే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకమైన పూజలు హోమాలు ప్రారంభించారు. కోడలు బలహీనురాలు కావున ఆ పూజలను తానే ఆచరించటానికి నిశ్చయించుకున్నారు ఆ అత్తగారు. వ్రత నియమాలన్నింటినీ క్రమబద్ధంగా ఆచరించారావిడ. ఇక శ్రీమతి భట్టు దినాలు గడుస్తున్నా కొద్దీ చిక్కి శల్యమైపోవడం ప్రారంభించారు. చివరికి మంచాన్నంటుకుపోయి తీవ్రవ్యాధికి గురయ్యారు. 6 దీర్ఘమాసాలు గడిచాయి. భట్టుగారి భార్య ఆరోగ్యం క్షీణించిపోతోంది. అటు నిద్రాకాక ఇటు మెలుకువాకాని పరిస్థితి ఏర్పడి ఆవిడకు ఒక మైకం కమ్మిన స్థితిలో ఉన్నారు. అకస్మాత్తుగా ఆవిడ పడకను ఒక సర్పం వచ్చి చుట్టుకుని ఉన్నట్టు ఆవిడికి భావన కలిగింది. మెల్లిగా కళ్ళు విప్పి చూశారు. నీలి నీడల వెలుగులో ఆవిడకు ఆ సర్పం చుట్టుకుని ఉన్నట్టు కనపడింది. అతిరిపడి అత్తగారిని లేపారు. లైట్ ఆన్ చేశారు. ఆ మహాసర్పం మాయమైంది. దీపం ఆర్పేసి పడుకున్నాక మళ్లీ తిరిగి ఆ నాగుపాము కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఈమె పడకను ఆ పాము ఒక చుట్టు చుట్టుకుని ఉంది. ఆహా, ఇదిగో ఆ సర్పం అంతర్ధానమై ఆ స్థానంలో దివ్యమంగళ రూపి అయి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిలబడి ఉన్నట్టు ఆవిడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు గాలిలో తేలుతూ ఆమె తలదాపుగా వస్తున్నట్టు కనిపించింది. అంతటితో ఆగింద ఆ కార్తికేయునులీల. తన శక్త్యాయుధాన్ని ఆమె శరీరంలోనికి గుచ్చి ఆమెను తన వద్దకు లాక్కున్నట్టనిపించింది. మరుక్షణం ఏదో ఒక పర్వత శిఖరాన తాను ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎదుట నిలబడి ఉన్నట్టు తెలుసుకుంది ఆ ఇల్లాలు. స్వామి పాదాల చింత మూలి తన శిరాన్ని ఆ దివ్య చరణాలపై ఆంచింది. నాతోనే ఉంటావా లేక తిరిగి వెళతావా అని ఆ కార్తికేయుడు ప్రశ్నించాడు. మోక్షప్రసాదమా లేక భవసాగరమా తేల్చుకోమని తనను ఆదేశిస్తున్నట్టు గ్రహించారు ఆ శ్రీమతి భట్టు. ఆమె ఇంకా వైరాగ్య శిఖరాలను అందుకోలేదు. తన భర్త పిల్లలు తన కళ్ళెదుట కనపడుతున్నారు. బంధమూ పాశమూ ఆమెను వెనక్కు లాగుతున్నాయి. తిరిగి వెళ్తాను స్వామి అన్నారు. సరే, నీ వ్యాధి నివారణమైపోయింది, త్వరలో బలం చేకూరుతుంది. నీవు జీవించి ఉన్నంత వరకు నిన్ను నేను రక్షిస్తాను. నన్ను తలుచుకున్న క్షణం నీ పక్కనే నిలబడతాను. ఇక నీవు వెళ్ళు అని అన్నారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ పర్వత శిఖరాన్నుండి మైసూరులో ఉన్న తన ఇంటికి దారి తెలియలేదావిడికి. ఏ విధంగా పోవటం స్వామి అని ఆ షణ్ముఖుణ్ణి వేడుకున్నారు. ఇదిగో ఇలాగే అని తన పాదాన్ని జరిపారు ఆ కారుణ్యమూర్తి కార్తికేయుడు. భూమి చీలినట్టయింది. అక్కడ వరుసగా మెట్లు కిందకు ఉన్నాయి. ఆ మెట్లు పూర్తిగానే కాలు మోపే సమయంలో తటాలిన ఆవిడికి మెలకు వచ్చింది. తాను తన ఇంట్లో పక్క మీద పడుకునే ఉన్నట్టు గ్రహించారు. ఈ పరమాద్భుతానుభవం ఆమె హృదయంలో అతి గుప్తంగా పదిలపరుచుకున్నారు భట్టుగారి భార్య. ఆమె అత్తగారికి, ఊరి నుంచి తిరిగి వచ్చిన ఆమె భర్తకు మాత్రమే ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ అనుభవం కలిగినప్పటి నుంచి ఆవిడ శరీరంలో ఒక కొత్త ఉత్తేజం కలగనారంభించింది. నొప్పి మాయమైంది, వ్యాధి గుణమైంది. నిజమే, రాచపుండుని కరిగించి వేశాడు దయానిధి ఆ దండపాణి. అత్తగారి నోము ఫలించింది. పూర్తిగా ఆరోగ్యవంతురాలైన శ్రీమతి భట్టు తన కుటుంబ సేవతో పాటు తనకు తెలియకుండానే సామాజిక సేవలో కూడా నిమగ్నులయ్యారు. పరమాత్మునిపై భక్తి పరోపకారమున పరిణమించవలసిందే కదా. దైవానుభూతి కలిగిన పిమ్మట దీర్ఘకాలం గడిచిపోయింది. దరిదాపు 20 సంవత్సరాలు కాలగర్భంలో గడిచిన తర్వాత, అంటే 1963 సంవత్సరంలో పుట్టపర్తిని గురించి తెలుసుకున్నారు భట్టు దంపతులు. ప్రశాంతి నిలయానికి వెళ్లారు. శ్రీమతి భట్టుని చల్లని చూపులతో వీక్షించి, నీతో సంభాషించి చాలా కాలమైంది. అవును, దరిదాపు 20 సంవత్సరాలు అన్నారు స్వామి. లేదే, మిమ్మల్ని గురించి మేము ఇటీవలే తెలుసుకున్నాము. మేము ప్రశాంతి నిలయం రావటం ఇదే మొదటిసారి అన్నారు ఆ దంపతులు. నీవు ఇక్కడికి రావడం ఇదే ప్రథమం. అయితే నేను ఇదివరకే నీ వద్దకు వచ్చాను సుమా అని చిరునవ్వు చిందించారు స్వామి. 20 సంవత్సరాలకు పూర్వం వీరున్న విలాసం, నివసించిన గృహం వివరించి పూసగుచ్చినట్టు వర్ణించారు స్వామి. తదుపరి
ఆ దంపతులను మేడపైనున్న తమ గదిలోకి తీసుకువెళ్లారు. ఆఖరి మెట్టు ఎక్కిన వెంటనే ఆమెతో కిందకు తిరిగి చూడు అన్నారు స్వామి. ఆహా, ఆ చల్లని స్వామి ముఖారవిందాన పొంగి పొరిలే కారుణ్యాప్తి, ప్రేమాతిశయం, ముచ్చటగా తొణికిసలాడే కొంటెతనం ఏమని వర్ణించసక్యం. కిందకు చూసిన ఆ శ్రీమతి భట్టు హృదయం ఒక్క మాట స్తంభించిపోయింది. శరీరం రోమాంచితమైంది. ఆహా, ఆనాడు పర్వత శిఖరాన కార్తికేయుడు తన పాదాన్ని జరుపగాని కింద కనపడిన మెట్ల వరుస సాక్షాత్తు అవే మెట్లు, వంపులు తిరిగిన మెట్లు. సాయి సుబ్రహ్మణ్యుడు చిరునవ్వులు చిందిస్తూ ఇది అని తమ హస్తాన్ని ఒక తిప్పు తిప్పి చూపించారు. శ్రీమతి భట్ చేతుల్లో ఠక్కుమని పడింది స్వామి సృష్టించిన చిత్రం. ఆ చిత్రంలో షణ్ముఖుడు రథారోహణుడై ఉన్నాడు. వారి ముఖం సాక్షాత్తు స్వామి వదనమే. ఆనాడు ఆ ఇల్లాలి పడక చుట్టూ తిరిగిన సర్పం ఆ చిత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చుట్టుకుని ఉంది. భట్టు దంపతులు చేసిన పూజలు, హోమాలు, నోములు సకలం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉద్దేశించినది. స్వామి రూపం మీద కాదు, స్వామి నలుప ఎరుప అన్నది కూడా తెలియని కాలం ఆనాడు. ఆ స్కందునికి చేసిన ఉపాసనలన్నీ స్వామి అందుకుని ఇప్పుడు వాటి ఫలం అందించారంటే స్వామి రూపం, సాయినామం ఇవేవీ తెలియని వారికి కూడా స్వామి మరొక ఇష్టదేవతను ఆరాధించేవారైనప్పటికీ స్వామి వారిపై అనుగ్రహం చూపిస్తున్నారు.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియో సాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

సర్వేశ్వరుడు, పాప సంహారుడు, శాశ్వత ఐశ్వర్యుడు, ఆత్మ సంసారీయకు సత్య సాయీశునకు ఆదిలాబాదు జిల్లా ప్రణమిల్లుతున్నది. ప్రభు, ఆదిలాబాదు అన్న నా నామాన్ని మీ సమక్షాన ఉచ్చరిస్తే చాలు, అక్కడి నాలోని ప్రతి అణువు పవిత్రమగుచున్నది.

0: ಸಾಯೇಶ್ವರಾಯ ವಿದ್ಮಹೆ ಸತ್ಯದೇವಾಯ ಧೀಮಹಿ ತನ್ನ ಸರ್ವ ಪ್ರಚೋದಯಾತ್. ಪ್ರಪಂಚ ವ್ಯಾಪ್ತಂಗಾ ರೇಡಿಯೋ ಸಾಯಿ ತೆಲುಗು ಶ್ರೋತಲಂದರಿಕೀ ಸಾಯಿರಾಮ್. ಈನಾಡು ಮೊಟ್ಟಮೊದಟಿ ಸಾರಿಗಾ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಭಗವಾನುನಿ ದಿವ್ಯ ಅನುಗ್ರಹ ಆಶೀರ್ವಾದಮಲತೋ ರೇಡಿಯೋ ಸಾಯಿ ತೆಲುಗು ಸ್ಟ್ರೀಮ್ ದ್ವಾರಾ ಪರ್ತಿಯಾತ್ರ ಸಂದರ್ಭಂಗಾ ಪ್ರಶಾಂತ್ರಳಯಂ ವಿಚ್ಚೇಸಿನ ಆದಿಲಾಬಾದ್ ಜಿಲ್ಲಾ ನುಂಡಿ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಸೇವಾ ಸಂಸ್ಥಲ ಕಾರ್ಯಕರ್ತಲ ಭಕ್ತುಲ ಅನುಭವಾಲನು ರೇಡಿಯೋ ಸಾಯಿ ಪ್ರಶಾಂತ್ರಳಯಂ ಸ್ಟುಡಿಯೋಸ್ ನುಂಚಿ ಪ್ರತ್ಯಕ್ಷ ಪ್ರಸಾರಂ ಚೇಸ್ತುನ್ನಾಂ. గత రెండు రోజులుగా స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులను అందుకోవటానికి తమ పదకొండవ పర్తియాత్రకై 2300 మందికి పైగా భక్తులు ఆదిలాబాద్ జిల్లా నలుబూలల నుండి ప్రశాంతనిలయానికి విచ్చేశారు. ఈనాడు వారితో ముచ్చటిస్తూ పర్తియాత్ర విశేషాలను, జిల్లాలో జరిగే సేవా కార్యక్రమాలు, భక్తుల అనుభవాలను గురించి తెలుసుకుందాం. ముందుగా ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీ వెంకట్రావు గారు
1: పర్తియాత్ర విశేషాలను, సేవా కార్యక్రమాల వివరాలను శ్రోతలతో పంచుకుంటారు. ఈ పర్తియాత్ర కార్యక్రమాల నిర్వహణలో వీరికి తోడ్పడ్డ ఆదిలాబాద్కు చెందిన స్వామి పూర్వ విద్యార్థి శ్రీ రంగనాథరాజు కూడా ఈ ప్రత్యక్ష ప్రసారాలలో పాలు పంచుకుంటున్నారు.
2: సాయిరాం, ఆదిలాబాద్ జిల్లా నుంచి 2300 మంది భక్తులతో విచ్చేసినటువంటి ఆదిలాబాద్ భక్త బృందం రేడియో సాయిలో ఈనాడు ప్రత్యక్ష ప్రసారం చేయించేటువంటి అపూర్వమైనటువంటి ఆశీర్వాదాన్ని స్వామి అందించినందుకు స్వామివారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆదిలాబాద్ జిల్లాను 11 సంవత్సరాలుగా ముందుండి నడిపిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు వెంకట్రావు గారు తన అనుభవాలను శ్రోతలతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంకల్, మీరు 11 సంవత్సరాలుగా ఆదిలాబాద్ పర్తియాత్ర చేస్తూ వచ్చారు. ఎన్నో అపూర్వమైనటువంటి సంఘటనలు, మధురమైనటువంటి జ్ఞాపకాలు స్వామికి ప్రసాదించారు. అవేంటో కొంచెం మీరు చెప్తారా?
3: తప్పకుండా. శ్రోతలందరికీ సాయిరాం. ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మొట్టమొదటిగా లైవ్ ప్రోగ్రామ్ ని ఆదిలాబాద్ జిల్లాతో ప్రారంభించుకోవటం నిజంగా మా అదృష్టం. స్వామివారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీ పుట్టపర్తి నిలయుడు, కాపాడు నిన్నెప్పుడు కరుణాకరుడై, చేపట్టి నిన్ను బ్రోచును, ఏ పట్టున విడవకుండా ఏలు నిన్ను. స్వామి చెప్పిన ఈ పద్యం సంపూర్ణంగా ఆదిలాబాద్ జిల్లాకే చెప్పారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. గత 11 సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లా స్వామి యొక్క కనుసన్నల్లో నడపబడుతుందని చెప్పి నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా పూర్తిగా నమ్మగలను. ఎందుకంటే మొట్టమొదటిసారి 2007 సంవత్సరంలో స్వామి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి అన్న ఒక మాట ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను. రేపటి నుంచి పుట్టపర్తిలో పర్తియాత్ర ప్రారంభమవుతుందంటే ఈరోజు సాయంకాలం స్వామివారు దర్శన సమయంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి వస్తున్నారు స్వామి, తమ దివ్య దర్శన భాగ్యానికి అనుమతించండి స్వామి అంటే ఎంతమంది వస్తున్నారని అడిగారు. నేను ఆ సమయంలో ఆ గాబరాలో తొందరపాటులో నేను సరిగ్గా సంఖ్య చెప్పలేకపోయాను. స్వామి చెప్పారు 3300 మంది వస్తున్నారు, చక్కటి ఏర్పాట్లు చేయండి అని చెప్పి స్వామి తన ప్రక్కనున్న ఆశ్రమ అధికారులతో అధికారులకు ఆదేశించడం ఇప్పటికీ నేను మర్చిపోలేని సంఘటన అది. ఆ మరుక్షణం నుంచి స్వామి చేసిన ఏర్పాట్లు చక్కగా స్వామి ఆదరించి ఆదిలాబాద్ను అక్కును చేర్చుకుని అద్భుతమైన రీతిలో అనుగ్రహం అందరికీ అందించి అప్పుడన్న డైలాగ్ స్వామి ఎంతమంది వస్తున్నారు అన్నది ఇప్పటికీ ఆ ప్రవాహం కొనసాగుతూనే ఉంది. స్వామి ప్రతి పర్తియాత్రలో ముఖ్యంగా మేము చేసుకున్న ప్రయాణపు ఏర్పాట్లలో స్వామే స్వయంగా ఉండి చూస్తున్నారేమని చెప్పి కొన్ని కొన్ని అనుభవాలు మాకు జరిగినాయి. ఆ రకంగా స్వామి ఆదిలాబాద్ జిల్లాతో ఉన్న అవినాభావ సంబంధం, మొదటి పత్యాత్ర 2007లో 7 నుంచి ప్రారంభమైంది.
2: అంటే మీరు అవినాభావ సంబంధం అంటే నాకు గుర్తుకొస్తుంది అంకుల్, ఆ రోజు సాయంత్రం ఆ సాంస్కృతిక కార్యక్రమం డ్రామా జరిగిన తర్వాత స్వామి మైక్ తెప్పించుకుని మరి ఆదిలాబాద్ నాది అవినాభావ సంబంధము, ఇది అన్యోన్య అనురాగం అన్నారు కదా.
3: అవును రంగనాథ్.
2: ఆ అన్యోన్య అనురాగాన్ని, ఆ అవినాభావ సంబంధాన్ని మీరు పలు విధాలుగా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. దాన్ని చాలా విధాలుగా మీరు అనుభవించే ఉంటారు, మీతో పాటు వందల మంది భక్తులు అనుభవించి ఉంటారు. దాంట్లో ఒక అలాంటి ఒక రెండు సంఘటనలు మీరు.
3: అదే నిన్ననే నాకు ఇచ్చిన అవకాశంలో కుల్వంత్ సభామండపంలో ఒక ఇన్సిడెంట్ చెప్పడం జరిగింది. అది కాకుండా ఒక ఇన్సిడెంట్ ఇంకోటి చెప్తాను. మేము పత్యాత్రకు ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేసుకునేవాడానికి మేము ఐఆర్సిటీసీకి వెళ్లి కన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, తప్పకుండా మేము ఏర్పాటు చేస్తాం కానీ మీకు 17 బోగీలు ఉన్న ట్రైనే, 17 కంపార్ట్మెంట్స్ ఉన్న ట్రైనే మీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి అన్నారు. ఓకేనండి అని చెప్పి మేము ఇంటికి వచ్చేసాం. వచ్చిన తర్వాత మా ఏర్పాట్లు ఇవన్నీ చూసిన తర్వాత మేము అనుకున్న సంఖ్య దాటిపోయింది. మేము సుమారు 2000 మంది పత్యాత్రికులు వస్తారనుకుంటే అది 3000 క్రాస్ అయిపోయింది అప్పటికే. ఇంకా మిగతా 1000 మందిని ఎలా తీసుకెళ్లాలని మేము చాలా ఆలోచనలు చేస్తున్నాం కానీ ఆలోచన మా పరిధిలో లేదు, అది సాధ్యం కాదు ఈ 1000 మందిని. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా నుంచి పుట్టపర్తికి రావాలంటే డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ లేదు, మేము హైదరాబాద్ రావాలి, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ట్రైన్ పట్టుకుని రావాలి. సో ఈ క్రమంలో మాకు స్వామి తప్పించి ఇంకా మాకు వేరే ఇంకా అండలేదు. మాకు ఇంకా మొదటి నుంచి స్వామి నేర్పింది అదే కాబట్టి స్వామిని ప్రే చేస్తూనే ఉన్నాం. ఈ లోపల మళ్లీ ఎందుకైనా మంచిది ఐఆర్సిటీసీ వాళ్ళని ఒకసారి వెళ్లి కనుక్కుందామని అంటే, ఫోన్లో ముందు కాంటాక్ట్ చేసినప్పుడు, లేదండి సాధ్యం కాదు, అది మేము ఆ రకంగా మీకు ఇవ్వలేము, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా బోగీలను పెంచలేమని చెప్పన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్లీ ఇంకొకసారి వెళ్లి లాస్ట్ ప్రయత్నంగా స్వామికి ప్రేయర్ చేసి, స్వామి ఇంకా మీరే లేకుంటే ఈ 1000 మంది యాత్రికులు మీ దర్శన భాగ్యం పొందలేరేమో స్వామి అని చెప్పి అనుకుని వెళ్లిన తర్వాత, స్వామి మరి ఏం చేశారో, ఏ మహిమ చేశారో, ఏ మాయ చేశారో తెలియదు గాని అదే ఐఆర్సిటీసీ అధికారులు ఇంకా ఎక్స్ట్రా 5 బోగీలు వేసి మాకు వీళ్ళందరికీ ప్రయాణం ఏర్పాట్లు చేయించడం అనేది ఇప్పటికీ అది మర్చిపోలేన ఒక అద్భుతమైన సంఘటనగా నేను గుర్తుపెట్టుకుంటాను.
2: అంటే 23-24 బోగీల ట్రైన్,
3: 23-24 బోగీల ట్రైన్ డబుల్ ఇంజిన్ పెట్టి వాళ్ళు మాకు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకోకుండా డబుల్ ఇంజిన్ పెట్టి పుట్టపర్తి వరకు రాను పోను వేయడం జరిగిందండి. అది మొదటగా మేము అనుభూతి చెందిన ఒక పెద్ద మహిమ, స్వామి చూపిన పెద్ద మహిమ.
2: స్వామి చెప్పినట్టు అడవిలో ఉన్న ఆకాశం,
3: తప్పకుండా అడవిలోనున్న ఆకాశం, గుట్టలోనున్న నట్టేటనున్న మదిని సాయి నిన్ను మరువుడెప్పుడు.
2: మరి ఈ పత్యాత్ర చేస్తున్నప్పుడు మీకు ఏ విధమైనటువంటి టీమ్ బిల్డింగ్ జరుగుతుంది? ఇప్పుడు ప్రవాహం లాగా భక్తులు పొద్దున మనం చూస్తున్నాం, ప్రవాహం లాగా వస్తున్నారు. ప్రవాహం ఇది 2300 మంది భక్తులు. ఏ విధంగా ఇంతమంది భక్తుల్ని ఒకరి తర్వాత ఒకరిని ఏ విధంగా తీసుకురాగలరు?
3: ఇది ఒక చక్కటి ప్రశ్న అండి. మేము 2006లో స్వామిని అడిగాము, స్వామి ఆదిలాబాద్ జిల్లా సత్యసాయి సేవా సంస్థల యొక్క కార్యక్రమాలు ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా ఘనంగా జరగాల్సి ఉన్నాయి అనే ఒక చిన్న కోరిక నా మనసులో ఒక కోరిక ఉండే. నేను ఇతర జిల్లాల్లో చూస్తున్నప్పుడు ఎంత చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ఒక తీవ్రమైన కోరిక స్వామి ముందర పెట్టినప్పుడు స్వామి దాన్ని ఆశీర్వదించి పత్యాత్రకు, అంటే 2006లో నేను డిసెంబర్ 5వ తారీఖు నాడు స్వామి నా దగ్గర నుంచి ఉత్తరం స్వీకరించి, స్వామి 450 గ్రామాల్లో గ్రామ సేవలు చేసి మీ దగ్గరికి గ్రామానికి ఒక ఇద్దరు చెప్పున్న స్వామి వైభవాన్ని చూడడానికి, స్వామి యొక్క దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు పొందాలనే ఒక సత్సంకల్పంతో స్వామి దగ్గర తీసుకురావాలని చెప్పి 900 మంది, ముఖ్యంగా 900 మంది, ప్రతి గ్రామం నుంచి ఇద్దరు చెప్పున్న 900 మంది, సత్యసాయి సేవా సంస్థలు అప్పటి వరకు ఉన్న కార్యకర్తలు 100 మంది చెప్పున్న 1000 మందిని మేము ప్లాన్ చేసుకున్నాం. అట్లాంటిది 3300 మంది స్వామి తెచ్చుకున్నారు ఆయన ఏర్పాట్లతో. ఆ రకంగా వచ్చిన తర్వాత మేము పత్యాత్రకి, మీరు ఇప్పుడు అడిగిన ఇది, మేము ఒక యజ్ఞంలాగా మేము తీసుకున్న సంకల్పము తీవ్రంగా ప్రతి కార్యకర్త కూడా 100% రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయి గ్రామాల్లోకి, ఎంత దూరం ఉన్నా కూడా గ్రామాల్లోకి వెళ్లి స్వామి యొక్క చిత్రపటం, మాకు స్వామి యొక్క చిత్రపటమే మాకు బలం, స్వామి ఆ ఫోటో జేబులో పెట్టుకుని స్వామి నామంతోనే మేము గ్రామంలోకి వెళ్లి స్వామి యొక్క రూపాన్ని చూద్దాం, స్వామి యొక్క దర్శనం పొందుదాం, స్వామి యొక్క అనుగ్రహం తీసుకుందాం మన జిల్లాకని మేము ఆ రోజు మొదలుపెట్టిన పత్తియాత్ర ఈ రోజు మా ప్రయత్నం ఏమి లేకుండా కూడా 2400 పైచులకు ఈ రోజు భక్తులు ఇక్కడికి వచ్చారు. 2400 మందికి మేము చేసిన ప్రయత్నం అనేది ఈ రోజు చాలా తక్కువ. ఆ రోజుతో పోలిస్తే ఈ రోజు చాలా తక్కువ. స్వామి ఆ ఫ్లో స్వామి రప్పించుకుంటున్నారు. ఇది యాక్చువల్ గా ఆ రోజు మేము చేసిన ప్రయత్నం ఏమో గాని మా ద్వారా స్వామి ఆ రోజు పిలిపించుకుండొచ్చు, కానీ ఈ రోజు మాత్రం మా ప్రయత్నం అయితే చాలా తక్కువ. మేము ఊరికే ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నాం జిల్లాలో, కానీ భక్తులు మాత్రం ముఖ్యంగా గ్రామీణులు చాలా ఆనందంతో ఈ పత్తియాత్రలో పాల్గొంటున్నారండి.
2: జనరల్ గా పత్తియాత్రకి ఎన్ని రోజుల ముందు ప్రిపరేషన్ జరుగుద్ది?
3: మేము జనరల్ గా మా స్టేట్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులైన చెల్లం గారికి మేము ముందుగా ఒక అంటే స్వామివారి బర్త్డే అయిన తర్వాత ఒక వారం రోజుల్లో చెప్తాము. వారు ఇమ్మీడియట్ గా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారితో మాట్లాడి దీనికి అవసరమైన ఏర్పాట్లు ఒక అంగీకారం లెటర్ అంటాం దాన్ని, ఒక అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ మాకు ఎక్కువగా డిసెంబర్ 1 వీక్ లో వస్తుంది. అప్పటి నుంచి ఇంకా ఏర్పాట్లు మొదలవుతాయి.
2: అప్పటి నుంచి ఏర్పాట్లు, యజ్ఞాలు, యజ్ఞంలాగా సాయి,
3: అప్పటి నుంచి మేము పూర్తిగా బాధ్యత వహించి గ్రామాల్లోకి వెళ్లి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మేము పాస్ ఆన్ చేయడం, వాళ్లతో మమేకమై చిన్న చిన్న కార్యక్రమాలు, సత్సంగాలు, భజనలు, చిన్న చిన్న సేవా కార్యక్రమాలతో మేమందరం ఒక కుటుంబంలా మేము ఒక ఐక్యతతో ఏర్పాట్లు చేసుకుని మనం ఇట్లా వెళ్లాలి అట్లా వెళ్లాలని ఆ రకంగా. దాని తర్వాత మేము ఒక 40 రోజులు గాని 20 రోజులు గాని 21 రోజులు గాని ఇట్లా ఒక దీక్షల మాదిరిగా, అంటే ఆ 21 రోజులు నిత్యము కూడా స్వామిని చింతన చేసుకుని, స్వామిని ధ్యానం చేసుకుని, చక్కగా స్వామి మార్గంలో ఉండటానికి మేము ప్రయత్నం చేస్తూ పత్తి రావడం జరుగుతుంది.
2: ఈ పత్తియాత్రల వల్ల పుట్టపర్తిలోకి భక్తుడు ప్రవేశించిన తర్వాత ఆదిలాబాద్ భక్తుల యొక్క హృదయాలలో, మనస్సుల్లో కొన్ని మార్పులు వస్తాయి.
3: అవునండి.
2: అదేవిధంగా ఈ పత్తియాత్రల వల్ల జిల్లాలో కూడా ఎన్నో మార్పులు తప్పకుండా వచ్చే ఉంటాయి.
3: వచ్చాయి కూడా.
2: అవి ఏంటంకులు, అవి వివరిస్తారు.
3: పత్తియాత్ర వల్ల ముఖ్యంగా గ్రామాల్లో స్వామిని ఇక్కడ దర్శించుకున్న తర్వాత, ముఖ్యంగా గ్రామాల్లో తిరిగి వెళ్లిన తర్వాత వాళ్లక ఇప్పటికీ మాకు ఆదిలాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ లాంటి ప్రాంతాల్లో ఇక్కడ తీసుకెళ్లే ప్రసాదాన్ని వాళ్లు చక్కగా నలుగురికి పంచుకోవాలనే ఒక సదుద్దేశంతో గ్రామం అంతా ఒక దగ్గరికి చేరి నారాయణ సేవ చేసుకుని చుట్టుపక్కల ఒక 3-4 గ్రామాలను పిలుచుకుని ఒక పండుగలాగా చేసుకుంటారు. ఇప్పుడు ఈ రోజు కూడా వాళ్ళ మా వాళ్లు చెప్పుకుంటున్నారు వెళ్లిన తర్వాత ఏర్పాట్లు ఎట్లా చేయాలన్నది. తద్వారా వాళ్ళు అక్కడి నుంచి ఏంటంటే నామ సంకీర్తన, భజన కార్యక్రమాలు కొత్త కొత్త గ్రామాల్లో పెట్టుకుంటూ ఇప్పటి వరకు సుమారుగా ఈ 10 ఏళ్ల కాలంలో మాకు అప్పుడున్న ఒక 10 సంస్థలు 15 సంస్థలు ఈ రోజు 70-80 సంస్థలు 90-100 కూడా భజన యూనిట్స్ ఆ ప్రాంతంలో వచ్చినాయి. ఇదంతా పూర్తిగా స్వామి యొక్క అనుగ్రహం తప్పించి ఇంకేం లేదు. ఎందుకంటే స్వామి యొక్క అనుగ్రహం ఈ మాదిరిగా మాకు జిల్లాలో కనిపిస్తుంది.
2: ఇంకా పంటలు,
3: ఇదివరకు మాకు పత్తియాత్రలో పాల్గొనే నాకు ఇప్పటికీ బాగా గుర్తు. నేను ఆ ప్రాంతం సందర్శించినప్పుడు పత్తియాత్ర, మొదటి పత్తియాత్ర, రెండో పత్తియాత్ర, మూడో పత్తియాత్రలకు వెళ్లినప్పుడు అక్కడ ప్రాంత ప్రజలు, భక్తులు ఎంతో స్వామి దగ్గర రావడానికి ఎంతో ఉబలాట పడేవారు. అప్పుడు వాళ్ల పరిస్థితి వాళ్ల మాటల్లోనే నేను చెప్తాను. అప్పుడు అన్న మాటలు, సార్ మాకు ఇక్కడ పంటలు పండవు సార్, ఈ ప్రాంతము ఇక్కడ ఈ ప్రాంతం పంటలు పండదు, మేము వేసుకున్న పంట విత్తనాలు కూడా సరైన ఆ పంట క్రాప్ వస్తుందో లేదో కూడా మాకు నమ్మకం లేదు. అట్లాంటిది స్వామినామంతో మేము స్వామినామం ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎంతో ఈరోజు ఆనందపడుతున్నాం. అందులో నేను ఒక ప్రత్యేకమైన సంఘటన మీకు చెప్పాలి, పేరుతో సహా నాకు గుర్తుంది. వీరెల్లి గ్రామము, అది కౌటాల సిరిపూర్ మండలం వీరెల్లి గ్రామము. రామదాస్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, ఆయన ఆర్ఎంపీ డాక్టర్, ఆయన స్వామి భక్తుడు, అంటే ఇప్పుడు భక్తుడు. ఆయన 2007 ప్రాంతంలో ఆయన మామూలు వ్యక్తి. ఈరోజు మొన్న అంటే గత ఏడాది ఆయనతో నేను ముచ్చటించినప్పుడు, సార్ ఆ రోజు నాకు 4 వేళ్లు నా నోట్లకు వెళ్లలేని దుస్థితి సార్ నాది. అట్లాంటి స్థితిలో ఉన్న వాళ్ళం ఈరోజు స్వామి వారి యొక్క పూర్తి సంపూర్ణమైన అనుగ్రహంతో ఈరోజు చక్కగా నేను ఇస్త్రీ బట్టలు వేసుకుంటూ చక్కటి స్థితిలో నేనున్నాను. మా పంటలు, పంట భూములన్నీ సమృద్దిగా పంటలు పండుతున్నాయి. స్వామి నామంతోనే మేము ఈరోజు ఇంత చక్కగా ఉండడానికి మాకు స్వామే పూర్తి, మాకు రక్షణ, స్వామే మాకు పూర్తిగా అండగా నిలుస్తున్నారని చెప్తారాయన.
2: ఇంటింటిలో గడప గడపలో స్వామి నామం ఈ విధంగా ప్రతిధ్వనిస్తుంటే స్వామి యొక్క సంస్థ కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది.
3: తప్పకుండా అండి చేస్తుంది.
2: ఆ కార్యక్రమాలు అవి ఒకసారి మీరు వివరిస్తే.
3: తప్పకుండా వివరిస్తాను. ఈ రోజు సత్యసాయి సేవా సంస్థలు 2007లో ప్రత్యాత్రకు రాకముందు 2006లో మా దగ్గర కొన్ని సంస్థలు కొన్ని సమితులు ఉండేవి. అంటే సుమారుగా ఒక 8-9 సమితులు ఉండేవి, ఒక 10-15 భజన మండలి ఉండేవి. తర్వాత కాలంలో స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో కానివ్వండి, స్వామివారు ఇచ్చిన మార్గదర్శనం కానివ్వండి, స్వామిని చూసిన తర్వాత ప్రతి ఆదిలాబాద్ భక్తుడు ప్రతి ఆదిలాబాద్ కుటుంబీకుడు మా ఇంట్లో భజన పెట్టుకోవాలి, మా ఇంట్లో స్వామి చిత్రపటం ఉండాలి, మా ఊర్లో ఒక చిన్న సేవా కార్యక్రమం చేయాలి, నేను కూడా నలుగురికి ఉపయోగపడాలి అన్న ఒక చక్కటి విశాలమైన హృదయంతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్నాడు. అది నేను ముఖ్యంగా గమనించాను. తద్వారా ప్రతి గ్రామంలో కానివ్వండి, ప్రతి పట్టణంలో కానివ్వండి, ఏదో ఒక రూపంలో స్వామివారి యొక్క కార్యక్రమం ఈరోజు మాకు కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో మేము వాళ్లకి మేము చేదోడు బాదోడుగా ఉంటూ ఈ కార్యక్రమం మనం ఇక్కడ ప్లాన్ చేస్తే బాగుంటుందేమో అన్న చెప్పడం వరకే తప్పించి, మా దగ్గర నుంచి స్వామి మమ్మల్ని ఏదో శారీరకంగా గాని ఆర్థికంగా గాని మేము ఎక్కడా మాకు స్వామి ఎక్కడా ఎప్పుడు ఎన్నడూ కూడా కష్టపెట్టలేదు. సంస్థలు ఈరోజు తినదిన ప్రవర్ధమానమే. ఒక రకంగా ఆదిలాబాద్ జిల్లాలో గ్రామాన ఈరోజు మాకు చెన్నూరు ఏరియాలో సుమారు ఒక 54-55 గ్రామాలు ఉన్నాయి. ఆ 55 గ్రామాల్లో స్వామినామం ఒక్కసారి కాదు 2 సార్లు వినిపించబడింది. ప్రతి ఇంటికి కూడా స్వామినామం వెళ్లిపోయింది. అట్లాగే కాగజనార్ జోన్ లో సుమారు ఒక 100 గ్రామాలు ఉంటాయి, 100-120 గ్రామాలు. ఇప్పటి వరకు సుమారు 90-100 గ్రామాల వరకు స్వామినామం వెళ్లిపోయింది. ఈ రోజు ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం వాళ్ళు వచ్చున్నారు. ఆ భక్తులు కూడా వాళ్ళు స్వామిని చూడని వాళ్ళు కూడా ఈరోజు మేము అక్కడికి వెళ్లి మందిరం కట్టుకుంటామండి. కొంతమంది ముగ్గు పోసి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు మందిరానికి. అట్లా సంస్థని మా ప్రమేయం లేకుండానే స్వామి జిల్లాలో సంస్థను అభివృద్ది చేస్తున్నారు. దానికి ఇక్కడ సోదరుడు మన కాగజ్ నగర్ జోన్ ఇన్ఛార్జ్ ప్రస్తుతానికి వారి ఇప్పుడు డీపీగా కూడా ప్రమోట్ అయ్యారు అసిఫాబాద్ జిల్లాకి. ఆయన మాటల్లోనే విందాం సంస్థ ఏ రకంగా కాగజనార్ ప్రాంతంలో, అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఒక ప్రక్క ప్రాంతం ఇది, అక్కడ చక్కగా డివోటీస్ ఎక్కువ వచ్చారు. ఆ ప్రాంతంలో సత్యసాయి సేవా సంస్థ ద్వారా ఏ కార్యక్రమాలు అవుతున్నాయి, అక్కడ భక్తులు ఇళ్లలో స్వామిని ఏ రకంగా కొలుచుకుంటారు, స్వామి ద్వారా వారు ఎలాంటి లబ్ది పొందుతున్నారు, ఎట్లాంటి ఆనందమైన స్థితికి వెళుతున్నారు అనేది సోదరుడు జనార్దన్ ఇక్కడ ఉన్నాడు, ఆయన మాటల్లో కూడా మనం విందామండి.
2: తప్పకుండా జనార్దన్ అన్న గారు, మీరు అంకుల్ చెప్పినట్టు మరి కాగజ్ నగర్ లో జరిగేటువంటి సేవా విశేషాలు వివరిస్తారా?
4: సైరామ్ జిల్లా అధ్యక్షుల వారు చెప్పినట్టు కాగజ్ నగర్ ప్రాంతం అనేది ఆదిలాబాద్ జిల్లాలో ఒక కార్నర్. అంటే ఆదిలాబాద్ జిల్లా అంటే సుమారు 250 కిలోమీటర్ల వైశాల్యం. అది ఇది ఒక కార్నర్.
2: భారతదేశంలో 11వ పెద్ద జిల్లాగా పరిగణింపబడుతుంది.
4: అయితే ఈ కాగజ్ నగర్ ప్రాంతం ఒక డిఫరెంట్ గా ఉంటుంది. అటు మహారాష్ట్ర బార్డర్, తర్వాత ఇటు మన ఆంధ్ర బార్డర్ కలుపుకొని ఉంటుంది. అక్కడ స్వామి యొక్క నామాన్ని తీసుకెళ్లే ముందు మన ప్రతియాత్ర జిల్లాధ్యక్షుడు చెప్పినట్టు ప్రతియాత్రల సందర్భంగా గ్రామ సేవలు చేయడానికి సంకల్పించుకున్నప్పుడు, అప్పటికే కాగజ్ నగర్ సమితి ఒక 20 సంవత్సరాల నుండి ఉంది కాగజ్ నగర్ లో. కానీ గ్రామ సేవల ద్వారా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక గ్రామానికి వెళ్ళాం మేము. అక్కడ మొగడు దగ్గడ అనే గ్రామం వెళ్ళిన తర్వాత అక్కడ నామస్మరణ జరిగింది, కార్యక్రమం స్వామి పల్లకి సేవ అని జరిగిన తర్వాత అక్కడ వాళ్ళని భజన నామస్మరణ విశిష్టత అవన్నీ చెప్పి స్వామి యొక్క చిత్రపటం వాళ్ళకి ఇస్తాం ఆ కార్యక్రమంలో. అక్కడ ఒక పెద్ద మనిషి ఆయన ముందుకొచ్చారు. ముందుకొచ్చినప్పుడు ఆయన చేతిలో స్వామి ఫోటో పెట్టినప్పుడు ఆయన ఏమన్నారంటే, సార్ ఈ ఫోటో కోసం ఎన్నేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను సార్ నేను. ఆయన పేరు మణిరామ్. ఆయన ఆశ్చర్యపోయాను, అరే ఇంతవరకు అసలు ఆయన పరిచయం లేదు మనకి, ఈ ఫోటో కోసం ఎదురు చూస్తున్నాను. అప్పటికి స్వామి కూడా ఆయనకు పరిచయం లేదు. ఓహో అప్పుడు అనుకున్నాం, ఓ స్వామి మనకంటే ముందే వచ్చి ఇక్కడ ఉన్నారేమో, మన కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి మనం వచ్చాం ఇక్కడికి, ఈ కార్యక్రమం కూడా స్వామి కదా మన ద్వారా చేయించేది అని అక్కడ స్పృహ వచ్చింది. తర్వాత ఈ కార్యక్రమం తర్వాత మేము ఒక 1 వీక్ తర్వాత ఫాలో అప్ వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు అదే గ్రామానికి వెళ్లి మణిరామ్ అనే వాళ్ళ ఇంట్లో ఆయన మంచం అక్కడ కూర్చొని ఉన్నప్పుడు నడగారు మణిరామ్ గారు ఒక భజన పాడతారా అన్న. అంతకుముందు వెళ్ళినప్పుడు చిన్న పుస్తకం స్వామి భజన వాళ్ళ చిన్న పుస్తకం ఇచ్చాం ఆయనకి. అంటే పాడతాను సార్ అని, సరే పాడండి అంటే ఆయన పుస్తకం ఓపెన్ చేసి అని ఎంత అసలు ఆయన సీడి వినలేదు, ఆ పాట ఎప్పుడు వినలేదు. ఆ పుస్తకంలో స్వామిది మానస భజరే గురుచరం అనే పాట సేమ్ స్వామి పాడిన ట్యూన్ గా పాడి వినిపించాడు మాకు. అప్పుడు అర్థమైంది మాకు, ఓహో స్వామి మనకంట ముందే ప్రవేశించి మన ద్వారా ఈ కార్యక్రమాలను చేయిస్తున్నారండి. ఇది ఫస్ట్ 2006 ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్. తర్వాత అట్లా అట్లా గ్రామ సేవల ద్వారా, ఈ పర్త్యాత్రల ద్వారా గ్రామ సేవలు చేస్తూ ఈరోజు అక్కడ ఒక భజన యూనిట్ లేని ప్రాంతంలో స్వామివారి దివ్యానుగ్రహం వలన ఈరోజు సుమారు 60 నుండి 70 యూనిట్స్ ఈ 11 సంవత్సరాల్లో స్వామి చేయించుకున్నారు అక్కడ. అది కూడా భజనలు, చిన్న చిన్న సేవా కార్యక్రమాలు అవన్నీ కాకుండా ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగతమైన అనుభవాలు అక్కడ స్వామి ద్వారా. ఒకసారి ఒక శివలింగము మనం జైపూర్ నుండి తీసుకొచ్చి స్వామివారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని శివలింగ యాత్ర అనేది ఒకటి మనం జిల్లాలో చేసుకున్నాం. అప్పుడు ఆ సందర్భంగా మా కాగజనగర్ సమితికి కొన్ని రోజులు కేటాయించారు జిల్లా వాళ్ళు. సో ఇంతమంది సార్ చెప్పినట్టు వీరెల్లి గ్రామం అనే దాంట్లో ఈ శివలింగాన్ని తీసుకెళ్లాడు. ఆ రోజు ఊరేగింపు, శివలింగ అభిషేకానికి ముందు ఒక ఊరేగింపు జరుగుద్ది, తర్వాత ఊరేగింపు అయిపోయింది, శివలింగం పూజ అభిషేకాలన్నీ అయిపోయినాయి. ఆ గ్రామంలో అభిషేకం చేసిన తర్వాత మిగిలిన పంచామృతాలు అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ప్రసాదంగా ఇచ్చాడు. ఒక గ్లాస్తో ఇస్తా ఉంటే ఆ సగమూరి ఇచ్చేసరికి ఆ పంచామృతం అయిపోయింది, ఆ కంటైనర్ దాంట్లో మొత్తం ఏం లేకుండా అయిపోయింది. అప్పుడు ఇంకా సగం గ్రామస్తులు వాళ్ళు చాలా నిరుత్సాహంతో, సాయిరాం కొంచెం కొంచెం ఇస్తే బాగుండు కదా, ఊరంతా వస్తుండే, మీరు అట్లా చేశారని పాపం ఇన్ఛార్జ్ కూడా కొంచెం బాధతో ఏమనలేక ఆ కంటైనర్, ఎంటీ కంటైనర్ మళ్ళీ చిన్న హనుమాన్ మందిర్ ఉంటుంది అక్కడ, దాంట్లో పెట్టి లాక్ చేసి పడుకున్నాడు. అది బర్త్డే టైం, స్వామి జన్మదినానికి ముందు. ఉదయం మనకు మామూలుగా నగర సంకీర్తనకు వచ్చే అప్పుడు ఓంకారస్పుర నగర సంకీర్తనకు వచ్చినప్పుడు ఆ గుడి లాక్ ఓపెన్ చూసేసరికి ఆ కంటైనర్లో మళ్ళీ ఫుల్ గా పంచామృతాలు వచ్చినాయి. అక్కడ మళ్ళీ ఆ పంచామృతం తీసుకుని ఆ తక్కిన గ్రామానికి అంతా ఇచ్చారు అక్కడ. ఇట్లా స్వామి వాళ్ళలోకి వెళ్లి వాళ్లను ప్రేరేపించుకుని ఇటువంటి సంఘటనలే ప్రతి గ్రామంలో ఒక సంఘటన. ఈరోజు ఇన్ని వందల మంది ఇన్ని వేల మంది పర్త్యాత్రకు వస్తున్నారంటే స్వామికి వాళ్లకు ఉన్నటువంటి జన్మజన్మ అనుబంధం కావచ్చు, అందుకే వాళ్ళు పర్త్యాత్రకు రాగలుగుతున్నారు. అదేవిధంగా ఇంకొక చిన్న సంఘటన గుర్తొస్తుంది నాకు. అక్కడ దహేగామ అని ఒక మండలం, ఆ దహేగామ మండలం అంటే నాకు తెలిసి టోటల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కార్నర్, ఒక కార్నర్ అది. ఆ మండలం నుంచి ఒక 34 కిలోమీటర్లు పోయడానికి దారి కూడా ఉండదు, అసలు వర్షకాలం వస్తే 3 నెలలు ప్రయాణం బంద్, అక్కడికి వెళ్ళలేమన్నాడు. అక్కడ కర్జీ అనే ఒక గ్రామం, వాళ్ళు పర్త్యాత్ర ద్వారా ఆకర్షితులై స్వామి నామస్మరణ చేసుకుంటారు. అక్కడ చిన్నగా బాల వికాస్ కూడా కాదు, ప్రతి పిల్లలందరూ కూడా అందరూ వచ్చి అక్కడ భజన నిర్వహించుకోవడం వాళ్ళ ఇంటికి. ఒకరోజు పెద్ద వర్షం, ఆ వర్షము గురువారం, ఆ రోజు భజన అయిపోయింది. వాళ్ళ చిన్న ఒక పాప, 7 ఇయర్స్ పాప ఈ మన భజనకి అటెండ్ అవుతా ఉంటుంది. కూర్చుని ఇంటికి వచ్చి భజన అయిపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చారు. కూర్చున్న తర్వాత వాళ్ళ ఇంటి పైన ఒక పిడుగు పడ్డది. అప్పుడు పిడుగు పడినప్పుడు తెలంగాణ భాషలో మరి వాసం అంటారు, ఇంటికి మధ్యలో మెయిన్ సపోర్ట్ ఉంటుంది, అది రెండుగా ఇట్లా చీలిపోయి ఆ పిడుగు కింద పడితే భూమి ఒక 3-4 ఫీట్ లోపలికి ఒక గుంటలాగా ఏర్పడ్డది. కానీ వాళ్ళకి ఎవరికేం కాలేదు, అసలు పిడుగు అంటే మనందరికి తెలుసు ఎటువంటిది అనేది, వాళ్ళు ఎవరికి ఏం కాలేదు. తర్వాత నెక్స్ట్ డే ఇట్లా పిడుగు పడ్డది పలానా ఊర్లో అని చెప్పినప్పుడు వేరే గవర్నమెంట్ వాళ్ళు కానీ ఇంకా పెద్దలన్నీ సంస్థలు వాళ్ళు అడిగారు అన్నట్టు, మరి పిడుగు పడ్డదే మీకు ఏం కాలేదు అసలు ఏంటి అసలు అంటే, ఆ ఇంటి ఓనర్ నాకు చెప్పిన విషయం ఏంటంటే, మా 7 ఏళ్ళ పాప సత్యసాయి భజనకు వెళ్తుంది, ఈరోజు భజనకి వెళ్ళొచ్చింది, ఆ పిడుగు పడే సమయంలో మా ఇంట్లో నామస్మరణ జరుగుతుంది, అప్పుడు ఆ సత్యసాయి భగవంతుడే మమ్మల్ని కాపాడాడు అని చెప్పాను.
2: చాలా బాగా చెప్పారండి. భగవంతుడి నామస్మరణ
4: నామస్మరణ
2: నుంచి కూడా మనల్ని రక్షిస్తూ వచ్చింది. అంటే మానస భజ గురుచరణం అనే స్వామి అవతార ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. అదేవిధంగా కాగజ్ ఆదిలాబాద్ లో ఈ పాట ద్వారానే సాయి అవతార ఉద్యమం మొదలైంది. అక్షయంగా ఆలయాల్లో పాలు పుట్టుకొచ్చినాయి స్వామి యొక్క ప్రేమలాగా. సాయి నామస్మరణ ప్రతి ఇంటింట్లో మారుమోగుతుంది. మరి ఇంకా ఈ వచ్చినటువంటి 2400 మంది భక్తుల్లో దాదాపు 1500 మంది ఈ కాగజ్నగర్ ప్రాంతం నుంచి రావటం విశేషమైనటువంటి ఆశీర్వాదం అది. అయితే ఈ కాగజ్నగర్ ప్రక్క ప్రాంతమైనటువంటి బెల్లంపల్లి ప్రాంతంలో కూడా ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి కదా. ఈ సర్వీస్ యాక్టివిటీస్ లో భాగంగా అక్కడి భక్తులు 1987లో సాయి మందిరాన్ని స్థాపించి పలు కార్యక్రమాలను చేస్తూ తరిస్తూ వచ్చారు. సామూహిక వివాహాలు, ప్రతి సంవత్సరం పాలిటెక్నిక్ కోర్సు యొక్క ట్రైనింగ్, తర్వాత అమృత కలశాలు పంచడం, ఆ తర్వాత ప్రతి శ్రీరామనవమికి శ్రీరామచంద్రుడు భరతునికి పాదుకలిస్తే దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి శ్రీరామనవమికి శ్రీరామచంద్రుని యొక్క ఆ ఆలయం ముందు పాదరక్షల సేవలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ బెల్లంపల్లి సమితికి అటాచ్డ్ సమితిగా, అటాచ్డ్ ఒక భజన మండలిగా ఉన్నటువంటి నెన్నెల్లో జరిగేటువంటి సేవా కార్యక్రమాలని మరి నెల్ల శ్రీనివాస్ గారు మీరు తెలియజేస్తారు.
5: తప్పకుండా అండి. ఓం శ్రీ సాయిరాం. బెల్లంపల్లి సమితిలో నెన్నెల అనేది ఒక భజన మండలి, ఒక యూనిట్. ఆ కార్యక్రమంలో నెన్నెల అనేటువంటిది ఒక అత్యంత మారుమూల మండలము. ఈ మండల కేంద్రంలో సత్యసాయి నామస్మరణ జరుగుతున్నటువంటి ఒక చక్కటి యూనిట్. మా గ్రామంలో ఒక ప్రధానమైనటువంటి సమస్య ఉండేది, గ్రామంలో తాగడానికి మంచినీరు అనేటువంటిది లభించేటువంటిది కాదు. ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతుండేటువంటి వారు. గ్రామంలో ఫ్లోరైడ్ వాటర్ అంతా సాల్ట్తో కూడినటువంటి ఉప్పు నీరు ఉంటుండేది. ఈ నీరు తాగడం కోసము మహిళలంతా కూడా 2-3 కిలోమీటర్ల దూరము సమీపంలోని వాగుకు వెళ్లి నెత్తిపైన తీసుకొని వచ్చి వాడుకునేటువంటి వారు ఈ మంచినీరును. ఈ సమస్యను ఎట్లయినా అధిగమించాలనేటువంటి స్వామి యొక్క చక్కటి ఆలోచన గ్రామంలో ఒక మంచినీటిని అందించేటువంటి కార్యక్రమాన్ని ప్రసాదించని స్వామి ముందు సంకల్పం చేసుకోవడం జరిగింది. ఆ గ్రామంలో తాగునీరంటే ఎంత ఇబ్బంది ఉండేదంటే వాటర్ తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వారికి తప్ప పక్క వాళ్లకు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 3 కిలోమీటర్లు వెళ్లి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. ప్రతి ఆదివారం ఒక సంత జరుగుతుండేది. మంచినీటి కోసము వచ్చినటువంటి జనమంతా కూడా చాలా ఇబ్బంది పడుతుండేటువంటి వారు. ఎవరింటికి వెళ్లి అడిగినా కూడా గ్లాస్ మంచినీరు కూడా ఇచ్చేటువంటి వారు కాదు. వారి కోసం మన సత్యసాయి సంస్థ ద్వారా ప్రతి ఆదివారము మొదటగా ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాగు నుంచి మంచినీరు తీసుకొచ్చి ఏర్పాటు చేయడం. ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలనేటువంటి ఒక సంకల్పంతో స్వామిని ప్రార్థన చేయడం జరిగింది. మొదటి నుంచి గ్రామంలో ఈ సమస్య ఎలాగైనా పరిష్కరించాలనే ఒక తపన ఉండేది. ఆ తపనే స్వామి సత్యసాయి సేవా సంస్థల ప్రతిరూపంగా నిన్నెలకు వచ్చి గ్రామంలో ఒక సత్యసాయి మంచినీటి మందిరం అనేటువంటి పేరుతో చక్కటి ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ వాటర్ ప్లాంట్ ద్వారా గ్రామంలో ఉండేటువంటి అన్ని కుటుంబాలకు తాగునీటి సమస్య అనేటువంటిది లేకుండా 365 రోజులు 24 గంటలు ప్రతి నిత్యము అందరికీ తాగునీరు అందిస్తున్నటువంటి సత్యసాయి మంచినీటి మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మంచినీటి మందిరం ఏర్పాటు కోసము గ్రామ పంచాయతీ వారు ముందుకొచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి భవనము, దానికి సంబంధించినటువంటి రా వాటర్ను కూడా ఉచితంగా ఇస్తూ ఆ కేంద్రము గ్రామానికి పవిత్రమైనటువంటి సత్యసాయి ఒక తీర్థంలాగా ప్రతి ఒక్కరు ఈరోజు అందరూ కూడా మంచినీరు సేవిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. వర్షాకాలం వస్తే అంటు వ్యాధులు వచ్చేది, చుట్టుపక్కల గ్రామాల్లో వస్తే నిన్నెల్లో మాత్రం ఈ వాటర్ తాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని ప్రత్యక్షంగా డాక్టర్లు చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ యొక్క ప్యూరిఫైడ్ వాటర్ తాగడం వల్లనే ఎలాంటి వ్యాధులు లేవని చెప్తున్నారు.
2: మరి ఈ వాటర్ ప్లాంట్ గంటకు ఎన్ని నీళ్ళని ప్రాసెస్ చేస్తుందన్న?
5: గంటకు అంటే ఒక 1 అవర్కు 1000 లీటర్స్ ప్రొడక్ట్ అవుతాయి, ఒక గంటకు 1000 లీటర్లు ఉత్పత్తి అవుతుంది. ఆ మొత్తం గ్రామంలో ఉన్నటువంటి సరిపడేటువంటి వాటర్ అంతా కూడా ఆ రోజు అక్కడే ఉత్పత్తి జరుగుతాయి. ఎలాంటి కొరత లేకుండా 1 అవర్కు 1000 లీటర్స్ వస్తుంటాయి. తర్వాత ఇదే స్ఫూర్తితోటి స్వామి ఎన్నో కార్యక్రమాలను చేస్తూ 2015 స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా 90వ జన్మదినోత్సవం సందర్భంగా మా నిన్నెల గ్రామంలోనే సత్యసాయి గ్రామీణ సామాజిక సేవా కేంద్రాన్ని కూడా ప్రారంభించుకున్నాము. ఈ యొక్క సేవా కేంద్రంలో విద్య వైద్య సేవలు ఒక మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అత్యంతమైనటువంటి అవసరమున్నటువంటి నిరుపేదలకు అందించాలన్నటువంటి ఒక సంకల్పంతో మా జిల్లా అధ్యక్షులు గారిచే స్థానిక ప్రజాప్రతినిధుల గారిచే ప్రారంభించుకోవడం జరిగింది. సంవత్సర కాలం పాటుగా ఎన్నో ఉచితమైనటువంటి వైద్య సేవలు విద్యా సేవలు కూడా అందిస్తున్నాము. ఈ యొక్క కృతజ్ఞత చెప్పుకోవాలంటే మొన్న జరిగినటువంటి రీసెంట్లీ 91వ జన్మదినోత్సవం రోజు స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా గ్రామస్తులంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఒక అత్యంత అద్భుతంగా కూడా స్వామి యొక్క జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది.
1: శ్రోతలందరూ చక్కగా వింటున్నారు కదూ. ఇప్పుడు స్వామివారు సేవపై అందించిన ఒక చిన్న ఉపన్యాసాన్ని మనం విందాం.
6: ప్రేమ స్వరూపుల మానవుడు తరించే నిమిత్తమై అనేక విధములైన మార్గములందు సాధనలు సలుపుతున్నారు. నతపాంసి నతీర్థానాం, తపస్సు చేయటం ఎవరి కోసం? తపస్సు వల్ల కలిగేటువంటి ఫలితము తన కోసమే కాని పరులకు కాదు, పరమాత్మకు కాదు. నా శాస్త్రాన జపానహి, జపం చేయటము తన ఆనంద నిమిత్తమే తాను చేస్తున్నాడు కాని పరుల నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. నా శాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే, మనము నిత్య జీవితం నుంచి తరించవలనన్నా ఏం చేయాలి? జపం కాదు, తపం కాదు, యోగము కాదు, యజ్ఞము కాదు, యాగము కాదు, తోటి మానవుల యొక్క సేవను చేయాలి. సేవనే ప్రధానమైనటువంటి పూజ, సేవనే ప్రధానమైన తపస్సు, సేవనే ప్రధానమైనటువంటి జపము.
7: వ్రతములకు పూజాదుల యొక్క కర్తములే కంటే సేవ అనేటువంటిది మహాశ్రేష్టమైనటువంటిదిగా రూపొందింపచేస్తుంది. ఇది మానవుని యందున్నటువంటి యొక్క అహంకారం నిర్మూలం గావిస్తుంది. ఈ సేవ ప్రేమ యొక్క ముఖ వైఖరి. మానవ కోటిని ప్రేమించేటువంటి యొక్క వ్యక్తిని, మానవ కోటిని ఆశించేటువంటి యొక్క వ్యక్తి భగవంతుని యొక్క ముద్దు బిడ్డడు. మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క ధనము, మానవుని యొక్క బలము, మానవుని యొక్క ప్రవర్తన, మానవుని యొక్క ప్రచరణ సర్వము కూడాను మానవోద్ధరణకై అంకితం చేసినటువంటి వ్యక్తియే మహత్తరమైనటువంటి వ్యక్తి. ఇట్టి మానవుడే పుడముపై పుట్టినటువంటి యొక్క కారణ జన్ముడు. ఇట్టి పవిత్రమైనటువంటి కారణ జన్మలు అయినటువంటి మీరు సాత్వికమైనటువంటి కర్మల యందు ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మలు ఆచరించి జీవితమును ధన్యము గావించుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి.
1: శ్రోతలందరూ ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
2: ఇప్పటి వరకు మనం ఆదిలాబాద్ జిల్లాలో జరిగేటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా కాగజ్ నగర్ ప్రాంతంలో జరిగేటువంటి సేవలను, బెల్లంపల్లి నెల్లా ప్రాంతంలో జరిగేటువంటి సేవలను ముచ్చటించుకున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్య పట్టణంగా పరిగణింపబడేటువంటి ఆదిలాబాద్ పట్టణంలో సత్యసాయి సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో అక్కడ ఏం సేవలు జరుగుతున్నాయో మనకు వివరించడానికి విలాస్ గారు మనతో వచ్చి ఉన్నారు.
8: ఆదిలాబాద్ సత్యసాయి సేవా సంస్థ కన్వీనర్ గా నిర్వహిస్తున్నాను. మేము స్వామివారి పుట్టినరోజు, ప్రతి పుట్టినరోజుకి అక్కడ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ ఉంది, దాంట్లో ప్రతి సంవత్సరము ఆ రోజు జన్మించిన పిల్లలందరికీ నూతన వస్త్రాలు మరియు పండ్ల పంపిణీ చేస్తుంటాము. పోయిన బర్త్డేకి ఏంటంటే 2011 బర్త్డేకి మేము గమనించింది ఏంటంటే అక్కడ పేషెంట్స్కి మాత్రం, అక్కడ ఉండే పేషెంట్స్కి మాత్రం గవర్నమెంట్ ఫుడ్ ఇస్తుంది, మిగతా పేషెంట్ అటెండర్స్ కి మాత్రం అక్కడ ఫుడ్ తినడానికి హోటల్స్ దగ్గర లేవు, మరియు వారి కొనుక్కొని తినే కెపాసిటీ కూడా వాళ్ళది లేదు. మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అంతా ట్రైబల్ పేషెంట్సే ఉంటారు. మేము చూసింది ఏంటంటే అక్కడ ఒక 10 రోజుల క్రితం వచ్చిన పేషెంట్స్ ఆ 10 రోజుల నుంచి ఆ ఎండిపోయిన రొట్టెలు పచ్చిమిరపకాయలు తింటుండగా మేము చూసి మనం వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేశాము. అప్పుడే మా డీపీ గారితో చర్చించి ఏం చేద్దామనే ఆలోచన చేసి నిత్యాన్నదానం ప్రారంభిస్తే బాగుంటుందని మా డీపీ గారు చెప్పడము మేము వెంటనే ప్లాన్ చేయడం జరిగింది. ఆ ప్లాన్ చేసిన వెంటనే అప్పటి నుంచి 2012 21 ఆగస్టుకు మన స్వామి భక్తులైనటువంటి డాక్టర్ గీతారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం పొద్దున్నే మన వాలంటీర్స్ వెళ్లి, సేవాదళ వాలంటీర్స్ వెళ్లి పేషెంట్ దగ్గరికి వెళ్లి పేషెంట్ అటెండర్స్ కి టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 9 గంటలకి మహిళా సేవదలు వచ్చి కూరగాయలు తరగడము, జెంట్స్ వచ్చి వంటల్లో సాయం చేయడం జరుగుతుంది. 12 గంటలకల్లా భోజనం రెడీ అయిపోతుంది. 12 గంటలకి స్వామివారికి మంగళారతి ఇచ్చి భోజనాలను ప్రారంభించడం జరుగుతుంది. భోజనాలు సాయం
2: రోజుకి ఎంతమంది వస్తుంటారు?
8: రోజుకి 400 నుంచి 450 మంది భోంచేస్తుంటారు. ఇప్పటివరకు సుమారు 4.5 సంవత్సరాల్లో కనీసం 7 లక్షల మంది భోజనం చేసి ఉంటారు. ఇది స్వామి దయతో బ్రహ్మాండంగా జరుగుతుంది. స్వామి కృపతో మేము దీన్ని ఇంకా రాత్రి కూడా ప్రారంభించామని స్వామివారు కోరుతున్నాం. దీనికి ఆదిలాబాద్ భక్తులందరూ సహసహకారాలు అందిస్తున్నారు.
2: చాలా చక్కగా చెప్పారన్న. స్వామి చెప్పినట్టు బీద సాధులకైనా పెనుబాధ తొలగించి లేమిని బాపుటే దీక్ష నాకన్నట్టు ఆ దీక్షను మీ ఈ సేవ కార్యక్రమం ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో 2వ ముఖ్య పట్టణంగా పరిగణింపబడేటువంటి మంచిర్యాల పట్టణంలో జరిగేటువంటి విస్తృతమైనటువంటి సేవా కార్యక్రమాలని మనకు తెలియజేయడానికి శ్రీ సుభాష్ చంద్ర రెడ్డి గారు వచ్చి ఉన్నారు.
9: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు సుభాష్ చంద్ర రెడ్డి. నేను మంచిర్యాల సత్యసాయి సేవా సమితి కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను. స్వామివారి అనుగ్రహంతో మంచిర్యాల అనేది ఒక ముఖ్యమైనటువంటి పట్టణం ఆదిలాబాద్ జిల్లాలో. అక్కడ స్వామివారి పెద్ద మందిరం ఉంది. చక్కగా రోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 5 గంటలకు ఓంకారం సుప్రభాతం నార సంకీర్తన మరియు సాయంత్రం భజన కార్యక్రమాలు, ఇది నిత్యకృత్యంగా జరుగుతూ ఉండేటువంటి అంశాలు ఇవన్నీ. వీటికి తోడుగా సేవా కార్యక్రమంలో భాగంగా మనం నిత్యనారాయణ సేవ అనే కాన్సెప్ట్లో తీసుకున్నటువంటి అమృత కలశాల వితరణ కార్యక్రమం ఒకటి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఎంపిక చేసుకున్నటువంటి అర్హులైనటువంటి బీదవారికి, ఎవరైతే ఇంట్లో వండుకొని తినలేని అశక్తులైతే ఎవరైతే ఉంటారో బీదవారు, వారికి ఎవరు అన్నం పెట్టలేని వారు పెట్టకుండా ఉపవాసం ఉండే పరిస్థితిలో ఉన్నటువంటి వారిని సెలక్షన్ చేసుకుని వారికి ఒక 30 మందికి మనం నెలవారీగా సరుకులను పంపించడం జరుగుతుంటుంది. నెలకు సరిపడా నిత్యావసర వస్తువుల సరుకులను పంపించడం జరుగుతుంది. ప్రతి నెల 1వ తారీఖు వాళ్లకు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చి స్వామినామం చెప్పి స్వామి ఫోటో ఇచ్చి దండం పెట్టి రావడం జరుగుతుంటుంది. ఇది 2009 నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. వారి కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు మనం కూడా మన కళ్ళల్లో కూడా ఆనంద బాష్పరాలతో ఉంటాయి ఈ సేవ ద్వారా తృప్తి పొందడం చేత. అదేవిధంగా ఇంతకుముందు విలాస్ గారు చెప్పినట్టు ఆదిలాబాద్లో ఉన్నటువంటి రిమ్స్లో చక్కటి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మంచిర్యాలలో కూడా ఏరియా హాస్పిటల్ ఉంది. అందులో కూడా మేము అప్పుడప్పుడు మనం చిన్న చిన్న సేవలు చేస్తూ ఉంటాం. ఈ సందర్భంగా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేషెంట్ అటెండెంట్స్ అందరినీ ఎంక్వైరీ చేసినప్పుడు వారు చెప్పింది ఏమిటంటే మంచిర్యాల సరౌండింగ్ ఏరియాలో ఒక 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. వారంతా కూడా బీదవారు కావడం చేత తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. పేషెంట్స్కి మాత్రం గవర్నమెంట్ ఫుడ్ ఇస్తుంది, కానీ పేషెంట్ అటెండెంట్స్ అంతా కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో వారిని మీరు ఎక్కడ తింటున్నారు, ఎలా ఉంటున్నారు, జీవన స్థితిగతులు ఏమిటి అని అడిగినప్పుడు వారు చెప్పడం జరిగింది, అయ్యా మేము మొన్న వచ్చాము, ఇంటి నుంచి ఏదో అటుకులు అవి తెచ్చుకున్నాము తిన్నాము, మరి ఇవాళ నుంచి మా దగ్గర ఏమి

0: చేతనే నిర్వహించబడుతుంది. అందులో ఎవరు కూడా ఎంప్లాయీస్ ఎవరు ఉండరు. సత్యసాయి సేవా సంస్థలో ఉన్నటువంటి సాయి కుటుంబ సభ్యుల చేతనే చక్కగా నిర్వహించబడుతున్నట్టు కార్యక్రమం ఇది. అదేవిధంగా ఈ హాస్పిటల్లో రోజుకు దాదాపుగా 150 మందికి మనం ఈ భోజనం అందించడం, ఈ సంస్థ ద్వారా, సత్యసాయి సేవా సంస్థల ద్వారా ఈ భోజన కార్యక్రమం అందించడం జరుగుతుంది. ఇది స్వామివారి అనుగ్రహంతో చక్కగా ఎక్కడా ఒడిదొడుకులు లేకుండా సాగుతుంది. ఈ కార్యక్రమాన్ని ముందు ముందు ఇదే విధంగా ఎల్లవెల్లలా సాగాలని స్వామివారిని ప్రార్థిస్తూ సంకల్పం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యాజ్యోతి కార్యక్రమంలో భాగంగా మనకు ఆరునేషన్ తరఫున ఇచ్చినటువంటి కార్యక్రమంలో విద్యాజ్యోతి అనేది ఒక ముఖ్యమైన భాగం. ఇది విద్యా విభాగంలో ఇది ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ ఉన్నాయో వాటిని మనం దత్తత తీసుకుని ఆ స్కూల్ను ఉన్నత స్థితికి తీసుకురావడం అనేది దీని యొక్క కాన్సెప్ట్. దీంట్లో భాగంగా మంచిర్యాల సత్యసాయి సేవా సమితి తరఫున మనం పెద్దంపేట దగ్గరలో ఉన్నటువంటి కొలాంగూడ గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ను మనం దత్తత తీసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్టూడెంట్స్, ప్రైమరీ స్కూల్లో చదివే స్టూడెంట్స్ అంతా కూడా ట్రైబల్ పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రుల వృత్తి ఏమిటి అంటే ఈ బుట్టలు అల్లుకొని ఈ వాటిని అమ్ముకుని వచ్చిన డబ్బులతో బ్రతుకుతూ ఉంటారు. వారి వృత్తిలో భాగంగా వాళ్ళ ఆహార వేటలో పాములను పట్టుకొని తింటూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో, జీవన స్థితిలో ఉన్నటువంటి వారిని మంచి స్థితిలోకి తీసుకురావడానికి మనకు కొంచెం ఆవిడ సేవ అవసరమనే ఉద్దేశంతో ఆ స్కూల్ను తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మనం వారికి స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, స్లేట్స్ కానివ్వండి, ఇవన్నీ ఇచ్చి చక్కగా ఆ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా ఆ దుప్పట్లు అవి పంపిణీ చేయడం జరిగింది. ఆ తర్వాత మనందరికి తెలిసిందే 2015 జూలై 14 నుంచి 25 వరకు మనం పుష్కర సేవలు చేసుకున్నాం. అందులో భాగంగా మనం గోదావరి ఒడ్డునే మంచిర్యాల ప్రాంతం కాబట్టి చక్కగా సేవ చేసుకునే అవకాశం వచ్చింది మనకు. రోజు 200 మంది సేవాదళ సభ్యులతో ఈ 12 రోజుల పాటు సేవలు చేసుకోవడం జరిగింది. చక్కగా పిల్లలకు పాల ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే గోదావరి ఒడ్డు నుంచి 1 కిలోమీటర్ దూరం వరకు ఆ ఇసుకలో నీళ్లను మన యువత సభ్యులంతా కూడా వీపుకు క్యాన్లలో నీళ్లు తీసుకెళ్లి సర్వ్ చేయడం అనేది ఎండాకాలంలో బాగా అవసరమైనటువంటి సేవ అది అందించడం జరిగింది.
1: మంచిర్యాలలో గోదావరి 1 కిలోమీటర్ వెడల్పు ప్రవహిస్తుందని
0: ప్రవహిస్తుంటుంది. ఈ ఈతల ఒడ్డంతా కూడా ఇసుకతో కూడుకుంటుంది. అవతల ఒడ్డుకు నీళ్లున్నాయి పుష్కరలప్పుడు. అప్పుడు ఎక్కువ దాహంతో కూడినటువంటి ప్రజల సౌకర్యార్థం మనం ఆ యువత సభ్యులందరికీ కూడా క్యాన్లలో నీళ్లిచ్చి మన సభ్యుల చేతి అక్కడి వరకు తీసుకోవడం జరిగింది. ఈ ఇటువంటి సేవలన్నీ చూసి కూడా గవర్నమెంట్ వారు బాగా ఇంప్రెస్ అయ్యారు. మాతో పాటుగా మీరు ఉండి చక్కగా సేవలు చేయడం చేతని మనం పుష్కరాల సేవలు మనం విజయవంతంగా చేసుకోగలిగాము. మీ సహాయ సహకారాలు, మీ సేవలు చక్కగా వినియోగించబడి పడ్డాయని వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు కూడా అందరూ మనల్ని ప్రశంసించడం జరిగింది ఈ సందర్భంగా. అదేవిధంగా మనం త్రిబుల్ ఎస్ వీఐపీ అంటే సత్యసాయి విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది కార్యక్రమం. దీంట్లో భాగంగా మనం తీసుకున్నటువంటి పెద్దపూద విలేజ్ గ్రామంలో మనం ఒక సర్వే చేసుకున్నప్పుడు ఒక బీద మహిళకు ఇల్లు లేకుండా ఊరికే చెద్దరి ఇట్లా గూడ పక్కన కప్పుకొని ఆ నీడలో బ్రతుకుతున్నటువంటి ఆ పరిస్థితులను చూసి మనం ఒక ఇల్లు కట్టించాము టెంపరీగా. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్కూల్ చుట్టూ శానిటేషన్ వర్క్ అంతా చేసుకున్నాం. సమితి ద్వారా ఎంత కార్యక్రమం అక్కడ అవసరమో మనం ఎంత చేయగలుగుతామో అంత ఆ ఊరును కొంత డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇక అంటే రేర్ గా వచ్చే సేవలు కొన్ని ఉంటాయి మనం ఆపద సమయంలో ఎప్పుడైతే స్పందించవలసిందో అప్పుడప్పుడు. అలాంటి సేవల్లో భాగంగా మంచిర్యాల సత్యసాయి సేవ సమితికి పక్కనేటువంటి బొక్కలగుట్ట గ్రామంలో ఒక అనాథ మహిళ చనిపోవడం జరిగింది. అంటే మనం ఎప్పుడు ఆమెకు మంత్లీ ఈ అమృత కలశం అనే దినుసులతో కూడినటువంటి సరుకులన్నీ ఇస్తూ ఉంటాం మనం. ఆమె భర్త గుడ్డివాడు, వాళ్ళు ఇద్దరే ఉంటారు, వారికి ఎవరు లేరు. ఆమె ముసలావే, ఆమె విడ వయసుతో పాటు వ్యాధితో పాటు చనిపోయింది. ఆమె మనకు గ్రామస్తులు ఫోన్ చేసి, అయ్యా మీరు ఇట్లా చేస్తున్నారు, ఆమె చనిపోయింది, మరి మీరేమైనా చేయగలుగుతారా, వారికి ఎవరు లేరు అని. ఆ గంటలోనే వారి బంధువులు మనమే, ఎందుకంటే తిండి మనమే పెడుతున్నాం కాబట్టి వాళ్ళు ఊరు వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆప్తుల్లో మనమే ఆప్తులం అనే ఉద్దేశంతో వారు మనకు ఫోన్ చేయడం జరిగింది. ఆ గంటలోపే 8 మంది సభ్యులం కలిసి వెంటనే వెళ్లి ఆ అంతిమ సంస్కారాలు నిర్వహించడం జరిగింది. చక్కటి కార్యక్రమానికి ఊరంతా కూడా స్పందించి వారు కూడా మనం ఇవ్వడం జరిగింది. ఏ సందర్భం ఊరికి ఏం సందర్భం లేకుండా ఏం సంబంధం లేని వారిని బయట వాళ్ళు చేస్తున్నారు కదా సత్యసాయి సేవ సమితి వారు, ఊరు వాళ్ళ మనమే ఉండి చేయకుండా ఎట్లా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మనతో చేవేసి కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ముసలి అతను ఎవరైతే గుడ్డి అతను ఉన్నాడో అతని కంటిన్యూగా అమృత కలిసి కంటిన్యూ చేస్తున్నాం మనం. ఆ ఊరు వాళ్ళు అన్నారు, అతను గుడ్డివాడు కదా వండుకోలేడు, మీరు ఇంత చేయితో ఇస్తున్నప్పుడు అతనికి మేము వండి పెట్టలేమా, మీరు అమృత కలిసి ఇవ్వండి, మేము మనం వండి పెడతామని చెప్పేసి ఆ పక్కవారు ముందుకొచ్చి ఇప్పుడు ఆ విధంగా అతను సర్వైవ్ అవుతున్నాడు. ఈ విధంగా స్వామివారి దయతో చక్కగా కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం.
1: చక్కగా చెప్పారండి, మాటలతో కాకుండా చేతులతో స్ఫూర్తిని అక్కడి గ్రామస్తుల హృదయాల్లో మీరు నింపారు. చాలా చక్కగా వివరించారన్న.

0: ఇప్పుడు మంచిర్యాల తర్వాత మరొక ముఖ్య పట్టణంగా పరిగణింపబడేటువంటి నిర్మల్ పట్టణం, ప్రపంచ వ్యాప్తంగా నిర్మల్ బొమ్మలు ఎంతో ప్రసిద్దిగాంచినవి. అలాంటి పట్టణం నుంచి వచ్చినటువంటి భీమసేన్ గారు అక్కడ జరిగేటువంటి సత్యసాయి సేవా సంస్థల యొక్క సేవా కార్యక్రమాలను మనకు వివరిస్తారు.
1: మొట్టమొదటిగా రేడియో సాయి శ్రోతందరికీ సాయిరాం. నా పేరు భీమసేన్. నేను నిర్మల్ పట్టణ సమితి కన్వీనర్గా ఉన్నానండి. మా నిర్మల్ సమితిలో మూడు విభాగాల్లో మేము సాయి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఒకటి ఇంటింటికి సాయినామం మరియు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం. ఈ మూడు విభాగాల్లో మేము సాయి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము. ఇంటింటికి సాయినామం సందర్భంగా మనము 91వ బర్త్డే జరుపుకున్నప్పుడు ప్రతి ఇంటికి స్వామి నామము స్వామి భజన కార్యక్రమం జరిగిపోయింది. ఇందులో ఒక చిన్న మిరేకల్ జరిగిందండి. మేము ఒక ఇంట్లో బంద్ చేస్తున్నప్పుడు ఒక సింగిల్ విడో పాప ఒకటే రూమ్ లో ఉంటుంది, కుట్టుమిషన్ చేసుకుని ఆమె జీవిస్తుంది. ఆమె భజనకు వచ్చింది. ఆ భజన వల్ల ఇన్స్పైర్ అయ్యి అక్కడనే వాళ్ళు అడిగారు, సాయిరాం మీరు మా ఇంట్లో భజన కార్యక్రమం నిర్వహించండి అని. మా ఇల్లు సరిపోతుందో లేదని చాలా ప్రేమగా అడిగిందంట. అప్పుడు మేము వెళ్లి చూసాము, లేదమ్మా ఏం పర్వాలేదు, ఒక రూమ్ నా గాని స్వామి భజన చేసుకోవచ్చు. సో ఆ రోజు ఆమె దిగ్విజయంగా చాలా స్వామితో ఇంప్రెస్ అయిపోయి ఆ రోజు భజన కార్యక్రమం చెప్పి ఇప్పుడు క్రమం తప్పకుండా మన సేవా సంస్థలో పాలు పంచుకుంటుంది. అదేవిధంగా సేవా విభాగంలో భాగంగా నిర్మల్ పట్నంలో ఈ వింటర్లో చలి తీవ్రత ఎక్కువ ఉంటుందండి. అప్పుడు ఈ మేమేం చేశామంటే ఈ సందర్భంగా స్వామినామంతో సేవా కార్యం తలుచుకుని ఒక 50 మందికి దుప్పట్లు పంచాలని నిర్ణయించుకున్నాం. నిర్ణయించుకుని అక్కడ ఉన్నప్పుడు గిరిజన పిల్లలు మళ్ళీ మెంటర్ రిటైర్డ్ పీపుల్ ని సెలెక్ట్ చేసి స్వామి బర్త్డే సందర్భంగా స్వామి అవతారాధీన ప్రకటన రోజు సందర్భంగా అక్కడ వాళ్లకు పంపిణీ చేయడం జరిగిందండి. అదేవిధంగా మన గోదావరి పుష్కరాలప్పుడు మరి ఇంకా విచిత్రమైందంటే స్వయంగా మన జిల్లా అధ్యక్షులు వారు వచ్చి మన ఆర్డీఓ గారిని సంప్రదించడం జరిగింది. ఏమండి మాకు సేవకు అవకాశం ఏంటంటే, అప్పుడు ఆర్డీఓ గారు కొంచెం సంశయిస్తూ అయినా గానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత గోదావరి పుష్కరాలను గురిన తర్వాత వాళ్ళ అఫీషియల్ మీటింగ్ లో మన సేవల్ని చాలా విస్తృతంగా వాళ్ళు చాలా సంతోషపడ్డారు. వాళ్ళు ఏం చెప్పారంటే, అసలు ఈ సాయి సంస్థల సేవలు లేకుంటే ఈ పుష్కరాలు ఇంత విజయవంతం కాలేవని వాళ్ళు ఉన్నటువంటి ఆఫీస్ మీటింగ్ లో గర్వంగా వాళ్ళు చెప్పారు. అదే కాకుండా ఇంకెప్పుడైనా ప్రోగ్రాం జరిగితే తప్పక సాయి సంస్థలకి సేవా కార్యక్రమం అప్పగిస్తానని వాళ్ళు చాలా ఆనందం ఇస్తుందండి. ఈ విధంగా వాళ్ళు చెప్పారు. ఇంకోటి మా సమితిలో సీనియర్ డివోటీకి చాలా ఒక బ్రహ్మాండమైన స్వామి మిరేకల్ జరిగిందండి. ఆమె పేరు సుశీలాదేవి. ఆమె రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఆమె ఒకసారి హైదరాబాద్ ఉన్నప్పుడు సడన్ గా కొలాబ్స్ పడిపోయిందండి. పడిపోతే వెంటనే ఆమెను కిమ్స్ చేశారు, కృష్ణ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్తుంటే స్ట్రెచర్ పై తీసుకెళ్తుంటే అక్కడ ఒక డాక్టర్ సడన్ గా వచ్చి, ఈమె నా పేషెంట్ అండి, నేను చూస్తాను. ఆయన చూసిన తర్వాత వాళ్ళు మొత్తం ఒక 10 డేస్ ఐసీయూలో పెట్టిన తర్వాత షీ రికవర్డ్ అయితే వాళ్ళు క్వశ్చన్ చేయడు, అదేంటండి అసలు ఈమె పరిచయం లేదు, మీరు మా పేషెంట్ ఎట్లా అన్నారని చెప్పారు. అప్పుడు డాక్టర్ ఏమన్నంటే, లేదండి మీరు స్ట్రెచర్ తీసినప్పుడు ఆమె పైన నాకు సనాతన సారథి కనపడింది. సనాతన సారథి కాబట్టి ఆమె నాశ ఏంటంటే, సనాతన సారథి మీకు ఎట్లా అంటే, లేదండి నేను పుట్టపల్లి సత్యసాయి సూపర్ స్పెషాలిటీలో పనిచేసాను, అక్కడ నుంచి రైల్వే రిలీవ్ అయ్యే సందర్భంలో స్వామి చెప్పాడట, నేను వెళ్ళిపోతున్న బంగారు హైదరాబాద్లో పర్లేదు, నా పేషెంట్స్ వస్తుంది ఆమెను ట్రీట్మెంట్ చేయని. అసలు నాకు 1 ఇయర్ వరకు అర్థం కాలేదండి. సడన్ గా ఆమె స్టేషన్ పై తీసుకుని వస్తుంటే సనాతన సారథి కనబడగానే, సో ఇట్ ఈస్ ఎ స్వామి ఇన్స్ట్రక్షన్ కాబట్టి ఆమె నా పేషెంట్ అని స్వామి ఇచ్చిన చేసండి. ఆమె ఇప్పటికీ లైవ్ ఉందండి, మన కార్యక్రమంలో చాలా బాగా పాల్చిపోతుందండి. ఇలాంటి ఇంకెన్నో కార్యక్రమాలు
0: చాలా చక్కగా చెప్పారు రవీందర్ గారు. స్వామి హృదయంలో హృదయంపై నిలిచి భక్తుని దగ్గరకు కదులుతూ వచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్తుంటే బాసరలో జరిగినటువంటి పుష్కర సేవల గురించి చెప్తున్నప్పుడు ఒకటి గుర్తుకొస్తుంది. ఇది బాసర ప్రపంచ వ్యాప్తంగా సరస్వతీదేవి కొలువున్నటువంటి పట్టణం. భారతదేశంలో కేవలం 2 పట్టణాల్లో ఒకటి బాసర. సరస్వతి మాత కొలువున్నటువంటి పుణ్యమైనటువంటి జిల్లా ఈ ఆదిలాబాద్ జిల్లా. ఈ జిల్లాలో లెక్కలేనటువంటి కళాంశాలు, లెక్కలేనటువంటి కళాకృతులు, లెక్కలేనటువంటి కళాకారులు ఈ జిల్లా నుంచి పుట్టుకొచ్చారు. వివిధ రకాలుగా వివిధ భాషల్లో వివిధ తీరులుగా భగవంతుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీటికి ఒక ప్రతినిధిగా నిలుస్తూ వచ్చినటువంటి ఒక సెక్ట్ అని చెప్పొచ్చు మనం, ఒక సెక్ట్ మిత్తులయ్యగారులని మనం చెబుతూ ఉంటాం. వారు ఈ పర్తియాత్రలో భాగంగా స్వామి దర్శనానికై మనతో పుట్టపర్తికొచ్చారు. ఆ మిత్తులయ్య గారు ఇప్పుడు రాములు గారు, శ్రీరాములు గారు మనకు ఆ భగవంతుని నామ స్తుతి వారి విధానంలో చేసి మనకు వినిపిస్తారు.

0: శ్రోతలందరూ వింటూ ఆనందిస్తున్నారు కదూ. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
1: ఇప్పటి వరకు మనము ఆదిలాబాద్ జిల్లాలో జరిగేటువంటి సేవా కార్యక్రమాల గురించి, వివిధ పట్టణాల్లో జరిగేటువంటి ఆ కార్యక్రమాల వివరాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఆదిలాబాద్ సత్యసాయి సేవా సంస్థల్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి మహిళా విభాగాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి పద్మప్రియ గారు తమ అనుభవాలను మనతో ఇప్పుడు పంచుకుంటారు.
2: అందరికీ సాయిరామండి. పద్మప్రియ గారు నడిపించడం లేదు, స్వామి నా వెంబడి నాకు శక్తియుక్తులు ఇచ్చి నన్ను నడిపిస్తున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే నేను ఒక మామూలు మనిషిని అనుకోవచ్చు, భక్తురాలిని కాకముందు. ఆ తర్వాత ఫస్ట్ పర్తియాత్రలో నన్ను ఒక భక్తుడు పర్తియాత్రకు తీసుకురావడం జరిగింది. పర్తియాత్రకు వచ్చిన వెంటనే మళ్ళీ గ్రామానికి వెళ్లిన తర్వాత నేను టెంపుల్ కూడా వెళ్లలేదు. అసలు సత్యసాయి బాబా అంటే ఎవరో కూడా నాకు తెలియనటువంటి అజ్ఞానం. ఆ సమయంలో ఒక మహిళ వచ్చి, అమ్మ మీరు పర్తియాత్రకు వచ్చారు కదా, మీరు భజనకి ఎందుకు రాకూడదు అని చెప్పాడు. సరే అని చెప్పేసి నాకు కూడా వెళ్లాలని అనిపించి ఆ రోజు నేను గురువారం అయింది భజనకు వెళ్లాను. ఆ రోజు ముందుగా కూర్చుంటే వెనుక ఉన్నటువంటి డివోటీస్ ఎవరైతే ఉన్నారో, భజన సింగర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అమ్మా ఏంటి మీరు ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు, మీరు ఇంత ముందుగా ఎందుకు కూర్చున్నారు అని చెప్పేసి అవాయిడ్ చేసి లాస్ట్ సీట్లో కూర్చోబెట్టడం జరిగింది. నేను బాధపడలేదు, ఎందుకంటే అందులో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో నాకు తెలియనటువంటి పరిస్థితిలో నేను భజనకు వెళ్లడం జరిగింది కాబట్టి నేను ఫీల్ అవ్వలేదు. ఆ సమయంలో మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ భజనలకి దానికి వెళ్లడం జరిగింది. అలా అలా నేను ఒక మామూలు భక్తురాలిగా తయారయ్యాను. అప్పటి నుంచి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సేవలు నా చేత స్వామి చేయిస్తూ, నాకు శక్తియుక్తులను ప్రసాదిస్తూ, అన్ని సేవలను జిల్లాలో ఉన్నటువంటి మహిళల చేత చేయించాలని చెప్పి స్వామి నాకు ఈ జిల్లా మహిళా ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది బాధ్యత. ఆ బాధ్యతతో స్వామి ఒకసారి వసుమతమ్మ గారితో అన్నటువంటి మాట, నాకు ఈ బాధ్యత ఎందుకు ఇచ్చారని నేను అనుకున్నాను. తదుపరి హైదరాబాద్ శివంలో ఒకసారి మీటింగ్ జరిగినప్పుడు నేను వెళ్లడం జరిగింది. వసుమతమ్మ గారు మీటింగ్ లో స్పీచ్ ఇస్తూ తను అన్నారు కదా, నేను నాకు చదువు రాదు, నాకు అక్షరాలు కూడా అట్లాంటి వచ్చే అవకాశం కూడా లేదు, నేను చాలా అజ్ఞానిని, స్వామి నాకు ఈ స్టేట్ కోఆర్డినేటర్ గా ఎందుకు ఇచ్చారని చెప్పేసి వసుమతమ్మ గారు అడిగిన స్వామిని అడగడం జరిగింది. ఆ విషయంలో స్వామి అన్నారు, నీకు అక్షరాలు వస్తాయని నేను పదవి ఇవ్వలేదు, నీకు చదువు వస్తుందని చెప్పి నేను పదవి ఇవ్వలేదు, నీకు బాధ్యత నువ్వు ఎలాగైతే ఒక సేవాదళగా ఇక్కడికి ప్రవేశించావో నీలాగా ఒక సేవాదళని తయారు చేయాలని చెప్పేసి పదవి ఇచ్చాను నీకు, కాబట్టి ఆ సేవలో నిమగ్నమయ్యి మీరు కంటిన్యూ కండని చెప్పేసి వసుమతమ్మ గారితో చెప్పినటువంటి మాట చాలా స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా ఒక సేవాదళ కావాలి, నేను కూడా ఇంకొక సేవాదళని తయారు చేయాలి అనేటువంటి స్ఫూర్తితో స్వామి చెప్పినటువంటి మాటలు వింటూ బాటలో నడుస్తూ నేను ఈ సేవా కార్యక్రమాలను జిల్లాలో చాలా అన్ని సమితిలో గాని అన్ని భజన మండలి కూడా నేను పర్యటిస్తూ ఎవరు రమ్మంటే అక్కడికి వెళ్లి ఆ మహిళలతో మమేకమై చాలా చాలా కార్యక్రమాలను స్టేట్ వాళ్ళు ఇచ్చినటువంటి గాని, బాధ్యతగా నేను చేస్తున్నటువంటి సర్క్యులర్స్ వల్ల గాని అందరితో కూడా చేయిస్తున్నాను. అలాగే మా జిల్లాలో రిమ్స్ హాస్పిటల్ నిత్యాన్నదాన పథకం అని చెప్పేసి మీకు తెలిసిన విషయమే, అలాగే మంచిర్యాల కూడా నడుస్తుంది, దానికి సంబంధించి అక్కడ కూరగాయలతో సహా నిత్యాన్నదానం జరుగుతుంది, పచ్చడి కూడా పెడితే బాగుంటుందన్నటువంటి ఉద్దేశంతో సర్క్యులర్ ప్రకారం నేను అన్ని సమితిలకు మహిళల చేత ప్రతి నెలలో 20 కేజీల పచ్చళ్లు, సీజనబుల్ పచ్చళ్లను నేను పంపించడం జరుగుతుంది మా మహిళల ద్వారా. అలాగే రక్తహీనత ఉన్నటువంటి మహిళలకు గాని, చిన్న పిల్లలకు గాని, సాయి ప్రోటీన్ పౌడర్ ని కూడా తయారు చేయించి అందివ్వడం జరుగుతుంది. ఆ విధంగానే గర్భిణీ స్త్రీలను కూడా విఏపి ఎస్ఎస్విఏపి గ్రామంలో సత్సాయి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళల్ని మనం దత్తత గ్రామం కాబట్టి ఆ గర్భిణీ స్త్రీలను తీసుకుని వాళ్ళకి ఫస్ట్ మంత్ నుంచి పురుడు పోసుకునే వరకు కూడా సేవలను మా మహిళల ద్వారా అందించడం జరుగుతుందండి జిల్లాలో. అలాగే వాళ్ళకి ఎటువంటి మెడికల్ పరంగా గాని అన్ని విధాల ఆర్థికంగా గాని దేని గురించి కూడా వాళ్లకు సేవలను అందించడం జరుగుతుంది. ఆ విధంగా కూడా వాళ్ళకి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ ఆనందాన్ని పొందలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్లకు ఆర్థికంగా వెనుకబడ్డ ఉన్నటువంటి వాళ్లకి మేము శ్రీమంతాలని చెప్పేసి నూతన వస్త్రధారణ చేయడం జరుగుతుంది. సాయి ప్రోటీన్ పౌడర్ ని అందించడం జరుగుతుంది. ఆ విధంగా పాపలు ప్రసవించిన తర్వాత కూడా వాళ్ళకి సాయి కిట్ అని చెప్పేసి చిల్డ్రన్స్ కిట్ ని కూడా అందివ్వడం జరుగుతుంది పిల్లలకి. తర్వాత అన్ని కార్యక్రమాలు స్వామి నవంబర్ 19 మహిళా దినోత్సవాన్ని చేయడం జరిగింది. ఆ విధంగా మేము కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి సమితిలో మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోకూడదని చెప్పేసి స్వామి చెప్పిన దాన్నే మేము 19వ తారీఖు ఒక సేవా కార్యక్రమం ఒక పూజా కార్యక్రమాన్ని కూడా చేపట్టి అన్ని విధాలా కూడా మహిళలందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో భాగంగా విఏపి విలేజ్ లో ఒక పేద మహిళకి పేద అమ్మాయికి మేము వివాహం కూడా ఈ మధ్యలో జరిపించడం జరిగింది. అన్ని విధాలా కూడా అందుకొని చెప్పే సత్యసాయి సేవ సంస్థల ద్వారా మహిళలందరం కూడా చేయడం జరిగిందండి. అలాగే మేము కుట్ట శిక్షణ శిబిరం వెనుకబడ్డటువంటి పిల్లలు ఎవరైతే చదువు ఆఫ్ చేసి వాళ్లకు ఆర్థిక స్థోమత లేనటువంటి పిల్లలు ఒక 20 మందిని తీసుకుని కుట్టు శిక్షణని ఏర్పాటు చేశాము. దానిలో శిక్షణ పొందినటువంటి పిల్లలు పూర్తి స్థాయిలో శిక్షణ పొందినటువంటి పిల్లలకి 15 మందికి మేము జిల్లాలో ఉన్నటువంటి ఒక 10 మందికి ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి విలేజ్ లో ఉన్నటువంటి 6 గురికి మేము ఉపాధి అవకాశంగా కుట్టు మిషన్లను కూడా మేము అందించడం జరిగిందండి. ఈ విధంగా అన్ని విధాలా స్వామి మా మాటలు వింటూ స్వామి ఒకటే చెప్పారు, స్వామి సేవయే ముఖ్యము ప్రతి ఒక్కరికి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ స్వామి చెప్పినటువంటి మాటలే స్ఫూర్తిగా తీసుకుని మేము ఎప్పటికీ కూడా స్వామికి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామికి మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే రేడియో సాయి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
1: చాలా చక్కగా చెప్పారంటే మీరు, అంటే మీరు చెబుతుంటే సేవ మహిళా విభాగం చేస్తున్న సేవలు అంటున్న ఒక విషయం గుర్తుకొస్తుంది. ఈ డ్రామా ప్రాక్టీసులు జరిగేటప్పుడు అంత మంచి ఫుడ్, అసలు ఆ తిండి ఎంత 40, 50, 60, 70 ఆ ప్రతి ప్రాక్టీస్ చేసేటువంటి ప్రతి పిల్లవానికి, పిల్లవాని దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీస్ బేస్ అందరికి చాలా చక్కని ఫుడ్, రోజుల తరబడి ఎన్ని ప్రాక్టీసులు జరిగితే అన్నిసార్లు పొద్దున బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మధ్యలో స్నాక్స్ టీలు టిఫిన్లు ఇది ఓపికగా ప్రతిది టైంకి హాస్టల్లో ఈ ఈ సేవలని చూస్తుంటే అసలు స్వామి స్త్రీమూర్తి గురించి ఎన్నోసార్లు చెబుతున్నటువంటి మాటలు గుర్తుకొస్తుంటాయి. ఒకసారి స్వామి చెబుతూ ఒకసారి అన్నారు, స్త్రీమూర్తిగా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యం అని చెప్పి నవ్వుతూ అన్నారు, సీత వల్లనే కదా మొత్తం రామాయణం పుట్టుకొచ్చింది, ద్రౌపది వల్లనే కదా మొత్తం మహాభారతం పుట్టుకొచ్చింది. స్త్రీమూర్తి భక్తిలో శక్తిలో యుక్తిలో రక్తిలో అనురక్తిలో ముందుంటుంది, అందుకే వారికి ముక్తి ముందుగా సంభవిస్తుంది అని. అలాంటి చాలా చక్కని మాటలు మీరు పంచుకున్నారు సేవా యాక్టివిటీస్ ద్వారా. డ్రామా విశేషాల గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఈ కళను ఈ కళాంశాలను వివిధ రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తూ వస్తున్నటువంటి పిల్లలు ఒకనాటి బాల వికాస్ విద్యార్థులు. ఈరోజు ఆదిలాబాద్ సేవా సంస్థలు ఒక స్థాయికి ఎదిగాయంటే ఈ బాల వికాస్ మూమెంటే దానికి కారణమని చెప్పొచ్చు. ఆ బాల వికాస్ మూమెంట్ ని ముందుండి నడిపిస్తున్నటువంటి మన నాగమణి గారు తన అనుభవాలను మనతో ఇప్పుడు పంచుకుంటారు.
3: ఓం శ్రీ సాయిరామ్. హృదయ నివాసి అయిన భగవాన్ బాబా వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, సాయిరామ్, ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే స్వామి ఫోల్డ్లోకి రాకముందు నాకు ఒక అంకుల్ చెప్పారనమాట, ఇవాళ సత్యసాయి భజన ఉంటుంది మా ఇంటికి మీరు రావాలి అనేసి నన్ను ఇన్వైట్ చేశారు. అక్కడికి నేను వెళ్ళొద్దు అనుకున్నా. సత్యసాయి అంటేనే నాకు ఒక మానవుడే కదా అనే ఒక నా దృష్టిలో ఉండేదన్నమాట. అయితే వాళ్ళు తప్పకుండా రావాలనేసి వాళ్ళు చాలా బతులాడడం జరిగింది. అయితే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది సాయంత్రం భజనకి. వెళ్తే వాళ్ళందరూ భజన చాలా తన్మయంగా చేస్తున్నారు, కానీ నేను మాత్రం అసలు భజన చేయట్లేదు. తల వంచుకొని కూర్చున్నాను ఈయన ముందు భజన చేయడం ఏంటి అనేసి. తర్వాత ఆ రోజు భజన ప్రసాదం అన్ని అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత నైట్ పడుకున్నాను. పడుకున్న రోజు తర్వాత స్వామి అదే రోజు నాకు 4 గంటలకు తెల్లవారుజామున కల్లోకి వచ్చారనమాట. షిరిడి బాబా అవతారంలో కనిపించారు. కనిపించి పిలిచారు నన్ను. అందరూ వెళ్లి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు, నేను మాత్రం అక్కడికి వెళ్లి దర్శనం చేసుకోవట్లేదు. అయితే షిరిడి బాబా ఆ స్వామి గట్టిగా పిలుస్తున్నారు నన్ను. ఏంటి నువ్వు గోడచాటున ఉండి చూస్తున్నావు, ఇక్కడికి రా అని గట్టిగా పిలిచారు. అంటే అంతకుముందు నేను షిరిడి బాబా భక్తురాలన్నమాట. అయితే ఇంకా పిలుస్తున్నారు నన్ను. నేను స్వామి నేను గోడచాటున ఉన్నాను కదా, నన్ను మీరు ఎలా చూశారు అనేసి నేను స్వామితో చెప్పడం జరిగింది. అప్పుడు పిలిచారు నన్ను. పిలిస్తే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఇంకా ఇంత దూరంలో ఉన్న నన్ను గుర్తుపట్టి నన్ను పిలిచారు స్వామి మీరు అనేసి ఆయన పాద దగ్గరికి వెళ్ళి ఇంకా నేను చాలా ఏడుస్తున్నాను అనమాట. ఎంత ఆనందమో అది, ఆనందంతో నాకు ఆ కళ్ళల్లో నీరు ఎలా వస్తున్నాయంటే ఇంకా వర్షపాతం, ఆయన పాదాలు కడిగేస్తున్నాను ఇంకా ఆ నా కంటిధారతో. అయితే స్వామి చెప్పారు, ఏంటి పిచ్చిదానిలా ఏడుస్తున్నావు, నిన్న నువ్వు భజనకి వెళ్ళావు కదా, అది నువ్వు అక్కడ భజన చేయకుండా కూర్చున్నావేంటి అని నన్ను అడగడం జరిగింది. అయితే నేను అనుకున్నాను, అప్పుడే స్వామి మీరు అది షిరిడి బాబా కదా, మీరు అది పర్తి బాబా, ఆయన బ్రతికే ఉన్నారు కదా, ఆయనకి భజన చేయడం అంటే ఈ అవతారంలో నేను పర్తి బాబాని అనేసి స్వామి అలా చెప్పడం జరిగింది అనమాట. స్వామి అప్పుడు గట్టిగా చెప్పారు, నీకు చాలా ఏడుస్తున్నాను, ఏడుస్తుంటే నాకు ఆ పిల్లో మొత్తం తడిచిపోయింది అనమాట. అంటే తెల్లవారుజామున 4 గంటలకు ఇది స్టార్ట్ అయింది నాకు కళ. అయితే స్వామి చెప్పారు, నీకు పాప పుడుతుంది అనేసి గట్టిగా అరిచారు. గట్టిగా అంటే ఇంకా నేను ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాను అనమాట. అయ్యో స్వామి ఇదేంటి ఇలా చెప్తున్నారు మీరు అనేసి ఇంకా నేను ఏడుస్తూ తెల్లవారు అది అంటే గంటన్నర వరకు నడుస్తుంది కళ. తర్వాత
1: అప్పటి వరకు
3: నాకు సంతానం లేదు. అయితే స్వామి చెప్పారనమాట, నీకు ఇలాగా పాప పుడుతుందనేసరికి నేను చాలా ఆనందంతో ఇంకా ఏడుస్తూనే ఉన్నాను. తర్వాత మా వారు వచ్చి లేపారనమాట, ఏంటి అంతగా ఏడుస్తున్నావు అనేసి. నిద్రలో నిజానికి కూడా ఏడుస్తున్నాను, నేను ఏడుస్తుంటే ఎక్కెక్కి ఏడుస్తున్నాను. ఏడు చాలాసేపు ఆగలేదు నాకు, అంటే సాక్షాత్ భగవంతుడు నాకు కలలోకి వచ్చాడనేసి ఆనందంతో ఏడుస్తున్నాను. ఏడుస్తుంటే ఆయన లేపిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు వాటర్ తాగి చేశారు. పిల్లో మొత్తం తడిచిపోయి ఉంది. చెప్పాను నాకు, స్వామి ఇలా కల్లోకి వచ్చారు, షిరిడి బాబానే పర్తి బాబా అట అనేసి ఆయనకి చెప్పాను. చెప్పడంతో అప్పుడు ఆహా అనేసి ఇంకా, అంటే నేను ముందు ఎందుకు చెప్పానంటే ఒక పాప పుడుతుంది అని చెప్పడానికి నేను ముందు ఎందుకు చెప్పొద్దు అనుకున్నాను. ఎందుకంటే పుడుతుందో లేదో అట్లా చెప్పడం కరెక్ట్ కాదు కదా, మరి భగవంతుడిని వీళ్ళు ఏదో అంటారు అనేసి నేను చెప్పొద్దు అనుకున్నా. కానీ భర్త కదా చెప్పాల్సి వచ్చింది, ఇలా పాప పుడుతుందని చెప్పారు స్వామి అనేసి. అంటే ఇంకా అప్పటి నుంచి ఆయన భగవంతుడు మార్గంలో వచ్చాడు. అంతవరకు ఆయనకు భక్తి అంటే ఏంటి తెలీదు. అప్పటి నుంచి ఆయనకి స్వామి అంటే ఇంకా ఆయనకి ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాస స్వామి, ఇంకా ఎప్పుడు స్వామి నామంలోనే ఉంటారనమాట. అలాగే నాకు 1 మంత్ తర్వాత కన్సీవ్ అయింది. అప్పుడు ఇంకా నేను పక్క వాళ్ళు కూడా ఒకళ్ళకి ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు ఇలాగ స్వామి కల్లోకి వచ్చి చెప్పారు, ఇలాగ నీకు పాప పుడుతుందనని ముందు చెప్పాను. ఎందుకంటే అయిన తర్వాత చెప్తే అబద్దం అనుకుంటారనేసి నేను ముందు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఎగతాళి చేశారు, ఎగతాళి చేసినా వాళ్ళ ముందు నిదర్శనం కనిపించింది. అదే విధంగా స్వామి నాకు చక్కటి పాపనిచ్చారు. పాప పేరు వైష్ణవి. ఆ పాప ఇప్పుడు ఎలా అంటే, స్వామి కరుణతో పుట్టింది కాబట్టి ప్రతి దాంట్లో ఫస్ట్ ఉంటుంది అన్నిట్లో. ఇప్పుడు పాపకి జేఎన్టీయూలో, ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్, జేఎన్టీయూలో సీటు కూడా వచ్చింది. అసలు సింగింగ్ లో కానీ అన్నిట్లో

అప్పుడు వాళ్ళ పిల్లలు దూర ప్రాంతాలలో ఉండి రావడానికి ఎక్కువ సమయం పట్టేది. ఒకరోజు రెండు రోజులు ఆ మృతదేహాన్ని మరి చెడిపోకుండా ఉంచడానికి అవసరమయ్యేటటువంటి ఫ్రీజర్ స్థానికంగా అందుబాటులో ఉండేది కాదు. దీన్ని దూర ప్రాంతంలో ఉన్నటువంటి మంచిర్యాల తదితర ప్రాంతాల నుండి తీసుకురావడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉండి, మరి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ మరియు ఇతరుల ప్రజాప్రతినిధులను చర్చించేసి వాళ్లతో కలిసి మాట్లాడి సంస్థ ఆధ్వర్యంలో ఒక ఫ్రీజర్ ఏర్పాటు చేస్తాం, మీరు సహకరించాలనగానే వారు సంతోషంగా వారు ఆహ్వానం తెలిపేసి ఈ కార్యక్రమం నిర్వహించండి, మీకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైన మేము అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి రెండు నెలల క్రితము ఈ ఫ్రీజర్ ని కూడా లక్షట్పేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దీన్ని కూడా వినియోగించుకుంటున్నారు. ఇక అదేవిధంగా లక్షట్పేటలో సబ్జైల్ మాకు అందుబాటులో ఉండడం అనేది

ఆకాశంలో ఆ సహజత్వాన్ని పొందగలరు. ఆకాశం నుండి పడే అదే నీరు, మట్టిలో పడ్డా అదే నీరు. ఒక్కొక్క భాషను బట్టి నీళ్ళని హిందీ వాళ్ళు పానీ అంటారు, అరం వాళ్ళు తన్ని అంటారు, తెలుగు వాళ్ళు నీళ్ళు అంటే ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తాం. కానీ ఉన్నది ఒకే పదార్థం. ఏకోహం బహుశ్య అన్న. భృగు తపస్సులో కూర్చుని వచ్చి తండ్రితో అన్నం పరబ్రహ్మ అని చెప్పాడు. తండ్రి కాదన్నాడు. మళ్లీ పోయి ధ్యానం చేయంటాడు. మళ్లీ ధ్యానంలో కూర్చున్నాడు. ఈసారి ప్రాణం పరబ్రహ్మ అంటాడు. తిరిగి వచ్చి తండ్రి దగ్గరికి మళ్లీ తండ్రి కాదంటాడు. మళ్లీ వెళ్లిపోయి తపస్సు చేయంటాడు. మళ్లీ వెళ్లి తపస్సు చేసి మళ్లీ తిరిగి అంతా వస్తాడు. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు ఈసారి. అది కాదన్నాడు తండ్రి. మళ్లీ వెళ్లి తపస్సు చేయమంటాడు. మరలపై ధ్యానాన్ని కూర్చుంటాడు. ఆనందం బ్రహ్మ అని ఆనందంలో మునిగిపోయాడు. తిరిగి రాలే అప్పుడు అడగడానికంటే అదే హైయెస్ట్ దీంట్లోకి. ఆత్మహత్య చేసుకున్నాడు, వెంటనే ఏదైనా జన్మ వస్తుందా క్వశ్చన్ వేయడం అనమాట మా కజిన్ వాళ్ళు. ఆయుష్ పూర్తి కాకపోతే ఆత్మహత్య హత్యతో చనిపోతుంది, చనిపోయినట్టే లెక్క అవుతుంది. వాళ్ళు ప్రేతాలు అవుతారు. అదంతా ఆయుష్ పూర్తి అయినంత వరకు పైన ఎక్కడో ఉండి తిరుగుతూ ఉంటారు వాళ్ళు. మళ్ళీ దాని గురించి ఇంకా చెప్పడం అంటే బహుశా అదంతా అయిపోయాక కానీ జన్మ రాదనుకుంటా. మంచిది కాదనేసి ఆత్మహత్య మంచిది కాదు అనే దానికోసం చెప్తూ దాన్ని అది రామాయణంలో చెప్పారు. కామం వచ్చి భూతం, క్రోధం వచ్చి ప్రేతం, అహంకారం వచ్చి పిశాచం అని ఎక్కడొచ్చిందో తెలియలేదు రామాయణంలో. అబ్బాయి భగవంతుడు ఆనంద స్వరూపుడు, ఆయనకుండేది ఒకే ఒక మనస్సు. అందువల్ల ఆనంద స్వరూపంతో ఎక్కడ పట్టిన ఉంటాయి, మీకు రెండుంటాయి. అందువలన ఒకప్పుడు ఇట్లు ఒకప్పుడు అటు ఉంటారు. పూర్తిగా ప్రాపంచికం ఎక్కువ ఉంటుంది కదా మనకి. దానికి ఏక్ నిరంజన్ దో గడబిడ గజి బిజి వదిలేసి. ఒకసారి పాండవులంతా కూర్చుని ఉన్నారు. కృష్ణుడు ఉన్నాడు. దుర్యోధనుడు వచ్చి ఖజా నాతో యుద్ధానికి రమ్మన్నాడు. ఖజా అంటే ఎవరికి అర్థం కాల, ఎవరు ఎవరనేది ఒకరినొకరు చూసుకుంటున్నారు అర్థం కాక. కృష్ణుడు భీముని చూసి సై చేస్తాడు. ఖజా అంటే వాయువు, జ అంటే జన్మించాడు, కా వాయువుకు జన్మించిన వాడు కాబట్టి భీముడు. అందుకని నువ్వు పోయి యుద్ధం ఆయనతో అన్నాడు. ఆనాటి వాళ్ళు ఒకరిని అడిగితే ఇంకొకరు సమాధానం చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒకరు అడిగితే 10 మంది జవాబు చెప్తారు. అదృష్టం అంటే భగవంతుని సంబంధమైంది, లోక సంబంధమైంది కాదు అదృష్టం. భగవంతుని అనుగ్రహం ఉంటే ఏదైనా లభిస్తుంది. దేహానికి చావు ఉంది కానీ జీవికి ఆత్మకి చావు లేదు. ఈ వాసనలు అనేవి గాల్లో తిరుగుతూ ఉంటాయి. మనం చనిపోయిన తర్వాత కూడా మన వాసనలన్నీ తిరిగి మన జన్మకు కారణం అవుతాయనే దానికి. వాసనలు బట్టే జన్మ తెలియ చేసిన పొరపాట్లు లేకుండా తెలిసి చేసిన వాటికి కూడా పశ్చాత్తాపం ఉంటే పాప పరిహారం ఉంటుంది. చేసిన కర్మలను బట్టి జన్మ వస్తుంది. దీటిని సంచిత కర్మలు అంటారు. తర్వాత గోపికలు భక్తి చెప్పారు. అది చిన్నగా అట్లా చెప్పేశారు. నారదుడు గోపిలకి వచ్చి యోగీశ్వరుడు ఆ మహానుభావుడు మిమ్మల్ని చూసి రమ్మన్నాడు, అంటే కృష్ణుడు చూసి రమ్మన్నాడు అని. మాకు రెండు మనస్సులు లేవు, ఉండేది ఒకే ఒక మనస్సు, అది మధురలో ఉంది. ఆ యోగీశ్వరుడు ఎవరో మాకు తెలియదు, మాకు చిత్తచూరుడే కావాలి. మీరు ఆ అయ్యని చెప్పి వర్ణాలని చెప్పి మాకు లాభం లేదనేసి వాళ్ళు. ఉద్ధవుడు తర్వాత భక్తిని గురించి చెప్తాను. మళ్ళీ ఉద్ధవుడు కృష్ణుడు పంపిన జాబు తీసుకొచ్చి చదవమంటే కూడా గోపికలు అన్నారు, మా శరీరాలు విరహాగ్నితో తపించిపోతున్నాయి, ఒళ్ళంతా వేడెక్కిపోయింది, మా చేతులతో జాబు తాకితే ఆ వేడికి కాలిపోతుంది, ఆ అపచారం మాకొద్దు, నీవే చదువు అన్నారు. చూచారా గోపికల భక్తి. కృష్ణుడు మధురకు వెళ్లవలసి వెళ్లిపోయినాడు. భగవంతుడికి ప్రేమ ఉంటుంది, ఆయనకు భేదం ఉండదు. ఎన్ని కష్టాలు వచ్చినా పరమాత్మ మన మంచికే ఇస్తున్నారు అని అనుకుంటే అట్లా అనుభవించాలి. అది లేకుంటే సర్వం భగవంతుడి ప్రీత్యర్థం అని కర్మలు ఆచరించాలి. అది లేదు ఇది లేదు. పెళ్లిళ్లలో తలంబ్రాలు పోసుకోవడం వేడుక, అందరు చూసి సంతోషిస్తారు. దానికి అర్థం చెప్తున్నారు. విష్ణుమూర్తి బియ్యం, లక్ష్మి పసుపు, రెండూ కలిపితే పసుపు బియ్యం అక్షతలు అవుతాయి. కలిసి తలంబ్రాలు పోసుకోవడంలో అంతరార్థం అది. అంటే విష్ణుమూర్తి లక్ష్మి ఇద్దరు ఆశీర్వదిస్తున్నారు అనేసి. జనక మహారాజు ముత్యాలు పోయించాడు, కలర్ మారుతుందని చెప్తాడు ప్రకృతి దానికోసం అని చెప్పాను. సీతమ్మ చేతితో సీతమ్మ మీద రాములు వారు పోయడంతో అవి కెంపులు వలె కనిపించినవి. సీత రాముని మీద పోసినప్పుడు అవి నలుపు శరీరం మీద పడి నల్లగా కనిపించింది. క్రింద పడడంతో మరలా మామూలు తెల్లగా కనిపించాయి. అంటే ఈ సత్వ రజ తమో గుణాలు ఆ వర్ణ కలర్ ఇది వచ్చిందని. మళ్ళీ చూస్తే అంతకుముందు ఊరికే లైన్లు ఏదో అనుకుంటా, 10వ తేదీ నవంబర్లల్లని అనమాట. ఇల్లే కైలాసం, ఇనపెట్టే వైకుంఠం, ఇంట్లోంచి కదిలితే కదా ఇంకా. ఇంకోసారి 13వ తేదీ అదే దాంట్లో అనమాట. చూసారా వాళ్ళు.

వీళ్ళు వచ్చిన్నారు, క్రిస్టియన్స్ అంతా వచ్చి క్రిస్మస్ కోసం ముందే వస్తారు కదా, వాళ్ళకి ఎంత భక్తో క్రీస్తు పుడుతున్నాడని ప్రార్థన చేస్తున్నారు, ఎంత భక్తితో చేస్తున్నారో చూడండి. అది దానికి ఆ ఫంక్షన్కి వెళ్ళమన్నారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల 4వ భాగం యొక్క పునఃప్రసారాన్ని వింటారు.
1: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నారు. మానవుడి మనస్సే బంధానికి బంధ విముక్తికి మూల కారణం. స్వామి చెప్పిన బాటలో నడవాలి అని మనం దృఢ నిశ్చయం చేసుకుంటే తప్పకుండా మనం అలా చేయగలం. ఆ శక్తిని ఆ భక్తిని స్వామి మనకు ప్రసాదిస్తారు. స్వామి మాకు ఇది చేయలేదు, స్వామి మాకు అది చేయలేదు అని మనం అనవచ్చు. కాని మనం స్వామి అది ఇది చేయడానికి వారికి సమయాన్ని ఇస్తున్నామా? ఆ సహనం మన దగ్గర ఉందా? స్వామి అందించే సందేశాన్ని మనం ఆచరించడానికి సిద్ధంగా ఉన్నామా అనేది ఆలోచించాలి. మనం సిద్ధమైతే ఆ అనుభవాన్ని ఆ ఆనందాన్ని ప్రసాదించడానికి స్వామి కూడా సిద్ధమే. మీరు ప్రస్తుతం రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రశాంతి నిలయం రేడియో సాయి డిజిటల్ స్టూడియో నుండి తెలుగు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఇంతవరకు స్వామి వేద పురుష సప్తాహ యజ్ఞంలో భాగంగా అందించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ ఎంఎల్ఎన్ స్వామిగారు సమర్పిస్తున్న అంతరంగం కార్యక్రమాన్ని మీరు వింటారు. ఇందులో వారు స్వామి కళాశాల పూర్వ విద్యార్థి అయిన శ్రీ ఎంఆర్కే ప్రసాద్ గారితో సంభాషిస్తూ స్వామితో వారికి ఉన్న అనుబంధాన్ని, స్వామి వారికి ప్రసాదించిన అపూర్వమైన అనుభవాలను మీకు ప్రస్తుతిస్తారు. ఓవర్ టు ఎంఎల్ఎన్ స్వామి సార్. సాయిరాం.

0: స్వామి పాదపద్మములకు నమస్సుమాంజలి అర్పిస్తూ, ఎల్లలు లేని ఆనందోత్సాహాల జలులో రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ హరివిలిలో విహరిస్తూ నిరంతర తెలుగు ప్రసారాలను ప్రత్యక్షంగా వింటున్న శ్రోతలందరికీ సాయిరాం. ప్రశాంతి నిలయానికి పాలమూరు జిల్లా పత్రియాత్రకి వచ్చిన భక్తుల గురించి విశేషాలు చెప్పుకుందామని, వారు నిన్న సత్యసాయి ఎడ్యుకేషన్ సర్వీస్ SES ఉద్ఘాటన చేసుకుని సాయంత్రం సాయి కుల్వంత్ సభామంటపంలో స్వామి విద్యార్థులు ప్రదర్శించిన సంభవామి యుగే యుగే అనే బుర్రకథను విని, ఆ తర్వాత సాయంత్రం శ్రీ సత్యసాయి శ్రీనివాసులకి పల్లకీ సేవ చేసుకున్నారు. నేటి ఉదయం స్వామి దర్శనం చేసుకుని సాయంత్రం స్వామికి సాయి కుల్వంత్ సభామంటపంలో తాము సమర్పించుకునే సాయి సంగీత విభావరి మరియు భజన ప్రాక్టీసులలో మునిగి ఉన్నారు. ఈలోగా మనం పూర్వజన్మ కృతం పుణ్యం సత్యసాయి క్షాత్ర రూపేణ లబ్ధితం, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం సాయి విద్యార్థిగా స్వామి కళాశాలలో చదువుకునే భాగ్యాన్ని పొందడం. 18/6/1979 సంవత్సరంలో పుట్టపర్తిలో ప్రారంభమైన శ్రీ సత్యసాయి కళాశాల మొదటి బ్యాచ్ విద్యార్థిగా, హైదరాబాద్లోని శ్రీ సత్యసాయి సేవా సమితి ఖైరతాబాద్ కన్వీనర్గా మరియు శ్రీ సత్యసాయి విద్యావాహినికి ఆంధ్రప్రదేశ్ రాష్ట సమన్వయకర్తగా సేవ చేసుకుంటూ, ఇక్ఫై యూనివర్సిటీలో మార్కెటింగ్ హెడ్గా తన ఉద్యోగ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్న శ్రీ ఎంఆర్కే ప్రసాద్ కు స్వామి అనుగ్రహించిన అంతరంగ మధురానుభూతులను ఇప్పుడు వారినే అడిగి తెలుసుకుందాం. సాయిరాం ఎంఆర్కే ప్రసాద్.
1: సాయిరాం అండి.
0: మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి సన్నిధికి ఎప్పుడు వచ్చారు?
1: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ, స్వామి మాట సాయి విద్యార్థుల పాట కావాలని, స్వామి ఆశీస్సులు భక్తజన కోటి మీద ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించుకుంటున్నాను. స్వామిగారు, మీరు అడిగినట్లు స్వామి దగ్గరికి మేము ఎప్పుడు వచ్చాము, ఎలా వచ్చాం అనే ప్రశ్నకి చాలా పెద్ద వృత్తాంతమే ఉంది.
0: చెప్పండి.
1: స్వామి దయ వలన 5 తరాలు స్వామి పాదపద్మం దగ్గర ఉండే భాగ్యం పొందగలిగాం. మా తాతగారు తండ్రి గారు కూడా స్వామి ఎడల భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నారు. మా తాతగారు దావులూరి సుబ్బారావు గారు, లక్ష్మీకాంతమ్మ మా అమ్మమ్మ, మా అమ్మ నాన్నలు ఎంవిఎం ప్రసాద్ మా నాన్నగారి పేరు, మా అమ్మ అనంతలక్ష్మి, మేము మీ నలుగురు బ్రదర్స్. నా పేరు ఎంఆర్కే ప్రసాద్, రామకృష్ణ ప్రసాద్ అంటారు. మా తర్వాత సునీల్, అనిల్, ప్రవీణ్ మీ నలుగురం కూడా స్వామి ఆడల భక్తి ప్రపదలతోనే స్వామి విద్యార్థులుగా మేము అదృష్టం పొందగలిగాము. ఇప్పుడు మా పిల్లలు కూడా స్వామి విద్యా సంస్థల్లో, అనంతపురం కాలేజీలో మా పాప బీబీఎం చదువుతా ఉంది. 5 తరాలు ఈ విధంగా స్వామి దగ్గర ఉండగలిగే భాగ్యం పొందగలిగామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది.
0: ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఇటువంటి భాగ్యాన్ని పొందడం అనేది దుర్లభం అండి. ప్రసాద్ గారు, ఆ సమయంలో ఏమైనా అనుభూతులు, మీ కుటుంబ సభ్యులతో స్వామి అనుగ్రహించిన అనుభూతులని మా రేడియో సాయి శ్రోతలతో పంచుకుంటారా?
1: తప్పకుండా స్వామి గారు. 1950 అంటే 1950 సంవత్సరంలో మా తాతగారు అమ్మమ్మ వారు స్వామి దగ్గర రావడం జరిగింది. అది ఎలా జరిగింది అంటే చాలా పెద్ద కథే. మా అమ్మకు తన 8వ ఏట అంటే 1948లో గోర్లు, చేతికున్న గోర్లు పుచ్చిపోవడం జరిగింది. ఇలాగా ఎందుకు జరుగుతుంది అని చాలా మంది డాక్టర్లను కలిసినప్పుడు కూడా ఎవరు దాన్ని ఏం చేయలేకపోయినారు. అయితే ఎవరో చెప్తే మెడ్రాస్లో మంచి డాక్టర్స్ ఉన్నారు, అక్కడ తీసుకెళ్లమని చెప్తే మెడ్రాస్ తీసుకొచ్చి మా మదర్ వాళ్ళ కజిన్స్ ఇంట్లో ఉంటే అక్కడ లక్ష్మీదేవమ్మ గారని స్వామి డివోటి, అప్పటికే స్వామి డివోటి, వారింటికి వెళ్ళినప్పుడు వారేమన్నారంటే, మేము ఒక సాయిబాబా గారిని ఒక హాస్టల్కి వచ్చారు. వచ్చేటప్పుడు స్వామి కూడా కారులో నెల్లూరు నుంచి దీపాల పిచ్చి శాస్త్రి గారని ఒక కవి, చాలా పెద్ద కవి అప్పటి రోజుల్లో, ఆయన పేరు త్రీనోళ్ళు లేరు నెల్లూరులో, ఆయన అని స్వామి వెంట పెట్టుకొచ్చారు. అయితే స్వామి వచ్చి హాస్టల్లో కూర్చున్నప్పుడు నేను స్వామి ముందే కూర్చున్నాను దగ్గరలో. స్వామి నన్ను చూశారు, అందరం చూశారు, అప్పుడు కూడా నాకు మైండ్ లో అనిపించేది అసలు మనం గుర్తుపడతారా స్వామి, మనం ఎవరో ఇంతమంది విద్యార్థులు 400 మంది ఎంతమంది ఉంటారు వీళ్ళందరి ముందు మనం ఎంత అనుకునేవాళ్ళం. అయితే స్వామి అట్లా చూస్తే దీపా పిచ్చి శాస్త్రి గారి వైపు చూసి, పిచ్చి శాస్త్రి నీకు నెల్లూరు బాబు నాయుడు తెలుసా అని అడిగారు. అప్పుడు స్వామి ఏంటి మా తాతగారి పేరు చెప్తున్నారే అని కొంచెం ఉత్సాహంగా ఎక్కువ విన్నాను. ఆయన నాకేం తెలియదు స్వామి, బాబు నాయుడు బాగా తెలుసు స్వామి నాకు అని చెప్పారు. అదుగో మనం అని నా ముందు నన్ను చూపిస్తూ, ఇడుగో బాబు నాయుడు మనవడు, రాంబాబున్నే రాంబాబు కొడుకు అని చెప్పడం జరిగింది. అప్పటికి నాకు మొత్తం అంత డౌట్స్ అని క్లియర్ అయిపోయింది. స్వామికి అందరూ తెలుసు, మనం తెలుసు, మనం స్వామి తెలుసు అనుకుంటాం కానీ స్వామికి మనం అంతకన్నా ముందు తెలుసు.

0: యుడు విశ్వవ్యాపి అన్ని విషయాలు తెలిసినటువంటి మన స్వామి
1: అని అప్పుడు రూఢి అయిపోయింది. ఆ విధంగా స్వామి కళ్ళల్లో స్వామి మదిలో మనం ఉన్నామని క్లియర్ గా అర్థమైన తర్వాత చాలా ఎక్కువగా నేను భక్తి ప్రపత్తులతో ఉండేవాడిని. అయితే హాస్టల్లో ఉన్నప్పుడు ఇక్కడ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సమయ స్ఫూర్తిగా ఏ పని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు మిగతా కార్యక్రమాలు చేయాలి, ఇది ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్. అంటే అన్ని రకాలుగా ఓవరాల్ పర్సనల్ డెవలప్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది
0: అన్ని డిపార్ట్మెంట్స్ లో.
1: అన్ని డిపార్ట్మెంట్స్ మన చదువు ఒకటే కాదు, అకాడమిక్స్ ఒకటే కాదు, అన్ని రకాలుగా అంటే మనం మన వ్యక్తిగా సమిష్టిగా మనం ఎన్ని రకాలు చేయొచ్చో అన్ని రకాలుగా ఇక్కడ వృద్ధి పొందుతుంటాం మనం. ఆ టైంలో నేను ఈ పిఏ సిస్టమ్ అంటే మైక్స్ స్వామికి అమర్చడం, అన్ని కార్యక్రమాలకి నేను ముందుండి చూసుకోవడం, అటువంటి జ్ఞానం ఎక్కువ ఉండేది నాకు, అది చేసేవాడిని.
0: మన విద్యార్థులందరూ కూడా ఇలాంటి ఒక్కొక్క విషయంలో అందరూ తర్ఫీదు పొందుతుండేవారు.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఇలాంటి వాటిల్లో ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళ దాంట్లో వాళ్ళు చేస్తుండేవారు. నాకు ఎలక్ట్రిసిటీ తర్వాత ఇటువంటి ఆడియో విజువల్ ఎక్విప్మెంట్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. అయితే దానికి నాకు అవకాశం ఉండింది కాబట్టి రేడియో షాక్ అనే ఒక డిపార్ట్మెంట్, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ లో నేను ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ నా చదువు అభ్యాసం కూడా చేస్తుండేవాడిని. అయితే ఈ మైక్స్ చేస్తున్నప్పుడు, మైక్ సిస్టమ్ చేస్తున్నప్పుడు ఒకసారి మా తెలియకుండానే ఈ మైక్లు యాంప్లిఫైర్లు అన్ని షాక్ కొట్టడం
0: మొదలెట్టినాయి.
1: ఆ రోజు స్వామి రావాలి, స్వామి వచ్చి మన కాలేజ్ ఆడిటోరియంలో స్పీచ్ చెప్పాలి.
0: ఆడిటోరియంలో
1: అటువంటిప్పుడు కాలేజ్ ఆడిటోరియంలో ఉన్న మైక్లన్నీ స్పీకర్లన్నీ అన్ని అర్థింగ్ ప్రాబ్లం వల్ల షాక్ కొట్టడం మొదలెట్టినాయి. నేను హ్యాండ్ కచీఫ్ పెట్టుకుని నాప్స్ తిప్పడం మొదలెట్టాను, అంతా షాక్ కొట్టుతోంది. అప్పుడు స్వామి వచ్చేసారు. ఇంకా మేము ఎలాగ దాన్ని సరిచేయాలనుకునే లోపలే స్వామి వచ్చి గబగబ స్టేజ్ మీద వచ్చేసి మాట్లాడడానికి రెడీ అవుతున్నారు. స్వామికి అప్పట్లో మైక్ దగ్గరకు, పెదాల దగ్గరకు వచ్చి మాట్లాడే అవకాశం అప్పుడు అటు తీసుకునేవారు. స్వామి బాగా దగ్గరకు వచ్చి మాట్లాడేవారు. స్వామికి ఎక్కడ షాక్ కొడుతుందో అని చాలా భయపడిపోయారు. అయితే స్వామి నన్ను చూశారు. అప్పుడు ఎప్పుడైతే అనుకుంటున్నానో అప్పుడే నేను స్వామి చూసి, అప్పుడు స్వామి షాక్ అని అనిపిస్తుంది మనసులో అనుకుంటున్నాను, అది స్వామికి అర్థమైపోయింది. స్వామి ఆ మైక్ స్టాండ్ ని గట్టిగా పట్టుకున్నారు. అదే ఇంకొకరైతే షాక్ కి ఎగిరి దూరం పడి ఉండాలి అటువంటి. ఆ వెంటనే నాకు కూడా షాక్ తగలడం మానేసింది. మొత్తం అర్థం అంతా స్వామిలోకి వెళ్ళిపోయింది. ఆ విధంగా నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ స్వామి దగ్గర చూశాను. కంప్లీట్ గా ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటిది ఆ పవర్ హౌసే స్వామి అయినప్పుడు ఈ చిన్న ఎలక్ట్రిసిటీ షాక్ అటువంటిది ఏముంది? స్వామికి కంప్లీట్ గా క్లియర్ అయిపోయింది,
0: పూర్తిగా ఆయనలోనే విద్యుశక్తి ఉంది.
1: అది సో ఆ విధంగా నాకు ఫస్ట్ అనుభవం ఈ విధంగా అయిందనమాట. ఇదే కాకుండా నేను
0: ఇంకా విద్యార్థిగా ఉన్నప్పుడు
1: ఈ మందిరంకి మన అప్పట్లో కులవంతాలు లేదు స్వామి మందిరం, ఈ మందిరానికి బల్బులు, ఎలక్ట్రిసిటీ బల్బులు పెట్టి చాలా రమణీయంగా చేసేవాళ్ళం. అయితే ప్రతి చిన్న చిన్న సిరీస్ బల్బ్స్ అన్ని వరుసగా చేసుకుంటూ వచ్చి స్వామికి చూపించేవాళ్ళం. స్వామి చాలా ఆనందపడేవారు. ఆయన చూసి తర్వాత మళ్ళీ మాకు డబ్బులు ఇచ్చి పంపించేవారు. మేము వద్దు స్వామి, నాకు డబ్బులు వద్దు అని చెప్పడానికి కూడా ముందుకు రాబోతే జేబులో పెట్టేసి మరీ పంపించేవారు. అలాగే మమ్మల్ని అందరినీ ఆనందపరిచేవారు. ఒకసారి షర్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, చొక్కాలు చేస్తున్నప్పుడు అందరికి రకరకాల షర్ట్స్ వచ్చినాయి. ఒక అతనికి లావుగుండే అతనికి చిన్న షర్ట్ వచ్చింది, అంటే చిన్న సైజ్ షర్ట్ వచ్చింది. ఆ స్వామి నాకు పట్టదు స్వామి అంటే పైకి కిందకి ఒక లాగు లాగితే ఆ అబ్బాయికి పట్టేంత షర్ట్ అయిపోయింది. అది అట్లాంటి వింతలు చూసేవాళ్ళం. ఒకసారి స్వామి స్పీచ్ చెప్తున్నప్పుడు ఇట్లాగే ఎవరో అడిగారు స్వామి, స్వామి వచ్చి అడిగారు ఏం కావాలి నీకు అంటే, స్వామి లాకెట్ కావాలి స్వామి అని. ఎందుకంటే అప్పట్లో స్వామి లాకెట్లు తీసిచ్చేవారు. ఈ లాకెట్ కావాలంటే స్వామి అన్నారు సరే తీసుకొని ఒక చిన్న పువ్వు రెక్కని ఒక ఊదూతే అది లాకెట్ అయిపోయింది. ఆ లాకెట్ ఇంకో పక్కన ఇంకో అతను చూసి ఏ నీకేం కావాలా అంటే వాళ్ళు కూడా లాకెట్ కావాలని అడిగారు. అది ఇంకో లాకెట్ తీసిచ్చారు. కానీ ఈ రెండు లాకెట్లకి బయట దర్శనం అయిపోయిందా బయట వచ్చాను చూస్తే ఒక లాకెట్ కేమో వెనకాల ఓంలో చుక్క ఉంది, ఇంకో లాకెట్ ఓంలో చుక్క లేదు. ఈ చుక్క లేని వాడు చాలా దిగులు పడిపోయాడు. ఏంటి స్వామి నాకు లాకెట్ ఇచ్చారు, దాని చుక్కలేదే అని. నెక్స్ట్ రోజు మళ్ళీ స్వామి దర్శనంకి వెళ్ళినప్పుడు స్వామి ముందు కూర్చుని స్వామి దీని చుక్కలేదు స్వామి అని చెప్పాడు. అంటే ఏంటి చుక్క మాట్లాడుతున్నాడు అని, ఏంటి అంటే స్వామి చుక్కలేదు స్వామి దీనికి ఓంకి పైన అంటే అప్పుడు స్వామి ఒకసారి ఊదిస్తే మళ్ళీ చుక్క పెట్టినట్టుగా కనిపించింది. ఇదే ఈ విధంగా ఎన్నో వింతలు చూసేవాళ్ళం. అప్పట్లో మా మొత్తం కజిన్ బ్రదర్ స్వామి అందరినీ తీసుకున్నారు, మా చుట్టుపక్కల బంధువర్గంలో ఉన్న అందరు పిల్లలందరినీ తీసుకున్నారు. 26 మంది చదువుకునేవాళ్ళం మా ఫ్యామిలీ సర్కిల్లోనే.
0: అంటే స్వామి మీ తల్లిదండ్రులకు చెప్పినటువంటిది, అది ప్రామిస్ చేసినటువంటిది, మీ తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని పూర్తి చేశారన్నమాట.
1: అవునండి.
0: 26 మంది.
1: అవునండి, 26 మంది ఒకేసారి చదువుకునేవాళ్ళం.
0: చాలా
1: అప్పట్లో డిగ్రీ అయిపోయి బయట చేస్తున్నప్పుడు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు చెప్పారు స్వామిని అడిగితే, ఇంకా చాలా మంది జనాలు పెరిగిపోతారు అంటే, స్వామి మేము వెనక్కి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండాలంటే ఎట్లా స్వామి అంటే, అప్పుడు ఏం చేశారంటే మా అందరికి విజిటింగ్ కార్డు ఇచ్చారు. సృష్టించి ఇచ్చిన విజిటింగ్ కార్డు, అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఆ విజిటింగ్ కార్డు లో స్వామి అడ్రస్, స్వామి ఫోటో ఉంటుంది. ఈ ఫోటో, ఈ విజిటింగ్ కార్డు చూపించండి, ఎప్పుడైనా సరే మీ ప్రశాంతంగా అనుమతి లభిస్తుంది అని చెప్పి మా అందరికి ఇచ్చారు.
0: చిరకాలం స్వామి సన్నిధిలో మీకు ఎప్పటికీ ప్రవేశానికి స్వామి చేతులతోటే, స్వామి అనుగ్రహంతో ఇచ్చినటువంటి విజిటింగ్ కార్డు మీ చేతిలో ఉండగా స్వామి మీ ఆ అనుభూతులన్నీ కూడా, ఎన్నో అనుభూతులు ఇంకా చాలా ఉన్నాయి, కానీ సమయాభావం వల్ల ఎన్నో అనుభూతులు ఉన్నా కూడా మాతో పంచుకున్నందుకు రేడియో సాయి బృందం తరపున మీకు సాయిరాం తెలుపుకుంటూ, ఇంతవరకు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలలో అంతరంగం అనే కార్యక్రమంలో శ్రీ ఎంఆర్కే ప్రసాద్ గారి అనుభవాలను విన్నాం. ఇప్పుడు రేడియో సాయిలో ఈనాటి ప్రత్యక్ష ప్రసారాలలో శ్రీ సాయి మధుర వాహిని విశాఖపట్నం బృందం వారిచే సంగీత విభావరి వింటారు. సాయిరాం.

స్వామి, మీ దివ్య శ్రీ చెన్నారందమలకు అనంత కోటి ప్రణామములు అర్పిస్తూ రేడియో సాయి ప్రథమ వార్షికోత్సవంలో ఇంతవరకు తమ అంతరంగాన్ని మృదుమధురంగా ఆవిష్కరించిన శ్రీ ఎంఎల్ఎన్ స్వామిగారికి, శ్రీ ఎంఆర్కే ప్రసాద్ గారికి ధన్యవాదములు. స్వామి అనుగ్రహంతో ఆవిష్కరింపబడిన శ్రీ సాయి మధుర వాహిని రేడియో సాయి శ్రోతలందరికీ మరియు రేడియో సాయి టీం అందరికీ కూడా ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, స్వామి పాదాల చెంత సవినయంగా శ్రీమతి వేదవతి గణేష్, శ్రీ పి దుర్గారావు, శ్రీ ఎం రవిప్రకాష్, శ్రీ లక్ష్మీనారాయణ రెడ్డి, శ్రీ భూషణం భక్తితో సమర్పిస్తున్న సుస్వరామృత వర్షిని శ్రీ సాయి మధుర వాహిని.

ఇంతవరకు శ్రీ సాయి మధుర వాహిని సంగీత విభాగాన్ని ఆలకించిన రేడియో సాయి శ్రోతలందరికీ రేడియో సాయి తెలుగు ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుస్తూ రేడియో సాయి టీం అందరికీ కూడా సాయి మధుర వాహిని తరపున శుభాకాంక్షలు తెలియపరుస్తూ తర్వాత కార్యక్రమం శ్రీమతి సాయి ప్రసన్న గారిని నవవిధ

0: ఈ దీనజనోద్ధరణ కార్యక్రమం అనే ఘంటానాదంతో మనలో మానవతా విలువల్ని మేల్కొల్పారు. శ్రీ సత్యసాయి నిత్య నారాయణ సేవా మహానైవేద్యాన్ని సమర్పించారు. సత్యసాయి జనని తన వేయి తల్లుల ప్రేమ బంధాన్ని యజ్ఞోపవీతంగా మలిచి అర్పించారు. ఔషధీకృత వైద్యాలయాన్ని నెలకొల్పి మనలోని సర్వ రుగ్మతలని రూపుమాపుతూ నీరాజనాలు అందిస్తున్నారు. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస అనే పంచామృతాన్ని అందించారు. ఈ అర్చననంతటికీ భగవాన్ చెప్పే సంకల్పం, దైవ సంకల్పం, వజ్ర సంకల్పం ఏమిటి అంటే, మీ జీవితమే నా సందేశం.
1: ఒక్క వందనము చేతనే తన జన్మము సార్థకం గావించుకున్నటువంటి వాడు అక్రూరుడు. కేవలం వందనమనగా రెండు హస్తములు చేర్చటం మాత్రమే కాదు, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, రెండింటి యొక్క చేరిక అయినటువంటి దశేంద్రియములు పరమాత్మనికి అర్పితం గావించటమే. దీనినే శరణాగతి అని కూడా విశ్వసించాడు. కనుక ఈ అక్రూరుడు సర్వత్ర కృష్ణ స్వరూపాన్ని దర్శించగలిగాడు.
0: వందనం అంటే కేవలం రెండు చేతులు జోడించి నమస్కరించడం కాదని, సర్వ ఇంద్రియాలతో తనను తాను అర్పించుకోవడమేనని స్వామి విశదీకరించారు. ఇంద్రియాతీతులైన స్వామి ఉపాధిరీత్యా అమరిన తన సర్వేంద్రియాలను నిత్యం భక్తుల్ని సన్మార్గబద్ధుల్ని చేయడం కోసం, ఆచార మానవులుగా తీర్చిదిద్దడం కోసం నిత్యం అనేక చింతలతో సతమతమయ్యే మనల్ని చింతనాబద్ధులుగా మార్చడం కోసం, సిరిదాసుల్ని హరిదాసులుగా పరివర్తనం చెందించడం కోసం ఒక శిల్పిగా, ఒక తోటమాలిగా, ఒక శిక్షకుడిగా, ఒక బోధకుడిగా శ్రమిస్తూనే ఉన్నారు. ప్రభాపూరితమైన తమ పద్మనేత్రాలకి ఎంత శిక్షణనిచ్చారో స్వామి. అవి ప్రేమపూరిత కరుణా కటాక్ష వీక్షణాలు కొందరికి, చూపులతోనే హెచ్చరికలు మరికొందరికి, ఆగ్రహ వీక్షణాలు కొద్దిమందికి, అభయదృక్కులు ఇంకొందరికీ ప్రసాదిస్తూ తమ పని తాము చేసుకుపోతాయి. ఇక తమ కర్ణాలతో నిందాస్తుతులను సమానంగా స్వీకరించి ఇద్దరికీ సమాన ప్రాప్తిని కలిగించడంలో దిట్ట. ఇక నాసిక మన విషయ వాసనలను, జన్మ జన్మాంతర వాసనలను పసిగట్టి వాటిని వదలగొట్టి మనల్ని సువాసనాభరితుల్ని చేయడంలో, అపవిత్రులను పవిత్రుల్ని చేయడంలో నాసిక్ పాత్ర పోషిస్తాయి. ఇక జిహ్వ మృదు మధుర సరళ లలిత పదాలను ఉచ్చరించి భక్తుల్ని అలరించడంలో తన పాత్ర సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది. సామాన్య రుచులు తెలుపగలిగే ఈ నాలుకకు స్వామి భక్తుల అభిరుచులను అనుసరించి మాట్లాడగల నేర్పు ఓర్పు నేర్పారు. అందుకే సాయితో సంభాషణకి భక్తులు తపస్సు చేస్తారు. ఇక స్పర్శేంద్రియం తమ చల్లని స్పర్శతో మనల్ని పులకాంకితుల్ని చేసే మహత్తు మాటలకందని భావన. ఒకసారి సభలో హరిదాసు హరికథ చెప్తున్నాడు. కృష్ణుని కరస్పర్శకి మోడు సైతం మొలకెత్తుతుంది, అంతటి మహత్తు ఆ స్పర్శలో దాగుంది అని చెప్పాడు. వెంటనే ఒక వ్యక్తి ప్రశ్నించాడు, మరి కృష్ణుని చేతిలో మొరలి ఉంది కదా, అది వెదురే కదా, అదెందుకు మొలకెత్తలేదు అని. కృష్ణుడిచ్చిన స్ఫురణతో హరిదాసు ఇలా అన్నాడు, దానికి ఏనాడో మోక్షం వచ్చేసింది, ఇక మళ్లీ మొలకెత్తడం ఏమిటి అని. సాయి మాట సకల సౌభాగ్యాల మూట, సాయి దృష్టి పారిజాత వృష్టి, సాయి చేయి తల్లి ప్రేమలోని హాయి. ఇలా తమ సర్వేంద్రియాలను భక్తుల్ని కార్యోన్ముఖుల్ని చేయడానికి వినియోగించిన భగవాందే అసలైన వందన సమర్పణ.
1: ఇది హనుమంతుడు. ఇతను నిరంతరము కూడాను వినయ విధేయతల చేత రామచింతనతో కాలమును గడుపుతూ వచ్చేటువంటి వాడు. కనుకనే ఇతనికి గొప్ప టైటిల్ గా ఇస్తూ వచ్చాడు రాముడు, శాంతుడు, గుణవంతుడు, హనుమంతుడు, బలవంతుడు అన్నాడు. దుఃఖదుఃఖ సమయములందు రెండింటి ఎందు కూడాను సమత్వాన్ని వహించినటువంటి మహాబలవంతుడు ఈ హనుమంతుడు. అహంకార మమకారాలను త్యజించినటువంటి మహనీయుడు. లంకలో స్వేచ్ఛా విహారము సల్పుతున్న సమయమునందు రాక్షసులు ప్రశ్నించగా, ఎవరయ్యా నీవని, దాసోహం కుశలేంద్రస్య, అట్టి ఆపత్ సమయమునందు కూడాను నేను రామచంద్రుని దాసుడను అని.

0: ఇచ్చినటువంటి వాడు. ఎట్టి పరిస్థితులు ఎందు కూడాను, ద్వేషము యొక్క ముందు కూడాను నేను రామదాసుడని గట్టిగా నిర్వచించేటువంటి యొక్క శక్తి, ఈ విధమైనటువంటి యొక్క ధీరత్వంతో కూడినటువంటి వాడు హనుమంతుడు. కనుకనే తాను సేవలను ఆచరిస్తూ తన జన్మను సార్థకం గావించుకుని చిరంజీవిగా నిలిచిపోయాడు.
1: ఎప్పుడో కురుక్షేత్ర సంగ్రామ సమయంలో భీష్ముని ఆశీర్వాదం కోసం వెళ్లిన ద్రౌపది పాదరక్షలు తన ఉత్తరీయంలో మూసి తన భక్తులకు తాను దాసుణ్ణని నిరూపించాడు కృష్ణుడు. సత్యసాయి సేవాదళ్లో ప్రప్రథమ సేవకుణ్ణి నేనే అన్నారు స్వామి. ఈనాడు సత్యసాయి సేవా విభాగం ప్రపంచవ్యాప్తంగా ఇంత ఉత్సాహంగా, జనరంజకంగా, సమయాసమయ విచక్షణతో, క్రమశిక్షణతో, బాధ్యతతో తమ కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది అంటే ఆ ఖ్యాతి అంతా తమ ముందుండి నడిపించే నాయకుడిదే. ఆ నాయకుడే సత్యసాయి భగవానుడు. ఒకసారి ఒక విదేశీ మహిళ స్వామిని, "స్వామి, అసలు మీ తత్వం ఏమిటి? నాకు అంతు చిక్కడం లేదు" అని అడిగింది. అందుకు సమాధానంగా, "ఏమున్నదమ్మా, నేను అందరికీ సేవకుణ్ణి, అందరూ నాకే పనులు చెప్తారు, నేను చేసి పెడతాను" అన్నారు. తనను అర్థించే భక్తులకి, తనను నమ్ముకున్నవారికి, తానంటే లక్ష్య పెట్టని వారికి, తననే లక్ష్యంగా చేసుకున్నవారికి అందరికీ సాయి సేవలు అందాయి, అందుతూనే ఉన్నాయి.
0: మైత్రి ఇతనే అర్జునుడు. ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను కృష్ణుని ఎడబాయక తాను నిరంతరం కూడా వెంట జంటగా ఉండేటువంటి ఒక ఈడల వలె జీవిస్తూ వచ్చారు. ఎన్నియో బాధలను అనుభవించారు, ఎన్నియో నిందలను, నిష్ఠూరములు కూడా అనుభవించారు. కడకు తాము ఒక విధమైనటువంటి యొక్క అపకీర్తుల పాలు కూడాను అయ్యారు. ఎట్టి సమయమునందు కూడాను, "కృష్ణ, కృష్ణ, నీవు తప్ప అన్యము నాకు లేరు" అని కేవలము ప్రార్థనతో కృష్ణుణ్ణి అన్ని విధములుగా అండచేరేటువంటి వాడు. "నీవే తప్ప తప్పరం లేరు, నీవు తప్ప మాకు అన్యులు లేరని" ప్రార్థించేటువంటి వాడు. ఇలాంటి నీడగా, మిత్రునిగా భావించి, బంధువుగా విశ్వసించి, అన్నింటి ఎందుకును అర్జునుడు కృష్ణుని ఉపయోగపెట్టుకునేటువంటి వాడు. కనుకనే అతనికి రథసారథిగా కూడా నిలిచి అనేక విధములైన విజయాలను అందిస్తూ వచ్చాడు. భగవంతుణ్ణి జీవిత రథసారథిగా నిర్మించుకున్నాడు.
1: కృష్ణార్జున మైత్రి ఆదర్శవంతమైనది. అది నర నారాయణుల స్నేహబంధం, భగవంతునికి భక్తునికి ఉన్న సహజ సంబంధం. కాని మన సాయికృష్ణుని విషయంలో స్నేహహస్తాన్ని అందించి తనతో మైత్రీ బంధానికి ఆహ్వానించే ప్రతి వారి విషయంలోనూ స్వామే ముందుండి స్నేహహస్తాన్ని అందిస్తారు. గమనించుకోండి, అది ఏ రూపంలోనైనా కావచ్చు. మనల్ని ఆపద నుండి గట్టెక్కించడం ద్వారానూ, నామ సంకీర్తనకి మనం హాజరు కావడం ద్వారానూ, ఒక పుస్తక రూపంలోనూ, చిత్రపటం ద్వారానూ, మన అంతర్వాణి ద్వారానూ, ఇలా ఏదో ఒక రూపంలో స్వామి తన స్నేహ సందేశాన్ని పంపిస్తూనే ఉంటారు. మనం లక్ష్య పెట్టినా పెట్టకపోయినా, తాను మాత్రం మనం ఎంత దూరంలో ఉన్నా మన నెయ్యం కోసం అహర్నిశలు తప్పిస్తూనే ఉంటారు. మీ ఇంట వెంట జంట కంట ఉంటాననడంలో అంతరార్థం ఇదే. కేవలం స్నేహితులు మాత్రమే మన స్థితిగతులకు అతీతంగా నిరంతరం మనతో కలిసి ఉంటారు. ఒకసారి స్వామి ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థిని అడిగారు, "నీకెంతమంది బ్రదర్స్ బంగారు" అని. "ఓన్లీ వన్ బ్రదర్ స్వామి" అన్నాడు. "కాదు కాదు, అందరూ నీ బ్రదర్సే" అని నవ్వుతూ మరో పిల్లాడిని అడిగారు, "నీకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు" అని. "స్వామి, అందరూ నా స్నేహితులే" అన్నాడు. దానికి స్వామి లాలనగా చెంపమీద తట్టి, "కాదు కాదు, భగవంతుడు మాత్రమే నీకు స్నేహితుడు" అని సరిదిద్దారు. ఎంతో మందికి హితుడై, సన్నిహితుడై, స్నేహితుడై మెలుగుతున్న స్వామితో సఖ్యం జన్మ జన్మాంతర సుకృతం.
0: ఇంకా కడపటి 9వ వాడు ఆత్మార్పణం. ఈ విధంగా ఆత్మార్పణ గావించి, అడిగినటువంటి దానిని అందించి, తాను జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడు ఇతనే బలిచక్రవర్తి. ఇతను

0: ప్రహ్లాదుని యొక్క మనుమడు. ఇతను కూడా నువ్వు భగవంతుని యొక్క భక్తి ప్రపత్తులతో లీనమైనటువంటి వాడు. తన శిరస్సునే తనకు అర్పితం గావించి పాతాళ లోకములకు ప్రవేశించినటువంటి వాడు. ఏ విధముగానైనప్పటికీ తన యొక్క అనుగ్రహమే నాకు ప్రధానమని విశ్వసించినటువంటి వాడు. తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు దానములకు అడ్డు తగిలినప్పటికీ లేదు లేదు, నా దేహము, నా కాయము, నా కర్మము, నా కర్తవ్యము సర్వం కూడా నువ్వు భగవత్ అర్పితమేనని భావించాడు. ప్రాచీన కాలం నుండి కూడా నువ్వు నవ విధమైనటువంటి భక్తులను అనుభవిస్తూ నవ విధమైనటువంటి మార్గములను ఆదర్శంగా నిరూపించినటువంటి చక్రవర్తులు, మహాభక్తులు.
1: స్వామి తనని తాను తనవారి కోసం ఎలా అర్పించుకున్నారో మీకు వివరించడం ప్రారంభిస్తే, పరీక్షత్కి శ్రవణం గురించి, ప్రహ్లాదుడికి స్మరణం గురించి, హనుమకు దాస్యం గురించి, అర్జునుడికి సఖ్యం గురించి చెప్పినట్లుంటుంది. తన సర్వస్వాన్ని స్వామి తన భక్తుల కోసమే వినియోగించారు. మీరు కోరినవన్నీ నేనెందుకిస్తానో తెలుసా బంగారు? నేను ఇవ్వబోయేది మీరు కోరుకునే స్థాయికి మిమ్మల్ని తీసుకురావడం కోసమే అన్నారు స్వామి. అల్పమైన ప్రాపంచికమైన వస్తువుల్ని నా నుండి కోరుకోకండి, అందుకు బదులుగా నన్నే కోరుకోండి అంటారు స్వామి. కాని అందుకు భిన్నంగా మనం అశాశ్వతమైన అనిచ్చనమైన కోరికలతో చెలుస్తూ ఉంటాం. తనను తాను అర్పించుకుని మన హృదయాలయాలలో కొలువై ఉంటాను అంటారు స్వామి. ఒకసారి భక్తుడు అడిగాడు, స్వామి మిమ్మల్ని నేనెందుకు మరిచిపోలేకపోతున్నాను అని. దానికి సమాధానంగా, ఎందుకంటే నేను నీలోనే ఉన్నాను కాబట్టి అని బదులిచ్చారు. ఇన్ని మార్గాల ద్వారా సాయి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నా మనలో స్పందన కలగడం లేదు అంటే స్వామి చింతలేని జన్మంబు జన్మమే, తరళ సలిల బుద్బుదంబు కాక సాయి భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. జై సాయిరాం.
2: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని 4వ భాగం యొక్క పురప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: నాలుకపై భగవన్నామము, చేతులతో దీనజన సేవ చేయండి అన్న గొప్ప సాధనను స్వామి చిన్నపిల్లల వయసులోనే బాలవికాసులో పద్యసూక్తుల రూపంలో పిల్లలందరికీ బోధించారు. నామస్మరణ మనస్సుని శుద్ధి చేస్తుంది, సేవ శరీరాన్ని పవిత్రంగావిస్తుంది. పవిత్రమైన భక్తుని హృదయమే భగవంతుని నివాసస్థానం. స్వామి చెప్పిన ఈ మార్గంలో పయనించి స్వామి ప్రేమకు పాత్రులైన భక్తురాలు శ్రీమతి కాంతమ్మ గారు. స్వామిచే ఎన్నుకోబడి క్యాంటీన్ కాంతమ్మగా అందరికీ సుపరిచితులైన వీరు సౌత్ ఇండియన్ క్యాంటీన్లో గత కొన్ని దశాబ్దాలుగా వారి సేవలను అందిస్తున్నారు. చిన్ననాడే పాండురంగని భక్తి సామ్రాజ్యంలో తరించిన కాంతమ్మ గారు స్వామిలో సాక్షాత్తు ఆ పండరీనాథుణ్ణి దర్శించిన గొప్ప అదృష్టవంతులు. నిత్యం సాయి సేవలో మునిగిన వీరి జీవితంలో స్వామితో గడిపిన మరియు స్వామివారిచే అనుగ్రహింపబడిన మధురాతి మధుర స్మృతులు ఎన్నో ఎన్నెన్నో. ఈనాటి మన తెలుగు ప్రత్యక్ష కార్యక్రమంలో సాక్షాత్తు భగవంతునితో భద్రాచల యాత్ర చేసిన వారి అనుభవాలను వినబోతున్నాం. మనందరం కూడా ఆ దివ్యలీలలను, స్వామివారు చూపిన అద్భుత ఘట్టాలను వింటూ ఆ పరమ పవిత్ర యాత్రలో పాల్గొందాం.
1: ఆ రోజుని సత్యం గారింటి నుంచి అచ్యుతరామయ్య గారింటికి స్వామి వస్తున్నారు. వారింట్లో కూడా పాదం మోపి వారి కుటుంబీకులను అందరినీ ఆశీర్వదించడానికి వస్తున్నారు. అప్పుడు అచ్యుతరామయ్య గారు నాకు చెప్పారు, అమ్మా రేపు స్వామివారు ఇట్లా భద్రాచలం వెళ్ళడానికి ఇక్కడ ఉన్న భక్తులు సత్యం గారు అంతా ఏర్పాటు చేశారు భద్రాద్రి ప్రయాణం. అందుకు అందరినీ తీసుకుని వెడుతున్నారు. కొద్ది మంది, ఒక 50 మందిని సెలెక్ట్ చేసి స్త్రీలు పురుషుల్ని, డివోటీస్ ని తీసుకుని వెళ్లడానికి ఏర్పాట్లు చేశారు. అందుచేతను మీరు కూడా స్వామివారిని కోరినట్లయితే తీసుకుని రావచ్చు, మీరు కూడా ఆనందాన్ని అనుభవించవచ్చు అని చెప్పి వారికి మాకు పూర్వం నుంచి ఉన్నటువంటి పరిచయం తోటి వారు నాకు చెప్పారు. నేను ఎట్లాగా అంటే, మా ఇంటికి వస్తారమ్మా మధ్యాహ్నం స్వామి, అప్పుడు మీరు తప్పకుండా స్వామివారిని అడగండి అని చెప్పి చెప్పారు. అప్పుడు స్వామివారు మధ్యాహ్నం వచ్చారు, అందరూ కూర్చున్నారు, ఆ వారి ఫ్యామిలీ ఇంకా భక్తులు, నేను కూడా కూర్చున్నాను. స్వామివారు అంతా వారితోటి అంతా ముచ్చటించిన తర్వాత వారు అక్కడ ప్రసాదం వారు ఇచ్చారు. ఏవో పళ్ళన్నీ పెట్టారు, ఆ పళ్ళు తీసి స్వామివారు అందరికీ ఇచ్చారు, నాకు తీసుకొచ్చి ఇచ్చారు పండ్లు. అప్పుడు నేను, అందరూ నమస్కారాలు చేసుకుంటున్నారు, నన్ను కూడా చేసుకోమన్నారు స్వామివారు. వారు ఆదేశంతో నాకు కొంత ధైర్యం వచ్చి నేను కూడా నమస్కారం చేసుకుని, స్వామి నాకు భద్రాచలం చూడాలని ఉంది అన్నాను. అంటే అప్పుడు చెప్పారు, స్వామివారు వెడుతున్నారని విన్నాను, అందుకు నాకు కూడా చూడాలని ఉంది స్వామి అని చెప్పి చెప్పాను. చెప్తే అప్పుడు వారు తప్పక రావచ్చు అన్నారు. అంటే అప్పుడు నేను చెప్పాను, స్వామి తమరు తీసుకుని వెడితేనే నేను వస్తాను అని చెప్పి చెప్పాను. అంటే అయితే తప్పకుండా అని చెప్పి అప్పుడు వెంటనే అచ్యుతరామయ్య గారికి, చూడు మీరు బయలుదేరి వచ్చేటప్పుడు అమ్మాయిని కూడా మీతో తీసుకురండి అని చెప్పి చెప్పాను. అప్పుడు సాయంకాలం తెల్లవారుజామునే 5 గంటలకే లాంచీలన్నీ బయలుదేరుతుంది. స్వామివారు అక్కడ ధవళేశ్వరంలోని మనకి గోదావరి నదికి అంతా కంట్రోలింగ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉన్నారు, కృష్ణయ్య గారు అని చెప్పి. వారు భక్తులు, మహాభక్తులు స్వామివారికి. వారి మదరు చాలా భక్తురాలు, ఇక్కడే నిలయంలోనే ఆమె పూర్తి జీవితం ఇక్కడే స్వామివారి దగ్గర గడిపి, స్వామివారి దగ్గర ఆ రోజుల్లో భజనకి ఆమె ముఖ్యంగా భజన పాడేవారు, భజన చేసేవారు. భజన కృష్ణమ్మ గారని ఆమె పేరు, ఆమె కుమారుడే ఆయన. అంచేతను స్వామి ఎక్కడైనా సరే వారి వారి భక్తుల్నే వారు అక్కడ ఏర్పాటు చేసుకుంటారు. అది అందుచేత తెల్లవారుజామున వారు ఏర్పాటు చేసినటువంటి బోటు, అంటే గవర్నమెంట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కి నది మీద వాళ్లు చెక్కింగ్ వెళ్లేటటువంటి ఏర్పాట్లుంటాయి, ఆ బోటుని స్వామివారికి వారు ఏర్పాటు చేసి స్వామి రాత్రి వారింటి దగ్గరే ఉన్నారు. అప్పుడు సత్యం గారితో అచ్యుతరామయ్య గారు చెప్పారు, అమ్మాయిని నాతో తీసుకురమ్మన్నారు అని చెప్పి వారితో చెప్పారు. చెప్తే సత్యం గారు, నాకు స్వామి 50 పేర్లే ఇచ్చారు, అందుకు తెప్పి ఇంకెవరినీ లేదన్నారు. స్వామి మీకు చెప్పారంటున్నారు, నాకు చెప్పలేదు కదా, నేను ఎట్లా తీసుకుని వచ్చేది అని చెప్పి వారు అనుమతించలేదు. అప్పుడు అచ్యుతరామయ్య గారు, నాకు చెప్పారు, నీకు చెప్పలేదంటున్నావు, ఇప్పుడు నేను స్వామి చెప్పింది నేను చెయ్యాలి కదా అని చేతను ఈ డౌట్ క్లియర్ చేసుకోవడానికి మనం స్వామివారి దగ్గరికే వెడదామని చెప్పి అప్పుడు రాజమండ్రి నుంచి అది ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది ఆ బంగ్లా. అక్కడికి బంగ్లా దగ్గరికి వెళ్లారు ఇద్దరు. వెళ్లి లోపలికి వెళ్లేటప్పటికి వారు అప్పుడు రాత్రి 10 గంటలు అయ్యిందంట టైం. అప్పుడు స్వామివారు వాళ్ళు ఆఫ్ చేసి, మీరు స్వామివారు నిద్రపోతున్నారు, మీరు చారు ఇప్పుడు పైకి వెళ్ళడానికి వీల్లేదు అన్నారట వారు, ఆ సూపరింటెండెంట్ ఇంజనీర్ వారు. అంటే

0: 사건 사이 등에 관계자들이 사무실에 직접 대거를 하는가 라이브처럼 안타로 오픈되지 스테이션을 가르쳐라.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్.

0: తెలియదు మీకు తెలియదు. 2,50,000 రూపాయలు వేసారు, మళ్ళీ చెక్ ఇచ్చారు బ్యాంక్ మేనేజర్. ఏమంటాడు బ్యాంక్ మేనేజర్? అయ్యానికి బ్యాంక్ అకౌంట్ లేదు. ఒకవేళ బ్యాంక్ మేనేజర్ కనుక మీకు బాగా తెలిసాయో, సాయిప్రసాద్ చాలా మంచివాడు, గణేష్ చాలా మంచివాడు కాబట్టి సరే నేను ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తాను, అంటే అలౌ చేస్తాను అకౌంట్ లేకపోయినా, నువ్వు తర్వాత వేసేది దూగన్లే, మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాము అని ఓవర్ డ్రాఫ్ట్ ప్రాబబ్లీ ఒక మంత్ ఇవ్వచ్చు. కానీ అది కూడా మీరు తీర్చారు, మళ్ళీ వెళ్ళి ఇంకొక 250 రూపాయలకి మళ్ళీ చెక్ ఇస్తారు. ఇప్పుడు ఏమంటాడు మేనేజర్? ఏమంటాడు, అయ్యా నీకు నీతో బిజినెస్ వద్దు నాకు. అవునా? దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ ఇన్ రిలేషన్షిప్స్, ట్రస్ట్ లో అనమాట. ఒక మనిషికి మనము పాజిటివ్ స్ట్రోకింగ్, నెగిటివ్ స్ట్రోకింగ్ అని రెండు ఉంటాయి. అంటే వేరే వాళ్ళని మెచ్చుకోవడము, వేరే వాళ్ళని వాళ్ళకి ఆనందం కలిగించే విధంగా ఏమన్నా చేసినప్పుడు అది పాజిటివ్ స్ట్రోకింగ్ అవుతుంది. ఏదన్నా వాళ్ళని కష్టపెట్టేట్టు ఉంటే అది నెగిటివ్ స్ట్రోకింగ్ అవుతుంది. ఈ రెండు లైఫ్ లో జరుగుతూ ఉంటే రిలేషన్షిప్ అంటే. కానీ ఎక్కువ పాజిటివ్ స్ట్రోకింగ్, తక్కువ నెగిటివ్ స్ట్రోకింగ్, అంటే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ లో మనీ వేయడం డిపాజిట్ బట్ లెస్ విత్డ్రాయల్ ఉన్నప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ పాజిటివ్ గా ఉంటుంది, హెవీగా ఉంటుంది అది. కానీ బ్యాలెన్స్ వేయడం, డిపాజిట్ తక్కువ విత్డ్రాయల్ ఎక్కువగా ఉంటే వేరే పర్సన్ బ్యాంక్ మేనేజర్ చెప్పినట్టు ఏమంటాడంటే, ఓకే ఐ డోంట్ వాంట్ టు డీల్ విత్ యూ అని వదిలేసి వెళ్ళిపోతాయి. అంటే దిస్ ఇస్ ద రిలేషన్షిప్ ఆఫ్ నో ట్రస్ట్. ఈ విధంగా ఏమవుతున్నాయంటే మనకి సొసైటీలో రిలేషన్షిప్స్ ఈ విషయం సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోలేక పర్టికులర్లీ చాలా దగ్గర వాళ్ళపైన విత్డ్రాయల్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం. గమనించండి,
1: అదే మీరు చెప్తున్నట్టుగా ఇవి నిజ జీవితంలో జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. మీరు అన్నట్టుగా జీరో బ్యాలెన్స్ వచ్చినప్పటికి కూడా అంటే ఎదుటి వాళ్ళపై ఉన్న మన ప్రేమ అనేది తగ్గిపోయి వాళ్ళు చేసే యాక్షన్స్ వల్ల అది తగ్గిపోయినప్పుడు కూడా స్వామి చెప్తుంటారు, లేదు వాళ్ళలో ఉన్న కొన్ని మంచి గుణాలు గుర్తు తెచ్చుకుంటాము సో దట్ ఆ ప్రేమ పెంచుకోవచ్చు మళ్ళీ అని. బట్ అలా కాకుండా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోకుండా, సే ఫర్ ఎగ్జాంపుల్ కౌరవులు పాండవులు చూసుకున్నట్లయితే కూడా పాండవులు ఎప్పుడు ట్రై చేశారు పాపం, అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయకపోయినా వాళ్ళు మనకు చేసినా మనం అలా ఉండకూడదు, మనం అలా తిరిగి చేయకూడదు అని కామ్గా వచ్చారు. అయినా కూడా అది వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు.
0: అవును.
1: సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఎలా బయటపడగలరు లేదా ఎలా ఎదుర్కోగలరు వాటిని?
0: అంటే ఈ గేమ్ లో ఏంటంటే నాకు అర్థమైనంత వరకు మనం చేయవలసింది మనం చేస్తూ ఉన్నప్పుడు దానికి మనం చేసేదానికి లిమిట్టే లేదు. ఎంతైనా చేయొచ్చు, ఎన్నాళ్ళైనా చేయొచ్చు. కానీ ఎదుర్కొండా వాళ్ళ నుంచి వచ్చే ప్రతిస్పందనకి మాత్రం మన చేతిలో లేదు అసలు. ఇది ఫస్ట్ థింగ్. కాబట్టి ఇప్పుడు అర్జునుడు, నువ్వు ఇచ్చిన ఎగ్జాంపుల్ అనే ఉదాహరణలో అర్జునుడు ఆ కురుక్షేత్రము యుద్ధ రంగంలోనే ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి ద్రోణుడు భీష్ముడు అక్కడ ఉండేసరికి వాళ్ళని చూసి అయ్యో వీళ్ళని నేను ఎట్లా హతమారుస్తాను అనుకుని నాకు ఇదంతా అక్కర్లేదు అని మొత్తం వద్దేశాడు అని కూడా రెడీ అయ్యాడు. ఎవడు అంటే పరంతపుడు, అంటే వేరే వాళ్ళని తప్పింపజేస్తాడే గాని తను ఇంతవరకు తన్నెవరు తప్పింపజేయలేదు, అందుకని అతనికి భయం లేదు. అంతేకాకుండా విజయుడు ఎప్పుడు ఇంతవరకు 100% సక్సెస్ రేట్ ఇన్ ఆల్ వార్స్ విజయుడు. అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మన ఈ రోజుల్లో ఎవరన్నా కూడా అట్లాంటి ఒక క్యారెక్టర్ ఉంటే ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఫస్ట్, ఎక్కడ అన్ని చోట్ల సీట్లు వచ్చేస్తాయి, ఏం చేసినా కూడా వస్తుంది, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ జాబ్, ఎక్కడా కూడా ఫెయిల్యూర్ అనేది లేదు. అటువంటి మనిషి ఒక సిచ్యువేషన్ కు వచ్చి కనుక అయ్యో నేనేం చేయలేను ఇంకా నా వల్ల ఏం కాదు అన్నాడంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? భయపడి అర్థం చేస్తున్నాడా? భయపడనట్లేదు.
2: ఆ ఎక్స్పీరియన్స్ అతను కదా అలాంటి ఫీలింగ్ ఇచ్చింది.
0: అంటే ఈ పాజిటివ్ క్వాలిటీస్ వాళ్ళు లైఫ్ లో కృష్ణుడి మహిమ వల్ల వాళ్ళు పెంచుకోవడం వల్ల అతనికి అనిపించింది ఇది ఈ మెటీరియల్ రిచెస్ ఈ విన్ అవడం దిస్ ఇస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యాక్చువల్లీ ద భావం, గురుభావం, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద తాత అన్న భావం. కాబట్టి వీటి రిలేషన్షిప్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ దిస్ అని వదిలేయడానికి ట్రై చేశాడు. ఎందువల్ల అయింది ఇది? బికాస్ ఆఫ్ దిస్. సో అంటే ఇంత కష్టపెట్టి ఇటువంటి సిచ్యువేషన్ కి తీసుకొచ్చిన దుర్యోధనాదులతో కూడా అర్జునుడు ఆ విధంగా ఉండగలిగాడు అంటే ఒక సెల్ఫ్ మనందరము మన్ని మనం చేసుకునే పాజిటివ్ లో వేరే వాళ్ళని మనం క్షమాభావంతో చూసేదానికి అంతులేదు. దానికి ఎంతైనా చేయొచ్చు, అది మనం చేసుకోవాల్సింది. కానీ వేరే వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం కాదు. అది గేమ్, దట్ ఇస్ ద గేమ్.
1: అయితే మనం యూనిటీగా పని చేయాలన్నా, గ్రూప్ కాకుండా అట్లీస్ట్ ఇద్దరు కలిసి పనిచేయాలన్నా వాళ్ళిద్దరి మధ్య ఎంతో అండర్స్టాండింగ్ ఉండాలి. దాంట్లో ఫస్ట్ థింగ్ కమ్యూనికేషన్, మాట్లాడుకోవడం. ఎదుటివాడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు అన్నది చూసుకున్నప్పుడు అదే విధంగా మనం కూడా ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాము అన్నది కూడా చూసుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనిపిస్తుంటుంది.
0: అవును,
1: దాని గురించి కాస్త చెప్తా.
0: అవును, మన ఈ కమ్యూనికేషన్ కి వెళ్లే ముందర ఒక్క మనం ఇంత విశ్వాసము ట్రస్ట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అక్కడి నుంచి నేను కనెక్ట్ చేస్తాను. ఒక నాలుగు పనులు మనందరం చెయ్యొచ్చు ఎదురుకుండా వాళ్లకి మన ఎందు విశ్వాసము, మనకు ఎదురుకుండా వాళ్ళ ఎందు విశ్వాసం పెరగడానికి ఒక సింపుల్ 4 థింగ్స్ అందరం చేయొచ్చు. మొట్టమొదట ఏంటంటే, ఇది నేను లాస్ట్ టైం కూడా

0: రేడియో సైడ్ టాక్ లో మాట్లాడాను, కానీ మనం అందరం మళ్ళీ చెరువుతే చెరువు నేను చెప్తున్నాను. ఏంటంటే మొట్టమొదట ఒక ప్రామిస్ అంటూ ఎవరికైనా మనం చేస్తే అది నిలుపుకోవడానికి ట్రై చేయాలి. ఒకవేళ నిలుపుకోలేకపోతే చెప్పాలి, కనీసం వాళ్ళు కమ్యూనికేషన్ అన్నా ఉండాలి, నేను చేయలేకపోతున్నాను తర్వాత చేస్తాను అని. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అవుతుంది ట్రస్ట్ పెరగడానికి, అంటే వేరే వాళ్ళ ట్రస్ట్ మనలో పెరగడానికి. ట్రస్ట్ అంటే ఎబిలిటీ టు డిపెండ్, ఇంగ్లీష్ లో చెప్పాలంటే వేరే వాళ్ళు నా మీద డిపెండ్ అవ్వడానికి ఎప్పుడు ఛాన్సెస్ ఉంటాయంటే ఈ విధంగా ఉన్నప్పుడు. రెండోది, తప్పు నా వల్ల జరిగినప్పుడు ఇమీడియట్లీ అపాలజైజ్ చేయాలి. అన్నిసార్లు అపాలజైజ్ చేయక్కలే, తప్పు నాదైనప్పుడు మాత్రం అపాలజైజ్ చేయాలి. మూడోది, చిన్నదైనా సరే ఎదుర్కొండే వాళ్ళు నా వల్ల నాకు సహాయం దొరికితే థ్యాంక్స్ అని ఎక్నాలజీ చేయాలి. ఎక్నాలజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ కరచరణ కృతంగా మనము చెప్పుకోవడం కూడా రాత్రి, ఎందుకంటే రోజంతా చేసినట్లే మనం చేసింది ఏమీ లేదు, అంతా ఆయన వల్లే అయినప్పుడు అహంకార విమూఢాత్మ నేను చేస్తున్నాను అనుకుని నేను అనుకో పడుకోవడం అనేది చాలా దౌర్భాగ్యం. అది ఎందుకంటే ఎలా అనుకుంటాను అసలు నేను చేస్తున్నా అని అనుకోవడానికి వీల్లేదు. మనందరం యాక్చువల్లీ కరప్ట్ ఫెలోస్ ఒక విధంగా చూసుకుంటే, అంతే కదా మనం లాస్ట్ టైం అనుకున్నట్టున్నాం ఇదే మాట, కరప్ట్ ఫెలోస్. ఆయనది మందలాగా చూపెట్టుకుంటున్నాం మనం, కాని దానికి మనం అందరం జబ్బలు జరుస్తున్నాం. కాబట్టి కర్ణాటక నేను మనకి చెప్తున్నారు ఇంకా చెయ్యాలి. కాబట్టి మనము వి షుడ్ ఎక్నాలెడ్జ్ అట్లీస్ట్ అంతవరకు మనం చెయ్యాలి. సరే, ఈ మనం ఉన్న మోహం వల్ల దాని వల్ల కొంత వచ్చినా కూడా ఎప్పుడప్పుడు అక్కడ ఎక్నాలెడ్జ్ చేయాలి. నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వేరే వాళ్ళు ఇక్కడ లేనప్పుడు వారి గురించి చెడుగా ఇంకెవరితోనూ మాట్లాడకూడదు. ఇది 9 కోడ్ ఆఫ్ కండక్ట్ లో కూడా స్వామి చెప్తారు. ఇది టఫెస్ట్ థింగ్ హ్యూమన్ బీయింగ్ కి. ఎందుకంటే నన్ను నేను పైకి చేసుకోవడము, నన్ను నేను ఉన్నతంగా చూపెట్టుకోవడము ఎప్పుడు పాసిబుల్ అంటే వేరే వాళ్ళని కిందకి నీచంగా చూపెట్టడం వల్ల అని మనం అనుకుంటాం. సీసా గేమ్ లాగా
1: సరే,
0: అది చాలా తప్పు. కానీ ప్రతిసారి దాని ఏదో విధంగా చిన్నగానే చురక వేస్తూ ఉంటాము, లేకపోతే ఆ విధంగా వాళ్ల వల్ల కాలేదు అన్నట్టు చూపెట్టడం. ఇది గనక మనం వీటిని ఇది చేయగలిగితే స్వామి ఏమన్నారంటే భగవద్గీతలో దీన్ని వాచిక తపస్సు అంటారు. ఇది నోరుతో చేసే తపస్సు. అది ఇదొకటి ఆగదు, ఈ తినేది ఆగదు, ఈ రెండు కష్టం. ఈ నాలుగుతో టఫెస్ట్ థింగ్ కాబట్టి దీంట్లో వచ్చే ఈ పాపాలు రెండు ఉన్నాయని స్వామి ఎప్పుడు చెప్తారు. కాబట్టి ఈ రెండు నాలుక దగ్గరికి వచ్చాం కాబట్టి ఇప్పుడు సంభాషణ గురించి చెప్పుకుందాం. అంటే కాన్వర్జేషన్స్, కమ్యూనికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటేమన్నారంటే స్వామి, ఒకవేళ మాట్లాడాల్సి వస్తే ఎదురుకుండా వాళ్ళకి టీం వర్క్ లో చేస్తున్నప్పుడు మాట్లాడాల్సి వస్తే శ్రేయస్సు ఉన్నట్టుగా మాట్లాడచ్చు, ప్రేయస్సు గురించి చూడక్కర్లేదు అని అర్థం చేసుకోవాలి. శ్రేయస్సు అంటే ఏంటంటే ఏది చేస్తే టీమ్ కి ఆ రిజల్ట్ కి మంచిది అని శ్రేయస్సు, ఏది చేస్తే నాకు వీళ్ళు నన్ను మంచిగా అనుకుంటారు అని చేసేది ప్రేయస్సు. ఏ విధంగా మాట్లాడితే వీళ్ళు నన్ను చక్కగా అనుకుంటారు, నా ఇమేజ్ నాకు చక్కగా ఉంటుంది అని అనుకుని చేసేదేమో ప్రేయస్సు, ఇది టీం కి మంచిది అనుకుని చేసేది శ్రేయస్సు.

ఇంతవరకు మీరు ఈనాటి మన యువత కార్యక్రమంలో ఐకమత్యం అన్న అంశంపై శ్రీ కోట శివకుమార్ గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో రెండవ భాగాన్ని విన్నారు. వచ్చేవారం మిగిలిన భాగాన్ని వింటారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ గణేష్, శ్రీ సాయి ప్రసాద్,

0: రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఈనాటి మన మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు పునః స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే భజన వనమాలి వాసుదేవ జగన్మోహన రాధారమణ. మన ప్రియాతి ప్రియమైన స్వామిని ఈ భజనలో శ్రీకృష్ణునిగా భజిస్తున్నాం. ఈనాటి మన కార్యక్రమంలో ముందుగా కేవలం 2 పంక్తుల సాహిత్యం గల ఈ భజనలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో మనం నేర్చుకుందాం.
1: వనమాలి వాసుదేవ జగన్ మోహన రాధా రమణ జగన్ మోహన రాధా రమణ శశివదన సరసిజ నయన జగన్ మోహన రాధా రమణ.
0: శ్రోతలారా, మీలో కొందరికి ఈ భజన ఏ రాగంలో ఉన్నదో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండవచ్చు. ఇది కర్ణాటక సంగీతంలోని బృందావన సారంగ రాగంలోని స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలోని స్వరస్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, శుద్ధ మధ్యమం, పంచమం, కాకలి నిషాదం, కైశికి నిషాదం, సాధారణ గాంధారం. ఇక ఇప్పుడు ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా శ్రోతలు మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని 2వ గాయకునితో కలిసి అనుసరించండి.

ఇక మన కార్యక్రమంలోని మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత గమనిద్దాం.

వనమాలి అనగా వనంలో లభించే అడవి పుష్పాలతో అల్లిన మాలను ధరించిన వాడని అర్థం. వనమాల అనగా తులసిమాల అని కూడా అర్థం. వాసుదేవ అంటే వసుదేవుని కుమారుడు కనుక వాసుదేవుడని కృష్ణునికి మరో పేరు. జగన్మోహన అనగా జగత్తును మోహింపజేసేవాడు. దీని గురించి కాస్త వివరంగా గ్రహిద్దాం. శ్రీకృష్ణుడు మురళీగానం చేస్తున్నప్పుడు గోపాలురు, గోపికలు, గోవులు, గోవులు, గోవత్సములు, యమునా నది, గోవర్ధన పర్వతము, సమస్త ప్రకృతి ఆ గోపాలుని గానలహరులలో తేలియాడేవి. మన స్వామి ఈ భూమిపై అవతరించక మునుపే పెద్ద వెంకమరాజుగారి గృహములోని సంగీత వాద్యాలన్నీ తమంత తామే మ్రోగుతూ ఉండేవట. ఈ విధంగా ఆ సామగాన లోలునికి సంగీత వాయిద్యాలు స్వాగతం పలికాయి. బాలకృష్ణుడు మన్ను తిన్నాడని యశోద మందలించినప్పుడు తన చిట్టినోరు తెరచి విశ్వమంతటినీ దర్శింపజేశాడు. అదేవిధంగా పసివయస్సులో బాలసాయి ఈశ్వరాంబ ఒడిలో పవలించి ఉన్నప్పుడు ఆ బాలుని శిరస్సు చుట్టూ దివ్య ప్రకాశాన్ని ఆ తల్లి దర్శించింది. హృదయానికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే ఆ ప్రకాశాన్ని చూచిన ఈశ్వరాంబ ఈ విషయాన్ని అత్తగారికి చెప్పింది. ఆమె ఇలాంటి విషయాలెవ్వరికీ చెప్పవద్దు, నలుగురు నాలుగు రకాలుగా వ్యాఖ్యానాలు చేస్తారు అన్నదట. అంతేకాదు, స్వామి తన తోడి బాలురతోనూ భక్తులతోనూ చిత్రావతి నదికి వెళ్లినప్పుడు ఎన్నో లీలలు చూపేవారని మనం గ్రంథాలలో చదువుకున్నాము. ఉన్నట్లుండి భక్తుల మధ్య నుండి అదృశ్యమై కొండమీద దర్శనమిచ్చేవారట. ఇటుచూడండి అని వారిని పిలిచి ఒకసారి పెద్ద అగ్నిజ్వాలలాగా, మరోసారి తన పాలభాగం వైపు చూడమని త్రినేత్రాన్ని దర్శింపచేశారట. ఈ వివరాలు శ్రీమతి విజయమ్మ గారు రచించిన అన్యథాశరణం నాస్తి పుస్తకంలోనూ, శ్రీ సత్యసాయి ఆనందదాయి వంటి గ్రంథాలలోనూ ఉన్నాయి. స్వామి లింగోద్భవం చేసే సందర్భంలో నోటిలో నుండి పెద్ద పెద్ద లింగాలు బయటకి వచ్చేటప్పుడు స్వామి పెదవుల చివర చిట్లిపోవటం కూడా జరిగేది. ఇలా ఎన్నో లీలలు మన స్వామి ప్రదర్శించి ఆనాటి శ్రీకృష్ణుడి వలె ఈనాడు మన సాయి కృష్ణుడు భక్తుల హృదయాలను పరవశింపచేసి జగన్మోహన నామాన్ని సార్థకం చేశారు. ప్రతి ఒక్కరూ స్వామి నా స్వంతం, నా సాయి అనుకునేటంతగా భక్తుల హృదయ నవనీతాన్ని దోచుకున్న నవనీత చోరుడు మన సాయి కృష్ణుడు. ఇంటర్వ్యూ రూంలో ఉన్నప్పుడు స్వామి చూపే ప్రేమ, ఆదరణ అనుభవించిన వారందరికీ స్వామి దివి నుండి భువికి కేవలం నాకోసమే దిగివచ్చారనే భావన కలుగుతుంది. నేల నాలుగు చెరగుల నుండి పుట్టపర్తికి వచ్చినవారు ఏ దేశీయులైనా, ఏ మతానికి చెందినవారైనా సాయి ప్రేమ వాహినిలో ఓలలాడి స్వామి తప్ప నన్ను ప్రేమించేవారెవరూ ఈ లోకంలో లేరని భావిస్తారు. అదే సత్యసాయి విశ్వవిరాట్ స్వరూపం, జగన్మోహనాకారం. తరువాతి పదం రాధ. గోకులానికి సమీపంలోని వృషభానుపురంలో నివసించేది రాధ. గొప్ప శ్రీకృష్ణ భక్తురాలు. తాను ప్రకృతినని, పరమాత్మ స్వరూపులైన శ్రీకృష్ణునిలో తాను లీనం కావాలని నిరంతరం కృష్ణనామస్మరణలో నిమగ్నమై ఉండేది. రాధాకృష్ణులు అనగా ప్రకృతి పరమాత్మలే తప్ప వేరు కాదు. ధారగా ఆరాధన సలిపేదే రాధ. ఆ విధంగా ఎడతెగని ఆరాధన సలిపేవారందరూ రాధలే అని కూడా స్వామి అన్నారు. రాధాకృష్ణులు బింబ ప్రతిబింబాలు. శ్రీకృష్ణుడు బింబమైతే రాధ ప్రతిబింబం. రాధ కృష్ణుని కంటే వయస్సులో పెద్దది, నందునికి సోదరి వరుస.
ఆసక్తి ప్రేమ, విరక్తి ప్రేమ అని రెండు రకాలుగా ప్రేమను స్వామి అభివర్ణించారు. భౌతిక స్వరూపంతో అనుబంధాన్ని పెంచుకోవడం ప్రాథమిక దశ. ఇందుకు గోపికలు చక్కని ఉదాహరణ. వారు శ్రీకృష్ణుని బాహ్యరూపాన్ని ప్రేమించారు. ఆ రూపంతో అనుబంధాన్ని, అవినాభావ సంబంధాన్ని పెంచుకున్నారు. కృష్ణుడు దూరమైనప్పుడు అమితంగా దుఃఖించారు. బృందారణ్యంలోని చెట్టును, పుట్టను, ఆకులను, పుష్పాలను ప్రశ్నించారు. బాహ్య స్వరూపంతో అనుబంధాన్ని కల్పించుకోకుండా నిరంతరము నామస్మరణతో శ్రీకృష్ణుని తన హృదయంలో నిలుపుకున్నది రాధ. ఆమెది విరక్తి ప్రేమ. సర్వత్రా కృష్ణుని దర్శించిన రాధ దేవతా స్వరూపాన్ని పొందింది. అందరి ఆరాధనలు అందుకుంటోంది. నిజానికి మనోవాక్కాయ కర్మలతో దైవచింతన చేసేవారంతా రాధలే. జగన్.

రమణ అనగా ప్రియమైన వాడని అర్థం. రాధారమణ అనగా రాధకు ప్రియుడైన కృష్ణుడు. రాధ అనగా ప్రకృతి స్వరూపమని తెలుసుకున్నాము. ప్రకృతి ఆరాధన ద్వారా పరమాత్మను పొందవచ్చునని స్వామి ఒక సందర్భంలో పేర్కొన్నారు. 1962లో శివరాత్రి ఉపన్యాసంలో స్వామి ఒక కథ చెప్పారు. చైతన్య మహాప్రభువుకు సమకాలీకుడైన ఉద్దాలకుడు ప్రకృతిని పరమాత్మ స్వరూపునిగా ఆరాధించేవాడు. రాధ అనగా ధర కనుక ఉద్దాలకుడు రాధను పూజించేవాడు. ఒకనాడు ఒక గాజులమ్మే వ్యక్తి ఉద్దాలకుని గ్రామ సమీపంలో సరస్వతీ నదీతీరంలో నడుస్తూ పోతున్నాడు. ఒక యువతి ఆ నదిలో బట్టలు ఉతుకుతూ ఉంటే గాజులబ్బాయిని పిలిచి రకరకాల గాజులను తీసుకుని చేతులకు ధరించింది. అతడు డబ్బు చెల్లించమని అడిగితే గ్రామంలో ఉద్దాలకుని ఇంటికి వెళ్లి, నీ కూతురు గాజులు తొడిగించుకుంది, డబ్బు నిన్ను అడుగమంది అని చెప్పు అన్నది. అంతేకాదు, రోజూ ఆయన పూజించే రాధాదేవి చిత్రపటం వెనుక గూటిలో డబ్బు ఉందని చెప్పు అన్నది. అలాగే గాజులబ్బాయి ఉద్దాలకుని ఇంటిని వెతుక్కుంటూ పోయి జరిగిన విషయం చెప్పి డబ్బు ఇమ్మన్నాడు. ఉద్దాలకుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆయన బాల్యం నుండి ఆధ్యాత్మిక మార్గంలో ఉండి రాధ ఆరాధనలో కాలం గడుపుతూ ఆ రాధాదేవి దర్శనం కోసం పరితపిస్తూ ఉండేవాడు. ఆయనకు వివాహమే కాలేదు. ఇక కుమార్తె ఎక్కడి నుండి వచ్చింది? అయినా ఆమె చెప్పిన ప్రకారమే రాధాదేవి చిత్రం వెనుక చూశాడు. ఆ గుడ్డ ముక్కలో గాజులబ్బాయికి ఇవ్వవలసినంత చిల్లర డబ్బులు మూటగట్టి కనిపించాయి. ఆ డబ్బు గాజులతనికిచ్చాడు. అతని పాదాలపై పడ్డాడు. రాధాదేవిని దర్శించిన నీవెంతో అదృష్టశాలివి అంటూ ఉద్దాలకుడు నదీతీరానికి పరుగెత్తిపోయాడు. ఆ యువతి రాధ తప్ప మరెవ్వరూ కాదని గ్రహించాడు. రాధా రాధా అంటూ ఒక్కసారి తనకు దివ్య దర్శనాన్ని ప్రసాదించమని ప్రార్థించాడు. ఆ నదీ జలాలలో నుండి అందమైన గాజులు తొడిగిన ఒక హస్తం పైకి లేచింది. ఆ హస్తాన్ని చూచి తన్మయుడై ఉద్దాలకుడు రాధాదేవి తనను ఆశీర్వదించి రమ్మని పిలుస్తున్నట్లుగా భావించి వెంటనే తన దేహాన్ని విడిచి రాధాదేవిలో లీనమయ్యాడు. ప్రకృతి ఆరాధనతో పరమాత్మను పొందవచ్చును అనడానికి ఈ ఉద్దాలకుని చరిత్రయే చక్కని ఉదాహరణ. ఆయన సృష్టి అయిన ప్రకృతిని ఆరాధించడం ద్వారా జగన్మోహనాకారుడైన ఆ భగవంతుని మనం చేరగలం. శశివదన.

0: ಶಶಿ ವದನ ಸರಸಿ ಜನಯನ ಜಗನ್ಮೋಹನ ರಾಧಾರಮಣ.
1: శశివదన అంటే చంద్రుని వంటి కాంతివంతమైన తెల్లని చల్లని స్వచ్ఛమైన అకళంకమైన ముఖం కలవాడని అర్థం. సరసిజనయన అనగా సరస్సు లేక సరోవరం నుండి పుట్టిన పద్మము వంటి కన్నులు కలవాడని అర్థం. పద్మము నీటి నుండి పుట్టినప్పటికీ నీటిని తనలో చేర్చుకోదు. తామరాకు పద్మదళంపై నీటి బొట్టు పడినా అది జారిపోతుంది కాని లోపలికి చేరిపోదు. నిరాకారుడైన దైవం నరాకారం ధరించి భూమిపై అవతరించినా ఈ లౌకికమైనవేవి ఆయనను అంటవు. కనుకనే భగవంతుని కన్నులు పాదాలు హస్తాలు కూడా పద్మాలతో పోల్చబడుతుంటాయి. జగత్తు లేక సంసారంలో జీవుడు ఉన్నా సంసారాన్ని తనలో చేర్చుకోకూడదనే సందేశం సరసిజనయన అన్న పదంలో కనిపిస్తుంది. మన మనస్సు ఎల్లప్పుడూ దైవం మీదనే నిమగ్నమై ఉండాలనే సూచన ఈ పదంలో ఉంది.

0: రాధారమణ రాధారమణ.
1: రాధ అనే పదానికి అర్థం ఆనాటి రాధయే అని కాదు, పరిపూర్ణ శరణాగతుడైన ప్రతి వ్యక్తి రాధయే అని స్వామి చెప్తారని తెలుసుకున్నాం కదా. ఇందుకు ఉదాహరణగా ఒక చక్కని అనుభవం విందాం. ఎస్ కుమార్ అనే స్వామి కళాశాల విద్యార్థిని స్వామివారు రాధాకృష్ణ నాటకంలో రాధపాత్ర ధరించమని ఆదేశించారు. 60వ జన్మదినోత్సవ సందర్భంగా స్వామి రాధాకృష్ణ నాటకాన్ని స్వయంగా రచించి దర్శకత్వం వహించి తమ విద్యార్థులతో ప్రదర్శింపచేశారు. ఆ సమయంలో స్వామి ఒకరోజు, "కుమార్, నాటకంలో స్త్రీపాత్ర ధరించడానికి నీవు సిద్ధమేనా? హాస్టల్లో పిల్లలంతా నిన్ను స్త్రీపాత్ర ధరించినందుకు ఎగతాళి చేస్తారు. అయితే నీకు ఇంకా ఎన్నో అవకాశాలిస్తాను" అన్నారు. అప్పుడు కుమార్, "ఏ పాత్ర అయినా నేను సంసిద్ధమే స్వామి" అన్నాడు. ఆ తరువాత ఆ నాటకంలో రాధపాత్ర ధరించిన కుమార్కు ఎలా నటించాలో ప్రతి కదలికను స్వామి స్వయంగా అతనికి నేర్పించారు. దాదాపుగా 3 నెలలు పిల్లలు రిహార్సల్స్ చేశారు. 1985 నవంబర్ 23వ తేదీ స్వామివారి 60వ జన్మదినోత్సవ సందర్భంగా ప్రదర్శింపబడిన ఆ నాటకంలో ప్రతి చిన్న విషయాన్ని, అది సంభాషణ కావచ్చు, నటించే విధానం కావచ్చు, పాట కావచ్చు, అన్నీ స్వయంగా అత్యంత శ్రద్ధతో ప్రతి విద్యార్థికి నేర్పించారు. కుమార్ ఒకనాడు ఒక పాటను తన సహజ ధోరణిలో పాడాడు. అప్పుడు స్వామి అతనిని మందలిస్తూ, "పిచ్చివాడా, నీవు కుమార్వి కాదని, రాధవని, స్త్రీవని అనుక్షణం గుర్తుపెట్టుకుని ఆ భావంతో పాటపాడు" అన్నారు. పురుష స్వరంతో కాకుండా మృదువుగా, మధురంగా పాడాలని చెప్పారు. కుమార్ అలాగే ఆడిటోరియంనకు పోయి రాత్రి సమయంలో ఒంటరిగా కూర్చుని భక్తి భావాన్ని మనస్సులో పెంచుకుని మృదువుగా, మధుర స్వరంతో పాడటం అభ్యాసం చేశాడు. రాధకు కృష్ణుని పట్ల ఎంతటి భక్తిభావం ఉందో, ఎంతటి తన్మయత్వంతో కృష్ణనామ గానాన్ని ఆలపించేదో, అదేవిధంగా కుమార్ కూడా తాను రాధగా మారి మధుర భక్తిభావాన్ని పెంపొందించుకొని ఆ పాత్రలో లీనమైపోయాడు. నాటక ప్రదర్శన ముగిసిన తరువాత స్వామి చాలా ఆనందించారు. పరమాత్ముడే స్వయంగా రాధవలే కృష్ణ ప్రేమను పెంపొందించుకుని ఆ పరమ ప్రేమ భావనలో లీనం కావాలని ఒక విద్యార్థికి మార్గనిర్దేశం చేయటం అద్భుతాలలోకెల్లా అద్భుతం. అంతకు మించిన అదృష్టం వేరొకటి ఉండదు కదా. కనుక పాడే భావానికి అంత ప్రత్యేకత ఉంది. ఈ భావనతో మనం కూడా భగవత్ ప్రేమను అభివృద్ధిపరచుకోవాలి. ప్రతి పలుకు, ప్రతి భావము, ప్రతి కదలిక భగవత్పరంగా, భగవదర్పితంగా సాగినప్పుడు మన జీవితాలు సార్థకమవుతాయి. ఇంత మధురమైన భావాన్ని తెలుసుకున్న తరువాత మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి వాయిద్యాల సహకారంతో విద్యార్థులు ప్రశాంతి నిలయంలో పాడిన ఈ పూర్తి భజనను మనం ఇప్పుడు విని ఆనందిద్దాం.

జగన్మోహన రాధా రమణ, జగన్మోహన రాధా రమణ, శశివదన సరసి జనయన జగన్మోహన రాధా రమణ, శశివదన సరసి జనయన జగన్మోహన రాధా రమణ, శశివదన సరసి జనయన జగన్మోహన రాధా రమణ, రాధా రమణ రాధా రమణ, రాధా రమణ రాధా రమణ, రాధా రమణ రాధా రమణ, రాధా రమణ రాధా రమణ, రాధా రమణ రాధా రమణ, రాధా రమణ రాధా రమణ, రాధా రమణ రాధా రమణ, రాధా రమణ రాధా రమణ, హరి హరి హరి రాధా రమణ.

శ్రోతలందరూ చక్కగా ఈ సాయికృష్ణుని భజనలోని భావరాగ తాళాలను గ్రహించి నేర్చుకున్నారని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలు

మహేశ్వరుని అందెల గల్లు నాకు ప్రాణం పోసిన అమృత చల్లు. నేను పూరించే శంఖారావం నిఖిల సృష్టికి ఆవిర్భావం. నా హృదయ వేదిక జనన మరణాల గీతిక. నా వైభవ పోలిక ప్రపంచపు అందాల దీపిక. స్తంభించిన శిఖరం శాంతించని సగరం. పవిత్రపు అనలం అగుపించని అనిలం. సకలం ద్వంద్వత్వపు సమరం. అదే నా సృష్టికి మూలం, అదే నా ప్రాణబీజం. నేనే నాట్యం, నేనే నృత్యం. ఓ అనంత తేజో విలాసమూర్తి, ఓ అవ్యాజ కారుణ్య చక్రవర్తి, ఓ శత సహస్ర మాతృవాత్సల్య సింధు, ఓ దీనజనానన బంధు. నా శ్రమ ఓ బిందువై మీ పాదం కడగని, నా ప్రేమ ఓ బంధమై మీ హృదయం తాకని, నా ప్రతి భంగిమ నేను మీకు ఎత్తే నీరాజనం, నా ప్రతి హావభావం నేను మీ పాదాన నిలిపే పుష్పజాలం. Thou art the awareness of existence. Thou art the life in evolution. Thou art the changeless, inseparable rock bed under the ceaseless flow of the world. Thou art the consciousness of omnipresence. In thy realm of beauty, life flows to perfection. Knowledge fructifies into wisdom, and duality dons the garb of unity. I perceive thee in the splendor of 16 forms. I bow to the Lord Vishnu. I bow to thee in awe and reverence.

0: In a recent interaction with his students, the divine unraveled the mystic symbolism of the sequence of Lord's descent in the 10 forms. He said, Dashavatara in reality is evolution of human life. The life cell swims in the fluid like a fish. The zygote represents the tortoise. Embryo in the initial stages is in the form of Varaha, the boar. Vamana is the little newborn. The little child should grow to encompass the entire universe. Then alone life stands complete. Our awareness and understanding are still in their infancy. O Master, only with your touch we shall evolve to embrace entirety.
1: జీవితానికి అర్థం కనుమరుగైనప్పుడు, సమాజంలో స్వార్థం ధర్మాన్ని దొంగిలించినప్పుడు, వేదం వాదాలకు అమ్ముడు పోయినప్పుడు, సాకార సాక్షాత్కారునికై భక్తుడు తపించినప్పుడు, జన్మమే ఎరుగని జగన్మూలుడు యుగాల తరబడి ఈ భూమిపై అవతరిస్తూనే ఉన్నాడు. దశావతారాలు మానవ పురోగతికి, పరమ ప్రేమ పట్టువదలక పరితపిస్తున్నదన్న సత్యానికి మౌన సంతకాలు. ప్రతి అవతారం ఓ ప్రేమ ప్రబంధం. జలచరాల నుండి జీవం ఉభయచరాలకు తరలిందని, క్రూర మృగంగా ఎదిగిందని, మానవునిగా తర్వాత మారిందని, అరిషడ్ వర్గాలను అధిరోహించిన ప్రతి మానవుడు పర్తివాసుడని లోకానికి ప్రబోధించిన భగవంతుని విధానమే ఈ దశావతార నృత్యం.

0: O Lord, your descent on this earth is an act of extreme compassion. The Creator created Himself in all the limitations to elevate His creation. His glory became the glory of His creation. His story became the story of His creation. Fortunate art thou, O man, to behold His limitless entity in the beautiful mantle adorned by an ochre robe. In His age, I see the end of darkness. I see the end of ignorance. I see hope. I see faith. I see His resplendent countenance. I see His radiating smile.
1: Swami, మీ స్పర్శతో కఠిన శిలా హృదయాలు కారుణ్య సాగరాలుగా మారుతాయి. మీ కరుణా వీక్షణాలు మానవుని మనస్సుల మాలిన్యాలను ప్రక్షాళన చేసే పరమ పవిత్ర ప్రేమ ప్రవాహాలు. మనిషిని మాధవునిగా దిద్దుతూ భువినే స్వర్గముగా మార్చుతూ మానవ నాగరికతకు రూపురేఖలను తిరిగి రాసే మీ దివ్యావతార వైభవాన్ని ఈ విధంగా ఊహిస్తుంది నా మనసు.

ఇంతవరకు స్వరతరంగిణి కార్యక్రమంలో సుమధుర గీతాలను మరియు సుస్వర నాదాలను మీరు విన్నారు.

मीरा के प्रभु नंदलाल कन्हैया, मीरा के प्रभु नंद